సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను.

0: వెర్రి మనస, అదియు నీలోననున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మణ్, ఓ ఫూలిష్ పర్సన్, డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్ ఫూలిష్ మైండ్, డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్. దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ది వర్ల్డ్ ఆఫ్ ట్రూత్, ది పాత్ ఆఫ్ ట్రూత్, సాయిస్ వర్డ్.
0: యువకుడు భావి భారత నిర్మాత.
1: Youth is one who establishes the future of Bharat.
0: భారత దేశం యొక్క భవిష్యత్తు యొక్క మంచి చెడ్డలు యువకులపైనే ఆధారపడి ఉన్నది.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉన్నది.
1: ది గ్రేట్నెస్ ఆఫ్ ది కంట్రీ, ది డిటీరియరేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ, ఆల్ ఆఫ్ దెమ్ డిపెండ్ అపాన్ ది యంగ్ పీపుల్.
0: కానీ నేటి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వమునకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: It will be possible for young people to realize their responsibility only when they understand the reason for the deteriorated condition at present of this country, Bharat.
0: అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: This country Bharat, which at one time gave ideals and ideal examples to many religions and to many countries, such a country today is unable to give food to its own children.
0: దీనికి కారణం ఏంటి?
1: What is the reason for this?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికే.
1: ది కాండక్ట్ ఆఫ్ యంగ్ పీపుల్, ది ఐడియాస్ దట్ స్ప్రౌట్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ది వర్క్ విచ్ యంగ్ పీపుల్ డూ హ్యాస్ బికమ్ అన్ప్లెజెంట్, అన్సెక్యూర్ అండ్ ఇంప్యూర్, అన్సేక్రెడ్. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ వై in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongal cheri palapustana apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: Deeniki kancha lekapovatamu, kapala lekapovatame deeniki moola karanam.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ అండ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ sacred ideas should enter and they should flower and become fruits. There has been some decline in this process.
0: Durachara durgunamulainatundi dongalu ee hrudaya brindavanamundu chorabadi tadwara deenini apaharinchadaniki prayatnistu vastunnayi.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukani kramashikshanainatundi kanchanu manam kattukoni నిత్యాధరమైనటువంటి క్రియారూపమైనటువంటి యొక్క సత్కర్మలు ఆచరించినప్పుడే దీనికి చక్కని పోషణ ఏర్పడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ బిల్డ్ ఎ ఫెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ వీ కెన్ గ్రో గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ కాండక్ట్ ఇన్ అవర్ వర్క్ దెన్ ది గార్డెన్ విల్ బికమ్ గుడ్.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: In this world, for all things which have a name and a form, it is not as if there is someone who has created that name and form.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: Every item in this world may have its natural attributes, but it takes a form and a name.
0: ప్రతి కర్మకు కూడాను ఒక కర్త లేకపోలేదు.
1: For every action, there will be a subject.
0: కర్తలేని కర్మ నిర్మాణం కానేరు.
1: There can be no action if there is no actor or subject.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ సృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: For everything in this created world, for all that we see, there must be a cause, a base, which has caused this creation.
0: అయితే లోకమునందు కొందరు నిరాశపరులు, కొందరు ఆశపరులు, ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: బట్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎ రీజన్ అండ్ హూ వాంట్ టు అండర్స్టాండ్, సమ్ పీపుల్ హ్యావ్ నో ప్రాసెస్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: దోస్ హూ హ్యావ్ ఎన్ అంబిషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ కీప్ దేర్ థాట్స్ ఆల్వేస్ ఎట్ హై లెవెల్.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: అదర్స్ ఆర్ ఆల్వేస్ రిజెక్టెడ్ అండ్ డిసప్పాయింటెడ్.
0: ఆశపరుడు చీకటి ఎందు తన దృష్టిని పైకి ప్రసరింపజేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: What he sees when he looks down is always darkness.
0: పైన చూసేటువంటి ఆశపరుడు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ, హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ ఎట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ ఎట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు, ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neerunu chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of the tumbler and says the tumbler.
0: Neeraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆర్ టు సే దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ, బోత్ ఆఫ్ దెమ్ మీన్ ది సేమ్ థింగ్.
0: కానీ అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: బట్ ది వన్ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరచుకుంటాడు.
1: హీ హూ సేస్ దట్ ది టంబ్లర్ ఇస్ హాఫ్ ఫుల్ హ్యాస్ ది హోప్ ఆఫ్ ఫిల్లింగ్ ది అదర్ హాఫ్.
0: ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవడం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్.
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధన లేకుండిన మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజ వేయడానికి వీలు కాదు.
1: Without such care or shraddha, man cannot put forward even
0: one step. శ్రద్ధనే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such shraddha one can become.
0: కనుకనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got shraddha, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్, ఇంపర్మనెంట్ థింగ్స్, థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కాని మరే జగత్తునందు కాని జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
0: జీవితమందు సామాన్యమైనటువంటి చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్
0: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 అడుగులు 200 అడుగులు వరకు త్రవ్వాడు. కానీ అక్కడ ఏమాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
0: ఇది కేవలం త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది ఫలాల స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apadammakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadale petti poyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: kaari daivavaani yenaadiki kudanu అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు. జయాపజయములకు 3 అడుగులే మూల కారణము అన్నాడు.
1: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
0: చూశారు. విశ్వాసము చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: Inte kaadu. Tirigi 1914 samvatsaram lopala First World War vachesestundi. Modati prapancha yuddham.
1: Not only this, the First World War commenced in 1914.
0: Aa samayam lopala oka steamer lo prayanamai vastunnaru sipayi.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు. సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి. తద్వారా కొంతమంది దాన్ని దాటుకొని పోయారు. కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: Some people used lifeboats to escape, others were drowned, but only 5 amongst them tried to swim and reach the shore.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాటను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హెడ్ కమ్ అండ్ దట్ హీ వాస్ గోయింగ్ టు బి డ్రౌన్డ్ అండ్ హిస్ బాడీ విల్ పర్హాప్స్ బి ఈటెన్ అప్ బై సమ్ క్రోకోడైల్స్ అండ్ సో ఆన్.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గతి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: అనదర్ పర్సన్ థాట్ దట్ ఐ హావ్ మేడ్ నో అరేంజ్మెంట్స్ అట్ హోమ్, వాట్ ఈస్ టు హ్యాపెన్ టు మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ.
0: ఇంకా మూడవ వాడు యత్నం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనేయేమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and
0: children. ఇంకా ఇద్దరు వ్యక్తులు మాత్రమే ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కాని నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను ఈ దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియల చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ఫోన్ ఫోన్ చేశాడు, ఇట్లే పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది, నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: Even as the 2 of the 5 people were thinking like that, a helicopter came and rescued them. The reason for the helicopter coming is that as the boat was sinking, a radio message was sent to the shore that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued, they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka, Jayapajayamanu, Bangaragani Valiki, Moodadugullo Telipoyindi. నదిలో ప్రవహించే నదిలో కొట్టుకుని పోయి సముద్రంలో మునిగిపోయేటువంటి వారికి 5 నిమిషాల్లో జయాపజయముల యొక్క విషయం తేలిపోయింది.
1: బిట్వీన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ వన్ హూ డెల్ట్ విత్ ది గోల్డ్ మైన్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 3 feet. బిట్వీన్ డెత్ అండ్ లైఫ్ ఫర్ దీస్ 2 పీపుల్ ఇట్ వాస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes.
0: జయాపజయములకు కారణం ఏమిటి? విశ్వాసము అవిశ్వాసము.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? ఇట్ ఈస్ ఫెయిత్ అండ్ ల్యాక్.
0: కనుక మనం ఈనాడు యువకులైనటువంటి వారు విశ్వాసం అనేటువంటిది మన శ్వాసగా భావించాలి.
1: So those who are youth today should regard faith as their very breath of life.
0: ప్రతి పదార్థమునకు కూడాను ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: For everything there must be a cause.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: For every living one to live there must
0: be a cause. ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: Every individual has been created in this world with a purpose.
0: కనుక ఈ కారణ కార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: విత్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ది ఫెయిత్ షుడ్ బి స్ట్రెంగ్తెన్ ఆఫ్ దిస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: దిస్ ఇస్ అ సిల్వర్ ప్లేట్.
0: ఇది దీనికి రూపనామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూపనామములు క్రియారూపంలో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by action.
0: అయితే ఈ రూపనామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: For this plate which has a name and a form, there is a base.
0: ఈ కారణమే వెండి.
1: This base is the silver.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: The form which has resulted.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: Without silver there is no plate.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటుంది, అది కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material.
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందా ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: మట్టిలో కుండ ఉంటుందా?
1: Yes, pot is present in the mud.
0: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudiki idi karya swaroopani dharinchi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudunu avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Kundaku matti etti karanamo, plate ku endi enti karanamo, adhe vidhamgane manavatvani kudunu oka divyatvam oka karananga untundali.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: సో ఫర్ ఎవరీ ఎఫెక్ట్ బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ దట్ పర్టికులర్ ఎఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలి అనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu swaroopanni nirupistu untadi. Idi e dharaitite dharmaha, dharmamu dharinchinatvanti kanuka idi dharmakaramu annaru.
1: So when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayate iti dharma.
0: ఏ పదార్థములకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుందో అది లేకపోతే ఆ పదార్థములకు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, ఇఫ్ ది కాజ్ ఫర్ దట్ ఐటమ్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ కెనాట్ టేక్ దట్ ఫార్మ్.
0: ఇది ఉప్పు,
1: దిస్ ఇస్ సాల్ట్.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధనము, దీనికి ఒక ధర్మం.
1: దిస్ ఇస్ సాల్ట్. ఫర్ సాల్ట్ to taste sour is a natural quality.
0: Ayokka guname lekapothe adi uppu kadu.
1: If it has not got that quality, it will not be called salt.
0: Nippuku dahana shakti oka dharmam.
1: For fire to be able to burn is a natural
0: dahaname shakti andulo lekapothe daginchetvanti shakti adi bogga avutundi gaani nippu kadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Merapakayiki karamu dani oka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: ఆ కారం అనేటువంటిది ధర్మం లేకపోతే అది మిరపకాయ కాదు.
1: ఇఫ్ ది చిల్లి ఇస్ నాట్ పంజెంట్ ఇట్ వోంట్ బి కాల్డ్ ఎ చిల్లి.
0: అదే విధముగానే ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఆల్ మ్యాటర్ ఈచ్ కైండ్ హ్యాస్ గాట్ ఎ స్పెసిఫిక్ న్యాచురల్ క్వాలిటీ.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to sacrifice.
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి ఒక ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: నా కర్మణ నత్ ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వమానసు. ఈ అమృతత్వాన్ని అందుకునే నిమిత్తమై త్యాగము మానవునికి ఒక ధర్మ స్వరూపాన్ని ధరించింది.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or
0: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి ఒక తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: Today man has lost this natural quality of being able to
0: sacrifice. ఈ విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: On the other hand, he has acquired a contrary quality.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: When he has acquired this selfishness, he has lost his
0: పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: When his ability to sacrifice, the natural quality,
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థకంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయంలో పల బుద్ధాలకుని తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
0: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహంలోకి కారణం ఏమిటి అన్నాడు.
1: He asked the father, "Oh father, tell me the reason for the creation of this body."
0: ఇది కేవలం క్రియా స్వరూపం.
1: దిస్ బాడీ ఈజ్ సింప్లీ ది రిజల్ట్.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: అన్లెస్ దర్ ఇస్ అ పర్పస్ దిస్ ఫార్మ్ కెనాట్ కమ్.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్ధారక దెన్ సెడ్ ది రీజన్ ఫర్ దిస్ బాడీ ఈజ్ ది ఫుడ్.
0: తండ్రి దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: ది సన్ సెడ్ దిస్ బాడీ హెస్ గాట్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్, గ్రోత్ అండ్ డికే. ది బాడీ గ్రోస్, ది బాడీ డికేస్. And you say that the food is responsible for this body. So food also must have the two qualities of
0: God. Anaga eta vata dini yokka antarasam enti kaaranamainatundi ee padarthamunaku utpatti vinashamu undakoodadu ani dini artham.
1: Be that as it may, the inner meaning of this is whatever is the base, namely the food in this case, cannot have the qualities of the
0: body. Dehamainatundi yokka bhojamunaku kriya roopaniki అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నం కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: ది సన్ కేమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫుడ్ యు సే ఈస్ ది కాజ్ ఫర్ ది బాడీ. బాడీ హెస్ గ్రోత్ అండ్ డికే, సో ఫుడ్
0: ఆల్సో. మరి ఉదాహరణకు చెప్తాడు, నాయన అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ గేవ్ ఎన్ ఆల్టర్నేటివ్ ఆన్సర్ అండ్ సెడ్ వాటర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫుడ్.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది. ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుండాలి కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: ది సన్ సెడ్ నో, వాటర్ ఆల్సో హ్యాస్ గాట్ ఎ బర్త్ అండ్ డికే, ఇట్ కెనాట్ బి కాల్డ్ ది బేస్.
0: తదుపరి ఉద్ధారకుడు చెప్పాడు, నాన్న దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Chetaketu cheptunnadu, tandri idi kodanu sarayinatti kaaranam kaadu, tejasthu kodanu utpatti vinasham untunnadu kanuka idi kodanu deeni kaaranam kaadu annadu.
1: The son again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth.
0: Tadapari tandri enikuntu Uddalaka cheptunnadu, deeniki vinashamaina vinasham kaanatundi anaga naasamu lenatundi నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమాత్మే దీనికి ఒక కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: దానిక ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుందని.
1: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
0: ఏదావాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పరార్థము.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఫర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ది ఇండిస్ట్రీ
0: దైవత్వం
1: దాట్ ఈస్ డివినిటీ.
0: కలిప దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఇస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కూడాను కారణ స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధినటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్ధ నాలెడ్జి అనగా అర్ధ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని, మన శాస్త్ర విశ్వాసాన్ని, మన మత విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవడానికి యువకులు తగినటువంటి కృషి చల్పాలి.
1: keeping such weakness at a distance from ourselves, we should develop strength day after day and belief in God, belief in Shastras and belief in our own
0: tradition.
1: Religion is not bad. Spirituality is not bad.
0: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
1: Our culture of Bharat is not
0: అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
1: All bad things are contained in our own ideas.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది? వినుడు భారతీయ వీరసుడా, మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
1: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్, విచ్ రిలీజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్? లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
0: మనము దురాశలకు గురి అయిపోతున్నాం.
1: వీఆర్ బికమింగ్ సబ్జెక్టెడ్.
0: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
1: బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్.
0: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ, తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణా పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take it out
0: of power. కపటము కాని, మోసము కాని, అన్యాయము కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంభికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
1: In the minds of students, any kind of deceit, any kind of unjustness or ego should not enter.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: Karna is an aspect of the sun.
0: Surya yokka prasadam.
1: He is the result of the gift of God, sun god.
0: Kanuka atanu maha telivitetulu kaligina vadu.
1: He was therefore an extraordinary
0: maha shakti sampannudu.
1: He was a very strong
0: atanu jayinchetunte vaaru evaru kudanu ledu.
1: No one was able to get
0: this surya anugraham cheta pondinatunte varaprasadam.
1: This is some gift which he got from the god of sun.
0: Ee varaprasadam kudanu okkokka samayamlo shapakaga maaripothundi.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: Some occasions even a curse can become a gift of God.
0: కనుక వరము శాపంగా మారడానికి కాని, శాపం వరంగా మారడానికి కాని కారణం ఏమిటి?
1: For a gift to become a curse or for a curse to become a gift.
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: The reason for this is man's intrigue.
0: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: దర్ ఇస్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ కర్ణాస్ లైఫ్ ఫర్ దిస్.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: కర్ణ వాంటెడ్ టు అక్వైర్ ది బ్రహ్మాస్త్ర అండ్ దేర్ ఫోర్ వాంటెడ్ టు లెర్న్ విత్ పరశురాము.
0: అయితే పరశురాముని తండ్రి అయినటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని, ఫాదర్ ఆఫ్ పరశురామ, ఆన్ మెనీ ఒకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాము దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరికి వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: కర్ణ న్యూ దిస్ అండ్ కర్ణ థాట్ దట్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గో టు పరశురామ యాజ్ అ క్షత్రియ అండ్ అక్వైర్ ది బ్రహ్మాస్త్ర. సో హీ టుక్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ అ బ్రాహ్మిన్, వెంట్ టు పరశురామ అండ్ సెట్, ఐఎమ్ అ బ్రాహ్మిన్, ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అండ్ గెట్ ది బ్రహ్మాస్త్ర.
0: ఈ మాటల విశ్వాసము చేత పరశురాముడు అతనికి చక్కగా అన్ని విధములు కూడాను విద్యను అభ్యసించాడు.
1: పరశురామ బిలీవింగ్ ఇన్ దీస్ వర్డ్స్ టాట్ కర్ణ ఆల్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాస్త్ర.
0: ఈ అన్ని విద్యను కూడా నువ్వు బోధించి ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా నువ్వు బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్ర.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హీ లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ అ క్షత్రియ అండ్ నాట్ అ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటము కనుక ఈ బ్రహ్మాస్త్రము యొక్క ఉపయోగం నీకేమాత్రము లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
1: రియలైజింగ్ దట్ హీ వాజ్ వేరింగ్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్, పరశురామ గేవ్ ఎ కర్స్ దట్ దిస్ బ్రహ్మాస్త్ర షాల్ బి ఆఫ్ నో యూస్ టు యు అట్ ఆల్.
0: కనుక మనం గురువు చెంత చేరే సమయంలో కపటాన్ని ఏమాత్రం కూడా మనం చేకూర్చకూడదు.
1: Thus, when we go to the feet of a guru, we should never...
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: There's no room for ego.
0: ఇంకే విధమైనటువంటి ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు.
1: There should also be no pride exhibited.
0: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: One must go with humility and be humble and learn from a guru.
0: ఈ వినయ విధేయతను లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down.
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: But we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచనగా ఇచ్చినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్, ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇన్జస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్.
0: ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వి విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ.
1: యాస్ భీష్మ, హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: అనేక విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యము కలిగినటువంటి వాడు.
1: He had strength of all kinds.
0: మహావీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: He was a hero and a very wise person.
0: అయినప్పటికీ ఇంకా ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యులు పావన పాండవులకు కౌరవులకు కూడాను అస్త్ర శస్త్ర విద్యలంతా కూడాను నేర్పించినటువంటి మహాగురువు.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: ఇరువురు ఎందు కూడా ఇన్ని విధమైనటువంటి ఒక మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధన గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము తెలియని ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: ధర్మము తెలిసి కూడాను ఆ సమయంలో ధర్మాన్ని బోధించలేనటువంటి యొక్క వ్యక్తిత్వము ధర్మము తెలిసి ప్రయోజనమేమి?
1: Knowing dharma, if they were unable to teach what right conduct was in that assembly when Draupadi was being humiliated, what is the use of
0: ee sariyainatvanti karma kaadu ani cheptani satyanni telisi kudanu aa satyanni sariyainatvanti reetiga arigattaleneatvanti vaadu satyam telisukoni prayojanam enti?
1: Knowing the truth that was not the right conduct, yet he was not able to put it into practice.
0: Ee satya dharmamulu rendu kudanu okadani koti aadharanga penaga vesukunnatvanti.
1: Here, truth and dharma are things which will intertwine.
0: Satyam nasti paro dharma. సత్యం అనేటువంటి పునాది పైన ధర్మం అనేటువంటి గోడ కట్టబడినటువంటి.
1: ధర్మ ఇస్ లైక్ ఎ వాల్ బిల్ట్ ఆన్ ది బేస్ ఆఫ్ ట్రూత్.
0: ఏకావాత ధర్మ సత్యము రెండు కూడా అవినాభావ సంబంధము.
1: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ అండ్ ధర్మ,
0: సత్యము ఎంత నాశనము కానటువంటిదో ధర్మం కూడా అటు నాశనం కానటువంటి.
1: జస్ట్ ఎస్ ట్రూత్ ఇస్ నాట్ డికే,
0: అమృతత్వమైనటువంటి యొక్క సత్య ధర్మము యందు తాను విరుద్ధమైనటువంటి మార్గములు తెలిసి కూడాను వారు సరి అయినటువంటి యొక్క మార్గాన్ని అనుభవించలేకపోవటం చేతని భీష్మునకు, ద్రోణులకు అపకీర్తుల పాలైపోయారు.
1: బికాస్ దే న్యూ వాట్ వాజ్ రైట్ అండ్ వాట్ వాజ్ ధర్మ, సిన్స్ దే కుడ్ నాట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్, భీష్మ అండ్ ద్రోణ వర్ బోత్ హ్యాడ్ సబ్జెక్టెడ్ టు ఇల్
0: రీజన్.
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: కేవలము అక్కడ కూడా ఒక స్వార్థమే.
1: Here also there is an amount of selfishness.
0: దుర్యోధనాదుడి యొక్క పులుసన్నం భుజిస్తున్నామనేటువంటి యొక్క అభిమానం చేత ఈ దుర్యోధన లేనటువంటి యొక్క కౌరవుల పైన కొంత అభిమానం నిరూపిస్తూ వచ్చారు.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalamuni endukodanu ye maatramu maarpu chendinatundi yokka satya dharmamuni endu ye maatram kodanu taamu sariyinatundi yokka aadarchari nirupinchalekapoyaru.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of action.
0: Kanuka manam satya dharmamulu jarigi దాని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములో ద్రోహులవుతాము.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్, ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనం సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
0: పార్ట్స్. ఒకటి ప్రబోధం వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
1: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
0: ప్రబోధం వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
1: To proclaim by teaching is not a
0: satisfactory ఫలితాన్ని మాత్రం అందించవచ్చు.
1: ఇట్ ఓన్లీ గివ్ టెంపరరీ రిజల్ట్స్.
0: మనం ఆచరించి అనుష్ఠించి తద్వారా మనము ఇతరులకు ఆదర్శాన్ని అందించడంలో ఇది శాశ్వతమైన రీతిగా ప్రచురణ అవుతుంది.
1: బట్ ఇఫ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ దిస్ బై ప్రాక్టీస్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ బై అవర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఎగ్జాంపుల్, దట్ విల్ హావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: అనుకునే విద్యార్థులైనటువంటి వారికి మీకు తెలియనటువంటిది కాదు, అనేక పర్యాలు నేను చెప్తూ వస్తాను. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రమనేటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యూ మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యూ కెన్ హార్మోనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనినే వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed. He is a great man.
0: Heenadu manam talakeedi okati cheppedi marokati chesedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Kalpane emavuttam manam manas anyat vaches anyat karma anyat duratmanam. Manam duratmulaga roopondipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: కనుక మనం ఈనాడు అన్ని విధములైనటువంటి సేవలు చేసి కూడాను ఈ మూడింటిని ఏకము చేసి దైవత్వంగా మనం భావించి ఈ మూడు కూడా త్రిమూర్తి స్వరూపంగా ఈనాడు యజ్ఞోపవేత విషయంలో చెప్తూ వచ్చాడు మన సుబ్రహ్మణ్య శాస్త్రి.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them. In fact, our Subramanya Shastri has been telling
0: us, మనం యజ్ఞోపవీతం అని ఒక జంజివారం వేసుకుంటున్నాం.
1: We call it the యజ్ఞోపవీత, the sacred.
0: ఈ త్రాణలందు మూడు రకములైనటువంటి ఉంటాయి, మూడు త్రాణాలు చేరి ఉంటాయి.
1: In this యజ్ఞోపవీత there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: These three have been understood as the three kinds.
0: అనే త్రిలోకములు అని విశ్వసిస్తున్నారు.
1: Also three worlds.
0: కనుకనేటికి త్రికాల సంధ్య అన్నారు.
1: This has also been said సంధ్య.
0: ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య.
1: Morning, afternoon and evening prayers.
0: ఈ మూడు కాలములు ఎందుకూడను బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, నృత్యలోకము, అధోలోకము ఈ మూడు లోకములు ఎందుకూడను సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకూడను శాంతి శాంతి శాంతి ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క ఆదర్శప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times, Brahma, Vishnu and Maheshwara, we say Shanti, Shanti, Shanti three times. And all the three
0: times. ఈ గాయత్రి కూడాను కేవలము సర్వాధారమైనటువంటి యొక్క సర్వదేవతా స్వరూపమైనటువంటి యొక్క సమస్త కారణ స్వరూపమే.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: కనుకనే దీనిని ఇచ్చారు. గాయత్రి ఛాందస మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
1: షీ హస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాస్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ us వన్ మహావాక్యం.
0: త్వం అసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాలు, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, దీస్ ఫోర్ మహావాక్యాలు.
0: ఈ మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్, ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
0: in Gayatri. Ki panchamukhi ani pilustu vachar.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adhe oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhur bhuvasvaha.
1: The second face is Bhur Bhuvasuva.
0: Moodavadi Tat Savitur Varenyam.
1: The third is Tat Savitur Varenyam.
0: Naalgavadi Bhargo Devasya Dhimahe.
1: Fourth is Bhargo Devasya Dhimahe.
0: Diyo Yona Prachodayat.
1: The fifth is the Diyo Yona Prachodayat.
0: Ee panchamukhi ayinatundi oka gayatri mana pancha pranamula cheta, pancheendriyamula cheta, pancha koshamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kudanu brahma vidyamai bhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu aadhyatmikamu aadhibhautikamu aadhidaivikamu annattuga ee Gayatri lopala kudanu Gayatri kudanu moodu perlu pettu vacharu.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ee moodu peru.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: Gayana anaga pranamulu ani meeku oka artham.
1: One meaning of the word Gaya is prana, life.
0: Anaga pranamulu kaapadeetundi kabatti Gayatri annaru.
1: In other words, what protects life is called Gayatri.
0: Indriyamulu poshinchetundi kabatti Savitri annaru.
1: What protects the organs is called Savitri.
0: Vakunu rakshinchetundi kabatti Saraswati annaru.
1: What protects the world is called Savitri.
0: Kanuka pranamulu indriyamulu ee yokka vakku ee moodinti endu kuda em ayipoyindi ante trikaranamulu ani bodhisthu vachindi.
1: Our life, our senses and our speech have been called trikarana.
0: Deha indriya vakku ee trikaranamulu kuda nu shuddhi gaavinchetundide gayatri namam annaru.
1: The name of Gayatri is one which purifies these three, your body.
0: ఈ మూడు కూడాను శుద్ధి అయినప్పుడే మనము త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: When your body, when your senses and your life are all purified, then we do
0: our ఈ త్రికరణ శుద్ధికి ఆవిచ్చుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందు కూడాను మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడాను అవకాశం ఉంటుంటారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను, కర్త ఒక స్వరూపంగాను, కార్యము మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేము.
1: Then we regard the subject as one entity, the purpose as another entity and the work itself as a different entity.
0: విజ్ఞాన సిద్ధారా ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్న్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: behind everything that is moving, that is changing, and that is growing or decaying, there is something behind all that which is common. You can find an example for this in the cinemas which you see every day. Some pictures come on the screen and go, they move about. For the pictures which move and come and go, there is a
0: stationary screen.
1: Because there is a stationary screen which is the base, we can examine and experience the moving
0: shadows.
1: If there is no screen, we will not understand the story.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మనకు అతనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దేర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: The car is moving, the bus is moving, but the road is stationary.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: For the bus and the car which is moving, the stationary
0: road. అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి ఒక ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
0: ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: Thus, that basic foundation, this unchanging truth, we should try and understand what this basic foundation is.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి ఒక జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: Students, all that we have learnt can explain to you the visible world.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: We can also proclaim and understand the behavior of matter.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: We can recognize the transformation in matter.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: We can also establish how each matter changes.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: But no one can decide that a particular form of matter has come for this purpose.
0: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంలో వ్యర్థము భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించటము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: Vemana has said this by with small words.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు, తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: Learning all kinds of things, you can become a very learned man, but he will not understand who he is.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
0: తరచి చదువు చదువ తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: Itti chaduvu chaduvu chadivi savanga netiki chaavu leni chaduvu chaduva vale unda.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: Manam chaduvulanni kodunu manam jeevitam undanta varaku untayi, tadupari mana chaduvulu manakante mundugane vellipothayi.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికీ కూడా నువ్వు ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా, స్థిరమైనటువంటివిగా, చరమైనటువంటివిగా, ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును గడుపుకోవడానికి మానవుడు కానీ పుట్టాలా?
1: To go through one's life should we be
0: born? కిమికిటి గాదులు కూడా జీవించటం లేదా?
1: Even అనుకున్నంత
0: వరకు ఉంటాయి. తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్ళిపోతాయి.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.

0: జీవితం గడుపుకోవటానికి మానవులు కానీ పుట్టాలా?
1: టు గో త్రూ వన్స్ లైఫ్ షుడ్ బి
0: బాడీ కిమికీట గాజులు కూడా జీవించటం లేదా?
1: ఈవెన్ అనిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ దే నాట్ లివింగ్?
0: కాదు కాదు, మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: మ్యాన్ షుడ్ బి బోర్న్ టు లివ్ యాజ్ ఏ హై
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడుగా జీవించడానికే మానవుడు పోషించుకోవాలి.
1: హీ షుడ్ సీ దట్ హీఈస్ లివింగ్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ లైఫ్.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి, మానవులుగా ప్రవర్తించి, మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటూ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రపైన ఆధారపడి ఉంటుందా?
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలం గంధ పరిచయమును మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్నిగా మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you.
0: Sangha sevane sarvesthini yokka seva.
1: Service to the community is
0: manava sevane madhava seva.
1: Service to man is service to God.
0: Jana sevane janardana seva.
1: Service to people is service to God.
0: Kaluka manamu తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పరార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: స్పెండింగ్ టైమ్ ఇన్ ఎ సెల్ఫిష్ మేనర్ ఫర్ యువర్ సెల్ఫ్ షుడ్ బి గివెన్ అప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ అండ్ డూ సర్వీస్ టు అదర్స్.
0: ఈ విధమైనటువంటి సమాజ సేవలో మీరు ఏకోన్ముఖులైపోయి ఒక విధమైనటువంటి దీక్షను పూని తగిన విధంగా మీరు సాధించినప్పుడే సమాజాన్ని కూడా మీ మార్గానికి కొంతవరకు చేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: enter. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the country.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడా భయప్రాంతంతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and terror.
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయం నందు యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింప చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: ఇన్ దిస్ సిచ్యువేషన్ యంగ్ పీపుల్, ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ అగైన్ రిసోసియేట్ ది గ్రేట్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ ది వేదిక్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ హావ్ గివెన్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ కంట్రీస్ అండ్ అట్ ఆల్ టైమ్స్
0: నాటి నుండి నేటి వరకు కూడా ఈ ఐందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం.
1: ఫ్రమ్ దట్ డే టిల్ టుడే వాట్ ఈస్ ది ఐడియల్ ఆఫ్ అవర్ హిందూ సిద్ధాంత? And that is all people of the world.
0: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశముల యందు అన్ని తెగల యందు కూడా సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: Irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చు, నీ సాంప్రదాయాలను అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి ఎందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్య స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: యూ కెన్ ఫాలో యువర్ ఇండివిజువల్ ట్రెడిషన్స్ అండ్ యువర్ ఇండివిజువల్ కల్చర్, నోబడీ విల్ అబ్జెక్ట్ దట్. బట్ వెన్ యూ థింక్ ఆఫ్ ది కమ్యూనిటీ, దిస్ టోటల్
0: ఉన్నది. మనకు రెండు మార్గం.
1: స్టూడెంట్స్ వీ హ్యావ్ ఓన్లీ టూ పాత్.
0: ఒకటి ఇండివిజువల్ ఫ్రీడమ్, వ్యక్తి యొక్క స్వాతంత్రం.
1: వన్ ఇస్ ది పాత్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్.
0: రెండవది ఫండమెంటల్ లా, ఇది సామాజికం యొక్క ధర్మం.
1: ది సెకండ్ వన్ రిలేట్స్ టు కమ్యూనిటీ.
0: కేవలం నీవు స్వార్థుడైపోయి ఇండివిజువల్ ఫ్రీడమ్ అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ బికమ్ సెల్ఫిష్ అండ్ టాక్ ఓన్లీ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్.
0: విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే సింపుల్ లైఫ్, హైయెస్ట్ స్టడీ.
1: టుడే వాట్ ది స్టూడెంట్ షుడ్ లెర్న్ ఈస్ టు లివ్ ఎ సింపుల్ లైఫ్ అండ్ హై లివింగ్, హై థింకింగ్.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: ఇన్ దీస్ టూ హై థింకింగ్
0: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్తన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ

0: కాషస్ బికాస్ ఆఫ్ హై థింకింగ్ యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ టూ మచ్ అండ్ గో
1: మితిమీరినటువంటి చదువును కూడా మతి హాని కలిగిస్తుంది.
0: Too much of reading and learning will also destroy your mind.
1: Kanuka manam entha varaku avasaramo antha varaku cheskunte ee vayasu lopala mana energy ni kudanu mana yokka shakti ni kudanu kontha varaku battery charge cheskunnattuga abhiruddhi gaavinchukovachu.
0: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
1: ee vayasu lo mana yokka energy unnatundi shakti ni amitanga mana upayogapetchukunte kontha vayasu vacheteppatiki manam em kudanu panikra akunda potam.
0: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
1: Kanuka manaku enta avasaramo enni ye samayamulo avasaramo ye sthanamulo avasaramo aa sthanamulaku aa avasaramulaku anta shaktine manam upayog pettukovali.
0: To the extent necessary, where necessary and in what manner necessary, you should use energy.
1: Chinna udaharana meeku telusunu.
0: There is a small example.
1: Manam drawing room lo pedda bulb veskuntam, powerful light.
0: In a drawing room we put a very powerful light.
1: అక్కడ అనేక యూనిట్స్ అంతా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
0: దే యూ విల్ ఫైండ్ దట్ ఇట్ ఇస్ గాట్ అ వెరీ హై వోల్టేజ్.
1: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటారు.
0: బట్ ఇన్ ది బెడ్రూమ్ వీ హ్యావ్ ఎ వెరీ డిమ్ లైట్.
1: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ ఉండడానికి కరెంటు లో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగ పెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
0: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యాన్.
1: మనలో దివ్యత్వమైన యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుంది.
0: So also the strength of divinity in us is present.
1: Aithe mana bhoohalu mana bhavamulu maatramu aaya samayamuku taginattuga balpulu maatradanni athikinchukovali.
0: But our thoughts and ideas which use this strength,
1: tendiga current untundadu kada anukoni pedda bhoohalaga inda bayinjattite ee current valla bulb kuda burn kavachchu.
0: Since you feel that there is this energy and if you use it in a manner,
1: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha chesukovali.
0: The bulb itself may burn out, not only that we will also be wasting the energy. To
1: sadukani desha kala paatram anusarinchi mana pravartana untundali.
0: So our conduct should be attuned to the country, the circumstances.
1: In our western country ni manam anusaristuntunnam, aa desha kala paatram adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
0: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
1: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
0: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
1: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
0: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
1: రెండింటినీ మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
0: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
1: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రమూ సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
0: Today we are entering such modes of action which are
1: not the మన మానవత్వాన్ని మనం కోల్పోతున్నాం.
0: That is why we are losing the human quality.
1: మానవుని యందు ఎంత శక్తియో ఉంటుండాలి.
0: There is an enormous amount of strength in
1: ఈ మానవుడు సక్రమంగా తన పని తాను చేయకోకుండా గడిపోతే ఎంత అపకీర్తులకు గురి అయిపోతుంటారు.
0: బికాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ నాట్ డూయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఇన్ ద రైట్ మేనర్, హీఈస్ గెటింగ్ ఇల్ రెప్యూటెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్సు కోసం కాచుకున్నాం.
0: వీ గో టు ఎ బస్ స్టాండ్ అండ్
1: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
0: ఆర్ రైల్వే స్టేషన్,
1: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
0: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7 o'clock, బి రెడీ.
1: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
0: బట్ ఇట్ ఈస్ 9 o'clock, 12 o'clock, 2 o'clock, ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
1: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
0: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
1: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
0: ఆర్ వి గోయింగ్ టు బి సైలెంట్?
1: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
0: వి బిగిన్ టు అబ్యూస్ ద ట్రైన్.
1: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
0: వి అబ్యూస్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
0: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్ ది
1: రైల్వే, ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
0: ఇన్ మెనీ వేస్ వి కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
1: ఒక జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతున్నప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వెళ్ళిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
0: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
1: ఏ పని అయినా కూడాను మనము సక్రమంగా చేసినప్పుడే మన జీవితం అనేటువంటిది కానీ, దేహం అనేటువంటిది కానీ అన్ని విధాలు సరి అయినటువంటి సుఖాన్ని అనుభవిస్తాయి.
0: వాట్ ఎవర్ టాస్క్ వీఆర్ ఇంట్రెస్టెడ్ విత్ ఇఫ్ యూ డూ ఇట్ ఇన్ ద రైట్ మేనర్ అట్ ద రైట్ టైమ్ దెన్ ఐదర్ అవర్ లైఫ్ ఆర్ అవర్
1: ఉదాహరణ. ఒక వాచ్ ఉంటుంది, ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
0: దర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
1: దానిని ఉపయోగించుకోకుండా ఆయన పోతే తుప్పు పట్టిపోతుంది.
0: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
1: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
0: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
1: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా పోతే తుప్పు పడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
0: ఇఫ్ లైఫ్ లెస్ మెషీన్స్ దీస్ ఆర్ నాట్ యూజ్ దే గెట్ రస్టెడ్. If a body which has got life in it, if it's not used properly, how much rust will it
1: have? Manasamaina bhavala cheta pichi pattatame. Manasamaina bhavala cheta unnatvanti yokka sthitini manam kolipotam.
0: Human body getting rusted is equivalent to getting mad, and by ideas we lose our stability.
1: Kanuka manamu ee dehamunu andinchinatundi bhagavantudu paropakaraartham idam shariram. Ee shariramunu paropakaraartham nimittamai nirmishadu.
0: The purpose for which this body has been gifted to us by God.
1: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
0: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
1: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
0: You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai
1: Kanaka. Swarthani pakkaku netti ahankaram nirmulam chesi asuyanu dhamsam chesi paramarthani mana penchukotaniki prayatninchinappude sarayina chitta vidyarthuluga meeru roopondutaru.
0: Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students.

हरि भजन बिना सुख शांत नहीं, हरि भजन बिना सुख शांत।

0: Sai Ram, dear listeners, why does an avatar or God in human form perform miracles? The infinite divine power assumes a human form and performs miracles just to help devotees develop attachment and devotion to that particular form of the Lord. Gradually, the Lord enables them to move towards worshipping the formless and omnipresent divine power. In today's shower of divine wisdom, Baba expounds this point beautifully. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba delivered during the Sera celebrations in Prashanthi Nilayam on the 11th of October 2005.
1: ప్రియమైన విద్యార్థులారా,
2: డియర్ స్టూడెంట్స్,
1: లోకములో అందరిని భగవంతుని ఆశించి భగవంతుని చేరాలని తపిస్తున్నారు.
2: ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ అస్పైర్ టు బి క్లోజ్ టు గాడ్ అండ్ టు మర్జ్ ఇన్ హిమ్.
1: అది ఈనాడు కాదు, ఏనాటి నుండియో జరుగుతూ వచ్చింది.
2: దిస్ యర్నింగ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ డే, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ లాంగ్.
1: అదేవిధంగా దైవాన్ని చూచి, దైవాన్ని వర్ణించి, దైవాన్ని చింతించి దైవంతో చేరాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మంది ఋషులు కూడాను ఈ విధంగా తపిస్తూ వచ్చారు.
2: Many sages did penance and prayed to see God, and they went on extolling, describing God, contemplated on God, and they wanted to merge in God.
1: Kanuka idi aarati nunchi vaaru ichinatvanti oka sampradayam.
2: Hence this has been the tradition since those times.
1: నారదుడు వస్తూ నామం చెప్పుకుంటూ వచ్చాడు.
2: నారద, while he was moving about, he went on chanting, singing the glory of God.
1: అయ్యో, ఒట్టి నామం చెప్తే ప్రయోజనం ఏమిటి? ఇది కేవలము సోంబేరు చేసేటువంటి పనం.
2: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ సింప్లీ సింగింగ్ ఈజ్ ది గ్లోరీ. ద మియర్ సింగింగ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ ఎ లేజీ మ్యాన్.
1: చెప్పాడు తానే, ఈ కారణము కేవలం నా తృప్తి కోసం నేను చేస్తున్నాను.
2: This singing glory of God is doing for my own satisfaction.
1: Devanam Kirtanam

0: లిసనింగ్, థింకింగ్, రికాలింగ్, సర్వీస్, సాల్యుటేషన్, వర్షిప్, సర్విట్యూడ్, ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
1: ఇది ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను భక్తులు కూడాను ఇదే పనే చేస్తున్నారు.
0: ద నైన్ ఫోల్డ్ పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ఫాలోడ్ బై ది డివోటీస్ ఆఫ్ దోస్ డేస్ అండ్ ద డివోటీస్ ఈవెన్ నౌ.
1: ప్రపంచమంతా కూడాను ఈ విధంగా స్మరిస్తూ వస్తుంటే భగవంతునికి ఎక్కడ రెస్ట్?
0: When all the devotees are singing his glory, where is rest for God?
1: అని తిరిగి నారదుడే వచ్చి బోధించాడు.
0: Thinking so, Narada returned and started teaching.
1: నారాయణ, మేము నామంలో మాత్రమే చెప్పుదము కాని నామరసమనేటువంటిది నీ ఎందుంటున్నది. నీవు ఆ రసం ఇచ్చినప్పుడేమే మేము ధన్యులం అవుతాము అని తాను ప్రార్థించాడు.
0: And he came to Narayana and said, though we sing your glory, your name, in fact, you are the very essence of that name, unless you pass on to us, bless us with that essence of the sweetness, we cannot be liberated, we cannot be redeemed.
1: ఇది చెప్తూ రావటం చేత మరికొంత దీనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు.
0: While he was talking so, some people felt in a different way and started contradicting him.
1: ఈ పొలిటికల్ ట్రబుల్స్ ఆనాటి మొదలు నేటి వరకు కూడా ఉన్నాయి.
0: These political explanations, the conflicts, have been there then and now.
1: ఎవరైనా ఒకటి చెప్తే దానికి విరుద్ధమైనటువంటి వారు మరి ముగ్గురు ఉంటుంటారు చెప్పేకి.
0: If anyone says one thing, there are three people to oppose.
1: అప్పుడు నారదుడు చెప్పాడు.
0: నారదా సెడ్,
1: అయ్యా, నీ చేతికి ఐదు వేళ్ళున్నాయి.
0: యువర్ హ్యాండ్ హ్యాస్ ఫైవ్ ఫింగర్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఫైవ్ లైఫ్స్.
0: ఫైవ్ ఫింగర్స్ ఆర్ ఫైవ్ లైఫ్స్.
1: ఈ ఫైవ్ ఫింగర్స్ కూడాను ఒక ఫింగర్ ఎవరైనా ఒకరిని చూపుతుంటుంటే మిగతా మూడు ఫింగర్స్ నిన్ను చూపుతుంటాయి.
0: If the pointing finger is directed towards you, the other three fingers are pointed towards you only.
1: చూడు, అది నీవు గుర్తించుకోవటం లేదు. ఒకటి నీవు వాడు అని చెప్పి చెప్పిస్తే నేను మూడు నువ్వు అని చెప్తుంటారు.
0: You are showing the other man with the pointing finger, but the three fingers are directed towards you.
1: అదే విధంగానే కొందరు వెళ్ళి నారదుతో చెప్పారు.
0: Likewise, some went to Narada and said,
1: Ayya, meer cheppinattuga mem chestune unnam kaani daivam ma kanipinchatam ledu.
0: We are acting exactly what you are telling us, but yet we could not see God.
1: Appude entamatramu evaru telachina antamatrame నేను ఎంత మాత్రంతో ఎవరు చెప్తుంటారో అంత మాత్రమే నేను.
0: యు విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫీలింగ్, ద వే హౌ విజువలైజ్ హిమ్.
1: వారిని వారికే అప్పచెప్పేది.
0: అండ్ హీ జస్ట్ అపియర్స్ ఇన్ ద వే యూ వాంట్ హిమ్.
1: ఈ విధంగా ఆనాటి మొదలకు నేటి వరకు కూడా వాదోపవాదములు జరుగుతూనే వస్తున్నాయి.
0: Therefore, the argumentation was going on right from those days and have been continuing even this day.
1: అప్పుడు తానేం చేసింది? ఏదో భగవంతుని స్మరిస్తూ వస్తుంటే అందరూ ఈ విధంగా చెప్తున్నారు, నేను లోపలనే మరణం చేసుకుంటాను అని ఆమె లోపలికి మార్చింది ఈ యొక్క శబ్దమును.
0: Therefore, as people have been commenting, when I am singing loudly, and he decided, let me sing within myself.
1: అదే విధంగానే స్మరిస్తూ వచ్చింది.
0: Likewise, the singing went on.
1: ప్రపంచం లోపల ఒకరు ఒకరు ఒక రకము.
0: ఈచ్ వన్ ఈజ్ ఆఫ్ హిజ్ ఓన్ టైప్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎవరికి ఏది ఇష్టమో వారు మాత్రం చేసుకోవచ్చు, వీలు లేనట్టు వారు చేయడానికి వీలు లేదు.
0: ఈచ్ వన్ ఫాలోస్ ద మెథడ్ దట్ హీ రిలీషియస్ హీ లైక్స్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అదర్స్ టు ఫాలో.
1: సర్వలేందు కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒకడే.
0: ఇన్ ఫ్యాక్ట్ ది వెరీ సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: ప్రతి ఒక్కరేందు కూడా ఈ యొక్క హృదయం నందు వ్యాపించి ఉండగా ఒకరు మాత్రమే చెప్పేటువంటిది ఎప్పటికీ నచ్చదు.
0: When God resides in the altar of the heart of everybody, it's not necessary that all should accept the path of one person.
1: Radha, na Krishnudu kavali, Krishnudu kavali ani korutundali.
0: Radha prays for Krishna. She wants him.
1: Kani Radha yokka chellele Prabha undadu.
0: But Radha's sister, Prabha.
1: Prabha anetutama na Krishnudu oddu. Na Krishnudu oddu. అని ఆమె కోరుతూ వచ్చింది.
0: అండ్ వాట్ హర్ ఫీలింగ్ ఈజ్ ఐ డోంట్ వాంట్ కృష్ణ, ఐ డోంట్ వాంట్ కృష్ణ ఈజ్ హర్ ఫీలింగ్.
1: కానీ ఇరువురికి భక్తి ఉన్నది.
0: బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డివోటెడ్.
1: ప్రభ ఎంతనో విరుద్ధము రాముడు కృష్ణుడికి.
0: ప్రభ టర్న్ ఆపోజిట్ టు కృష్ణ.
1: ఒకనాడు రాధ పాడుకుంటూ పాడుకుంటూ బృందావన వెళుతుంటారు.
0: వన్ డే రాధ వాజ్ రీచింగ్ బృందావన్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ కృష్ణ.
1: ప్రభ ఆమె భర్త కూడాను వారు కూడా బృందావనం వస్తున్నారు.
0: ప్రభ అండ్ హస్బెండ్ ఆల్సో ఫాలోడ్ రాధ.
1: ఆమె భర్తను వదిలిపెట్టి ఒక క్షణమైన ఆయన ఉండదు ప్రభ.
0: ప్రభ నెవర్ స్టేస్ అవే ఫ్రమ్ హర్ హస్బెండ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: రాధ ఒక క్షణమైన కూడాను కృష్ణుని వదిలిపెట్టి ఉండలేదు.
0: రాధ కెనాట్ లివ్ అవే ఫ్రమ్ కృష్ణ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: ఈ విధంగా ఇరువురి భావం కూడా విరుద్ధమైన మార్గంలో నడుస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ ది ఫీలింగ్స్ ఆఫ్ దీస్ టూ ఆర్ క్వైట్ అపోజ్డ్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్.
1: ఒకనాడు తమాష అడిగింది కృష్ణుని.
0: వన్ డే షీ హస్ పుట్ దిస్ క్వశ్చన్ ఫ్యాన్సిఫుల్లీ.
1: కృష్ణ నీవు ఎన్నో రూపములు తరుచున్నావు.
0: కృష్ణ యు పుట్ ఆన్ మెనీ ఫార్మ్స్.
1: కానీ నీ ఒక్కతూరి నా ప్రభ హస్బెండ్ యొక్క ఫామ్ తరిస్తే మంచిది అన్నారు.
0: అట్ వన్స్ యు టేక్ ది ఫార్మ్ ఆఫ్ ది హస్బెండ్ ఆఫ్ ప్రభ షీ ప్రేడ్.
1: అప్పుడు నీకెందుకు సమయం రావాలి అన్నారు.
0: హి సెడ్ లీవ్ ఇట్ టు మీ, ఐ విల్ డూ ఇట్ అట్ ఎన్ అప్రోప్రియేట్ టైం.
1: ఒకనాడు ప్రభ భర్తతో వస్తుండ సమయం లోపల ఇప్పుడు అన్ని రూపంలో వస్తున్నాడట, నీ రూపంలో కూడా వచ్చేసేస్తే నేను నా గతి ఏమిటి అనేది ఆమె.
0: ప్రభ వన్ డే వాజ్ రిటర్నింగ్ ఎలాంగ్ విత్ హర్ హస్బెండ్. షీ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ దిస్, కృష్ణ యూ టేక్ మెనీ ఫార్మ్స్, ఇఫ్ యూ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మై హస్బెండ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
1: కానీ కొంచెం లేటుగా ఈ యొక్క రాధ గ్రామం నుంచి తన ఇంటికి వచ్చింది.
0: అండ్ రాధ ఆల్సో రీచ్ రాధర్ లేట్ ఫ్రమ్ ది విలేజ్.
1: వచ్చేటప్పటికి ప్రభ భర్త బెడ్ పైన పడుకున్నాడు ముందు కప్పుకొని.
0: బై దట్ టైమ్ ద హస్బెండ్ ఆఫ్ ప్రభ వాజ్ రెస్టింగ్ ఆన్ బెడ్ విత్ ది బ్లాంకెట్ ఓవర్ హిమ్.
1: రగ్గు తెచ్చాడు.
0: అండ్ దే జస్ట్ రిమూవ్ ద బ్లాంకెట్.
1: చెప్పారు ప్రభ ఎవరితను.
0: అండ్ దెన్ కృష్ణ ఆస్క్డ్ ప్రభ హూ ఇస్ హీ.
1: ఆమె వచ్చి చూసింది, అయ్యో అయ్యో నేను నా భర్తకి ఈ పిచ్చి పెట్టింది, అందరికీ పెట్టిన పిచ్చి నా భర్తకు కూడా పెట్టింది అని చాలా ఇది చేసే టై అనింది.
0: అండ్ షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్. వాట్ ఈస్ ఇట్ దట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మ్యాడ్ లైక్ ఎనీ అదర్ పీపుల్. దేర్ ఫోర్ ప్రభా సెడ్ కమ్ ఆన్ గెట్ అప్.
1: ఇప్పుడు ఆయన చెప్పాడు లేచి.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ రిప్లైయింగ్.
1: నా పేరు అది కానీ చెప్తే అప్పుడు ఆమె చెప్పింది, నేను పొరబడ్డాను స్వామి, మిమ్మల్ని చంద్రికా భర్త అని అనుకున్నాను, ప్రభ భర్త అని.
0: అండ్ హీ స్టార్ట్ టెల్లింగ్ I am not your husband. What is the name of your husband? That is not my name. You are mistaken. And what he said.
1: అని చెప్పి చాలా ఏడ్చింది.
0: And she cried.
1: ఇది ఏదో భగవంతుడి మాయలు చేస్తున్నాడు.
0: This is all the divine play.
1: అప్పుడు ఈమె భర్తను తీసుకుని 10 మంది బయటకు పోయింది.
0: And she, followed by her husband, went to the public.
1: ఇలాంటి చిన్న చిన్నవి ఎన్నో మార్పులు చేస్తూ వచ్చాడు కృష్ణుడు.
0: కృష్ణ did so many miracles like this, so many.
1: ఈమె భర్త ఎవరు అని అడిగాడు పబ్లికుడు.
0: And the question was put, who is the husband of this lady?
1: వెంటనే వస్తున్నారు కదా మీరు, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పింది.
0: And she said, he is following me, why should I say specially?
1: అప్పుడు కృష్ణుడు చెప్పాడు రాధతో, రాధ చూస్తున్నా పబ్లిక్ అంతా కూడాను ఆమె భర్త ఆమె భర్త అంటున్నారు, కాబట్టి నీ భర్త అని చెప్పి చెప్పాడు.
0: See, Krishna said, Radha, have you not watched? All the public are feeling that the person by her side is husband, you see. And he never said that he is her husband.
1: ఆమెకు చాలా తలవంపులు వచ్చింది.
0: And she was put to shame.
1: తల వంచుకొని లోపలికి వెళ్ళింది.
0: She bent down her head and went in.
1: అప్పుడు పూర్వం చెప్పినటువంటి యొక్క మాట ఈనాడు చెప్తూ వచ్చాడు.
0: And he started repeating what he said earlier.
1: Radha, నీవు నా శరీర మనసు మార్చమని నన్ను కోరావు కదా.
0: Radha, you prayed to me that I should transform the heart of your sister.
1: Brahmavit Brahmaiva Bhavati.
0: The knower of the Brahman becomes Brahman himself.
1: కలుపునే అటువంటి భ్రమను మార్చాలనుకుంటుంటే బ్రహ్మనే ఈ భ్రమను మార్చాలి బ్రహ్మస్వరూపం ధరించి.
0: Therefore, to change this Brahma illusion, it is only possible for Brahma, the divine, to transform.
1: అది వినింది పాపం రాధ.
0: Radha heard this.
1: రూపలికి వెళ్ళింది.
0: She went in.
1: కానీ ప్రభు ఏమని తలుచుకుంటున్నారో అని చాలా బాధపడుతూ వచ్చింది.
0: And she was feeling sad because she wanted to know what would happen to Prabha, her sister.
1: కానీ ప్రభ బయటనట్టు చాలా దూషిస్తూ ఉండాలి.
0: But Prabha went on criticizing, accusing.
1: కాని నా భర్త ఈ మించి ఎందుకు వచ్చాడు,
0: how is that my husband has come this way
1: అని చాలా దూషించింది.
0: And she accused.
1: అది భగవంతుడు బ్రహ్మవిత్ బ్రహ్మే భవతి, నేను బ్రహ్మగానే ఉన్నాను కనుకనే నేను బ్రహ్మగానే వచ్చాను.
0: And then he is this, this is a reply of God. Since I am God, I have come in the form of God. I can take any form.
1: కనుక ఎవరేం దూషించినప్పుడు దూషణభూషణ తిరస్కారం అన్నీ కూడా నాకేమి అంటావు.
0: And he also declared that I am not carried away by the praise or blame.
1: దూషణ ద్వేషంతో చెప్తారు.
0: And one accuses out of hatred.
1: పూజ కేవలము భక్తితో చేస్తారు.
0: And one praises in the process of worship.
1: దూషణ భూషణ రెండు కూడా ఒకటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక నేను ఒకటిగానే తరుస్తాను అని చెప్పి తాను ఆ విధంగానే నడుస్తూ వచ్చాడు.
0: అండ్ కృష్ణ కన్సిడర్డ్ బోత్ అలైక్ అండ్ హస్ కండక్టెడ్ హింసెల్ఫ్ దట్ వే.
1: అప్పుడు 3 దినములు అయిన తర్వాత చాలా సంతోషించింది.
0: ఆఫ్టర్ 3 డేస్ పాస్ట్ చంద్రిక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: మరి పోత్రే ఈ రాజుతో పాటు చంద్రిక కూడా బయలుదేరింది.
0: On the 4th day, Chandrika also started journeying.
1: Radhato paatu raavatamu.
0: She accompanied.
1: Radhato paatu bhajan cheyatamu.
0: And she too does bhajan.
1: Aa bhajan lopala Bhagavantuni taanu neelam cheskovatamu.
0: And while singing glory of God, she forgets herself.
1: Ee vidhanga jarugutu vachindi.
0: Things went on like this.
1: Kaani idi endukosam cheptunnanante రాధా భర్త చంద్ర భర్తగా మారిపోవటం.
0: ఐ భగవాన్ ఈస్ టెల్లింగ్ దిస్ ఇస్ దిస్ ది హస్బెండ్ ఆఫ్ రాధా కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
1: చంద్రిక. చంద్రిక మాదిరి ఉండకుండా కేవలం రాధ వలే మారటం.
0: అండ్ ది చంద్రిక గెట్ హర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ లైక్ రాధా.
1: ఈ రెండు కూడాను కేవలం జీవ బ్రహ్మల యొక్క మార్పులే.
0: దీస్ ఆర్ ది చేంజెస్ బిట్వీన్ ది యూనివర్సల్ సెల్ఫ్ అండ్ ద కాస్మిక్ సెల్ఫ్.
1: కనుక నేను రాధగా ఉన్నాను, రాధగానే నిన్ను పూజిస్తున్నాను అని చెప్పింది.
0: Therefore her reply was, I want to remain as Radha, and as Radha I am worshipping you.
1: భగవంతుడు ఎట్టి నేను చూపవచ్చు.
0: God can play, can will, do any miracles whatsoever.
1: కానీ కలికాలం దీన్ని అంగీకరించలేదు.
0: But in this Kali age people do not accept.
1: వాళ్ళు యాక్సెప్ట్ చేసినా సరే చేయకపోయినా సరే భగవంతుడు చేయడు భగవంతుడివే.
0: Whether people accept or reject, God's will continue.
1: అందువల్ల భగవంతుడు ఎట్టి దోషములు చేయరు.
0: There will be no defects or mistakes in the will of God.
1: ఆ మిస్టేక్స్ అంతా కూడా కేవలము సరిచేసి చూస్తాడు, కానీ దాన్ని ఏమాత్రం దూరం నెట్టడు.
0: In fact, these mistakes are merely we attribute them. In fact, in reality, there are no mistakes at all.
1: Mistake లేనప్పుడు ఎందుకు తాను భయపడాలి?
0: When there is no mistake, why should he have any fear at all?
1: కానీ నోటితో చెప్పే మాటలు తగుడును మార్పు చెందుతూ రావచ్చు.
0: All that we say may change.
1: ఇవన్నీ కూడా కేవలం మాటల మ్యాజిక్.
0: This is all the magic of words.
1: కనుక ఈ యొక్క మ్యాజిక్ మనం ఏమాత్రము నమ్మకూడదు.
0: We should not be carried away by the magic of words.
1: ఈ విధంగా చేసేటప్పటికి రాధతో పాటు ప్రభకుడను చాలా ఏకమైపోయింది.
0: As things went on, Prabha could accept like Radha, both are one now.
1: కాదు, ఇద్దరు కూడా ఒకటైపోయి
0: both are one now.
1: కృష్ణునే పూజిస్తూ వచ్చారు.
0: They were praying to Krishna.
1: కృష్ణుడు చాలా నీలమానుష విగ్రహుడు.
0: Krishna is the cosmic form of his own, the divine will.
1: కనుక ఇట్టి కృష్ణుణ్ణి మేము ఏమాత్రమో వదలము.
0: We will not give up, we will not leave Krishna under any circumstance.
1: ఇది పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: This was declared by Krishna even before.
1: రాధ, మానవులు మాయతో ఉంటుంటారు. ఆ మాయతో ఉన్నటువంటి వారిని మోహంగులో తిప్పితే వాడు కూడా మాయలో పడిపోతారు.
0: The people are deluded. Because of the delusion, they are full of attachment, and therefore they are carried away by illusion.
1: Attachment lekapothe ఈ ప్రేమనే నాకు రాదు.
0: When there is no attachment, there will be no trace of love at all.
1: కనుక ఈ అటాచ్మెంట్ కోసమని ఈ విధంగా భగవంతుడు అనేక రకంగా రూపాలు మారుస్తూ వస్తుంటాడు.
0: బికాస్ ఫర్ దిస్ రీజన్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ గాడ్ గోస్ ఆన్ చేంజింగ్ హిస్ ఫార్మ్.
1: భగవంతుడు ఎందుకు దోషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నో మిస్టేక్స్ ఇన్ గాడ్.
1: కనుక ఎవరేమనుకుంటే నాకేమి,
0: హీస్ నాట్ బాదర్డ్ వాట్ ఎవర్ వీ సే అబౌట్ హిమ్.
1: నా చేతిలో ఒక వస్తువు ఉన్నప్పుడు దాని వస్తువు సంగతి ఎవరికి తెలియనప్పుడు ఏమైనా అనుకోవచ్చు.
0: వెన్ దెర్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ in my hand, in my grip, you may think in any way what it is.
1: కాబట్టి నా చేతిలో ఉన్నటువంటిది నాకు తెలుసు, కానీ అందరికీ తెలియదు.
0: What I hold is best known to me and not to others.
1: కనుకనే ఇలాంటి యుక్తిని పొందినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు అనేక రకములు అనేక యుక్తులు చేస్తుంటాడు.
0: Because Krishna being consciousness, he could have any form, any number of manifestations.
1: కృష్ణుడి లీలలు విన్నారు.
0: These are all leelas of Krishna.
1: ఈ కృష్ణ లీలలు ఎవరికి తెలియదు.
0: లీలాస్ ఆఫ్ కృష్ణ ఆర్ నాట్ కాంప్రిహెండెడ్ అండర్స్టూడ్ బై ఎనీబడి.
1: కృష్ణుడు వలే వస్తాడు,
0: కమ్స్ యాజ్ కృష్ణ.
1: పామరుడు వలే వెళ్తాడు,
0: అండ్ హీ రిటర్న్స్ యాజ్ ఇన్నోసెంట్ వన్.
1: పామరుడుగా వెళ్ళినాడు కృష్ణుడు.
0: కృష్ణ బీయింగ్ సో ఇన్నోసెంట్,
1: తిరిగి పామరుడు కాడు.
0: అండ్ హీస్ నాట్ ఇన్నోసెంట్ ఎనీ లాంగర్.
1: అసలు కృష్ణుడు కృష్ణుడే.
0: కృష్ణ ఇస్ కృష్ణ ఎట్ ఎనీ టైమ్.
1: కనుక భగవంతుని యొక్క లీలలు ఎవరు మార్చడానికి చెప్పడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు నో ఇన్ డెప్త్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ అండ్ నారోట్ అండ్ ఎక్స్టోల్ హిమ్ ఇన్ డెప్త్.
1: అసలు కృష్ణుని యొక్క శిష్యుడే కృష్ణుని నమ్మలేకుండా పోయారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ ఫాలోవర్ ఆఫ్ కృష్ణ కుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్.
1: ఎందుకు ఈ విధంగా మారుతున్నాడు?
0: వై కృష్ణ గోస్ ఆన్ చేంజింగ్ లైక్ దిస్.
1: ఇది కేవలము జగత్తులోని మానవులను మోహములో ఉంచి తద్వారా దాన్ని భక్తిగా పెంచుకోవడం.
0: కృష్ణ హ్యాస్ బీన్ చేంజింగ్ లైక్ దిస్ ఓన్లీ టు సీ దట్ పీపుల్ బై బీయింగ్ క్యారీడ్ అవే బై దిస్ అటాచ్మెంట్ దే విల్ గెట్ అటాచ్ టు గాడ్ వన్స్ ఫర్ ఆల్ త్రూ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: కనుక భగవంతుడితో అటాచ్మెంట్ చేయటం కోసమని ఈ విధంగా పెంచుతుంటాడు.
0: కృష్ణ ఇస్ లైక్ దిస్, ఇట్ ఇస్ హిస్ డిజైన్ సో దట్ వీ మే బి అటాచ్డ్ టు కృష్ణ.
1: కృష్ణుడికి ఎట్టి వాంఛలు లేవు.
0: కృష్ణ ఇస్ డిజైర్లెస్.
1: డిజైర్ అనేటువంటిదే లేదు.
0: He has no desire at all.
1: ఏ కాంక్షలు అతనికి లేదు.
0: And he has no ambition whatsoever.
1: అటువంటి కాంక్షలు లేనటువంటి భగవంతుణ్ణి అనేక రకములుగా వీడు వర్ణించుకోవటము ఇది కేవలం వీడి మాయా కానీ వీళ్ళ యొక్క మనసు కానీ భగవంతుని యొక్క దోషం కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ డెల్యూటెడ్ మైండ్ దట్ థింగ్స్ దట్ గాడ్ హ్యాస్ డిజైర్స్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ హ్యాస్ నో డిజైర్ అట్ ఆల్.
1: కట్టగలిపటికి రాధ ప్రభల ఇద్దరు కూడా ఒకరు.
0: ఫైనల్లీ వాట్ హ్యాపెన్ రాధ అండ్ ప్రభ బికేమ్ వన్.
1: ఈ ప్రభతో చేరి రాధ కూడాను ప్రభగానే మారింది.
0: బికాస్ ఆఫ్ దిస్ యూనిటీ రాధ ఆల్సో కుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
1: సంగము అట్టి యొక్క స్నేహం చేస్తుంటది.
0: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఇస్ ది ఫ్రెండ్షిప్.
1: కనుక నీ ఫ్రెండ్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడే అవుతావు.
0: యాజ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సో యూ విల్ బి.
1: కనుక నా ఫ్రెండ్ నా యొక్క అక్క.
0: మై ఫ్రెండ్ ఈజ్ మై సిస్టర్ నౌ.
1: కనుక నా సిస్టర్ కూడా నా వల్లే మార్చాలి.
0: ఐ షుడ్ ట్రాన్స్ఫార్మ్ మై సిస్టర్ ఆల్సో షీ షుడ్ బి లైక్ మీ.
1: అందుకోవల్ల రాధా చంద్రిక ఇద్దరు కూడా ఒకటే అయిపోయినారు.
0: లైక్ దిస్ రాధా అండ్ చంద్రిక ఆర్ ఎగ్జాక్ట్లీ అలైక్ దే ఆర్ వన్.
1: ఆ చంద్రికకు మరొక పేరు ప్రభ.
0: ది అదర్ నేమ్ ఆఫ్ చంద్రిక ఇస్ ప్రభ.
1: తల్లి పిలుస్తున్నటువంటిది ప్రభ అని.
0: మదర్ అడ్రెసెస్ హర్ యాజ్ ప్రభ.
1: బయట ప్రజలంతా కూడా పిలిచేది చంద్రిక.
0: హీఈస్ చంద్రిక ఇన్ సొసైటీ. దట్స్ హౌ షీ ఈస్ కాల్డ్ బై ఎవ్రీబడి.
1: కానీ రెండు మూడు పేర్లు ఉంటాయి అందరికి కూడా.
0: అండ్ పీపుల్ హ్యావ్ టూ టు త్రీ అదర్ నేమ్స్ ఆల్సో.
1: కనుక ఆ ప్రభ రాధ ఇద్దరు కూడా ఒకటైపోయి
0: ప్రభ అండ్ రాధ ఆర్ వన్.
1: ఇద్దరు మనసు ఏకమైపోయి
0: బోత్ ది మైండ్స్ ఆర్ వన్.
1: మైండ్స్ ఏకం చేయటం చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యూనిఫై మైండ్స్.
1: దేన్నైనా మార్చొచ్చు కానీ మనసును మార్చేకి వీలు కాదు.
0: యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీథింగ్ ఇస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ ద మైండ్.
1: కానీ అది ఒక భగవంతుడికి మాత్రమే తెలుసు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ద మైండ్.
1: కనుక మనవ మార్పులు కావాలంటే దైవం తప్ప అన్యులకు ఇది అర్థం కాదు.
0: ఇఫ్ యూ వాంట్ ఎనీ చేంజ్ ఇన్ యువర్ మైండ్ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ సరెండర్ టు గాడ్ హీ ఓన్లీ కెన్ చేంజ్ యువర్ మైండ్.
1: కనుక ఇలాంటి భగవంతుడు చేయనటువంటి యొక్క మనసును అందరికీ ఇచ్చాడు.
0: గాడ్ హ్యాస్ గివెన్ ద మైండ్ దట్ హీ కెన్ చేంజ్.
1: కనుక అందరు కూడాను భగవంతుని మైండ్ మార్చాలని వారి మనసు మార్చండి స్వామి నీ పేరు చాలా దేశంగా ఉన్నాడు అని తల్లిదండ్రులు చెప్తుంటారు.
0: Therefore parents always pray to Bhagavan, Swami, you change the mind of that fellow because he has not developed any kind of love for you. Please change his mind.
1: నా కుమారుడు చాలా మంచివాడు.
0: My son is very good.
1: కానీ వాడు ఎప్పుడు కూడా ఇలాంటి దుర్మార్గంలో పోడు.
0: But he'll never take to any wicked activity, cruel actions.
1: కనుక మీరే వాడిని మార్చండి అని చెప్తుంటారు నాకు.
0: And they also say, you should only set him right, Bhagavan.
1: చెప్పాడు భగవంతుడు కూడాను నేను కూడా నువ్వు మార్చలేనమ్మా.
0: గాడ్ సేస్ ఐ టు కెనాట్ చేంజ్.
1: ఎందుకంటే మైండ్ మైండే.
0: బికాజ్ మైండ్ ఇస్ ది మైండ్.
1: మనోమూలం మీద జగత్తు.
0: ద హోల్ వరల్డ్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక ఈ యొక్క ప్రపంచం తగులను మైండ్ పైనే ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ ద హోల్ యూనివర్స్ గోస్ ఆన్ డిపెండింగ్ ఆన్ ద మైండ్.
1: ఈ విధంగా మార్చి అనేక రకములైనటువంటి ఒక భక్తిని ఈ లోకంలో చాటుతూ వచ్చాడు.
0: Therefore, by transforming the mind, the principle of devotion is propagated in this world.
1: ఈ విధంగా మార్చి
0: హ్యావింగ్ ట్రాన్స్ఫార్మ్డ్
1: కృష్ణుడు తన యొక్క కార్యములు తర్వాత జరుపుతూ వస్తున్నాడు.
0: అండ్ కృష్ణ వెంట్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ టాస్క్స్.
1: కనుక భగవత్ యొక్క యుద్ధము రామాయణం కాని భారతం కాని భాగవతం కాని మూడింటి అంత కూడాను కేవలం దైవం యొక్క మార్పు వల్లనే జరుగుతూ వచ్చింది. కానీ యుద్ధం విజయం కాదు చూస్తూ వచ్చింది కానీ లేకపోతే వారి యొక్క మనోశక్తి వల్ల కాదు.
0: రామాయణ భారత భాగవత ద స్పీక్ ఆఫ్ లీలాస్ ఆఫ్ గాడ్ హౌ హీ గోస్ ఆన్ చేంజింగ్ అండ్ హౌ విన్స్ ది విక్టరీ. ఇట్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ది మైండ్ ఆఫ్ మ్యాన్.
1: కనుకనే మైండ్ మార్చడం అనేటువంటిది మానవ చేత అయ్యేటువంటి పని కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ మ్యాన్ టు చేంజ్ ద మైండ్.
1: కర్ర తిట్టవచ్చు చిన్నగాను.
0: You can just change the bend and straighten any tree.
1: కానీ రాయి మార్చరైనా.
0: But can anyone change the mind?
1: కానీ మనసు మార్చగలరా?
0: But can they transform the mind and its mentality?
1: మైండ్ మార్చడానికి వీలే లేదు.
0: It is not possible at all.
1: మైండ్ యొక్క స్వభావం దాని స్వభావమే.
0: The nature of the mind remains as it is.
1: కనుక ఈ మనసు మార్చుకోకుండా అన్నింటినీ కూడా మార్చేసేస్తున్నాడు. తానే మారుస్తున్నాడు.
0: Therefore, man is just transforming externally, but he has not changed his mind.
1: తానే మారుతాడు కాని పరులేక మైండ్ మార్చడు.
0: You may change for yourself, but you cannot change the mind of others.
1: And others కాదు, self also changes.
0: And it is not possible even for you, for yourself, to change your own mind.
1: కనుక మనసు మార్చుటకు మార్గమే లేదు.
0: There is no path to change the mind.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు భగవంతుని యొక్క విశ్వాసము మనం ఎందు దృఢంగా ఉండాలి.
0: Under these circumstances, one should have strong faith in God.
1: అటువంటి ఫెయిత్ దృఢంగా ఉండినప్పుడే భగవంతుడు కూడా వారికి హెల్ప్ చేస్తుంటాడు.
0: When our faith is strong, God also will help us.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక రూపం కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: అదొక శక్తి.
0: ఇట్ ఈస్ పవర్.
1: ఆ శక్తికి ఎట్టి పవర్ అయినా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ద డివైన్ పవర్ ఇన్ఫినిట్.
1: ఈ పవర్ చేత ఎట్టి మార్పులను చేయవచ్చును.
0: దిస్ ఇన్ఫినిట్ డివైన్ పవర్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
1: ఆ విధంగా రాధా చంద్రకర ఇద్దరు కూడా ఏకమైపోయి
0: Radha and Chandrika are one and the same, unified.
1: వారిద్దరు ఏకమైపోయి గోకులంతా కూడా పూర్తి మార్చివేశారు.
0: Being one, both of them could bring in total transformation in the whole of Gokulam.
1: వారిద్దరు కూడా కృష్ణుని కోరారు.
0: Both of them prayed to Krishna.
1: కృష్ణ, మేము మీ ద్వారకకు వచ్చి చేరిపోలే.
0: Krishna, we should reach your ద్వారక.
1: కనుక మీ ద్వారక మమ్మల్ని రప్పించుకోండి.
0: Krishna, see that we reach your Dwaraka where you are.
1: Nene vachi teeskonu velthanu annadu.
0: Krishna said, I myself will take you along with me.
1: Ee vidhanga cheppipoyinatundi Krishnudu.
0: Having said so, Krishna,
1: Pandavulu Kauravulu yokka yuddhamlo gudigudaru.
0: And there was war between Pandavas and Kauravas.
1: Indulo anni cheppina matalanta kuda marchipoyadu ani anukunnaru ee Radha prabhu.
0: And these people thought that Krishna has forgotten the promise given to them.
1: Unnattu undi oka dinamu ratham vachindi.
0: All of a sudden the chariot reached there.
1: Reached ekkadiki? Dwarakku.
0: And it reached Dwaraka.
1: Dwaraka vellaadu, Krishnudu digaadu.
0: And Krishna got down there.
1: Dwaraka nunchi andaru anni veyi kannulato chustunnaru vacharu.
0: All people were waiting for him with thousands of years waiting,
1: longing for him. They were
0: very much surprised to watch the chariot there. What has brought him here?
1: Why is he coming? Krishnudu ekkada unnadu ante Radha intilo unnadu.
0: Where is he, Krishna? Where is Krishna? He is found at the residence of Radha.
1: Appudu andaru anukunnaru idi Radha chindike yokka bhakti prabhavame idi ani anukunnaru.
0: All people could know this is the effect of the devotion of Radha and Chandrika.
1: Prayer ikkada vachi varidarni teeskoni dwaraku vellaru.
0: And then Krishna came, took both of them along with him. The people were waiting for him with thousands of years waiting, longing for him.
1: Enduku vastunnadu ikkada vastunnadu ani aashcharyapaddaru.
0: They were very much surprised to watch the chariot there.

0: వారిద్దరిని తీసుకుని ద్వారకు వెళ్ళాడు.
1: అండ్ దెన్ కృష్ణ కేమ్ టు బోత్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ హిమ్ టు ద్వారక.
0: ఆ ద్వారకను ఎన్ని రకాలు చిత్రించుకున్నారు ఈ రాధాచంద్రికడు.
1: రాధా చంద్రిక హ్యాడ్ ప్రేడ్ టు కృష్ణ దేర్ ఇన్ ద్వారక, హ్యాడ్ మెనీ ఆఫ్ ద డిజైర్స్.
0: రాధా చంద్రికనే ఉన్నారు కానీ అక్కడ ఇంకెవరు లేరు.
1: రాధా చంద్రిక ఓన్లీ రిమైన్ దేర్, నో వన్ ఎల్స్.
0: వీళ్ళందరూ వెళ్ళారు అక్కడికి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాన్ దేర్.
0: చూసేటప్పటికి కృష్ణుడు వేరుగానే ఉన్నాడు, రాధాచంద్రిక వేరుగానే ఉంటున్నారు.
1: దే సా కృష్ణ అపార్ట్ ఫ్రమ్ రాధా చంద్రిక.
0: అప్పుడు చెప్పాడు, నేను మార్చినటువంటి వారిని ఇంకొకరు మార్చడానికి వీలు కాదు.
1: కృష్ణ సెడ్, వెన్ వన్స్ ఐ చేంజ్ ఎ పర్సన్ నో వన్ ఎల్స్ కెన్ బ్రింగ్ కెన్ చేంజ్ హిమ్.
0: కనుక దైవం అనేటువంటి వాడు ఎన్ని రూపంతో మారవచ్చు.
1: గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫార్మ్స్ హీ విల్స్.
0: కానీ దేహం ఒక్కటే.
1: బట్ ద బాడీ ఈజ్ వన్.
0: మార్గములు ఎన్నైనప్పటికీ అందులో ఉన్నటువంటి యొక్క మహాశక్తి ఒకటే.
1: దేర్ మే బి మెనీ పార్ట్స్ అండ్ మెనీ ఫార్మ్స్ బట్ ద డివైన్ పవర్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందరి ఎందు ఒక్కొక్క పవర్ ఉంటున్నదని మీరు భావిస్తారు.
1: యు థింక్ దట్ ద డివైన్ పవర్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
0: వేరు వేరుగా ఉండదు.
1: దాట్స్ నాట్ డిఫరెంట్.
0: ఈ దేహం నందు ఏ ప్రాణం ఉంటుంటుందో, ఏ ఆత్మ ఉంటుంటుందో, అదే రీతిగా ఈ దేహం నందు అదే ఆత్మ ఉంటుంటాడు.
1: ఆత్మ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ ఈజ్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ దట్ బాడీ ఆల్సో.
0: అందరి ఎందు కూడా అదే ప్రేమ ఉంటుంటుంది, అదే ఆత్మ ఉంటుంటుంది.
1: ద సేమ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
0: కనుక ఇది ఏసీ కరెంటు, ఇది డీసీ కరెంటు అంటే ఇన్ని రకాలైన మార్చు. అది కరెంట్ ఏమో ఒకటే.
1: యూ మే సే దిస్ ఇస్ ఏసీ కరెంట్ ఆర్ డీసీ కరెంట్ బట్ కరెంట్ ఇస్ కరెంట్.
0: అదే రీతిగా ఆత్మ అనేటువంటిది అందరి ఎందు ఒక్కటే ఉంటుండాలి.
1: సిమిలర్లీ ఆత్మ ఇస్ వన్ అండ్ ది సేమ్ ఇన్ ఆల్.
0: కానీ వారి వారి ప్రాప్తి కొద్దీ వారి మనసును మార్పు చేసుకుంటూ వస్తుంటాడు భగవంతుడు.
1: డిపెండింగ్ అపాన్ దేర్ డిజర్వ్నెస్ గాడ్ బ్రింగ్స్ అబౌట్ చేంజ్.
0: అయితే అతని యొక్క ప్రిన్సిపల్స్ అనగా డిసిప్లిన్ ఏమి మారడానికి వీల్లేదు.
1: ద డివైన్ లా డిసిప్లిన్ విల్ నెవర్ చేంజ్.
0: ఇట్టి చేంజ్ కానటువంటి యొక్క మనసును భగవంతుడు ఒక్కడు మాత్రమే మార్చగలడు.
1: ద మైండ్ విచ్ ఇస్ డిఫికల్ట్ టు బి చేంజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ గాడ్ టు హూమ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్.
0: కనుక మనోమార్పులు మానవుల వల్ల జరిగేటువంటివి కాదు.
1: ద చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్ అవర్ మేకింగ్.
0: కానీ మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్.
0: మంత్రాల వల్ల జరిగేటువంటిది కాదు.
1: బై మంత్ర ఆర్ తంత్ర.
0: యంత్రంతో కూడా మారదు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విత్ యంత్ర.
0: కనుక చేంజ్ అయ్యేటువంటిదంతా కూడా భగవంతుడు మార్చినప్పుడే అందరికి మనసు మారుతుంటుంది.
1: ద రియల్ చేంజ్ పాసిబుల్ ఇఫ్ ఓన్లీ గాడ్ విల్స్ ఇట్.
0: కనుక భగవంతుడు ఏమైనా చేయగలడు.
1: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
0: ఎక్కడికైనా వెళ్ళగలడు.
1: హీ కెన్ రీచ్ ఎనీవేర్.
0: ఎవరినైనా కూడా తీసుకొని పోగలడు.
1: హీ కెన్ నో ఎనీబడి అండ్ అప్రోచ్ అండ్ బీ హిమ్.
0: కానీ ఎవరు తీసుకెళ్ళి వెళ్ళినప్పటికీ అది ఒక్కరే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. హీ మే బి విత్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్.
0: కానీ కౌరవుల దగ్గరికి వచ్చినటువంటి అప్పుడు పాండవుల దగ్గరికి పోయినప్పుడు ఒక్కడే కృష్ణుడు.
1: వెదర్ ఈజ్ ది కంపెనీ ఆఫ్ కౌరవాస్ ఆర్ పాండవాస్, కృష్ణ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కానీ అందులో వేరు వేరు రూపాలుగా కనిపించాడు.
1: బట్ హీ అపియర్డ్ ఇన్ మిరియడ్ వేస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్.
0: కానీ ఎట్టి రూపం కొరకు అట్టింది కాదు.
1: బట్ ఇన్ ఫ్యాక్ట్ నన్ ఆఫ్ దీస్ ఫార్మ్స్, నన్ ఆఫ్ ది నేమ్స్ బిలాంగ్ టు హిమ్ ఇన్ రియాలిటీ.
0: కానీ తాను ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్. కృష్ణ
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ నాట్ టూ.
0: రెండుగా నేను లేడు.
1: అండ్ హీ ఈజ్ నాట్ టూ, ఈజ్ నాట్ డ్యూయల్.
0: ఒక్కడిగానే ఉన్నాను.
1: గాడ్ ఈజ్ నాట్ డ్యూయల్ వన్.
0: ఎక్కడ పోయినప్పటికీ, ఇక్కడ ఉండినప్పటికీ, ఏ దేశం పోయినప్పటికీ గాడ్ ఒక్కడే ఒకడు.
1: యు మే బి ఎనీవేర్, యు మే గో ఎనీవేర్, యు మే బి వాట్ ఎవర్ యు మే బి, బట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ ఆల్ ద టైమ్.
0: కనుక భగవంతుడిని మారడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్, హీస్ చేంజ్ లెస్.
0: గాడ్ చేంజ్ అయిపోతే అంతా చేంజ్ అయిపోతుంది.
1: ఇఫ్ గాడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ చేంజ్.
0: కనుక భగవంతుడిని మార్పు చేయడానికి వీల్లేదు.
1: సో గాడ్ ఈజ్ చేంజ్ లెస్, ఈజ్ ఎటర్నల్.
0: కనుక ఈ భగవంతుడు మార్చాడు, భగవంతుడు ఇన్ని విధాల మనసు తిప్పించాడు అని అనుకోవటము ఇది కేవలం ఒక పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇఫ్ యూ థింక్ దట్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ ఇన్ యూ బై గాడ్. నో, ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్ టు థింక్ సో.

0: ఆ విధంగా మీరు చింతించుకుని భగవంతుడు సత్యము నిత్యము నిర్మలము నిరంజనము.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్, ఈజ్ ఇమ్మోర్టల్, ఈజ్ ఎవర్ ఎఫల్జెంట్.
0: ఇట్టి పరమాత్మని ఎవరు కూడా మార్చలేరు. ఇట్టి పరమాత్మ తత్వాన్ని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని ప్రేమకు మరొకరి ప్రేమ ఏమాత్రం కూడా సాటి రాదు.
1: ద డివైన్ లవ్ ఈజ్ అన్పారలెల్డ్, నో అదర్ లవ్ వుడ్ ఎవర్ మ్యాచ్ ఇట్.
0: కనుక ఈ ప్రేమ మారేటువంటిది కాదే కాదు.
1: Divine love is changeless.
0: ఎన్ని రూపములను ధరించినప్పటికీ ఆ యొక్క రూపం మారేటువంటిది కాదు.
1: There may be any number of forms, but the divine love is
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఈస్ ప్యూర్, ఇట్ ఈస్ ఎవర్ ఎఫల్జెంట్, ఇట్ ఈస్ ఇమ్మోర్టల్, ఇట్ ఈస్ నెక్టరైన్, ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్.
0: ఇలాంటి మనసును ఎవరు మార్చగలరు?
1: హూ కెన్ బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ గాడ్?
0: కనుక ఏ పేరు పెట్టినప్పటికీ వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, సాయిబాబా అనండి, ఏ పేరు పెట్టే పేర్లు మాత్రం మారలే గాని తాను ఎవరు కాదు.
1: దెర్ ఆర్ మెనీ నేమ్స్, వెంకటేశ్వర, రామ, కృష్ణ, ఎనీ నేమ్, బట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: అందుకోసం చెప్పారు, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: దెర్ఫోర్ భగవాన్ సేస్ గాడ్ ఈజ్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: రెండుగా లేదు.
1: ఈజ్ నాట్ డ్యూయల్.
0: కానీ కొంతమంది భావించవచ్చు, దేవుడు రాముడిగా మారినాడు, విష్ణుడిగా మారినాడు, ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నారు.
1: వీ మే కన్సిడర్ గాడ్ ఈజ్ రామ ఎట్ వన్ టైమ్, బట్ హీ హాస్ బికమ్ కృష్ణ లేటర్, దట్ హీ గోస్ ఆన్ చేంజింగ్. యూ మే ఫీల్ సో.
0: కానీ అది నీ చేంజ్ గాని గాడ్ చేంజ్ కాదు.
1: ఇట్ ఈస్ ఆల్ ది చేంజ్ ఇన్ యువర్ మైండ్, బట్ గాడ్ ఈజ్ చేంజ్ లెస్.
0: అటువంటి మార్పు చెందినటువంటి యొక్క భగవంతుణ్ణి మనం భగవంతుడా అని పిలిచడం ఇది తప్పేముంది.
1: We should understand that God is changeless. We should pray to God that way. Oh, changeless God, you are eternal.
0: అని మనం పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: We should have full faith in the divinity that is changeless.
0: కనుక దైవమును ఏమాత్రం కూడా పేరు మార్పులు జరిగినంత మాత్రం రూప మార్పులు ఎప్పుడు కూడా జరగవు.
1: Because there is a change in the name, but God is one and the same.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మార్చడానికి వీలు ఏంటంటే భగవంతుని యొక్క మనసు సంకల్పము చాలా గొప్పది.
1: మే గివ్ ఎనీ నేమ్, బట్ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ మైటీ అండ్ గ్రేటెస్ట్.
0: అది మారినందుకే సర్వము మారవచ్చు.
1: వెన్ వన్స్ ద విల్ ఆఫ్ గాడ్ చేంజెస్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఆటోమేటికలీ.
0: కనుక భగవంతుడికి ఈ చేంజెస్ అంతా కూడా ఎప్పుడు నచ్చదు.
1: దేర్ ఆర్ నో చేంజెస్ వాట్స్ ఎవర్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమను ప్రేమగానే పెట్టుకోండి.
1: కీప్ దట్ లవ్ యాజ్ ప్యూర్ లవ్.
0: ఆ ప్యూర్ని ప్యూరిటీగానే తీసుకోండి.
1: దట్ ప్యూర్ లవ్ లెట్ ఇట్ రిమైన్ ద ఆల్ ఇట్స్ ప్యూరిటీ.
0: కానీ ప్యూరిటీనే యూనిటీ.
1: అండ్ దట్ ప్యూరిటీ విల్ లీడ్ టు యూనిటీ.
0: యూనిటీనే డివినిటీ.
1: అండ్ దట్ వెరీ యూనిటీ ఈజ్ డివినిటీ.
0: కనుకనే మీ యొక్క ఇండివిజువల్ ప్రేమను ప్రేమగా మార్చుకోండి.
1: Convert the individual love into divine love.
0: అప్పుడు డివైన్ లవ్ ఏ నిజమైనటువంటి యొక్క భగవంతుడిగా మారుతుంది.
1: And that divine love will make you experience divinity.
0: ఈ డివినిటీతోనే మీరు ఎన్నైనా చేయవచ్చు, ఎన్నైనా చూడొచ్చు.
1: With the divinity, you can accomplish, you can attain, achieve anything.
0: కానీ ఈ డివినిటీ తప్పో ఏమో అని కొంతమంది సందేహిస్తుంటారు.
1: You doubt divinity. And you question the divinity. Some people do it.
0: కాని ఎవ్వరు చేయడానికి వీల్లేదు.
1: We can never question the will of God.
0: ఈనాడు భగవంతుని యొక్క మనసును మార్చినారు అని అనుకుంటుంటాం.
1: And we think that we have changed the mind of God, that God has changed our mind. We think so.
0: కాని భగవంతుని మనసు ఎప్పుడూ కూడా చేంజ్ కాదు.
1: But God's mind is changeless. It is uniform. It is one and the same.
0: అది స్థిరమైనటువంటిది.
1: It is steady and strong.
0: Steady and strong.
1: It is steady and strong.
0: అటువంటి స్ట్రాంగ్ అయినటువంటి దాన్ని ఎవరే విధంగా చేయగలరు?
1: That strong divinity, that steady divinity, well, we cannot meddle with it.
0: ఒక చెక్క ఉంటుంది, అది వుడ్ ఉంటుంది. అది
1: అండ్ హియర్ లైస్ ద వుడ్.
0: ఆ వుడ్ ను మనం బాల్ మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ విత్ దట్
0: అంబు మాదిరి చేయవచ్చును.
1: యూ కెన్ మేక్ ఇట్ ఇన్ టు ఎ బాల్.
0: అంబుగా చేయవచ్చు.
1: అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఇంట్ బౌ అండ్ అన్ ఆరో.
0: కానీ దాన్ని ఒక విధమైనటువంటి యొక్క అంబుగా చేయడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ మేక్ ఇట్ ఇంట్ కంప్లీట్లీ బెండెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బౌ.
0: భగవంతుని యొక్క మనసు ఎప్పుడు కూడా ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ఫోర్ ద కాస్మిక్ మైండ్, ద యూనివర్సల్ మైండ్ ఆఫ్ గాడ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: ఆ యూనివర్సల్ మైండ్ ఎన్ని అప్పుడప్పటికి ఏది కావాలో అది మాది మారుతుంటుంది.
1: ద యూనివర్సల్ మైండ్ బిల్స్ అండ్ బ్రింగ్స్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: అవన్నీ కూడా ఎట్టి మార్పులైనా చేయవచ్చు.
1: అండ్ ద డివైన్ యూనివర్సల్ విల్ కెన్ బ్రింగ్ అబౌట్ ఎనీ నంబర్ ఆఫ్ చేంజెస్.
0: కనుక భగవంతుడు ఏమైనా మార్చగలడు.
1: God can bring about any change to
0: any extent.
1: He can do anything.
0: అందరికి ఒక విధమైనటువంటి ఒక క్షణం లోపల అందరికి ఒక దర్శనమే వచ్చును.
1: God can give his darshan in a moment if he wills to everybody at the same time.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం కాదు.
1: But each one will not have the darshan separately meant designed for him.
0: అది వారి వారి ధ్యాన సమయం నందు వారి వారి మనసును పెట్టి చేయవచ్చును.
1: హౌఎవర్ డిపెండింగ్ అపాన్ యువర్ మెడిటేషన్ అండ్ యువర్ కంటెంప్లేషన్ యూ మే విజువలైజ్ గాడ్.
0: కనుక ఇమిటేషన్ లోపల ఎన్ని రకాలైన చేయొచ్చు.
1: బట్ ది మెడిటేషన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ బట్ గాడ్ కెన్ అపియర్ టు ఎవ్రీబడి అట్ ది సేమ్ టైమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఇట్టి రహస్యం ఎంత కూడా మీరు తెలుసుకోవటం చాలా అవసరం.
1: Bhagavan says that it is most essential for all of us to know the secrets of divinity this day.
0: Oka divinity telusukunte universe anta telusukunnatte.
1: And once you know the divinity, you will be knowing the whole of the universe.
0: Kaluka ee okka dani meer gurtinchandi.
1: This factor you should know.
0: Kani kontha mandi chustaru mari maarchukuntaru.
1: Some people experience but they get changed.
0: ఆ విధంగా చేంజ్ కాకూడదు.
1: నెవర్ చేంజ్ లైక్ దాట్.
0: ఆ చేంజ్ లెస్ గా నువ్వు ఉండినప్పుడు నీకెంతైనా కూడా అనుగ్రహిస్తాడు.
1: ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ యూ విల్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్లీ.
0: గాడ్ రూపంలోని మీరు లీనమైపోతారు.
1: ఇన్ఫాక్ట్ యూ విల్ మర్జ్ ఇన్ గాడ్ ఇఫ్ యు ఆర్ చేంజ్ లెస్ అండ్ స్టడీ.
0: ఇట్టి సత్యాన్ని మీరు ఎవరికి చెప్పినా కూడా ఇది నమ్ముతారు.
1: And you are carried away. You have got belief in everybody, whatever is said to you.
0: కానీ నేను చెప్తే వారు నమ్ముతారు నమ్మరు అని మీరు సందేహించనక్కర్లేదు.
1: But you don't doubt whatever Bhagavan says. Everyone is bound to have faith, total faith in what Bhagavan says.
0: కనుక మీరందరూ కూడా ఏక మనస్సుతో ఉంటుండండి.
1: All of you remain with one pointedness, with one mind.
0: అనేక మంది యోగులు భోగులు జోగులు విరాగులు వైరాగులు అందరు కూడా మార్పు చెందుతూ వచ్చారు.
1: వి ఫైండ్ మెనీ పీపుల్ ఆస్పిరెంట్స్ ద సీకర్స్ ద రిచ్ ద అఫ్లుయెంట్ ద రెనన్షియన్స్ హూ గో ఆన్ చేంజింగ్.
0: వారి మనసు వల్ల ఉండినప్పుడే వారికి తప్పక అక్కడ దర్శనమిస్తుంది.
1: అండ్ ఇఫ్ దే హ్యావ్ ద చేంజెస్ మైండ్ దే విల్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్.
0: ఋషికేశ్ పోయినప్పుడు ఋషికేశ్
1: వెన్ భగవాన్ హ్యాడ్ బీన్ టు ఋషికేశ్
0: పురుషోత్తమానంద అని ఒక సన్యాసి ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ ఎ సెలిబ్రేట్ రెనన్షియంట్ బై నేమ్ పురుషోత్తమానంద.
0: పురుషోత్తమానంద ఎక్కడ ఉన్నాడు? వశిష్ఠ కేవ్ లో ఉంటున్నాడు.
1: పురుషోత్తమానంద వాజ్ స్టేయింగ్ ఇన్ ఎ కేవ్ నియర్ ఋషికేశ్.
0: వశిష్ఠ కేవ్
1: అండ్ దాట్ కేవ్ ఇస్ వశిష్ఠ కేవ్.
0: ఆయన ఒకరు తప్ప ఆ కేవ్ లో ఎవ్వరూ ఉండరు.
1: పురుషోత్తమానంద లివ్డ్ ఆల్ అలోన్ ఇన్ దట్ వశిష్ఠ కేవ్, నో వన్ ఎల్స్ దేర్.
0: అందులో చిన్న దీపం పెట్టుకుని
1: అండ్ హెస్ గాట్ ల్యాంప్ ఓవర్ దేర్ వెన్ స్మాల్ వన్.
0: తాను ఒక్కడే అక్కడ ఉంటుంటారు.
1: అండ్ హీ రిమైన్డ్ ఇన్ సాలిట్యూడ్.
0: కొంచెం బజార్కి వచ్చి అంటే రోడ్డుకు వచ్చేసి ఎవరైనా పోతుంటుంటే కొంచెం పాలు ఇవ్వండి అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ పాసెస్ బై ద స్ట్రీట్ పీపుల్ విల్ ఆస్క్ వుడ్ యూ గివ్ అస్ సమ్ మిల్క్.
0: ఏ మిల్క్ అయినా సరే,
1: ఎనీ మిల్క్ వాట్స్ ఎవర్,
0: ఎనిమిది కానీ ఆవుది కానీ గేదె కానీ ఏదైనా మిల్క్ కొంచెం ఇవ్వండి.
1: ఇట్ మే బి ఎనీ మిల్క్ that you have, he used to ask, would you give me some milk?
0: Whatever they iste tane badranga pettukunevaru.
1: And he takes from them the milk and keeps it in a safe place.
0: Tea chesukunevaru.
1: And then he used to make use of it.
0: Dantlo koncham neeru posi deeni tea tho kalpukunevaru. చక్కెర వేసుకునేవాడు.
1: హీ విల్ మిక్స్ ఇట్ విత్ వాటర్ అండ్ యాడ్ సమ్ టీ అండ్ షుగర్ అండ్ కన్స్యూమ్ ఇట్.
0: కట్టగలపటికి ఆయన కొండ ఎక్కడానికి రోడ్డు పైన పోవడానికి కొంచెం శక్తి లేకపోయింది.
1: హీ డిడ్ హావ్ సఫిషియెంట్ స్ట్రెంగ్త్ టు క్లైంబ్ అపాన్ ద మౌంటైన్ అండ్ వాక్.
0: కానీ ఆ మౌంటైన్ కూడాను ఋషికేశ్ పోయేవారు, చాలా ఎత్తైనటువంటిది.
1: ద మౌంటైన్ ఈజ్ వెరీ హై ఎన్ రూట్ టు ఋషికేశ్.
0: కానీ నాలుగు రెండు చేతులు రెండు కాళ్ళు కూడా పెట్టి కొండెక్కేవాడు.
1: అండ్ హీ హాడ్ టు క్రాల్ విత్ బోత్ ది లెగ్స్ అండ్ హ్యాండ్.
0: పై ఎవరైనా కొంచెం పాలిచ్చిందంటే అది ఒక వారం రోజులు పెట్టుకునేవాడు.
1: అండ్ ఇఫ్ ఎనీవన్ గివ్స్ హిమ్ సమ్ మిల్క్ హీ యూజ్ టు కీప్ ఇట్ ఫర్ ఎ వీక్.
0: దాంట్లో ఇంత పాలు పోసుకునేవాడు.
1: అండ్ దెన్ హీ మిక్స్ సమ్ వాటర్ ఇన్ ద మిల్క్.
0: ఒక వారం కూడా ఎవరి దగ్గరికి పోయేటువంటి వాడు.
1: అండ్ ఫర్ వన్ వీక్ హీ నెవర్ విజిటెడ్ ఎనీబడి.
0: దాంతోనే కాలం గడుపుకునేటువంటి వాడు.
1: అండ్ హీ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దట్ లిటిల్ మిల్క్ హీ హ్యాడ్.
0: అట్లు ఉండేటువంటి ఒక పురుషోత్తమానంద,
1: సచ్ ఎ పర్సన్ పురుషోత్తమానంద,
0: స్వామి అక్కడ పోతానే ఇచ్చాడు.
1: వెన్ వన్ స్వామి హ్యాడ్ బీన్ టు ఋషికేశ్, పురుషోత్తమానంద సా భగవాన్ దే,
0: చిన్న చీటి రాసిచ్చాడు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్, కమ్ భగవాన్.
1: హీ రోట్ ఎ స్మాల్ స్లిప్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ కమ్ భగవాన్, కమ్ భగవాన్.
0: దర్శన దర్శన్ దేవ్, దర్శన్ దేవ్.
1: ఓ భగవాన్ గివ్ మీ యువర్ దర్శన్, ఐ వాంట్ యువర్ దర్శన్, హీ ప్రేడ్.
0: ఒక్క జాబు చూశాను నేను పరిగెత్తొచ్చాను కిందికి.
1: ద మూమెంట్ భగవాన్ సా దట్ స్లిప్ ఇమ్మీడియట్లీ భగవాన్ వెంట్ దేర్.
0: కానీ అక్కడికి వచ్చేప్పటికే తలుపు వేసుకున్నాడు.
1: బట్ భగవాన్ వెంట్ దేర్ అండ్ హీ క్లోజ్ ది డోర్స్.
0: కానీ ఆయన దానికి లేచి వచ్చి తీసేకి బరువు అయిపోయింది ఒళ్ళు బరువు.
1: హీ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు గెట్ అప్ అండ్ ఓపెన్ ద డోర్.
0: నేను పోతుంటే నా వెంట పరిగెత్తొచ్చాడు కస్తూరి.
1: And Kasturi ran behind Swami as Swami was proceeding ahead.
0: అప్పుడు కస్తూరి కూడా మంచి బలవంతుడిగా ఉండేటాడు.
1: కస్తూరి వాస్ రిలేటివ్లీ క్వైట్ స్ట్రాంగ్ ఎట్ దట్ టైమ్.
0: నేను కస్తూరి ఇద్దరు వెళ్ళాము.
1: కస్తూరి అండ్ భగవాన్ వెంట్ దేర్.
0: అప్పుడు ఆయన చిన్న మాటలతో మాట్లాడుతున్నాడు ఈ పురుషోత్తమానంద.
1: పురుషోత్తమానంద వాస్ స్పీకింగ్ వెరీ సాఫ్ట్లీ.
0: ఇప్పుడు నేను పురుషోత్తముడైనాను.
1: నౌ హీ సేస్ ఐఎమ్ పురుషోత్తమ ద నోబ్లెస్ట్ అమాంగ్ మెన్.
0: ఉత్తమ పురుషుడు అయిపోయినాను నేను.
1: నౌ ఐఎమ్ ఎ నోబుల్ మ్యాన్
0: అని చెప్పేటప్పటికీ అక్కడ ఎవరు లేరు తాళం కొట్టడానికి. కస్తూరి ఒక్కడే ఉన్నాడు.
1: నో వన్ ఈస్ దేర్ టు ట్యాప్ ద డోర్. కస్తూరి వాజ్ దేర్ ఆల్ అలోన్.
0: ఆయన మాత్రం చాలా సంతోషించి,
1: అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ.
0: మీరు ఇద్దరు కలిసి నాకు చాలా ఆనందమైంది.
1: ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ కమ్.
0: అప్పుడు ఆయన లోపల ఉండి నన్ను కూడా లోపల పెట్టుకున్నాడు.
1: అండ్ పురుషోత్తమానంద వాజ్ ఇన్సైడ్, కాల్డ్ భగవాన్ ఆల్సో టు గో ఇన్. స్వామి వెంట్ ఇన్ టు దట్.
0: అప్పుడు పురుషోత్తమానంద కస్తూరి చెప్పాడు.
1: అండ్ పురుషోత్తమానంద టోల్డ్ కస్తూరి,
0: కస్తూరి మీరంతా లోపల చూడండి లోపల.
1: హీ సెడ్ కస్తూరి యు సీ వాట్ ఆల్ ఇస్ దేర్ ఇన్ సైడ్.
0: అందుకే కస్తూరి కొంచెం పేపర్ వాడు కదా, అతనికి కొంచెం ఆశగా ఉంది.
1: కస్తూరి బీయింగ్ ఎ జర్నలిస్ట్ హీ వాజ్ క్వైట్ ఇన్క్విజిటివ్.
0: కనుక అంత చూస్తూ పోతున్నాడు.
1: సో హీ వెంట్ ఆన్ వాచింగ్ ది సరౌండింగ్స్.
0: ఈ పురుషోత్తమానంద దృష్టి నాపై పెట్టాడు.
1: బట్ పురుషోత్తమానంద హ్యాస్ కాస్ట్ హిస్ కాన్సన్ట్రేటెడ్ లుక్స్ ఆన్ భగవాన్.
0: నేను ఒక డేట్ ఇచ్చిపోయాను.
1: భగవాన్ గేవ్ ఎ డేట్.
0: ఎప్పుడే నేను కనిపించానంటే మీ దీదంతా కూడా చాలా ఇదైపోతుంది, గలాట అయిపోతుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ మీ దేర్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్, దేర్ బి లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ది విసినిటీ
0: అని చెప్పి నేను ఒక జాబ్ ఇస్తాను, ఆ జాబ్ లో అప్పుడు చూసుకోమని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ఎ లెటర్ అండ్ దెన్ యూ కెన్ ఓపెన్ ద లెటర్ అండ్ గో త్రూ ద కంటెంట్స్.
0: కస్తూరి దగ్గర ఇంత చీటీ తీసుకున్నాను.
1: అండ్ హీ కలెక్టెడ్ ఎ స్మాల్ స్లిప్ ఫ్రమ్ కస్తూరి.
0: పలాని డేట్ కు పలాని టైం కు నేను వస్తాను.
1: భగవాన్ సెండ్ ద మెసేజ్ ఐ విల్ సర్టన్లీ కమ్ అట్ ఎ స్పెసిఫిక్ డేట్ ఆన్ సచ్ ఎ సచ్ ఎ టైమ్ సచ్ ఎ సచ్ ఎ డేట్.
0: ఆ నాటికి తాను బాగా స్నానం చేశాడు, గంగలో పోయి మునిగాడు, చాలా ఆనందంగా వచ్చి కూర్చున్నాడు.
1: దట్ డే హీ గాట్ అప్ హ్యాడ్ హిస్ హోలీ డిప్ ఇన్ గ్యాంజెస్ అండ్ సాట్ క్వైట్లీ.
0: నా యొక్క దర్శనం కోసమని కాచుకోని ఉన్నాడు.
1: వాస్ వెయిటింగ్ ఫర్ దర్శన్ ఆఫ్ భగవాన్.
0: ఆయన కేవలం నేను పోతే నేను ఆయన కనపడను, ఆయన నాకు కనపడ్డు.
1: ఇఫ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద కేవ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ భగవాన్ అండ్ భగవాన్ కెనాట్ సీ హిమ్ ఫిజికలీ.
0: కనుక ఆయన పెట్టుకుని కూర్చున్నాడు, చూస్తూ చూస్తూ చూస్తున్నాడు, అట్టే పడిపోయాడు.
1: హీ వాజ్ వాచింగ్ అండ్ హీ వాజ్ స్టేరింగ్ అండ్ ఫెల్.
0: అప్పుడు అతను నాకు ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు.
1: అండ్ దెన్ హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు భగవాన్.
0: ఐ ఆమ్ కమింగ్ టుడే.
1: హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు భగవాన్, ఐఎమ్ కమింగ్ టుడే.
0: బీ రెడీ, బీ రెడీ, బీ రెడీ,
1: బీ రెడీ, బీ రెడీ
0: అని ఇచ్చాడు. నేను దాన్ని చూసుకున్నాను. నేను నా వెంట ఉన్నాడు చూడండి, రాజారెడ్డి ఉన్నాడు. రాజారెడ్డి ఇప్పుడు బొంబాయిలో ఉన్నాడు.
1: అండ్ దర్ ఇస్ ఆల్సో రాజారెడ్డి ఇన్ ది కంపెనీ ఆఫ్ భగవాన్. హీఈస్ నౌ దేర్ ఇన్ బాంబే.
0: అప్పుడు రాజారెడ్డికి నేను చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ రాజారెడ్డి,
0: ఈ ఒక డేట్ లోపల మీరు కాచుకోండి, మీరే రేడియోలు పెట్టుకుంటారు, అది మీకు తెలిసిన కానీ నాకు తెలియదు.
1: అండ్ యూ కీప్ ది స్లిప్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు విజిట్ యూ ఆన్ సచ్ అండ్ సచ్ డేట్ అట్ ఎ పర్టికులర్ టైం.
0: ఢిల్లీలో అందరూ కాచుకున్నారు.
1: దేర్ ఇన్ ఢిల్లీ ఆల్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ స్వామి, ఆల్ డిగ్నిటరీస్ వర్ వెయిటింగ్ ఫర్ స్వామి.
0: అందరూ కాచుకుని ఉన్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ హిమ్.
0: వెయిటింగ్ చేసుకుంటే ఆ డేట్ అంతా దాన్ని ఏదో ఏదో నంబర్ ఇచ్చి ఉంటారు.
1: దెన్ దేర్ వాజ్ బ్రాడ్కాస్ట్ న్యూస్.
0: ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ వేసుకున్నారు, అందరూ చూశారు.
1: అండ్ దే కుడ్ ట్యూన్ దేర్ రేడియో అండ్ దే ఆల్ కుడ్ సీ స్వామి.
0: అప్పుడు ఆయన పురుషోత్తమానంద కింద పడిపోయాడు, ప్రాణం పోయింది.
1: యాజ్ ఆల్ వర్ వాచింగ్ పురుషోత్తమానంద ఫెల్ డౌన్ అండ్ బ్రీత్ హిజ్ లాస్ట్.
0: పోయేటప్పటికీ అందరూ నాకు టెలిగ్రామ్ ఇచ్చారు.
1: అండ్ ఆల్ సెండ్ టెలిగ్రామ్స్ టు భగవాన్.
0: స్వామి పురుషోత్తమానంద నిమిత్తం వచ్చారు.
1: స్వామి పురుషోత్తమానంద రీచ్డ్ యూ.
0: నేను చెప్పాను అవును అవును అన్నాను.
1: భగవాన్ సెడ్ ఎస్ ఎస్ హీ రీచ్ మీ.
0: కనుక అతని గుహ లోపల మీరు పోయి చూడండి అని చెప్పి చెప్పాను.
1: భగవాన్ సెడ్ యు గెట్ ఇన్ దట్ వశిష్ట కేవ్ వేర్ పురుషోత్తమానంద స్టేడ్, యు గో అండ్ వాచ్.
0: హిందూ ఎక్స్ప్రెస్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా పోయినారు అక్కడికి.
1: ఆల్ దీస్ జర్నలిస్ట్ హిందూ ఎక్స్ప్రెస్ దే ఆల్ వెంట్ దేర్.
0: అక్కడ పోయి ఆ కేవ్ ను దర్శిస్తే,
1: when they opened the door and started seeing the whole cave,
0: guhanta kodanu basmanga nidindi.
1: Whole cave is full of vibhuti of Bhagavan there in the cave.
0: Kala thoriki Shivananda vaadu anta vachesi ayani teesukoni poi ayani gangalo kalipaaru.
1: Ultimately the body was taken and then immersed in Ganges.
0: Appudu nunchi kodanu Purushottamananda peru chaala perigipoyindi.
1: And since that day Purushottamananda was popular day by day, more and more.
0: Purushottamananda shishiru andaru Puttaparthiki vachesaru.
1: All disciples of Purushottamananda visited Puttaparthi. They arrived here.
0: Akkada vachi 10 dinalu nilichipoyaru.
1: They stayed here for 10 long days.
0: Maa guru mee daggariki vachesaru.
1: They all told Bhagavan, our guru reached you and we all have come here.
0: Kaduka memu atani darshinchukoni povalla.
1: Want to see him and go, Bhagavan.
0: అని చెప్పి వాడు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరినీ నేను ఒక రూమ్ లో పెట్టుకుని చాలా వాళ్ళకందరూ మంచి గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళు ప్రేమించి నేను పంపించాను.
1: ఆల్ కర్టెసీ హాస్పిటాలిటీ వర్ ఆల్ ఎక్స్టెండెడ్ టు ది డిసైపుల్స్ ఆఫ్ పురుషోత్తమానంద అండ్ ఆల్ రిటర్న్ హ్యాపీలీ.
0: పురుషోత్తమానంద చాలా ఉత్తముడే.
1: పురుషోత్తమానంద ఈజ్ రియల్ ఏ నోబుల్ సోల్.
0: ఉత్తముడే, పురుషోత్తముడు.
1: Is Purushottama, the noble among Purushas, men.
0: అని అందరూ చాలా ఆనందించారు.
1: ఆల్ వర్ వెరీ హ్యాపీ ఆన్ నోటీసింగ్ దిస్.
0: పురుషోత్తమానంద కేవలం నేను 2 దినాలు ఉంటున్నాను.
1: స్వామి స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్.
0: ఒక దిన నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను.
1: వన్ డే హీ వాంటెడ్ టు రిటర్న్.
0: కానీ ఆయన కోరాడు ఇంకా ఒక దిన ఉండే తీసుకోండి, వచ్చినారంటే నేను ఆయన చెప్పి
1: ప్రే టు భగవాన్ to stay there for a day more.
0: అప్పుడు ఒక దిన ఎక్కువగా ఉంటుండి అతని సంతోష పెట్టి అతను అన్ని విధ ఆయన కట్టేటప్పటికి పండుకున్నాడు. తన నా తొడ పైన పెట్టి పండుకున్నాడు.
1: స్వామి స్టేడ్ దేర్ 1 day extra అండ్ పురుషోత్తమానంద కెప్ట్ హిజ్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ భగవాన్.
0: నిద్రపోయాడు.
1: అండ్ హీ స్లెప్ట్.
0: నిద్రపోయిన వాడు ఎట్టపోయినాడు, చాలా సమాధిలో పోయాడు.
1: And the sleep took him to samadhi state.
0: ఎంత సేపైనా ఇంకా లేదు.
1: And he didn't get up for any length of time.
0: కానీ ఇంకొక డిస్టర్బెన్స్ చేయకూడదు.
1: But no one should be disturbed.
0: అప్పుడు ఉంటుంది, నేను కూడా అక్కడే ఉన్నాను.
1: And as he remained in samadhi, Bhagavan also didn't disturb him.
0: చీకటి అయిపోయింది.
1: And it was dark.
0: ఎక్కడ ఏమీ కనపడలేదు.
1: అండ్ నథింగ్ ఈజ్ విజిబుల్ ఎట్ దట్ టైమ్.
0: అది చూచి కస్తూరి మొత్తం చెప్పాడు, ఓ చిన్న ల్యాంటర్న్ తీసుకురండి.
1: వాచింగ్ దిస్ కస్తూరి టోల్డ్ సంబడి అట్లీస్ట్ బ్రింగ్ సమ్ ల్యాంప్.
0: అప్పుడు చిన్న ల్యాంప్ పెట్టుకుని ఆ రూమ్ లోపల నేను కస్తూరి పురుషోత్తమానంద ముగ్గురు మాత్రమే ఉన్నాను.
1: విత్ దట్ ల్యాంప్ స్మాల్ ల్యాంప్ ఓవర్ దేర్ భగవాన్ కస్తూరి పురుషోత్తమానంద స్పెండ్ ద హోల్ నైట్ ఇన్ దట్ కేవ్.
0: ఇది పురుషోత్తమానంద చరిత్ర.
1: దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ పురుషోత్తమానంద.
0: అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి శివానంద ఒకే కోపం.
1: శివానంద ఈజ్ ఫుల్ ఆఫ్ యాంగర్.
0: అక్కడ రెండు దినాలు ఉన్నారు, ఇక్కడ ఉండలేదు, మా శాస్త్రం ఉండబడ అట్లా ఇట్లా చాలా బాధపడ్డాడు.
1: శివానంద ఫెల్ట్ వెరీ సాడ్, భగవాన్ యు స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ అండ్ నౌ యు ఆర్ నాట్ స్టేయింగ్ విత్ అస్. హీ వాజ్ వెరీ యాంగ్రీ, అప్సెట్.
0: ఎవరైనా కోపడుకొని నాకేమి,
1: లెట్ ఎనీ వన్ థింక్ యాజ్ దే ఫీల్,
0: భగవాన్ దగ్గర ఉండేవారు.
1: ఐ స్టేడ్ దేర్ విత్ పురుషోత్తమానంద.
0: ఎవరేమనుకున్నా నాకేం భయం లేదు.
1: లెట్ ఎనీ వన్ ఫీల్ యాజ్ దే విష్, బట్ స్వామి ఇస్ నాట్ బాదర్డ్.
0: రెండవది నేను పురుషోత్తమానంద ఆశ్రమంలో 2 దినములు నేను ఉండినాను అని పేపర్లో వచ్చేటప్పటికీ అందరూ ఆనందించారు.
1: వెన్ వన్ ది న్యూస్ పేపర్స్ కేమ్ విత్ ది న్యూస్ దట్ భగవాన్ స్టేడ్ విత్ పురుషోత్తమానంద ఫర్ 2 డేస్ ఎవ్రీబడి ది హోల్ పాపులేషన్ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆన్ కమింగ్ టు నో దిస్ న్యూస్.
0: అట ఆయన దగ్గర ఉంటుంటే అందరూ ఆనందించారు.
1: అండ్ భగవాన్ గేవ్ హ్యాపీనెస్ బ్లిస్ టు ఎవ్రీబడి దట్ అసెంబ్ల్డ్.
0: మీ అందరి హ్యాపీనెస్ నా హ్యాపీ అన్నాను.
1: భగవాన్ సెడ్ ఇఫ్ యు ఆర్ ఆల్ హ్యాపీ ఐ ఆమ్ హ్యాపీ.
0: ఇప్పుడు కూడా ఆ వశిష్ఠ కేవ్ అట్లా ఇచ్చిపెట్టేసి.
1: దట్ వశిష్ఠ కేవ్ ఇస్ యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ దిస్ డే.
0: ఇప్పుడు కూడా అట్టే ఉంది.
1: ఈవెన్ నౌ ఇట్ ఈస్ లైక్ దాట్.
0: పోయిన తొలి ఢిల్లీకి పోయినప్పుడు కూడాను ఢిల్లీలో కూడాను అతని ఫోటో పెట్టి ఆ డేట్ లోపల అందరికీ బలి జరిపించారు.
1: వెన్ భగవాన్ విజిటెడ్ ఢిల్లీ అండ్ భగవాన్ మేడ్ ఎవ్రీబడి టు జాయిన్ భజన్.
0: ఈ విధంగా అనేక మంది ఋషులు చాలా పరితపిస్తున్నారు.
1: దెర్ ఆర్ మెనీ సేజెస్ అండ్ సెయింట్స్ హూ ఆర్ యర్నింగ్ ప్రేయింగ్ ఫర్ భగవాన్.
0: ఈ విధంగా వారందరూ కూడా ప్రేమిస్తుంటుంటే మీరందరూ ఈ విధంగా ప్రేమిస్తున్నారు.
1: When that is the height of love of those sages saints there, and this is the state of our love here.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 11th of October 2005 in Prashanti Nilayam during the Dasara festival. By giving an example from the life of the Krishna avatar, Baba described how God alone can bring about a transformation of the human mind. He also added that only when we develop faith in God, He will come to our rescue. Thank you and Sai Ram.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: what is the one quality that can never be taken away by others from us? What is it that never diminishes even when we give it in abundance? Let's now get the answers to these questions in today's discourse. A divine discourse delivered by Bhagavan Baba on 19th February 2004 in Prashanti Nilayam during the Sivaratri celebrations.
1: శృణ్వంతమి శ్రీ అమృతస్య పుత్ర నచికేత, నీవెక్కడి నుంచి వచ్చావు? దాని మూల స్థానాన్ని గుర్తించు అని యముడు ప్రశ్నించాడు. బాడీ ఈజ్ ఏ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ ఏ కేవలం అస్థిరమైనటువంటిది, చంచలమైనటువంటిది. కానీ నీవు ఈ రెండింటిని విసర్జించి ముఖ్యమైన మూలాధారమైన సత్యాన్ని గుర్తించు అని చెప్పాడు.
2: ద టీచింగ్ ఆఫ్ యమ టు నచికేత ఇస్ దిస్, దట్ బాడీ ఈజ్ జస్ట్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ వేవరింగ్ అండ్ అన్స్టడీ. నచికేత, అండర్స్టాండ్ ది వెరీ సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్, ది వెరీ ఆరిజిన్ ఆఫ్ యువర్ లైఫ్, అండ్ లీడ్ యువర్ లైఫ్ in full awareness.
1: Maudi gulkidu chendra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidu chendra markanda kalathoda bedadaru gumpedu jadalathoda jadallo brahminchu chadareti jigutoda dambaina pala netrambutoda maudi gulkidu chendra markanda kalathoda జగత్తునే మరిపించేటువంటి యొక్క కళలతో నిండి ఉంటుండది. అట్టి ఈశ్వరత్వాన్ని నీవు గుర్తించడానికి నువ్వు ప్రయత్నించవద్దు, అది నీవే ఉన్నావు.
2: విత్ ది ఎఫల్జెంట్ మూన్ ఇన్ ది హెయిర్, విత్ మెనీ హెయిర్ లాక్స్, విత్ ది గ్యాంజెస్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ హెయిర్ లాక్స్, విత్ ఎ ప్రామినెంట్ ఐ ఇన్ ద ఫోర్హెడ్, విత్ స్నేక్ స్కిన్ అరౌండ్ హిస్ వేస్ట్, విత్ యాష్ ఆల్ ఓవర్ హిస్ బాడీ, with a large vermilion mark. Do not try to understand its significance. Know full well that you are the divine.
1: Vidyarthulara,
2: students,
1: vidyarthiniulara,
2: boys and girls,
1: priyamaina bhaktulara,
2: and devotees,
1: Shivaratri yokka mooladhara tattvamunu gurtinchali.
2: You have to understand the inner significance of Shivaratri.
1: Bhautikamaina, naitikamaina, అస్థిరమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైనటువంటి, దేహములతో నిండినటువంటి యొక్క ప్రపంచమే నీవు కాదు.
2: యు ఆర్ డెఫినెట్లీ నాట్ ద వరల్డ్ విచ్ ఇస్ ఫ్లిటింగ్, మొమెంటరీ, ఎఫిమరల్, ట్రాన్సిటరీ అండ్ టెంపరరీ.
1: నీవు చూడవలసినటువంటిది చర్మచక్షువులతో కాదు, జ్ఞానచక్షువులతో చూడాలి.
2: యు హ్యావ్ టు వాచ్ with the eye of wisdom and not with the physical naked eye.
1: Pachapachi mrugadulu krimikeeti gadulu kudanu charmashachulato jagattu anta chustune unnavi.
2: The birds and beasts and insects, all creatures watch the world with the physical naked eye.
1: Ide vadini neevu kuda charmashachulato chuchina neevu krimikichana vaadi neevu animalu maaripothavu gaani neevu atitamainatunte aatmatattvam kaadu.
2: If you also begin to watch things with the help of the physical naked eye, you will be reducing yourself to minute creatures like insects, and you are no true human at all.
1: ఈ చర్మ చచ్చువులకు అతీతమైనటువంటి యొక్క దృశ్యాన్ని నీవు గుర్తించాలి.
2: You have to understand the transcendental principle beyond the body.
1: మానసిక సమయమైనటువంటి నేత్రములు మనస్సు కూడాను శాశ్వతం కాదు.
2: So long the fear lasts, the mind is not permanent.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి జ్ఞాన చక్షువుతో నీవు చూడాలి.
2: You have to watch things with the eye of wisdom which transcends these two.
1: దేహము నీటి బుడగల వలె పెరుగుతుంది.
2: The body grows like water bubble.
1: పచ్చిపచ్చి మృగాదుల వలె పెరుగుతుంది.
2: It grows like the birds and beasts and animals.
1: కట్టకడపటికి పచ్చిపచ్చి మృగాదుల వలె క్షీణిస్తుంది.
2: Ultimately, body also vanishes లైక్ ఎనీ అదర్ అనిమల్స్.
1: పుట్టి పెరిగి క్షీణించేటువంటి యొక్క దృశ్యములు నీవెప్పుడు కాదు.
2: యు ఆర్ నాట్ ది అపారెంట్ సీయింగ్ విచ్ ఇన్వాల్వ్స్ బర్త్ గ్రోత్ అండ్ డెత్.
1: పుట్టినది గిట్టినది నశించినది ఒకటి ఉన్నది, దాన్నే గుర్తించమని చెప్పాడు.
2: యు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ బర్త్లెస్ విచ్ ఇస్ డెత్లెస్ నెదర్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: అది ఆత్మతత్వము.
2: That is the nature of the true self.
1: ఈ ఆత్మ అంటే ఏమిటి అని కొంతవరకు ప్రశ్నించవచ్చు.
2: You may ask a question, what this atma is.
1: ఆత్మకు అరూపము, అనంతము, అస్తమీయము.
2: This atma is formless. It is infinite.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్యశుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
2: It is pure, unsullied, immortal, blemishless and permanent.
1: కనుక అట్టి ఆత్మతత్వం ఎక్కడ ఉన్నదంటే ప్రతి వ్యక్తి ఎందు కూడాను, ప్రతి జీవి ఎందు కూడాను ఉంటున్నది.
2: దట్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ అండ్ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: అది ఏ చైతన్య శక్తి.
2: దట్ ఈస్ చైతన్య శక్తి అవేర్నెస్.
1: అట్టి చైతన్య శక్తిని నీవు గుర్తించినప్పుడే నీవు సార్థకం అవుతావు.
2: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ చైతన్య శక్తి ది కాన్షియస్నెస్ then you will be powerful.
1: మిగిలిన ప్రశ్నలన్నీ కూడాను అనర్థమైనటువంటివి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్ట్ ఆర్ యూస్లెస్.
1: తండ్రి ప్రశ్న, ప్రజల యొక్క విధిని, లోక సంబంధమైనటువంటి విషయములు, ఇవన్నీ కూడా నీవు అడుగుతున్నావు. ఇది కేవలము అడగరాని విషయములు ఇవన్నీ.
2: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ బీన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు యువర్ నియర్ డియర్ అండ్ ద వరల్డ్.
1: దేనిని తెలుసుకున్నా, సర్వము తెలుసుకున్న వాడవుతావో, దాని యొక్క తత్వాన్ని నీవు గుర్తించు.
2: నో దాట్ ఇఫ్ దాట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి అండర్స్టూడ్. ట్రై టు కాంప్రిహెండ్ ఇట్.
1: ఆత్మను తెలుసుకుంటే ఇవన్నీ కూడా నీవు తెలుసుకోనక్కర్లేదు.
2: If the nature of the self is known, you don't have to know the rest.
1: Karuka nivu atma tattvanni gurtinchamani cheppadu.
2: So he said, first of all, know the self, atma.
1: Putti perigi cheelinchetvanti dehamu.
2: It is the body that is born, that grows and ends.
1: Chaavu puttukollenatti shashvathundu aadi madhyantarahitudu anadevadu taanu chaavaka puttaka champabadaka sarvamunu sachiyayundu aatmavibudu.
2: This eternal witness atma has no beginning, has no end. It can neither be killed nor would ever kill. It remains as an eternal witness.
1: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకుంటే నీవు అన్నీను చూసిన వాడవుతావు.
2: If you know this atma, you'll be knowing the rest.
1: చూడండి, బల్బుల్లో ఎక్కడ చూసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉండాలి.
2: You find bulbs here illumining.
1: కానీ బల్బులు వేరువేరుగా ఉంటున్నది, కానీ కరెంటు ఒక్కటే.
2: యు సీ ద మెనీ బల్బ్స్ హియర్ బట్ ద కరెంట్ బీయింగ్ వన్.
1: ఈ కరెంటుకు మూలాధారం ఏమిటి?
2: వాట్ ఇస్ ద బేసిస్ ఫౌండేషన్?
1: అది ఏ దివ్యమైన శక్తి.
2: దట్ ఈస్ ద డివైన్ పవర్.
1: అది వైర్ ద్వారా వెళ్లి
2: ఇట్ ఫ్లోస్ త్రూ ద వైర్.
1: మనసు ద్వారా బల్బుగా నిలిచి
2: అండ్ ఇట్ స్టాండ్స్ దేర్ ఇన్ ద బల్బ్ ద మైండ్.
1: ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది అది.
2: అండ్ షైన్స్ ఫోర్త్ హిస్ లైట్.
1: కనుక ఈ అన్ని వెలిగించేటువంటిది, కలిగించేటువంటిది, తిరిగించేటువంటిది సర్వం కూడాను ఆత్మతత్వమే.
2: దేర్ఫోర్ దట్ బ్రైటన్స్, దట్ ఇల్యూమిన్స్, దట్ రివాల్వ్స్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: దీన్ని నేను ఎప్పుడప్పుడు చెప్తున్నాను, సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని.
2: భగవాన్ రిఫర్స్ టు దెమ్ యాజ్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
1: సత్యం అనేది కరెంట్.
2: ట్రూత్ ఈజ్ కరెంట్.
1: ధర్మము అనేటువంటి వైర్.
2: Dharma is the wire.
1: Shanti anedi bulbu.
2: Peace is the bulb.
1: Prakasham anetundi atma.
2: This very light is atma.
1: Ee prakasham anetundi ee atma tattvamu deni dwara vachindi?
2: How do you get this light? Through what?
1: Bulbu dwara.
2: You get the light out of the
1: bulb. Ee bulbu dehamu.
2: This very bulb is our body.
1: Ee bulbu ku ekkada nunchi vastundadi currentu?
2: Where from the current receives?
1: Dehamu ane wire nunchi vastundadi.
2: The current is received through the wire of the body.
1: కనుకనే ధర్మము అనే వైర్ నుంచి.
2: Out of the wire of dharma.
1: సత్యం అనేటువంటి కరెంటు.
2: The current of truth.
1: ధర్మము అనేటువంటి బల్బులో చేరి.
2: As it gets into the bulb of the dharma.
1: శాంతి, ప్రేమ అనేటువంటి ప్రకాశాన్ని ప్రకాశిస్తుంది.
2: Sheds the light of peace and love.
1: కనుక ఈ ఆత్మానందంను కనుక్కోవాలంటే మొట్టమొదట సత్యధర్మాన్ని తీసుకోవాలి.
2: To know the bliss of the self. One should understand Satya and Dharma.
1: కనుక మన ప్రాచీన సాంప్రదాయంలో భారతీయ సంస్కృతి ఏమిటంటే సత్యం వద, ధర్మం చెర.
2: Therefore, the ancient culture of Bharat emphasizes on these two principles, speaking truth and following righteous conduct.
1: Satyam vada.
2: Speak truth.
1: Satyam neevu cheppu.
2: Speak truth always.
1: Kani inadu satyam vada. Vadistunnaru satyanni.
2: But today we kill truth.
1: Dharmam chara.
2: Follow righteousness.
1: Dharmamunu cherasallo petti beegu vestunnaru.
2: But dharma is in chara, under arrest.
1: Idi kaadu manaku.
2: This is nothing we are supposed to do.
1: Satyamunu palakali.
2: We have to tell truth.
1: Dharmamunu nadchukovali.
2: We have to follow righteousness.
1: Oka vaipuna nadipinchadamu, oka vaipuna prakashinchadamu, ee rendinti endukudanu ekattam unnadi.
2: There should be perfect harmony between what is said and the way one conducts one's own self.
1: Kanuka nachiketa.
2: Nachiketa.
1: Ee panchabhautikamaina dehamunu neevu visarinchadu.
2: And do not go by this body which is temporary.
1: ఏ దేహమునైనప్పటికీ నీవు కనాటికి నీటి గుడగానే పగిలిపోయేటువంటిది.
2: Any body will necessarily must come to an end.
1: నేడు కాకపోయినా రేపైనా కూడా ఇది అశాశ్వతమే.
2: Come whatever may, this day or tomorrow, the body is temporary.
1: కానీ సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం నీవు తెలుసుకో.
2: Know that which is eternal, which is permanent.
1: దాన్ని చూచేటువంటి నేత్రములు చర్మ చచ్చువులు కాదు.
2: And it's not the physical eye that visualizes. It is the wisdom eye that helps you to see.
1: కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ఎట్టిది?
2: What is this wisdom jnana?
1: ఏకత్వం జ్ఞానం.
2: That oneness is jnana.
1: కనుక మూడు గుణములు ఉన్నటువంటిది ఈ యొక్క శాస్త్రమైన నేత్రం కాదు.
2: Therefore the eye that carries with it the three attributes is not the truth.
1: కనుక ఏకంగా ఉండినటువంటిది అదే ఆత్మతత్వం.
2: That which is one is atma.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని గుర్తించు.
2: నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ఆత్మ.
1: దాన్ని చూచుటకు ఈ జన్మ చచ్చుడు పనికిరావు.
2: ద ఫిజికల్ ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు సీ.
1: జ్ఞాన నేత్రమే అత్యంత అవసరమైనటువంటిది.
2: ద విజ్డమ్ ఐ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
1: జ్ఞానం జ్ఞానం జ్ఞానం. ఎట్టి జ్ఞానం?
2: వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్?
1: భౌతిక జ్ఞానమా?
2: వరల్డ్లీ నాలెడ్జ్.
1: లౌకిక జ్ఞానమా?
2: ఫిజికల్.
1: వస్తు జ్ఞానమా?
2: సెక్యులర్.
1: ప్రకృతి జ్ఞానమా?
2: టెక్స్చువల్?
1: కాదు కాదు.
2: నో.
1: రూపనామరహితమైనటువంటి యొక్క ఆత్మ జ్ఞానమే.
2: సో ట్రూ విజ్డమ్ ఇస్ దాట్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: కనుక దానిని నీవు సాధించమని చెప్పాడు.
2: అక్వైర్ దట్ నాలెడ్జ్ విచ్ ఇస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
1: దాన్ని సాధించవలనందే.
2: టు అటైన్ దాట్.
1: ఈ సాధనలంతా పనికిరావు.
2: The spiritual practices that you adopt are not
1: necessary. ఏదో పిచ్చివారైపోయి మీరంతా కూడా స్పిరిచువల్ సాధనాన్ని కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని జ్ఞానాన్ని విచేస్తున్నారు.
2: ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన ద స్పిరిచువల్ ప్రాక్టీస్ యూ క్లోజ్ యువర్ ఐస్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ కాల్ ఇట్ ద సాధన.
1: కానీ ఈ భౌతికమైనటువంటి అన్ని కూడా భౌతికములి.
2: All these physical practices after all are worldly.
1: అన్నింటి యందు ప్రేమతత్వమైనటువంటిది దానిని ముఖ్యాధారంగా తీసుకోవాలి.
2: Consider the principle of love as most important factor.
1: Kanuka deham panchabhautikam.
2: Body has got the sense.
1: Deham kudaka tappalepudu.
2: It is bound to fall somewhere.
1: Dehi niravayundu.
2: But the indweller is permanent.
1: Kanutimpaka dehiki chaavu puttukal moha nibandhamanalu muddalu levu.
2: The self has no beginning, no birth nor the end, neither the liberation nor bondage.
1: Kanuka atti నేత్రములే మనం ఈనాడు ధరించాలి.
2: దట్ విజ్డమ్ ఐ వి మస్ట్ హ్యావ్ ఇట్ టుడే.
1: అవి ఎక్కడ ఉన్నాయి? బజార్లో కొనుక్కునేటువంటి కాదు.
2: ద విజ్డమ్ ఐ ఇస్ నాట్ టు బి
1: బోర్న్ ఇన్ ది బజార్. ఈ చర్మ చచ్చువును మనం కొంతవరకు బంధన చేసి జ్ఞాన చచ్చువును మనం విచారించి దాని ద్వారా ఈ యొక్క దివ్య తత్వాన్ని మనం గుర్తించాలి.
2: వి హావ్ టు క్లోజ్ ది ఫిజికల్ ఎక్స్టర్నల్ ఐ, టర్న్ ఇన్ వర్డ్, ఓపెన్ ది విజ్డమ్ ఐ అండ్ ప్రొసీడ్ విత్ ది ఇంక్వైరీ.
1: దీనిలో అనేక రకమైనటువంటి ఇంద్రియములు, దీనికి అనేక రకమైనటువంటి వించచ్చన్లు దీనికి చేరుకొని దాన్ని అడ్డు చేస్తూ ఉన్నాయి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద సెన్సువల్ ప్లెషర్ అండ్ ఆల్ అదర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిషన్ స్టాండ్ అస్ ఆబ్స్టకల్స్ ఆన్ ద
1: సాధనని కూర్చొని ఏదో ఒకటి కన్నులు మూసుకొని భగవంతుని తెలుస్తున్నాము.
2: వి జస్ట్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సాధన, క్లోజింగ్ అవర్ ఐస్.
1: ఇవన్నీ కూడా చంచలమైనటువంటివి.
2: ఆల్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: అనిత్యమైనటువంటివి.
2: That is temporary.
1: అసత్యమైనటువంటివి.
2: అంట్రూ.
1: అప్రియమైనటువంటివి.
2: Which is not acceptable.
1: ఈనాడు మనం ఎందుకు దీన్ని ధరించాలి?
2: Why should you follow these things which are
1: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆకారము మన యందే ఉంటున్నది.
2: In fact the fundamental truth is present within us.
1: మన యందు ఉన్నటువంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం గుర్తించాలంటే ఒక క్షణం కూడా చాలదు.
2: To know that, experience that eternal permanent truth within us, a moment is enough.
1: నేను చెప్తుంటాను, బాడీకి కలిగేటువంటి యొక్క భద్రత అంతా నీకును కేవలం అనిత్యమైనటువంటివి.
2: All that relates to body is temporary.
1: సత్యాన్ని గుర్తించుకుంటే ఈ సత్యం ఒక క్షణంలో మనకు తెలుస్తుంది.
2: This truth can be known in a moment of time.
1: దాన్ని మనం దూరం చేసుకుని సత్యమునకు అతీతమైనటువంటి తత్వం మనం గుర్తించాలి పొందుతుంది.
2: Therefore we should go behind these physical facts and know the truth which is transcendental.
1: దేహాభిమానమును క్రమక్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
2: We have to reduce the body attachment slowly.
1: ఆత్మాభిమానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: We should be attached to the self more and more.
1: ఈ ఆత్మాభిమానమును అతుక్కుంటూనే తందులో అనేది తత్వము చక్కగా గుర్తింపడానికి వీలవుతుంది.
2: When once you are attached to the self, you can understand its nature in its depth.
1: ఈ దేహము నాది అనుకుంటున్నాం.
2: You consider this body as
1: yours. ఎంతవరకు నీది అనుకుంటున్నావు?
2: How long?
1: ఈ దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం జరిగేంత వరకు ఇది నాది అనుకుంటున్నావు?
2: So long there is breathing process, you claim this body as your own.
1: అవి రెండు నిలిపివేస్తే ఏది నీది?
2: When once breathing stops,
1: ఒక్క క్షణం లోపల మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం స్తంభింపజేస్తే ఏది మనకు తెలియదు.
2: The moment you just control your breath, you will not come to know anything.
1: అంతే. ఇది ఏ విధంగా చెప్తుండది బోధిస్తున్నది? సో హం సో హం అని బోధిస్తున్నది.
2: ద బ్రీతింగ్ ప్రాసెస్ టీచర్స్ ద లెసన్ ఆఫ్ సో హం.
1: ఈ సో అంటే గాలిని తీసుకోవటము.
2: సో ఈజ్ ఇన్హలేషన్.
1: హం వదలటము.
2: హం ఈజ్ ఎక్సలేషన్.
1: కాబట్టి తీసుకోవటమే ఒక లైఫ్.
2: బ్రీతింగ్ ఇన్ ఈజ్
1: వదలటమే ఒక మరణము.
2: Breathing out process.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను జననమరణాల కింద చేరినటువంటివి.
2: Inhalation and exhalation involves the two.
1: ఈ రెండు లేకుండా మనం చేసుకోవాలంటే ఒక్క క్షణం కూడా చాలదు.
2: To be free from these two, a moment is enough.
1: అదే విధంగా నేను చేసి మీకు చూపిస్తున్నాను.
2: భగవాన్ does it and demonstrates to everybody.
1: ఈ దేహములకు ఎన్నో బాధలు కలుగుతున్నాయి.
2: The body has got so much of suffering.
1: ఎన్నో విధములైన కష్ట నష్టములు మీకు అందరికీ జరిగినట్టుగానే ఈ బాడీ కూడా జరుగుతూనే ఉంటుంటది.
2: This body also suffers like any other body.
1: కానీ నేను దానిని లెక్క చేయను.
2: But Bhagavan doesn't care any of these.
1: అన్నారు స్వామి, ఇక్కడ ఎరిగటముల ఎంత బాధ ఉంటుంటుందో భరించలేనిటువంటిదిగా ఉంటుంది అని.
2: They said, Bhagavan, you had fracture there. That will be giving you excruciating pain.
1: ఉంటుంది నిజమే. దానిపై నీవు దృష్టి పెట్టినప్పుడే నీకు అది బాధ కనిపిస్తుంది.
2: You will suffer the pain if you think of it.
1: ఇది నాది కాదు అని చెప్పి స్థిరంగా నీవు భుజించుంటే తప్పక ఈ బాధ నీకు ఏమి గమ్యం చూడదు.
2: When once you consider this body does not belong to you,
1: ఇది నా కర్చీఫ్. ఇది నా కర్చీఫ్.
2: This is my kerchief.
1: నా కర్చీఫ్ అనుకున్నంత వరకు దీన్ని భద్రంగా తీసుకొని నిమ్మని దీని యొక్క మరణమంతా తుడుచుకోవటం, దీని మరణమంతా శుభ్రం చేసి మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
2: So long I feel that this kerchief belongs to me, I make use of it.
1: అయితే ఈ కర్చీఫ్ తగినటువంటి మరణమంతా నాది అని నువ్వు అనుకుంటావా?
2: బట్ డు యూ కన్సిడర్ ద డర్ట్ ఆఫ్ ది కర్చీఫ్?
1: కాదు కాదు కాదు కాదు. ఇవన్నీ నావే అని అనుకున్నవన్నీ ఒకతూరి నువ్వు పారవేస్తావు.
2: ద మూమెంట్ ఆల్ దట్ క్లే దట్ యూ క్లెయిమ్ టు బి మైన్ యూ విల్ త్రో ఇట్ అవే.
1: ఈ విధంగా నీవు దాన్ని ఇది నాది కాదు అని అనుకుంటే తప్పక నొప్పి ఏమి ఉండదు.
2: వెన్ వన్స్ యూ కన్సిడర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ యూ డు నాట్ ఫైండ్ ఎనీ పెయిన్.
1: ఈ విధమైనటువంటివి నాకు ఎన్నో జరిగినాయి.
2: Number of things had happened to Bhagavan.
1: ఇక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అక్కడ విరిగింది, అన్ని వైపులా విరిగింది.
2: In fact, there's fracture at different places.
1: కానీ ఇది బాడీ.
2: But this is the body.
1: ఇదంతా ఇంద్రియముల యొక్క చేరిక.
2: It's combination of senses.
1: దానికి జరిగితే కానీ అది నాది కాదు.
2: And in fact, it happens to the body.
1: ఆ విధంగా దానిని విసర్జించినప్పుడే నీకు శాంతి కలుగుతుంది.
2: Then once the body identification is given up, you will be peaceful.
1: ఇప్పుడు ఒక చేయి ఉంటుండాలి.
2: Here is the hand.
1: దీనికి ఏదో జీవం పోతుండదు అని కొంచెం గోక్కుంటే అది గోక్కుని ఇంకా ఎక్కువ అవుతుంది.
2: అండ్ వన్స్ యూ ది హ్యాండ్ బైట్స్ యూ యూ వాంట్ స్క్రాచ్ దేర్ బి మోర్ ఆఫ్ పెయిన్ దేర్.
1: ఇంత పెద్ద దేహానికి ఇంత చిన్న జీవ కురిస్తే నీకు ఎందుకు ఇంత బాధ?
2: ఆఫ్టర్ ఆల్ ఎ లిటిల్ పెయిన్ ఇన్ దిస్ బిగ్ బాడీ, వై షుడ్ యూ బి సో మచ్ వరీడ్?
1: ఇవన్నీ కూడా నువ్వు నాది నాది అనుకుని భ్రమణ చేతనే మనం పెంచుకుంటున్నాము.
2: This claim of mine is an illusion, that is the cause for the pain.
1: కనుక చూచేది నేత్రం కాదు.
2: It's not the eye that sees.
1: చూచేది నేత్రమైతే చూచినంతా సత్యమని ఎట్టి నువ్వు తెలుసుకుంటున్నావు?
2: All that you see, if it were to be truth, how do you know it?
1: చూచినంతా కొంతసేపులో మార్పు తగులుతుంది.
2: All that is seen changes.
1: విన్నటువంటిదంతా కూడా కొంతసేపులో మార్పు కలుగుతుంది.
2: All that is heard also changes.
1: విన్నటువంటిదంతా కూడా ఒకతూరి జీర్ణమైపోతుంది.
2: All that is partaken is digested.
1: విన్నది, కన్నది, తిన్నది అంతా కూడా క్షణంలో భంగురమయ్యేటువంటిది.
2: All that is watched, all that is heard, all that is partaken.
1: ఈ మూడింటి యందు కూడా శాశ్వతమైనది ఒకటి కూడా లేదు.
2: None of these three is ever permanent.
1: కనుకని ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుంటూ రావాలి.
2: You have to recognize this basic truth.
1: త్రికాలం యందు కూడా ఉన్నది ఏమిటి?
2: What is that exists in all the three periods?
1: భూత, భవిష్యత్, వర్తమాన కాలమునంతా కూడా శాశ్వతంగా నిలిచినటువంటి ఏది?
2: What is that lasts in the past, present and future?
1: దీన్ని సత్యంగా గుర్తించుకొని రమ్మని చెప్పి నచికేతునికి ఏమిటి చెప్పాడు?
2: It was the lesson of Yama to Nachiketa to know the truth.
1: పెద్ద పెద్ద శ్లోకాలతో చెప్తే నీకు అర్థం కాదు.
2: You don't understand if శ్లోకాస్ are
1: quoted. నీ జీవితంలో జరిగినటువంటి అనుభవములంతా గుర్తించుకుంటే నీకు క్షణంలో సత్యం గుర్తింపచ్చు.
2: If you just understand with the use of your daily physical experience, you can comprehend.
1: In hospital తీసుకెళ్లారు.
2: Bhagavan is taken to hospital.
1: ఇక్కడంతా కూడా ఏదో చేయాలన్నారు.
2: They wanted to do something.
1: ఏమైనా చేసుకునేది నాది కాదు, ఇది బాడీ.
2: Bhagavan said, you do anything, it's not mine.
1: ఈ బాడీ ధరించినటువంటి వస్తువే.
2: Body is just an instrument.
1: ధరించినటువంటి చొక్కానే.
2: It is something like this.
1: కాబట్టి ఏమైనా మీరు చేసుకోండి.
2: You do whatever you
1: బాడీ మీ స్వాధీనంలో ఉంటున్నది కనుకనే మీరు ఏమైనా చేసుకోండి.
2: As the body is right in front of you, and he was not bothered about it.
1: కనుకని నేను నేనే.
2: భగవాన్ రిమైండ్ చేశారు.
1: మరి చేసినారు, పెట్టినారు, ముక్కలు వేశారు, అంత చేశారు. మీ నామకి మాత్రం బాధ కలగలేదు.
2: They did all that they are supposed to, but there was no pain at all.
1: ఈ పెయిన్కు నేను ఏమాత్రము లొంగలేదు.
2: భగవాన్ హ్యాడ్ నెవర్ ఎనీ పెయిన్.
1: దీనికి ఏమాత్రము నేను లొంగలేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ హీ నెవర్ ఎక్స్ప్రెస్డ్ పెయిన్.
1: జరుగుతుంది, పోతుంది.
2: Things happen like that.
1: అని ఈ విధంగా అలక్ష్యం చేసినప్పుడే ఈ దేహ బాధలు అంతా కూడా తగ్గుతాయి.
2: When once he neglected the body, he didn't suffer at all.
1: ఇది నా బాడీని, నా దేహమే, నేను ఎట్లా బతికేది, నేను ఎట్లా భరించుకునేది అని ఆ విధంగా తలుచుకుంటే నీవేమాత్రమో భరించుకోలేదు.
2: With body identification, if you go on feeling, how would I suffer the pain? How can I bear it? Then you cannot suffer.
1: కనుకని యముడు నచికేతునికి బోధించేది ఈ చిన్న చిన్న విషయాల్లోనే బోధించాడు.
2: So the teaching of Yama to Nachiketa, or
1: the simple thing. పెద్ద పెద్ద పదాలుగా వివరించి దాన్ని ఒక శ్లోకాలుగా చెప్తున్నారు.
2: But all the pompous verbosity is made in the form of శ్లోకాస్.
1: పదములు కాదు మనకు ప్రధానమైనటువంటిది.
2: It's not the word, nomenclature.
1: ఆ పదములో ఉన్నటువంటి అర్థములు మనకు అత్యవసరము.
2: The meaning of the terms is most essential.
1: ఆ అర్థాన్ని గుర్తించుకుంటే ఈ అనర్థమైనటువంటి దేహతత్వం అంతా ఏమాత్రమో భ్రమ అనేది తెలుస్తుంది.
2: When once you know artha, the meaning, there'll be no anartha or danger whatsoever.
1: కనుకనే మనము దేహాభిమానమును క్రమక్రమేణ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి.
2: Therefore we should make an effort to reduce the body attachment.
1: సాధన చేస్తున్నాం, సాధన సాధన అనగా ఏమిటి?
2: What is sadhana, spiritual practice?
1: కేవలము దేహాన్ని గురించి తెలుసుకోవటం కాదు.
2: Not the knowledge of the body.
1: దేహాన్ని గురించి విచారించడం కాదు.
2: Not the investigation.
1: దేహాన్ని పూర్తి త్యజించాలి.
2: You have to give up the body feeling.
1: మానసిక ఆనంద తత్వాన్ని గుర్తించాలి.
2: Understand the principle of the bliss.
1: ఈ ఆనందం అనేటువంటిది కేవలం ఒక ప్రేమ నుంచినే లభిస్తుంది.
2: You will get bliss out of love.
1: ఈ ప్రేమ అనేటువంటి ఒకటి ఉంటుంటే ఈ బాధలన్నీ కూడా నిర్మూలమైపోతాయి.
2: When once there is love, there is no place for any suffering or pain.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: Develop love.
1: ఎదుటి వ్యక్తి నీకు చాలా ద్వేషంగా ఉన్నాడు.
2: You may hate a person that you come across.
1: ఆ ఎదుటి వ్యక్తి ద్వేషంగా ఉన్నటువంటి వ్యక్తి నీకు ఎదురైనప్పుడు రోడ్లో నీవేమంటావు?
2: If you encounter your enemy, what would you say?
1: వాడిని చూస్తా వీడు నా ద్వేషి అని తల కిందికొంచుకుంటావు.
2: You will try to avoid him because of hatred, enmity.
1: ఆ విధంగా చేసుకోవటం వల్ల మీ ఇరువురి ద్వేషము పెరుగుతుందే కానీ తరగదు.
2: The enmity, hatred would rise because of avoiding.
1: ఆ ఎనిమి నీకు వచ్చి దగ్గరకు వచ్చినప్పుడు హలో హలో హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని.
2: When enemy comes in front of you, say, hello, how are you?
1: ఆ విధంగా ప్రేమతో పలికించినప్పుడు వాడికి కూడా ప్రేమ ఉద్భవిస్తుంది.
2: When you talk to him with all the love, naturally he will
1: ప్రేమ ఇరువురికి లభించిన తర్వాత ఇరువురికి ద్వేషమే ఉండదు.
2: Thereafter there will be no enmity or hatred at all.
1: నీవు ఏ భావం పలుచువో ఎదుటి వ్యక్తి యొక్క భావం కూడా ఆ విధంగా వస్తుంది.
2: The way you talk and the feeling that prompts your dialogue.
1: దీన్ని వేదము యత్ భావం తద్భవతి అన్నారు.
2: So as is the feeling, so is the result.
1: కనుక మనం మనలో ఉన్నటువంటి భేదాలంతా ఎదుటి వ్యక్తి పైన ప్రతిబింపజేస్తున్నామే కానీ మనలో ఏమాత్రము ద్వేషం పెట్టుకోకూడదు.
2: All our feelings, all our sentiments we impose on others.
1: వస్తుంది, పోతుంది.
2: They come and go.
1: Anta kodino passing clouds, passing clouds.
2: All are like passing clouds.
1: Kaani meeku permanent cloud ante emtidi?
2: What is this permanent?
1: Ee hrudayam anetundi bhoomi lopala?
2: On the ground of heart.
1: దీంట్లో ఆత్మ అనేటువంటి ఆకాశం నందు
2: దేర్ ఇస్ అ స్పేస్ ఆత్మ
1: సర్వము జయిస్తుంది సర్వము జయించుతుంది
2: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్ దేర్ ఎవ్రీథింగ్ వుడ్ బి ట్రయంఫెంట్
1: కానీ మేఘములు దండిగా ఉన్న చోటు సూర్యుడు కనిపిస్తాడు కనిపించకుండా పోవచ్చు
2: బికాస్ ఆఫ్ డార్క్ థిక్ క్లౌడ్స్ దేర్ యు మే సీ ద సన్ ఆర్
1: నాట్ క్లౌడ్స్ మూసుకున్నాయే కానీ నీకు సూర్యుడికి ఏ మాత్రం ఎడబాటు లేదు
2: ఇట్స్ ఓన్లీ ది క్లౌడ్ దట్ కవర్స్ ద సన్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ లాస్ట్ బిట్వీన్ యూ అండ్ ద సన్
1: కొంతసేపు ఓపిక పట్టుకో ఆ క్లౌడ్ కదిలిపోతాని నీకు సూర్యుడు కనిపిస్తాడు
2: బి పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ క్లౌడ్స్ వుడ్ క్లియర్ దెన్ యూ కెన్ సీ సన్
1: ఈ విధమైనటువంటి చిన్న చిన్న సాధనల్లో మనం సార్థకం కావాలి
2: బై దీస్ సింపుల్ ప్రాక్టీసెస్ we should work for our redemption
1: ప్రేమతత్వం చేత సర్వము కూడా మనం సాధించవచ్చును
2: విత్ లవ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్
1: ఈ ప్రేమతత్వం చేత ప్రపంచమే మనం గోలిగా చేసుకోవచ్చును
2: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ కుడ్ బి కట్
1: బాల్ మాదిరి
2: లైక్ ఎ బాల్
1: అలాంటి సత్యం లోపల నీవు దీన్ని ఎందుకు నువ్వు విచారిస్తున్నావు
2: దెన్ వై డు యూ వరీ ఇన్ దిస్
1: నేను తెల్లవారి సాయంకాలము ధ్యానంలోకి వచ్చుంటున్నానంటారు
2: యు సే దట్ యు మెడిటేట్ ఫ్రమ్ డాన్ టు
1: డస్క్ నేను ధ్యానం చేస్తున్నావు
2: వాట్ ఇస్ దట్ యు మెడిటేట్ ఆన్
1: ఆ ధ్యానం ఎంతవరకు నిలుస్తుండాలి నీకు
2: హౌ లాంగ్ డస్
1: క్షణమైన కూడా నిలచడం లేదు
2: అండ్ ఇట్స్ నాట్ స్టడీ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్
1: అన్ని కూడా నువ్వు కదిలిపోయే మేఘాలి
2: ఆల్ ఆర్ అన్స్టడీ
1: కాంతి కలిగినటువంటి మేఘం తత్వం ఒక్కటే
2: బట్ దేర్ ఇస్ ఓన్లీ ది లైట్ విచ్ ఇస్ ఓన్లీ వన్
1: కనుక ఇవి ప్రపంచకు సంబంధమైనటువంటి విషయాలు నువ్వు ఎక్కువ ప్రవేశించవద్దు
2: Do not think of worldly matters too much.
1: ఒకానొక సమయం లోపల
2: ఎట్ వన్ టైం
1: రామకృష్ణ పరమహంస బజార్ లో రామ రామ రామ రామ్ అని చదువుకుంటూ పోతున్నాడు
2: హీ వాస్ పాసింగ్ బై ది స్ట్రీట్ రిసైటింగ్ గాడ్స్ నేమ్
1: బజార్ లోనే నృత్యం చేస్తూ వచ్చాడు
2: అండ్ హీ వెంట్ ఆన్ డాన్సింగ్ అలాంగ్ ది స్ట్రీట్
1: కానీ కొందరు చూచారు ఏమిటై పిచ్చివాడు ఈ విధంగా పోతున్నాడు చెప్పని ఆ పెద్దగా వచ్చినటువంటి ఆ డోర్ను తీసుకుని కొట్టివేశారు
2: దే మిస్టుక్ రామకృష్ణ పరమహంస యాజ్ ఎ మ్యాడ్ క్యాప్ అండ్ హావ్ క్లోజ్ ది డోర్స్ హిటింగ్ హిమ్
1: కానీ అది డోర్ పోయింది అని బాధపడలేదు
2: అండ్ వాజ్ నాట్ సారీ ఫర్
1: మిస్టర్ తాళాలు తీసుకున్నాడు రెండు కొడుతూ వచ్చాడు
2: అండ్ హీ కలెక్టెడ్ ది బోత్ ది సింబల్స్ అండ్ స్టార్టెడ్ ప్లేయింగ్
1: ఈ అసూయాపరులు ఆ తాళంలో కూడా తీసుకున్నారు ఆరవేశారు
2: ది పీపుల్ ఆఫ్ జెలసీ టుక్ ఓవర్ ది సింబల్స్ అండ్ త్రూ దెమ్ అవుట్
1: నాకు ఈ తాళంలు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్నాడు తృప్తి పడ్డాడు
2: అండ్ హీ థాట్ దట్ హీ ఈస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ
1: నీకు తృప్తి అయినటువంటిది ఏదో అది నాకు తెలుపు దాన్ని నేను చేయగలను తృప్తి కానటువంటిది నేను ఏమాత్రం ఉంటాను అన్నాడు
2: హీ సెడ్ ఓ గాడ్ లెట్ మీ నో దాట్ విచ్ సాటిస్ఫైస్ యూ సో దట్ ఐ కెన్ ఫాలో
1: దైవానికి ఇష్టం లేదు కనుక నేను తాళం పారవేశాడు
2: బికాస్ హీ థాట్ దట్ గాడ్ డజంట్ అప్రిషియేట్ అండ్ ఆల్
1: నీవు కొట్టేటువంటి యొక్క అపశృతి దోళ్ళు అంతా కూడా దైవానికి ఇష్టం లేదు దాన్ని తీసి పారవేశాడు
2: హీ థాట్ పర్హాప్స్ ఓ గాడ్ ఇట్ ఈస్ నాట్ రిథ్మిక్ ద బీట్ ఇస్ నాట్ ప్రాపర్
1: ఇష్టం లేనటువంటివి పోతున్నాయి ఈ అసూయాపరులు ఆ తాళంలో కూడా తీసుకున్నారు పారవేశారు
2: The people of jealousy took over the symbols and threw them out.
1: నాకు ఈ తాళంలు ఇది భగవంతుడికి ఇష్టం లేదేమో అన్న

0: ఉన్నాయి.
1: Perhaps things are going beyond.
0: దైవానికి ఇష్టమైనటువంటిది నేను చేస్తే నిలుస్తుంది.
1: If I do that, appreciate it, like by God, it
0: will sustain. సత్యాన్ని గుర్తించాడు.
1: He has known the truth.
0: తర్వాతి ఇవన్నీ కూడా ప్రకృతి విద్యలన్నీ కూడా మానివేశాడు.
1: And he has stopped all that is worldly.
0: ఇంకా నేను ఏం చేయాలి?
1: What is to be done further?
0: నా దగ్గర ఉన్నదంతా ఒక్కటే.
1: Only one thing is with
0: ప్రేమ తత్వం ఒక్కటే ఉండేది.
1: Only principle of love.
0: దాని నీవు ఇంకెవరు ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
1: But this love cannot be taken away, robbed by anybody.
0: కనుక ఆ ప్రేమ నేను తీసుకుంటాను.
1: I take that love.
0: దాన్ని తీసివేసి చూస్తాం కృష్ణ.
1: Is it possible for you to take away this love out of me?
0: ఎవర్ చేత కాదు.
1: It's not possible for anybody.
0: అలాంటి ఎవర్ చేత కానటువంటిది, ఎవర్ చేత మునగనటువంటిది, ఎవర్ చేత తెల్లపరచినది, అలాంటి దాన్ని మనం ఆశ్రయించాలి.
1: Therefore we should work for that which cannot be robbed, which cannot be taken away from you.
0: దేన్నైనా కూడా మనం ఆశించి అది పోతానే మోసమైపోయిందని బాధపడకూడదు.
1: You want something, when once it is lost you feel that you are cheated.
0: నీ గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: In fact the truth is attributeless, the formless, pure, immortal.
0: ప్రేమనే మనము ప్రధానంగా తీసుకోవాలి.
1: We have to consider love as the main one.
0: అట్టి ప్రేమను మనం ప్రధానంగా పెట్టుకుంటే ఎవరు కూడా తీయడానికి వీల్లేదు.
1: When once this love is there, nobody
0: దైవం కూడా దాన్ని ఎత్తివేయడానికి వీలు కాదు.
1: Even God also cannot remove love out of you.
0: కానీ ఒకటి ఈ కాగితం ఉంటుంది.
1: This is the paper.
0: ఈ కాగితం లోపల ప్రింట్ కొట్టారు ఏదో నా పేరు.
1: And here the letters are printed.
0: ఈ ప్రింట్ కొట్టినటువంటి పేరును కాగితంను రెండింటిని వేరు చేయడానికి అవుతుందా?
1: Can you remove the name, the letters and the paper away from each other?
0: కనుకనే ఈ పేపర్ లో మనం ముద్ద కొట్టినట్టుగా ఉంటుండ అది దైవ ప్రేమ.
1: Therefore God's love is something like imprinted.
0: నీ హృదయం అనేటువంటి పేపర్ పైన భగవత్ ప్రేమ అనేటువంటిది ముద్ర వేసింది.
1: Human heart is a paper which is affixed with the stamp.
0: దాన్ని ఈ రెండింటిని వేరు చేయడానికి వీలు కాదు.
1: None can separate these two.
0: ఎవరు కూడా చేత కాదు.
1: Impossible for anybody.
0: అలాంటి ప్రేమ తత్వాన్ని నీ పొందుకో.
1: Understand that love.
0: అడవులు ఎందున్నా, ఆకాశంలో
1: ఉన్నాం,
0: పట్టణంలో ఉన్నా, పల్లెన్నున్నా, గుట్ట మీద
1: నట్టేటబడి
0: ఉన్నా,
1: ఎన్నిటి
0: ఒక్కటే
1: మెయింటైన్ దట్ బ్యాలెన్స్, ఈక్వల్ మైండెడ్నెస్.
0: కనుకనే అట్టిదాన్ని నీవు గుర్తించు.
1: అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్.
0: అట్టిదాన్ని నీవు ప్రేమించు.
1: లవ్ దట్.
0: అట్టిదాన్ని నీవు చిక్కించుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్.
0: అదే నీకు నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన
1: సాధన
0: ధనం అనేటువంటిదిగా ఉంటుండే చూడండి కాదు అది సాధన.
1: ఇట్ ఈస్ నాట్ ధన మియర్ వెల్త్.
0: సా అనగా సారూప్యం, సారూప్యం, సారూప్యం, సాధ్యం.
1: సా మీన్స్ ఐడెంటిటీ, నియర్నెస్, ప్రాక్సిమిటీ, మర్జర్.
0: అలాంటి సాధనను నువ్వు ఏ విధంగా తీసివేశాడు?
1: Well, how can you cultivate those sadhanas?
0: అందుకోసం అది నిజమైన సాధన.
1: దాట్ ఈస్ ది ట్రూ సాధన.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: That identity, living in the same.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: Resembling the divine.
0: సారూప్యమే నిజమైన సాధన.
1: Virtue is the true practice.
0: సఖ్యమే నిజమైన సాధన.
1: The truth is the spiritual practice.
0: ఇలాంటి సారూప్య సారూప్య సామీప్య సామీప్య సారూప్యంను నీవు దీన్ని మొట్టమొదటి తీసుకో.
1: Therefore go by first the nearness, then identity, finally merger.
0: దాన్ని ఏమాత్రం కూడా ఎవరు భేదించలేరు.
1: None can differ so far as this practice is concerned.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: చాలా మంది పిల్లలు కూడా అనేక మంది పెద్దలు రాసినటువంటి గ్రంథాలంతా చదువుతూ చదువుతూ చదువుతూ పోతుంటారు.
1: Students go through many of the texts written by great people.
0: అన్ని చదివినంత మాత్రం మనకు లభించేటువంటి ఏమీ ఉండదు.
1: By reading that book you don't get any.
0: కానీ మస్తకంలోటివన్నీ పుస్తకములు వచ్చినాయి.
1: But all that is in the head is right reflected in the book.
0: ఈ పుస్తకములోటివన్నీ తిరిగి మస్తకంలోకి చేర్చుకుంటున్నావు.
1: And you are just taking all, collecting the matter into
0: it. పుస్తకములు రెండు కూడాను ఒక్కటైపోతాయి.
1: And then the head and the book will become one.
0: కనుక నీ పుస్తకము మస్తకము రెండింటినీ త్యజించు.
1: Give up the head and the book as well.
0: హెడ్ లోపల చేర్చుకో.
1: And keep that which is most important.
0: అది ఏనాటికి కూడాను నీకు మారదు.
1: It will never change anything.
0: మార్పు కలగదు.
1: It's not possible.
0: కనుక దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine atma.
0: ఆత్మ కూడాను ఎలాంటిదంటే దివ్యమైన ఆత్మ.
1: The self atma is divine.
0: ఏమాత్రము మరుపుకోబడింది.
1: And it cannot be hidden.
0: మరుపుకు రానిది.
1: You cannot forget.
0: అలాంటి ఆత్మతత్వాన్ని గుర్తించుకుంటురా.
1: Understand the principle of the self ఆత్మతత్వం.
0: కానీ కొంతమంది భౌతికమైన సాధన లోపల కొంచెం ఆనందం కలుగుతుంది.
1: You may have some kind of happiness out of these physical practices.
0: ఈ ఆనందం అనేటువంటిది అది భౌతికమైనటువంటి కార్యమే.
1: And this happiness is just physical.
0: కాయము భౌతిక పంచభౌతికము.
1: The body is of sense.

0: కాయం కూలక తప్పదు ఎప్పుడు.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్ సమ్ డే.
0: కాలము నిరంతరము.
1: And the time is eternal.
0: పెళ్తింపక సాగుకు గాలి పుచ్చుకల్ మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The enveloper has neither beginning nor the end, the liberation of the bond.
0: కాలంతో కలిగినటువంటి యొక్క సర్వమును కూడా మనం చెల్లించాలి.
1: Therefore that you get out of time must be given up.
0: ఈ కాయంతో కలిగినటువంటి కాయంతోనే పోతుంటాయి.
1: All that you get achieve out of this body will also vanish.
0: ఎంతో కాలం సంబంధ బాంధవ్యాన్ని పెంచుకోవటం వల్ల ఆ కాయం పోయినప్పుడు మనం ఎంతో బాధపడుతుంటాం.
1: Because of close association with the body we naturally feel the separation.
0: ఇది సహజమే.
1: It's quite natural.
0: కాయం పంచభౌతికం.
1: The body is of
0: కాలం కూడా ఒక తప్పది ఎప్పుడు.
1: It's bound to fall someday.
0: కాలం నిరర్థకము.
1: And all the rest of
0: ఇవన్నీ కూడా పోతుంటాయి వస్తుంటాయి.
1: All things appear and go.
0: ఇలాంటి పై వచ్చేటువంటి దాన్ని మనం శాశ్వతమని పట్టుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ యాజ్ పర్మనెంట్ బికాజ్ ఇట్ కమ్స్ అండ్ గోస్.
0: ఏది పర్మనెంట్, ఏది శాశ్వతమో, ఏది నిత్యమో, ఏది సత్యమో, ఏది నిజమైనటువంటి గుణమో దాన్ని మనం పట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ విచ్ ఇస్ ఎటర్నల్.
0: అన్నింటికంటే భగవంతుని యొక్క ప్రేమ ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
1: The divine love is beyond our estimate.
0: కించిటైనప్పటికీ అది అనంతంగా గోచరిస్తుంది.
1: ఇట్ మైట్ బి ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ విల్ బి ఇన్ఫినిట్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమలు అప్పటికప్పుడు కలుగుతుంటాయి వెళ్తుంటాయి.
1: ద ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ అండ్ వానిషెస్ ఇమీడియట్లీ.
0: కనుక ఫిజికల్ రిలేషన్షిప్ వస్తుంది పోతుంది.
1: ఫిజికల్ రిలేషన్షిప్ అపియర్స్ డిసపియర్స్ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ప్రేమతత్వం అనేటువంటి హృదయం నుంచి వస్తుంది.
1: బట్ ద లవ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: అది కమ్స్ అండ్ గ్రోస్.
1: బట్ ద లవ్ దట్ కమ్స్ ఆఫ్ ద హార్ట్ కమ్స్ అండ్ గ్రోస్.
0: ఆ పెరిగేటువంటి దానిని తీసుకోవాలి.
1: గో బై దిస్ ప్రిన్సిపల్
0: ఎప్పటికీ ఇది తరగదు.
1: అండ్ ఇట్ దే నెవర్ బి డన్.
0: అట్టి నిజమైన ప్రేమతత్వాన్ని పెట్టుకోండి.
1: హ్యావ్ దిస్ లవ్ ప్రిన్సిపల్.
0: దీన్ని ఏమాత్రము కొనక్కర్లేదు.
1: You don't need to desire.
0: ఏ బజారుకు పోనక్కర్లేదు.
1: You don't need to buy.
0: ఎవరు అమ్మేటువంటి కాదు.
1: Nobody would keep it on sale.
0: అంత కేవలం దీనికి గాడ్ ఒక్కడే ప్రధానమైనటువంటిది.
1: గాడ్ ఈస్ ది హెడ్ ఆఫ్ లవ్.
0: అతని ఆఫీస్ నందే నీకు ఇవన్నీ చిక్కుతుంటాయి.
1: అండ్ ఇఫ్ యు గో టు హిమ్ యు విల్ గెట్.
0: అతని షాప్ నందే నీకు ఇవంత లభిస్తుంటాయి.
1: అండ్ యు విల్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీసెస్.
0: ఇంకొక దగ్గర లభించదు.
1: అండ్ యు డోంట్ గెట్ ఫ్రమ్ ఎనీబడీ అదర్ దెన్ గాడ్.
0: సత్యమైనటువంటి ఒక షాప్ కు మీరు మార్గం చూడండి.
1: సో గో టు ది షాప్ ఆఫ్ ట్రూత్ టు గెట్ లవ్.
0: అది చిక్కిన తర్వాత ఇంక ఏది నీకు కిట్టదు.
1: ద మూమెంట్ యు గెట్ దిస్ లవ్
0: దేనిని నీవు ముట్టవు.
1: యు డోంట్ టచ్ ఎనీ.
0: అలాంటి ప్రేమతత్వాన్ని నీవు దగ్గరగా ఉంటుండి కూడాను ఎందుకు మీరు లభించుకోకూడదు.
1: బీయింగ్ సో క్లోజ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వై డు యూ నెగ్లెక్ట్.
0: కానీ దైవత్వం యొక్క ప్రేమ మీకు గుర్తుకు రాదు.
1: ద డివైన్ లవ్ యూ డోంట్ రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: ప్రాపంచికమైనటువంటి దేహ సంబంధమైన ప్రేమ అంతా కూడాను దేహంతో ఆడుతూ పాడుతూ కూడుతూ ఉంటాయి.
1: బట్ వీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్.
0: అది ఏ మీకు ఆనందం అని భావిస్తుంటారు.
1: వీ కన్సిడర్ ఇట్ బ్లిస్ఫుల్.
0: అది ఎప్పటికీ ఆనందం కాదు.
1: బట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఏనాటికైనా శాశ్వతం కాదు.
1: ఇట్స్ నెవర్ పర్మనెంట్ ఎనీ టైం.
0: కానీ ఎప్పటికీ శాశ్వతమైనటువంటి దైవ ప్రేమని.
1: బట్ ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక అట్టి డివైన్ లవ్ ని మీరు ప్రేమించండి.
1: సో బి ఆఫ్టర్ దిస్ డివైన్ లవ్.
0: ఆ డివైన్ లవ్ అనేటువంటిది ఒక దైవం దగ్గర తప్ప అన్యం చోట మనకు లభించదు.
1: దిస్ డివైన్ లవ్ యూ గెట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: ఈ విధంగా చెప్తూ రావటం వల్ల నచికేతుడు సర్వమును త్యజించాడు.
1: Because of this teaching, Nachiketa could renounce everything.
0: ఏ కోరికలు కూడా లేకుండా నిలుపుకున్నాడు.
1: He could be desireless.
0: ఈ కోరికలన్నీ కూడా లభించేటువంటివి క్షీణించేటువంటివి.
1: All those that you get by desiring will vanish.
0: కానీ క్షీణించినటువంటి ప్రేమ దైవ ప్రేమ ఒకటే.
1: That which will never diminish is divine love.
0: కనుక అట్టి divine ప్రేమను మీరు ఆశించండి, ఆరాధించండి.
1: Aspire to acquire that divine love.
0: ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు మీరు.
1: యూ కెన్ బి బ్లిస్ఫుల్ వన్స్ ఫర్ ఆల్.
0: పరీక్షలో ఫెయిల్ అయిపోయినావు అనుకోండి.
1: సపోజింగ్ యూ ఫెయిల్ ఇన్ ది ఎగ్జామినేషన్.
0: అది ఏదో ప్రపంచ సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి చదువు.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్లీ సిచ్యువేషన్ ఎ వరల్డ్లీ ఈవెంట్.
0: భౌతికమైనటువంటి చదువు గిట్టుతుంది పుట్టుతుంది.
1: యూ మే పాస్ ఆర్ ఫెయిల్.
0: కానీ దైవ ప్రేమ అనేటువంటిది పుట్టేది కాదు గిట్టేది కాదు.
1: బట్ డివైన్ లవ్ has neither failure nor
0: chaavu puttagaleinattu shashvathamlu.
1: He is permanent without a beginning.
0: Adi madhyantra rahitudu anadi vaadu.
1: He has no end nor beginning.
0: Taanu chaavaka puttaka champabadaka.
1: So he cannot be killed annihilated.
0: Shashvathamayindu satyamundu.
1: So truth remains as eternal principle.
0: Aa satyanni nee poojinchu.
1: Worship the truth.
0: Aa satyame nee aaradhinchu.
1: Worship adore.
0: Aa satyam eppadiki satyame.
1: The truth remains as it is.
0: Enni cherinappudiki nee satyam maatu chendadu.
1: You may join anything, the truth
0: మార్పు చెందినటువంటి ఈ సత్యాన్ని
1: ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: ఆరాధించండి,
1: వర్షిప్ అండ్ అడోర్,
0: దండ చేరండి,
1: అండ్ బి
0: దండ చేరండి,
1: అండ్
0: అదే శాశ్వతమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి మోక్షము.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లిబరేషన్ విచ్ ఇస్
0: ఏంటి లిబరేషన్? మోక్షం మోక్షం మోక్షం అంటే ఏమిటి మోక్షము? అది ప్రత్యేకమైనటువంటి ఎయిర్ కండిషన్ రూమా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఒక భవనమా? కాదు కాదు.
1: వాట్ ఈస్ లిబరేషన్? మోక్ష ఈస్ దట్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్షన్?
0: మోహం క్షయం కావటం మోక్షం.
1: మోహ అటాచ్మెంట్ క్షయ,
0: ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క మోహాన్ని మనం త్యజించటం.
1: సో గివింగ్ అప్ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష.
0: అది త్యజించిన తక్షణమే మనకి ఎక్కడ లేని వైరాగ్యం కలుగుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యూఆర్ డిటాచ్డ్ యూల్ బి రినన్షియంట్.
0: కనుక మీరు అది సత్యమైనటువంటి మోక్షాన్ని కోరాలంటే ప్రేమతత్వమే దీనికి సరైనటువంటి.
1: దిస్ ట్రూ లిబరేషన్ లవ్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
0: మీకు తెలుసు, శంకరాచార్య వారు ప్రథమ శిష్యుడు.
1: యు నో శంకరాచార్య చీఫ్ డిసైపుల్.
0: మండన మిశ్రుడు.
1: మండన మిశ్ర.
0: ఈ మండన మిశ్రుడికి ఒక భార్య ఉంది.
1: అండ్ మండన మిశ్ర హ్యాస్ ఎ వైఫ్.
0: ఆమె పేరు ఉభయ భారతి.
1: హర్ నేమ్ ఇస్ ఉభయ భారతి.
0: కానీ శంకరాచార్య వారు వచ్చి మండన మిశ్రుడితో వాదం చేసి ఓడిపోయినాడు.
1: అండ్ మండన మిశ్ర అండ్ శంకరాచార్య హ్యాడ్ ఆర్గ్యుమెంట్.
0: వారి ఇరువురికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? ఎవరు గెలిచినో వారు గెలిచినటువంటి వారికి స్నేహం కావాలి.
1: Therefore, the agreement is whosoever wins will have to be the master of the other person who would be the slave to the winner.
0: దీన్ని జయించేటువంటి వాడు దీనికి మిడ్లో ఉన్నటువంటి ఒక లాయర్ ఎవరు?
1: Who is the referee here? The lawyer.
0: Lawyer.
1: Lawyer.
0: అది ఎవరికి ఉంటారంటే మండల మిశ్ర చెప్పాడు.
1: మండల మిశ్ర సార్,
0: నా వైఫ్ మన ఇద్దరికి సాక్ష్యం అని.
1: He said, my wife will be the judge, the lawyer.
0: వైఫ్ ను జడ్జిగా పెట్టుకునేటువంటి ఇప్పుడు ఎదురు పార్టీ ఊరికే ఉంటుందా?
1: When the wife is the judge, do you think the opposite party will keep quiet?
0: లేదు.
1: No.
0: ఈయన చెప్పేటువంటి సత్యము.
1: What I'm going to tell is true.
0: అని ఉభయ భారతిని కూర్చోబెట్టుకున్నారు.
1: And they made ఉభయ భారతి
0: మండల మిశ్రుడు శంకరాచార్యులు వాదోపవాదం జరుపుతున్నారు.
1: And arguments and counter arguments were going on.
0: ప్రతిపక్షానికి ఉభయ భారతి చెప్పింది మండల మిశ్రుడు ఓడిపోయాడు అని.
1: Finally, Ubhay Bharati pronounced her judgment that my husband lost. She said that my husband lost.
0: అప్పుడు ఆయన సన్యాసం తీసుకున్నాడు.
1: And then he renounced the whole thing.
0: భర్త సన్యాసం తీసుకోవటం వల్ల భార్య ఏం చేసింది?
1: What did the wife do then?
0: ఆమె కూడా ఒక సన్యాసం తీసుకుంది.
1: And she too has renounced.
0: నేను అర్ధాంగిని.
1: I'm half body అర్ధాంగి.
0: కనుక భర్త సన్యాసి అయినప్పుడు భార్య ఆ విధంగా ఉండకూడదు. ఆమె కూడా సన్యాసం తీసుకుంది.
1: When the husband is a total renunciant, wife also decided to be so.
0: వాళ్ళిద్దరు కూడా ఆమె ఆశ్రమం కట్టుకుంది, ఈయన ఆశ్రమం కట్టుకున్నారు.
1: Both of them had their own hermitages.
0: ఇద్దరు కూడాను గంగా నదికి పోవటము, తెల్లవారి స్నానం చేసుకోవటం, ఇంటికి రావటము, ఏదో భగవత్ చింతన చేస్తుంటాం.
1: Every day they go near Ganges and return thinking of God.
0: కానీ ఒకనాడు ఉభయ భారతి ఈ యొక్క తన శిష్యురాలతో చేరి గంగా నది స్నానానికి పోతుండాలి.
1: One day Ubhay Bharati was going to Ganges along with her associate.
0: Oka mahagnani anetunti vaadu,
1: a man of
0: divya gnani,
1: a man of
0: atma gnani, anubhav gnani anetunti vaadu oka pedda munta talakinda pettukoni pandukunnadu.
1: A man of wisdom, a man of knowledge, a man of expertise was lying on ground with a pot as a pillow.
0: Ee Ubhay Bharati tam shishralato velutundadu snananiki.
1: Ubhay Bharati was proceeding along with her associates.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: And she asked, who is he?
0: ఇతను మహాజ్ఞాని అని చెప్పింది ఆమె శిష్యురాలు.
1: And her disciple said, he is an enlightened one.
0: జ్ఞానమా? జ్ఞానం ఒక్కటే కానీ రెండు లేవే.
1: She said, wisdom is only one, not
0: ఇది కేవలం భౌతిక జ్ఞానం.
1: It's only secular knowledge.
0: దీన్ని జ్ఞానం అని చెప్పకూడదు.
1: You cannot call it wisdom.
0: అని ఈ ఇద్దరు జవాబు చెప్పుకుంటూ వెళుతున్నారు.
1: దే వర్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్.
0: నిజమే జ్ఞానమైనప్పుడు ఈ ముంత ఎందుకు తన తన కింద పెట్టుకోవాలి?
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ హీస్ ఎన్లైటెన్డ్ వన్ వై షుడ్ హీ హావ్ ద పాట్ అట్ ద బిలో.
0: అది విన్నాడు ఆ సన్యాసి.
1: అండ్ ద రినన్షియంట్ హర్డ్ ఇట్.
0: ఆమె తిరిగి వచ్చేటప్పటికి ఆ ముంతను తీసి పారవేశాడు.
1: వైల్ షీ వాజ్ రిటర్నింగ్ హీ హస్ థ్రోన్ అవే ద పాట్.
0: ఇతను ఎవరే అని అడిగింది.
1: అండ్ షీ సెడ్, హూ ఇస్ హీ?
0: నిన్న ఈ ముంతను దగ్గర పెట్టుకుని ధ్యానం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి అయినది.
1: The very same person was meditating with this pot.
0: Mana matala vinnatundi vaadu athaniki tirigi dan teesesaadu.
1: Having heard our words,
0: athaniki raaga taalavalto koodinatundi vaade ithanu.
1: Having heard our words, he has thrown away the pot.
0: Manam anukunnatundi vinnadu.
1: He heard what we said.
0: Athaniki gnanam kaadani nenu cheppukovatam ane athaniki muntam teesi paaravesaadu.
1: Because he could understand that he is not wise enough, enlightened,
0: he has thrown it away. It's
1: not true wisdom.
0: అప్పుడు ఆవి సన్యాసి కుంతను గింతను సర్వమును పారవేసి ఆమె పాదాల పైన పడ్డాడు.
1: అండ్ దెన్ దిస్ రెనన్షియంట్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ఉభయ.
0: ఏకత్వం జ్ఞానం.
1: విజ్డమ్ ఇస్ ఓన్లీ వన్.
0: అనేకత్వం అజ్ఞానం.
1: ప్లూరాలిటీ మల్టిప్లిసిటీ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక ఇతను అనేకత్వంగా ఉన్నాడు, జ్ఞాని కాదు.
1: యాజ్ హీ గోస్ బై ద డ్యూయల్ నేచర్ హీస్ ఇగ్నోరెంట్.
0: కనుక ఈ విధంగా అనేక మందికి మనోమార్పులు కలిగిస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: Therefore, so many mental aberrations and changes that Ubhaya Bharati noticed.
0: కట్టగలపటికి ఉభయ భారతికి మోక్షం చిక్కింది.
1: అండ్ ఉభయ భారతి కుడ్ అటైన్ లిబరేషన్.
0: మండల మిశ్రుడికి చిక్కలేదు.
1: మండల మిశ్రు కుడ్ నాట్ అటైన్.
0: అతను ప్రాప్తమైనటువంటి భావం పైన కొంతవరకు మూలుగుతూ ఉన్నాడు.
1: బికాస్ హీ హాజ్ అసోసియేటెడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్.
0: కనుక ఇది కాదు అన్నాడు.
1: అండ్ హీ డినైడ్ ఇట్ ఫైనలీ.
0: కట్టగలపటికి ఈ విధంగా సాధన చేస్తూ చేస్తూ భార్యనే తనకు భర్తకు గురువు అయిపోయింది.
1: Finally, what happened? The wife became the preceptor to her husband.
0: Yavaraina sariye.
1: Let him be anybody.
0: Adhyanamunu bodham chesi.
1: And in fact, the one who is ignorant.
0: Adhyanam dooram chesi.
1: One should distance from
0: ignorance. Premakutvaina jnanani abhivruddhi pancheyatvanti varu guru.
1: So, preceptor is the one who will help you to grow in wisdom and give up ignorance, dispel ignorance.
0: Appadi nunchi Ubhaya Bharati అందరికి కూడా గురువుగా మారిపోయింది.
1: సిన్స్ దెన్ ఉభయ భారతి బికేమ్ ది టీచర్ ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్.
0: ఎందుకోసం గురువు అయిపోయింది?
1: వై?
0: ఆమె చెప్పేది చేసేది వినేది ఒకటే.
1: బికాస్ వాట్ షీ డిడ్ వాట్ షీ స్పోక్ ద వే వాట్ హీ హస్ బీన్ టీచింగ్ హ్యాపెన్ టు బి వన్ అండ్ ద సేమ్.
0: త్రికాల జ్ఞానం జ్ఞానం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద విజ్డమ్ ఇస్ వన్ ఇన్ ఆల్ ద త్రీ పీరియడ్స్.
0: త్రిగుణ జ్ఞానం అనిత్యం.
1: ద రెస్ట్ ఈస్ టెంపరీ.
0: కనుకనే ఈ త్రిగుణంతో కూడినటువంటి మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం.
1: The worldly knowledge, secular knowledge has got the three attributes. But the spiritual knowledge, wisdom is only one.
0: ఈ విధంగా కొన్ని అనుభవజ్ఞుల చేతను ప్రభుత్వం చేతను పడేటువంటిది కాదు.
1: Therefore, we are experts. Experienced people cannot hand over this.
0: తన మనోనాశనమే తెలియనటువంటి గురువు.
1: The annihilation of the mind is the ఒక్క
0: దైవాన్ని తప్ప దేన్ని కూడా మనము ఏమాత్రం ఆశించకూడదు.
1: In fact, we should desire only God, none else in this world.
0: ఈ జ్ఞానం అనేటువంటి సత్యనిత్యమైనటువంటి జ్ఞానం.
1: This wisdom is truth and eternal.
0: కనుక దీనికి సంబంధ బాంధవ్యం ఏమాత్రం కలగవు.
1: In fact, you don't get any kind of intimate association or relation.
0: యమధర్మరాజు బోధించినటువంటి బోధన కంటే కూడాను తన మనోహృదయమే చాలా ప్రఖ్యాతిగాంచింది.
1: Much more than the teaching of యమధర్మరాజు, the heart of Nachiketa revealed to him certain Vedantic truths.
0: Yamadharma Raja kunu gnanam bodhinchindi.
1: In fact, Yamadharma Raja also could know wisdom.
0: Atti mahagnanu lokamlo endaro untunnaru.
1: In fact, there are many enlightened people
0: here. Jagati endu punya purushulu lekunna jagamulettulu bagulanu.
1: In fact, there are no enlightened people. How do you find the universe existing with all the light?
0: ప్రపంచమంతా కూడాను వెలుగుతూ ఉంటుండేటువంటి అటువంటి జ్ఞానులు లోకంలో ఉన్నారు.
1: The whole world is brilliant and effulgent because of noble souls, the realized one.
0: Kaluka jnanam anetundi okarto labhinchetundi kaadu.
1: In fact, wisdom will not
0: have any prema chetane labhinchetundi.
1: You get wisdom because of the divine love only.
0: Atmane manam adigavustundi.
1: In fact, we should seek from
0: the vichchaga kuda intiki vastadu bhavati vichchan dehi antadu.
1: The beggar comes to the doorstep and asks for alms.
0: Bhavati vichchan dehi.
1: Please sell me food.
0: Dehi and
1: that. Dehi, the indweller.
0: Yajamanudiki thanu koraledu. Dehi, dehi naaku bichcham pettaru.
1: So the appeal is not to the master, but to the dehi, the indweller of the master.
0: Anaga, deham lopala unnatundi dehi.
1: Dehi, the indweller is in the deha, the body.
0: Dehi nadugutunnadu kaani deha nadugatam ledhe.
1: So the beggar is seeking dehi indweller, not the body, deha.
0: Kanuka, ee vidhamainatundi chinna chinna భావన చేదే మన జ్ఞానం అభివృద్ధి పరచుకోవచ్చు.
1: ఇన్ ది స్మాల్ సిచ్యువేషన్స్ ఆల్సో వి కెన్ గెట్ విజ్డమ్.
0: ఈ లోకంలో మనం చదివేటువంటి చదువులు,
1: ఆల్ ద నాలెడ్జ్ ఆఫ్ దిస్
0: ఎన్నేళ్ళు పిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాచిన పెద్ద వారులైనా,
1: వన్ మైట్ బి స్కాలర్స్ విత్ ఆల్ ఎంఏ అండ్ బిఏ డిగ్రీ,
0: సంపద పరుల నుండి సందాన పరులైనా,
1: వన్ మే బి రిచ్ ఎనఫ్,
0: పుడమకీర్తిని గన్న పుణ్యుడైనా, ఆయురారోగ్యములు అనవర్తముండి,
1: విత్ ఆల్ ది పరిపూర్ణ
0: చెత్తదమ్ము జపములు తపములు చేయొచ్చు సాధనలు నేర్పు సాధులైనా,
1: దే మే బి స్ట్రాంగ్ వన్స్ విత్ ఆల్ ద మజిల్ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్,
0: సరిరాదు
1: దే మే మ్యాన్ ఆఫ్ పెనెన్స్ ఇన్ బట్ నన్ కెన్ ఈక్వల్ ఏ డివోటీ.
0: ఇవన్నీ బయట సంపాదించేటువంటి చదువులే.
1: ఆల్ దట్ వీ గెట్ ఫ్రమ్ ద ఔటర్ వరల్డ్
0: ఓన్లీ. ఇది కూడా మనకు ఉండాల్సిందే.
1: Of course, it's also necessary.
0: లౌకిక విద్యంతా కూడాను లౌకిక జీవితాన్ని సంపాదిస్తుంది.
1: The secular knowledge is to carry our living.
0: ఆత్మజ్ఞానము ఆత్మతత్వాన్ని బోధిస్తుంది.
1: The knowledge of the self speaks of the self, symbolizes it.
0: కనుక ఇట్లాంటి జ్ఞానం చదివితే మనం ప్రయోజనం లేదు.
1: Therefore, the physical knowledge is useless.
0: కానీ చదువులు దేహభ్రాంతి కోసం ఉండాల్సిందే.
1: It may be essential because of this body.
0: దాన్ని వదలకూడదు. అది నెగిటివ్, ఇది పాజిటివ్.
1: One is the negative, where spiritual knowledge is positive.
0: ఈ పాజిటివ్ కూడా సరిగా నెగిటివ్ చేరినప్పుడే రెండింటి యొక్క ఏకత్వం కలుపుతుంది.
1: So positive joins the negative. There you find unification.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: నెగిటివ్ కూడా మనం విసర్జించకూడదు.
1: Don't give up the negative altogether.
0: సాధ్యమైనంత వరకు మీకు విరక్తి కలిగిన నెగిటివ్ త్యజించండి, కానీ పాజిటివ్ మాత్రం విసర్జించకూడదు.
1: You may just give up the negativity, negative, but don't lose
0: the negative. లౌకిక సంబంధమైనటువంటి విద్యల్ని బోధిస్తుంది.
1: The negativity stands for the world, the worldly knowledge.
0: కనుక మీరు విద్యలను కూడా ఉత్తీర్ణులు కాండి.
1: Be successful in your education.
0: లౌకిక విద్యలు కూడా నేర్చుకోండి.
1: Acquire the worldly knowledge.
0: కానీ ఉభయభారతంగా ఉంటుండాల్సింది.
1: But remain as ఉభయభారతి.
0: నిజమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే.
1: The true wisdom is of the self.
0: దాన్ని పెట్టుకుని
1: with that
0: దీన్ని త్యజించండి.
1: Give up this body attachment.
0: నేను ఈనాడు 1 గంటకు రైట్ రాత్రి 1 గంటకు ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ ఓవర్ హియర్ మిడ్ నైట్ ఎట్ 1 o'clock.
0: ఆ మిడ్ నైట్ అనేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దిస్ మిడ్ నైట్ టైమ్?
0: అది బ్రహ్మముహూర్తము.
1: దాట్ ఈస్ బ్రహ్మముహూర్త.
0: అంటే ఏమి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: ఈ కైలాసం నుంచి
1: ఫ్రమ్ కైలాస
0: ఆ లింగాలంతా బయలుదేరేటువంటిదంతా కూడా బ్రహ్మముహూర్తం ఉంది.
1: ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ లింగ, ద బ్రహ్మముహూర్త మిడ్ నైట్.
0: కనుక మా లింగం వచ్చినటువంటిదంతా కూడాను ఆ బ్రహ్మముహూర్త టైంలో ఉన్నాయి.
1: దెర్ఫోర్ ది లింగ ఎమర్జ్ అట్ దట్ మోమెంట్.
0: దానికి కాళ్ళు ఉండవు, కాళ్ళు ఉండవు.
1: And it doesn't work.
0: అదే అది వస్తుంది.
1: It just moves on its own.
0: అదంతే అంతే పోతుంది.
1: And it vanishes on its own.
0: కనుకనే ఆ బ్రహ్మముహూర్త సమయం లోపల అవన్నీ వచ్చినప్పుడు నేను లేచాను.
1: భగవాన్ గాట్ అప్ యాజ్ లింగ స్టార్టెడ్ ఎమర్జింగ్.
0: ఇక్కడికి వచ్చాను.
1: భగవాన్ కేమ్ హియర్.
0: చూచాను.
1: స్వామి సా
0: అందరూ భక్తులు విద్యార్థులు ఆనందంగా పాడుతున్నారు.
1: భగవాన్ నోటీస్డ్ డివోటీస్ అండ్ స్టూడెంట్స్ సింగింగ్.
0: కానీ ఎట్టి భక్తులు భక్తులుగా కనిపించారు?
1: But who are the real devotees?
0: మనసునందు నిశ్చలమైన మనసుగా పెట్టుకుని,
1: the mind which is steady,
0: నిర్మోహం చేత స్వామి స్వామి అనేటువంటి తలుచుకుంటూ కూర్చున్నటువంటి వారు నిశ్చలమైన భక్తులు.
1: You are real devotee if you got the steady mind and totally attached.
0: కానీ అందరూ కూర్చున్నారు.
1: All are seated.
0: ఈ హాల్లో మాత్రం వేల మంది కూర్చున్నారు.
1: In this hall thousands are seated.
0: అందరూ భక్తులు కాదు.
1: All are not devotees.
0: దేహం కూర్చుంది కానీ మనసు భగవంతుని వైపు మరలుతున్నది.
1: Body is here, but the mind has not turned towards God.
0: కలుగునే మనోసత్వమే నిజమైనటువంటి భక్తి.
1: Therefore, that which takes your mind, the direction,
0: ఎక్కడైనా కూర్చో,
1: devotion, you may sit anywhere.
0: కానీ దైవానికి సంబంధించినటువంటి వాడు.
1: But understand with your mind that God is near you.
0: అక్కడనే దైవత్వము నీకు ప్రాప్తిస్తుంది.
1: There you will understand, experience divinity.
0: నిద్ర వస్తుంది.
1: You may sleep.
0: నిద్రపో.
1: Yes, sleep.
0: ఆ నిద్రలో కూడా నువ్వు భగవత్తత్వం పెట్టుకో.
1: Even while in sleep, you can enjoy divinity.
0: ఎరుకు మలపడకుండా జాగ్రత్త అనేది ఒక సప్రాస సూక్తిలో అరమలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివేది తారకం అన్నారు.
1: Therefore, the true attainment, the true wisdom lies in that oneness in all the three states of consciousness, the waking, the dream, and the deep sleep.
0: ఈ విధంగా ఏ సమయంలో కూడాను దైవత్వం మాత్రం మనసులో పెట్టుకుని
1: keep in you the divine principle.
0: కాని ఆ దైవత్వం పైన ప్రేమ ఉండబట్టే కదా అలాంటి సమయంలో కూడా లేచి ఇంత దూరం వచ్చి కూర్చుంటారు.
1: Because of that love for the devotees, భగవాన్
0: ఆ ప్రేమనే లేకపోతే వాళ్ళు బెడ్రూమ్ లో వాళ్ళు పడుకుంటారు చక్కగా.
1: And in fact, if you do not have love, you would as well sleep at home.
0: కానీ ఆ దాన్ని కూడా త్యజించి,
1: and that has to be renounced,
0: వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని చెట్టుకు ఆనుకొని అదే దైవత్వంగా భావించుకుంటూ ఉంటారు.
1: Therefore, people come, walk along, sit under the shade of a tree, lean back, and then think of God.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: That is true devotion.
0: ఏ అనుకూలములు అక్కర్లేదు.
1: You don't need any convenience.
0: ఏ ఆనందము అక్కర్లేదు.
1: నాట్ ఎనీ ప్లెజర్,
0: ఏ ఆహారము అక్కర్లేదు,
1: నో ఫుడ్ నెసరీ.
0: అలాంటి సమయం లోపలనే స్వామి యొక్క తత్వము ఏకత్వంగా మారుతుంది.
1: At that time only you can know the principle of Swami, that is oneness.
0: Kanuka ekkadaina meeru poyinappudikini mee manasunu maatramu ee swadhanamlo pettukondi.
1: You may go anywhere, have total control on your mind.
0: Adi ee Ubhaya Bharati sarvulakulanu bodhinchinatvantidi.
1: That is the teaching of Ubhaya Bharati to everybody.
0: అట్టి ఉభయ భారతి తత్వమును తప్పక మనం ఉంచుకుంటే మన గృహములంతా కూడా పవిత్రమైన మార్గంలో ఉంచవచ్చు.
1: If we pay heed to the teaching of Ubhaya Bharati, we can lead a sacred life.
0: భౌతికమైనటువంటి యొక్క దృష్టిలో మనం మనసు మార్చకూడదు.
1: We should not go by the physical scenes, the worldly scenario.

0: బహిర్ముఖమైనటువంటి శబ్దంతో నమశివాయ, హాఫ్ దీంతో ఒక నమశివాయ, శబ్దరహితంగా ఇంకొక నమశివాయ.
1: వి సే నమశివాయ విత్ ఆల్ ద సౌండ్ అండ్ వెర్బల్ ఎక్స్ప్రెషన్, బట్ దేర్ విల్ బి ఎక్స్ప్రెషన్ ఆఫ్ నమశివాయ ఈవెన్ ఇన్ స్టేట్ ఆఫ్ సైలెన్స్.
0: పెదవులతో పట్టినట్లంత కూడా ఆ నమశివాయ ప్రపంచానికి చేరిపోతుంది.
1: What that we speak out of the hell with the help of the lips would reach the whole world.
0: తంగుతో పలికినటువంటి అంతా కూడా నోటికి మాత్రమే చేరుతుంది.
1: దట్స్ వాట్ యూ స్పీక్ విత్ యువర్ టంగ్ విల్ బి కంటైన్డ్ విత్ ఇన్ ద మౌత్.
0: మనస్సుతో చేసినటువంటి చింతన సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: ద థింకింగ్ ద మైండ్ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఇది మూడు రకములైనటువంటి చింతన.
1: దీస్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్.
0: కనుక మనస్సుతో చేసేటువంటి చింతన చాలా నిత్య సత్యమైనటువంటిది.
1: దట్ వాట్ యూ డూ విత్ యువర్ మైండ్ ఈజ్ ఎటర్నల్.
0: ఆ విధంగా మీరు మనసుతో చేసుకుంటూ, లేకపోతే రూమ్లో 10 మంది ఎంత ఉంటారు వాళ్లకు నిద్రాభంగం కలగకూడదు, ఇంకోరికి డిస్టర్బెన్స్ కలగకూడదు, కలుక్కోకుండా నోటుతో చెప్పకుండా మనసుతోనే అనుకోండి.
1: దేర్ మే బి మెనీ పీపుల్ యువర్ రూమ్మేట్స్ దేర్ అండ్ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ దెమ్, బట్ యూ షుడ్ చాంట్, యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ మెంటలీ.
0: కనుక మెంటలీగా మీరు చేసుకుంటూ పోతే,
1: ఇఫ్ యూ డూ ఇట్ మెంటలీ,
0: అదే నీకు నిత్యమైనటువంటి మార్గం, చక్కగా రాజమార్గం బయలుదేరుతుంది.
1: దట్ విల్ last long, it is the royal path.
0: Bhajan bina sukh shanti nahi, hari bhajan ki.

భజన బినా సుఖ శాంతి నహీ. జపతాళం వినా సంయోగ నహీ. ప్రభు దర్శ వినా

0: You will now hear a divine discourse on the glory of womanhood delivered by Bhagawan Baba on 19th of April 1998 at Kodaikanal. In this discourse, Bhagawan describes the divinity immanent in the feminine principle with various examples of great and pious women from history and the Veda.
1: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే.
2: సావిత్రి, షీ వాజ్ బోర్న్ హియర్, షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ద డెడ్ హస్బెండ్ ఫైటింగ్ ద గాడ్ ఆఫ్ డెత్ యమ.
1: గతజీవుడగు పతిం బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాద్వికాదే. తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే, తన సత్య మహిమచే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ గాదే.
2: బికాస్ ఆఫ్ హర్ ట్రూత్ఫుల్నెస్ ది ఎంటైర్ ద ఫారెస్ట్ ఫైర్ వాస్ జస్ట్ పుట్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామ్ డౌన్ బై చంద్రమతి. షీ బిలాంగ్స్ టు దిస్ కంట్రీ.
1: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధరా జాతగాదే.
2: Sita, the mother, the daughter of Mother Earth, in fact she could prove, demonstrate her chastity passing through the fire.
1: Kinisi durmada kiratiyu bhuti gavinchi damayanti bharata ramanigade.
2: Damayanti, also a lady, a great noble soul of this country, could put down all those wicked people.
1: Kula satitvamu agni gundana prakatinche sita bharata dhara jatagade. Kinisi durmada kiratiyu bhuti gavinche damayanti bharata ramanikade.
2: Sita
1: satva sagara veshti తచ్మాతలమున భరత ధాత పతివ్రత ప్రభావ భావ సంపన్నతకు గాదే పంట భూమి.
2: సీత కుడ్ షో టు ద వరల్డ్ హర్ క్యారెక్టర్ పాసింగ్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్. ఇట్ వాస్ దమయంతి హూ కుడ్ పుట్ డౌన్ ఆల్ ద వికెట్ పీపుల్ అండ్ దిస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ శాంక్టిటీ ఆఫ్ ఆల్ చెస్టిటీ.
1: భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క స్త్రీశక్తి అనేటువంటి దాని అనంతకాలము నుండి కూడాను భారతదేశం రక్షింపబడుతూ వచ్చింది.
2: ఇన్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ద పవర్ ఆఫ్ విమెన్ హ్యాస్ బీన్ సేఫ్ గార్డెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: భారతీయుల వాంగ్మయమైన వేదములు గాయత్రి బిడ్డలే.
2: The spiritual literature of Bharat, the Vedas, are the children of Gayatri Mantra.
1: Gayatri Chandasam Mata. Vedamulaku Talli Gayatri.
2: Gayatri is the mother of Vedas.
1: Gayatri Sarvatra Vyapinchina 20th Shakti.
2: Gayatri is the mighty power spread everywhere.
1: Bharata Desamunde Kaka. Itara Desamulandu Kudanu. Ee yokka Shakti Sarvavyapakamai. సర్వాంతర్యామియై సర్వభూతాంతరాత్మయై ప్రకాశిస్తూ ఉంటున్నది.
2: ద పవర్ ఆఫ్ గాయత్రి ఈజ్ నాట్ ఓన్లీ స్ప్రెడ్ హియర్ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ ఆల్ ఫారిన్ కంట్రీస్, సో దట్ ద పవర్ ఈజ్ ఎంజాయిడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బై ది హ్యూమన్ సొసైటీ.
1: వివిధ దేశములందు ఈ గాయత్రికి వివిధ నామములు ఏర్పరిచి ఆ నామముల చేత ఆయా దేశం వారు ప్రార్థిస్తూ ఆ దేశం యొక్క అనుగ్రహానికి గురికవుతూ వచ్చారు.
2: గాయత్రి ఇస్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ పీపుల్ ఆర్ ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ మదర్ గాయత్రి.
1: భారతీయులు ఈ గాయత్రిని అనేక పేర్లతో అనేక రూపములతో ఆరాధిస్తూ ఆనందిస్తూ తమ జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు.
2: భారతీయస్ రిడీమ్ దేర్ లైఫ్ వర్షిపింగ్ గాయత్రి ఇన్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: మొదటి నేమ్ పేరు సత్యవతి.
2: ద ఫస్ట్ నేమ్ ఈజ్ సత్యవతి.
1: రెండవ పేరు అంగవతి.
2: ద సెకండ్ నేమ్ ఈజ్ అంగవతి.
1: మూడవ పేరు అన్యవతి.
2: థర్డ్ నేమ్ అన్యవతి.
1: నాలుగవ పేరు నిదానవతి.
2: ఫోర్త్ నేమ్ నిదానవతి.
1: సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామమును వారు ఏర్పరచుకుని ఆ నామస్వరూపము చేతనే తమ యొక్క జీవితమును సార్థకంగా గావించుకుంటూ వచ్చారు ప్రాచీనులు.
2: ద ఏన్షియన్స్ వర్షిప్ గాయత్రి విత్ దీస్ నేమ్స్ సత్యవతి, అంగవతి, అన్యవతి, నిదానవతి అండ్ వర్క్ ఫర్ ద రిడెంప్షన్.
1: సత్యవతి అనగా
2: సత్యవతి మెంట్
1: పాలయందు ఒక్కొక్క బిందువునందు కూడాను వెన్న ఉంటున్నది.
2: ఇన్ మిల్క్ ఎవ్రీ డ్రాప్లెట్ హ్యాస్ బటర్.
1: పాలయందు ఏ భాగంలో చూచినప్పటికీ ఈ వెన్న తాను సాక్షాత్కరిస్తూ వచ్చింది.
2: ఎనీ పార్ట్ ఆఫ్ ద మిల్క్ విల్ షో ద బటర్.
1: అటులనే ఈ ప్రపంచమనేటువంటి యొక్క బాండమునందు ఉన్నటువంటి జీవరాశులు ఎందు ఒక్కొక్క జీవరాశి ఎందు కూడాను దైవత్వం అనేటువంటి ఆత్మతత్వము వెన్న రూపము ధరించి ఉన్నదని ఆనాటి వారి విశ్వాసం.
2: ఏన్షియన్స్ బిలీవ్డ్ ఇన్ దిస్ కంటైనర్ ఆఫ్ దిస్ ఎంటైర్ వరల్డ్ ఆల్ బీయింగ్స్ హావ్ గాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ యాజ్ వి ఫైండ్ ద బటర్ ఇన్ ద మిల్క్.
1: ఏ జీవి ఎందు కూడాను ఆత్మతత్వం లేకుండా ఉండడానికి వీలు లేదు.
2: There is no being without atmic principle.
1: Sarvabhutantaratma aneetvanti saathaka naamanni thana andukundi.
2: In fact, she has got this attribute that she is present in all of the beings.
1: Anni jeevulu endu undinatvanti aatma tattamu okkate ani kudanu nirupinchutu vachindi.
2: It also clearly proves the basic fact that the same atmic principle is uniform.
1: Sat vipra bahudha vadanti. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక పేర్లతో ఆ యొక్క దేవుని అనుభవిస్తూ వచ్చారు.
2: ట్రూత్ ఈజ్ వన్ యట్ స్కాలర్స్ వర్షిప్ గివింగ్ డిఫరెంట్ నేమ్స్.
1: ఇంకా అన్యవతి.
2: సెకండ్ అన్యవతి.
1: ఈ అన్యవతి అనగా పంచభూత స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వమే.
2: అన్యవతి సింబలైజెస్ ద డివినిటీ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: స్పర్శ, రూప, రస, గంధములు.
2: These are the five senses that are represented in the divinity that is Anyavati. The sense
1: ee panchabhutamulu kotishwarana modalukoni kooti peda varaku sarva jeevulu endukudanu samatvangane prakashistu untundadi.
2: The five elements are equally distributed and shine forth right from a pauper to a millionaire.
1: Ee panchabhutamulu lenatundi jeevithamu jagatlo kaanaraadu.
2: There's no life without these five elements.
1: ఏ దేశమనందైన ఏ కాలమనందైన పంచభూతములే ప్రధానమైనటువంటి ప్రాణములు.
2: Any country, anywhere, at any point of time, the five elements form the basic principle of life.
1: కారణ సమస్త ప్రపంచమున కూడాను ఈ పంచభూత స్వరూపమే అన్యవతి అనేటువంటి పేరుతో వారు ఆరాధిస్తూ వచ్చారు.
2: Therefore, the five elements form the basic principle for this entire world referred to as Anyavati.
1: ఇంకా అంగవతి మూడవ పేరు.
2: థర్డ్ నేమ్ అంగవతి.
1: ఈ అంగవతికి ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నమును గుర్తింపజేస్తూ వచ్చింది.
2: అంగవతి రిఫర్స్ టు ఎ పర్టికులర్ ఫార్మ్ టు ఎ పర్టికులర్ నేమ్.
1: ఈశ్వరుడనగా అతనికి త్రిశూలధారి అని, ముక్కంటి అని అనేక విధములుగా కొన్ని గుర్తులు తెప్పించి ఈ యొక్క ముక్కంటి అయినటువంటి వాడు, త్రిశూలధారి అయినటువంటి వాడు, దమరకం చేపట్టినటువంటి వాడు ఈశ్వరుడు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈశ్వరునికి కొన్ని గుర్తులు ఏర్పరిచి బోధిస్తూ వచ్చింది.
2: దే హావ్ అట్రిబ్యూటెడ్ సర్టన్ ఇన్సిగ్నియా ద సైన్స్ టు లార్డ్ ఈశ్వర దట్ హీ హాస్ గాట్ ద ట్రైడెంట్ విత్ హిమ్, దట్ హీస్ త్రీ ఐడ్ ఆల్వేస్ హాస్ గాట్ దిస్.
1: విష్ణు అనగా శంకర చక్రధారి అయినటువంటి వాడు,
2: విష్ణు ఇస్ ద వన్ హూ హాస్ గాట్ దిస్ వీల్ అండ్ అలంకార
1: స్వరూపుడు అనేటువంటి యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ బోధిస్తూ వచ్చింది ఈ అంగవతి.
2: And Vishnu is always after decoration. This is the fact demonstrated.
1: Saraswati anaga veena vani.
2: Saraswati has got with her veena.
1: Saraswati, Bhagavati, Bharati, Purnendi Bimbanana.
2: Saraswati, Bhagavati, Bharati, Purnendu Bimbanana.
1: Ime sarvasakti mayamayinatundi.
2: She is all powerful.
1: Ama hastamanandu venunu dharinchi anaga veenanu dharinchi ఆ వీణానాదమే బ్రహ్మనాదంగా భావిస్తూ ఉందమని ప్రబోధిస్తూ వచ్చింది.
2: సరస్వతి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద డివినిటీ హోల్డింగ్ వీణా ఆన్ హర్ హ్యాండ్ ద బ్యూటిఫుల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ద మెలోడియస్ మ్యూజిక్ ఈజ్ ద నాద ద సౌండ్ ఆఫ్ బ్రహ్మన్.
1: గణపతి అనగా గజముఖమును ధరించి
2: గణపతి హ్యాస్ గాట్ ది ఫేస్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్
1: పెద్ద బొజ్జ చేత
2: విత్ ఎ బిగ్ స్టమక్
1: తాను అందరికీ ఆరాధ దైవంగా నిలుచుతూ వచ్చాడు.
2: స్టాండ్స్ దేర్ రిసీవింగ్ వర్షిప్ బై ఎవ్రీబాడీ.
1: ఏ శుభకార్యములు చేయవలసి వచ్చినప్పటికీ
2: ఫర్ ఎనీ
1: ఏ పవిత్రమైన కార్యములు చేయవచ్చినప్పటికీ మొట్టమొదట గణపతిని పూజించటం తదుపరి ఇతర దేవతలను ఆరాధించడం జరుగుతూ వచ్చింది.
2: ఆన్ ఆల్ ఆస్పిషియస్ ఒకేషన్స్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఎనీ సీక్రెట్ యాక్ట్ వీ వర్షిప్ లార్డ్ గణపతి. దేర్ ఆఫ్టర్ వీ వర్షిప్
1: కొన్ని రకమైనటువంటి నియమ నిష్ఠలను మాత్రమే నియమింపజేసినటువంటిది ఇది అంగవతి.
2: Therefore, Angavati lays emphasis on certain principles and the discipline to be followed in worship.
1: Nidanavati.
2: Next one is Nidanavati.
1: Ee Nidanavati anetvanti yokka ame yokka prabodhalu shravanam.
2: The teaching of Nidanavati includes these: listening,
1: kirtanam,
2: singing,
1: Vishnu smaranam,
2: chanting,
1: పాదసేవనం,
2: సర్వీస్,
1: వందనం,
2: సాల్యుటేషన్,
1: అర్చనం,
2: వర్షిప్,
1: దాస్యము,
2: సర్విట్యూడ్,
1: స్నేహము,
2: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం
2: అండ్ సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు యందు దైవమును ఆరాధించి జీవితం సార్థకం గావించుకోమని ప్రబోధించేటువంటిదే నిదానవతి.
2: నిదానవతి టీచెస్ ద బేసిక్ ఫ్యాక్ట్ that we have to work for our liberation following these 9 paths of devotion.
1: Saraswati, Angavati, Anyavati, Nidanavati, ee naalugu devatala yokka swaroopame ee yokka jagat swaroopamu.
2: The world is symbolized by these 4 forms: Satyavati, Angavati, Anyavati and Nidanavati.
1: Deenni puraskarinchukoni prakrutiki stree ani peru pettu vacharu.
2: It's for this reason the prakriti nature
1: ye desham varaina kani matrubhumi antaru kani pitrubhumi ani chepparu.
2: Let him be of any country, everyone refers to his country as the motherland.
1: Motherland,
2: motherland.
1: Ee mother ku ichinatvanti yokka pramukhyata inta ghanamainatvanti ga untundali.
2: That is the mighty importance given to mother.
1: Intiye kaadu,
2: not only this,
1: devatma swaroopamainatvanti yokka vishnu kani ఈశ్వరుడికి కాని ఇంకే విధమైనటువంటి ఒక రంగనికి కాని కృష్ణుడికి కాని అందరికి కూడాను స్త్రీ మొదలు పురుషుడు తరువాత.
2: ఈవెన్ డైటీస్ గాడ్స్ మే బి దట్ బి విష్ణు శివ ఆర్ కృష్ణ హ్యావ్ ఫస్ట్ ఉమెన్ నేమ్ ఫస్ట్ అండ్ దేర్ నేమ్
1: లక్ష్మీ నారాయణ.
2: లైక్ లక్ష్మీ నారాయణ,
1: నారాయణ లక్ష్మి అని ఎవరు పిలువరు కదా.
2: నో వన్ సేస్ నారాయణ లక్ష్మి.
1: ఎక్కడే గాని పురుషులకు ముందు ప్రథమ స్థానం ఇవ్వలేదు.
2: Anywhere, men are not given first position.
1: Motta motta streeke pradhanamaitvanti sthanam icharu.
2: Priority is given to women first.
1: Inka Ishwarini endukudanu Parvati Parameshwarudu antaru. Parameshwara Parvati ani evaru chepparu.
2: In respect of Ishwara, people say Parvati Parameshwara. No one would say Parameshwara Parvati.
1: Adhe vidhamgane
2: likewise
1: Radha Krishna.
2: People say Radha Krishna.
1: రాధ అనగా ఎవరు?
2: హూ ఇస్ రాధ?
1: ఏదో ఒక పరమభక్తురాలు కాదు.
2: నాట్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: రాధ,
2: రాధ.
1: దాన్ని తిప్పి చదివినప్పుడు ధరా, ఇదే ప్రకృతి.
2: ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఇట్ ఇస్ ధరా నేచర్.
1: ధరా మీన్స్ ప్రకృతి.
2: ధరా ఇస్ ప్రకృతి నేచర్.
1: అనగా ఈ లక్ష్మి, ఈ పార్వతి, ఈ రాధ వీరందరూ కూడా స్త్రీ రూపం ధరించినటువంటి ప్రకృతి స్వరూపులే.
2: It only means Lakshmi, Parvati, Radha. These women signify, represent the nature, prakriti.
1: Kanuka stree yokka pradhanata ee naatikaina kudunu bharatiyulu gurtinchi
2: the importance of a woman should be recognized by Bharatiyas at least today.
1: స్త్రీలు కేవలము అబలలు కాదని,
2: that women are not weak,
1: సబలని,
2: that they are strong,
1: అత్యవసరము,
2: and that fact has to be recognized.
1: ఏ గృహమైనా కూడాను,
2: any residence,
1: అభివృద్ధికి రావాలన్నను,
2: is to progress,
1: కీర్తిని పొందవలనన్నను,
2: to earn repute,
1: సాధన సాధించవలనన్నను,
2: in order to be successful and respected,
1: స్త్రీయే ముఖ్య కారణము.
2: Woman is the prime cause.
1: కనుక ఇట్టి గృహమునకే కాక దేశమునకే కాక విశ్వమునకే ఒక ఆరాధన దేవత అయినటువంటిది స్త్రీ రూపము.
2: Therefore, the form of a woman is so important at home for the country and the entire universe.
1: ప్రాచీన కాలం నుండి ఈ భారతదేశమునందు ఇలాంటి పవిత్రమైనటువంటి ఆచారములు అలవర్చుకుంటూ వచ్చారు.
2: These practices have been followed since ancient times by Bharatiyas.
1: ఈ గృహమునకు ఆమెకు గృహలక్ష్మి అని పేరు పెట్టారు.
2: For a happy home, she is called Grihalakshmi.
1: అనగా గృహమునందు ఎన్ని విచారములు, ఎన్ని కష్టములు, ఎన్ని బాధలు ఉండినప్పటికీ నవ్వుకుంటూ ఆనందంగా ఈ గృహము యొక్క కీర్తిని నిలబెట్టే నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: Women would sacrifice everything so that everybody would get away from the anxieties, worries and problems.
1: ఈ స్త్రీలయందు ఏడు విధములైనటువంటి శక్తులు ఉంటున్నాయి.
2: A woman has seven faculties.
1: సత్యము,
2: truth,
1: ప్రేమ,
2: love,
1: ధర్మము,
2: ధర్మ,
1: త్యాగము,
2: sacrifice,
1: సహనము,
2: tolerance,
1: సానుభూతి,
2: compassion,
1: ఆనందము,
2: and bliss.
1: ఈ ఏడు శక్తులు కూడా కూడినటువంటిది ఈ స్త్రీ.
2: A woman is the combination of all the seven faculties.
1: ఈ స్త్రీ వల్లనే గృహము కాని, వ్యక్తులు కాని, సంతానం కాని, దేశవ్యాప్తి కావడానికి, సత్కీర్తిని తేవడానికి, ఆనందాన్ని అందించడానికి, శాంతి భద్రతను చేకూర్చడానికి ఈ స్త్రీలే మూల కారణం.
2: A woman is main cause for the peace, prosperity, advancement, progress, welfare, reputation, respect, either at home or at the individual level through her progeny all over the country.
1: కనుక
2: సో
1: భారతీయులు ఇల్లును చూచి ఇల్లాను చూడు.
2: Therefore, Bharatiya says, first look at the home and then the lady behind.
1: ఈ గృహము అనేటువంటిది స్త్రీలకు ఒక ప్రతిష్ఠ స్థానమైనటువంటి ఒక దేవాలయము.
2: Home is a prestigious residential abode, a temple for a woman.
1: కనుకనే గృహలక్ష్మి అనేటువంటి టైటిల్ ఇచ్చింది.
2: So woman has the title Grihalakshmi.
1: ఇంతే కాదు,
2: not only this,
1: పతికి ఏమైనా కొన్ని అవస్థలు, కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవించినప్పుడు,
2: when husband faces certain problems, difficulties,
1: ఆ బాధల్లో అర్ధభాగము తాను పొంది,
2: she shares half the burden,
1: అతనికి సరైనటువంటి ఒక సహాయం చేసి,
2: and she renders help that
1: అతని కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవటం కోసమని ప్రాణములు కూడా త్యాగం చేసేటువంటి వారు స్త్రీలు.
2: A woman is ready to sacrifice her life for the respect and the reputation of the family.
1: ఈ త్యాగమునకు పుట్టినిల్లు స్త్రీనే.
2: A woman is the embodiment of sacrifice.
1: కాని పురుషుల యందు ఇట్టి త్యాగము లేదు.
2: Such sacrifice is not there among men.
1: ఇట్టి త్యాగం పురుషుల యందు ఉండినప్పటికీ అది స్వార్థము, స్వప్రయోజనంతో కూడి ఉంటుంటుంది.
2: Though man has sacrificed, it is utterly selfish.
1: కాని స్త్రీల యందు స్వార్థరహితమై ఉండినటువంటి ఈ త్యాగము.
2: But sacrifice is selfless among women.
1: స్వప్రయోజన రహితమై ఉండేటువంటి ఈ త్యాగమునకు,
2: it is never for self-interest.
1: భారతీయులు ఎంతనో గర్వించవలసినటువంటిది.
2: Bharatiyas should feel proud of
1: woman. ఎంతనో ఆదర్శంగా పొందవలసినటువంటిది.
2: In fact, this ideal should be followed.
1: ఇలాంటి స్త్రీల వల్లనే భారతదేశం ఈనాటికి కూడాను ఏ విధమైనటువంటి యొక్క అభ్యంతరములు కలిగినప్పటికీ, ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని దుఃఖములు, ఎన్ని పరదేశీయుల యొక్క బాధలను కూడాను సహించి దీన్ని కాపాడుతూ వచ్చింది.
2: Because of such ideal womanhood, Bharat should continue and live up to the expectations in spite of all foreign invasions, the conquests, difficulties and problems.
1: వీళ్ళు ఏ విధంగా సాధిస్తూ వచ్చారు?
2: How could they achieve this?
1: వీరు ఒక సిపాయిలుగా జగత్తుకు ఆదర్శంగా చూపించాల్సి వచ్చారు.
2: As Gita already stated, they were as army soldiers and a certain idea.
1: వీరి ఆయుధములు ఏమిటి?
2: What were their weapons?
1: సత్యము,
2: truth.
1: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను స్త్రీలు అసత్యములకు ఏమాత్రం ముందు పోరు.
2: A woman will never step forward to speak lies.
1: ఏదో కొంతమంది తెలియనటువంటి వారు కొంత పొరపాటు జరగవచ్చును, కానీ
2: అన్నోయింగ్లీ దే మే కమిట్ మిస్టేక్స్.
1: భారతదేశమే కాక అన్ని దేశముల యందుకూడాను ప్రతి స్త్రీ కూడాను సత్యాన్ని ప్రేమిస్తారు, సత్యాన్ని వరిస్తారు, సత్యాన్ని ఆరాధిస్తారు.
2: Not only in Bharat, in all countries all over the world, woman speaks truth, follows truth, worships truth.
1: Dharmamunu poshinchutu vachinatundi stree.
2: It's the woman who upholds, sustains and fosters dharma.
1: Brahmacharya dharmamunu kani, vanaprastha dharmamunu kani, sanyasa dharmamunu kani, nalugu dharmamunu kuda poshistu vachinatundi varu stree.
2: It's the woman who fosters dharma, the code to be followed, either at the level of a recluse, either at the level of a householder or a renunciant.
1: Kanukune vedamu kudanu satyam vada dharmam chara. ఈ రెండింటిని కూడాను ప్రపంచానికి బోధిస్తూ వచ్చింది.
2: Therefore Veda taught to the world, speak truth, follow righteousness.
1: ఆనాడు జనక మహారాజు తన సమావేశం లోపల తనకు ఎవరు ఈ యొక్క పట్టమును అందించాలి అనేటువంటి విచారణ జరిపినప్పుడు,
2: in that congregation when the king Janaka wanted to know from whose hands he is to receive the degree,
1: గొప్ప పండితుడైనటువంటి యాజ్ఞవల్క్యుడు ఉండినప్పటికీ,
2: though a mighty scholar యాజ్ఞవల్క్య was there,
1: కానీ గార్గి చేతనే తాను పట్టమును అందుకున్నాడు.
2: She received the degree there at the convocation from the hands of Gargi.
1: ఆనాటి పౌరులు, ఆనాటి యోగులు, ఆనాటి మహర్షులు కూడాను స్త్రీలకు ఇన్ని విధమైనటువంటి గౌరవాన్ని అందిస్తూ వచ్చారు.
2: Citizens, sages and saints respected women in those days.
1: స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి ఒక పురుషుడు ఈ స్త్రీల యొక్క విలువను క్రమక్రమేణా తగ్గించుతూ వచ్చారు.
2: Man full of selfishness and self-interest started disrespecting the woman day by day.
1: కేవలం పురుషులే కాదు,
2: నాట్ ఓన్లీ మ్యాన్,
1: కొంతమంది సన్యాసులు మహనీయులు వీరు కూడాను ఈ విధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని స్త్రీలకు ఉన్నత స్థానం అందించలేకపోయారు.
2: నాట్ ఓన్లీ మెన్ అలోన్, పీపుల్ ఆఫ్ టోటల్ సాక్రిఫైస్, నోబుల్ పీపుల్, గ్రేట్ సో కాల్డ్ గ్రేట్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ డిస్రెస్పెక్టింగ్ విమెన్.
1: మతంగ మహర్షి భక్తురాలైనటువంటి యొక్క శబరిని తన ఆశ్రమంలో చేర్చుకోవడానికి అనేక మంది ఋషులు అడ్డు తిరిగారు.
2: When the sage Matanga wanted to have this lady Shabari in his ashram, many sages objected.
1: Shabari sadgunavanturalu,
2: Shabari
1: sadacharavanturalu, satsilavanturalu.
2: Shabari is virtuous, noble, full of character.
1: Atti pavitramaitunte hrudayanni gurtinchinatunte maharishudu kabatti Matangudu aameku avakasam icchadu.
2: Sage Matanga could know that Shabari is a sacred soul and therefore gave place in his hermitage.
1: గుర్తించుకోవడానికి కూడా ఒక ప్రాప్తి ఉండాలి.
2: In fact, one should deserve to know the chastity, the character of a woman.
1: కాని ఈ కలియుగ ప్రభావం చేత,
2: because of the effects of Kali,
1: ఈ యొక్క చదువు సంజల చేత,
2: because of modern education,
1: కేవలము స్త్రీలంటే ఒక ఆటబొమ్మలుగా వారు భావిస్తూ ఉన్నారు.
2: They consider women as toys or puppets.
1: కాదు కాదు.
2: నో,
1: దేశమును ఉద్ధరించేటువంటి వారు,
2: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ది ఎమాన్సిపేటర్స్,
1: దేశమునకు ఆదర్శాన్ని అందించేటువంటి వారు,
2: దే ఆర్ ది ట్రూ ఐడియల్,
1: దేశం యొక్క మంగళకరమైనటువంటి యొక్క గుణగణములను ప్రకటించేటువంటి వారు.
2: దే హావ్ గాట్ ఆల్ ది ఆస్పిషియస్ క్వాలిటీస్.
1: రియలీ
2: దే ఆర్ విమెన్ అలోన్.
1: ఈ సత్యాన్ని వారు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
2: దే హావ్ నాట్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్.
1: గుర్తించినప్పటికీ వారు దానిని ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు.
2: దో దే రికగ్నైజ్, దే వర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్.
1: ఇదే పురుషుల యొక్క అలక్ష్యము.
2: This is the total negligence of man.
1: కేవలం స్త్రీలను ఒక వంటవారిగా, ఒక వంటింటి అధికారిగా భావించుకుని అనుభవించుకుని ఈ యొక్క సంతోషాన్ని అనుభవిస్తూ కేవలం స్త్రీల యొక్క శక్తి సామర్థ్యాన్ని మర్చిపోతూ వచ్చారు.
2: Women were treated as cooks, confined to the four walls of the kitchen. Man started enjoying all her services, forgetting their capacities, potentialities and the power.
1: స్త్రీ ఉండడానికి మూల కారణం ఏమిటి?
2: What is the main cause behind this?
1: ఇల్లాలు ఆ పేరుకు తగినటువంటి సార్థకతను సాధించే నిమిత్తమై ఆ ఇంటిలో వంటలనంత వండుకుని పతులకు పిల్లలకు సరైనటువంటి ఆరోగ్య ఆనందమును అందించే నిమిత్తమై పవిత్రమైన ఆహారాన్ని ఆవిర్భవింప చేస్తూ వచ్చారు.
2: ఉమెన్ ఇస్ కాల్డ్ ఇల్లాలు, ద వన్ హూ కుక్స్ ఎట్ హోమ్ ఫర్ ది హెల్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ ద చిల్డ్రన్ అండ్ వుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
1: నేడు నిన్న వచ్చినటువంటివి పద్మశ్రీ పద్మవిభూషణ టైటిల్స్.
2: The national titles like Padma Shri, Padma Vibhushan are the just of the recent years.
1: ఒక్క స్త్రీలకు మాత్రమే ఈ పవిత్రమైనటువంటి యొక్క బిరుదులంతా అందిస్తూ వచ్చారు.
2: In fact, in ancient times, women were honored with these titles.
1: ఇల్లాలు,
2: ఇల్లాలు,
1: గృహలక్ష్మి,
2: గృహలక్ష్మి,
1: ధర్మపత్ని,
2: ధర్మపత్ని,
1: అర్ధాంగి,
2: అర్ధాంగి.
1: ఈ టైటిల్స్ ఎవరికి వచ్చినాయి?
2: Who got these titles?
1: కనుక వారు చేసేటువంటి యొక్క ఆచరణను, వారి భావములను, వారి త్యాగములను, వారి గుణగణములను కూడాను ఆదర్శం చేసుకుని వీరికి ఇన్ని టైటిల్స్ అందించుకున్నారు.
2: Women has got all these titles because of her practices, traditions, feelings and sacrifice.
1: కానీ ఈ కలి ప్రభావం చేత
2: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి
1: ఉద్యోగమును చేయ యువతులందరూ పోగా గృహకృత్యములు తీర్చు గురుణు లేరి అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
2: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices, who will attend to household work?
1: Aalu magaliruvurunu officeulaku poga intini poshinchu yuvatuleri.
2: If husband and wife they go to the office on job, who will take care at home?
1: Parabalurakku nerpa పాఠశాలలకేగా తమ బాలురకు నేర్పు తల్లులేరి.
2: If these women are to go to other schools as teachers, teaching children of others, who will teach their own
1: children? అని క్వశ్చన్ వేస్తూ వస్తున్నారు.
2: Now they started putting a question like this: if women are to go seeking jobs and work in the offices,

0: బాలురకు నేర్ప పాఠశాలలకేగ తమ బాలురకు నేర్పు తల్లులేరి.
1: ఇఫ్ దీస్ విమెన్ ఆర్ టు గో టు అదర్ స్కూల్స్ యాజ్ టీచర్స్ టీచింగ్ చిల్డ్రన్ ఆఫ్ అదర్స్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్?
0: పుస్తకాలు చేబట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దుద్దు వనితలేరి.
1: ఇఫ్ దే క్యారీ ఫైల్స్ అండ్ బుక్స్ ఆన్ హ్యాండ్ అండ్ గో టు ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ జాబ్?
0: చేత గలుగు ఇబ్బంది తీరినా,
1: though the financial problems are
0: solved,
1: but yet there's so much thing that is uncared for.
0: ఈ యొక్క కేవలము డబ్బు కొరత కోసం మనం పాటుపడుతున్నారే కానీ గృహం యొక్క పేరు ప్రతిష్టల కోసం ఎవరు పాటుపట్టలేదు.
1: పీపుల్ వర్క్ టు సాల్వ్ దర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ దే డోంట్ థింక్ ఆఫ్ ది నేమ్ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. Woman must necessarily learn.
0: చదువుకోవాలి, ఆ చదివిన చదువును ఆచరణలో పెట్టాలి, ఆచరణలో పెట్టినటువంటి దాన్ని ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
1: A woman should necessarily study, practice all that she learns and share with everybody.
0: వీరు చదవకూడదని, వీరు అధికారులు కాకూడదని, వీరు ఆఫీసులకు పోకూడదని, ఈ విధమైనటువంటి ఒక నిబంధనలు కేవలం స్వార్థంతో నిర్మించినటువంటివి.
1: బట్ ఇఫ్ వీ సే దట్ ఉమెన్ షుడ్ నాట్ హ్యావ్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దట్ షీ షుడ్ నాట్ గో టు ఎ జాబ్, షీ షుడ్ నాట్ ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దీస్ ఆర్ ఆల్ సెడ్ అవుట్ ఆఫ్
0: ప్రపంచాన్ని పరిపాలించడానికి తగినటువంటి శాంతి భద్రతలు స్త్రీల ఎందే ఎక్కువగా ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎ ఉమెన్ కెన్ కంట్రోల్ ద హోల్ వరల్డ్ ఎన్ష్యూరింగ్ సెక్యూరిటీ.
0: ఈ త్యాగభావంనే కాదు ప్రేమభావం కూడా వారిలో ఉట్టి పడుతుంటాయి.
1: ఎ ఉమెన్ నాట్ ఓన్లీ హ్యాస్ సాక్రిఫైస్ బట్ ఆల్సో
0: లవ్. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కొంచెం క్రోధం రావచ్చును, అది తాత్కాలికమైనటువంటివే కానీ ఇది హృదయం నుంచి ఆవిర్భవించినటువంటివి కాదు.
1: Anger may take place in a woman at times, it's purely temporary.
0: స్త్రీ పురుషులకు ముగ్గురికి కూడా ఇద్దరికి కూడాను తగినటువంటి గుణములు ఉంటున్నప్పటికీ కానీ స్త్రీల యందు ఉత్తమ గుణములు, ఆదర్శ గుణములు, ఆనంద గుణములు అధికంగా ఉంటున్నాయి.
1: Though men and women are equal in many of the respects, a woman excels man in her nobility, in her idealism, in her sacred qualities.
0: సావిత్రి పవిత్రమైన చరిత్రను మనం విచారించి చేసినప్పుడు,
1: if you go through the story of Savitri,
0: గత జీవుడైనటువంటి పతిని బ్రతికించుకోవడానికి సర్వ విధములు కూడాను యమునితో కూడా యుద్దం చేసి ఆ యొక్క దీనిని సాధిస్తూ వచ్చింది.
1: సావిత్రి కుడ్ ఫైట్ విత్ ది గాడ్ ఆఫ్ డెత్ యమ టు రిజరెక్ట్ టు బ్రింగ్ బ్యాక్ హర్ డెడ్ హస్బెండ్.
0: కానీ పురుషులు ఎందు ఎవరైనా ఒక్కరైనా కూడాను గతించినటువంటి యొక్క పతిని సతిని బ్రతికించుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఒక్క చరిత్ర కూడా ఇక్కడ కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నాట్ ఈవెన్ సింగిల్ ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వర్క్ స్ట్రగుల్ హార్డ్ టు బ్రింగ్ బ్యాక్ ది డెడ్ వైఫ్.
0: సతి మరణించిన తక్షణమే రెండవ వివాహములకు ప్రయత్నం సిద్ధంగా ఉంటారు కానీ సతులు ఆ విధంగా కాదు.
1: ద మూమెంట్ వైఫ్ డైస్ మ్యాన్ ఇస్ రెడీ ఫర్ ద సెకండ్ మ్యారేజ్.
0: ఈ ఆధునిక యుగము లోపల
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్
0: ఈ వికారమైనటువంటి భావములు అభివృద్ది అయిపోయి
1: the perversions are more,
0: వారికి విరుద్ధమైనటువంటి మార్గం నడచాలని
1: they want to behave in the opposite direction
0: ఉద్దేశంతో వారికి అన్ని ఇక్కట్టు కలిగిస్తూ ఉంటున్నారు.
1: They intentionally bring all problems to them.
0: కనుక ఇట్టి పవిత్రమైన మన ప్రాచీన ధర్మమును సంస్కృతిని నిలబెట్టే నిమిత్తమై
1: in order to uphold the ancient culture and dharma
0: ప్రతి నెల 19వ తేదీ స్త్రీల యొక్క దినంగా ఏర్పరచుకొచ్చాం.
1: 19th of every month is categorized as the ladies day.
0: Kani kevalam neeminchitame kaadu,
1: it's not merely a lot.
0: Chaala mandi streelu dinni anusarinchi aanandinchi dinni taginatundi utsaha protsahalu andistu vacharu.
1: Many women have been participating in all activities encouraging cooperation with everybody.
0: Anekamandi ee rangamlo palgontunnaru.
1: Many are involved in the activities.
0: Ee vidhamainatundi yokka abhivruddhi ajjinappudu భారతదేశం అనేటువంటిది అన్నిటికీ ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
1: వెన్ వీ ఆల్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ దిస్ డైరెక్షన్ ఫర్ ప్రోగ్రెస్, ద హోల్ కంట్రీ వుడ్ ప్రాస్పర్.
0: ఈ ధర్మము, ఈ సంస్కృతి, ఈ పవిత్రమైనటువంటి న్యాయము, ఈ పవిత్రమైన ఆదర్శము స్త్రీల వల్లనే ఇది అభివృద్ది కావాలి కానీ పురుషుల చేత కావడానికి అవకాశం లేదు.
1: ఎ ఉమెన్ కెన్ ఓన్లీ వర్క్ ఫర్ దిస్ ధర్మ, ద కోడ్ ఆఫ్ కాండక్ట్, the culture, the justice and idealism.
0: Prachina samskruti ee streele avadaniki varasulu.
1: In fact, women are the true legal heirs of ancient culture.
0: Karanam emanaga,
1: why
0: prachina kalam nundi kudanu ee streelu aneka rakamainatundi deshoddharam kosamani paatu padinattu kankadam kattukunnaru.
1: Since ancient times, women work for the emancipation, development of the country.
0: Geeta Reddy cheppindi.
1: Geeta Reddy said,
0: Padmini,
1: Padmini,
0: ఇలాంటి మహనీయులంతా కూడాను మహాపతులన్నీ కూడాను ఎంతనో ఆదర్శాన్ని నిరూపించి
1: సచ్
0: ఝాన్సీ
1: పద్మిని

0: ఝాన్సీ రాణి ఎంతటి ఘోరమైనటువంటి ఒక యుద్ధం చేసింది.
1: యు నో వాట్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ షీ డిడ్,
0: ప్రాణములైనా తీసుకుంది కానీ ఈ అపకీర్తికి ఏమాత్రం గురి కాలేదు.
1: షీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్, షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు లూజ్ హర్ నేమ్.
0: కనుకనే వారిలో ఇందు త్యాగమునకు గొప్ప స్థానం ఉంటున్నది.
1: దేర్ఫోర్ ద సాక్రిఫైస్ ఫైండ్స్ ఎ గుడ్ ప్లేస్.
0: అదే బోధిస్తూ వచ్చింది.
1: దట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఆ త్యాగము లోపల అమృత బిందువులు ఈ స్త్రీలు.
1: విమెన్ ఆర్ ద డ్రాప్స్ ఆఫ్ నెక్టర్ ఇన్ ఎర్నింగ్ వర్కింగ్ ఫర్ ఇమ్మోర్టాలిటీ త్రూ సాక్రిఫైస్.
0: ఏదో ఈ యొక్క యుగ ప్రభావం చేత కొంతమంది అటు ఇటు ఉండవచ్చును కానీ కానీ హృదయం మాత్రము త్యాగానికి స్థానమైనటువంటిది స్త్రీలు.
1: ఇన్ రెస్పాన్స్ టు ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఏజ్ దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ బట్ యెట్ దే ఆర్ ది సెంటర్స్ ఆఫ్ సాక్రిఫైస్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకొని
1: బేసింగ్ ఆన్ ది సిచ్యువేషన్
0: పురస్కరించుకొని
1: ఆన్ చారిటీ
0: వారు కొంతవరకు మారవలసి వచ్చింది.
1: అండ్ ఆన్ అదర్ గ్రౌండ్స్ దే మే షో సమ్ చేంజ్.
0: ఎందుకంటే వారికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు లేకపోతున్నాయి.
1: బికాస్ దే డు నాట్ రిసీవ్ ఎనఫ్ ఆఫ్ నీడెడ్ రిక్వైర్డ్ కోఆపరేషన్.
0: ముందుకొచ్చి ఈ కార్యంలో మనం పాల్గొనాలి అనుకుంటే దానికి అనేక అడ్డులు తగులుతున్నాయి.
1: ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ టు కమ్ ఫార్వర్డ్ టు డూ ఎ గుడ్ యాక్టివిటీ షీ ఫైండ్స్ మెనీ అబ్జెక్షన్స్.
0: బయట సమాజంలోనే కాదు ఇంటిలోనే దాని అభ్యంతరాలు ప్రారంభమవుతున్నాయి.
1: నాట్ ఓన్లీ ఇన్ ఔటర్ సొసైటీ even at home she has many problems.
0: Inka astrilu em cheyagalu?
1: How do you expect women to work?
0: Inti lopala astrilaku taginatundi utsaha protsahalu ichisi varini mundinchi veyinchali.
1: So at home women should be encouraged, she should be inspired to do what all she likes.
0: Gruhamunaku maatrame kaadu,
1: not limited to home.
0: Samajamunaku maatrame kaadu,
1: not merely society.
0: Deshamunaku maatrame kaadu,
1: not to the country.
0: Vishwaniki aadarshavantamainatundi okka dinni varu చేకూర్చగలరు.
1: దిస్ ఎన్ ఐడియల్ ప్రిన్సిపల్ దట్ షుడ్ బి టేకెన్ అప్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: ఏదో కొంతమంది అందులో కొంచెం సరైనటువంటి గుణం లేనటువంటి వారు ఉండవచ్చును.
1: దేర్ మే బి సమ్ వితౌట్ దీస్ నోబుల్ క్వాలిటీస్.
0: అవంత మనం లెక్క చేయకూడదు.
1: లెట్స్ నాట్ బాదర్ అబౌట్ దెమ్.
0: ఈ ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు మంచి లోపలే ఒక చెడ్డ కూడా ఉంటుంటాయి.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ పీపుల్.
0: ఈ చెడ్డ లేకుండా మంచి జరగడానికి వీలు కాదు.
1: వితౌట్ బ్యాడ్ గుడ్ కాంట్ బి డన్.
0: ఒక కమలా పండు ఉంటుండదంటే
1: హియర్ ఇస్ అన్ ఆరెంజ్ ఫ్రూట్.
0: దానిలో లోపల తీయని రసం ఉండినప్పటికీ
1: విదిన్ ది ఆరెంజ్ ఫ్రూట్ ది స్వీట్ జ్యూస్.
0: చేదు చర్మం ఉంటుంటుంది.
1: ది ఔటర్ స్కిన్ ఆఫ్ ది ఆరెంజ్ ఫ్రూట్ ఇస్ బిట్టర్.
0: అయితే ఆ చేదు చర్మ తీసి పారవేయాలి.
1: వి హావ్ టు రిమూవ్ దిస్ ఔటర్ స్కిన్ దట్ ఇస్ బిట్టర్.
0: మధురమైన రసాన్ని గ్రోలాలి.
1: అండ్ వి హావ్ టు యాక్సెప్ట్ ది స్వీట్ జ్యూస్. మానవ
0: వృక్షమునందు కూడాను జీవిత వృక్షమునందు కూడాను ఈ విధమైన పవిత్రమైనటువంటి శాంతి అనేటువంటి ఫలములు ఉంటున్నాయి.
1: ద ట్రీ ఆఫ్ హ్యూమన్ లైఫ్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: ఆ యొక్క పీస్ ను మనం అనుభవించాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ఎక్స్పీరియన్స్ ద పీస్ ఆఫ్ ఫ్రూట్
0: ఆ యొక్క ఫలము పైన ఉండేటువంటి చెడ్డను మనం తీసివేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ద ఔటర్ స్కిన్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ బిట్టర్.
0: దానికి మధ్యలో ఉండేటువంటి దుర్గుణములు అనేటువంటి విత్తనములు కూడా తీసి పారవేయాలి.
1: వీ హావ్ టు రిమూవ్ ద సీడ్స్ దట్ రిప్రజెంట్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: అప్పుడే మధురమైన రసంను మనం ఆరగించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్ ఇస్ పాసిబుల్ టు రిసీవ్ ద స్వీట్ జ్యూస్ విత్ ఇన్.
0: కనుకనే వేదమునందు కూడాను రసో వై సహ రసముతో కూడినటువంటి హృదయాలు మానవుల యొక్క హృదయాలు.
1: Therefore the Veda says the human heart should be full of this sweet juice rasa.
0: Tyaga rasamu satya rasamu dharma rasamu stile yendu adhikanga untundadi.
1: It is the sweet juice of sacrifice, it is the sweet juice of truth, it is the sweet juice of dharma righteousness.
0: Ee pavitramaina gunamunu ee purushudu utsaha protsahamto abhiruddhi ganchuno aa purushudu kudanu taginatvanti yokka abhiruddhini pondutadu.
1: The man who follows the women with these sacred qualities would also come up in life.
0: Adavaru adavaru ante kemi panikiranaatunte variga bhavistunnaru.
1: We consider that women are useless.
0: Meemu purushulamu.
1: We are men.
0: Purushula shakti emiti?
1: What is the power of man?
0: Udyogam purusha lakshanam ani veravigutunnaru.
1: We are proud that job or employment is the quality of man.
0: Enta mandi streelu udyogam chesetunte varu leru.
1: Don't you find many women doing jobs?
0: వారు పురుషులు కాదా?
1: ఆర్ దే నాట్ మెన్ దెన్?
0: ఎంతమంది ఉద్యోగం లేనటువంటి పురుషులు లేరు?
1: దర్ ఆర్ మెనీ మెన్ అన్ఎంప్లాయిడ్.
0: ఎంతమంది ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు లేరు?
1: దర్ ఆర్ మెనీ మెన్ హూ హావ్ వర్క్.
0: ఇప్పుడు న్యాయంగా చూస్తే విచారణ చేస్తే పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్నారు.
1: టు టెల్ ద ట్రూత్, ఇన్ ఫ్యాక్ట్ విమెన్ ఆర్ వర్కింగ్ మోర్ ఇన్ నంబర్.
0: నేనుకో నేను అక్కడ ఐటీఐ
1: భగవాన్ విజిటెడ్ ఐటీఐ.
0: ఐటీఐ డైరెక్టర్ వచ్చాడు.
1: ది ఐటీఐ డైరెక్టర్ కేమ్ టు హిమ్.
0: మీ టెలిఫోన్ ఫ్యాక్టరీలో ఎంతమంది ఉంటున్నారు? ఆడవారు అన్నాను.
1: హౌ మెనీ విమెన్ ఆర్ దేర్ ఇన్ యువర్ టెలిఫోన్ ఫ్యాక్టరీ?
0: స్వామి 99% ఆడవారే అని అన్నాడు.
1: హి సెడ్ స్వామి 99% దేర్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆఫ్ విమెన్.
0: మగవారిని తీసుకోలేదు అని ప్రశ్నించాను.
1: వై డోంట్ యూ టేక్ మ్యాన్?
0: కానీ స్వామి మగవారు చేసేటువంటి పని లోపల పదింతలు మా ఆడవారు చేస్తుంటారు.
1: హీ సెడ్ విమెన్ వర్క్ 10 times more than men.
0: ప్రవేశించినారంటే ఆడవాళ్ళకి అది ఒక దీక్ష.
1: When once woman starts work, she determines to do it.
0: అది పూర్తి అయ్యేంత వరకు కూడాను ఏ మాత్రం కట్టుకోదలరు.
1: Until she completes the task given, she won't go.
0: ఆ కర్మ దీక్ష అనేది వాడి ఎందే ఉంటుండాలి.
1: The determination, workmanship is there.
0: కనుకనే ఆ వర్క్ వారికి తగినటువంటి శక్తి.
1: They have got this work culture, which is their power.
0: కనుక పురుషులు ఉద్యోగం చేయాలి, స్త్రీలు వంటలు చేయాలి అనేటువంటిది ఏ శాస్త్రము చెప్పడం లేదు.
1: నో సీక్రెట్ టెక్స్ట్ సేస్ దట్ మ్యాన్ షుడ్ డూ ఏ జాబ్ అండ్ దట్ ఏ ఉమెన్ షుడ్ కుక్.
0: ఒక్కొక్క సమయంలో పురుషులు కూడా కుక్స్ గా ఉంటుంటారు.
1: ఎట్ టైమ్స్ వీ ఫైండ్ మేల్ కుక్స్ ఆల్సో.
0: ఈ మేల్ కుక్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.
1: నౌ మెన్ ఆర్ మోర్ కుక్స్.
0: కనుక కుక్ ఒకరి హక్కు లేక ఉద్యోగం ఇంకొకరి హక్కు అని విభజించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సే ఇట్స్ అబ్సల్యూట్ రైట్ ఆఫ్ ఎ మ్యాన్ టు డూ ఏ జాబ్ అండ్ ఎ వుమన్ టు బి ఏ కుక్.
0: పరిష్కరించుకొని స్త్రీలు కూడా ఉద్యోగం చేయవచ్చును, పురుషులు కూడా ఉద్యోగం చేయొచ్చును, లేక స్త్రీలు కూడా వంట చేయొచ్చును, పురుషులు కూడా వంట చేయవచ్చు.
1: డిపెండింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ద పొజిషన్ మ్యాన్ కెన్ డూ ఏ జాబ్ అండ్ ఆల్సో ఉమెన్ అండ్ ఉమెన్ కెన్ కుక్ ఆల్సో.
0: అవేర్నెస్ ఇస్ లైఫ్.
1: Awareness is life.
0: అనగా అన్ని విషయములు అన్ని యొక్క పనులు కూడా తెలిసి ఉండాలి.
1: ఇట్ ఈస్ ది టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ టాస్క్స్ ఇస్ అవేర్నెస్.
0: ఈ పని వీరిదే, ఆ పని వారిదే అని నిర్ణయించే అధికారం ఎవరికి లేదు.
1: వీ కెనాట్ స్టిప్యులేట్ అండ్ లిమిట్ ఎనీ పర్టికులర్ జాబ్ టు ఎనీ వన్.
0: కనుక అన్ని పనులు కూడా మనం నేర్చుకోవాల్సింది.
1: వీ షుడ్ లెర్న్ ఆల్ జాబ్.
0: ఆ ఉత్సాహ ప్రోత్సాహము ఒక స్త్రీల ఎందు మాత్రమే అధికంగా కనిపిస్తుంది.
1: దట్ బబ్లింగ్ ఎంథూజియాజం అండ్ జీల్ ఆర్ దేర్ అమంగ్ విమెన్.
0: అవేర్నెస్ అంటే అండర్స్టాండ్ చేసుకోవటం అనుకుంటున్నారు.
1: వీ థింక్ అవేర్నెస్ మెన్స్ అండర్స్టాండింగ్.
0: అండర్స్టాండింగ్ ఎంతవరకు చేసుకోవటము,
1: టు వాట్ ఎక్స్టెండ్,
0: ఏదో కొద్దిగా అండర్స్టాండ్ చేసుకుంటే అది అండర్స్టాండ్ కాదు.
1: నాట్ సెగ్మెంటెడ్ ఆర్ ఫ్రాగ్మెంటల్ నాలెడ్జ్.
0: ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఇది పీస్ ఆఫ్ క్లాత్ అంటారు.
1: ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ వాట్ ఇస్ దిస్, యూ సే పీస్ ఆఫ్ క్లాత్.
0: ఇది ఏమిటి అని మిచ్చి చెప్పినప్పుడు ఇది హ్యాంకర్ చీఫ్ అంటారు.
1: నౌ వాట్ ఇస్ దిస్, యూ సే హ్యాంకర్ చీఫ్.
0: అనగా పరిపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ నిజమైనటువంటి అవేర్నెస్.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ట్రూ అవేర్నెస్ ఇస్ టోటల్ అండర్స్టాండింగ్.
0: ఇంతో తెలుసుకున్న తర్వాత అది అవేర్నెస్ చెప్పడానికి అధికారమే లేదు.
1: ఇఫ్ యూ నో జస్ట్ ఏ పీస్ ఆర్ ఎ ఫ్రాగ్మెంట్ యూ కాంట్ సే అవేర్నెస్.
0: ఎందుకు అన్ని నేర్చుకోవాలి.
1: హ్యావింగ్ బీన్ బోర్న్ ఏ హ్యూమన్ యూ షుడ్ నో ఎవ్రీథింగ్.
0: ఏ పని ఎప్పుడు ఏ వ్యక్తికి అవసరమో చెప్పడానికి వీల్లేదు.
1: వాట్ జాబ్ వాట్ వర్క్ ఈజ్ అట్ ద డోర్ స్టెప్ యూ డోంట్ నో.
0: కనుక అందరికీ ఎందుకు ఈ యొక్క శ్రద్ధ ఉంటుండాలి.
1: ఎవ్రీ వన్ మస్ట్ బి హ్యావింగ్ ది సిన్సరిటీ.
0: అబలని వారి పనికిరాని వారని వారిని వెనుక వేయటం మంచిది కాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ విమెన్ యాజ్ వీక్ అండ్ యూస్లెస్.
0: వారికి కూడా ఒక ఉత్సాహ ప్రోత్సాహం అందించాలి.
1: వీ షుడ్ ఆల్సో,
0: వారి ఎందుకు దివ్యశక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: వీ షుడ్ ఎంకరేజ్ దెమ్, దే హావ్ డివైన్ పవర్ విద్ ఇన్.
0: అజ్ఞాత శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ హిడెన్ పవర్.
0: ఎవరికి కనిపించినటువంటి శక్తులు ఎన్నో ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ది లేటెంట్ అండ్ ఇమ్మనెంట్ క్వాలిటీస్.
0: నిజంగా చూస్తే వారు అబలలు కాదు, మహాబలులు.
1: Truly speaking, they are not weak, they are mighty powerful.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: కమాండర్ చీఫ్ అని ఉంటాడు.
1: We have a commander in chief.
0: భారతదేశం యొక్క సిపాయిల కదరికి అని కమాండర్ చీఫ్.
1: He is a commander chief for the entire army.
0: కమాండర్ చీఫ్ వస్తున్నాడంటే సిపాయిలందరూ కూడాను అదిరిపోతారు.
1: As the commander chief comes on inspection, the soldiers shiver.
0: కానీ ఇంటికి వచ్చిందంటే
1: బై ది టైమ్ హీ కమ్స్ హోమ్
0: చూస్తే కమాండర్ చీఫ్ కూడా వడికిపోతాడు.
1: బై ది టైమ్ ది కమాండర్ ఇన్ చీఫ్ సీస్ హిస్ వైఫ్ హీ స్టార్ట్స్ షివరింగ్. వై?
0: పురుషులు ఎందు ఈ దోషములు ఉండటం చేతనే స్త్రీలకు చూచి భయపడుతున్నారు.
1: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ అండ్ ది డిఫెక్ట్ ఇన్ మ్యాన్ హీస్ అఫ్రైడ్ ఆఫ్ ఎ ఉమెన్.
0: ఒక హెడ్ మాస్టర్ ఉంటుంటాడు, ఒక ప్రిన్సిపల్ ఉంటుంటాడు కాలేజీకి.
1: హియర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ కాలేజ్.
0: కానీ ఆ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా చాలా భయంగా వినయంగా ప్రకటిస్తారు.
1: యాజ్ ప్రిన్సిపల్ కమ్స్ ఆల్ బాయ్స్ ఆర్ ఫియర్ స్ట్రికెన్ అండ్ టోటలీ హంబల్.
0: ఇంత భయపడేటువంటి ఒక ప్రిన్సిపల్.
1: ద ప్రిన్సిపల్ సో స్ట్రాంగ్.
0: ఇంటికి వచ్చేటప్పటికి ఎందుకంటే మీరు అర్ధ గంట లేట్ గా వచ్చారనేటప్పటికి తాను భయపడిపోతాడు.
1: యాజ్ హి కమ్స్ హోమ్ అండ్ వెన్ వైఫ్ క్వశ్చన్స్ వై ఆర్ యూ లేట్ టుడే హాఫ్ అన్ అవర్.
0: ఇది ఈనాటి పురుషుల యొక్క నైత్యం అయిపోయింది.
1: This has become a natural quality of men today.
0: Nature of life today. కానీ అది వీరికి కూడా ఇంత బలహీనత ఉండకూడదు.
1: And men should not have that weakness.
0: పురుషులని పేరు పెట్టుకున్నందుకు వీరు ఎందుకు అట్టి బలము ప్రకటించాలి?
1: Having been born as man purusha, we should have strength.
0: పురుష అనగా ఏమిటి?
1: What do you mean by purusha?
0: ఒక మగవారికి మాత్రమే పేరు పొందినటువంటిది కాదు.
1: పురుష, manliness is not merely confined to man.
0: పురుష అనగా ఏమి?
1: పురుష, what do you mean?
0: చైతన్యమునికే పురుషుడు అని ఆత్మ అని పేరు.
1: Purusha means awareness, atma.
0: Kanuka, so, purushartamulu antaru.
1: Purushardhas, objectives of life.
0: Purushartamulu anaga emi, dharma, artha, kama, mocham. Ee naligenti endu athaniki adhikaram untundadi.
1: Purushardhas, objectives of life include?
0: Adi sariyina artham kadu.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ మీనింగ్
0: ఈ నాలుగు శక్తులను పొందడానికి స్త్రీలకు కూడా హక్కు ఉంటుండాలి
1: టు అటైన్ టు హ్యావ్ దీస్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విమెన్ హ్యావ్ అథారిటీ
0: రామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మా రామో భవతి పురుష అనేటువంటి దానికి కేవలం ఆకారాన్ని బట్టి ఉపాధిని బట్టి పేరు పెట్టినటువంటిది కాదు
1: పురుష is not limited to a man alone basing on the form
0: body netunte puramulandu nakshatra paryantamu sancharinchetunte vaade purushudu
1: the body the vesture has got the principle of atma that moves about from top to toe
0: adi andariyandu untundadi
1: it is in everybody
0: kabatti ee bhedamulku vaste stree kuda purushule
1: if you go by this principle women are also men
0: ee purushatvam anetunte chaitanyam sarvulu yendu kuda untundadi
1: this purushatva the awareness is present in all
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించినటువంటి స్త్రీలు దీన్ని అనుభవిస్తున్నారు
1: విమెన్ హు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ దే ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్
0: వారు ఫండమెంటల్ దీన్ని ఆధారం చేసుకున్నారు
1: దే గో బై దిస్ ఫండమెంటల్
0: కానీ పురుషులు కేవలం భౌతికమైన దేహాన్ని ఆధారం చేసుకున్నారు
1: బట్ మెన్ గో బై ద ఫిజికల్
0: ప్యాంటు షర్ట్ వేసుకుంటే చాలా పురుషుడు అనుకుంటున్నారు
1: ఇఫ్ యూ థింక్ దట్ వన్ వేర్స్ దిస్ ప్యాంట్ అండ్ షర్ట్ దట్ ఈస్ వన్ ఈస్ ఎ మ్యాన్
0: స్త్రీలు కూడా ప్యాంట్ అండ్ షర్ట్ వేసుకుంటున్నారు
1: We find women also wearing men's wear dress.
0: ఆ డ్రెస్ వేసుకున్నంత మాత్రమే వాళ్ళు పురుషులు అవుతారా?
1: By wearing the men's dress can they be a man?
0: ఈ శక్తితో కూడినటువంటి వాడే పురుషుడు.
1: So the one with divinity is purusha, the man.
0: ఈ శక్తిని ఆదర్శవంతంగా నిరూపించేటువంటి వాడు స్త్రీలు.
1: And this ideal of divinity should be demonstrated by a woman.
0: ప్రతి ఒక్కరు కూడాను ధర్మాన్ని ఆచరించాలి.
1: Everyone should do righteous deeds.
0: నీ కర్తవ్యం ఏమిటో నీవు నిర్వర్తించాలి.
1: You should discharge your duty.
0: నీ యొక్క బాధ్యత ఏమిటో నీవు తెలుసుకోవాలి
1: యు షుడ్ నో యువర్ రెస్పాన్సిబిలిటీ
0: అది ఏ ధర్మ
1: దట్ ఈస్ ధర్మ
0: ధర్మం అనగా ఏమిటి
1: వాట్ ఈస్ ధర్మ
0: నేను గృహస్థ ధర్మము నేను వానప్రస్థ ధర్మము అని ఆశ్రమ ధర్మాలు కాదు ఇవి
1: ఇట్ ఈస్ నాట్ ద ధర్మ ఆర్ ద కోడ్ ఆఫ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్
0: ఇది ఆత్మ ధర్మము
1: ఇట్ ఈస్
0: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు
1: ధర్మ ఈస్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత సేస్
0: దేహము పరధర్మం
1: బాడీ రిఫర్స్ టు ఫిజికల్ లా
0: ఆత్మ స్వధర్మము
1: Body represents the physical law, Atma speaks of spiritual law.
0: కనుకనే స్వధర్మం అనగా ఏమిటి స్వధర్మము ఆత్మధర్మమే
1: స్వధర్మ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్
0: స్వభావము స్వభావమే అనగా ఆత్మధర్మమే
1: స్వభావ ద ట్రూ ఫీలింగ్ ఆఫ్ ద స్వేచ్ఛ
0: స్వ ఇచ్చనే స్వేచ్ఛ
1: స్వేచ్ఛ స్వ
0: ఆత్మేచ్ఛనే స్వేచ్ఛ
1: ద ఫ్రీడమ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ స్వేచ్ఛ
0: స్వ అనగా ఏమిటి ఆత్మకే దీనికి బిరుదు
1: స్వ మీన్స్ ఆత్మ
0: సాలోక్యం సారూప్యం సామీప్యం సాయుధ్యం ఈ స్వ అనేటువంటిది ఆత్మకు మాత్రమే చెందినటువంటి
1: దియర్ నియర్నెస్ ఐడెంటిఫికేషన్ విత్ ద ఫామ్ ద క్లోజ్నెస్ అండ్ ద మర్జ ఈజ్ ది సాయుధ్య
0: కనుకనే స్వధర్మం అనగా ఆత్మధర్మమే స్వధర్మము
1: సో స్వధర్మ మీన్స్ ద కోడ్ ఆఫ్ ద
0: దేహధర్మమే పరధర్మము
1: ద కోడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద బాడీ ఇస్ పరధర్మ
0: కాబట్టి అన్నిటికీ ఆనాటికి నుంచి ఆదర్శమైనటువంటిది ఆత్మతత్వమే
1: The whole ideal is this atmic principle.
0: అలాంటి పద్ధతిలో ప్రాచీనులు అనుభవిస్తూ ఆదర్శాన్ని నిరూపిస్తూ దేశానికి అందిస్తూ వచ్చారు.
1: That was the ideal procedure followed by the ancients who have set an ideal to the world.
0: అర్థం
1: అర్థం
0: అర్థం అంటే ధనం అనుకుంటున్నారు వీళ్ళు.
1: అర్థం వై థింక్ ఇట్స్ మనీ.
0: ధనాన్ని సంపాదించడం మగవారి యొక్క అది హక్కు అంటున్నారు.
1: వై థింక్ మ్యాన్ కెన్ ఎర్న్ మనీ.
0: అర్థం అంటే ఇది ధనం కాదు.
1: ఇట్స్ నాట్ మనీ.
0: ఏ ధనము?
1: వాట్ వెల్త్?
0: జ్ఞాన ధనము.
1: ఇట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఇద్దరికీ అధికారం ఉంటుంది.
1: బోత్ హ్యావ్ ఈక్వల్ అథారిటీ ఆన్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన ధనం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్ వెల్త్ ఆఫ్ విజ్డమ్?
0: అద్వైత దర్శనం జ్ఞానం. ఏకాత్మ భావంతో కూడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి.
1: ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఆర్ వన్నెస్ ఈస్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్.
0: కామము.
1: నెక్స్ట్ కమ్స్ కామ డిజైర్.
0: ఈ ప్రాపంచికమైనటువంటి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ యొక్క వాంఛలను మనం పెట్టుకోవటం కాదు.
1: కామ ది డిజైర్ షుడ్ నాట్ బి వరల్డ్లీ ఫిజికల్ ఎఫిమరల్ అండ్ టెంపోరల్.
0: మోక్ష కామము.
1: వన్ షుడ్ హ్యావ్ ఆర్డెంట్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: అందరికీ ఇది అధికారమైనటువంటిది.
1: ఎవ్రీవన్ హస్ అథారిటీ టు వర్క్ ఫర్ లిబరేషన్. ఇట్ ఇస్ ఈక్వల్ టు ఆల్.
0: కాబట్టి మోక్షము అనేటువంటి దానిపైన మనము కామించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షమే. మోక్షానికి ఆశించినటువంటి వాడికే ఇది ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ వన్ షుడ్ ఎస్పైర్ ఫర్ లిబరేషన్.
0: మోక్షము.
1: మోక్ష
0: ఏమిటి? ఈ మోక్షము.
1: వాట్ ఇస్
0: మోహచ్ఛయమే మోక్షం.
1: అండ్ ది అబ్సెన్స్ ఆర్ టోటల్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం వదలపెట్టమే మోక్షము.
1: టు గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ ఈజ్ మోక్ష ఆర్ లిబరేషన్.
0: దేహాభిమానం ఉండినంత వరకు కూడా మోక్షం మనకు అత్యంత దూరమే.
1: సో లాంగ్ దేర్ ఇస్ బాడీ అటాచ్మెంట్ యు ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ లిబరేషన్ మోక్ష.
0: కనుకనే బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్. ఫాలో ది మోక్షము.
1: ఫాలో ది కాన్షియన్స్. దట్ ఇస్ లిబరేషన్, మోక్ష.
0: ఇది పురుషార్థములు ఎందుకునేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం.
1: దీస్ ఆర్ ది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: కనుక పురుషార్థములు అనగా పురుషులకు మాత్రమే సంబంధించింది, స్త్రీలకు మాత్రం లేదని చెప్పడానికి వీలు కాదు.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఈక్వల్ ఫర్ మెన్ అండ్ విమెన్.
0: స్త్రీలకు పురుషులకు సర్వులకు ఈ యొక్క పురుషార్థములు అత్యవసరమైనటువంటివి.
1: దీస్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్.
0: ఇది ఉపాధి భేదములు పురస్కరించుకుని మనం చెప్పుకోవటం కాదు.
1: వి షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ది ఫిజికల్ అపియరెన్స్.
0: స్వరూపమైనటువంటి యొక్క అంతరార్థాలు.
1: టుడే ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈ మార్గములను ద సటిలిటీస్
0: సామాన్యమైనటువంటి స్త్రీలకు బోధించి
1: ఆర్ టు బి టాట్ టు ఆర్డినరీ
0: వారిపుడును ఆదర్శవంతమైన స్త్రీలుగా రూపొందింపజేయాలని ఇది 19వ తేదీ అనేటువంటిది స్త్రీల దినంగా నిర్ణయించాం.
1: దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ should be taught to every woman and therefore this 19th is allotted categorized as ladies day.
0: ee streela vallane inka puram bhavishyattulopala oka dharma sthapana jaragadaniki avakasam untundali.
1: Dharma can be brought back by women alone in future.
0: Kevalam idi స్త్రీలకు మాత్రమే హక్కు అని అనుకోకండి.
1: డోంట్ థింక్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: పురుషులకు దీంట్లో హక్కు ఉంటుండాలి.
1: మెన్ ఆల్సో హావ్ ఈక్వల్ రైట్.
0: మీరు కూడా దానికి తేనేటువంటి ప్రోత్సాహం ఉత్సాహాలు ఇచ్చి మీరు కూడా అందులో పాల్గొన్నారంటే ఎంతో దేశము నిత్య కళ్యాణ పచ్చని తోరణంగా రూపొందుతుంది.
1: మెన్ ఆల్సో షుడ్ పార్టిసిపేట్ ఎంథూజియాస్టికలీ, ఎంకరేజ్ పీపుల్, దెన్ ద వరల్డ్ విల్ ఇంప్రూవ్.
0: మీరు దీనికి ప్రోత్సాహం ఉత్సాహం ఇవ్వకపోయినప్పటికీ వాళ్ళకి అడ్డు తగలకుండా ఉండటం అదే గొప్ప ఉపకారంగా ఉంటుంది.
1: ఇఫ్ మెన్ కెనాట్ ఎంకరేజ్, అట్లీస్ట్ డోంట్ అబ్జెక్ట్ విమెన్ వర్కింగ్ ఫర్ దిస్.
0: కనుక మనం ఒక రాజకీయం నందు కానీ, భౌతికం నందు కానీ, ఇంకే విధమైనటువంటి ఆర్థికం నందు కానీ మనం ఏమాత్రం భేదం పెట్టుకోకూడదు.
1: పొలిటికల్, ఫిజికల్, ఫైనాన్షియల్,
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగం నందు కూడా భేదము లేనటువంటి యొక్క సద్వత్వాన్ని మనం పొందాలి.
1: మోరల్, స్పిరిచువల్, సోషల్ డిఫరెన్సెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ఇది దైవం యొక్క నిర్ణయము.
1: దిస్ ఇస్ ద కమాండ్, విల్ ఆఫ్ గాడ్.
0: ఏమని చెప్పాడు?
1: వాట్ ఇస్ హి సేయింగ్?
0: ఏ మానవుడైనా సరే,
1: ఎనీ మ్యాన్,
0: వాడికి నేను అధికారం ఇస్తున్నాను.
1: ఐ గివ్ హిమ్ దిస్ రైట్.
0: ఏ విధమైన అధికారము?
1: వాట్ షాట్ ఆఫ్ రైట్
0: చేశావి మాచుచా.
1: ఐ గివ్ యూ ద లిబరేషన్ టు ఎనీ మ్యాన్.
0: ఏ మానవుడైనా కానీ,
1: లెట్ హిమ్ బి ఎనీ వన్.
0: అనన్యాశ్చింతయంతో మాం,
1: ఇఫ్ హెస్ నో అదర్ థాట్.
0: ఏ జనం పర్యుపాసతే అన్నాడు. ఈ జనమే ఆ జనమైన ఏ జనమైనా సరే పర్యుపాసతే.
1: ఎనీ మ్యాన్ ఇఫ్ హి వర్షిప్స్ మీ, ఐ గ్రాంట్ హిమ్ ద లిబరేషన్.
0: పదములు ఎందే మనం అర్థాన్ని తీసుకోవచ్చు.
1: వీ కెన్ నో
0: జనాన్ పర్యుపాసతే.
1: ఆల్ దోస్ ఎనీ బడీ
0: ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అట్టి వాని యొక్క పరిస్థితులు నేను చూసుకుంటానన్నాడు.
1: ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ ఇఫ్ ద వర్షిప్ మీ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవరీ పాసిబుల్ వే. This is infinite devotion.
0: కేవలం నాకు మాత్రమే సంబంధించింది, నా కుటుంబానికి మాత్రమే సంబంధించింది అని అనుకున్నప్పుడు ఇది సామాన్యమైనటువంటి భక్తిగా ఉంటాయి.
1: ఇఫ్ వి కన్ఫైన్ డివోషన్, లిమిట్ డివోషన్ టు ద సెల్ఫ్, ది ఇండివిజువల్,
0: సమాజం బాగుండాలి అనేటువంటి ఎన్నింటి భావం చేత ఆరాధన చేసేటువంటి వారికి మధ్యమ స్థానము అన్నారు.
1: If one works for the self and also the society, he stands for
0: the middle state.
1: All are one.
0: సమస్త ప్రాణులు ఒక్కటే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్
0: అనేటువంటి ఏకత్వాన్ని గుర్తించి తెలుసుకునేటువంటి వాడే అనన్య భక్తుడు ఉన్నాడు.
1: ద వన్ హూ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ యూనిటీ.
0: అంటే సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం అనేటువంటిది కాదు.
1: ఈస్ ది హైయెస్ట్ స్టేట్, నాట్ మియర్లీ చాంటింగ్ గాడ్స్ నేమ్ నాన్ స్టాప్.
0: అది కాదు అనన్య భక్తి.
1: ఇట్ ఈస్ నాట్ అనన్య భక్తి.
0: అనన్యం అనగా ఇతర భేదములు లేకుండా.
1: అనన్య భక్తి మీన్స్
0: అందరినీ సమత్వంగా భావించుకొని సూచించడం అనుభవించడమే. ఇది అనన్య భక్తి.
1: ట్రీటింగ్ ఎవ్రీబడి ఈక్వల్.
0: సర్వ మానవుల దైవత్వం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి.
0: సర్వ మానవుడు దైవ స్వరూపుడే.
1: ఆల్ హ్యూమన్స్ ఆర్ డివైన్.
0: దేవుడు అంటే ఎక్కడో ఒక క్షేత్రంలో ఉన్నాడని కాదు.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ పిల్గ్రిమ్ సెంటర్.
0: ఏదో ఒక ప్రదేశమునందు మాత్రమే ఉన్నాడని మనం అన్వేషణ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ గాడ్ టు ఎ పర్టికులర్ ప్లేస్.
0: సర్వత్రా ఉండేటువంటి వాడే దేవుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఇంత విశాలమైన దేవుణ్ణి,
1: గాడ్ ఈజ్ సో బ్రో,
0: ఇంత చిన్న ఫోటోలో ఫ్రేమ్ కట్టుకుని పూజలో పెట్టుకుంటే ఎంత భగవంతునికి అవమానం చేసినట్టు.
1: గాడ్ ఈజ్ సో మైట్ అండ్ ఇన్ఫినిట్, ఈజ్ జస్ట్ పుట్ ఇన్ ఎ ఫోటో ఫ్రేమ్ అండ్ వర్షిప్డ్ ఇన్ ఎ నారో వే.
0: భావాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, నీ ప్రేమను అతనికి చెప్పుకోవడానికి ఆ ఫోటోను పెట్టుకున్నావు. కానీ ఆ ఫోటో మాత్రమే కాదు భగవంతుడు.
1: ఫోటో విల్ హెల్ప్ యూ టు సబ్మిట్ యువర్ ప్రేయర్స్
0: కాదు భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ లిమిట్ హిమ్.
0: ఆ మాత్రమే కాదు భగవంతుడు.
1: నాట్ మియర్లీ ది ఫోటో ఫ్రేమ్.
0: సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: అండపిండ బ్రహ్మాండం అంతా కూడా నిండినటువంటి దైవత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: హీఈస్ ప్రెసెంట్ రైట్ ఫ్రమ్ ద మైన్యూట్, ఫ్రమ్ మైక్రోకాజం టు ద మాక్రోకాజం.
0: కనుక దైవత్వం సర్వవ్యాపకత్వం.
1: సో డివినిటీ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: ఈ యొక్క సత్యాన్ని మనం గుర్తించినప్పుడు
1: when we recognize this
0: సర్వభూతములు కూడా భయవ స్వరూపంగానే ఉపజిస్తుంది
1: we will understand that all elements are divine
0: కనుక
1: so
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అన్నాడు
1: హూమ్ సో ఎవర్ యూ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్ టు గాడ్
0: ఎవరికి మనం నమస్కారం చేసినప్పటికీ కేశవునికి నమస్కారం చేసిన వారం అవుతాం
1: యూ మే డూ నమస్కార్ టు ఎనీబడి ఇట్ అమౌంట్స్ టు నమస్కార్ టు గాడ్
0: దానిని ఇంకొక రీతిలో మనం తీసుకున్నాం సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే ఎవరిని మనం దూషించినా కానీ తిరిగి మనం కేశవుని దూషించిన వారం అవుతాం
1: హూమ్ సో ఎవర్ యూ డినై అండ్ అక్యూజ్ ఇట్ అమౌంట్స్ టు టోటల్ డినైల్ అండ్ అక్యూజేషన్ ఆఫ్ గాడ్
0: అల్పమైన సంకుచితమైన భావములు పెట్టుకోవటం చేతనే నాకు ఈ దేవుడే ఇతరు మాత్రమే నా దేవుడు నేను రాముని ఇష్టపడతాను కృష్ణుని ఇష్టపడను లేక నేను కృష్ణుని ఇష్టపడతాను రాముని ఇష్టపడను అని చెప్పేటువంటి వారు ఎలాంటి వాడు సంకుచిత హృదయుడు
1: The fanatists and fundamentalists are so mean and narrow-minded as to limit God to a name and form like Ramakrishna. God has got 1,000 heads and 1,000 feet and 1,000 hands.
0: Sahasra Shisha Purusha Sahasraksha Sahasrapad.
1: He has so many hands, so many heads, and so many feet.
0: కాబట్టి ఒక్కొక్క నేమ్ నీకు ఇష్టంగా ఉండొచ్చును.
1: You may like one name.
0: మరొక నేమ్ నీవు ద్వేషించకూడదు.
1: You should not criticize another name.
0: అన్ని నామములు కూడా నువ్వు భగవంతుడివి.
1: All names are His.
0: ఈనాడు ఒక చిన్న ఉదాహరణము.
1: A small example today.
0: మనం సహస్రనామార్చన చేస్తున్నాము.
1: We worship God using 1,000 names.
0: ఈ విధంగా చేసినప్పుడు ఒక్కొక్క పుష్పం తీసుకుంటాం.
1: We pick up one flower.
0: కేశవాయ నమః.
1: Say one name and offer to God. Another name to God.
0: ఇవన్నీ కూడా ఒకే రూపానిపైనే వేస్తున్నాం కానీ ఆ నారాయణ అంటే ఇంకో నారాయణ పటం తీసుకుని వచ్చి కేశవ అంటే కేశం పటం తెచ్చి మనం ఆ విధంగా పూజించడం లేదు.
1: Though we worship God uttering 1,000 names, picking up a flower every time, all these are offered to same photo.
0: అన్ని నామములు కూడా ఒక్క రూపంలోనే మనం నిరూపిస్తూ వస్తున్నాం.
1: All names are offered or meant to only one God.
0: కాబట్టి ఏకం సత్ విప్రాబోధన్ ఈ నామములంతా కూడా విప్రు బోధించినటువంటి ఒక వివిధ నామములు.
1: సో ఆల్ దీస్ నేమ్స్ ఆర్ గివెన్ బై స్కాలర్స్.
0: ఇవన్నీ ఒకే రూపములకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ రిలేట్ టు ది సేమ్
0: ఒక దేహం లోపల
1: అండ్ ద సేమ్ బాడీ
0: అనేక అంగములు ఏ విధంగా ఉంటున్నాయో
1: యాజ్ వి హావ్ మెనీ లింబ్స్
0: ఒక్క దైవమునకు
1: వన్ గాడ్
0: అనేక పేర్లంతా ఉంటున్నాయి.
1: హ్యాస్ మెనీ నేమ్స్
0: కానీ ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ దైవం ఒక్కడే.
1: దో గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్ గాడ్ ఈజ్ వన్.
0: కృష్ణ అనుకో, రామా అనుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, జొరాస్ట్రియం అనుకో, గురు ప్రభు అనుకో, ఏ విధంగా అనుకున్నా కానీ భగవంతుడు ఒక్కడే.
1: యు మే కాల్ గాడ్ యాజ్ రామా, కృష్ణ, అల్లా, జీసస్ అండ్ సో ఆన్. గాడ్ ఈజ్ వన్.
0: కనుక ఈ పేర్లు వారి అభిరుచిని పురస్కరించుకుని అభివృద్ధి అవుతూ వచ్చినాయి కానీ భగవంతుల్లో ఎలాంటి భేదము లేదు.
1: నేమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్.
0: కనుక మనం సంకుచిత హృదయాన్ని మనం దూరం చేయాలి.
1: అండ్ వీ షుడ్ గివ్ అప్ దిస్ నారో మైండెడ్నెస్.
0: పలాన్ రూపమే నాకు అవసరము.
1: You can I need this form in
0: name. అనుకుంటే అప్పుడు ఏమైపోయినట్టు భగవంతుని కొంతవరకు సంకుచితంగా నీవు అనుభవించినట్టు అవుతుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యు ఆర్ లిమిటింగ్ గాడ్ టు ఎ ఫైనైట్ నేమ్ అండ్ ఫామ్.
0: ఎవరైనా సరే, ఏ రూపమైనా సరే,
1: లెట్ ఇట్ బి ఎనీ ఫామ్,
0: అందరి యందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం సమత్వంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దిస్ స్పిరిట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీబడీ విత్ ఈక్వానిమిటీ.
0: కనుక ఈ 19th అనేటువంటి దినమునందు
1: సో ఆన్ దిస్ డే ఆఫ్ 19
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని
1: this principle of unity
0: ప్రచారం చేసి
1: should be propagated.
0: అందరి యందు ఉండినటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి ఒక ఈ రిలిజన్ కూడాను భేదములు కూడాను పోగొట్టి
1: we should give up religious differences.
0: ఈ మతముల యొక్క భేదములు కూడాను దూరం గావించి
1: we should be far away from religious differences.
0: నా మతం ఒక్కటే.
1: My religion is one.
0: ఏమిటి ఆ మతము? మానవ మతము.
1: What is that religion?
0: నా యొక్క ఇది కులం ఒక్కటే.
1: I have only one caste.
0: ఏమిటి caste of humanity?
1: The caste of humanity.
0: Religion of love.
1: The religion of love.
0: Language of the heart.
1: The language of the heart.
0: ఈ మూడింటిని మాత్రం మనం ఏకంగా తీసుకోవాలి.
1: We should take them as one principle.
0: ఇప్పుడు చెప్పాను పంచభూతములను చెప్పాను.
1: భగవాన్ said 5 elements.
0: అంగది, సరస్వతి, సరస్వతి, అంగవతి. ఈ అంగవతి లోపల పంచభూతములు చెప్పాను.
1: హీ రిఫర్ టు అంగవతి.
0: ఈ పంచభూతములు ఏ మతము ఏ ఒక్క దేనికి కూడా విరుద్ధంగా పోయేటువంటివి కాదు.
1: నన్ కెన్ యాక్ట్ ఆపోజిట్ టు ది పంచభూతములు. ఫైవ్ ఎలిమెంట్స్
0: ఏ కులము,
1: టు వాట్ కాస్ట్ దే బిలాంగ్ టు.
0: ఏ కాస్ట్ లేదు.
1: దే హావ్ నో కాస్ట్.
0: ఆకాశమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది స్కై.
0: గగనమునికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ స్పేస్.
0: గంగకి ఏ కులము.
1: గంజెస్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: కనుక భూమికి ఏ కులము.
1: వాట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ ది ఎర్త్.
0: నీటికి ఏ కులము.
1: వాట్ ది కాస్ట్ ఆఫ్ వాటర్.
0: ఏ కులము లేదు.
1: నో కాస్ట్.
0: ఈ విధంగా పంచభూతములకే కులబద్ధములు లేనప్పుడు మనం ఎందుకు ఈ కులమతములతో పోరాడాలి?
1: వెన్ ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ నో స్పెసిఫిక్ కాస్ట్, వై షుడ్ వి ఫైట్ ఫర్ కాస్ట్?
0: అందరిది ఒకే మతమే, మానవ మతము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి బిలాంగ్ టు వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: మనం ఆదర్శవంతమైనటువంటి అనుగ్రహాన్ని తగినటువంటి రీతిగా మనం అందించాలి.
1: బిలాంగింగ్ టు ది కాస్ట్ ఆఫ్ కమ్యూనిటీ, వీ షుడ్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఈక్వలే.
0: ఈనాడు కమ్యూనిటీ అనేటువంటిది అధికంగా మనం పట్టుకుంటున్నాం.
1: టుడే వి ఆర్ హావింగ్ కమ్యూనల్ ఫీలింగ్స్.
0: పరిపూర్ణమైన ఆత్మతత్వం కలిగినటువంటి వాడికి యూనిటీ అవసరము.
1: ద వన్ హూ రియలైజ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ యూనిటీ ప్యూరిటీ
0: డివినిటీ అవసరము.
1: అండ్ ద డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఈనాడు ప్యూరిటీ యూనిటీ డివినిటీని మర్చిపోయినారు.
1: టుడే వి హావ్ ఫర్గాటన్ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ.
0: కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ ఈ రెండింటిని చేతిలో పట్టుకుని జీవితం చేస్తున్నారు.
1: ఇన్ దేర్ ప్లేస్ వీ ఫైండ్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ కమ్యూనిటీ అనేటువంటి ఉన్నప్పుడు అన్ని విధాల అపజయమే పొందుతాం.
1: వీఆర్ బౌండ్ టు ఫెయిల్ ఇన్ లైఫ్ విత్ కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఏ కుల మతములు లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ కాస్ట్
0: లేవు.
1: గాడ్ ఈస్ బియాండ్ డిఫరెన్సెస్.
0: దైవమే.
1: గాడ్ ఈస్ వన్ టు ఎవ్రీబడీ.
0: ఏ దేశం వారికైనా దైవమే.
1: టు ఎనీ మ్యాన్ ఆఫ్ ఎనీ కంట్రీ.
0: ఏ కాలంలోనైనా దైవమే.
1: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్
0: టైం. ప్రాచీన కాలం ఇట్టి భేదములు ఏమాత్రం కనిపించలేదు.
1: దేర్ వర్ నో డిఫరెన్సెస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్.
0: పరిపూర్ణ హృదయులైపోయి భారతీయ సంస్కృతిని ఆశ్రయించి ఆనందంగా అనుభవిస్తూ వచ్చేటువంటి వారు.
1: దే వర్ బ్రాడ్ మైండెడ్ అండ్ ఫాలోడ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సంస్కరింపజేసినటువంటిదే సంస్కృతి.
1: దట్ brings samskara, refinement, is samskriti, the culture.
0: Kanuka etti bedhamulaku avakasam ivvakunda.
1: Don't give scope for differences.
0: Etti kulamathamulaku avakasam ivvakunda.
1: Don't observe communal differences.
0: Etti purushulanetundi bedham lekunda.
1: Don't observe differences on grounds of gender.
0: Daivathulu okkate anetundi ekatvaniki ravali.
1: Don't observe differences on grounds of gender. God is one to everybody.
0: Oke daivam.
1: God is one.
0: ఈ దైవత్వాన్ని మాత్రం సర్వులకు అధికంగా సర్వులకు సమత్వంగా మనం పంచుకోవాలి.
1: దిస్ డివినిటీ ఈజ్ యూనిఫామ్ టు ఎవ్రీబడీ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్ అండ్ షేర్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ.

సత్య ధర్మ ప్రేమ సత్యం ధర్మ ప్రేమ శాంతులు లేకుండా

ధర్మంబు నిలువ. గుణములివి నాలుగు పునాది గోడలప్ప, గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప.

0: We cannot say this is good and we cannot say some other thing is bad, because both are created by God himself, and one has to understand the mystery, the secret behind these two.
1: Vidyarthulara.
0: Students.
1: Vidyarthinilara.
0: Girls and boys.
1: Jagattulo endu chuchinappatikini kalatalu kallolavulu viruddhamaina bhavamula cheta kanipinchutunnadi.
0: The whole world is full of confusion, chaos, agitations and contradictory feelings.
1: Samaikyata, samagrata, saubhratuttam anetuntidi ekkada matsunukainanu kanipinchutaledu.
0: We don't find not even a trace of unity, integration and brotherhood.
1: Deham modalukoni desham varaku kudanu ee vidhamainti kalatalu kallolamulu vikruta bhavamulu vitrumpinchipoyinavi.
0: Right from the individual body to the national level, we find agitations, emotions and perverted notions.
1: Manishiki manishiki madhya kalatalu.
0: Between person to person there is conflict.
1: Intiki intiki madhya kalahamulu.
0: Between house and house there is fight.
1: Gramamunaku gramamunaku madhya kallolamulu.
0: Between village to village there is infight.
1: Jillaku jillaku madhya viruddha bhavamulu.
0: A district and district they don't go together.
1: Rashtramunaku rashtramunaku madhya aneka vidhamainatundi bheda abhiprayamulu.
0: Number of difference of opinions prevail between province to province.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కేవలం పదవి వ్యామోహముల చేతను, దురాశ చేతను, స్వార్థము చేతను ఈ విధమైనటువంటి యొక్క అశాంతులు ప్రపంచంలో వ్యాప్తి అవుతూ వస్తున్నాయి.
0: The restlessness in the world is on increase because of love for power, excessive desire and selfishness.
1: దీనికి తోడుగా అధికారం అనేటువంటి యొక్క బలము కొంత బలహీనము కావటం చేతను, సత్యధర్మములను విస్మరించటం చేతను, ప్రభుత్వం యొక్క శక్తిని తమ కర్తవ్యాన్ని కోల్పోవటం చేతను ఈ విధమైనటువంటి అరాజకములు, అశాంతులు, అల్లకల్లోలములు కూడాను అభివృద్ధి అవుతూ వస్తున్నవి.
0: బికాస్ ఆఫ్ లవ్ ఫర్ పవర్ వన్ బికమ్స్ వీక్ యాజ్ వన్ డస్ నాట్ ఫాలో ది ట్రూత్ అండ్ రైచియస్నెస్. As one does not discharge one's own duty expected of him, we find conflict and confusion.
1: Satya dharma swaroopudaina bhagavantudu sarvatra unnadani andaru cheptunnaru.
0: Everyone declares that
1: he is
0: there is
1: omnipresent,
0: God.
1: Omniscient ani palugutunnaru.
0: We say God is omniscient.
1: Kani danini artham chesukovatam kani danini darshinchatam kani danini tagina anubhutiki techukovatam kani evvaru kodanu prayatnam cheyatam ledu.
0: But no one is making an attempt to understand this omniscience, omnipotence, to have a vision and an experience.
1: Rendu moodu chukkalaina kodanu amruta binduvulu kanthamlo posinappudu kontha sarthakam avutundi kani kadavada kadavalanta kodanu amrutamu bayata pettukunnappudu dani upayogam emiti.
0: If you just taste one or two drops of nectar you can experience. There's no use of having pot full of nectar outside.
1: Teenadu satya dharma swaroopudaina bhagavantuni gurinchi aneka vidhamulaga kudanu prabodhalu jarugutunnayi jagattulo.
0: In this world you find the teaching of God relating to these two aspects of truth and righteousness.
1: Aithe ee satyanni darshinchina vaaru enta mandi?
0: But how many experience this truth?
1: Ee dharmanni aacharinchina vaaru enta mandi?
0: How many practice dharma?
1: Kontaina kudanu anubhootiloki techukunnara?
0: Have they experienced a fraction?
1: Kontaina di yokka satyanni sakshatkarinchadaniki prayatninchara?
0: Would they have the reality, the experience?
1: Ledu.
0: No.
1: Kevalamu veetini sakshatkarinchaka veeti anubhutulanu maatrame palukulalo palikinappudu idi kevalamu okka aadhyatmikaniki viruddhamainatundi margam ane cheppavachu.
0: If we just utter without an experience, it is just the opposite of spiritual pursuit.
1: గోపరాజు, త్యాగరాజు, రామదాసు వీరందరూ కూడాను, ఇంకా అనేక మంది సాధకులందరూ కూడాను భగవంతుని అనుగ్రహాన్ని పొందగోరి, అతని యొక్క ఆనందాన్ని చెందగోరి అనేక విధమైనటువంటి త్యాగమును చలిపి సాధనను సలుపుతూ వచ్చారు.
0: గ్రేట్ డివోటీస్ లైక్ కోపరాజు, త్యాగరాజు, రామదాసు, దే ఎక్స్పీరియన్స్ బ్లిస్ బై అండర్టేకింగ్ ద పాత్ ఆఫ్ సాక్రిఫైస్.
1: వీరు ఏ పదవులకు పాటు పడలేదు.
0: దే
1: అధికార వాంఛలు కూడా వారు ఆకాంక్షించలేదు.
0: దే డిడ్ డిజైర్ ఎనీ పొజిషన్.
1: కేవలము భగవంతుని అనుగ్రహమే వారికి తగినటువంటి ఫలంగా విశ్వసించారు.
0: దే వాంటెడ్ ఓన్లీ గాడ్స్ గ్రేస్.
1: భగవంతుని యొక్క ప్రేమతత్వమే వారి ప్రధానమైన ఆస్తిగా విశ్వసించారు.
0: దే కన్సిడర్ ద డివైన్ లవ్ యాజ్ దేర్ వెల్త్.
1: కానీ ఈ కలి ప్రభావం చేత ఈనాటి సాధకులు కూడాను, ఈనాటి భాగవతులు కూడాను ధనముల పైన, పదవుల పైన, లేక అధికార వాంఛ చేతను అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములు పట్టి తమ తత్వాన్ని తాము విశ్వసిస్తూ పరతత్వాన్ని విస్మరిస్తూ ఉన్నారు.
0: Because of the effects of Kali, we find the even aspirants in the spiritual path, they are after money, the position, the authority, and leading a wrong life altogether.
1: Rakshakudu Bhagavantude gani, ye vidhamainatundi adhikarulu kaadu.
0: In fact, we should pray for God, no position.
1: Atti Rakshakudini vismarinchi,
0: we forget the protector.
1: Rakshakudini vishwasinchi, తమ జీవితాన్ని గడపటం ఇది విరుద్ధమైనటువంటి మార్గము.
0: టు స్పెండ్ ద లైఫ్ ఇన్ వరల్డ్లీ వే ఇస్ జస్ట్ ది ఆపోజిట్ వే ఆఫ్ స్పెండింగ్ లైఫ్.
1: ఈనాటి మానవుడు భోగముల నిమిత్తమై, విలాసముల నిమిత్తమై వందలు వేళ్లు లక్షలు కూడాను ఖర్చు పెడుతున్నారు.
0: మ్యాన్ టుడే స్పెండింగ్ థౌజండ్స్ అండ్ లాక్స్ ఫర్ ప్లెజర్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: కానీ ధర్మమునకు, దానమునకు, దైవమునకు ఏ కించిత్ అయినా కూడా ఇందులో ఒక భాగం కూడాను వినియోగించడానికి ప్రయత్నించడం లేదు.
0: బట్ దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దేర్ వెల్త్ నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఫర్ చారిటీ, ఫర్ గుడ్ యాక్ట్స్ అండ్ ఫర్ గాడ్.
1: భగవంతుని పూజ అని ఇంటిలో ఏదైనా ఆడవారు ఉంచుకుంటే దానికి రెండు ఊదత్తులు, రెండు ఫలములు, కొంచెం పుష్పములు కూడా ఇవ్వడానికి కూడాను వీరు కొంత వెలుగంజ వేస్తుంటారు.
0: ఈవెన్ వీ విత్ డ్రా ఈవెన్ టు ఆఫర్ ది ఇన్సెన్ స్టిక్స్, ద ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ టు గాడ్.
1: ఇంతటే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దీని వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించడం కూడా ప్రారంభమైంది.
0: వి ఆల్సో స్టార్ట్ క్వశ్చనింగ్ వాట్ ఈస్ ది యూజ్, వాట్ ఈస్ ద రిజల్ట్ బై డూయింగ్ దిస్.
1: నీవు అనేక విధమైనటువంటి యొక్క సుఖములు, భోగములు, వ్యామోహములు అనుభవిస్తున్నావు, దీనివల్ల ఏ సుఖాన్ని పొందావు?
0: యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్, వాట్ హ్యాపీనెస్.
1: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి భోగములు క్షణభంగురములు.
0: ఆల్ దిస్ వరల్డ్లీ ట్రాన్సియెంట్ ప్లెజర్స్ ఆర్ మొమెంటరీ.
1: దానములు, ధర్మములు, త్యాగములు ఇట్వి సత్యనిత్యమైనటువంటి యొక్క, శాశ్వతమైనటువంటి యొక్క దైవ గుణములు.
0: ద చారిటీ, ద రైచియస్నెస్ అండ్ సాక్రిఫైస్ ఆర్ డివైన్ క్వాలిటీస్.
1: మానవ జీవితము ఒక సుదీర్ఘమైనటువంటి యొక్క మాల.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ గార్లెండ్.
1: ఒక కొస జననము, మరొక కొస మరణము.
0: At one end is birth, another end is death.
1: ఈ రెండింటికి నీ మధ్య లోపల అనేక విధమైనటువంటి కలతలు, కల్లోలములు, అవిశ్వాసములు, ఆత్మవిశ్వాసము లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా కట్టబడినటువంటివి.
0: Both ends are there, in between we find agitations, confusions, restlessness.
1: కానీ ఈ మధ్యలో ఉండినటువంటి యొక్క ఈ పుష్పముల యొక్క ప్రభావము అమితంగా కనిపిస్తుండాలి.
0: We see the effect of the flowers more and more.
1: లోకులు ఈ యొక్క కల్లోలములు, కలతలు, అశాంతులు, అక్రమాలు ఇత్యాది పుష్పములు మాత్రమే చూస్తున్నారు. కానీ ఈ అన్ని పుష్పములకు చేర్చినటువంటి యొక్క దారము ఇందులో ఒకటి ఉన్నది అనే సత్యాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వీ గో బై ద ఫ్లవర్స్ ఆఫ్ ఎజిటేషన్స్ అండ్ కన్ఫ్యూజన్స్ అండ్ అన్రైచువస్ యాక్ట్స్ దే ఆర్, బట్ వీ ఫర్గెట్ ది వెరీ థ్రెడ్ దట్ బైండ్స్ ద ఫ్లవర్స్.
1: ఈ దారమే లేకపోతే పూలే చేరవు.
0: Without this thread you cannot join the flower.
1: Janana maranamule levu.
0: There's no birth and death.
1: Ee daramu chetane anni kudunu bandhimpabadinatuntivi.
0: It's only the thread that brings them all together.
1: Aa darame brahma sutram.
0: That thread is the principle of
1: adiye brahma aneetvanti daramu.
0: That is the thread of
1: brahma. Aa brahma ane daramu lopale ee kashtamulu, nashtamulu, sukamulu, dukkamulu, nindalu, nishturamulu anni oka poola vale cheri untunnai.
0: It's only the thread of brahma that binds, brings together the flower.
1: Aithe ee rangula pubbulu enduku cherchali?
0: Why should they be brought together?
1: Ee rangu rangula pubbulu cherchinappude haramunaku oka andamu.
0: The garden is really beautiful when you have different
1: jeevithamu andamu emiti. Kashtamulu oka andame.
0: Difficulty is beauty.
1: బాధలు ఒక అందమే.
0: Suffering is beauty.
1: దుఃఖములు ఒక అందమే.
0: Misery.
1: ఆనందము ఒక అందమే.
0: Bliss.
1: ఇవన్నీ కూడా నువ్వు ఒక విధమైనటువంటి అంతాన్ని చేకూర్చేటువంటి యొక్క పుష్పములుగానే భావించాలి.
0: They are all the flowers that give us joy.
1: ఇట్టి సమత్వాన్ని మానవుడు వహించినప్పుడే విద్యల యొక్క ఘనత్వాన్ని కూడా మనం అర్థం చేసుకున్న వారం అవుతాం.
0: When we develop this equanimity, you can understand the inner significance
1: of meditation. కానీ ఈనాటి మానవుడు తన యందు ఉన్నటువంటి అమిత దోషములను కూడాను గుర్తించుకోకుండా చూసుకుంటున్నాడు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ మిస్టేక్స్.
1: పరుడు యందు ఉన్నటువంటి అణుమాత్రమైనటువంటి దోషములను సహస్ర నేత్రములతో దర్శిస్తున్నాడు.
0: బట్ హీ ఫైండ్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ అదర్స్ విత్ 1000 ఐస్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: ఒక పల్లె స్త్రీ గోదావరి కృష్ణ నదుల పైన ట్రైన్ లో ప్రయాణం జరుపుతూ ఉండాలి.
0: ఏ లేడీ వాజ్ ట్రావెలింగ్ ఇన్ ఏ ట్రైన్ ఆన్ ద గోదావరి కృష్ణ.
1: పల్లెల వారి విశ్వాసము చాలా పవిత్రమైనటువంటి విశ్వాసం.
0: ద ఫెయిత్ ఆఫ్ విలేజర్స్ ఇస్ సీక్రెట్.
1: భారతీయ సంస్కృతి ఇంకా అంతనో ఇంతనో పల్లెలు ఎందే కూడా కనిపిస్తుంటుంది.
0: ద భారత్ కల్చర్ ఇస్ దేర్
1: పట్టణంలో ఎక్కడ కూడా ఈ సంస్కారమే కనిపించటం లేదు.
0: ఇన్ సిటీస్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రేస్ ఆఫ్ భారత్ కల్చర్.
1: ఆ నది పైన ప్రయాణం చేస్తున్న సమయంలో తన దగ్గరున్నటువంటి 2 కాసులు తీసి కృష్ణార్పణమని కృష్ణ నదిలో వేసింది.
0: యాస్ షీ వాజ్ క్రాసింగ్ దిస్ రివర్ షీ డ్రాప్ 2 కాయిన్స్ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: ప్రక్కనే ఉంటున్నాడు ఒక భారతీయ యువకుడు.
0: దేర్ ప్రెసెంట్ యంగ్స్టర్ ఏ భారతీయ.
1: చీ, భారతీయుల యొక్క విశ్వాసం అంతా మూర్ఖ విశ్వాసము, మూఢ విశ్వాసములు.
0: ద యంగ్స్టర్ సెడ్ ద ఫెయిత్ ఆఫ్ భారత్ ఇస్ బ్లైండ్, ఇట్స్ ఫూలిష్.
1: ధనము లేక అల్లాడిపోతుండగా ఈ కాసులు తీసుకుని కృష్ణార్పణమని కృష్ణలో వేస్తుండాలి. దీనివల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: When people are suffering out of poverty, why do you drop coins like
1: that? You vyartham chesinatundi vaadiki daanam kada ani aame nindinchadu.
0: He went on blaming her for wasting money.
1: Palle paduche kaani aameku telivitetalu adhikanga untunnayi.
0: Though she belongs to a village, she is highly
1: pallela vaariki undinatundi telivitetalu pattanam vaari kuda levu.
0: The villagers are more intelligent than
1: common sense, general knowledge pallellone untundadu inka.
0: కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈనాటి ఆధునిక విద్యల చేత కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ జీరో అయిపోయింది పట్టణాల్లో.
0: ఇన్ సిటీస్ దోస్ దట్ హ్యావ్ మోడర్న్ ఎడ్యుకేషన్ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్.
1: అప్పుడు ఆమె చెప్పింది.
0: దెన్ షీ సెడ్.
1: ఆ మాట ఏమని నిందిస్తూ తక్షణమే పాకెట్ తీశాడు, ఒక సిగరెట్ ప్యాక్ తీశాడు, దాని నుంచి ఒక అగ్గిపెట్టి తీసి గీసి నోట్లో పెట్టుకుని తాగుతున్నాడు పొగ విడుతూ.
0: దిస్ యంగ్స్టర్ ఇమీడియట్లీ పిక్ అప్ హిస్ సిగరెట్ ప్యాకెట్ అండ్ స్టార్టెడ్ స్మోకింగ్ ఎ సిగర్.
1: ఈ పల్లె మనిషి చెప్పింది, నాయన నేను 2 కాసులు ఏదో కృష్ణార్పణమని భగవద్భావంతో నేను వేశాను.
0: లుక్ హియర్ ఐ డ్రాప్ ద 2 కాయిన్స్.
1: నా జీవితంలో ఎప్పుడో ఒక పర్యాయం ఈ కృష్ణానది పైన ప్రయాణం చేస్తాను, నిత్యము నేను చెయ్యను.
0: ఐ డోంట్ ట్రావెల్ ఎవ్రీ డే, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం.
1: జీవితంలో 2 కాసులు కృష్ణార్పణమని నీటి పాలు చేసినంత మాత్రమే నీవింత విర్రవీగుతున్నావు, నన్ను కోప్పడుతున్నావు.
0: You are very angry with me because I dropped 2 coins.
1: నీ వల్ల ఫలితం ఏమని ప్రశ్నిస్తున్నావు.
0: You also ask what is the result of.
1: నీవు దినమునికి ఎన్ని సిగరెట్లు పాడు చేస్తున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు అంత మాత్రం తెలియదా?
0: Don't you know that much, how much of money you are wasting for smoking?
1: ఎంత ధనమును నీవు అగ్ని పాలు చేస్తున్నావో నీవు గుర్తించుకోలేకపోతున్నావా?
0: How much of money you are burning?
1: దీని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: What is the result of
1: ఏ క్యాన్సర్, ఏ లంగ్ వ్యాధిలో, ఏ టీబీనో, ఏ విధమైనటువంటి యొక్క దుర్వ్యాధులకంతా గురి అయిపోతున్నావు?
0: యూ విల్ సఫర్ ఫ్రమ్ సివియర్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ అండ్ టీబీ.
1: నీలో ఉండినంత కొండంత దోషమును నీవు గుర్తించుకోలేక నాలో ఉన్నటువంటి అల్ప దోషమును మాత్రమే నీవు గుర్తిస్తున్నావు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మిస్టేక్ ఆఫ్ ద మౌంటైన్.
1: మొట్టమొదట నీ దోషం నీవు సవరించుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మిస్టేక్.
1: నిన్ను నువ్వు బాగు చేసుకో.
0: యు రెక్టిఫై.
1: నీ క్షేమాన్ని నువ్వు కోరుకో.
0: యు జస్ట్ డిజైర్ యువర్ వాట్ ఇస్ గుడ్ ఫర్ యు.
1: అది దైవ చింతన.
0: దట్స్ వాట్ యు షుడ్ డు.
1: అంతేకాని కేవలం పరుణం నిందించడము, పరుణం దూషించడము, హాస్యము చేయటము ఇవి కాదు నీ యొక్క గొప్పతనము, చదువుల యొక్క గొప్పతనము.
0: The greatness of your education doesn't lie in accusing, criticizing, making fun of others.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఎంతో గొప్పదైనటువంటిది ఉన్నది.
0: ద డివినిటీ ఇన్ హ్యుమానిటీ ఇస్ రియలీ నో.
1: దానిని ఏ మానవుడు కూడాను కించిత్ అయినా కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఒకనొక సమయంలో
0: అట్ వన్ టైమ్
1: గోపరాజును ఉన్నత స్థాయికి తెప్పించాలని శ్రీనాథుడు వచ్చాడు.
0: శ్రీనాథ కేమ్ ఇన్ ఆర్డర్ టు ఆఫర్ గుడ్ పొజిషన్ టు గోపరాజు.
1: కానీ అక్కడ త్యాగరాజు కాదు, గోపరాజు కాదు, పోతన.
0: ఈ పోతరాజు, పోతన.
1: ఈ పోతరాజు దగ్గరికి వచ్చి అతను భావమర్ది.
0: అండ్ హీస్ హిస్ బ్రదర్ ఇన్ లా.
1: బావా, నీవు కేవలం నీ కవిత్వం అంతా కూడా విలువైనటువంటి కవిత్వమును వ్యర్థం చేస్తున్నావు.
0: యు ఆర్ రియలీ వేస్టింగ్ యువర్ ఎక్సలెంట్
1: రామార్పితం చేస్తున్నావు నీ కవిత్వాన్ని.
0: యు ఆర్ ఆఫరింగ్ టు రామ,
1: రాములకు అంకితం చేస్తున్నావు.
0: యు ఆర్ డెడికేటింగ్ టు రామ,
1: నీవు చాలా పొరపడుతున్నావు.
0: యు ఆర్ మిస్టేకెన్,
1: రాములు నీ కూటి గుడ్డలను అందిస్తున్నాడా?
0: రామ ఇస్ గివింగ్
1: నీ యోగక్షేమాన్ని చూసుకుంటున్నాడా?
0: ఇస్ హీ టేకింగ్
1: నీ సంసారాన్ని కాపాడుకోగలుగుతున్నాడా? లేదు లేదు.
0: ఇస్ హీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? నో.
1: కనుక నీ కవిత్వాన్ని రాజునికి అర్పితం చేయి.
0: Better you offer your literature composition. ఈ
1: రాజు నీపైన కనకవర్షాన్ని కురిపిస్తాడు.
0: And the king will shower the rain of wealth.
1: సుశాంతిగా జీవిస్తుంది.
0: You can lead a comfortable life.
1: అప్పుడు చెప్పాడు పోతన్న.
0: Then Potanna said,
1: బావా, నువ్వు చాలా పొరపడుతున్నావు.
0: బ్రదర్లా, యువర్
1: రక్షకుడు రాముడే కాని రాజును కాదు.
0: What is important is Rama but not the king.
1: ఈ రాజులంతా ఎంతకాలం నిలిచగలిగారు?
0: హౌ లాంగ్ దే లివ్?
1: ఎంత పోషింపగలిగారు?
0: హౌ కెన్ దే ప్రొటెక్ట్? హౌ లాంగ్?
1: లేదు. నాకు నిజమైన మాత భూమాత.
0: రియల్ ది మదర్ ఇస్ మదర్.
1: భూమాత నమ్ముకుని రామచంద్రుని స్మరించడం చేత నా జీవితం సార్థకం పొందుతుంది.
0: ఐ రిలై ఆన్ ద మదర్ ఎర్త్, ఫుల్ ఫెయిత్ ఇన్ రామా, దెన్ ఐ రిలీవ్ మై లైఫ్.
1: బాలర సాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కునలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే హాలికుడైననేమి. బావా, నే హాలికుడైననేమి? కేవలము రాజుల చేతి లోపల పవిత్రమైనటువంటి యొక్క రాకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive what gifts he would give by offering my sacred composition, better I lead the life of a farmer.
1: ఇది కేవలం సరస్వతి స్వరూపము నా కవిత్వము.
0: My composition is the very embodiment of Saraswati.
1: సరస్వతిని బ్రహ్మకే అందించాలి కానీ మరొకరికి అందించడానికి వీలు కాదు.
0: Saraswati, the god of literature, should be offered to Brahma, to none else.
1: కనుక అట్టి పవిత్రమైనటువంటి సరస్వతి దేవిని తీసుకుని పోయి కేవలము దుర్మార్గులైనటువంటి రాజులకు అర్పితం కావించటమా?
0: This composition, embodiment of Saraswati,
1: అటువంటి యొక్క రామకథను అందించి ఆ ఎత్తి వేసేటువంటి యొక్క కూటిని నేను భుజించేదానికంటే భూదేవిని నమ్ముకొని నా సంసారం రక్షించుకోవటం నా ప్రథమ ధర్మం అన్నాడు.
0: Instead of stretching my hand in front of the king and receive

0: ఫలము దుర్మార్గులైనటువంటి రాజులకు అర్పితం కావించటమా?
1: This composition, embodiment of Saraswati, should not be dedicated to king.
0: నేను ఆ పనికి పూనుకోనన్నాడు.
1: I don't do that.
0: కానీ ఈ వార్త చేత శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది.
1: శ్రీనాథ వాజ్ వెరీ యాంగ్రీ.
0: రాజు దగ్గరికి వెళ్లి చెప్పాడు.
1: He reported the matter to the king.
0: ఈ స్వార్థపరుడైనటువంటి రాజుకు కూడా చాలా కోపం వచ్చింది.
1: The king who itself is was very furious.
0: రాజు అనగా రజోగుణం కలిగినవారు రాజులు అని.
1: Raju, the king, is one with rajas emotion.
0: కరుకుని ఆ రజస్ అనేటువంటిది మరింత పెరిగిపోయింది.
1: He was more emotional.
0: దాని చేత అనేక విధమైనటువంటి దూతలను పంపించి తన ఇంటికి అగ్ని అంటి చెప్పచేశాడు.
1: The king sent all soldiers and has set on fire the whole house.
0: తన ఇల్లంతా కూడాను అగ్నితో మండుతూ ఉంటుండాలి.
1: The entire house was put into flames.
0: కానీ రామచింతన చేస్తూ కూర్చున్నాడు ఆ రామాయణంకి ఎదురుగా, పుస్తకంకి ఎదురుగా.
1: పోతన సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సీక్రెట్ టెక్స్ట్ థింకింగ్ ఆఫ్ రామా.

0: అని ప్రార్థించాడు.
1: హి ప్రేడ్, ఓ రామా, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై రిలేషన్, అండ్ యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై నాలెడ్జ్, యు ఆర్ మై వెల్త్.
0: ఇదంతా కాలిపోయింది. కానీ భాగవతము తన రూమ్ కూడాను, తన పూజ రూమ్ కూడాను సుక్షేమంగా ఉంటుండాలి.
1: ద హోల్ హౌస్ ఇస్ బర్న్డ్ ఎక్సెప్టింగ్ హిస్ పూజా రూమ్ అండ్ భాగవత.
0: నిజముగా హృదయపూర్వకంగా భగవంతుని నమ్మినటువంటి వానికి ఎట్టి కొరతను రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు హావ్ గాట్ ద హోల్ హార్టెడ్ ఫెయిత్, దేర్ విల్ బి నో షార్టేజ్ ఆర్ డర్త్.
0: కేవలం బాహ్యమైనటువంటి యొక్క వాంఛల చేతను,
1: బికాస్ ఆఫ్
0: ప్రాప్తమైనటువంటి ఇష్టముల చేతను,
1: ఆఫ్ యువర్ ఓన్ లైక్స్,
0: భగవంతుని పెదవులతో ప్రార్థిస్తున్నారు కానీ హృదయములతో ప్రార్థించటం లేదు.
1: యు జస్ట్ ప్రే గాడ్ విత్ యువర్ లిప్స్, నాట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: కనుక పెదవుల చేత ప్రార్థించే దానికంటే చేతులతో సేవ చేయి, అదే గొప్పతనం.
1: Therefore the hands that serve are holier than the lips that pray.
0: అది హనుమంతుడు కూడాను విభీషణుడికి చెప్పినటువంటిది.
1: That's what Hanuman told
0: విభీషణ. కేవలము నీవు వాక్ శుద్ధిని మాత్రమే గావించుకుంటున్నావు కానీ చిత్తశుద్ధిని గావించుకో.
1: ఓ విభీషణ, యు హావ్ ప్యూరిఫైడ్ యువర్ టాక్ బట్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: అది సర్వకర్మల యొక్క ప్రమాణం యొక్క ఫలితము.
1: దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ యాక్ట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మః. మనం చేసే సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమై.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ మెంట్ టు ప్యూరిఫై అవర్ హార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏదో విద్య నిమిత్తమై, మనం అనేక విధ పదముల నిమిత్తమై ప్రాకులాడుతున్నాము కాని సర్వ విద్యలకు సారమైనటువంటి యొక్క దైవ విద్యను, ఆత్మవిద్యను మనం గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ, టు రిసీవ్ ఎడ్యుకేషన్ and to occupy positions, but we don't study atmic knowledge or spiritual
0: dhanamu vachunu povunu dharani endu.
1: On earth money comes and goes.
0: Ivi rendu kudanu shashtalu kaadu.
1: Both are not permanent.
0: Dhanamu nadanuchunu ganamuga palikina pudamiyan disumanta santasamu ledu.
1: If you really feel proud of all the wealth, there's no fraction of happiness on this earth.
0: Vidya unnadani విర్రవీగిన గాని పుడమియంది సుమంత శాంతి లేదు.
1: దో యువర్ ఈగోయిస్టిక్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్, యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్.
0: గుణమున్న వానికే స్థలము గలదు.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ ఎ ప్లేస్.
0: ఈ ప్రపంచంలో గుణవంతునికి మాత్రమే స్థలం ఉంటుండాలి.
1: ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
0: అందరూ నివసిస్తున్నారు, నిజమే.
1: ఆల్ లివ్.
0: వారికి స్థలం లేదా? ఉంది. కానీ వారికి ఏ స్థలం ఉంటుందని? బాహ్యమైన ప్రాకృతమైనటువంటి స్థలం వారికి స్వాధీనమైపోయింది.
1: ద పీపుల్ హ్యావ్ ప్లేస్ అవుట్ వర్డ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ గుణవంతునికి భగవంతుని హృదయంలోనే స్థలం ఏర్పరచుకున్నాడు.
1: బట్ వర్చ్యుయస్ పర్సన్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనం ఎక్కడ స్థానం సంపాదించుకోవాలి? భగవంతుని హృదయంలో మనం స్థానం సంపాదించుకోవాలి.
1: వేర్ షుడ్ వి ఫైండ్ ఎ ప్లేస్?
0: నిజముగా ప్రాచీన కాలం నుండి భారతీయులు ఇట్టి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం చేతనే అన్ని దేశములకు శాంతి సుస్థిరమైన శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ కల్చర్ ఇన్ భారత్, ఇట్ కుడ్ షేర్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది నేషన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఆనాటి పండితులు, ఆనాటి విద్యావంతులు, ఈనాటి విద్యావంతుల లోపల ఏ క్షణం కూడా దీనికి కూడా పనికిరారు.
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ స్టాండ్ నో వేర్ వెన్ కంపేర్ టు దోస్ పీపుల్.
0: గొప్ప మహనీయులు,
1: నోబుల్ సోల్స్,
0: వారు తమ విద్యలను

0: కూడాను దైవాత్మిక భావంతో చూస్తూ వచ్చారు.
1: ఆల్ దేర్ నాలెడ్జ్ ఇస్ ఆఫర్డ్ టు గాడ్.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడా మేము మనము కేవలం ధనమునకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: బట్ వీఆర్ సెల్లింగ్ అవుట్ ఆల్ అవర్ నాలెడ్జ్ ఫార్ మనీ.
0: మనీ కాదు ఇంపార్టెంట్, మైండ్ ఇంపార్టెంట్.
1: మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మైండ్ ఈజ్ ఇంపార్టెంట్.
0: కనుకనే మన మనసును మన స్వాధీనం నందు ఉంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఎ కంట్రోల్. మన
0: మనసును దైవాత్మిక భావంతో మనం అర్పితం గావించాలి.
1: వీ షుడ్ సరెండర్ అవర్ మైండ్ టు గాడ్.
0: ఈనాడు బాహ్యమైనటువంటి ఒక జగత్తుకును బ్రహ్మకును నిండి సంబంధం ఏమిటి అని అనేక మంది ప్రశ్నిస్తారు.
1: మెనీ క్వశ్చన్ టుడే, వాట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఔటర్ వరల్డ్ అండ్ బ్రహ్మ.
0: నాయన, ఈ ప్రాకృతమైనటువంటి జగత్తు బ్రహ్మము రెండు ఒక్కటే.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ బ్రహ్మన్ ఆర్ వన్.
0: కార్యము జగత్తు, కారణము భగవంతుడు. కార్యము జగత్తు, కారణం భగవంతుడు.
1: ది ఎఫెక్ట్ ఇస్ ద వరల్డ్, ద కాజ్ ఇస్ గాడ్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: ఇట్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కాజ్ అండ్
0: ఈ జగత్తులో బ్రహ్మ తప్ప మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ బ్రహ్మ, నో వన్.
0: కనిపించేదంతా కూడా జగత్తుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ అపియర్స్ యాస్ వరల్డ్.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ,
1: గుడ్ ఎగ్జాంపుల్.
0: ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు,
1: వెన్ యు సో ఎ సీడ్,
0: అది మట్టిలో నాటాము.
1: యు హావ్ సోన్ ఇన్ ఎర్త్.
0: కానీ మొక్క అయింది.
1: ఇట్ గ్రోస్ ఇన్ ద ప్లాంట్.
0: వృక్షమైంది.
1: ఎ ట్రీ.
0: శాఖోపశాఖలుగా అభివృద్ధి అయింది.
1: ఇట్ ఇస్ రిపీటెడ్.
0: అందులో ఫలములు పుష్పములు కూడా వికసించాయి.
1: యు ఫైండ్ సో మెనీ ఫ్లవర్స్ బ్లాసమింగ్ ఫోర్.
0: అయితే ఈ పుష్పములు, ఈ ఫలములు, ఈ శాఖలు, ఈ శాఖోపశాఖలు, ఈ కొమ్మలు, ఈ యొక్క చెట్టు, ఇదంతా దేని స్వరూపము?
1: ద ఫ్లవర్స్, ద బ్రాంచెస్ అండ్ ద ఫ్రూట్స్ అండ్ ఎ హోల్ ప్లాంట్, వాట్ డస్ ఇట్, వాట్ డు దే సిగ్నిఫై?
0: అంత మట్టిమయమే.
1: That's full of mud only.
0: ఈ మట్టి కొమ్మలుగా మారిపోయింది.
1: It mud that becomes branches.
0: ఈ మట్టి వృక్షంగా మారిపోయింది.
1: It has grown into tree.
0: ఈ మట్టి ఫలములుగా మారిపోయింది.
1: The very same mud.
0: ఈ మట్టి పుష్పములుగా మారిపోయింది.
1: The same flower.
0: నీ యొక్క దృష్టి లోపల భిన్న భిన్న స్వరూపంగా నీవు చూస్తున్నావు.
1: But from your point of view they are varied.
0: సర్వం ఏకాత్మ స్వరూపం.
1: Everything is only one.
0: కనుకని బీజం మాం సర్వభూతానాం అన్నాడు భగవద్గీతలో.
1: Therefore భగవద్గీత
0: విత్తనము నేనే.
1: I am the seed.
0: ఈ విత్తనం నుండి వచ్చినటువంటి వివిధ రూపములంతా కూడాను నేనే.
1: The different forms you find are only my own.
0: ఆకులో ఉన్నది మట్టే, పువ్వులో ఉన్నది మట్టే, కొమ్మలో ఉన్నది మట్టే, వేర్లలో ఉన్నది మట్టి, అంతా మట్టిమయమే.
1: ద వెరీ సేమ్ మడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద రూట్ ఇన్ ద ఫ్లవర్ ఇన్ ద బ్రాంచెస్ ఇన్ ద ఫ్రూట్.
0: కనుక ఇవన్నీ భిన్న భిన్న స్వరూపాన్ని ధరిస్తూ ఉంటుండాలి.
1: దే అస్యూమ్ వేరీడ్ ఫార్మ్స్.
0: మృత్పిండమేకం బహుభాండ రూపం.
1: మడ్ ఈ సేమ్ బట్ పార్ట్స్ ఆర్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్.
0: గోచిరమేకం బహుధేను జాత.
1: Milk is one, cows are many.
0: Suvarnamekam bahubhushanani.
1: Gold is one, jewels are many.
0: Ekam paratma bahudehavarti. Anta paramatmude bahudehavarti. Dehamulu anekanga unnai.
1: There is only one God who dwells in many of the beings and creatures.
0: దేహముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా ఉంటున్నాయి.
1: ద నేమ్స్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ బాడీ వేరీ.
0: కానీ దైవం ఒక్కడే.
1: బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను చక్కగా గుర్తించాలి.
1: ఎవ్రీవన్ అలాంగ్ ది స్పిరిచువల్ పాత్ షుడ్ నో దిస్.
0: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు కేవలం ధనమే ధనమే ధనమే ప్రధానమని జీవితాన్ని అంకితం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే educate, though educated, he thinks of money only.
0: Dhanam kavalsinade.
1: Money is needed.
0: Dhanam undavalsinade. Dhanam lekapothe chanamaina ee jagatlo undalemu.
1: We cannot live for a second without money.
0: Daniki kudanu oka parimitam untundali.
1: But it should be under certain limits.
0: Paropakara sambandhamaina karyamlo deenni praveshapettali.
1: Sacrifice for the world.
0: కేవలం తాను దాచిపెడితే మట్టిలో ఉన్నటువంటి రాళ్ల వలె ఉంటుంటా డబ్బు కూడా.
1: ఇఫ్ యూ అమాస్ వెల్త్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రెషర్ స్టోన్స్.
0: దాచవద్దు, దాచవద్దు.
1: నెవర్ హైడ్.
0: మనకు తెలియకుండా మట్టిలో ఎన్ని విలువైన రాళ్ళు ఉంటున్నాయి.
1: దట్ ప్రెషర్ స్టోన్స్ ఆన్ ఎర్త్.
0: కానీ ఉండి ప్రయోజనం ఏమి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దెమ్?
0: దానిని తిరిగి వెలుపలకు తీసి దానికి తగినటువంటి విలువ నచ్చి జగత్తులో దాన్ని వ్యాపింప చేయాలి.
1: యూ షుడ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషర్ స్టోన్స్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ and make use of them.
0: కనుకనే ఆ సత్కర్మల లోపల దీన్ని ప్రవేశపెట్టాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యాక్షన్.
0: అట్లా లేకుండా పోతే మానవత్వాన్ని ఆ ధనం కృంగింపజేస్తుంది.
1: అదర్వైజ్ ద వెరీ సేమ్ మనీ విల్ మేక్ యూ డికే.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: ఇఫ్ యూ హావ్ మోర్ మనీ విల్ బి మోర్ ఈగో.
0: మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును.
1: అవుట్ ఆఫ్ ప్రైడ్ యూ విల్ హావ్ మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
0: ధనముడిగిన మదముడుగును.
1: ద మూమెంట్ మనీ గోస్ యు విల్ నాట్ బి
0: ఈగోయిస్టిక్ దుర్గుణంబు మానును మనిషి.
1: When the pride is gone, there will be no bad quality.
0: ఓ మానవుడా,
1: ఓ మ్యాన్,
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించు.
1: నౌ దిస్ ట్రూత్,
0: ధనము కావలసినది,
1: మనీ ఇస్ నెసరీ.
0: దాన ధర్మము లోపల, త్యాగ భావము లోపల, లోకక్షేమం లోపల, లోక కళ్యాణమునకై దీనిని వినియోగించు.
1: Make use of the money in acts of charity and sacrifice it
0: for the welfare of the world. ఆనాటి రామ రాజ్యములో గావించినటువంటి మహాత్యాగం.
1: It is the highest principle of sacrifice in Ramarajya.
0: రాముడు సర్వస్వమును త్యాగం చేస్తూ వచ్చాడు.
1: రామా సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: అందువల్లనే ఆనాడు వేదం కూడాను న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. అందువల్లనే అది రామరాజ్యము అని గొప్ప కీర్తిని ఆర్జించింది.
1: ఇట్ ఓన్లీ త్యాగ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఇమ్మోర్టాలిటీ, దేర్ ఫోర్ రామరాజ్య ఈజ్ రిప్యూటెడ్.
0: తన కట్టుకున్నటువంటి వస్త్రములు కూడాను ఇచ్చి అరణ్యానికి వెళ్లాడు.
1: ఈ సాక్రిఫైస్ ఈవెన్ హిస్ క్లోదింగ్,
0: గోవులంతా దానం చేశాడు.
1: జస్ట్ ఆఫర్ టు ఎవ్రీ,
0: తన పడకలు కూడా దానం చేశాడు.
1: ఈ ఆఫర్ డిస్ట్రిబ్యూట్
0: సర్వమును త్యాగం చేశాడు.
1: ఈ సాక్రిఫైస్ ఆఫ్,
0: ఆ త్యాగం చేయటం వల్లనే రామతత్వం అనేటువంటిది వ్యాప్తి గావించింది జగత్తుకు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది సాక్రిఫైస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్ప్రెడింగ్ ఆఫ్ రామ నేమ్.
0: అన్ని మనకు కావాల్సింది.
1: ఇన్ ఫ్యాక్ట్
0: తన వెంట ఏమి తీసుకెళ్లాడు?
1: వాట్ ఇస్ హీ హాస్ టేకెన్?
0: ఏమీ తీసుకున్న,
1: నథింగ్.
0: తన పాదములకు చెప్పులు కూడా వేసుకోలేదు.
1: He didn't wear even chappals.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వసంగ పరిత్యాగములో ఉండినటువంటి వైరాగ్యం ఇదియే.
1: This is the essence of renunciation.
0: వైరాగ్యం అనగా సర్వాన్ని త్యాగం చేయటం కాదు.
1: It's not giving up totally.
0: సమత్వాన్ని వహించటమే త్యాగము, అది ఒక వైరాగ్యము.
1: The spirit of equanimity is renunciation.
0: ఎవరైనా నిందించని,
1: one may blame you.
0: ఎవరైనా భూషించని,
1: one may praise.
0: రెండింటిని సమత్వంగా తీసుకో.
1: Take them in equal spirit.
0: ఎవరైనా ఒక విధమైనటువంటి దీంట్లో నీకు అపకారం చేయని,
1: వన్ మే హామ్ యూ,
0: మరొకరు ఉపకారం చేయని, రెండింటిని సమర్థంగా తీసుకో.
1: టేక్ ఇట్ ఇన్ ఈక్వల్
0: స్పిరిట్. ఒక వ్యాపారంలో నష్టం వచ్చింది, మరొక వ్యాపారంలో ఆదాయం వచ్చింది.
1: యు మే సస్టైన్ ఎ లాస్ ఆర్ యు మే గెయిన్.
0: ఈ రెండింటిని సమర్థంగా తీసుకో.
1: టేక్ దెమ్ ఇన్ ఈక్వల్
0: స్పిరిట్. కనుకనే సమత్వం యోగముచ్యతే.
1: సో దిస్ ఈక్వానిమిటీ ఇస్ యోగ.
0: ఈ యోగం సుకర్మ కౌశలం.
1: And it is
0: సుకర్మ కౌశలం.
1: ఇట్ ఈస్ డూయింగ్ వర్క్.
0: అదే మన యొక్క జీవితం యొక్క కళ్యాణం.
1: It only confers joy to our life.
0: సాధ్యమైనంత వరకు
1: to the extent possible.
0: దీనులను దిక్కులేనటువంటి వారిని కాపాడటానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should render service to the needy, poor,
0: needy people. ఇవన్నీ చేయాలంటే ఈ త్యాగభావం మనలో రావాలనుకుంటే
1: to develop the spirit of sacrifice.
0: మొట్ట హృదయంలో దైవ భావం ప్రారంభించాలి.
1: We should develop divine thoughts.
0: దైవ భావమే హృదయంలో లేకపోతే ఈ భావం అన్నీను నిరుపయోగమే.
1: Without divine thoughts all other are useless.
0: మనకు ఏ విధమైనటువంటి అస్త్రశస్త్రములు ఇంటిలో చేతిలో ఉంటాయో అప్పుడు దానికి తగినటువంటి భావములే మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: As the things that you have on hand, you develop the
0: మన చేతిలో ధనం కూడా అధికంగా ఉంటే దానికి సంబంధించినటువంటి లోభిత్వం కూడా అధికంగా వస్తుంటుంది.
1: If you have more of money, naturally
0: ఒకానొక సమయం లోపల రాములతో సీత చెప్పింది.
1: At one time Sita told Rama,
0: Rama,
1: Rama,
0: ఈ అడవిలో సంచరించేటువంటి మృగములు నీకే అపకారము చేయలేదు కదా.
1: The animals in the forest haven't harmed you.
0: అలాంటి అపకారం చేయనటువంటి మృగములను నీవు శిక్షించడము ఎంత దోషము.
1: Why do you kill them though they haven't harmed you anyway?
0: రాక్షసులు అరణ్యములో సంచరిస్తున్నారు దండకారణ్యములో.
1: Demons are moving about.
0: వారెవరు నీకు అపకారం చేయలేదు.
1: They have not harmed you.
0: వారిని ఎందుకు నీవు సంహరించటం?
1: Why do you kill them?
0: నీ అస్త్రములు దగ్గరున్నాయి కనుకనే సంహరించేటువంటి భావం నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: As you have weapons with you, you develop this idea.
0: ఆ వెపన్స్ నీ దగ్గర లేకపోతే సంహరించాలనేటువంటి దుర్భావమే నీలో రాదు.
1: If you don't carry weapons, you will never entertain the idea to kill them.
0: నీలో సత్యం ఉన్నది.
1: You have truth.
0: కానీ ధర్మం ఉన్నది.
1: You have dharma.
0: కానీ హింస మాత్రం ఒకటి, విరుద్ధమైనటువంటిది కూడా ఉంటుండాలి.
1: But this violence is also
0: ఈ హింసను నీవు దూరం చేసుకో, నీవు అహింసా స్వరూపుడైపోతావు.
1: Give up this violence, then follow non-violence.
0: దీనికి ఒక చక్కని కథ చెప్పింది సీతని.
1: Sita narrated a good story here.
0: ఇంద్రుడు,
1: ఇంద్ర,
0: ఒక తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక మహర్షిని చూచాడు.
1: Saw a rishi in deep
0: తపస్సు గాఢమైన తపస్స లేక కృత్రిమైనటువంటి తపస్స పరీక్షించాలని ప్రయత్నించాడు.
1: ఇంద్ర డిసైడెడ్ టు టెస్ట్ వెదర్ ద పెనెన్స్ ఇస్ జెన్యున్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆ ఇంద్రుడు ఒక సేవకుడి వేషంతో వచ్చాడు.
1: ఇంద్ర కేమ్ ఇన్ ది అటైర్ ఆఫ్
0: ఖడ్గమును తీసుకుని వచ్చాడు. ఖడ్గమును
1: హీ బ్రాట్ ద స్వార్డ్.
0: మహర్షి,
1: మహర్షి,
0: నేనేదో ఒక అర్జెంట్ పని పైన వెళుతున్నాను.
1: I'm going on a journey.
0: చాలా విలువైనటువంటి ఖడ్గము.
1: This is a valuable sword.
0: నీ దగ్గర పెట్టిపోతున్నాను, దీనికి కాపాడుండు, తిరిగి నేను వచ్చి తీసుకుంటానన్నాడు.
1: I'm keeping this sword by your side. Take care of it. I'll collect it back on my return.
0: సరే మంచిదన్నాడు.
1: He said yes.
0: మాట ఇచ్చాడు.
1: He promised.
0: ఇంకా ఆనాటి నుంచి కూడాను ఈ మనసంతా ఖడ్గం పైనే.
1: సిన్స్ దెన్ హి వాస్ కాన్సంట్రేటింగ్ ఆన్
0: ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఖడ్గాన్ని చేతిలో పెట్టుకుని తీసుకుపోవటం ఎందుకంటే కాపాడుతానని దానికి వాగ్దానం ఇచ్చాను.
1: వేరెవర్ హి వాస్ గోయింగ్ హి వాస్ టేకింగ్ దిస్ సోర్డ్ అలాంగ్ విత్ హిమ్ బికాజ్ హి మేడ్ ఎ ప్రామిస్.
0: ఈ ఖడ్గమును చేతిలో పట్టుకుని పోట్టుకుని పోతూ తిరుగుతూ ఉండటం చేత కొన్ని హింసభావములు అతనిలో ప్రారంభమైనాయి.
1: As he was carrying the sword with him, he entertained the ideas of violence.
0: తపస్సుకి అనేటువంటి భావమే పూర్తి పోయింది.
1: He lost all the sense of penance.
0: ఈ విధమైనటువంటి ఒక తపస్సు భావం అనేటువంటి కూడా నిర్మూలమైపోయింది.
1: All these feelings are gone.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఈ వస్తువు యొక్క ప్రభావమే.
1: This is the effect of the sword he was carrying.
0: కనుకనే మనలో ఒక విధమైనటువంటి దుర్గుణములు అనేటువంటి ఆయుధములు మనలో ఉండినప్పుడు
1: when you have this weapon,
0: నీ ఎక్కడికైనా వెళ్ళు ఆ దుర్గుణములు నిన్ను దుర్భావంలోనే ప్రవేశపెట్టుంటాయి.
1: ఇఫ్ యూ క్యారీ ది వెపన్స్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీస్ యూ విల్ ఎంటర్టైన్ బ్యాడ్ ఐడియాస్.
0: భగవంతు నామము అనేటువంటి సద్గుణములు నీ హృదయంలో నింపుకో.
1: డెవలప్ ది డివైన్.
0: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికి నీ సద్గుణ స్వరూపుడుగానే రూపొందుతావు.
1: వేర్ ఎవర్ యూ గో యూ విల్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ.
0: సత్కీర్తిని ఆర్జిస్తావు.
1: యూ విల్ బి రిప్యూటెడ్.
0: సదాచార సంపన్నుడవుతావు.
1: యూ విల్ ప్రాక్టీస్.
0: అది మానవుని యొక్క ప్రధానమైన విలువలు.
1: దే ఆర్ ది హ్యూమన్ వాల్యూస్.
0: ఈ యొక్క దమమును సాధించాలి.
1: You should have sense control.
0: ఈ విధమైనటువంటి ప్రేమను సాధించాలి.
1: You should develop love.
0: అది ఏ విద్య యొక్క నిజమైనటువంటి ప్రమాణములు.
1: That is the real value in our life.
0: సత్య ధర్మ ప్రేమ శాంతును లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువసున్నా.
1: Without these values, all your education, its value is a zero.
0: అయితే నేర్చండి విద్యలు.
1: కోర్స్ లర్న్.
0: నేర్చే నిమిత్తమే మేము కూడా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము.
1: వీ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్.
0: అయితే
1: స్టడీ
0: ఆ విద్యను కూడాను పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: బట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ యూజ్ ఆఫ్ టు రెండర్
0: లోక శ్రేయస్సుకై దీనిని వినియోగించాలి.
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ అదర్స్.
0: సమాజ క్షేమమునకై వినియోగించాలి.
1: ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: తన క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
1: యూ షుడ్ కీప్ యువర్ ఓన్ ఆల్సో.
0: తనం తాను విసర్జించమని కాదు.
1: నాట్ దట్ యు షుడ్ గివ్ అప్ యువర్
0: ఏ ఇంద్రియమును నీకు అనుగ్రహించాడో ఆ ఇంద్రియమును స్వార్థమునకు పరార్థమునకు రెండింటికి నీవు ఉపయోగించుకోవాలి.
1: దోస్ సెన్సెస్ గిఫ్టెడ్ టు యు షుడ్ బి యూజ్డ్ పర్సనలీ అండ్ ఫర్ సొసైటీ.
0: కనుకనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్వార్థ పరార్థ భావంతో మానవుడు ప్రవర్తించినప్పుడే ఇతనికి మానవత్వము అనేటువంటి ఒక సార్థక నామం అతనికి దక్కుతుంది.
1: యు కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ if you make use of senses for your benefit and for the benefit of the society.
0: Ramayana manta kudanu satya dharmamunu prabodhistune vachayi.
1: Ramayana teaches the truth and righteousness.
0: ee satya dharmamune kolipothe manavattvamunku viduve ledu.
1: When these two are lost, human has no
0: dahana shaktini kolipothe adi etta bogguga maaripothundo.
1: Just as when the power to burn is lost, it
0: bogguna agni ani evaru chepparu.
1: Nobody will call coal a fire.
0: అగ్నిని ముట్టుకుంటే కాలుస్తుంది, బొగ్గును ముట్టుకుంటే మాలిన్యం అవుతుంది.
1: When there is fire, it burns. Otherwise, if you touch the coal, it will be dirty.
0: ఆ అగ్ని యొక్క ధర్మము కోల్పోవడం చేతనే అది బొగ్గుగా మాలిన్యంగా మారిపోతుంది.
1: As the fire has lost its value, it has come down to a level of coal.
0: కనుకనే మానవుని యొక్క శక్తులు అనేటువంటి ఈ సత్య ధర్మ ప్రభావములు ఈ కోల్పోయినప్పుడు మనము కేవలము మనుష్యమునేటువంటి తత్వం లోపల మాలిన్యంగా రూపొందుతాం.
1: Therefore, when human qualities such as truth and righteousness are
0: lost, బొగ్గును ముట్టినప్పటికీ తిరిగి మాలిన్యమైపోతాం.
1: You come down to a level of a coal, full dirt.
0: అదే విధంగానే ఈనాడు మన హృదయాలంతా మాలిన్యం కావడానికి మన యొక్క సహజ ధర్మాన్ని మనం కోల్పోవటమే దీనికి మూల కారణము.
1: Our hearts are polluted and dirty because we have lost our natural values.
0: మనకు మానవత్వం అనగా
1: human life,
0: ఈ యొక్క మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: Should have the unity of the Trinity.
0: మనస్సు,
1: మైండ్,
0: వాక్కు, కాయము, ఇదే త్రికరణ శుద్ధి అని.
1: ది హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్
0: డీడ్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అతనే నీవు మనిషి.
1: దెన్ యు ఆర్ ఎ హ్యూమన్.
0: ఈ మూడు ఏకం కాకపోతే నీవు మనిషి కాదు.
1: బిరెఫ్ట్ ఆఫ్ దీస్ త్రీ యు ఆర్ నో హ్యూమన్ బీయింగ్.
0: కనుక మనిషి కావాలన్నప్పుడు ఈ త్రికరణ శుద్ధిని మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి ట్రూ హ్యూమన్ బీయింగ్, యు షుడ్ డెవలప్ దిస్ హార్మోనీ.
0: సమాజంలోనే కాదు, ఇంటిలోనే కాదు, దేశంలోనే కాదు, ఎక్కడైనప్పటికీ నీకు సత్కీర్తి అనేటువంటిది వెతుక్కుంటూ వస్తుంది.
1: నాట్ ఓన్లీ అట్ హోమ్ ఇన్ సొసైటీ బట్ నేషన్ బై లార్జ్.
0: సత్యాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ సచ్.
0: నీవు పవిత్రుడిగా ఉంటే సత్యమే నిన్ను వెతుక్కుని వస్తుంది.
1: ఇఫ్ యు ఆర్ సీక్రెట్, ద ట్రూత్ విల్ ఫాలో యూ.
0: ధర్మాన్ని నీవు వ్యక్తిగా ఒక సంచరించడం ప్రయత్నంగా వెతకటం అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ధర్మ.
0: ధర్మమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది.
1: ధర్మ విల్ బి ఆఫ్టర్ యూ.
0: కనుకనే దానిని మనం వెతుక్కుంటూ పోయటం మన బలహీనత.
1: ఇఫ్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ దెమ్, యు ఆర్ వీక్.
0: అదే మనం వెతుక్కుంటూ రావాలి, అది యొక్క మన బలము.
1: That should come in search of you. There lies your
0: strength. దైవమే నిన్ను వెతుక్కుంటూ రావాలి.
1: God should come in search of you.
0: దైవాన్ని వెతకడానికి నీవు ప్రయత్నించడం కేవలం మూర్ఖత్వము.
1: It is your foolishness if you search for God.
0: ఎందుకనగా సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు.
1: God is everywhere.
0: అన్వేషణ అనేటువంటిది ఎందుకు?
1: వై డూ యూ సర్చ్?
0: ఎక్కడో ఒక చోట ఉంటే అతను అక్కడ ఉన్నాడా లేదా అని అన్వేషణ జరపాలి.
1: ఇఫ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎట్ వన్ లొకేషన్,
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతుని వెతికేది ఎందుకు?
1: అండ్ గాడ్ ఇస్ ఎవ్రీవేర్, వై డూ యూ సర్చ్?
0: అందుకోసమనే అనిబిసెంట్ కూడా ఒకానొక సమయంలో చెప్పింది.
1: సో అనిబిసెంట్ ఆల్సో సెడ్ ఎట్ వన్ టైం,
0: ఈనాడు భక్తులందరూ కూడా భగవంతుని వెతుకుతున్నారు.
1: Today devotees are in search of God.
0: ఇది సరియైన భక్తి కాదు.
1: It's not true devotion.
0: భగవంతుడే భక్తుని వెతుకుంటూ రావాలి.
1: God should come in search of
0: where is my devotee, where is my devotee, where is my devotee, తానే వెతుకుంటూ రావాలి.
1: God himself should be in search of a devotee saying where is my
0: devotee. అది నిజమైనటువంటి యొక్క ఫలితము.
1: That is true consequence.
0: అది లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: Otherwise what is the use?
0: నేను భగవంతుని భక్తుడను, నేను భగవంతుని భక్తుడను, కృష్ణ భక్తుడను, రామ భక్తుడను, సాయి భక్తుడని చెప్పుకోవడం ప్రయోజనం లేదు.
1: It's useless to declare one's own self as Rama.
0: భగవంతుడు చెప్పాలి, నాయనా నీవు నా భక్తుడవు, నీవు నా వాడవు అని భగవంతుడే చెప్పాలి.
1: God should say, you are my devotee.
0: అదియే భగవద్గీత యందు చక్కని ఆదర్శం చేశాడు.
1: A very good ideal is taught in Bhagavad Gita.
0: మన్మనా భవమద్ భక్తో మజ్జాజి మాం నమస్కురి మామే వైశేషి సత్యంతే ప్రతి జానే ప్రయోజమే. అయ్యా నేను నీ భక్తుడునే అనుకుంటున్నావు, అది సరైంది కాదు. భగవంతుడి నుంచి రావాల రిప్లై నీవు నా భక్తుడవు అని.
1: You claim that you are a devotee. No, you should get reply from God.
0: నీ ఒక రిజిస్టర్ కవర్ రాశావు నీ ఫ్రెండ్ కు.
1: You have written a letter to your friend.
0: కానీ ఆ రిజిస్టర్డ్ లెటర్ అక్కడ చేరినట్టుగా అక్కడ నుంచి ఫ్రెండ్ నుంచి అక్నాలెడ్జ్మెంట్ రావాలి.
1: When you write a registered letter, you should get acknowledgement from your friend.
0: అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఈ కవర్ ఒక మిత్రునికి చేరింది అని ఒక గుర్తు.
1: When you are in due receipt of the acknowledgement, it means the letter is received.
0: నీవు చేసినటువంటి ప్రార్థన భగవంతునికి అందిందని భగవంతుడు నాయనా నీవు నా భక్తుడు అని చెప్పించుకోవాలి.
1: In order to make sure that your prayers are heard, God should declare you my devotee.
0: లేకపోతే అందినట్టు అవుతుంది.
1: Otherwise, how do you call
0: ఈనాటి విద్యావంతులు ఏ విధంగా కవర్స్ పోస్ట్ చేస్తున్నారు తెలుసునా?
1: మోడర్న్ ఎడ్యుకేట్ పీపుల్, డూ యూ నో హౌ దే పోస్ట్ లెటర్స్?
0: లెటర్స్ రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు.
1: దే రైట్ లెటర్స్ వెరీ నైస్లీ.
0: కానీ అడ్రస్ రాయటం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ రైట్.
0: ఫ్రమ్ అడ్రస్ లేదు, టు అడ్రస్ లేదు.
1: దేర్ ఇస్ నో ఫ్రమ్ అడ్రస్, దేర్ ఇస్ నో టు.
0: ఆ బాక్స్ లో వేస్తున్నారు.
1: దే పుట్ ఇన్ ద బాక్స్.
0: ఈ లెటర్ ఎక్కడ పోతుంది?
1: వేర్ డస్ ఇట్ గో?
0: లెటర్స్ ఆఫీస్ కు పోతుంది.
1: ఇట్ విల్ గో టు ద డెడ్ లెటర్ ఆఫీస్.
0: ఫ్రమ్ అడ్రస్ అయినా ఉండాలి.
1: Either there should be from.
0: Two address aina undali.
1: Or at least two address.
0: Two address ledu, from address ledu.
1: Neither of the two are mentioned.
0: Lokalu chuste chaala gundainatunte aksharalu manchi bhashato untundali.
1: There's a very good letter, nicely written.
0: Upayogame.
1: But it's all useless.
0: Chusara? Ade vidhangani nenu ekkadi nunchi vachanu ani from address aina nevu telusukovali.
1: Know your from address, where from I have come.
0: ఎక్కడికి నేను పోతున్నాను అని టూ అడ్రస్ అయినా తెలుసుకోవాలి.
1: At least you should know two address, where do you go ultimately.
0: టూ అడ్రస్ తెలియదు, ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఈ కవర్ ఏం ప్రయోజనం?
1: యూ డోంట్ నో ది టూ అడ్రస్ ఆర్ ఫ్రమ్ అడ్రస్.
0: పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: బర్త్ అండ్ డెత్ ఆర్ రిపీటెడ్ ఆఫ్ అండ్ ఆన్.

0: ఈ రెండూ తెలియనటువంటి వాడు తిరిగి పుట్టడము చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం.
1: The one who does not know these two addresses will be born and die off and on.
0: కాని ఈ యవ్వనము లోపల మన మనస్సు అనేక రకమైనటువంటి యొక్క ఉడుదుడుకుల్లో ప్రవేశిస్తుంటుంది.
1: It's only in this age of youth the mind is highly confused with agitations.
0: కనుక ఈ యవ్వనం అనేటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది, కానీ మన పుట్టుకతో రాలేదు, అంత్యం వరకు ఉండదు.
1: It comes in between, passes off. Why do you get confused?
0: కనుకనే చెప్పాడు శంకరాచార్యుడు కూడా.
1: సో శంకరాచార్య సార్
0: మా గురు.

0: యౌవన గర్వం. ఏమిటి ఈ యౌవన గర్వము? హరతి నిమిష కాల సర్వం. నీ జీవితం అంతా కూడా ఒక అర నిమిషం లోపలే పోతుంది.
1: All your life will vanish in a fraction of a
0: moment. దీనికోసం ఎందుకు ఈ గర్వము?
1: Why are you going?
0: ఎందుకు ఈ అహంకారం?
1: Why are you proud of it?
0: ఈ అహంకారాన్ని నిర్మూలన చేసినప్పుడే ఆనందం నీలో అభివృద్ధి అవుతుంటుంది.
1: When you kill all the pride and ego, you will be blissful.
0: అందువల్లనే భగవంతునకు ఒక చక్కని పేరు ఉంటుండాలి.
1: God has got a very good name.
0: మధుసూదనః అన్నాడు అతని పేరు.
1: We call God as మధుసూదనః.
0: మధుసూదన అనగా ఏమిటి?
1: What do you mean by మధుసూదన?
0: మధు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు అని దీని అర్థం.
1: The meaning is the one who killed Madhu, a demon.
0: ఈ మధు అంటే ఏమిటి?
1: What's this మధు?
0: అదే మధురము, అదే తీపి, అదే తేనె.
1: That is sweet, sweetness, honey.
0: ఈనాటి మానవునికి ఏది తీపి?
1: What is sweet to people today?
0: ఈనాటి మానవునికి ఏది మధురము?
1: What is the real
0: thing? అహంకారం అంటే చాలా మధురము.
1: The ego is so sweet to people today.
0: కనుక అహంకారం అంటే ఆశపడినటువంటి వాడు లోకంలోనే కనిపించడు.
1: There are none in this world who are not
0: interested. అహంకారం అంటే చాలా మాధుర్యము.
1: Ego is so sweet, very sweet.
0: ఒక్క నిమిషం లోపల, కొన్ని నెలల లోపల నేను తాతా మాదిరి కావాలి, బిర్లా మాదిరి కావాలి, కిర్లాస్కర్ మాదిరి కావాలి అంటారు.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ తాతాస్ అండ్ బిర్లా, సో రిచ్.
0: నేను తాతా కావడానికి నీ బిడ్డకు కుమారుడు పుడితే వాడు నిన్ను తాతా అని పిలుస్తాడు, అంతే కదా. ఇంక తాతా ఎందుకు కావాలి నీవు?
1: ఇఫ్ యూ వాంట్ టు బి తాతా, ఇఫ్ యూ యువర్ డాటర్ హ్యాస్ ఎ సన్, యూ బికమ్ తాతా లైక్ గ్రాండ్ ఫాదర్.
0: పడుతున్నారు అర్థరక్తమైనటువంటి వాంఛలు.
1: యూ హ్యావ్ మీనింగ్లెస్ డిజైర్.
0: కనుకనే ఈ అహం అనేటువంటిది అణిగినప్పుడే అప్పుడు దైవత్వం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: When this ego is subdued, then divinity will originate.
0: కనుకనే భగవంతుడికి మధుసు అట్టి అహంకారాన్ని నిర్మూలము గావించేటువంటి వాడు భగవంతుడు, కనుకనే అతనికి మధుసూదనః అన్నారు.
1: As God killed this ego totally, he is called మధుసూదనః.
0: భగవంతుని యొక్క నామంలో ఎంత అంతరార్థంతో కూడినటువంటి నామములు ఉంటున్నాయి.
1: ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్.
0: కానీ ఎవరు అట్టి గ్రంథాన్ని ఎవరు చదవటం లేదు.
1: నో వన్ వుడ్ ఎవర్ గో
0: ఈ పిచ్చి కథలంతా కూడా పట్టుకుని ప్రాకులాడుతుంటారు.
1: వి గో త్రూ ది
0: కనుకనే పిచ్చి జీవితంగా రూపొందుతుండాలి.
1: దేర్ఫోర్ ద లైఫ్ ఇస్ ఆఫ్ డెల్యూషన్.
0: ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ అవర్ నాలెడ్జ్?
0: తన్ను సత రాత తప్పించ ఎవరి తరము?
1: హూ కెన్ మేక్ యు ఎస్కేప్ ఫ్రమ్ డెస్టినీ?
0: చెడ్డ కాలము తందరు జేరినేని.
1: When the bad thoughts are there in the mind,
0: ఎండబారును బుద్ధులు బండబారు.
1: All mind will be dry and perverted.
0: కరికి మొట్టమొదట మన యొక్క పవిత్రమైన భావాన్ని మనం పెంచుకోవాలి విద్యార్థులు.
1: సో వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ ఐడియాస్ స్టూడెంట్స్.
0: అధిక భాషాన్ని తగ్గించండి.
1: వీ షుడ్ నాట్ టాక్ టూ మచ్.
0: ఇతరులతో అధిక స్నేహాన్ని కూడా తగ్గించుకోండి.
1: డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఏంటి ఈ స్నేహము?
1: వాట్ ఇస్ దిస్ ఫ్రెండ్షిప్?
0: ఎవరు నీకు నిజమైన స్నేహితుడు?
1: హూ ఇస్ యువర్ ట్రూ ఫ్రెండ్?
0: ఈ ప్రపంచ స్నేహితులు అంతా నిజమైన స్నేహితులు కాదు.
1: ద వరల్డ్లీ ఫ్రెండ్స్
0: ఆర్ నాట్ ట్రూ. వస్తు మహనాదుతో తొలుతూకుతుండేంత వరకు హలో హలో హలో హలో అని వస్తుంటారు.
1: సో లాంగ్ యూ హావ్ మనీ అండ్ పొజిషన్, పీపుల్ సే హలో.
0: పాకెట్ లో మనీ ఉంటున్నప్పుడు హలో కమాన్ పోదాం సినిమాకి అంటారు.
1: When there's money in the pocket, oh, hello, let's go to cinema.
0: కాని నీ పదవులు, నీ అధికారము, నీ యొక్క ఇది క్రమక్రమేణ తగ్గేటప్పటికి గుడ్ బై కూడా చెప్పడు, ఎక్కడో తప్పించుకుని తిరుగుతాడు.
1: The moment position, properties are gone, nobody will say goodbye at least.
0: కనుకనే అతని కాదు నీ ఫ్రెండ్.
1: He's not your friend.
0: నిజమైన మిత్రుడు భగవంతుడే.
1: True friend is God.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నిన్ను వదలనటువంటి వాడు భగవంతుడే.
1: You may go anywhere, he will follow you.
0: అడవులు ఎందున్నా,
1: ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశంలోనున్నా,
1: స్కై,
0: పట్టణంలోనున్నా,
1: సిటీ,
0: పల్లెనున్నా,
1: విలేజ్,
0: గుట్ట మీద నున్నా,
1: మౌంటైన్ టాప్,
0: నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వాని దేవుడోము.
1: ఆర్ ఇన్ ఎ డీప్ సీ, గాడ్ ఈస్ ది రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్ లార్న్.
0: ఈ మిత్రులంతా కూడా అంతవరకు రారు.
1: దీస్ ఫ్రెండ్స్ డోంట్ ఫాలో.
0: చెరువులో నీళ్లు ఉండినంత వరకు కప్పలు బెకబెకలాడుతుంటాయి.
1: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్, యు ఫైండ్ ది ఫ్రాగ్స్ దేర్.
0: నీరు ఎండిపోతే ఒక్క కప్ప అక్కడ ఉండదు.
1: The moment is dry, not even one
0: frog. ఇది ప్రాకృతమైనటువంటి ఒక సంబంధము, స్నేహము.
1: This is the friendship today.
0: ఎన్ని చూస్తున్నాం మనము,
1: సో మెనీ వీ
0: ఎన్ని అనుభవిస్తున్నాం మనము,
1: సో మెనీ వీ.
0: ఈ స్నేహితులంతా ఎక్కడున్నారు?
1: వాట్ హ్యాపెన్ టు ఫ్రెండ్స్?
0: రెండేండ్లు మూడేండ్లు కాలేజీలో ఉన్నంత వరకు హలో హలో హలో హలో పట్టుకుని తిరుగుతారు.
1: దే లాస్ట్ ఫర్ 2 to 3 years saying hello hello.
0: ఈ కాలేజీ వదిలిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్.
1: The moment they leave the college, it will be in different
0: direction. East to west.
1: One is south.
0: ఈ రెండు కలవంటే మధ్యలో నార్త్ సౌత్ అడ్డం వస్తుంది.
1: And south north appear in between.
0: అందువల్లనే
1: సో
0: ఈ విధమైనటువంటి స్నేహాలు కాదు. మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా వారితో ఉండు, అంతేకాని స్నేహంగా ఉండకూడదు.
1: Be good, talk nicely, but don't be a friend.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige.
0: వేషాన్ని పెంచుకోకూడదు.
1: Don't
0: కానీ మైత్రిని కూడా అభివృద్ధి గావించుకోకూడదు.
1: బట్ డోంట్ డెవలప్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
0: ఎంత అవసరమో అంత మతమే.
1: ఓన్లీ టు ది ఎక్స్టెండ్ నీడ్.
0: ఏ పనికో ఆ పనికే మనం వినియోగించుకోవాలి.
1: ఫర్ ది జాబ్ గివెన్ టు యూ.
0: మితిమీరి పోతే ఇద్దరికి మతి చెడిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ టూ మచ్ యూ టర్న్ మ్యాడ్ బోత్ ఆఫ్ యూ.
0: కనుక మైత్రిని కూడా నువ్వు మితంలో పెట్టుకోవాలి.
1: ఫ్రెండ్షిప్ అండర్ షుడ్ బి సర్టన్.
0: కానీ మితములకు అతీతమైనటువంటి మైత్రి ఒక దైవత్వమే.
1: యు షుడ్ టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ ఓన్లీ వన్ గాడ్.
0: ఏనాటికి కూడా నువ్వు అతన్ని వదలడు.
1: హి విల్ నెవర్ డ్రాప్ యూ ఎనీ టైం.
0: బంధువులందరూ వాకిటి దాకానే వల్లకాటికే వత్తురు.
1: Relations will follow you up to the doorstep or to the graveyard.
0: నీ బాయని నీ బంధుపాను బాయనటువంటి ఆపద్ బంధువు భగవన్ నామమరా.
1: God is the only refuge you'll follow.
0: ఎక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తుంటాడు భగవంతుడు.
1: He'll be with you wherever you go.
0: అట్లా వచ్చేటువంటి ఫ్రెండ్స్ ఈ జగత్తులో ఎవ్వరూ లేరు.
1: There are no friends in this world that will be.
0: కనుక రాముని కూడా ఇదే రామాయణంలో ఒక సమయంలో చెప్పాడు.
1: This is stated by Rama in Ramayana.
0: లక్ష్మణుడు మూర్చిల్లినాడు.
1: When Lakshmana fainted.
0: రాముడు అక్కడ కూర్చున్నాడు.
1: Rama was there.
0: లక్ష్మణ కావాలంటే సీత వంటి భార్యలు ఎంత మంది అయినా చిక్కుతారు.
1: ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ హ్యావ్ వైఫ్.
0: కౌసల్య వంటి తల్లులైనా ఎంతవరకు నేనైనా చిక్కుతారు.
1: ఐ కెన్ హ్యావ్ మదర్ ఆఫ్ ది చైల్డ్.
0: కానీ నా లక్ష్మణ వంటి సోదరుడు నాకు చిక్కడు ఇంకా.
1: బట్ ఐ కెనాట్ గెట్ ఎ బ్రదర్
0: లక్ష్మణ. లక్ష్మణుడి జీవితం నాకు అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో బ్రదర్ లైక్ లక్ష్మణ.
0: నేను కూడా నువ్వు పోతాను.
1: ఐ విల్ ఆల్సో గో.
0: ఓ జాంబవంత,
1: ఓ జాంబవంత,
0: ఓ సుగ్రీవ,
1: సుగ్రీవ,
0: ఓ అంగద, ఓ హనుమంత, మీరందరూ ఇంకా కిష్కిందకు వెళ్ళండి.
1: బెటర్ యూ గో బ్యాక్, యూ రిటర్న్.
0: లక్ష్మణ మూర్తి నుంచి వెనుకకు రాకపోతే నీ సముద్రంలోనే పడిపోతానన్నాడు.
1: ఇఫ్ లక్ష్మణ డజంట్ రీగెయిన్ హిస్ కాన్షియస్నెస్ ఐ విల్ ఆల్సో గో.
0: అలాంటి స్నేహం అంటే ఆత్మ ఒక్కటే.
1: ఆత్మ స్పిరిట్ ఇస్.
0: మన వైస్ ఛాన్సలర్ చెప్పాడు, రాముడు దేవుడు, లక్ష్మణుడు జీవుడు అన్నారు.
1: వైస్ ఛాన్సలర్ సెట్ రామ ఇస్ గాడ్, లక్ష్మణ ఇస్
0: ఇండివిజువల్. లక్ష్మణుడు కూడా జీవుడు కాదు, లక్ష్మణుడు దేవుడే.
1: లక్ష్మణ ఇస్ నాట్ ఇండివిజువల్, హీస్ ఆల్సో గాడ్.
0: అందరూ దేవుళ్ళే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: జీవులు అనేటువంటి వారే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్
0: జీవత్వం అనేటువంటిది. ఏమిటి?
1: వాట్ ఇస్ ఇండివిజువల్?
0: చైతన్యమే జీవత్వము. అదే దైవత్వం.
1: ఇట్ ఓన్లీ ద బాడీ దట్ మేక్స్ యూ.
0: కాబట్టి దైవం సర్వుడు ఎందు ఉంటున్నాడంటే చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు సర్వుడు ఎందు.
1: గాడ్ ఈస్ ఇన్ ఆల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
0: కనుక ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించేటువంటిది పవిత్రమైనటువంటి ప్రేమ.
1: సో దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టోటల్ అవేర్నెస్ ఇస్
0: ప్రేమ. స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.

జనుప చేలకు ముత్యాల సరులు గూర్చి మిరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొగము అల్లంత విప్పీ

0: సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే దినకరుడు శాంతుడైతోచే.
1: The sun is calm and quiet, peaceful.
0: పగటి వేళ తక్కువై రాత్రి వేళ అధికమై ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins us with the daytime being short and the night duration being long.
0: దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే.
1: The days have become short and the cold winds are blowing fiercely.

0: వచ్చి
1: ది బ్యూటిఫుల్ మంత్ ఆఫ్ పుష్య అప్రోచ్డ్
0: ప్రేమస్వరూపుల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: భారతీయుల పర్వదినములన్నీను విశిష్టమైన అంతర్భావంతో కూడిన అంతరాత్మతో కూడిన ఆనంద సౌధములే కాని కేవలము ఆడంబర సూక్తులు కావు.
1: ఆల్ ది ఫెస్టివల్స్ ఆఫ్ భారతీయస్ హ్యావ్ గాట్ స్పెషల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్నర్ ఫీలింగ్ అండ్ గివ్స్ అస్ ఆల్ బ్లిస్ అండ్ జాయ్. దే ఆర్ నాట్ వన్ ఆఫ్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థము, ఒక అద్భుతమైనటువంటి యొక్క విశిష్టత, భౌతికమైనటువంటి యొక్క మార్పులతో కూడినటువంటి ఆనందమును చేకూర్చుతూ వస్తున్నది.
1: ఎవ్రీ ఫెస్టివల్ హ్యాస్ గాట్ వండర్ఫుల్ మీనింగ్ ఎక్స్ప్రెషన్ అండ్ సిగ్నిఫికెన్స్ అండ్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్.
0: సూర్యుడు ప్రతి నెల ఒక రాశిపైన ప్రవేశిస్తుంటాడు.
1: Sun enters into every house of the Zodiac.
0: Run 12 నెలలకు 12 రాశులపైన ప్రవేశిస్తుంటాడు.
1: He steps into 12 houses of the Zodiac system.
0: ఇందులో ప్రధానమైనటువంటి రాశులు 4.
1: The main houses are 4.
0: మొదటిది మకర సంక్రమణ.
1: The first one is Capricorn, the goat.
0: రెండవది కర్కాటక సంక్రమణ.
1: The second one is Cancer of the Zodiac, fourth sign.
0: మూడవది తులా సంకరణ.
1: Third one is తులా సంకరణ.
0: నాలుగవది మేష సంకరణ.
1: The fourth one is మేష.
0: ఈ నాలుగింటి యందు ప్రధానమైనటువంటి సంకరణ కేవలము మకర సంకరణ.
1: Of all the most important one is that of Capricorn, the tenth sign of Zodiac.
0: ఈ మకర సంకరణంలో అనేక విధములైనటువంటి యొక్క భౌతిక, నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, దివ్యమైనటువంటి యొక్క సంభూతులతో కూడినటువంటిదై ఉంటుంది.
1: దిస్ విల్ బి ఫుల్ ఆఫ్ ఎథికల్, మోరల్, ఫిజికల్, రైచువస్ చేంజెస్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఈ సంకరణం నుంచి సూర్యుడు నేటి నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు ప్రయాణమవుతుంటాడు.
1: ఫ్రమ్ దిస్ డే Sun moves from south towards north.
0: Uttara disha anaga emiti?
1: What do you mean by northward movement?
0: Mochadayakamainatundi sthanamane uttara disha untaru.
1: Northward movement is the one that confers liberation.
0: Anaga hima plus chalam, himachalam.
1: Meaning combination of two words, hima chalam, himachalam.
0: Anaga hima plus achalam, himachalam.
1: Meaning Hima plus Achalam, Himachalam.
0: ఏమిటి ఈ హిమాచలం?
1: What is this హిమాచల?
0: హిమం అనగా పరిశుద్ధము.
1: హిమా మీన్స్ ఆల్ ప్యూర్.
0: హిమం అనగా పరిపూర్ణమైనటువంటి యొక్క తెల్లదనం.
1: హిమా మీన్స్ దాట్ విచ్ ఇస్ టోటలీ వైట్.
0: అచలం అనగా సుస్థిరం.
1: అచల మీన్స్ దాట్ విచ్ ఇస్ స్టేబుల్.
0: ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క హిమము, ప్రశాంతమైనటువంటి యొక్క హిమము అచలమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉంటుంది.
1: దేర్ఫోర్ ది ప్యూర్ వైట్ బ్రైట్నెస్ బికమ్స్ క్వైట్ స్టెడీ.
0: ఏమిటి ఆ స్థానము?
1: వాట్ ఇస్ దట్ పొజిషన్?
0: అది ఏ హృదయ స్థానము.
1: దట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ హార్ట్.
0: హృదయము నిర్మలముగా, నిశ్చలముగా, ప్రశాంతమైనటువంటి స్థితి అందే ఈ సూర్యుడు అనేటువంటి బుద్ధి అందులో చక్కగా ప్రవేశిస్తాడు.
1: Here the sun is the intellect who will certainly step into a heart when it is pure and solid and at peace.
0: Manam ekkadano bahyamainatunti bhautikamainatunti prayanamulu cheyanakkaledu.
1: We don't need to undertake external outer journey.
0: Anaga ee uttarayana prayanam anaga mana yokka buddhini antarmukhamuga maralchatame.
1: Movement towards north direction meaning directing intellect inward.
0: హృదయము దిశకు దీనిని పంపటమే.
1: Intellect has to turn towards the heart.
0: ఈ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆనందమే మానవునికి నిజమైన ఆనందం.
1: The internal joy is the true happiness.
0: బాహ్యమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి ఆనందములు అస్థిరములు.
1: దట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఫిజికల్ ఆర్ టెంపరీ.
0: ఇది కేవలము క్షణభంగురమైనటువంటివి,
1: దర్ మొమెంటరీ.
0: నిత్యము సత్యము నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వమే నిరంతరము కూడాను అక్షయమై అమరమై అనంతమై ఉంటుంది.
1: That which is eternal, pure and solid nature of Atma is infinite and eternally immortal.
0: Mocha sadhanamu annaru.
1: This is the center of liberation.
0: Deeniki chese prayaname mocha sadhakamu annaru.
1: Journey towards that is aspiration towards liberation.
0: Kanuka sankranti anaga antarmukhamainatundi drishtini oka nirmalamainatundi hrudayanni parishuddhamainatundi yokka tattvanni prabodhinchetundi yokka కరణమే సంక్రమణం.
1: సంక్రాంతి మీన్స్ ద మూవ్మెంట్ దట్ వుడ్ మేక్ అస్ ఇన్ వర్డ్ ఇన్ విత్ ఆల్ ప్యూరిటీ.
0: కనుక ఈ సంక్రాంతి అనేటువంటిది సూర్యుడు ఏ విధంగా ఉత్తర దిశకు ప్రయాణం అవుతున్నాడో అదే విధంగానే మన అంతర్ముఖం నందు బుద్ధిని ఆత్మవైపున మరల్చి దీనిని అటువైపునే ప్రయాణం సలపాలి.
1: జస్ట్ యాజ్ యు ఫైండ్ ద సన్ మూవింగ్ టువర్డ్స్ ద నార్త్, we have to direct our intellect inward towards liberation.
0: ee uttarayana kalamune pavitramaina kalamani prabodhistu vachindi vedam.
1: Veda teaches this time is highly auspicious, northward movement.
0: ee pavitramainatundi yokka dinamu nimittamai 56 dinamulanta kudanu saratalpam paina pavalinchinatundi bhishmudu kudanu ee pavitra kalamunakai kaachi unnadu.
1: As these days happen to be quite auspicious, that great warrior Bhishma was resting on the bed of arrows.
0: ee pavitra kalamulo maraninchinatundi prati vyakti kudanu kevalamu divyatvanni pondagaladani mana puranamulu yokka prabodhanu.
1: The teaching of the epics is this: the one who leaves this mortal body during this sacred time will certainly attain liberation.
0: Kanuka sankramanamulaga kevalamu okkokka nela suryudu okkokka రాశి పైన ప్రవేశిస్తుంటాడు.
1: సంక్రమణ మీన్స్ ద షిఫ్టింగ్ ఆఫ్ సన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ ఇన్ జుడైక్.
0: ఈ 12 రాశులు యందు కూడాను మకర రాశి చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇన్ ఆల్ ద 12 హౌసెస్ ద క్యాప్రికార్న్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ మకర సంక్రాంతి అనేటువంటిది ఒక శాంతిని కాంతిని ప్రబోధిస్తుంది అందిస్తుంది.
1: దిస్ క్యాప్రికార్న్ గివ్స్ us పీస్ అండ్ ఆల్సో లైట్.
0: దీనికి మరొక విధంలో మనము ప్రాకృతంగా మన విచారణ చేసినప్పుడు,
1: when we inquire from the worldly view point,
0: ఇది ఆంగ్ల సంవత్సరముగా ప్రారంభమైంది ఈ సంక్రాంతి.
1: This Sankranti begins as per the English calendar.
0: జనవరి 13-14 తేదీలందు ఈ సంక్రాంతి ప్రారంభమవుతుంది.
1: The Sankranti begins on 13th and 14th of January.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక శారీరక మానసిక శాంతిని కూడాను విశ్రాంతిని కూడాను చేకూరుస్తుంది.
1: ఇట్ గివ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్ ఆల్సో.
0: ఈ నెలలో రైతుకు కాని మరెవరికి కాని భూమిని ఆధారం చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడాను విశ్రాంతిగా ఉంటాడు.
1: ఎ ఫార్మర్ ఆర్ అగ్రికల్చరిస్ట్, ఎనీ వన్ హూ డిపెండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఎర్త్ ఆర్ ద సాయిల్ విల్ బి ఎట్ పీస్.
0: ఈ కర్షకుడు ఏ విధమైనటువంటి పనులు లేక శాంతిగా తన గృహంలో పండించిన పంటను భుజించి ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: ద ఫార్మర్స్ దే ఫైండ్ ఎనఫ్ ఆఫ్ లెజర్ టు ఎంజాయ్ అండ్ సర్టన్లీ ఎంజాయ్ ద గ్రెయిన్ దట్ హీ కలెక్ట్.
0: నిజముగా కర్షకులకు ఈ ఒక్క నెల తప్ప మరొక నెల వారికి విశ్రాంతి చిక్కదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఫార్మర్స్ ఆర్ బిజీ ఆల్ రౌండ్ ది ఇయర్ ఎక్సెప్టింగ్ దిస్ మంత్.
0: సకల సంపదలను కూడా వారు గృహంలో చేర్చుకుంటారు.
1: దే విల్ హ్యావ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రెయిన్ ఎట్ హోమ్ బై దిస్ టైమ్.
0: ఇందులో నవధాన్యములు కూడా పండించి తమ గృహమును నిండించుకుంటారు.
1: దే విల్ ఫిల్ దేర్ హౌసెస్ విత్ ఆల్ 9 టైప్స్ ఆఫ్ గ్రెయిన్.
0: ఈ నవధాన్యముల చేత గృహమును నిండించుకున్నప్పుడు మనసును పండించుకుంటారు.
1: విత్ ఆల్ దేర్ గ్రెయిన్ దే విల్ హావ్ మెంటల్ సాటిస్ఫాక్షన్.
0: కనుకనే మానసిక శారీరక శాంతులు ఈ సంక్రాంతిలో అభివృద్ధి అవుతుంటాయి.
1: దేర్ఫోర్ ఇన్ దిస్ సీజన్ ఆఫ్ సంక్రాంతి దేర్ బి ఫిజికల్ అండ్ మెంటల్ రెస్ట్.
0: ఈ సంక్రాంతి అనేటువంటి యొక్క పదమునందే దీని యొక్క క్రాంతి ఎంతనో అంతరాత్మను అందిస్తూ వచ్చింది.
1: ద వెరీ వర్డ్ సంక్రాంతి కన్వేస్ యు ది ఇన్నర్ మీనింగ్ ఎ లాట్.
0: అయితే మానవుడు ఈ అంతరాత్మాన్ని గుర్తించుకోలేక,
1: బట్ మ్యాన్ వితౌట్ నోయింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్,
0: భారతీయుల ప్రాచీన సంస్కృతిని ఈనాడు విస్మరించి,
1: ద ఫర్గెట్ ది ఏన్షియంట్ ట్రెడిషన్ ఆఫ్ భారత్,
0: ఈ పవిత్రమైన పర్వదినముల యొక్క అంతరార్థాన్ని విస్మరించి,
1: ది ఫర్గెట్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది సీక్రెట్ ఫెస్టివల్,
0: భౌతికమైనటువంటి యొక్క లౌకికమైనటువంటి యొక్క క్రియల చేతనే మానవుడు సంతృప్తి పడుతూ ఉన్నాడు.
1: మ్యాన్ గెట్స్ హింసెల్ఫ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫిజికల్ వరల్డ్లీ యాక్టివిటీ.
0: ఎంతకాలము భౌతికమైన ఆనందమును అనుభవించినప్పటికీ నిత్య సత్యమైనటువంటి ఆనందం ఇందులో మనకు ప్రాప్తించదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ఇట్ విల్ నెవర్ రిమైన్ పర్మనెంట్.
0: ఎందు వెతికినప్పటికీ ఈ ఆనందం మనకు లభ్యం కాదు.
1: యు మే సర్చ్ ఎనీవేర్ యు నెవర్ గెట్ బ్లెస్.
0: వెతికి వెతికి వెతికి కడకు తన ఎందే తాను అర్థం చేర్చుకున్నప్పుడే ఆ నిజతత్వం తనకు అర్థమవుతుంది.
1: As you go on searching everywhere, you will understand it that it is within that gives you true bliss.
0: ముక్కుపై పెట్టుకున్నటువంటి అద్దములు ఇల్లంతా వెతికి కట్టకడపడి అయ్యో ఈ అద్దములు నా ముక్కుపైనే ఉన్నవే అనేటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించినట్టుగా ఈనాడు ప్రతి మానవుడు కూడాను తన యందే ఉండినటువంటి యొక్క నిత్యానంద బ్రహ్మానంద పరమానంద యోగానంద అద్వైతానందముల తత్వాన్ని అనంత మార్గంలో వెతికి కట్టకడపటకు తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేయున్నదే ఈ సంక్రాంతి.
1: ద గ్లాసెస్ ప్రెసెంట్ రైట్ ఆన్ ద నోస్ వన్ ఫర్గెట్స్ బట్ ఇన్ సర్చ్ ద గ్లాసెస్ ఎవ్రీవేర్ లైక్ దట్ ఇస్ ఎటర్నల్ సుప్రీం పర్మనెంట్ ఇమ్మోర్టల్ జాయ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ బట్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ ఎల్స్వేర్.
0: కనుక మనం ఆశించేటువంటి ఆనందము ఏ పరదేశమునందో లేదు.
1: దేర్ఫోర్ ద బ్లిస్
0: ఏ ప్రదేశమునందో లేదు.
1: The bliss we want is not present in a foreign land.
0: Tarayende atti aanandam untunnadi.
1: It is present within one's own self.
0: Devudu anetundi vaadu ye deshamunando ledu.
1: God is not present.
0: Ye parvathamulo undo ledu.
1: Not in a mountain.
0: Ye vaikuntha kailasa swargamulando ledu.
1: Not in vaikuntha kailasa.
0: Sarvamulku tane yokka hrudayame pavithramaina mandiramu.
1: A pure heart is the temple of God.
0: Kanaka mee bahirdrishtinanta kudanu antardrishtiga maarchukonataku ye manavudu prayatninchino vaade dhanyudavutadu.
1: Therefore, one would be redeemed if he diverts his external vision inward.
0: దన్యతను పొందినటువంటి వాడే మోక్షమును చెందుతాడు.
1: The one goes along this path will certainly be liberated.
0: అంతవరకు ఈ యొక్క మానవునికి మోహము తప్పినది కాదు.
1: Till then, man cannot be free from attachment.
0: మోహము ఉన్నంతవరకు మోక్షము మనకు చిక్కదు.
1: So long there is attachment, you cannot have liberation.
0: మోక్షము అనగా ఏదో ఒక ప్రత్యేకమైన ప్రదేశము కాదు.
1: Liberation is not a separate place.
0: మోహక్షయం మోక్షం అన్నారు.
1: This detachment is moksha or liberation.
0: ఈ మోహం అనేటువంటిది బాహ్య దృష్టి వలనే అది బలపడుతూ వస్తుంది.
1: This attachment is due to external looks.
0: ఏ మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకున్నో ఆనాడే ఈ యొక్క బహిర్దృష్టి అనేటువంటి యొక్క చంచలము చల్లారుతుంది.
1: The one who has got inward vision will certainly pacify the external approach.
0: మానవుడు అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సల్పుతున్నాడు.
1: Man undertakes various forms of spiritual pursuit.
0: నవవిధమైన మార్గములు యందు ఈయన ప్రవేశిస్తున్నాడు.
1: He takes to 9 paths of devotion.
0: కానీ ఎన్ని విధములైన మార్గములో ప్రవేశించినప్పటికీ తనకు లభించవలసినటువంటి ఒక స్థానము, తాను అనుభవించవలసినటువంటి స్థానము, తాను ఆనందించవలసినటువంటి స్థానము తన ఎందే ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: In spite of all pursuits in spiritual path that he aspires, that he wants to experience, he is present in within himself, which he forgets.
0: Vashya sadhanalanni kudanu kevalam appatikappatiki aanandanni chekutundi.
1: External endeavors give you temporary happiness.
0: Bhajana chese samayalo vineyanta varaku aanandanga untundi.
1: As we listen to bhajan, so long you listen, you will be happy.
0: Bhajanalu mugiyagane తన ఆనందం కూడా నిలిచిపోతుంది.
1: ద మూమెంట్ భజన్స్ కంక్లూడ్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఇది బాహ్య సంబంధమైనటువంటి చర్యలతో ఏర్పడేటువంటి ఒక ఆనందము బాహ్యంగానే ఉంటుంది.
1: ఆల్ ద హ్యాపీనెస్ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాక్టివిటీ విల్ బి ఓన్లీ ట్రాన్సియంట్.
0: కనుక భజనలు చేయకూడదని కాదు, మనం ఏ సాధనలు చేసినప్పటికీ వాటిని అంతర్ముఖంగా మార్చుకున్నటకు తగిన కృషి చేయాలి.
1: నాట్ దట్ యు షుడ్ నాట్ డూ భజన్స్, వాట్ యువర్ స్పిరిచువల్ పర్సూట్స్ యూ మే అండర్టేక్, యూ షుడ్ డూ ఇట్ ఇన్ వర్డ్ విత్ ఇన్నర్ ఫీలింగ్.
0: చేస్తారు, ధ్యానము చేస్తారు, యోగము చేస్తారు, ఈ రకమైనటువంటి యొక్క అన్ని కూడాను కేవలము దేహములకు సంబంధించినవే కానీ హృదయానికి సంబంధించినవి కాదు.
1: యు డూ వేరియస్ స్పిరిచువల్ పర్సూట్స్ సచ్ అస్ పెనెన్స్, ద మెడిటేషన్ అండ్ యోగా. దే ఆర్ ఓన్లీ
0: మానవుడు కూడాను చేసే సాధనలన్నీ కూడాను మనసు ద్వారానే చేస్తున్నాడు.
1: ఎవ్రీ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ అట్ ది మెంటల్ లెవెల్.
0: మనసు స్థిరమైనది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ స్టెడీ.
0: చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్దృఢం. ఇది మహా చంచలమైనటువంటిది, మహాప్రమాదమైనటువంటిది, మహా దృఢమైనటువంటిది ఈ యొక్క మనస్సు.
1: మైండ్ ఈస్ వేవరింగ్, ఇట్స్ డేంజరస్ అండ్ సో స్ట్రాంగ్.
0: ఎట్టి మనస్సుతో చేసినటువంటి సాధనలన్నింటి కూడాను హృదయమును ఏ రీతిగా చేరగలడు?
1: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఫాలోడ్ బై మైండ్, హౌ డస్ ఇట్ టేక్ యూ టు ద హార్ట్?
0: కానీ తాత్కాలిక తృప్తిని మాత్రం అందించి ఆ యొక్క తనలో ఆవేశించినటువంటి వేడిని చల్లారుస్తుంది మాత్రమే.
1: ఇట్ గివ్స్ యూ టెంపరరీ సాటిస్ఫాక్షన్ అండ్ పాసిఫైస్ ఆల్ ది హీట్ ఎమోషన్.
0: ఏ సాధనలు కూడాను శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చలేవు.
1: నో స్పిరిచువల్ పర్సూట్ వుడ్ ఎవర్ గివ్ యూ పర్మనెంట్ హ్యాపీనెస్.
0: సర్వ సాధనలు కూడాను బహిర్ముఖంగా ఆచరించేటువంటివి.
1: ఆల్ స్పిరిచువల్ ఎండ్యూవర్స్ ఆర్ ఎక్స్టర్నల్.
0: అవి నవవిధ మార్గములు.
1: ద నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: ద లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: దాస్యం,
1: సర్వీస్,
0: ఆత్మనివేదన,
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మనివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా మన దగ్గర లేదు.
1: The moment you surrender, nothing you have with you
0: remains. సర్వం అందులోనే మిళితమై ఉంటుండాలి.
1: Everything is there only.
0: కనుకనే అట్టి అంతర్దృష్టిని ప్రబోధింపచేసే నిమిత్తమై ఈ సంక్రాంతి ప్రారంభించి.
1: In order to give that teaching which is inward, which is inner,
0: సంక్రాంతి is meant. కేవలము ఒక ఫ్యామిలీ సాధన అనుకున్నాడు సుబ్బారావు చెప్పారు. ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది
1: సరెండర్.
0: అది కట్టకడపతి ఒక్కటే మనకు శాశ్వత ఆనందాన్ని చేకూర్చేది.
1: ద అల్టిమేట్ సరెండర్ గివ్స్ యు పర్మనెంట్
0: ఆత్మ నివేదనం.
1: దట్ ఈస్ సరెండర్.
0: ఇది కలిగిన తర్వాత మరొకటి ఇంకా

0: అన్నాడు సుబ్బారావు. చెప్పారు ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటిదిగా అనుకున్నారు.
1: సుబ్బారావు సెడ్ దట్ సంక్రాంతి ఈజ్ ఎ ఫ్యామిలీ అఫేర్ ఫెస్టివల్.
0: నిజమే, ఇది ఫ్యామిలీనే.
1: ఎస్ ట్రూలీ ఇట్ ఇస్
0: ఫ్యామిలీ. ఒక కుటుంబము, యావత్ ప్రపంచమే ఒక ఫ్యామిలీ.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ఎ ఫ్యామిలీ.
0: ప్రపంచమునకి సంబంధించినటువంటిది ఇది.
1: ఇట్స్ రిలేటెడ్ ది ఎంటైర్ వరల్డ్.
0: భార్య భర్త కొడుకులు కోడళ్ళు కోడళ్ళు మనుమళ్ళు ఇలాంటి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ రిస్ట్రిక్టెడ్ టు ద హస్బెండ్ ద వైఫ్ ద చిల్డ్రన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ అలోన్.
0: సర్వమానవ జాతికి సంబంధించినటువంటిది ఈ సంక్రాంతి.
1: ఇట్ ఈస్ రిలేటెడ్ ది ఎంటైర్ హ్యూమన్ రే.
0: వారికి తెలిసినను తెలియకపోయినను ఇది ఒక విధమైనటువంటి యొక్క అంతర్భావాన్ని చేకూర్చి నిజమైనటువంటి ఆనందాన్ని కలిగింపచేస్తుంది.
1: వెదర్ దే నో ఆర్ నాట్ బట్ ఇట్ గివ్స్ దెమ్ ది ఇన్నర్ జాయ్.
0: తెలిసి ముట్టినా తెలియక ముట్టినా అగ్ని ఏ విధంగా కాల్చునో ఆ విధంగా సంక్రాంతి యొక్క మహత్యమును గుర్తించినను గుర్తించకపోయినను ఆ సంక్రాంతి యొక్క విషయము సర్వలకుడును దీని అనుభూతి తనలో చేకూరుతుంది.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఇఫ్ యూ టచ్ ద ఫైర్ ఇట్ షూ టు బర్న్. లైక్ వైజ్ వెదర్ యు నో ఆర్ నాట్ సంక్రాంతి
0: గావించేటువంటిదే సంక్రాంతి.
1: సంక్రాంతి బ్రింగ్స్ mental transformation.
0: తనకి ప్రవర్తన యొక్క దీనిని పరిగణింపజేసినది సంక్రాంతి.
1: There will be change in behavior.
0: పవిత్రమైనటువంటి యొక్క ప్రకాశము అందించినటువంటిది సంక్రాంతి.
1: సంక్రాంతి gives us sacred light.
0: అంతర్భావం నందు చేకూరినటువంటి యొక్క సర్వ శక్తులు కూడాను బహిర్ముఖంగా ఆవిర్భవింపచేయునదే సంక్రాంతి.
1: All inner faculties would blossom it is during this period.
0: గుప్తమై అంతర్గతమై అగోచరమై ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని వ్యక్తీకరింపచేయునదే సంక్రాంతి.
1: సంక్రాంతి ఇస్ వన్ విచ్ మేనిఫెస్ట్ ఎక్స్ప్రెసెస్ దట్ విచ్ హిడెన్ ఇన్నర్ విచ్ ఇస్ నాట్ అపారెంట్ ది స్పిరిట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: కనుక ఇట్టి అనంతమైనటువంటి యొక్క అంతరాత్మతో కూడినటువంటిది ఈ సంక్రాంతి.
1: సంక్రాంతి హెస్ గాట్ దట్ ఇన్ఫినిట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: ఇది మనస్సుతో పాటు ప్రకృతిని కూడాను ఇందులో ప్రవేశపెడుతుంది.
1: Therefore it brings us, drives home the combination of the mind and
0: nature. ప్రకృతికి మనసుకు భేదం లేదు.
1: There is no difference between the nature and the mind.
0: మనస్సు ప్రభావమే ప్రపంచము.
1: The whole world is nothing but the effect of the mind.
0: మనోమూలం ఇదం జగత్. జగత్తంతా మనసు యొక్క స్వరూపమే.
1: The whole world is nothing but the form of the mind.
0: మనసే లేకపోతే జగత్తే లేదు.
1: When there's no mind, there's no world.
0: కనుక సర్వం కూడా మనోమయంగా ఉంటుండాలి.
1: So everything is the form of the mind.
0: కనుక అట్టి మనస్సును హృదయం వైపున మరల్చి దివ్యత్వం పైన ఇమిడ్చి దివ్య కాంతిలో మనము చింతించినప్పుడే ఈ యొక్క మన ప్రభావము ఏమి మనం బాధించకుండా ఉంటుంది.
1: Therefore we should direct our mind towards the heart and that should march towards the divinity and be in that splendor, the light.
0: అయితే మనసునందు కాని బయటే కాని మనలో ఇన్ని విధమైనటువంటి సంకల్పములకు మూల కారణం ఏమిటి?
1: However either in the mind or in our thoughts, what's the cause behind it?
0: ఇంద్రుని జయించినటువంటి వాడైనా కూడాను ఇంద్రియాన్ని జయించకపోతే వాడు అల్పుడే.
1: One might conquer even Indra. If he cannot conquer his indriyas or senses,
0: Indrudanaga evaru?
1: Who is Indra?
0: Indriyamulaku adhipatiye Indrudu.
1: Indra is the master of senses.
0: Ee indriyamulaku adhipati evaru? Manasse.
1: Who is the master of the senses? The mind.
0: Kaavatti manasse Indrudu.
1: So mind is Indra.
0: Atuvanti Indrunni manayante unchukoni ekkado bayata undinatundi Indrundi paina manamu యుద్ధం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: దట్ ఇంద్రా ఇస్ విత్ ఇన్ అస్. వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ ఫైటింగ్ విత్ హిమ్ విత్ ఔటర్ ఇంద్రా?
0: కనుకనే మొట్టమొదట మనో నిగ్రహం కావాలి.
1: ఫస్ట్ వీ నీడ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
0: మనసును నిగ్రహించినటువంటి వాడే మాధవుని చేగలడు.
1: ద వన్ హూ హెస్ గట్ అ కంట్రోల్ ఆన్ హిస్ మైండ్ విల్ రీచ్.
0: ఈనాటి యువకులు యందు అనంతంగా అభివృద్ధి అయ్యేటువంటి దుర్భావములు దుశ్చింతనలు దురాలోచనలు దుస్సంగముల యొక్క ప్రభావములు దీనికి ఇదే మూల కారణం.
1: This is the main cause for the presence of bad thoughts, ill feelings, bad behavior among youth today.
0: Yuvakulu yuvatulu ee vishayanni chakkaga gurtinchali.
1: Youth men and women should know this clearly.
0: Manalo aavirbhavincheetundi yokka ee durbhavamulaku evaru kaaranam?
1: Who is responsible for the bad thoughts?
0: ఈ దుశ్చింతలకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఈ దుఃఖములకు ఎవరు కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఈ దురాలోచనలకు ఎవరు కారణము?
1: ఫర్ మై నౌ
0: ఈ దుశ్చర్యలకు ఎవరు కారణము?
1: బ్యాడ్ యాక్షన్స్.
0: చక్కగా మీరు విచారించి లోతు తిరిగి ఆలోచించండి.
1: యు ఎంక్వైర్ వెల్, గో డీప్ ఇన్ టు ద మ్యాటర్.
0: అన్నింటికి నీ మూల కారణం ఆహారమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ ద మెయిన్ కాజ్ ఈజ్ ద ఫుడ్.
0: ఈ యొక్క ఆహారం చేతనే మనస్సు యొక్క భావములు అనంతంగా రూపొందుతూ వచ్చాయి.
1: యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద మైండ్.
0: ఈ మనస్సు బయటనున్నటువంటి ప్రకృతి దీన్ని ఆకర్షణ ఇదే చెప్పాడు సుబ్బారావు. ఆకర్షణ

0: దీన్ని ఒక విధమైన యొక్క ఆకర్షిస్తుంది.
1: మైండ్ అట్రాక్ట్స్ ది ఔటర్ వరల్డ్ యాజ్ స్టేటెడ్ బై సుబ్బారావు.
0: దీనికి సరైనటువంటి దృష్టాంతం మీకు కావాలనుకున్నప్పుడు,
1: ఇఫ్ యూ వాంట్ గుడ్ ఎగ్జాంపుల్,
0: నిత్య జీవితంలో ఈనాటి యువకులు యువతులు ప్రతి మానవుడు కూడాను అనుభవించేటువంటి యొక్క ఆనందంలోనే ఈ యొక్క అంతరాత్మ మీకు గుర్తించుకోవచ్చు.
1: యూ విల్ ఫైండ్ ఇట్ యాజ్ ఇన్నర్ అండర్లైన్ కరెంట్ ఇన్ ది డైలీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెన్ అండ్ విమెన్.
0: ప్రతి ఇంటి ఎందుకు కూడాను ఈనాడు టీవీ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ హౌస్ టుడే దేర్ ఇస్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి కలర్ టీవీలు పెట్టుకుంటారు.
1: రిచ్ పీపుల్ విల్ హ్యావ్ కలర్ టీవీ.
0: ఇంకా శ్రీమంతులైనటువంటి వారికి స్టార్ టీవీలు పెట్టుకుంటారు.
1: ఇఫ్ దే ఆర్ స్టిల్ మోర్ రిచ్ ఎనఫ్ దే విల్ హ్యావ్ స్టార్ టీవీ.
0: ఇవి కేవలం ఒక డైనింగ్ హాల్లో మాత్రమే కాదు, డ్రాయింగ్ రూమ్ లో కాదు, బెడ్రూమ్ లో కూడా పెట్టుకుంటారు.
1: దే విల్ ఇన్స్టాల్ కలర్ టీవీస్ నాట్ ఓన్లీ ఇన్ ది డ్రాయింగ్ రూమ్, దే విల్ హ్యావ్ ఇట్ ఇన్ ది డైనింగ్ హాల్ అండ్ ది బెడ్రూమ్.
0: ఏనాడు మన ప్రపంచంలో ప్రారంభమైనవో ఆనాడే మానవుని యొక్క మనస్సు మాలిన్యమైపోయింది.
1: The day when TVs started, the mind is polluted among in mankind.
0: మీరు చక్కగా యోచించండి, టీవీలు రాకమునుపు మన యొక్క మనోదౌర్బల్యం ఇంతగా ఉండేటువంటిది కాదు.
1: ప్రయర్ టు ది ఇన్స్టాలేషన్ ఆఫ్ దిస్ టీవీ,
0: మనసు ఇలాంటి దుర్భావం ఏనాడు కూడా అధికంగా కలిగేటువంటివి కాదు.
1: నెవర్ వాజ్ ద మైండ్ సో ఇంప్యూర్ డర్టీ.
0: ఇవి ప్రారంభించక మనకు ఇటువంటి దుశ్చర్యలు ఏమాత్రం కూడా మనం కని విని ఎరగము.
1: ప్రయర్ టు దీస్ డేస్ ఆఫ్ టీవీ,
0: ఒక్కరో కోటికి ఒక్కరో జరుపుతుండేటువంటి వారు,
1: వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ క్రోర్.
0: ఈనాడు చిన్న చిన్న గుడిసెలు ఎందుకు కూడా ఈ టీవీలు ప్రారంభమైనాయి.
1: టుడే వీ ఫైండ్ టీవీస్ ఇన్ హట్స్ ఆల్సో.
0: ఆ టీవీలు ఏ విధమైనటువంటి మార్పులు తెస్తున్నాయి?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ ఫైండ్ ఇన్ టీవీ?
0: భోజనం చేసే సమయంలో కూడా డైనింగ్ హాల్లో ఎదురుగా ఈ టీవీలు పెట్టుకుంటారు.
1: యాజ్ దే స్టార్ట్ ఈటింగ్ ఇన్ ద డైనింగ్ హాల్ దే విల్ హ్యావ్ టీవీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెం. దాన్ని
0: చూస్తూ దీన్ని భుజిస్తుంటారు.
1: యాజ్ దే వాచ్ దే స్టార్ట్ ఈటింగ్.
0: భుజించేటువంటి ఆహారం కాదు,
1: ఇస్ నాట్ ద ఫుడ్,
0: ఆ టీవీలో చూసేటువంటి మాలిన్యమే వీడు భుజిస్తున్నాడు.
1: వాట్ ఎగ్జాక్ట్లీ దే ఈట్? All concentration on the TV.
0: ఆ దృష్టి చేతనే సృష్టి మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దట్ ద హోల్ థింగ్ విల్ బి
0: అచీవ్. ఎలాంటి చర్యలు, ఎలాంటి దృశ్యములు, ఎలాంటి భావములు మనం చూస్తున్నామో అలాంటి దృశ్యములు, అలాంటి భావములు, అలాంటి యొక్క దుశ్చర్యలే మనలో ప్రవేశిస్తున్నాయి.
1: As you watch the actions, the scenario and the feelings over there on TV, you will have them in turn.
0: కనుకనే మన లోపల తెలియని రీతిగా కూడా మనలో కొన్ని ఆవేదనలు, ఆవేశములు అనేక అభివృద్ధి అవుతున్నాయి.
1: సో అన్నోయింగ్లీ యు ఆర్ ఎజిటేటెడ్, యు ఆర్ డిస్టర్బ్.
0: అది నీకు తెలియదు,
1: యు డోంట్ నో దాట్.
0: కానీ నేను ఏనాడు దీన్ని చింతించలేదే, ఇలాంటి భావాలు నాకు ఎందుకు రావాలని విచారిస్తాడు.
1: యు మే ఫీల్ దట్ యు నెవర్ ఎంటర్టైన్ సచ్ ఎ థాట్, బట్ హౌ ఇస్ ఇట్ దట్ యు హావ్?
0: కానీ ఈ దుశ్చర్యలు, ఈ దుర్భావములు, దురాలోచనలు ఆ టీవీలో చూసినటువంటి బీజములే మన హృదయంలో నిలిచిపోయినాయి.
1: ఆల్ ది బ్యాడ్ యాక్షన్స్ అండ్ ఆల్ ది ఈవిల్ థాట్స్ ఆర్ బికాస్ ఆఫ్
0: అవన్నీ. సమయాన్ని పురస్కరించుకుని తిరిగి అవి మొక్కలుగా వచ్చి నీలో ఇలాంటి భావాలంతా అభివృద్ది పరుస్తూ ఉంటుంది.
1: ది పాసేజ్ ఆఫ్ దిస్ టైమ్ దోస్ సీడ్స్ విల్ స్ప్రౌట్ అప్.
0: కనుక మనం భుజించే సమయం లోపల భయంకరమైనటువంటి విషయాలు మనం మాట్లాడకూడదు.
1: As we eat, we should never discuss horrible things.
0: Oka udregakaramainaatti vishayalu kuda manam chinchinchakoodadu.
1: We should never think of agitated matters.
0: Manam bonchestu okarikokaru vaadopavadam cheyakoodadu.
1: As we dine, we should not argue with each other.
0: Bonchesame lopala silent, kevalam nishabdanga boncheyali.
1: We should eat observing silence.
0: Ee maatalu yokka తరంగములు కూడాను మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: బికాస్ ద వేవ్స్ ఆఫ్ దీస్ సౌండ్స్ విల్ గెట్ ఇన్ టు యువర్ హార్ట్.
0: ఎలాంటి భావములు, ఎలాంటి తరంగములు మనలో ప్రవేశిస్తున్నాయో అలాంటి ఊహలే మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వేవ్స్ ఆఫ్ ద సౌండ్స్ దట్ యు రిసీవ్, యు విల్ హ్యావ్ ద థాట్స్ అకార్డింగ్లీ.
0: కనుక మనలో ఇలాంటి తరంగములను ఆవేశింపకుండా, ఆవిర్భవించకుండా ఈ విద్యమైన దృశ్యాన్ని మనం కొంతవరకు మర్చుకోవాలి.
1: Therefore, we should see that such vibrations do not originate within us, nor we entertain
0: star receive them. TV vachai.
1: Then we have star TV.
0: Manishini poorthi kudunu masi chestuntundadi.
1: That is ruining man totally.
0: Manikyam vanti manava jeevithanni masibuggulu kammukuntunnaru.
1: The gem of human life is just sold like gold.
0: Idi edo maaku prashanthanu andistundadani bhavistunnaru.
1: They think that it confers peace.
0: Kaadu kaadu, tatkalikamaina prashanthini istundadi neeku chuchi aanandistunnavu.
1: It gives you temporary happiness and
0: tadupari adi neelo praveshinchi enni vidharam ninnu pedatippalabadutundo neeku teliyadu.
1: Later, as these things get into you, to which direction you go you don't.
0: ఇది తేనె పూసిన కత్తి వంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నైఫ్ స్మెల్.
0: తేనె నీవు నాకుతూ నాకుతూ పోతే నాలుకనే కోసి వేసేస్తుంది.
1: యాజ్ యూ స్టార్ట్ గో ఆన్ లికింగ్ ద స్వోర్డ్, ద టంగ్ విల్ బి కట్.
0: కనుక ఇలాంటి దృశ్యములంతా కూడా ఈనాటి యువకులు ఎందు, యువతులు ఎందు ప్రవేశించడం చేతనే ఈనాడు భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: బికాస్ ఆఫ్ దీస్ సీన్స్ యాజ్ దే వాచ్ ఆన్ టీవీ,
0: అశాంతిమయంగా ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ రెస్ట్లెస్,
0: కేవలం ఆవేశమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్,
0: ఉద్రేకమయంగా ఉంటుండాలి.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్,
0: ఉత్సాహం అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎంథూజియాజం,
0: ఏదో ఉత్సాహంగా ఉండినట్టుగా నటిస్తున్నాడే కానీ మానవుడు.
1: మ్యాన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ ఇస్ ఎంకరేజ్,
0: కానీ అది ఉత్సాహం కాదు.
1: బట్ ఇట్స్ నో ఎంథూజియాజం,
0: ఏమండి బాగున్నారా నవ్వినట్టు, కానీ అది కేవలం ఒక సినిమా నవ్వు.
1: దే స్మైల్
0: లోపల బాధలుగా ఉంటుండాలి.
1: They smile and say,
0: "Are you happy?" మానవునికి బాధలు లేనటువంటి మానవుడు ఎక్కడ కనిపించడు.
1: There is no man today without a problem.
0: కనుక జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది.
1: The whole life is full of grief.
0: ఎలాంటిది? ఒక దుఃఖము కాదు, రెండు దుఃఖములు కాదు, మూడు దుఃఖములు కాదు, అన్ని దుఃఖములుగానే రూపొందుతుంటాది.
1: Not one form of grief or sorrow, or everything is
0: అన్ని చింతామయంగా ఉంటుంది.
1: Everyone is of anxiety.
0: పుట్టుట ఒక చింత,
1: birth.
0: భూమి నుండుట చింత,
1: life on earth.
0: సంసారం ఒక చింత,
1: ఫ్యామిలీ.
0: చావు చింత,
1: డెత్.
0: బాల్యమంతయు చింత,
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత,
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత,
1: లైఫ్.
0: చెడుపు చింత,
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత,
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత,
1: డిఫికల్టీస్.
0: సంతసం ఒక చింత,
1: హ్యాపీనెస్.
0: వింత చింత,
1: ఆల్ ది మిస్టరీ.
0: ఇంత చింతలు కలిగినటువంటి చింత చెట్టు పైన కూర్చొని సంతోషంగా ఉండాలంటే ఎట్ట మీకు చూపిస్తుంది?
1: యు ఆర్ సీటెడ్ under the tree, tamarind, full of spines. How do you find happiness?
0: It is one full of all kinds. It
1: is one full of all
0: kinds.
1: It is one of all worries and
0: problems. If you live in this day, you will be happy and happy.
1: Living there full of problems, how do you expect to be happy?
0: It
1: is not possible.
0: If you are not possible, you will be able to change your mind, your mind, your mind, your mind, your mind, your mind, your mind, your mind.
1: So what should we change today? We should properly direct all our vision, listening at a word.
0: సంక్రమణకు సరైనటువంటి అర్థం.
1: That is the true meaning of సంక్రమణ.
0: మనలో ఎట్టి పవిత్రమైనటువంటి పరివర్తన లేకపోతే ఎన్ని సంక్రాంతులు వచ్చి మనం ఏం ప్రయోజనం?
1: Without sacred transformation, what is the fun of festival like
0: సంక్రాంతి? లోపల అరసలు తింటుంటారు, పొద్దునంతా మీరు తిన్నారు, ఆ తినేంత వరకే దాని తీపు.
1: This morning you must have tasted arisha, the prasadam distributed.
0: తదుపరి అది చేదుగా మారిపోతుంది.
1: Later it becomes bitter.
0: అరిసెతో వచ్చేటువంటిది కాదు మనకు ఆనందము.
1: Is not the happiness that you get out of arisha.
0: పరమనాలతో కలిగేటువంటిది కాదు పర్వదినములు.
1: And the festival is not out of
0: wrath. పవిత్రమైన భావాలతో మన జీవితాన్ని పోషించుకునేటువంటిది పర్వదినముల యొక్క ప్రధాన అర్థం.
1: A sacred festival should be spent with sacred ideas.
0: ప్రతి పర్వదినమునకు ఒక అంతరార్థం ఉంటుంది.
1: Every festival has inner meaning.
0: కనుక చాలా మంది యువకులు అనుకుంటుంటారు,
1: మెనీ యూత్ ఫీల్,
0: మానవుడిగా పుట్టి
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్,
0: ఇంత మాత్రం స్వాతంత్రం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఇండిపెండెన్స్, వాట్
0: ఫర్? చిన్న చేప నీళ్ళలో కూడా స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: టైనీ ఫిష్ మూవ్స్ ఫ్రీలీ ఇన్ వాటర్.
0: చిన్న పక్షి కూడా ఆకాశంలో స్వతంత్రంగా సంచరిస్తుంది.
1: బర్డ్ మూవ్స్ ఫ్రీలీ.
0: అడవిలో ఉన్నటువంటి ప్రతి అనిమల్ కూడాను, మృగములు కూడాను స్వేచ్ఛగా సంచరిస్తుంది.
1: ఎవ్రీ బీస్ట్, ఎనిమల్,
0: మానవుడు స్వతంత్రంగా ఉండకూడదు.
1: వై నాట్ మ్యాన్?
0: ఎందుకు వీడు స్వతంత్రంగా సంచరించకూడదు?
1: వై కాంట్ హి మూవ్ ఇండిపెండెంట్?
0: యువకులు ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశ్నల వర్షము అధికంగా ఉంటుండాలి?
1: సో యూత్ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్.
0: నిజమే.
1: ఎస్,
0: చేప స్వతంత్రంగా ఉండటం నిజమే.
1: ఎస్, ఫిష్ ఇస్ ఫ్రీ.
0: పక్షులు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: బర్డ్స్ మూవ్ ఫ్రీలీ.
0: మృగములు స్వతంత్రంగా సంచరించడం నిజమే.
1: అనిమల్స్ మూవ్ ఫ్రీలీ.
0: కానీ
1: బట్
0: ఏ విధమైన స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ దే హావ్?
0: చేప స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: ఫిష్ ఎంజాయ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఫిష్.
0: మృగములు మృగ స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాయి.
1: అనిమల్స్ విల్ హ్యావ్ అనిమల్ ఫ్రీడమ్.
0: పక్షులు పక్షి స్వతంత్రాన్ని అనుభవిస్తుంది.
1: బర్డ్ విల్ హ్యావ్ బర్డ్ ఫ్రీడమ్.
0: మనిషి మనిషి స్వతంత్రాన్ని అనుభవించు, మృగ స్వతంత్రాన్ని అనుభవించవద్దు.
1: యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ దిస్ హ్యూమన్ ఇండిపెండెన్స్, నాట్ దట్ ఆఫ్ అనిమల్ ఇండిపెండెన్స్.
0: నేను మనిషి అని చెప్పిన చెప్పుకుంటూ మృగము వలె సంచరించడం ఇది సరైన స్వాతంత్రమేనా?
1: యు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ బిహేవ్ లైక్ అనిమల్, కెన్ దట్ బి ఇండిపెండెంట్?
0: మనిషి వలె స్వతంత్రాన్ని అనుభవించు.
1: Enjoy the independence with the spirit that you are a human being. Do not experience
0: it as an animal. The animal independence
1: is dangerous. ఏదో
0: మృగాలు అనుభవిస్తున్నాయని మనము అనుభవిస్తే మనము ఒక మృగంగా తయారవుతాం.
1: If you follow the path of animal, you too become an animal.
0: కనుకనే మన స్వతంత్రము, మనిషికి ఉండవలసిన స్వతంత్రము మనిషి స్వతంత్రమే.
1: Therefore the independence we should have is that of human independence.
0: ఈ మనిషి యొక్క స్వతంత్రం ఏమిటి?
1: What is human independence?
0: కొన్ని పరిమితులు ఉంటుండాలి ఈ మనిషికి.
1: Man has certain limits.
0: సత్య మార్గములో ప్రవేశించాలి.
1: Is to go along the path.
0: ధర్మాన్ని అనుసరించాలి.
1: Follow righteousness.
0: ప్రేమను పెంచుకోవాలి.
1: Develop love.
0: శాంతితో జీవించాలి.
1: Live in peace.
0: ఇంకా అహింస అనేటువంటి దాన్ని పాలించాలి.
1: And you should observe non-violence.
0: ఈ ఐదింటితోనే నీవు స్వతంత్రాన్ని అనుభవించుకో.
1: Have independence with all these five.
0: ఇది ఏ నీ పంచభూతముల యొక్క పరతత్వము.
1: దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ప్రపంచమంతా కూడా నువ్వు పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతముల యొక్క మయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: పర్వతములంతా కూడా నువ్వు శిలామయము.
1: మౌంటైన్స్ ఫుల్ ఆఫ్ రాక్.
0: వృక్షములంతా కష్టమయము.
1: ట్రీస్.
0: భూమంతా మృణ్మయము.
1: ఎర్త్ ఇస్
0: దేహమంతా మాంసమయము.
1: ద హోల్ బాడీ ఇస్
0: ఫ్లెష్. ఈ ఉన్నదంతా కూడా ఈ పంచభూతములే.
1: సో ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క అనుకూల నిమిత్తమై,
1: for the sake of convenience,
0: mana aananda nimittamai,
1: for our joy,
0: karanu door gaanu windows gaanu table gaanu benches gaanu mana maarchukuntunnam.
1: You may make this wood as a table or a window or like that.
0: Idi table, idi kurchi, idi door, idi window, ee peru roopamlo vere ayipoyindi kaani adi kashtave.
1: You may call it a table or a chair or window, but it's made of wood anyway.
0: Inka paravatamlo endunnatundi okka sila,
1: then the rock on the mountain,
0: idi kevalamu అన్ని రకములైనటువంటి మార్పులు గాను మనం చేసుకుంటున్నాం.
1: యూ కెన్ చేంజ్ ఇట్ ఎనీ వే యూ వాంట్.
0: ఏ మార్పులు?
1: వాట్?
0: తొక్కేది రాయి.
1: దట్ ఓన్లీ ట్రెడ్ ఆన్ ఇట్.
0: మొక్కేది రాయి.
1: యూ ఆఫర్ ఓవర్
0: సాన్. కట్టేది రాయి. కట్టేది రాయి.
1: ద వన్ యూ బిల్డ్ ఇస్ ద రాక్.
0: కొట్టేది రాయి.
1: దట్ యూ జస్ట్
0: కట్టేది, కొట్టేది, మొక్కేది, తొక్కేది అంతా రాయి.
1: సో ద వన్ దట్ యూ ట్రెడ్ అపాన్, ద వన్ యూ ఆఫర్ యువర్ ఓవర్ సాన్, ద వన్ యూ మోల్డ్ ఇస్ ద స్టోన్.
0: తొక్కే రాయి బండ.
1: సో ద వన్ యూ ట్రెడ్ అపాన్ ఇస్
0: తొక్కే రాయి విగ్రహము.
1: ద వన్ యూ సాల్యూట్ ఇస్
0: ఐడల్. రాయి చెట్టౌకము.
1: ద వన్ యూ
0: కొట్టే రాయి గుండు. కొట్టే రాయి గుండు.
1: And then you chisel is this stone.
0: ఇవన్న చేరిన కానీ ఇది కేవలం శిలామయమే.
1: Everything, all of them is nothing but the stone.
0: ఇవన్న మన అనుకూల నిమిత్తమే మార్చుకునేటువంటి ఒక పరికరములే.
1: These are all the changes as per your convenience.
0: కనుక ప్రపంచములో ఉండనంతా కూడా పంచభూతములే.
1: So in this world, five elements are present.
0: ఈ పంచభూతముల కంటే మరొక భూతం ఎక్కడ కనిపించడం లేదు.
1: Beyond the five, you don't find.
0: ఒకవేళ మరొక భూతం ఏమన్నా ఉన్నదని నీ వాదించుకుంటే ఆ ఉన్నది ఒక్కటే.
1: If you say there is sixth element, there is only one exists
0: anyway. అదే అంతఃకరణ.
1: That is inner senses.
0: Ivanni bahirkaranamulu.
1: Everything is outer.
0: Aa antakaranam yokka swaroopame atma tattvamu.
1: The inner sense is the nature of spirit.
0: Kanuka manavulu tama swatantrani tana anubhavinchalante ee identity ni minchi manam pokoorudu.
1: So man, in order to experience independence, should not go beyond five.
0: Vijayam chekurutundi.
1: Then only he'll be successful.
0: Andulone manaku taginatundi aanandam labhyamavutundi.
1: Then only he'll have happiness.
0: కనుక మానవుడు ఏదో ఒకటి చేస్తున్నారు కదా అని దాని స్వతంత్రాన్ని మనం అనుభవించాలని ఇమిటేషన్ గా పోకూడదు.
1: Therefore, because simply act, don't imitate.
0: ఈనాటి ఆధునిక యుగమునందు,
1: in the modern age,
0: ఈనాటి విద్యా ప్రభావమునందు,
1: because the effect of education,
0: అనుకరణ అనేటువంటి ఒకటి పెద్ద చెడ్డ వ్యాధి ప్రవేశించింది.
1: There is a deadly disease of imitation.
0: ఆయన ఏదో ఒక పైప్ వేసుకున్నాడు, పైప్ అనగా ఏమిటి, డ్రైనేజ్ పైప్ టైప్ వేసుకున్నాడు ఒక ప్యాంట్.
1: That person has put on a drainage pipe like pant.
0: Idi fashion anedi nenu kutichukunedi.
1: I take it as a fashion, I too will have it same time.
0: Okadu oka retta erupu, oka retta nalupu.
1: One fellow will have the shirt on one side red, other side black.
0: Idi kaliyuga fashion.
1: That is the fashion.
0: Nenu idi enta enta imitation.
1: It's just imitation.
0: You are man, you manushivi.
1: You are man.
0: You blind ga annitini anusarinchavaddu.
1: Never imitate blindly.
0: నీ కాన్షియన్స్ నీవు అనుసరించు.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ విధంగా కూడా మానవుడు అంత బలహీనుడైపోతున్నాడు.
1: లైక్ ది బికాస్ ఆఫ్ ఇమిటేషన్ మ్యాన్ హ్యాస్ బికమ్
0: వీక్. ఎంత బలహీనుడైపోయినాడు అంటే ఈనాటి యొక్క ప్రభావము,
1: హి హస్ బికమ్ మోర్ వీక్ టుడే.
0: ఈ సినిమాల వల్ల, టీవీల వల్ల, ఈ యొక్క రేడియోల వల్ల మానవుని యొక్క మనసు పూర్తి మాలిన్యమైపోతున్నాడు.
1: The human mind is completely polluted because of cinema, TV and radio.
0: అంతా కూడా ఈ విధమైనటువంటి యొక్క పెడమార్గం లోపల పూర్తి కలుషితం అయిపోతుంది.
1: ఆల్ ది సీక్రెట్ క్వాలిటీస్ లేటెంట్ విత్ ఇన్ హిమ్ ఆర్ పొల్యూటెడ్.
0: దివ్యమైనటువంటి శక్తి మహాబలహీనమైపోతుంది.
1: దేర్ఫోర్ ద డివైన్ పవర్ విత్ ఇన్ హస్ బికమ్ వీక్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మన ముక్కు పైన ఒక ఈగి వాలింది.
1: సపోజింగ్ ఇన్ యాంట్ జస్ట్ స్టెప్డ్ ఆన్ యువర్ నోస్.
0: మస్కిటో.
1: ఎ మస్కిటో ఆన్ ద నోస్.
0: ఆ మస్కిటో వాలినప్పుడు మొట్టమొదట అట్టంటాం,
1: ఫస్ట్ యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మరి వచ్చి అదే వాలుతుంది.
1: అగైన్ మస్కిటో ఫాల్.
0: నిన్ను టెస్ట్ చేస్తుండాలి, నీకు ఎంత ఓపిక ఉంటుండాలి అని.
1: The mosquito will be testing you how far you are patient enough.
0: రెండవ తూరు వచ్చినప్పుడు ఇంకా కొంచెం గట్టి అంటాము.
1: నెక్స్ట్ టైం యూ వేవ్ ఇట్, యూ జస్ట్ బ్రష్ ఇట్ అసైడ్.
0: మూడవ తూరు వచ్చినప్పటికీ యుద్ధం చేస్తాము.
1: థర్డ్ టైం యూ స్టార్ట్ ఫైటింగ్ విత్.
0: ఒక చిన్న మస్కిటో ఇంత పెద్ద దేహం పైన వాలినప్పుడు నీవు సహించుకోలేనటువంటి యొక్క దుర్బలుడైపోయినావు.
1: When a small mosquito falls on you, you are not able to bear it. You are not patient. You become so weak.
0: కేవలము నిన్ను పరీక్షింపజేయడానికి వచ్చినటువంటి మనిషితో పైన నీవు యుద్ధం చేయడానికి తగినటువంటి శక్తి లేకపోతుంది.
1: You are not able to fight with the mosquito that has come there to test you.
0: ఎంత బలహీనుడా నీవు కావటము.
1: Should you become so weak?
0: మన పూర్వీకులు ఎంత తపస్సు చేశారు.
1: Our ancients,
0: శరీరం పైన పుట్టలు పుట్టాయి.
1: They had ant hills all around.
0: Jeevulanta pallaadai.
1: There you find all kinds.
0: Mrugamulanta sancharinchayi.
1: Animals moved around.
0: Paavulanta praveshinchayi.
1: The snakes there.
0: Kaani ye maatramu chelinchaledu.
1: But he didn't have any kind of fear. He didn't move.
0: Inta drudha shaktito undinetundi manavattamu.
1: That human mind full of strong will. Today it has become weak.
0: Evaraina oka anulani maat ante manam undalemu.
1: If anyone
0: says,
1: anything you can't bear.
0: Shantam neeku lekapothundadi.
1: Can't you be peaceful?
0: ఇంత మాత్రం నీలో ఒక సరైనటువంటి ఓపిక లేకపోతే నీవు ఏమి సాధించగలం?
1: ఇఫ్ యూ డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్ వాట్ ఈస్ ది
0: ఈనాటి యువకులకు ఓపిక చాలా అవసరం.
1: యూత్ నీడ్ పేషెన్స్ టుడే.
0: నీవు భరించుకోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు
0: శాంతాన్ని సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ బి పీస్ఫుల్.
0: శాంతం లేకపోతే సౌఖ్యం లేదు.
1: వితౌట్ పీస్ యూ కెనాట్ బి హ్యాపీ.
0: కనుక నీకు శాంతాన్ని నీవు పోషించుకోవాలి.
1: దెర్ఫోర్ ప్రిజర్వ్ పీస్.
0: ఆ శాంతి ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ పీస్?
0: కేవలము దివ్య భావం చేతనే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ డివైన్ ఫీలింగ్స్ విల్ హ్యావ్ పీస్.
0: నీవు దానిని భరించుకోలేకపోతే నీవు దీవుని సాధించలేవు.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేషెన్స్ యూ కెనాట్ బి.
0: ఎవడో నన్ను దూషించాడు.
1: సమ్వన్ అక్యూజ్ మీ.
0: దూషించాడని వాడి పైన నీవెందుకు దూషణ చేయటం?
1: దెన్ వై షుడ్ యూ స్టార్ట్ అక్యూజింగ్
0: హిమ్? వాడు చెడ్డవాడు, నన్ను దూషించాడు అంటావు.
1: హీస్ అ బ్యాడ్ మ్యాన్, హీ అక్యూజ్.
0: నీవు వాడిని దూషించి నీవు చెడ్డవాడు అయిపోతావు.
1: ఇఫ్ యూ ఆల్సో అక్యూజ్ రిప్రిమాండ్ హిమ్, యూ టు బికమ్
0: ఇంకా వాడు మాత్రమే చెడ్డట్లు అవుతాడు. వాడిని చెడ్డ అనే దానికి నీకు ఎక్కడ అధికారం ఉంది?
1: వాట్ రైట్ యూ హ్యావ్ కాల్డ్ అదర్ మ్యాన్ బ్యాడ్?
0: దూషిస్తే దూషించుకోని.
1: లెట్ హిమ్ క్రిటిసైజ్.
0: ఈ పాంచభౌతికమైన దేహాన్ని నాకు నేనే దూషించుకుంటున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ షుడ్ క్రిటిసైజ్ మై సెల్ఫ్ ద బాడీ.
0: కానీ వాడు కూడా దూషిస్తే నాకు ఇంకా సహాయం చేసినట్టే.
1: దెన్ హీ ఆల్సో క్రిటిసైజ్ హిస్ బాడీ విచ్ ఐ షోడ్ హీ హాస్ హెల్ప్ మీ.
0: ఈ నీతి బుడగ వంటి దేహాన్ని ఎవరు దూషిస్తే మనకేమి?
1: బాడీ ఇస్ అ వాటర్ బబుల్.
0: మనలో ఉండేటువంటి దోషాన్ని మనం వెతుక్కోవాలి.
1: వీ షుడ్ సర్చ్ ఇట్.
0: వాడు చెప్పిన దానిపైన మనం ప్రయాణం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై దట్ వాట్ ఈస్ సెడ్.
0: గట్టిగా దూషిస్తే గాల్లో చేరిపోతాయి.
1: ఇఫ్ హీ షౌట్స్ లౌడ్లీ ఇట్ విల్ గో ఇన్ ద ఎయిర్.
0: తనలో తాను దూషిస్తే తనకే చేరిపోతాయి.
1: ఇఫ్ హీ క్రిటిసైజెస్ విత్ ఇన్
0: మన వరకు రానే రావు అవి.
1: ఇట్ విల్ నెవర్ రీచ్ యు.
0: ఎందుకు ఈ బలహీనత మనం పెంచుకోవాలి?
1: వై షుడ్ దేర్ బి వీక్నెస్?
0: ఈ సత్యాన్ని యువకులు చక్కగా గుర్తించాలి.
1: యూత్ షుడ్ నో దిస్ ట్రూత్.
0: వాడేమో అన్నాడని వాడిపైన నీవు ద్వేషాన్ని పూనుకొని ఆ ద్వేషంతో కచ్చలు పెట్టుకుని ఈ కచ్చల చేత సమాజాన్ని అశాంతి చేయకూడదు.
1: Someone said something, reprimanded you, develop hatred, you'll have
0: conflict. ప్రతి పల్లె మొదలు పట్టణం వరకు కూడాను ఒక పార్టీ.
1: Today, right from the village to city, you find party.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: ఇది ఒక పెద్ద బలహీనమైన రోగము.
1: It is a big disease of weakness.
0: ఆ రోగము ప్రవేశించడం చేతనే ఈ విధమైన అశాంతి ప్రపంచమంతా పాకిపోయింది.
1: Because of this weakness of the disease, the whole world is restless.
0: ఎవడేమనుకుంటే నాకేమి? నాలో లేనటువంటిది ఏమనుకుంటే నాకేమి?
1: That which is not in me, even if it says, why should I bother? I am not related.
0: Ah, your self-confidence parent manam nichali.
1: We should have that spirit of self-confidence.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: Naaku nene cheppukuntanu.
1: Bhagavan speaks of himself now.
0: నాకు ఎక్కడో దూరంలో ఉంటే ఏ గ్రామంలోనో ఏ పట్టణంలోనో ఉంటుంది ఓ బుట్టతల సాయిబాబా బుట్టతల సాయిబాబా అంటే అది నాకే చేరుతుంది.
1: Let them be anybody, their village or a city, if he says, but saibaba I have mop of hair, it will come to me.
0: Endukante adi naalo undi.
1: Because I have it.
0: Adi ekkada anukunna naade.
1: Doesn't matter if it is
0: kaani na eduruga vachukodu o pattatala saibaba pattatala saibaba naaku sambandham kaadu.
1: If anyone stands in front of me and says you are bald headed saibaba, well I don't care.
0: Naaku bald head ledu.
1: Because I am not.
0: Endu nenu vaadi pen jeegadam iyali.
1: Then why should I fight with
0: him? Ee satyamaina margam.
1: This is true path.
0: Neelo edaina dosham unte వాడు అన్నప్పుడు నీవు దాన్ని స్వీకరించవలసింది.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మిస్టేక్ పాయింట్
0: ఆఫ్ దోషం లేనప్పుడు ఎవరేమనుకున్నా నీవు భయపడనక్కర్లేదు.
1: వెన్ దెర్ ఇస్ నో మిస్టేక్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఫియర్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈనాడు కోల్పోయినారు యువకుడు.
1: సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ లాస్ట్.
0: ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకున్నప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: వెన్ యూ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ హావ్ సెల్ఫ్
0: సాటిస్ఫాక్షన్. ప్రపంచమంతా కూడా దూషించని నీవేమాత్రం వెరవనక్కర్లేదు.
1: లెట్ ది హోల్ వరల్డ్ క్రిటిసైజ్, డోంట్ ఫియర్.
0: ఎందుకంటే నీలో లేని దోషానికి నీవెందుకు భయపడాలి?
1: వై షుడ్ బి అఫ్రైడ్ వెన్ దట్ పాయింటెడ్ అవుట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ. People talk like crows.
0: కనుకనే మనము ఏ ఒక్కదానికి కూడా ఉద్రేకానికి అవకాశం మనలో ప్రవేశింప చేయకూడదు.
1: So we should not be agitated for any silly
0: thing. శాంతి శాంతి శాంతి అంటున్నాం.
1: We should be in peace. We say peace.
0: ఎందుకు మూడు పర్యాయములే శాంతి అనాలి?
1: Why should we say thrice?
0: శాంతి అని ఒక తూరు అంటే చాలదా?
1: Is it not enough if we say one?
0: శాంతి శాంతి రెండు తూరు అంటే చాలదా?
1: Is it not enough if we say twice?
0: లేకపోతే నాలుగో తూరు శాంతి శాంతి శాంతి శాంతి నాలుగో తూరు అనకూడదా?
1: Why can't we say fourth time?
0: ఎందుకు మూడు పర్యాయములే మనం అనాలి?
1: Why three times?
0: అనగా ఏమి?
1: What's the meaning?
0: ఆది భౌతికము.
1: ఫస్ట్ ఆది భౌతికం.
0: ఆది దైవికము.
1: దైవిక.
0: ఆధ్యాత్మికము.
1: దెన్ ఆధ్యాత్మిక.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక శాంతి మూడు కావాలి.
1: సో పీస్ ఇస్ నీడెడ్ ఎట్ ఆల్ ది త్రీ లెవెల్స్ ఆఫ్ ది బాడీ.
0: మూడు స్వరూపాలతో
1: మైండ్ అండ్ స్పిరిట్.
0: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ.
0: ది వన్ యు థింక్ యు ఆర్ అదే నీ దేహము.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ది మైండ్.
0: యు రియలీ ఆర్ అదే ఆత్మ.
1: ద వన్ యు రియలీ ఆర్.
0: మూడు విధములైనటువంటి శాంతి మనకు ఉండాలి.
1: పీస్ ఇస్ నీడెడ్ ఇన్ ఆల్ ది
0: త్రీ స్టేజెస్. అందుకోసమే మనం మూడు పర్యాయం చెప్తున్నాము.
1: సో వి సే ట్రై.
0: మూడు పర్యాయములు శాంతి శాంతి అని 30 సంవత్సరం నుంచే చెప్తున్నాము. కానీ శాంతి ఎక్కడ మనలో లేదు. కేవలం ఒక గ్రామ్ఫోన్ ప్లేట్ బలి లేకపోతే టేప్ రికార్డ్ మాదిరి చెప్తున్నాము.
1: ఇట్ హస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ రిపిటేషన్ యాస్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్.
0: శాంతి ఉందా?
1: వెన్ ఐ సే పీస్ ఇస్ దేర్ పీస్ విత్ ఇన్ మీ?
0: ఎవరితో పోట్లాడాడు?
1: With whom have you fought?
0: ఆ కోపంతో ఇంటికి వచ్చాడు.
1: He returns with
0: anger. చేశాడు, భజన చేశాడు.
1: He did bhajan.
0: ఆ భజన కూడా ఉద్రేకంగానే చేశాడు.
1: He did bhajan in all agitation.
0: శాంతి పదం వచ్చింది ఇంకా.
1: Ultimately he had to say peace.
0: చెప్తున్నాడు శాంతి శాంతి శాంతి.
1: Then he says this word shanti peace so harshly.
0: పదములోనే శాంతి లేదు.
1: Even the
0: శాంతి ఏ విధంగా శాంతి మనకు లభ్యమవుతుంది?
1: Then how do you expect the real peace?
0: కనుక ఎలాంటి సమయం నందు కానీ మాటలు చాలా మృదువుగా ఉండాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ యూజ్ సాఫ్ట్ వర్డ్స్.
0: ఆ మృదు మధురమైనటువంటి మాటలే మనకు హృదయాన్ని చల్లబరుస్తుంది.
1: సాఫ్ట్ అండ్ స్వీట్ వర్డ్స్ విల్ పాసిఫై.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఉద్రేకానికి అవకాశం ఇవ్వకూడదు.
1: సో నో మ్యాన్ షుడ్ యూ స్కోప్ ఫర్ ఎజిటేషన్.
0: ఆవేదనకు అవకాశం ఇవ్వకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వారీస్.
0: మనం అనేక విధమైనటువంటి కొన్ని ఆపోహలతో మనలో మనం పెంచుకుంటున్నాము.
1: వీ హావ్ సర్టన్ ఇమాజినేషన్స్ వీ గో ఆన్.
0: తనలో తాను చింతించుకుని తనకు తానే కోపించుకుంటుంటాడు.
1: హీ వరీస్ ఎ లాట్ అండ్ ఈజ్ ఎజిటేటెడ్.
0: ఇంత కారణము మనం చూచే దృష్టి యొక్క దోషము.
1: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ లుక్.
0: మనం వినేటువంటి ఒక శ్రవణ దోషము.
1: లిసనింగ్.
0: మనం పలికేటువంటి పలుకు దోషము.
1: అండ్ అవర్ టాక్.
0: ఈ మూడింటి వలనే మనలో ఈ విధమైనటువంటి దుర్గుణములు దుర్భావములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ హావ్ గాట్ ఆల్ డిఫెక్ట్స్ ఇన్ అవర్ ఫీలింగ్స్ అండ్ అవర్ థాట్స్.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: మీరు ఏదైనా మీ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి విషయాలే ఉంటుంటే టీవీలో చూడండి, నేర్చుకోండి.
1: ఇఫ్ దర్ ఎనీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ యు వాచ్.
0: అంతేకాని ఈ సహజమైనటువంటి ఈనాడు చూపించేటువంటి యొక్క టీవీలు మీ యొక్క జీవితాన్ని పూర్తి పాడు చేస్తుంది.
1: వాట్ ఆల్ దట్ యు వాచ్ ఆన్ టీవీ విల్ బి స్పాయిలింగ్ యువర్ లైఫ్.
0: పోనీ మీరు ఎప్పుడైనా చూసినప్పటికీ భోజనాలు చేసేటప్పుడు మాత్రం ఇలాంటిదాన్ని చూడకండి.
1: యు మే సీ అదర్ టైమ్స్ బట్ నెవర్ వాచ్ యాజ్ యూ ఈట్.
0: ఆ భోజనం కూడా ఏమవుతుంది, అది ఆతృతో ఆతృతో తింటున్నాడు, దాన్ని చూడాలి.
1: బికాస్ ఇన్ ఆర్డర్ టు వాచ్ ది టీవీ కాన్స్టెంట్లీ యూ ఈట్ హరీడ్లీ.
0: ఇది తింటుంటే దానిపై కాన్సన్ట్రేట్ చేయలేడే.
1: బికాస్ ఇఫ్ యూ ఈట్ హీ కాన్ కాన్సన్ట్రేట్ దేర్.
0: కనుక నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలంటే ఏ పని చేస్తున్నావో దానిపైన కాన్సన్ట్రేట్.
1: యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ దట్ యూ డూ.
0: పని చేసే సమయంలో పని లోపల కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: వెన్ యూ అండర్టేక్ వర్క్.
0: తినే సమయంలో తినిపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ ఈట్ కాన్సన్ట్రేట్.
0: మాట్లాడే సమయంలో మాటలపైన కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: యాజ్ యూ టాక్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్
0: ఏ పనికి ఆ పనిపైనే మన దృష్టిని మార్చాలి.
1: సో యూ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ యూ అండర్టేక్.
0: నిజంగా మాట్లాడేటువంటి వాడు పని చేయలేడు.
1: Therefore, the one who talks can act.
0: పని చేసేటువంటి వాడు మాట్లాడలేడు.
1: The one who does cannot talk.
0: కనుకనే మనము ప్రతి పని ఎందు కూడాను ఆ దానిపైన లక్ష్యం పెట్టుకోవాలి.
1: So we should keep in view every
0: action. అదే మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క కాంతి.
1: So that's the main light.
0: ఆ కాంతిని మనం సంక్రాంతిగా మనం విశ్వసించాలి.
1: దట్ లైట్ ఇస్ సంక్రాంతి.
0: ఆ కాంతి ఎప్పుడో సంవత్సరానికి ఒకటి వస్తుందని భావించకూడదు.
1: నెవర్ థింక్ దట్ ఇట్ కమ్స్. సన
0: సనముల కుటుంబంలో ఈ సంక్రాంతి రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ దేర్ షుడ్ బి సంక్రాంతి.
0: సమ్యక్ క్రాంతి ఇది హి సంక్రాంతి. సమ్యక్ క్రాంతి అనగా సంపూర్ణమైనటువంటి యొక్క దీంతో మనం రావాలి.
1: యూ వీ షుడ్ కమ్ ఇన్ ఆల్ టోటాలిటీ ఇన్ ఫుల్నెస్.
0: చూడండి, మీకు తెలుసును సంగీతం ఉంటుంటుంది.
1: యు నో ది మ్యూజిక్.
0: ఎక్కడో కచేరీ జరుగుతుండాలి.
1: దట్ మ్యూజిక్ కాన్సర్ట్.
0: కానీ ఆ కచేరీ పైన వాడు దేనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? రాగము భావము తాళం పైన పోతున్నాడు.
1: దెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హీ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ట్యూన్ అండ్ ది రిథమ్.
0: కానీ చెప్పేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎవడు గుర్తించడం లేదు.
1: బట్ నోబడీ అండర్స్టాండ్స్ ది వర్డ్స్ యూజ్డ్.
0: ఎవరు పాడేటువంటి వాడే గుర్తించడం లేదు.
1: ఈవెన్ ది సింగర్ హింసెల్ఫ్ డజంట్ నో.
0: ఎందుకు? తాళం పోతుందో ఏమో. తాళము శృతి రాగము.
1: Because he may miss the beat or the tune.
0: ఇదే మన భారతదేశానికి తెచ్చినటువంటి పెద్ద కళ.
1: In fact, music is the very biggest art in Bharat.
0: Bhava, raga, taala, sammilitam, bharatam annaru.
1: Bharata has got these three. Bhava, the feeling. Raga, the tune.
0: Bhava, bhavamu.
1: Bhava, feeling.
0: Ra, ragamu.
1: Tune.
0: Ta, taalamu.
1: Beat.
0: Idhe Bharata.
1: This is Bharata.
0: Anaga yemiti, manasu, vaku, కాయము. ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి మనకు.
1: ఇట్ మీన్స్ దేర్ షుడ్ బి హార్మనీ బిట్వీన్ ది మైండ్ అండ్ ది వర్డ్ అండ్ యాక్షన్.
0: కానీ అది చేరికినప్పుడు పదముల యొక్క భావం కూడా మనకు పరిగణించాలి.
1: When once the Trinity is there, you'll understand the meaning.
0: ఈ పదములో ఉన్నటువంటి భావాలు ఎవ్వరు కూడా గుర్తించడం లేదు.
1: No one cognizes the meaning of the word.
0: అదృష్టవశాత్తు త్యాగరాజు రాసినటువంటి ఒక తెలుగు పాఠం లోపల భారతీయులు అందరూ కూడా అర్థాన్ని చక్కగా గుర్తిస్తారు.
1: Bharatiyas understand fully well the meaning of the words used by Raja.
0: Telugu telusina vaaliki
1: because they know Telugu language.
0: Telugu telusina Tamil vaallu dantlo music lopala manchi unnata sthayilo untunnaru.
1: But the Tamilians who don't know the language Telugu but they're expert.
0: Telugu telusina tunte Andhralaku ee music anta artham kaavatam ledu Karnataka music.
1: Andhras, though they know the meaning but they don't know music.
0: Artham telinatunte yokka Tamil vaallaku ee yokka Karnataka music chaala arthanga oka utsahanga paadutuntaru.
1: Tamilians, though they don't know the music, they are experts in Karnataka music.
0: Rendu telisinatunte vaadiki aa sabalo praveshiste vaadiki talu chedipothundi.
1: But any person knowing these two, if he is there in that assembly, he turns mad.
0: Chagaraj cheppadu okana samayalo.
1: Chagaraj said at one time,

0: త్యాగరాజ్ హస్ సెడ్ ఓ రామా ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ ప్రేజ్ యూ వాట్ ఈస్ ఇట్ దట్ యు రన్ షార్ట్ ఆఫ్
1: నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు
0: వాట్ ఈస్ ఇట్ దేర్ ఇస్ డర్స్ ఇఫ్ ఐ డోంట్ ఎక్స్టోల్ యూ
1: నిన్నటువంటి వారు ప్రపంచంలో కోటాలు కొట్టు ఉంటున్నారు
0: దేర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ దట్ ప్రేజ్ యు
1: నేను నిన్ను పొగడకపోతే నీకు తగ్గిపోయేది ఏమీ లేదు
0: ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ నథింగ్ యూ
1: డూ నేను పొగడకుంటే నీకేమి కొరత అన్నాడు
0: సో హీ సెడ్ ఇఫ్ ఐ డోంట్ ప్రేజ్ యూ డోంట్ లూజ్ ఎనీథింగ్
1: ఈ తమిళ వాళ్ళలో కకారము గకారము తకారము దకారము దకారము టకారము అంతా ఒక్కటే
0: Among Tamilians, ka, ga, ta, da, ta, da are
1: one thing.
0: It's not their mistake.
1: Vaalu paadu nepa koda tinte neekemi kor nepa koda tinte neekem kortha ne pogada kunte ane daniki ne pakoda tinte ane daniki enta vyathasam untundi
0: instead of saying pogada the praise they say pakoda the eatable there
1: pogadukunte enti varninchukunta neekem takku ne pakoda tinte
0: pogada means extol praise you pakoda is that which you
1: kanukane భావములకు అర్థములకు తాళములకు తగినటువంటి యొక్క శక్తిని మనం ఏకత్వం చేయాలి
0: దేర్ఫోర్ యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ టు బ్రింగ్ ఇన్ ద హార్మనీ
1: విద్యార్థులుగా ఉంటున్నారు
0: యువర్ స్టూడెంట్స్
1: మీరు చదువుకుంటున్నారు
0: యూ స్టడీ
1: ఈ చదువు ఏ లక్ష్యం కోసం చదువుతున్నారు
0: వాట్ ఫార్ యూ స్టడీ హియర్
1: ఏదో నీ భవిష్యత్తులో జీవితాన్ని సుఖశాంతులతో అనుభవించాలి
0: యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ వాంట్ టు బి హ్యాపీ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్
1: అంతేకాకుండా ఈ చదువులో ఉండేటువంటి అంతరార్థాన్ని కూడా గుర్తించాలి
0: యూ షుడ్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్
1: అది ఏ సంస్కృతి
0: దట్ ఈస్ కల్చర్
1: సమ్యక్కృతి ఇది సంస్కృతి పరిపూర్ణంగా తెలుసుకోవాలి
0: యూ షుడ్ నో టోటల్లీ కంప్లీట్లీ
1: కనుకనే మనము అనేకంగా మనము ఈ ప్రపంచంలో చూస్తున్నాము అనుభవిస్తున్నాము
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వెరీడ్ వే ఇన్ దిస్ వరల్డ్
1: కానీ ఈ దుర్భావములకు మీరు చక్కగా యోచన చేయండి ఏనాడు మన భారతదేశంలో ఈ టీవీలు ఈ యొక్క రేడియోలు ఏనాడు ప్రారంభమైనో ఆనాటి నుంచి మానవుని హృదయాలు మాలిన్యంగా మారిపోతున్నాయి
0: ఇఫ్ యు ఎంక్వైర్ ది హిస్టరీ ఆఫ్ భారత్ The day when TV and radios are introduced here, IT all our feelings have become bad.
1: వాటిలో తప్పు లేదు.
0: No mistake there.
1: ఆ ప్రోగ్రామ్లు వేసేటువంటి వారిలో ఉంటుంది మాలిన్యం.
0: But the mistake lies with those people who are responsible for
1: the program. ఈ ప్రభుత్వం కూడా దీన్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవటం లేదు.
0: The government also don't have proper understanding.
1: Science and technology. చేసేస్తున్న టెక్నాలజీ.
0: It's all the gimmick of the science and technology.
1: ఏమిటి ఈ టెక్నాలజీ?
0: What is this technology?
1: మనసును చెలపడానికి ఈ టెక్నాలజీ.
0: Only to spoil people, technology has become trick knowledge.
1: కనుక మనసును చెడిపేటువంటి మనం ఎవరు కూడా ప్రవేశపెట్టకూడదు
0: సో నెవర్ గివ్ స్కోప్ టు స్పాయిల్
1: అంతా కూడా ఈ యువకుల యొక్క మనసు చాలా మాలిన్యమైపోయింది కలుషితమైపోయింది
0: ద మైండ్ ఆఫ్ యూత్ ఈస్ హైలీ పొల్యూటెడ్
1: కనుక మీరు భోంచేశ్రమిలో మాత్రము ఈ యొక్క టీవీని మీరు చూడకండి
0: సో యాజ్ యూ నెవర్ వాచ్ టీవీ
1: ఇంకే విధమైనటువంటి యొక్క సంభాషణ కూడా అధికంగా జరపకండి
0: నెవర్ బీ ఇన్ కాన్వర్సేషన్
1: అప్పా అమ్మలో ఎవరైనా పలకరిస్తే దానికి తగినటువంటి జవాబు మాత్రమే చెప్పాలి
0: ఇఫ్ యువర్ మదర్ ఫాదర్ ఆస్క్ ఎనీథింగ్ యూ రిప్లై దట్స్ ఆల్
1: కానీ తల్లిదండ్రులకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వాలి
0: బట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
1: కానీ ఆ రేడియో టీవీలో ఆ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వమని చెప్పడం లేదు
0: బట్ ద రేడియో అండ్ టీవీ విల్ నాట్ టీచ్ యూ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్
1: అరే పిచ్చివాడా ఎవరు నీవు బాల్యం నందే యవనము యవనము నందే వార్ధక్యం కూడా ఏమిటి ఉంటుంది నీవే తాతవు నీవే తండ్రివి నీవే కొడుకు
0: ఓ మ్యాడ్ మ్యాన్ ఇన్ యువర్ చైల్డ్హుడ్ దేర్ ఇస్ యూత్ ఇన్ యువర్ యూత్ దేర్ ఇస్ ఓల్డ్ ఏజ్ వై షుడ్ యూ రెస్పెక్ట్
1: నేను కూడా పెద్దవాడిని అయిపోయినాను
0: ఐఎమ్ గ్రోన్ అప్
1: నేను గౌరవాన్ని తీసుకోవాలి కానీ గౌరవాన్ని ఇచ్చేవాడిని కాదు
0: ఐ షుడ్ బి రెస్పెక్టెడ్ ఐ డోంట్ రెస్పెక్ట్
1: పరమ అజ్ఞానము
0: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్
1: నీవు ఎంత పెద్దవాడైనప్పటికీ తండ్రికి కొడుకే గాని తండ్రి కంటే పెద్దవాడు కాదు కదా
0: యూ మే బి ఎ గ్రోన్ పర్సన్ బట్ యెట్ యు ఆర్ ఫ్రమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్
1: కనుక తండ్రికి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చే
0: దేర్ఫోర్ రెస్పెక్ట్ యువర్ ఫాదర్
1: తల్లికి తగిన గౌరవాన్ని ఇచ్చే
0: రెస్పెక్ట్ యువర్ మదర్
1: కానీ ఇంటికి వచ్చినట్టు పెద్దలకు గౌరవం ఇచ్చి
0: రెస్పెక్ట్ ఆల్ దోస్ దట్
1: వాళ్ళ పెద్దలు వచ్చి ఏదో ఇంటికి వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయకుండా నీ పాటికి నువ్వు రేడియో చూసుకుంటూ టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఇది మనిషికి తగినటువంటి లక్షణమా
0: వెన్ ఎల్డర్స్ కమ్ అండ్ విజిట్ యూ ఇఫ్ యూ గో ఆన్ వాచింగ్ ది టీవీ లిసన్ టు రేడియో ఈజ్ నాట్ ప్రాపర్ క్వాలిటీ
1: నువ్వు రేడియో వేసుకున్నావు టీవీ వేసుకుని చూస్తున్నావు
0: యూఆర్ లిసన్ టు రేడియో అండ్ వాచింగ్
1: మీ నాన్న చూడాలని మీ నాన్న ఫ్రెండ్ వచ్చాడు
0: యువర్ ఫాదర్స్ ఫ్రెండ్ కేమ్
1: తక్షణమే నీవు టీవీని ఆఫ్ చేయాలి
0: ఇమీడియట్లీ స్టాప్
1: వాళ్ళకి వెళ్ళి నమస్కరించాలి
0: యూ షుడ్ పే యూర్ రెస్పెక్ట్
1: ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చారు ఏ కారణం వచ్చారు
0: యూ షుడ్ సే సార్
1: ఆ కారణాన్ని తెలుసుకోవాలి తండ్రికి దాన్ని అందించాలి
0: నో ద రీజన్ ఫర్ దర్ విజిట్ అండ్ పాస్ ఆన్ టు యువర్ ఫాదర్
1: ఆ యొక్క వినయమే లేదు
0: నో దర్ ఇస్ నో హ్యూమిలిటీ
1: ఆ యొక్క వ్యక్తితో పాటు ఇంకా దొంగలు వచ్చి చేరినప్పటికీ ఈ టీవీ వీడి మారడు
0: అలాంగ్ విత్ ద గెస్ట్ మెనీ థీవ్స్ ఆల్సో మే ఎంటర్ స్టిల్ హీ వాచెస్ టీవీ
1: దీనిపైన ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ మానవత్వం పైన పెట్టకూడదా
0: ది కాన్సన్ట్రేషన్ హాస్
1: మానవుడై నీవు మానవత్వాన్ని విస్మరిస్తున్నావు
0: బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ యూ హావ్ ఫర్గాటెన్ హ్యూమన్ క్వాలిటీ
1: ఈనాటి మానవుడు మానవుడిగా జీవించాలి
0: మ్యాన్ షుడ్ లివ్ యాజ్ మ్యాన్ టుడే
1: కానీ ఇంకా ఉత్తమమైన మానవుడిగా తయారు కావాలి
0: లేటర్ హీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ టు బికమ్ ఎ నోబుల్ మ్యాన్
1: మనం మానవులు మానవుడిగానే జీవిస్తాం
0: సో హ్యూమన్ బీయింగ్ షుడ్
1: నీవు దైవం కానక్కర్లేదు
0: యూ నీడ్ నాట్ బి గాడ్
1: మానవుడు మానవుడిగా జీవిస్తే నీవే దైవంగా మారిపోతావు
0: ఇఫ్ యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ
1: దేనిని మనం ఆశ్రయిస్తే మనం ఆశించినటువంటి లభ్యమవుతుందో దాన్ని మొట్టమొదట మీరు గుర్తించాలి.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ సర్టన్లీ యూ విల్ హ్యావ్ దట్ వాట్ యు వాంట్ టు బి.
1: మీకు రివర్స్ రావాలి, నదులు కావాలి.
0: యు వాంట్ రివర్,
1: నదుల్లో నీళ్లంతా ప్రవహించాలి.
0: వాటర్ షుడ్ ఫ్లో.
1: నీవు నదులను ప్రార్థిస్తున్నావు.
0: యు ప్రే టు రివర్.
1: ఇది పెద్ద అజ్ఞానం,
0: ఇస్ ఇగ్నోరెన్స్.
1: వర్షమే లేకపోతే నదులు ఎట్లొస్తాయి?
0: వితౌట్ రెయిన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్? కనుక
1: నీవు వర్షాన్ని నీవు ప్రార్థించు.
0: సో ప్రే,
1: వరుణ్ణి ప్రార్థించు, నదులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి.
0: యూ షుడ్ ప్రే ఫర్ ద రెయిన్, దెన్ నేచురల్లీ రివర్స్ విల్ ఫ్లో.
1: నీవు వరుణి అనుగ్రహానికి పాత్రుడు కాకుండా నదిని పొందాలంటే ఎట్లా పొందగలవు?
0: ఇఫ్ యూ డోంట్ ప్రే టు రెయిన్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ రివర్స్ టు ఫ్లో?
1: అదే రీతిగానే
0: లైక్
1: మొట్టమొదటి నీకు అంతృప్తిని నీవు తగినటువంటి రీతిగా అనుభవించినప్పుడే.
0: So if you have self satisfaction first,
1: bahir trupti neeku automatically labhistundi.
0: Then you will have external satisfaction automatically.
1: Neevu bahyamaya jeevitam lopala sukha shantulu anubhavinchalanukunte motta mota antarmukhamainatundi shantini neeku pondali.
0: So in order to have the happiness and peace externally, you
1: should have it within. Jagatlo enno jarugutuntunnayi manam vinalanivi chudalanivi.
0: In this world many things happen which we cannot speak out nor listen to.
1: Kaani manam em anukuntunnamu, cha idi chedda jarugutundadi anukuntunnam.
0: But we say everything bad is happening around.
1: Neevu adi cheddadi anukunnappudu aa chedda neelo lekunda chusko.
0: When you say bad, see that it does not be there in you.
1: Evaru edi chesthe neeku adi manchidani bhavisthunnavo aa manchidi neevu chesi choopinchu.
0: If you feel happy if anything is done to you, naturally you should do the same thing towards others.
1: కనుక ఆ మంచి చెడ్డలు నిర్ణయించే శక్తి నీలో ఉన్నది కదా.
0: యూ హావ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఆ నిర్ణయ శక్తి నీలో లేకపోతే అతను చెడ్డ ఇతను మంచి అని ఏ రీతిగా చెప్పగలరు?
0: వితౌట్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ డు యూ డిసైడ్ దట్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్?
1: డిస్క్రిమినేషన్ పవర్ నీలో ఉంటుండాలి.
0: యూ హావ్ దట్ డిస్క్రిమినేషన్ పవర్.
1: కానీ అన్నిటినీ డిస్క్రిమినేషన్ చేస్తున్నావు.
0: బట్ యూ డిస్క్రిమినేట్ ఆల్.
1: నిన్ను నీవు డిస్క్రిమినేషన్ చేయటం లేదు.
0: బట్ యు ఆర్ నాట్ డిస్క్రిమినేటింగ్.
1: నిన్ను నీవు విచారించాలి.
0: ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్.
1: అది ఏ ఆధ్యాత్మిక అంతరాత్మము?
0: దట్ ఈస్ ది స్పిరిచువల్ ఇన్.
1: ఏ మహనీయుల దగ్గరికి పోయినప్పటికీ నిన్ను నీవు తెలుసుకోనాయన.
0: If you go to any noble soul,
1: neevaru neevu telusko,
0: know yourself.
1: Kaani adi marchipothunnadu.
0: But we forget that.
1: Kanipinchinatundi vaallanta meer evarandi, ekkada nunchi vacharandi prashnistunnaru.
0: But we go on asking everybody, who are you sir, where do you come from?
1: నీవెవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియనప్పుడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలిస్తే నీకేం ప్రయోజనం?
0: బట్ యూ డోంట్ నో హూ యూ ఆర్, వేర్ యూ కమ్ ఫ్రమ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఎంక్వైరింగ్.
1: మొట్టమొదట హూ ఆమ్ ఐ, నేనెవరు?
0: ఫస్ట్ నో హూ ఆమ్ ఐ,
1: ఎక్కడి నుంచి వచ్చాను,
0: వేర్ ఫ్రమ్ ఐ కమ్.
1: ఇది ఏ త్యాగరాజు ఒక శంకరాచార్యులు వారు కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ థాట్ బై శంకరాచార్య.
1: ఒకడు గ్రామర్ చదువుతున్నాడు.
0: వన్ వాజ్ రిసైటింగ్ గ్రామర్.
1: డుక్ము కరణే డుక్ము కరణే డుక్ము కరణే నుండి పాణి గ్రామం చదువుతున్నాడు.
0: ఇట్స్ పాణిస్ గ్రామర్ డుక్రు కరణే ప్రిన్సిపల్ దే.
1: అక్కడికి వెళ్ళాడు.
0: ఈ వెంట
1: బాబు ఏమి చదువుతున్నావు నీవు?
0: He said, boy, what are you reading?
1: నేను పాణి గ్రామం చదువుతున్నాను.
0: He is saying, I am going through పాణి
1: గ్రామం. ఈ గ్రామర్ వల్ల నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you get out of this reading?
1: గొప్ప వ్యాకరణ సూత్రధారుడు అయిపోతాను.
0: I will be an expert in grammar.
1: వ్యాకరణ మాస్టర్ అయిపోతాను.
0: I will be a master.
1: ఈ మాస్టర్ కావటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
0: Then what is it you get out of it?
1: రాజసభలో చేరుతాను.
0: I will be in the court.
1: సన్మానాలు పొందుతాను.
0: I will be
1: బహుమానాలు అందుకుంటాను.
0: I will receive gifts.
1: అందుకుంటా. ఆ బహుమానాల వల్ల నీకు కలిగే ఫలితం ఏమిటి?
0: Then what is the result of getting?
1: నా కుటుంబంలో నేను నా బిడ్డలు సుఖంగా జీవిస్తాము.
0: Everybody in our family will be happy and
1: ఎంత వరకు జీవిస్తావు అంటాడు.
0: How long?
1: బ్రతికినంత వరకు జీవిస్తానంటాడు.
0: So long we live.
1: మరి మరణించిన తర్వాత ఏమి నీకు ఫలితం వస్తుంది?
0: After death what will happen?
1: అది నాకు తెలియదు అన్నాడు.
0: Then I don't know thereafter.
1: బ్రతికినంత వరకు జీవించేది మాత్రమే తెలిసింది అతనికి.
0: He knows what will happen.
1: అప్పుడు చెప్పాడు అప్పుడు.
0: He knows what will happen so long he's alive. Then

0: ఓ మూఢుడా, తర్వాత నీవు ఏం పొందుతావో నీకు తెలియనప్పుడు దీన్నంతా వెచ్చమని ఏం ప్రయోజనం?
1: ఓ ఫూలిష్ మ్యాన్, వెన్ యు డోంట్ నో వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ లేటర్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ హావింగ్ ఎవ్రీథింగ్?
0: నీ వంటల్ని వండుతున్నావు ఇంటిలో,
1: యు కుక్ ఎవ్రీథింగ్,
0: దీన్ని ఏ విధంగా నీవు సద్వినియోగం చేయాలి?
1: హౌ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇట్?
0: వండిన వంట ఎవరికైనా నీవు వడ్డించాలి కదా.
1: ఆల్ ది ఐటమ్స్ కుక్ మస్ట్ బి సర్వ్డ్.
0: ప్రయోజనం ఏంటి?
1: డోంట్ యూస్ దట్.
0: మూసి పెట్టి పాసిపాయ, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: ఇఫ్ యు జస్ట్ హైడ్ ఇట్, డోంట్ సర్వ్ ఇట్, నేచురల్లీ ఇట్ గెట్స్
0: స్పాయిల్డ్. నీవు సాధించావు గ్రామర్ లో,
1: వాట్ ఈస్ దట్ యు అచీవ్?
0: ఈ ప్రపంచానికి ఏ విధంగా నీవు సద్వినియోగం చేస్తావు?
1: హౌ ఆర్ యూ మేకింగ్ యూస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది వరల్డ్?
0: అదే మూర్ఖత్వం అన్నాడు శంకరాచార్యుడు.
1: శంకరాచార్య కాల్డ్ ఇట్ ఆల్ మ్యాడ్నెస్, ఫూలిష్.
0: అదే రీతిగానే మనం చదువుతున్నాము.
1: Likewise, we learn.
0: Laboratory లోపల గంటలు గంటలంతా కూడా దీన్ని పరీక్షలు చేస్తున్నాము.
1: ఇన్ లెబొరేటరీస్ వీ డూ ఎక్స్పెరిమెంట్,
0: పరిశీలన చేస్తున్నాము.
1: ఎక్స్పెరిమెంటల్
0: చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. కానీ జీవితంలో ఏమాత్రం సుఖం లేదు.
1: బట్ ఇన్ లైఫ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్.
0: ఎవరైనా నిన్ను ప్రశ్నించినప్పుడు నేను గొప్ప సైంటిస్ట్ అని అనుకుంటావు.
1: ఎనీవన్ ఆస్క్ యు, యు థింక్ యు ఆర్ ఎ
0: గ్రేట్ బాబు. వాటర్ నీవు ఏ విధంగా లభిస్తుంది అది నీకు?
1: ఎనీవన్ ఎనీవన్ సేస్ హైడ్రోజన్
0: ఆక్సిజన్ రెండు మిక్స్ చేస్తే వాటర్ వస్తుంది సార్ అని ఒక్కసారి జవాబు చెప్తావు.
1: యు విల్ గివ్ ఇమిడియట్ రిప్లై, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇన్ కాంబినేషన్.
0: కేవలం గ్రంథ పరిచయంతో తెలుసుకున్నటువంటిదే కానీ ప్రాక్టికల్ లో వచ్చింది కాదు కదా.
1: ఇట్ ఇస్ ఆల్ టెక్స్చువల్ నాలెడ్జ్, నాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: లెబొరేటరీ లోపల నీకు ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు చేర్చి వాటర్ నువ్వు చేసావు నిజమే.
1: ఇన్ లెబొరేటరీ ఇట్ ఇస్ ట్రూ దట్ యు మేడ్ వాటర్ అవుట్ ఆఫ్.
0: నిత్య జీవితంలో ఈ వాటర్ ని ఏ రీతిగా నీవు చూడగలవు?
1: ఇన్ డైలీ లైఫ్ హౌ డు యు మ్యానుఫ్యాక్చర్ వాటర్?
0: భోజనం చేయడానికి ముందు కూర్చున్నావు,
1: you sat in front of
0: akare you oxygen hydrogen kalpukuntunnava?
1: Do you mix hydrogen oxygen there while eating?
0: Water nik kavali,
1: you want water?
0: Ade chadu ante emti, samskaram ante emti, indriya bhedam untundali.
1: You should understand the education and
0: hydrogen oxygen tho water cheyochunu.
1: You can make water.
0: Aa kodhi water nu 10 mandiki neevu e vidhanga panchalo dani telusukovatame ee oka samskruti.
1: Therefore the distributing, the procedure to distribute this water is culture. Nothing great in
0: manufacturing.
1: Making proper use of it is
0: greatness. So we should know the
1: method to make proper
0: use. సంస్కృతి,
1: ప్రాపర్ యూజ్ ఇస్
0: చేయటమే సంస్కారం.
1: మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫ్యాక్చర్
0: చదువుతో పాటు సంస్కారం కూడా ఉంటుంది.
1: సో అలాంగ్ ఎడ్యుకేషన్ కల్చర్ ఇస్ నీడ్.
0: కనుక విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: అనేక విధమైనటువంటి యొక్క విషయాలు ఈ జగత్తులో మీరు ఇప్పుడు చూస్తున్నారు, వింటున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ లిసన్ టు మెనీ ఆఫ్ ది థింగ్స్.
0: ఇన్ని విన్నప్పటికీ, ఇన్ని చూసినప్పటికీ మీలో ఏమాత్రం మార్పు లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ లిసనింగ్ అండ్ స్టడీయింగ్, ఇఫ్ యూ డోంట్ చేంజ్,
0: మీరే ఈ యొక్క ప్రపంచాన్ని ఈనాడు తీర్చిదిద్దాలి.
1: యూ షుడ్ మోల్డ్ దిస్ వరల్డ్.
0: భావి భారత పౌరులు మీరే.
1: యు ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
0: మీరు దానిని సరైనటువంటి మార్గంలో నడుచుకుని దానికి ప్రబోధించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: విద్యార్థులు, యువకులు, యువతులు అంతా కూడా ఒక విధమైన మాలిన్యమైనటువంటి ఈ ప్రపంచాన్ని శుభ్రపరచడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ రెక్టిఫై దిస్ పొల్యూటెడ్ వరల్డ్.
0: నేను చేయగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో నడుము కట్టుకుని ముందుకు వెళ్ళి,
1: యూ షుడ్ హ్యావ్ ద డిటర్మినేషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ యుల్ సర్టన్లీ డూ ఇట్ వెల్.
0: నీవు సంపాదించడం గొప్పతనం కాదు,
1: నథింగ్ గ్రేట్.
0: దేశానికి శాంతిని అందించడమే గొప్పతనము.
1: మేక్ ది వరల్డ్ హ్యాపీ.
0: దేశంలో జరిగేటువంటి అశాంతిని చల్లార్చడమే గొప్పతనము.
1: యూ షుడ్ పాసిఫై ఎవ్రీబడి.
0: దేశంలో ఉండేటువంటి ఉద్రేకాన్ని తప్పక ప్రశాంతి చేయాలి, శాంతిమయము చేయాలి.
1: యూ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో ఎడ్యుకేషన్.
0: ఈనాడు విద్యార్థులు చేయవలసినటువంటి పని,
1: దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్
0: స్టూడెంట్స్. కానీ అట్టి విద్యార్థులు ఈనాడు భయంకరమైనటువంటి దృశ్యములను సృష్టిస్తూ వస్తున్నారు.
1: బట్ సర్ స్టూడెంట్స్ టుడే హ్యావ్ బికమ్ హారిబుల్ క్రియేటర్స్ నౌ.
0: అది సరికాదు,
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మీరు విద్యార్థులైనటువంటి వారు తగినటువంటి శాంతిని, ప్రపంచం యొక్క శాంతిని మనం కోరుతూ సమాజం లోపల సంక్షేమాన్ని మనం ఆశించుతూ రావాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ వర్క్ హార్డ్ ఫర్ ది పీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పీస్ ఇన్ ది వరల్డ్.
0: ఇలాంటి విద్యార్థులుగా మీరు తయారైనప్పుడే,
1: వెన్ యూ మోల్ యువర్ స్టూడెంట్స్
0: పెరిగినప్పుడే,
1: వెన్ యూ ఆర్ యూత్ ఆఫ్ దట్ కైండ్,
0: దేశం యొక్క శాంతి చెప్పనక్కర్లేదు, ప్రశాంతిగా ఏర్పడుతుంటారు.
1: ది కంట్రీ విల్ నాట్ ఓన్లీ బి అట్ పీస్, దేర్ విల్ బి సుప్రీం పీస్.
0: మొట్టమొదట మీరు శాంతిని కావాలి.
1: ఫస్ట్ బి అట్ పీస్.
0: ఇంటిలో శాంతి ఉండినప్పుడే వీధిలో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ అట్ హోమ్, దెన్
0: వీధిలో శాంతి ఉండినప్పుడే గ్రామంలో శాంతి వస్తుంది.
1: దెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది విలేజ్.
0: గ్రామంలో శాంతి ఉన్నప్పుడే జిల్లాలో శాంతి వస్తుంది.
1: పీస్ ఇన్ ది విలేజ్.
0: జిల్లాలో శాంతి ఉన్నప్పుడే స్టేట్ లో శాంతి వస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది డిస్ట్రిక్ట్, ది స్టేట్ విల్ బి.
0: ఇంటిలోనే నీకు శాంతి లేదు,
1: you have no peace at home,
0: వీధిలోకి ఏ రీతిగా పంపగలవు?
1: దెన్ హౌ కెన్ యూ?
0: మొట్టమొదట మీరు ఇంటిలో ఉన్నటువంటి నలుగురు అన్న తమ్ముడు, తల్లి బిడ్డలు, అక్క చెల్లెండ్రు అందరూ ఐకమత్యంగా మీరు కలిసి ఉంటుండాలి.
1: సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద ఫాదర్ మదర్ షుడ్ బి యునైటెడ్ ఎట్ హోమ్.
0: మీరు చాలా వరకు నిత్యము మీరు పేపర్స్ చదువుతుంటారు,
1: యూ రీడ్ న్యూస్,
0: అనేక రకమైనటువంటి యొక్క ప్రబోధనంతా వస్తుంటాయి.
1: యూ ఆల్సో ఫైండ్ న్యూస్,
0: అనేకమైనటువంటి యొక్క న్యూస్ అంతా వస్తుంటుంటాయి.
1: యూ ఆల్సో గో త్రూ ది న్యూస్
0: అనుకోండి, న్యూస్ సెన్స్ అనుకోండి, ఏదో ఒకటి మీరు చదువుతున్నారు.
1: యూ సడన్లీ రీడ్ ఎదర్ న్యూస్ ఆర్ న్యూస్.
0: మొట్టమొదటి ఐకమత్యాన్ని మనం సాధించాలి.
1: ఫస్ట్ డెవలప్ యూనిటీ.
0: ఈ ఐకమత్యాన్ని సాధించడం అంటే ఏ రీతిగా సాధించాలి?
1: హౌ కెన్ యూ అచీవ్ యూనిటీ, ఇన్ వాట్ వే?
0: ఈ ఐకమత్యంలో మనం సాధించలేనటువంటిదే లేదు.
1: With unity there is nothing you cannot accomplish.
0: ఐదు వేళ్ళు కూడా చేరితే ఎంత పనైనా మనం చేయవచ్చు.
1: With all the five fingers joining together you can do anything.
0: ఒక తండ్రికి ఐదు మంది కొడుకులు ఉన్నారు.
1: A father has five sons.
0: ఐదు మంది కొడుకులు, నాయన నేను మరణించిన తర్వాత మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి మీ యొక్క దీనిని, ఈ యొక్క కుటుంబం యొక్క పేరును కాపాడాలి అని అడిగాడు.
1: The father said to his sons, after I die, let you stand united and keep up the name of the family.
0: నాన్న మేము మరణించేంత వరకు మేము ఐకమత్యంగానే ఉంటుంది, మన యొక్క ఇంటి పేరు మనం నిలుపుతాము అనేటువంటి ప్రామిస్ చేశారు.
1: Sons made a promise that they will stand united till their death.
0: సరే, దాన్ని మనసులో పెట్టుకున్నాడు తండ్రి.
1: Father was happy on listening to this.
0: ఒకనాడు ఎవరో కట్టెల మోపు తీసుకుని ఇంటికి వచ్చాడు.
1: One day one was carrying firewood.
0: ఆ కట్టెల మోపును గోడ కానిచ్చాడు, వాడికి డబ్బిచ్చి పంపించాడు.
1: He carried it across the wall and paid the money.
0: ఒక్కొక్క కొడుకును పిలిచాడు.
1: He called each son.
0: నాయన ఆ కట్టెల మోపును ఒక్కడు దుంచి చూడు, నీ బలం ఎంతుందో చూడాలి అన్నాడు.
1: He wanted every son and he wanted to test the strength that so that everyone should break that firewood.
0: వచ్చాడు, చాలా బలమంతా ఉపయోగ పెట్టాడు.
1: They made use of all their strength.
0: కానీ కట్టెల మోపును తుంచలేదు.
1: బట్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: అదే విధంగా ఐదు మందిని పిలిచాడు.
1: హీ వాంటెడ్ ఆల్ ద ఫైవ్.
0: ఐదు మంది వచ్చేసేసి ఒకరికి బలమును ప్రవేశపెట్టారు.
1: ఆల్ ది ఫైవ్
0: ఎవరు కూడా ఆ కట్టెల మోపును తుంచలేదు.
1: ఆల్ ది ఫైవ్ జాయిన్డ్ అండ్ విత్ యాడెడ్ స్ట్రెంగ్త్ దే కుడ్ నాట్ బ్రేక్.
0: ఆ కట్టెల నుంచి ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఒక కర్రను తీశాడు, ఒకరికి ఇచ్చాడు. ఏదో ఒక్కొక్క కర్ర ఐదు మందికి ఇచ్చాడు.
1: దెన్ ద ఫాదర్ సెపరేటెడ్ అవుట్ ఆఫ్ దట్ లాగ్ and gave one
0: ఒక్కొక్క కొడుకును చక్కగా ఒక క్షణంలో ప్రజలు తుంచి వేసేశాడు.
1: ఎవరి వన్ కుడ్ బ్రేక్ ఇట్ అట్ ద సెంటర్.
0: కట్టెల మోపులు ఉన్నటువంటి కట్టెలను తుంచి వేశావు.
1: యూ హావ్ రియల్లీ హావ్ బ్రోకెన్ ది ఆల్ ది పీసెస్ దేర్ ఇన్ ది ఫైర్వుడ్.
0: నాన్న చెప్పాడు.
1: దెన్ ఫాదర్ సెడ్,
0: నాయన అన్ని కట్టెలు చేరి మోపుగా ఉంటే ఎవ్వడూ దీన్ని తుంచలేడు.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ యాజ్ వన్ మాస్ నోబడీ కెన్
0: ఒక్కొక్క కర్ర ఒక్కొక్క కర్ర విడివిడిగా అయినప్పుడు అందరూ తుంచి వేయగలరు.
1: వెన్ స్టిక్స్ ఆర్ సెపరేటెడ్ ఎవ్రీవన్ కెన్ బ్రేక్ ఇట్.
0: అదే విధంగానే మీరు ఐదు మంది కూడా ఏకంగా ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఏం చేయలేరు.
1: లైక్ వైజ్ వెన్ ఆల్ ఫైవ్ ఆఫ్ యూ స్టాండ్ యునైటెడ్ నథింగ్ కెన్ డూ.
0: అయిపోయింది అంటే మిమ్మల్ని ప్రతి ఒక్కడు విజయాన్ని పొందుతారు, మిమ్మల్ని అపజయం చేస్తారు.
1: వెన్ యు ఆర్ డివైడెడ్ యు విల్ సర్టన్లీ లూజ్, ఎవ్రీబడి విల్ కాంక్వర్.
0: కనుకనే ఇంకా పైన మీరు ప్రామిస్ చేశారు, అందరూ కలిసి ఉండండి అన్నారు.
1: యు ఆల్రెడీ మేడ్ ఎ ప్రామిస్, స్టాండ్ యునైటెడ్.
0: అందరూ కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంటారు.
1: ఇఫ్ యు రిమైన్ యునైటెడ్
0: బట్టలో చూడండి, ఎన్నో దారములు చేరాయి.
1: దిస్ క్లాత్ హస్ సో మెనీ
0: థ్రెడ్స్. ఈ దారములన్నీ చేరటం వల్ల తుంచడానికి కష్టమైపోతుంది.
1: ఆల్ ద థ్రెడ్స్ టుగెదర్
0: మేక్ ఒక్కొక్క థ్రెడ్ చేయండి, రెండు వేళ్లతో తుంచి వేయచ్చు.
1: ఇఫ్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ యూ కెన్ కట్ ఇట్ విత్ ది టూ ఫింగర్స్.
0: కనుకనే ఐకమత్యమే బలము.
1: సో యూనిటీ స్ట్రెంగ్త్.
0: ఆచరణే దీనికి తగినటువంటి ఒక గుణము.
1: ద ప్రాక్టీస్ ఆఫ్ ఇట్ యూనిటీ ఇస్ వర్క్.
0: ఈ ఐకమత్యాన్ని ఆచరణలో పెట్టాలి.
1: సో దిస్ యూనిటీ మస్ట్ బి ప్రాక్టీస్.
0: అప్పుడే మన దేశము ఆదర్శవంతమైన దేశంగా ఉంటుంది.
1: దెన్ అవర్ కంట్రీ విల్ బి ఐడియల్.
0: ఈ విద్యార్థి దశ ఆదర్శవంతమైన విద్యార్థిగా రూపొందుతుంది.
1: దిస్ స్టేజ్ ఆఫ్ స్టూడెంట్ ఇస్
0: యువకులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏ విధమైనటువంటి ఒక అశాంతికి అవకాశం అందించకూడదు.
1: యంగ్స్టర్స్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎన్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈనాడు యువకులు అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను.
1: నౌ ఇస్ టైమ్.
0: ఐదు మంది చేరి బజార్ లో వెళుతుంటే
1: వైల్ ఫైవ్ ఆర్ పాసింగ్ బై దిస్
0: ఎక్కడో వంటింట్లో వంట చేసే వాళ్ళు కూడా వినిపిస్తుంటాయి వీళ్ళ మాటలు.
1: దోస్ హూ ఆర్ ఇన్ ది కిచెన్ విల్ బి ఏబుల్ టు లిసన్ వాట్
0: ఇన్ ద కేకలు వేసుకుంటూ పోతుంటారు.
1: బికాజ్ దే షౌట్ టాక్
0: లౌడ్. విద్యార్థుల లేక రౌడీ గ్యాంగ్స్.
1: ఆర్ ది స్టూడెంట్స్ ఆర్ రౌడీ గ్యాంగ్.
0: మనం విద్యార్థులు అయినటువంటి వారము మనం ఎంత ప్రశాంతంగా జీవించాలి.
1: బీయింగ్ స్టూడెంట్స్ యూ షుడ్ బి పీస్ఫుల్.
0: మరొకరికి అశాంతిని అందించకూడదు.
1: యు షుడ్ నెవర్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: మరొకరికి అశాంతిని అందించకుండా ప్రవర్తించేటువంటి వాడే నిజమైన విద్యార్థి.
1: హీఈస్ ఎ ట్రూ స్టూడెంట్ ఇఫ్ హీ డజంట్ మేక్ అదర్స్ రెస్ట్లెస్.
0: చాలా గౌరవంగా మర్యాదగా మనం ప్రవర్తించాలి.
1: యూ షుడ్ కీప్ అప్ రెస్పెక్ట్.
0: పెద్దలను గౌరవించాలి.
1: రెస్పెక్ట్
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: తోటి మానవులంతా గౌరవించాలి.
1: యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్.
0: దేశం యొక్క విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్
0: జాతీయత. బలము.
1: That is the nationality.
0: ఇది నేను పుట్టిన దేశం.
1: This my motherland.
0: ఈ నాకు పుట్టిన దేశాన్ని నేను రక్షించుకోవాలి.
1: I should protect my
0: ఇది నాదు మాతృదేశము.
1: This my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This my mother
0: tongue. ఇది నా మతమంచు.
1: This my religion.
0: ఎదగొట్టి నుడువనేరని బతికిన పీనుంగొకండు వసడం గలడా.
1: Don't you find anybody at
0: ఇది నా దేశము, ఇది నా భాష, నా మనవులు, నా యొక్క మనుషులు అనేటువంటి భావం ఏమిటంటే అది లేనటువంటి వాడు బతికిన శవంతో సమానమే.
1: The one who cannot declare this is my motherland and mother tongue and my religion, he is just as bad as a dead cod.
0: అది ఉండాలి.
1: He should be there.
0: అయితే ఇది నా దేశమని ఈ దేశం అభిమానంతో ఎట్లుంటారో పరదేశాన్ని కూడా అట్లనే చూడాలి.
1: Just as your spirit of patriotism, others also should have.
0: అన్ని దేశముల వారు కూడా ఐకమత్యంగా ఉంటుండాలి.
1: పీపుల్ ఆఫ్ ఆల్ కంట్రీస్ టు స్టాండ్ యునైటెడ్.
0: వసుదైక కుటుంబంగా మారిపోవాలి.
1: ఇట్స్ ఆల్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్.
0: ఇలాంటి పరివర్తనం తెప్పించేటువంటిది మహాసంక్రాంతి.
1: దిస్ ఇస్ సంక్రాంతి బ్రింగ్ సచ్ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్.
0: ఈ విధమైనటువంటి సంక్రాంతి లోపల మహాశాంతిని పొందాలి.
1: ఇన్ ది సంక్రాంతి
0: శాంతిని పెంచాలి.
1: యూ షుడ్ డెవలప్ ఇట్.
0: అట్రాక్షన్ ఆకర్షణ చేయాలి.
1: అండ్ యూ షుడ్ అట్రాక్ట్ సో
0: నీ వ్యక్తిగతమైనటువంటి యొక్క అసంతృప్తిని ప్రపంచానికి పంచదు.
1: Never share your individual dissatisfaction.
0: నీ అసంతృప్తిని, నీ యొక్క ఆవేశమును ఇతరులకు నీవు ఏమాత్రం కూడా ప్రవేశపెట్టద్దు.
1: Never share your dissatisfaction or anger.
0: ఏదైనా అశాంతి వస్తే నీ అశాంతి నీలోనే అణుచుకో.
1: If you are disturbed, see that you will control it within
0: yourself. మరొకరిని బాధించడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Never hurt others.
0: ఇంట్లో ఉండేటువంటి వారిలో కూడా నీ కోపం రావచ్చు.
1: You may be angry with people at home.
0: కానీ దాన్ని నీవు అణగదొక్కుకోవాలి.
1: But see that you will have a
0: ఆ విధమైనటువంటి ఓపికను పెంచుకోవాలి.
1: Have the patience.
0: అదే ముందు.
1: That's necessary.
0: దాని వల్లే జాగ్రత్త శాంతము లేక సౌఖ్యము లేదు సరస జళ నయన. శాంతము లేకపోతే సౌఖ్యం లేదు.
1: When there's no peace, there's no happiness.
0: ఎవరికి ఈ శాంతి కావాలి?
1: Who needs peace?
0: దాంతునికైనా వేదాంతునికైనా.
1: నన్ను charity or a philosopher.
0: ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కానీ, ఇంద్రియ ఆవేశంతో ఉండేటువంటి వారికి కానీ శాంతి ఉండాలి.
1: ద వన్ విత్ సెన్స్ కంట్రోల్, ద వన్ హూ సకమ్స్ టు ద సెన్సెస్ నీడ్స్ పీస్.
0: అట్టి శాంతిని ప్రబోధిస్తూ వచ్చింది ఈ యొక్క వేదము మొట్టమొదట.
1: వేద టీచర్స్ ద పీస్.
0: వేదము ఐకమత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: వేద స్పీక్స్ ఆఫ్ యూనిటీ.
0: కానీ ఈనాటి పండితులంతా కూడా ఈ రహస్యాన్ని చెప్పడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ స్కాలర్స్ డోంట్ టీచ్ ది సీక్రెట్స్.
0: అది వారి తప్పు కాదు, వారికే తెలియదు పాపం ఏం చేస్తారు.
1: ఇస్ నాట్ ది మిస్టేక్ ఆఫ్ ది స్కాలర్.
0: ప్రారంభమైనటువంటి ఐకమత్యము.
1: సో దిస్ యూనిటీ
0: సహనాభవతు సహనాగునక్తు సహ బీజం కరవావి సహనాభవతు. అందరూ కలిసిమెలిసి ఉండాలి.
1: Everybody should live together.
0: దానిని కలిసి మెలిసి మెలుసుదాం, కలిసి మెలిసి తిరుగుదాం, కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
1: Let's move together. Let's live together. Let us develop our friendship. Let us live in friendship without any conflict.
0: కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
1: Without any conflict or in
0: fight. చెలిమితో జీవించుదాం.
1: Without any conflict or in fight.
0: ఇది వేదం మొట్టమొదటి ప్రబోధించింది.
1: This is the first teaching of Veda.
0: అందరూ మనం కలిసి మెలిసి ఉండాలి.
1: So we should all be united.
0: అన్న తమ్ముల ఎందైనా ద్వేషం రావచ్చును.
1: There may be hatred among brothers.
0: విద్యార్థులు ఏమాత్రమూ రేపు రాకూడదు.
1: Among students there should not be hatred.
0: కనుక ఇలాంటి విద్యార్థులు ప్రపంచంలో ప్రవేశించి
1: ఈనాడు
0: ప్రపంచాన్ని బాధించేటువంటి అశాంతిని మీరు కేవలం దాన్ని ప్రశాంతిగా మార్చాలి.
1: కన్వర్ట్ ఆల్ ది రెస్ట్లెస్నెస్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ ఇన్ టు పీస్.
0: మిత భాషను పెంచుకోండి.
1: Develop the limited talk.
0: అతి భాష మనకు అక్కర్లేదు.
1: Never talk excessively.
0: అతి భాష మతిహాని.
1: If you talk more,
0: మిత భాష అతిహాయి.
1: It makes you mad. If you talk
0: అతి తిండి మతిహాని. మిత తిండి అతిహాయి.
1: Eat less. That gives you all the comfort and happiness.
0: అంతేగాని ఊరికి కడుపు నిండుకు ఎంత వరకు తినేసేస్తే నువ్వు ఏం పని చేయగలవు.
1: If you eat too much, you cannot do anything.
0: ఇంకా దీంట్లో తినవచ్చును అనేటువంటి యొక్క భావం నీలో వచ్చేంత వరకు మాత్రం తిను.
1: యూ కెన్ ఈట్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అంటిల్ దేర్ స్టిల్ సమ్ మోర్.
0: అధికంగా తింటే నువ్వు ఏమాత్రం కూడా పని చేయలేవు, నీ యొక్క విజయాన్ని సాధించలేవు.
1: బట్ ఇఫ్ ఈట్ మోర్ అండ్ మోర్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: కనుక మితంగా మాట్లాడండి, మితంగా తినండి, అమితంగా పని చేయండి, అమితంగా ఆనందించండి.
1: సో టాక్ లెస్, ఈట్ లెస్ అండ్ హ్యావ్ ఎక్సెస్ ఆఫ్ జాయ్, ఇన్ఫినిట్ జాయ్.
0: పని ఎందుకు కానీ భగవత్ నామాన్ని మాత్రం మర్చకుండా ఉండండి.
1: Under any circumstances, never forget the name of God.
0: ఈ నాడు సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము మన హృదయ పరివర్తన కావాలి.
1: The inner significance సంక్రాంతి lies in this basic fact.
0: మనలో శాంతి పెంచుకోవాలి.
1: Let there be peace within
0: us. మనలో కాంతిని పెంచుకోవాలి.
1: We should develop the inner light.
0: ఆ పెంచుకున్నటువంటి కాంతిని శాంతిని ప్రపంచానికి పంచాలి.
1: And we should share this inner light and the peace with others.
0: నీవు సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: Never be selfish.
0: ఈ వ్యక్తిగతమైనటువంటిది మాత్రం ఏమాత్రం సుఖం కాదు.
1: Never give scope for individual differences.
0: అంత ప్రపంచమంతా నా యొక్క బంధువులే, ప్రపంచమంతా నా యొక్క వారే అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ బిలాంగ్ టు యూ, ఆల్ బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ.
0: ఇలాంటి అనంతత్వాన్ని బోధించేటువంటి ఈ సంక్రాంతి.
1: ఈ సంక్రాంతి ద టీచర్స్ యూ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్ఫినిటీ.
0: భజన బినా సుఖ

0: నతపాంసి నతీర్థానా. ఆలు బిడ్డల వదలి, ఆస్తిపాస్తిని వదలి, బంధుమిత్రులు వదలి అడవికి ఎగి తపస్సు చేయనంత మాత్రమున తపస్సిద్ధి చేకూరదు.
1: లీవింగ్ వన్స్ ఓన్ ఫ్యామిలీ, వైఫ్ అండ్ చిల్డ్రన్, the properties and relations, going to the forest to spend time in deep penance, one will not be benefited by that.
0: Na shastrana japanahi. Aaru shastramulu telusukoni kudanu tellavari modalu ratri parunnanta varakunu japam aacharistu undinappatikini ఆ యొక్క సాధన యొక్క తత్ఫలితము మానవునకు దక్కుట లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ కంప్లీట్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ది సిక్స్ సీక్రెట్ టెస్ట్ ఆర్ వన్ మే డూ పెనెన్స్ రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.

0: జనన మరణములకు మూల కారణమైన ఈ సంసారము అను సాగరమును దాటవలనన్న సజ్జనుల సేవలు చెయ్యాలి, సమాజ సేవ చెయ్యాలి, సర్వులు ఎందు ఉండినటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించాలి.
1: In order to cross this ocean of life, birth and death, one should render service to society with the absolute feeling that God is present in all.
0: ఈనాడు ఈ విశాల ప్రపంచమునందు ఎందరో మేధావులు కలరు.
1: In the present day world, there are many intellectuals.
0: ఎందరో వైజ్ఞానికులు కలరు.
1: There are many scientists.
0: ఎందరో శాస్త్రజ్ఞులు కలరు.
1: There are many scientists.
0: కానీ వీరందరికీ ఏ క్షణమైన శాంతిని దాన్ని అనుభవించినారా?
1: హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ పీస్ అట్లీస్ట్ ఫర్ ఎ మోమెంట్?
0: శాంతి అనేది ఏమిటో వారు అర్థం చేసుకున్నారా?
1: హ్యావ్ ది అండర్స్టూడ్ వాట్ పీస్ ఈజ్?
0: ఈ జగత్తులో సుఖము అనేటువంటిది ఏమిటి అనేది తెలుసుకున్నారా?
1: హ్యావ్ ది నోన్ వాట్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ దిస్ వరల్డ్?
0: ఈ శాంతి సుఖము అనేటువంటిది తెలుసుకోలేనప్పుడు ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without knowing happiness and peace, what is the fun of doing many other things?

0: ఈ శాంతి అనేటువంటి ప్రతి మానవునికి ప్రధానమైనటువంటి ఒక ఘట్టం.
1: పీస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్.
0: ఈ శాంతియే లేకుండా మానవ జీవితమే వ్యర్థమైపోతుంది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఇన్ టోటల్ వెయిన్ విదౌట్ పీస్.
0: కనుకనే త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నాడు.
1: త్యాగరాజ ఆల్సో సెడ్ విదౌట్ పీస్ దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్.
0: శాంతము కలిగినప్పుడే సౌఖ్యం కూడాను దానితో పాటు చేకూరుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ హ్యాపీనెస్ కపుల్డ్ విత్ ఇట్.
0: శాంతి లేని మానవునకు జగత్ అంతయకును అంధకారంగానే గురుస్తుంది.
1: ఎ పీస్లెస్ పర్సన్ ఫైండ్స్ ద హోల్ వరల్డ్ ఎంటైర్లీ డార్క్.
0: అంధుడైన మానవునకు అంతయు చీకటిగానే ఉంటుంది.
1: ఎ బ్లైండ్ పర్సన్ ఫైండ్స్ ఎవ్రీథింగ్ డార్క్.
0: నిద్రించేటువంటి పండితుడు ఎంత గొప్పవాడైనప్పటికీ జగత్ అంతయకును శూన్యంగానే ఉంటుంది.
1: ఎ స్కాలర్ హౌవర్ గ్రేట్ హి మైట్ బి వైల్ హిస్ ఫాస్ట్ అస్లీప్ ఎవ్రీథింగ్ ఇస్ నథింగ్నెస్.
0: కనుక చర్మచక్షువులు ఉండినంత మాత్రమున మనం అన్నింటినీ చూస్తున్నామని భ్రమించకూడదు.
1: బికాజ్ వీ హావ్ గాట్ ద ఫిజికల్ నేకెడ్ ఐ లెట్స్ నాట్ థింక్ దట్ వీ సీ ఎవ్రీథింగ్.
0: పశుపక్షి మృగాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ ఆల్సో హ్యావ్ ఐ.
0: క్రిమికీటకాదులు కూడా చచ్చువులు ఉంటున్నవి.
1: ఇన్సెక్ట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ ఐస్.
0: చచ్చువులు ఉండినంత మాత్రమున వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ద రిజల్ట్ ఇన్ హావింగ్ దిస్ ఐ.
0: కనుక ఈ చచ్చువుల ద్వారా చూడవలసినటువంటిది దివ్యమైనటువంటి తేజస్సు.
1: What is supposed to be seen with this eye is that brilliant
0: ఈ కన్నముల ద్వారా వినవలసినటువంటిది దివ్యమైనటువంటి యొక్క ప్రణవనాదము.
1: What is to be heard, what is to be listened to is this divine primal sound.
0: ఈ జంతల మనసు ద్వారా అనుభవించవలసినటువంటిది దివ్యమైన శాంతి.
1: With this wavering mind we should be successful to experience peace.
0: అయితే ఈ శాంతిని అనుభవించకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why is it that we are denied of this peace?
0: ఈ శాంతి అనుభవం లేక రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: Why it doesn't come to our experience at all?
0: మానవునకు ఐదు విధములైనటువంటి ప్రేషములు పట్టి ఇతన్ని పీడిస్తూ ఉంటుండాలి.
1: Man is afflicted by five types of sufferings.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is of avidya.
0: రెండవది అస్థిర కేశము.
1: The second one is asthira.
0: Asthita.
1: Asthita.
0: మొదటిది అవిద్య క్లేశము.
1: The first one is avidya klesha.
0: ఈ అవిద్య అనగా ఏమిటి?
1: What do you mean by avidya?
0: విద్య లేకపోవటం కాదు.
1: Not illiteracy.
0: విత్ అనగా జ్ఞానము.
1: With means wisdom.
0: ఈ జ్ఞానము లేకపోవటమే.
1: Absence of wisdom is avidya.
0: ఎట్టి జ్ఞానము లేకపోవటము.
1: What sort of wisdom?
0: నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనేటువంటి జ్ఞానము లేకపోవటమే.
1: The wisdom that make you feel that you are divine.
0: నేను మానవుడను.
1: టు ఫీల్ దట్ ఐఎమ్ ఎ హ్యూమన్.
0: నేను అజ్ఞానిని.
1: ఐఎమ్ ఇగ్నోరెంట్.
0: నేను కేవలం అమాయకుడను.
1: ఐఎమ్ ఇన్నోసెంట్
0: అని ఇలాంటి అవిద్యా క్లేశము మానవుని యందు అమితంగా ఉంటుంది చేతనే వీరికి శాంతి అనేటువంటిది అతి దుర్లభమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ హీ సఫర్స్.
0: ఈ అవిద్యా క్లేశం అనేటువంటిది దివ్య జ్ఞానాన్ని ఏమాత్రం కూడాను అందించేటువంటిది కాదు.
1: The first type of suffering will not help you to acquire divine wisdom.
0: కేవలం దేహమును, మనస్సును, ప్రకృతిని మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తూ ఉన్నాడు.
1: He pulls on, carries on his life basing on the body, mind and the nature.
0: దివ్యత్వం అనేటువంటి దైవత్వం తనయందు ఉన్నదనేటువంటి సత్యాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He forgets the truth that the divinity is in him latent.
0: కనుకనే ఇదియే పెద్ద అవిద్య.
1: This is avidya.
0: దేహభ్రాంతి అమితంగా ఇతన్ని బాధిస్తూ ఉంటుండాలి.
1: He suffers because of body attachment.
0: ప్రాకృత భ్రాంతి ఇతన్ని అమితంగా బాధిస్తూ ఉంటుండాలి.
1: He is deluded by the world around.
0: కనుకనే ఇది ఏ పెద్ద అవిద్య.
1: This is avidya, lack of wisdom.
0: ఈ అవిద్య వల్ల కలిగేటువంటి యొక్క బాధలు అమితంగా ఉంటుండాయి.
1: The suffering is limitless because of avidya or absence of wisdom.
0: అస్థిత క్లేశము.
1: The second suffering is asthita klesha.
0: అనగా
1: ఇట్ మీన్స్
0: మానవుడు ఈ సంసారమునకు, ఈ సర్వ బాధలకును మూల కారణం ఏమిటో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ ఆల్ హిస్ సఫరింగ్ అండ్ డిఫికల్టీస్.
0: సమస్త సంసారమునకును మూల కారణమనేటువంటి ఈ మనస్సు యొక్క తత్వాన్ని మానవుడు విస్మరిస్తున్నాడు.
1: man forgets the fact that mind is the cause for all the family suffering and the difficulty.
0: Manasattvanni vismarinchatam chetane deeniki aneka vidhamainatundi amayakattam indulo prabhavistundali.
1: The entire ignorance and innocence is due to the lack of knowledge of the nature of the mind.
0: Manasunna anekuntu danni arikattukolekapoyinanduvalla ఇతనికి అనేక విధమైనటువంటి క్లేశములు బాధిస్తూ ఉంటుంటాయి.
1: As he could not control his mind, he has to suffer.
0: సమస్త బాధలకు మనసే మూల కారణము.
1: Mind is the cause for all suffering and difficulty.
0: సమస్త దుఃఖములకు మనసే మూల కారణము.
1: Mind is the cause for the misery.
0: సమస్త నష్టములకు మనసే మూల కారణము.
1: Mind is the cause for all losses.
0: కనుకనే ఇట్టి మూల కారణమైనటువంటి మనస్తత్వాన్ని గుర్తించుకోలేకపోవటమే అస్థిత క్లేశము.
1: అస్థిత క్లేశ is the one which we are put to because we don't know the nature of the mind.
0: Inga raga kleshamu.
1: Third one is raga klesha.
0: Ragam anaga emiti?
1: What do you mean by raga?
0: Ragam ante paatalu paadetunte ragam kaadu.
1: It's not the tune as you sing.
0: Vishayavanchanle ragamu.
1: The sensual pleasure is
0: idi kavali adi kavali idi kavali adi kavali idiye pedda ragamu.
1: Desiring the sensual indulgence is raga.
0: ఈ వాంఛలు మితిమీరి పోయకూడదు. ఈ రాగమే రోగంగా బయలుదేరుతుంది.
1: This raga, excessive desire, will become roga, the disease.
0: కనుకని ఈ వాంఛలను అరికట్టుకోలేకపోవటం చేతనే ఇతనికి ఒక విధమైనటువంటి క్లేశము ఆవిర్భవిస్తుండాలి.
1: As he could not control his desire, he naturally suffers.
0: కనుక మొట్టమొదట మన రాగములను అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should control our desire.
0: దీనిని లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు.
1: దిస్ ఈస్ వాట్ యూ సెడ్, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: ఈ అమితమైనటువంటి వాంఛన చేతనే వీని మతి భ్రమించి నిత్య సత్యమును విస్మరించి కేవలం అమాయకంలో మునిగి అజ్ఞానంలో తేలి తాను అన్ని విధమైనటువంటి క్లేశములను అనుభవిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ ఫర్గెట్స్ ద ఎటర్నల్ ట్రూత్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ దేర్ఫోర్ ఇస్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
0: కనుక మొట్టమొదట వాంఛనను మనం అరికట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ డిజైర్.
0: ఈ వాంఛలు ఉండినంత వరకును శాంతి మనకు చేకూరదు.
1: సో లాంగ్ దేర్ ఇస్ డిజైర్ దేర్ విల్ బి నో పీస్ అట్ ఆల్.
0: ఉండాలి వాంఛలు, కానీ ఎంతవరకు ఒక పరిమితంలో ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి డిజైర్ బట్ యెట్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఇంకా దేశ క్లేశము.
1: ద థర్డ్ వన్ ఇస్ దేశ క్లేశ.
0: దేశ క్లేశం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ద్వేష క్లేశ?
0: ఏదో కష్టములందు బాధలయందు నష్టములు ఎందు ఒకరిని ఆశ్రయించి ఆ ఆశ్రయం ద్వారా ఎంతనో ఫలమును పొందగలదని ఆశిస్తుంటాడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్, లాసెస్ అండ్ సఫరింగ్ వన్ అప్రోచెస్ సమ్వన్ ఎల్స్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ రివార్డ్ అండ్ సొల్యూషన్.
0: ఆశ్రయించినటువంటి వాని వల్ల తాను తలంచినటువంటి కోరిక ఫలించకపోవటం చేత అతనిపైన ద్వేషంగా రూపొందుతుంది ఈ ఆశ.
1: దో హీ అప్రోచెస్ expecting a reward, a solution to his problem, because it's not fulfilled, he is frustrated.
0: ఈ జగత్తునందు మంచి చెడ్డలు కూడాను మానవునికి దుఃఖం అందిస్తున్నాయి.
1: In this world, good and bad will put us in misery.
0: మంచి ఆనందాన్ని అందించటం లేదు.
1: Good is not giving bliss.
0: చెడ్డ మనకు దుఃఖాన్ని అందించటం లేదు.
1: And it's not the bad that puts us in suffering.
0: మంచి చెడ్డలు రెండు కూడాను మానవుని దుఃఖంలోనే ముంచుతుండాలి.
1: Good and bad anyway lead to misery.
0: ఇది ఏ విధంగా?
1: How?
0: మంచి ఏ విధంగా దుఃఖంలో ముంచుతుండాలి?
1: How do you expect the good leading
0: మంచి మానవుని ఏ విధంగా మనసును ఈ దుఃఖంలో ముంచివేస్తుండాలి?
1: How do we suffer because of these things good?
0: అనగా దీనికి తులసిదాసు ఒక ఆదర్శాన్ని అందించాడు.
1: తులసిదాస్ హెస్ సెట్ ఎన్ ఐడియల్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డవారిని చూచి నమస్కరించాడు.
1: He paid his respects, namaskar, looking at the bad people.
0: Manchivarini chusi namaskarinchadu.
1: He also paid his respects to good people.
0: Manchivaniki cheddavaniki iruviriki ma namaskaram annadu.
1: He respected both good and bad alike.
0: Manchivaniki namaskaram cheyatamlo oka vidhamainatundi yokka artham untundadi.
1: There is some meaning in respecting a good person.
0: Cheddavaniki namaskaram cheyatamlo artham em untundadi.
1: Then why do you do namaskar, pay respects to a bad person?
0: Ani tanlo taanu vicharana chesukunnadu.
1: He inquired within himself.
0: ఈ చెడ్డవాణి సంయోగం నాకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: Association with the bad man will put me to suffering.
0: కనుక ఓ చెడ్డవాడ నీ సంయోగం నాకు ఉండకూడదని వానికి నమస్కారం చేస్తున్నాను అన్నాడు.
1: He salutes the bad person saying that let me not have your company and association with you.
0: మంచివానికి ఒక నమస్కారం చేశాడు.
1: He ఈ సాల్యూట్స్ గుడ్ పర్సన్.
0: ఓ మంచివాడా, నీ వియోగం నాకు సంభవించకూడదు, దానివల్ల నాకు చాలా దుఃఖం వస్తుంది, కనుక నీకు ఒక నమస్కారం అన్నాడు.
1: హీ పేస్ రెస్పెక్ట్ టు గుడ్ మ్యాన్ బికాస్ ఓ గుడ్ మ్యాన్ లెట్ మీ నాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ యూ.
0: చెడ్డవాని సంయోగము, మంచివాని వియోగము మానవునికి దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: యూనియన్ విత్ ఎ బ్యాడ్ పర్సన్, సెపరేషన్ ఫ్రమ్ ఎ గుడ్ పర్సన్ విల్ పుట్ యూ టు సఫరింగ్.
0: కనుక ఇది ఒక విధమైన వియోగ సంయోగములతో కూడినటువంటి ఒక జీవితంగా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: సంయోగ వియోగ సంకర్షణాత్మక మహత్తాల తరంగమైన సాగరం ఈ జీవితం ఉన్నారు.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ఎన్ ఓషన్ ఫుల్ ఆఫ్ ది వేవ్స్ ఆఫ్ యూనియన్ అండ్ సెపరేషన్.
0: కనుక చెడ్డవారి సంయోగము మనకు దుఃఖాన్ని అందిస్తుంది.
1: యూనియన్ విత్ బ్యాడ్ పీపుల్ విల్ సర్టన్లీ పుట్ అస్ టు మిజరీ.
0: మంచివారి వియోగము కూడా మనకు దుఃఖాన్ని చేకూరుస్తుంది.
1: సో ఆల్సో సెపరేషన్ ఫ్రమ్ పైయస్ పీపుల్.
0: కనుకనే మంచి ఎవరు చెడ్డవారిని నిర్ణయించుకునేటువంటి శక్తి లేదు.
1: వీ డోంట్ హ్యావ్ ద కెపాసిటీ టు జడ్జ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ బ్యాడ్.
0: కనుకనే సుఖ దుఃఖే సమే కృత్వా లాభమునా విజయాజయాత్, రెండింటినీ సమసత్వంలో చూచు.
1: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ దీస్ టు విత్ ఈక్వానిమిటీ.
0: ఈనాటి మానవులకు నిజమైనటువంటి శాంతిని చేకూర్చుకోవాలనుకుంటే ఇరువురిని సమభావంలో మనం విశ్వసించాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ట్రూ పీస్ హ్యూమన్స్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్.
0: చెడ్డ రెండు నీవు చూడవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ దర్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: ఇరువురు ఎందు ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని నీవు చూడు.
1: వాచ్ ద డివినిటీ లేటెంట్ ఇన్ బోత్ ది కేటగిరీస్ ఆఫ్ పీపుల్.
0: ఇరువురి ఎందు కూడా ఏకాత్మ భావమే.
1: ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్
0: అదే దివ్యాత్మ భావము.
1: దట్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ది డివినిటీ.
0: కనుక దేహమును వేరు వేరైనప్పటికీ,
1: the bodies are different,
0: manasu bhavamulu veru verainappudikini,
1: feelings of the mind vary,
0: kaani divya bhavam okkati gaane untundadi,
1: but the divinity is one and the same.
0: Roopanamamulu bhinna bhinnamulu kavachunu,
1: names and forms are different,
0: kaani divyattvam aneetundidi bhinnam kaadu,
1: but the divinity is one.
0: Kanuka ee rakamainatundi oka bhedamulu undinanta varaku kudanu naaku ee shanti chekkuradoni tulasidasu ekatvanni vichipettadu.
1: Tulsidas propagated this principle because so long you have got this duality, observe differences, you cannot be free from misery.
0: Kalpani ekatma bhavan nenu varinchali.
1: So let me have that one point at principle.
0: Dani divyatma anetundi danne nenu varinchali.
1: That is the principle of the divinity.
0: Ee bhavamlone nenu aa jeevitham gadapali.
1: I should spend the lifetime with this sacred principle.
0: Ani daivatvanni sarva bhavamto sarva jeevula yokka bhavamto అనుభవిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ హస్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ అమంగ్ ఎవ్రీవన్ అరౌండ్.
0: సర్వజీవాత్మ, సర్వజీవాత్మ,
1: సర్వజీవాత్మ,
0: సర్వదేహాత్మ,
1: సర్వదేహాత్మ,
0: సర్వం ఆత్మాత్మ, ఇది మూడు రకములైనటువంటిగా ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ త్రీ ఫార్మ్స్.
0: దీనినే అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ అస్ రిపీటెడ్లీ,
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
0: అది దేహాత్మ భావం.
1: దట్ ఈస్ దేహాత్మ బాడీ.
0: The one others think you are, the one jeevatma bhavam.
1: The one others think you are, jeevatma, individual.
0: The one you really are.
1: Third one, the one you really are. That is the one of the spirit.
0: ఈ మూడింటి యొక్క తత్వము అన్ని మతములు యందు కూడా ఏకంగానే ఉంటుండాలి.
1: These three are similar in all of the religions.
0: క్రిస్టియన్ మతం నందు కాని, ఇస్లాం మతం నందు కాని, పర్షియన్ మతం నందు కాని, జైన మతం నందు కాని, ఇంకా నానక్ మతం నందు కానీ, అన్ని మతములందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వం ఉంటుండాలి.
1: వీ ఫైండ్ ది సేమ్ యూనిఫార్మిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్ బై ఆల్ రిలీజియన్స్ అలైక్.
0: అది జీసస్ చెప్పాడు.
1: దట్స్ వాట్ జీసస్ సెడ్.
0: ఫస్ట్ ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: ఫస్ట్ హీ సెడ్ ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: సెకండ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్.
1: సెకండ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
0: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: థర్డ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
0: నెక్స్ట్ హోలీ గోస్ట్.
1: Next comes Holy Ghost.
0: In the Persian language lo kudanu,
1: in the Persian language,
0: vaari grandhamlandu kudanu,
1: in the text,
0: I am in the light.
1: I am in the light.
0: Second, the light is in me.
1: Second, the light is in me.
0: Third, I am the light.
1: Third, I am the light.
0: There is no weight.
1: There is no weight.
0: Kanuka అన్ని మతముల యొక్క సారము ఒక్కటే.
1: సో ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: అందరికీ గమ్యం ఒక్కటే.
1: ద గోల్ ఇస్ వన్ ఫర్ ఎవరీవన్.
0: అందరికీ దైవం ఒక్కటే.
1: గాడ్ ఇస్ వన్ ఫర్ ఆల్.
0: కానీ ఇందులో భేదములు ఎందుకు మనకు?
1: దెన్ వై డు యు అబ్జర్వ్?
0: ఇందులో వాదోపవాదములు ఎందుకు?
1: వై డు యు ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్?
0: ఇందులో కలహములు ఎందుకు?
1: వై షుడ్ దేర్ బి
0: కలహములు ఎందుకు?
1: వై హెసిటేషన్?
0: ఇవన్నీ కూడా కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం.
1: దే ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: దైవత్వం అనేటువంటి అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులకే ఈ విధమైనటువంటి యొక్క కల్లోలంలో ప్రారంభిస్తుంటారు.
1: ఫూలిష్ పీపుల్ హు డు నాట్ అండర్స్టాండ్ డివినిటీ రిసార్ట్ టు సచ్ అజిటేషన్.
0: దేనిని మనం భేదం పెట్టుకోకూడదు.
1: లెట్స్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఏ మతమును కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఏ సాధనను కూడాను మనం విమర్శించకూడదు.
1: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ.
0: ఎవరిది వారిది.
1: ఈచ్ వన్ ఫాలోస్.
0: ఎవరి ఆనందం వారిది.
1: ఈచ్ వన్ హాస్ హిస్ ఓన్ పాత్.
0: కనుక ఇట్టి ఆనందంతో మనము వారికి స్వాతంత్రం ఇచ్చినప్పుడే నిజమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలం.
1: When we welcome everybody, we can attain divinity.
0: తనకే ఒక శాంతి లేనిటువంటి వాడు ఇంకా ఇతరులకు శాంతిని ఏ విధంగా అందించగలడు?
1: ద వన్ హూ హాస్ నో పీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు కన్ఫర్ పీస్ ఆన్ సమ్ వన్?
0: మొట్టమొదట నీ శాంతిని నీవు పొందు.
1: ఫస్ట్ బీ పీస్ఫుల్. తదుపరి
0: నీ గృహంలో శాంతిని ప్రసరింపచేయి.
1: అండ్ దెన్ సీ ద అదర్ వన్ ఆల్సో విల్ రిసీవ్ పీస్.
0: తదుపరి నీ గ్రామంలో ప్రసరింపచేయి.
1: సీ దట్ ఇట్ స్ప్రెడ్స్ ఇన్ యువర్ విలేజ్.
0: ఈ విధంగా క్రమక్రమేణ కూడా నీ శాంతిని అంతర్బహిష్ట సర్వవ్యాప్తం.
1: Gradually experience peace within and around.
0: ఇది నిజమైనటువంటి సాధన.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిచువల్ పర్సూట్.
0: అంతేగాని సంకుచితమైనటువంటి ఏకత్వంలో మాత్రం మునిగిపోవటం కాదు.
1: Not spending life in a narrow mindedness cannot be the spiritual
0: pursuit. ఇతరులు చెడ్డ మంచిది అన్నిటిని నీవు ఏమాత్రం ఎదురు చూడవద్దు.
1: Don't bother about the good and bad of outside.
0: నీ మంచిని నీవు పోషించుకో.
1: Think and protect your goodness.
0: నీవు సంరక్షించుకో.
1: Protect your own goodness.
0: ఇది నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: This is your chief aim.
0: నిరంతరము ఇతరుల యొక్క చెడ్డనే మనం చూస్తూ ఉంటే
1: థింకింగ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: ఆ చెడ్డ నీలో ప్రవేశిస్తుంది.
1: ఆల్ దట్ బ్యాడ్ క్వాలిటీ విల్ గెట్ ఇన్ యు.
0: చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఎదుటి వ్యక్తిని ఫోటో తీవ్వాలని కెమెరా తీసుకుంటావు.
1: యు హ్యావ్ యువర్ కెమెరా టు టేక్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద పర్సన్.
0: వాడిపైన నీ యొక్క కెమెరా యొక్క లెన్స్ ని మనం తిప్పి పెట్టినంటే,
1: ఇఫ్ ది లెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ హిమ్,
0: స్విచ్ ఒత్తితే,
1: వెన్ యు పుట్ ఆన్ ది స్విచ్,
0: ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్?
0: వాడి ఫోటో నీ కెమెరాలో వచ్చి పడిపోతుంది.
1: హిస్ ఫోటో, his picture will be picturized.
0: అదే రీతిగా నీ దృష్టి అనేటువంటిది ఒక లెన్స్.
1: యువర్ లుక్స్ ఇస్ సార్ట్ ఆఫ్ ఎ లెన్స్.
0: పరుల యొక్క చెడ్డ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేట్ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్యాడ్ ఆఫ్ అదర్స్,
0: బుద్ధి అనేటువంటి స్విచ్ చేసినప్పుడు,
1: వెన్ యూ పుట్
0: చెడ్డ నీలో వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటెలెక్ట్, ద బ్యాడ్ ఇన్ అదర్స్ విల్ గెట్ ఇన్ టు యూ.
0: అదే విధంగానే మంచి వాడిపైన నీ యొక్క దీన్ని తీసుకో.
1: లైక్ వైజ్ టేక్ ది గుడ్.
0: ఫోటోలు తీవాలంటే ఎక్కడంటే వారు అక్కడ వారు ఫోటో తీయరు.
1: They don't.
0: వారికి ఇష్టమైనటువంటి వారినే ఫోటో తీస్తారు.
1: They'll certainly have the photographs of those they want.
0: కాబట్టి ఇష్టం అంటే ఏమిటి? నీకు మంచి వారి పైన ఇష్టము.
1: It only means they like good people.
0: వారి వైపున నీ యొక్క మనసును మరల్చు.
1: Direct your mind towards good.
0: అప్పుడే నీలో ఉండినటువంటి యొక్క భావము అందులో ఉన్నటువంటి భావము ఏకమైపోతుంది.
1: Then the feeling of the person who is good will get into you.
0: కనుక ఎవరి చెడ్డను కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ బి బోదర్డ్ ఆఫ్ బ్యాడ్ ఆఫ్ ఎనీబడీ.
0: ఎందుకంటే ఇతరుల చెడ్డను చింతిస్తూ చింతిస్తూ రావడం నీవే చెడ్డవాడైపోతావు.
1: బై థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ బ్యాడ్ పీపుల్ యూ టర్న్ బ్యాడ్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్.
0: నేను చింతిస్తూ పోతున్నావో అది నీవుగా మారిపోతావు.
1: యాజ్ యు థింక్ సో యు బికమ్.
0: అదే ఒకనొక సమయంలో
1: దట్ ఎట్ వన్ టైమ్
0: గోపికలను వచ్చి
1: గోపికస్
0: రాధమ్మను వచ్చి అడుగుతున్నారు.
1: దేవర్ ఆస్కింగ్
0: అమ్మా, నీవు ఎప్పుడు చూసినా గానీ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని చింతిస్తున్నావు.
1: రాధా, యు ఆల్వేస్ చాంట్ ద నేమ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ.
0: కనుక నీవు చింతించడం చేత కృష్ణుణ్ణి నీవు కృష్ణుడే వెళ్ళిపోతావు.
1: బికాస్ యూ థింక్ ఆఫ్ హిమ్ యూ హావ్ బికమ్ కృష్ణ యువర్ సెల్ఫ్.
0: అప్పుడు నీకేం సుఖము? నీవే కృష్ణుడైపోతావు.
1: యూ బికమ్ కృష్ణ.
0: ఇక్కడ ద్వైతం అనేటువంటి లేదే.
1: దేర్ ఇస్ నో జువలిజం హియర్.
0: రాధనే మాయమైపోతుంది.
1: దేర్ ఇస్ నో రాధ ఎనీమో.
0: అప్పుడు నెమ్మదిగా చీలికత్తెలకు చెప్తుంది.
1: దెన్ రాధ స్టార్టెడ్ టెలింగ్ సాఫ్ట్లీ,
0: గోపికలారా,
1: గోపికస్,
0: నేను నిరంతరము కృష్ణ చింత చేయటం చేత నేను కృష్ణుడు కావచ్చును.
1: బై థింకింగ్ ఆఫ్ కృష్ణ కంటిన్యూస్లీ ఐ మే బికమ్.
0: నిరంతరము రాధా చింతన చేయటం వల్ల కృష్ణుడు రాధాగా మారిపోతాడు.
1: యాజ్ కృష్ణ థింక్స్ ఆఫ్ రాధా కంటిన్యూస్లీ కృష్ణ ఆల్సో బికమ్స్
0: రాధా. కృష్ణుడు ఏకమే కదా.
1: Is it not unity of both Radha and Krishna?
0: Kanuka daivanni manam chintinchinappudu manamallu kuda nu daivam chintistadu.
1: So as you think of God, God also will think of you.
0: Endukanuga neevu oka daivanni srushtinchukuntunnavu.
1: Because you are creating God yourself.
0: Daivanni evaru srushtincharu?
1: Who created this God?
0: Sadhakudu daivanni srushtinchadu.
1: An aspirant.
0: Daivam evarini srushtinchadu?
1: Whom has he created? God.
0: దైవం సాధకుడిని సృష్టించాడు.
1: God has created an aspirant.
0: దైవము సాధకుడిని సృష్టించాడు.
1: God has created aspirant.
0: సాధకుడు దైవాన్ని సృష్టించాడు.
1: Aspirant has created God.
0: కాబట్టి ఈ రెండింటి యొక్క ఏకత్వం ఏమిటి? సృష్టి ఒక్కటే.
1: So the unity of the two lies in creation, which is one and the same.
0: మానవుని యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: So man has got the power of
0: creation. దైవం యందు సృష్టి యొక్క శక్తి ఉంటుందది.
1: God has got the power of creation.
0: కాబట్టి ఇరువురి యందు ఉండేటువంటి శక్తి ఒక్కటే.
1: Therefore the power is one and the same in both.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వం లోపల మనం దివ్యత్వం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ సార్ట్ ఆఫ్ యూనిటీ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
0: ఈ విధంగా భేదములను విస్మరించి ఏకత్వాన్ని విశ్వసించి మనసును తగినటువంటి యొక్క జాగ్రత్తలో మనం పెట్టుకోవాలి.
1: Therefore we should forget differences, maintain equality, unity all the time.
0: దేశములకంతా మూల కారణం ఏమిటి?
1: What is this cause for all suffering?
0: వాంఛలే మూల కారణము.
1: Physical worldly desires are responsible for misery.
0: తన యొక్క తత్వాన్ని తాను విస్మరించి జగత్తుపై మనసు దృష్టినంతా మరల్చడం చేతనే ఇన్ని విధమైనటువంటి క్లేశములు మనల్ని పీడిస్తున్నాయి.
1: యూ ఫర్గెట్ యువర్ ఓన్ ఇన్నేట్ నేచర్ అండ్ క్వాలిటీ అండ్ యు ఆర్ క్యారీడ్ అవే బై దట్ డిజైర్.
0: ఉన్నదాన్ని అనుభవించు,
1: ఎక్స్పీరియన్స్, ఎంజాయ్
0: చింతించడం.
1: వై డు యు థింక్ ఆఫ్ దట్ వాట్ యు డోంట్ హావ్?
0: లేని దాన్ని మర్చిపో.
1: ఫర్గెట్ వాట్ యు డోంట్ హావ్.
0: అది నీ యొక్క నిజమైన సాధన.
1: దట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇప్పుడు ఉన్నదాన్ని విడిచిపెడుతున్నావు,
1: లేని
0: దాన్ని సాధించలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ వాట్ యు డోంట్ హావ్.
0: ప్రాప్తిస్తుంది.
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: కాదు.
1: నో.
0: కనుక ఉన్నదాన్ని అనుభవించు.
1: ఎక్స్పీరియన్స్ విత్ ద లాట్ యు హావ్.
0: దానిని సర్వులకును పంచు.
1: షేర్ విత్ ఎవ్రీవన్.
0: ఈ విధమైనటువంటి విశాలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: విశాల ప్రపంచంలో విశాల హృదయమైనటువంటి మానవులే ఆవిర్భవించాలి.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ దేర్ షుడ్ బి పీపుల్ విత్ బ్రాడ్ మైండ్.
0: విశాల హృదయమే లేకుండా పోతే వీడు మానవుడే కాదు.
1: వితౌట్ ఎ బ్రాడ్ మైండ్ హీ కెనాట్ బి ఏ హ్యూమన్.
0: అనేక మంది
1: మెనీ
0: మాకు విశాల హృదయం కావాలి అంటారు.
1: మెనీ ప్రే టు స్వామి వీ వాంట్ బ్రాడ్ మైండ్.
0: హృదయం అంటే ఏంటి? హార్ట్.
1: ది హృదయ ఇస్ హార్ట్.
0: హార్ట్ ఎన్లార్జ్ కావాలంటారు.
1: దే సే దట్ ది హార్ట్ బి ఎన్లార్జ్.
0: ఈ హార్ట్ ఎన్లార్జ్ చేయడం వల్ల హార్ట్ పేషెంట్ గా తీసుకుని వానికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది.
1: హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ ఎ హార్ట్ కంప్లైంట్, ఎయిల్మెంట్.
0: ఈ హృదయమునకు హార్ట్ కు చాలా భేదం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ హృదయ అండ్ హార్ట్.
0: హార్ట్ అనేటువంటిది గుండె అని అర్థం.
1: ద హార్ట్ ఈస్ ఫిజికల్ హార్ట్.
0: ఇది ఫిజికల్ హార్ట్ అనేటువంటి కేవలము ఈ దేహం అనేటువంటి భవనానికంతా కూడా మెయిన్ స్విచ్ వంటిది.
1: ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్ ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ బాడీ.
0: కానీ ఇది నిజమైనటువంటిది కాదు, మెయిన్ స్విచ్ మాత్రమే.
1: ది ఫిజికల్ హార్ట్ ఈస్ ద మెయిన్ స్విచ్.
0: కానీ కరెంట్ కాదు.
1: ఈస్ నాట్ ద కరెంట్.
0: కరెంట్ అనేటువంటిది నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉభాస్వర నీవార సూకవర్తంతేని వేదం నందు నీలతో మధ్యస్థ విద్యుల్లేకే ఉద్వాసర. ఈ విద్యుల్లేక ఎక్కడ నుంచి ఉంటుండాలి?
1: దిస్ కరెంట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైట్నింగ్. వేర్ డూ యూ ఫైండ్
0: విద్యుల్లేక? కేవలము స్పైనల్ కాలం బిట్వీన్ 9 to 12 మధ్యలో ఉంటుండాలి ఈ యొక్క తేజోమయమైన శక్తి.
1: దిస్ లైట్నింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వర్టిబ్రల్ కాలం బిట్వీన్ ద వర్టిబ్రే 9 to 12.
0: దీనినే సుషుమ్నా నాడి అన్నారు.
1: This is called Sushumna Nadi.
0: ఆ కాంతి నుంచిని ఈ యొక్క హార్ట్ అనేటువంటిది స్విచ్ లో కరెంట్ ప్రవేశిస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది సుషుమ్న నాడి యూ గెట్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ టు దిస్ హార్ట్.
0: మీకు చాలా మందికి తెలియకపోతే కొంతవరకు విచారణ చేసుకోవచ్చు.
1: మెనీ పీపుల్ హూ డోంట్ నో మే నో
0: హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు.
1: యూ ఫైండ్ హార్ట్ సర్జరీ.
0: హార్ట్ కోసినప్పుడు హార్ట్ లోనే ప్రాణం ఉంటే ఈ ప్రాణం ఎక్కడ పోతుండాలి?
1: When the heart is operated upon, if you say that there is life in the heart, what will happen to the life?
0: Negative. నెగిటివ్ హార్ట్
1: ఈజ్ నెగిటివ్.
0: కాబట్టి హార్ట్ లంగ్ రెండింటి యొక్క చేరిక తెలవాలని ఇందులో రెండు కూడా పనిచేస్తుంటాయి.
1: బికాస్ హార్ట్ అండ్ లంగ్ గో టుగెదర్ అండ్ దే వర్క్ టుగెదర్.
0: అందువల్లనే హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటిది పెట్టి ఈ హార్ట్ ను లంగ్ ను కూడా కోసేస్తుంటారు.
1: దేర్ఫోర్ వి హావ్ హార్ట్ లంగ్ మిషన్ టుడే.
0: కనుక హార్ట్ లంగ్ అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై హార్ట్?
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క స్థూలమైనటువంటి హార్ట్ కాదు.
1: It is not the physical heart.
0: హృదయం అనేటువంటిది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: హృదయ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఒక్క స్థానంలో లేదు.
1: ఇస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ ప్లేస్.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఎవ్రీవేర్.
0: అందువల్లనే సర్వతప్పాణి పాదం త సర్వతోచి శిరోముఖం అని పాదం నుంచి శిరస్సు వరకు సంచరిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇప్పుడు కాలిపైన ఒక చీమ కదులుతుండాలి.
1: సపోజ్ హ్యాండ్ స్టార్ట్స్ మూవింగ్ ఆన్ ద లెగ్.
0: తక్షణం అది కదులుతుండేది నాకు తెలుస్తుండాలి.
1: యూ విల్ సడన్లీ కమ్ టు నో ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్.
0: కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉండాలి?
1: దెన్ వేర్ ఇస్ యువర్ హార్ట్ నౌ?
0: ఆ స్థానంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ దేర్ నియర్ ద లెగ్.
0: అది లేకపోతే అక్కడ చీమ కదిలేటువంటిది నీకు ఎట్లా తెలుస్తుంది?
1: వితౌట్ విచ్ యూ కెనాట్ నో ద మూవ్మెంట్ ఆఫ్ ఎన్ యాంట్ ఆన్ యువర్ లెగ్.
0: కనుకని సర్వత్రా వ్యాపించినటువంటిది హృదయము.
1: సో హృదయ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్.
0: కానీ ఒక్క స్థానంలో ఉంటుండి పనిచేసేటువంటిది ఈ గుండె.
1: It is only the physical heart which functions.
0: ఇది కేవలం రక్తాన్ని ప్రసరింపజేస్తుండదే కాని
1: ఇట్ ఓన్లీ సర్క్యులేట్స్ బ్లడ్.
0: ప్రాణాన్ని అందించడం లేదు.
1: ఇట్ డజంట్ గివ్ లైఫ్.
0: ఇది కేవలం ఆక్సిజన్ అనేటువంటి అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఓన్లీ సప్లైస్.
0: ఈ ఆక్సిజన్ లో కూడా గాలి అనేటువంటిది లేకపోతే ఈ ఆక్సిజన్ కూడా పనికిరాదు.
1: Without any air, even this oxygen you cannot consume.
0: కనుక రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క హృదయం.
1: So the హృదయ is the combination of both.
0: కానా మన హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ బ్రాడెన్ దిస్
0: ఎలాంటి హృదయము
1: వాట్ సార్ట్ ఆఫ్ హృదయ
0: ప్రేమ హృదయము
1: ఇట్ ఇస్ ద హృదయ ఆఫ్ లవ్
0: ఆ హృదయం అనేటువంటిది ప్రేమతో నింపుకున్నప్పుడే
1: When the heart is filled
0: ఈ క్లేశములు ఏమాత్రము మనం బాధించవు
1: దేర్ బి నో క్లేశ ఆర్ సఫరింగ్ ఎనీ మోర్
0: ఎన్ని కష్టములైనప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోతావు
1: యు విల్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ ప్రొసీడ్ అహెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ డిఫికల్టీస్ అండ్ ఆబ్స్టకల్స్ సో
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: ఎలాంటి సమస్యలు మీలో వచ్చినప్పటికీ
1: వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యు మే హావ్
0: దాన్ని శాంతంతో భరించి
1: బేర్ ఇట్ విత్ ఆల్
0: దైవచింతనతో దాన్ని కొంతవరకు అరికట్టుకుని
1: కంట్రోల్ థింకింగ్ ఆఫ్ గాడ్
0: చింతకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సంతోషంగా ఉండాలి
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ యాంగ్జైటీ బి హ్యాపీ
0: ఇవన్నీ కేవలం పాసింగ్ క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి
1: ఆల్ దీస్ యాంగ్జైటీస్ వరీస్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్
0: ఒక్కటైనా కూడా జగత్తులో పర్మనెంట్ క్లౌడ్ లేదు
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ వన్ పర్మనెంట్ క్లౌడ్
0: కనుక
1: సో
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి
1: నో దిస్ ట్రూత్
0: మీరు ఈ విచారములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా
1: డోంట్ గెట్ వరీడ్ ఎనీవే
0: దైవచింతనతో కాలం గడపండి
1: స్పెండ్ యువర్ టైమ్ థింకింగ్
0: అలాంటి విచార సమయంలోనే అధికంగా నీవు దైవచింతన చేయాలి
1: ఇన్ మూమెంట్స్ ఆఫ్ వరీ యు థింక్ మోర్ ఆఫ్ గాడ్ ఇట్స్ ఆల్సో
0: చాలా మంది విచార సమయంలో దైవాన్ని విస్మరిస్తారు దైవాన్ని దూషిస్తారు దైవాన్ని తిడుతుంటారు
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే ఫర్గెట్ గాడ్ దే అక్యూజ్ గాడ్ దే క్రిటిసైజ్ గాడ్
0: దేవుడు నన్ను ఏమాత్రం కన్నులు లేవా నన్ను చూడలేదా ఎందుకు చెవులు లేవా నా విత్తన దుఃఖం వినటం లేదా అని ఈ విధంగా విదూషిస్తుంటారు
1: యు గో ఆన్ అక్యూజింగ్ గాడ్ వాట్ హ్యాపెన్ టు యూ గాడ్ డోంట్ యు హావ్ ఇయర్స్ టు లిసన్ టు మై సఫరింగ్ డోంట్ యు హావ్ ఐస్ టు సీ మై
0: ప్రాబ్లమ్ దైవాన్ని అమితంగా మనం పూజించాలి
1: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ వీ షుడ్ ప్రే మోర్ అండ్ మోర్
0: సాధకుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండినా కానీ ఆ సాధన ఎందే ఉంటుండాలి
1: aspirant should spend his lifetime
0: patient ఉండినవాడు ఆసుపత్రిలో ఉండినా ఇంట్లో ఉండినా మందేమో తీసుకోవాల్సిందే
1: patient whether he is inpatient or A patient staying at home, he should continue to take medicine.
0: నేను ఆసుపత్రిలో ఉన్నాను కదా నాకు అవసరం ఎందుకు అని ఉండడానికి వీల్లేదు
1: Since I am admitted in the hospital, I don't need a medicine. He can't say that.
0: నీవు ఇంట్లో ఉండినా సరే ఆసుపత్రిలో ఉండినా సరే మందేమో తీసుకోవాలి
1: Whether you may be at home or in the hospital, you
0: are bound to take it. సంతోషంలో కానీ రెండింటి ఎందుకు భగవత్ చింతన చేయాలి
1: Either in times of misery or happiness, think of God.
0: చాలా ఔషధంగా మారిపోతుంది
1: Then it transforms into medicine that is required.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 25th of July 1996.

0: as he emerges from the mother's womb, he does not bring any wealth with him. As he goes from this world, he does not take any wealth with him. He could accumulate and accumulate by the lakhs. What does he do with all the gold and the precious which he accumulates? He cannot take anything that he may bury deep within the womb of the Mother Earth. He hides. He tries to keep away from the eye of the world, little realizing that he could possibly put these to acts of dharma, to acts of mercy or compassion. In the end, what is going to happen to all that he accumulates? For all that he knows, this may be taken away by the robbers, or he may have to come up with it for something which he doesn't have any mind for.
1: Prema Swarupudaru, udattamaina lakshyamunaku sadhinche nimittamai jeevitamainappudu tyagam cheseetunte yokka tyagashiluru needu samajamunaku atyavasaram.
0: Embodiments of love. It is of paramount necessity for the world of today that people with a view to sacrificing, with a view to coming out with all that they have, it's absolutely essential that the world needs such people today.
1: ఒక్క లక్ష్యమును సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి స్వభావం కాదు మానవునికి.
0: It is not given to man that by succeeding merely in one endeavor of his, he becomes satisfied. ఇంకను
1: తన జీవితంలో ఎన్నియో లక్ష్యములు సాధించాలని కలగంటుంటాడు మానవుడు.
0: He dreams of achieving many, many more things.
1: కానీ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, పవిత్రతను గుర్తించుకొనలేక ఆశలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బట్ నాట్ రియలైజింగ్ ద ఇన్నేట్ స్పార్క్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ హిమ్ అండ్ ద ఇన్నేట్ ప్యూరిటీ, హీ బికమ్స్ ఎ విక్టిమ్ ఆఫ్ అన్డిజైరబుల్ థింగ్స్.
1: ఐకమత్యమే జీవిత సూత్రము.
0: యూనిటీ ఈజ్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: సామూహిక కృషినే అభివృద్ధికి మార్గము.
0: వర్కింగ్ టుగెదర్ ఈజ్ ద కీ టు ప్రోగ్రెస్.
1: మానవులు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని అయినట్టునో సాధించటంలో సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ మెన్ వర్క్ టుగెదర్ దాట్ దే విల్ బి ఏబుల్ టు అచీవ్ సక్సెస్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్.
1: భారతీయ ప్రజలు కలిసిమెలిసి పనిచేసినప్పుడు ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చును, ఎంతటి శాంతి భద్రతలైనా కూడాను అనుభవించవచ్చును.
0: ది 70 crores ఆఫ్ పీపుల్ of Bharat can achieve a high degree of prosperity if only they were to work together.
1: దేశమనగ కేవలం మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: The notion of one's own country does not merely get confined to the Mother Earth.
1: అనుదినము మన కంటికి కనిపించుచు సజీవమైనటువంటి యొక్క సమాజమే దేశము.
0: ఎవ్రీ సెకండ్ దట్ విచ్ స్ట్రైక్స్ అవర్ సైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ ఈజ్ వాట్ కాన్స్టిట్యూట్స్ వన్స్ నేషన్.
1: మానవుడు తన మనస్సును, తన బుద్ధిని, తన ఇంద్రియములను తన నిమిత్తమై ఏ విధముగా ఉపయోగపెట్టినో అదే విధముగా సమాజమును కూడాను ఉపయోగపెట్టడానికి మానవుడు సంసిద్ధుడై ఉండాలి.
0: జస్ట్ యాజ్ మ్యాన్ tries to work his mind, his intellect and all his other faculties towards his own progress, so should he also aspire to take into account the others around him.
1: వ్యక్తి యొక్క సుఖ సంతోషములన్నీ కూడాను సమాజ క్షేమంపైనే ఆధారపడి ఉంటున్నవి.
0: The very happiness of man in the end depends upon the happiness of the society.
1: మానవుడు కర్మనిష్ఠుడై, కర్మయోగుడై, కర్మశీలుడు కావాలి.
0: Man should take up the path of karma. That should be his guiding star. That should become his very life. And that should be his yoga.
1: ఉపయోగించుకున్న కుండిన జడమైన యంత్రమైన కూడాను తుప్పు పడుతుంది.
0: Any instrument that is not put to use gets rusted in course of time.
1: అదే విధముగానే కర్మలు ఆచరించినటువంటి మానవుడు తుప్పు పట్టిన యంత్రం వంటి వాడనే చెప్పవచ్చు.
0: ఇన్ ఎ సిమిలర్ వే మ్యాన్ ఇఫ్ యు వర్ నాట్ టు పుట్ హింసెల్ఫ్ టు వర్క్ బికమ్స్ రస్ట్.
1: నాడి ఆడినంత మాత్రం నా ప్రాణం ఉన్నదని భావించరాదు.
0: జస్ట్ బికాస్ వి కెన్ ఫీల్ ద హార్ట్ బీట్ వి షుడ్ నాట్ కంక్లూడ్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: పనులు చేసినప్పుడే ప్రాణం ఉండినట్టుగా భావించాలి.
0: ఇట్స్ ఓన్లీ వెన్ హి డస్ వర్క్ దట్ వి కంక్లూడ్ దట్ దేర్ ఇస్ లైఫ్ ఇన్ హిమ్.
1: ప్రతి మానవుడు కూడాను కర్మక్షేత్ర యాత్రికుడై ఈ యొక్క మిథ్యలోకమునందు జన్మించుతూ వచ్చాడు.
0: ఎవ్రీ మ్యాన్ హీ మేక్స్ ఎ లివింగ్ ఇన్ దిస్ పిల్గ్రిమ్ సిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ వర్క్.
1: కనుకనే నిరంతరము కాయము ద్వారా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
0: So that he should try to purify his own body, his own life through the medium of work.
1: ప్రతి మానవుడు కూడాను పృథ్వి పుత్రుడైన పాత్రుడే.
0: Every person is the son of the earth.
1: మాతృమూర్తిని అనుసరించినప్పుడే పుత్రుడైనటువంటి యొక్క భారతీయుడు సార్థకతను అందుకుంటాడు.
0: It's only when every individual follows the example set by his mother, in this case the mother earth, that he becomes deserving of this status of his.
1: Prithvi tana yokka rahasyamainatundi karma seelatanu prakatistu vastunnadi.
0: The earth in many ways shows her true nature.
1: Tanu nisvarthamaina tyagi.
0: The earth is a selfless entity.
1: Nirvirama karma yogi.
0: Entity indulging in selfless sacrifice.
1: త్యాగి యోగి అయినటువంటి యొక్క పృథ్వీ తత్వాన్ని ప్రతి ఒక్క పుత్రుడు కూడాను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీ సన్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ షుడ్ ఇంబ్యూ దిస్ లెసన్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
1: భూమి నిర్విరామ కృషి తలుపుతూ గంటకు 1000 మైళ్ళ వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్నది.
0: ది ఎర్త్ రొటేట్స్ అబౌట్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ at 1000 miles an hour.
1: తన చుట్టూ తాను తిరగటం చేత తనకు వచ్చినటువంటి లాభం ఏమాత్రమూ లేదు.
0: By this process, the earth does not secure anything for herself.
1: తన ఆనంద నిమిత్తమే తాను ఆచరించటం లేదు.
0: She does not do it for her happiness as such.
1: ఈ విధముగా గంటకు 1000 మైళ్ళ వేగముతో తన చుట్టూ తాను తిరగటం చేత రాత్రి పగలు ఏర్పడుచున్నది.
0: But because of this rotation, we have what we call a day and night.
1: ఈ రాత్రింపగల చేత మానవుడు తన సమస్యలను తాము పూర్తి చేసుకోగలుగుతున్నాడు.
0: And because of the occurrence of day and night, man is able to work out his own schedule of activity.
1: ఇంతే కాక భూమి సూర్యుని చుట్టూ 66,000 మైళ్ళు వేగంతో గంటకు తిరుగుచున్నది.
0: In addition, the earth revolves around the sun at 66,000 miles an hour.
1: ఈ విధంగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతున్నవి.
0: ఇన్ దిస్ మేనర్ వి హావ్ ద అకరెన్స్ ఆఫ్ సీజన్స్.
1: ఋతువుల వల్ల వర్షము.
0: అండ్ త్రూ ద సీజన్స్ వి హావ్ ద రెయిన్స్.
1: వర్షము చేత ఆహార పానీయములు ఏర్పడుతున్నాయి.
0: అండ్ రెయిన్స్ ఇన్ టర్న్ గివ్ మ్యాన్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఫుడ్.
1: ఈ ఆహార పానీయముల చేత మానవుడు కూడాను ఇంకా పశుపక్షి మృగాదులు కూడాను తమ తమ సమస్యలను తాము తీర్చుకోగలుగుతున్నవి.
0: అండ్ దీస్ రెయిన్స్ అండ్ ఫుడ్ హెల్ప్ మ్యాన్ టు సర్వైవ్ అండ్ ఆల్సో హెల్ప్ ద యానిమల్ కింగ్డమ్.
1: కనుక భూమి తాను చేయనటువంటి యొక్క సర్వకర్మలు కూడాను త్యాగభావము చేతను యోగభావము చేతను స్వార్థరహితమైనటువంటి భావము చేతను ఆచరిస్తూ ఉంటున్నది.
0: సో వి ఫైండ్ దట్ వాట్ ఎవర్ ద ఎర్త్ డస్ సో ఇన్ ఎ సెల్ఫ్లెస్ మేనర్ ఇన్ ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: లౌకిక దృష్టితో మరొక వైపున మనము విచారం చేసినప్పుడు పర్వతములు మృణ్మయములు.
0: Now when we take a look at the earth around us through an external view, we find that the mountains are nothing but rock.
1: Bhumi mrunmayam.
0: The earth likewise is also of
1: parvatamunu silamayam.
0: Mountains are of rock.
1: Vrutchamunu kashtamayam.
0: If you take the trees, they are of wood.
1: Dehamu mamsamayam.
0: If you take the body, it is full of flesh.
1: మన యొక్క వ్యవహార నిమిత్తమై వీటికి కొన్ని రూపనామములు కల్పించి అనుభవించుతున్నామే కాని లేకపోతే పంచభూతముల యొక్క వికారములే ఇవన్నీ.
0: Now in order that we may try to make use of these and carry out our own life processes, we give a different name and form to each of these, but essentially They are made up of the five elements.
1: ఇది మొట్టమొదటి కర్రని.
0: Now this table here is made of wood.
1: మన ఉపయోగ నిమిత్తమై దీనిని ఒక టేబుల్ గా మనం నిర్ణయించుకున్నాం.
0: In order that we may put this wood to some use, we have made it into a form of table.
1: ఇది ఒక కుర్చీని.
0: Now this is a chair.
1: కానీ మన ఉపయోగ నిమిత్తమై దానికి ఒక ఆకారం అందించాం.
0: So that it may serve our needs, we give it the form of a chair.
1: అది ఒక డోరే.
0: Then we have a door over there.
1: మన అనుకూల నిమిత్తమై దానిని ఒక తలుపుగా మనం నిర్ణయించుకుందాం.
0: Again, it helps us by our giving it the form of a door.
1: ఈ టేబుల్, ఈ చైర్, ఆ తలుపు కూడుకూడను ఒక విధమైనటువంటి కాష్టమయమి, చెక్కని మాత్రమే.
0: The table, the chair and the door are essentially made of the same material, wood.
1: అదే విధముగానే పంచభూతముల యొక్క వికారముని మనం అనేక ఆకారములుగా నిర్మించుకుని దానికి కొన్ని నామములు అప్పగించి తద్వారా మనము అనుభవిస్తూ ఉన్నాము.
0: ఇన్ ద సేమ్ వే ద ఫైవ్ ఎలిమెంట్స్ వెన్ టేకెన్ టుగెదర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్స్ గివ్ రైజ్ టు డిఫరెంట్ ఎంటిటీస్ యాజ్ ఫర్ యాజ్ అవర్ వ్యూస్ ఆర్ కన్సర్న్.
1: కానీ ఇది అంతర్ముఖముగా మానవుని యొక్క నిజ తత్వమును, ఆధ్యాత్మిక తత్వమును ప్రకృతి ఒక మనకు అర్థం వల్లే నిరూపిస్తూ బోధిస్తూ వస్తున్నది.
0: This is however the external view that one takes, but deep within, if you were to look inwards into the inner significance of these, there is a tremendous lesson for us all.
1: దేహమునకు రక్తము ఎంత ప్రధానమో ఆత్మానందమునకు కూడాను విశుద్ధమైన భక్తి, స్వార్థరహితమైన ప్రతి యొక్క కర్మలు అత్యంత అవసరం.
0: Just as blood is absolutely essential for the physical process of a body, so also for atmananda, that is in a state of bliss, భక్తి ఇన్ ఇట్స్ ప్యూరిటీ అండ్ సేక్రెడ్నెస్ ఇస్
1: నమే పార్థాస్తి కర్తవ్యం శిశులోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్తయే వచకర్మణి. భగవద్గీత యందు కృష్ణుడు కూడా చెప్పాడు, ఈ సృష్టి చేయటం చేత నాకు వచ్చినటువంటి ఫలితం ఏమాత్రము లేదు, నేను కర్తవ్య రీతి అయినటువంటి కర్మలు కూడా ఆచరించనక్కరలేదు, కానీ జనోద్ధరణ నిమిత్తమై ధర్మోద్ధరణ నిమిత్తమై మానవులకు ఆదర్శవంతమైనటువంటి మార్గాన్ని అందించే నిమిత్తమై నేను కర్మలు ఆచరిస్తున్నానన్నాడు.
0: లార్డ్ కృష్ణ స్టేటెడ్ ఇన్ ద గీత దట్ త్రూ దిస్ క్రియేషన్ ఆఫ్ మైండ్ ఐ హావ్ నాట్ సాట్ ఎనీథింగ్ ఫర్ మైసెల్ఫ్ బై అండర్టేకింగ్ యాక్టివిటీస్ ఆఫ్ వేరింగ్ డైమెన్షన్స్ దర్ ఇస్ నథింగ్ దట్ అక్రూస్ టు మీ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ప్రోగ్రెస్ అండ్ ఫర్దరెన్స్ ఆఫ్ ధర్మ ఐ అండర్టేక్ దీస్ యాక్టివిటీస్.
1: కనుకనే పృథ్వీ కూడాను ఇది కేవలం ప్రత్యక్ష స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపమే.
0: సో ఆల్సో దిస్ ఎర్త్ ఆఫ్ ఆర్స్ ఈజ్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ ది డివినిటీ.
1: ఈ యొక్క పృథ్వీ మనకు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి బోధనను, నిష్కామ కర్మను, నిరంతర కృషిని మనకు బోధిస్తూ వస్తున్నది.
0: సో దాట్ దిస్ మదర్ ఎర్త్ హ్యాస్ ఎ లెసన్ ఫర్ అస్ ఇన్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఇట్స్ ఓన్ లైఫ్ in the art of sacrifice.
1: కానీ తరించగోరినటువంటి మానవుడు అనేక విధములైనటువంటి వేషములు వేయనక్కర్లేదు.
0: But man who seeks salvation need not put on any number of acts.
1: నిజముగా మానవత్వమునందున్నటువంటి ఒక అహంకార తత్వమును నిర్మూలము గావించుకున్నప్పుడే ప్రజలు కూడాను అతన్ని గౌరవించడానికి వీలుగా ఉంటుంటారు.
0: When man eliminates the ego in him, he secures respect of all.
1: ఈనాడు ఆడంబరములకు మాత్రమే మానవుడు అభ్యసించుతున్నాడు, కానీ అతి వినయమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని తాను పాటించటం లేదు.
0: మ్యాన్ సీక్స్ టు క్లోక్ హింసెల్ఫ్ విత్ ఎ లేయర్ ఆఫ్ సూపర్ఫిషియాలిటీ. హీ డస్ నాట్ రియలీ బాదర్ టు ఫైండ్ అవుట్ హిస్ ఓన్ ట్రూ నేచర్.
1: విత్తనమును మట్టిలో పెట్టి నాటినప్పుడే వృక్షంగా అయి ఫలపుష్పాలు అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి సో ద సీడ్ ఇన్ సాయిల్ that it becomes a plant and then a tree.
1: అందరికీ కనిపించినట్టుగా కుండు పైన పెట్టినంత మాత్రమున అది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగానే మనము అహంకారం అనేటువంటి కుండు పైన కూర్చున్నంత మాత్రమున మనకు గౌరవం కాదు.
0: In the same manner, so long as we sit on this stone or boulder of ego, అది
1: వినయమైనటువంటి యొక్క మార్గములో మనం ఉండినప్పుడే మానవత్వము అభివృద్ధి గాంచుతుంది.
0: We cannot get the respect of others. It's only when we lie deep within ourselves, it's only then that we can really come up.
1: కనుకనే సర్వభూతములను ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
0: Loving, showing love to all creatures around us is
1: అందరికీ కనిపించినట్టుగా కుండు పైన పెట్టినంత మాత్రం అది వృక్షము కాదు.
0: We want to keep this seed on a piece of rock so that others may see it would not become a tree.
1: అదే విధముగానే మనము

0: ప్రేమించటమే పరమాత్మని యొక్క సేవగా భావించాలి.
1: లవింగ్, షోయింగ్ లవ్ టు ఆల్ క్రీచర్స్ అరౌండ్ us ఈస్ ది పాత్ ఆఫ్ సర్వింగ్ ది లార్డ్.
0: సర్వ రసముల సారమే కరుణారసంగా విశ్వసించాలి.
1: The essence of all the rasas is the karuna rasa, a compassion.
0: సర్వ మతముల యొక్క బోధనే మానసిక ఒక స్థిరత్వము.
1: The essence of all religions is to give equanimity of mind.
0: సర్వ సాధనల యొక్క గమ్యమే శాంతి సౌధము.
1: The goal of all sadhanas is to secure peace and bliss.
0: సర్వ మతములు కూడాను ఒక విధమైనటువంటి యొక్క దివ్యత్వమునే బోధిస్తూ వస్తున్నది.
1: All religions highlight the divine principle.
0: మతములన్నీ చేరి మంచిని బోధించి.
1: All the religions together talk about the good of man.
0: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
1: It is only that we should understand this basic idea.
0: మతులు మంచివైన మతమేది చెడ్డది?
1: If the minds are good, what can you find wrong in the religions?
0: కనుక మతములలో ఏమాత్రం కూడాను చెడుపు లేదు, మతులలో ఉంటుండాలి చెడుపు.
1: So there is nothing wrong with the religions. If there is anything wrong, it's with the mind of man.
0: ఈ నాడు లోకములో సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగినది.
1: Today we find in the world that tremendous advances have been made in various fields.
0: గణిత శాస్త్రము కూడాను విరివిగా పెరిగినది.
1: Even the mathematical sciences have made
0: సంగీత సాహిత్య శాస్త్రములు కూడాను విరివిగా పెరిగినవి.
1: Fields of art literature also have registered progress.
0: చిత్ర శిల్పి కళలు కూడాను విరివిగా పెరిగినవి.
1: సో ఆల్సో పెయింటింగ్, సో ఆల్సో స్కల్ప్చర్.
0: కానీ ఇవి కాదు మానవునికి శాంతి భద్రతను అందించినవి.
1: బట్ ఇట్ ఇస్ నాట్ దీస్ విచ్ వుడ్ ఎండో మ్యాన్.
0: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికీ ఆత్మ జ్ఞానమే లేకపోయినా అన్ని కూడా నిరుపయోగమే.
1: He may have access to any of these fields of endeavor, but so long as he does not know something about his own atma, he cannot get happiness.
0: మానవుడు విజ్ఞాన శాస్త్రములో చంద్రునిపైన వ్రాలుతున్నాడు, చుక్కలను లెక్కిస్తున్నాడు.
1: If you look to the fields of science and technology, we find that man has landed himself on the moon. He is able to count the stars accurately.
0: చుక్కలను లెక్కిస్తున్నాడు కానీ తనను తాను లెక్కించుకోవటం లేదు.
1: He is in a position to count the stars, but he is not in a position to delve within himself.
0: కనుకని తాను లక్షల మైళ్ళ అంతరిక్షయానం చేసినప్పటికీ ఆరయించి హృదయాంతరాళానికి ప్రవేశం చేయకుండా ఉండిన ఇవన్నీ కూడా నిరుపయోగమే.
1: He has succeeded in bridging vast expanses of space by travelling out to lakhs of miles, but he has not been able to probe even half an inch within his own heart.
0: ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయమును, సత్యతత్వాన్ని మనం కాలానుగుణ్యంగా సమన్వయము చేసి సంరక్షించుకున్నటమే నేటి పరిస్థితుల యొక్క ప్రభావములకు సరి అయినటువంటి ఔషధం.
1: What is required at the present moment is trying to bring an understanding between the ancient glory, the ancient truths and man's understanding of the world around him today.
0: కానీ ఈనాటి మానవుని యొక్క పరిస్థితి మితిమీరినటువంటి ఆశలతో నిండి ఉంటున్నది.
1: But today we find that man finds himself in a state where his desires are unlimited.
0: ఈ యొక్క ఆశలు కూడాను కొంత అదుపులో ఉంటుండాలి.
1: Now he has to put a limitation on these desires.
0: శరీరం యొక్క శక్తులు ఉడిగినప్పటికీ, కన్నులు మసకలు ఏర్పడినప్పటికీ, తల నరిచినప్పటికీ, చేతికర్ర చేతికి చిక్కినప్పటికీ, ఇంకనూ తాను ఎన్నియో అనుభవించాలని, ఈ ప్రపంచంతో ఎన్నియో జుర్రుకోవాలని కుతూహలపడుతున్నాడు మానవుడు.
1: His body may become old, there'd be wrinkles all over. His sight gets blurred, his mind goes awry. He has a stick to help him and support him. Still, he wants to delve into the world and secure whatever he thinks is happiness.
0: Retired ayina tarvata kudanu sesha jeevithanni samaja sevalo ankitam gaavinchukonaka inkanu dhanam sampadinchalani cheppani aneka vidhamulaitpetti udyogamulu nimittamai adhikara chuttu pradakshinalu salputunnadu.
1: Even after retirement, instead of trying to go to the society and do what little he can, he tries to seek happiness, more wealth and comfort and positions for himself.
0: ఇదన్నీ ఎవరి నిమిత్తం?
1: Now what for is all this?
0: చదువు చదువు చదివి సద్గుణములు లేక పరుల మోసగించు పాపి అవును.
1: We study, we acquire knowledge, but without the idea of doing good, this comes to nothingness.
0: ఇది కాదు మన చదువు, ఇది కాదు మన యొక్క విచారం, ఇది కాదు మన యొక్క సాధన. నిజముగా

0: సమాజ సేవలో పాల్గొని సమాజ క్షేమాన్ని మనం కోరినప్పుడే మన క్షేమాన్ని సమాజం కూడా. ధర్మో రక్షతే రక్షిత, ధర్మ ఏవ హతోహంతి. ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ధర్మం మనల్ని రక్షిస్తుంది.
1: దిస్ ఇస్ నాట్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వి ట్రై టు కీప్ డూయింగ్ గుడ్ ఫర్ ఆర్సెల్వ్స్. ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆర్స్ షుడ్ బి దట్ వి షుడ్ అండర్స్టాండ్ ద అర్జెంట్ నెసెసిటీ ఆఫ్ డూయింగ్ గుడ్ టు అదర్స్. ఇట్స్ ఓన్లీ వెన్ వి ప్రొటెక్ట్ ధర్మ ద ధర్మ ఇన్ టర్న్ వుడ్ ప్రొటెక్ట్ అస్.
0: మనం సముద్రాన్ని చూస్తున్నాము నిత్యం.
1: We see the ocean every day.
0: సముద్రం అట్టడుగున విలువైనటువంటి యొక్క ముత్యములు రత్నములు ఉంటున్నాయి.
1: Deep within the ocean we have the precious pearls and stones.
0: కాని తన యొక్క విలువైనటువంటి యొక్క ముత్యములను తన యందు ఉంచుకొని పరికరాని నత్త చిప్పలను పైకి కొడుతుండాలి.
1: But what does the ocean do? It keeps within herself the precious gems and pearls and throws up to the surface all valueless shells.
0: అదే విధముగానే మానవుడు కూడాను తన పరికరానటువంటి దుర్గుణములు దురాచారములను దుస్సత్యములను ఇవన్నీ కూడాను ప్రపంచమునకు వెదజల్లుతూ పవిత్రమైనటువంటి గుణములను తన యందు అణగదొక్కుంటున్నాడు.
1: In the same manner, what man is doing is, he is trying to throw up to the surface all that is bad and evil in him through his words and deeds, and deep within him are the precious ones, the good things.
0: కూడబెట్టటమే సహజమైనటువంటి స్వభావం కలిగినటువంటి సముద్రము నిరంతరము అట్టడుగునే పడి ఉంటుండాలి.
1: Now this water, this ocean, it is her nature that she tends to accumulate and keeps things to
0: herself. జాగ స్వభావం కలిగినటువంటి మేఘములు పైకి వెళ్లి గర్జిస్తున్నాయి.
1: Now we find that the ocean is always remaining at her level, but the clouds which have the spirit of sacrifice rise up and elevate themselves.
0: త్యాగము కలిగినటువంటి వ్యక్తియే ఉన్నత స్థాయికి చేయగలడు.
1: So one who has the spirit of sacrifice rises up.
0: కేవలం కూడబెట్టటమే స్వభావం కలిగినటువంటి మానవుడు నిరంతరమును అట్టడుగునే ఉండగలడు.
1: So that person, it is whose nature to accumulate, he tends to be always at a low level.
0: కనుక మానవులు ఈనాడు కేవలము తోటి మానవులందరూ కూడాను కీర్తి పదవులను చూచి గౌరవిస్తున్నారు.
1: Today we find that man gets a sense of fame, a sense of authority from the others because of his external position.
0: కానీ భగవంతుడు త్యాగశీలతను చూచి ఆదరిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు.
1: But God looks for those who have the spirit of sacrifice, and to them
0: ఈనాడు మన తెలివితేటలంతా కూడాను మితిమీరిగా మనం పెంచుకుంటున్నాము.
1: Today we find that this process of thinking on our part has gone beyond extreme.
0: అతి తెలివి పెరిగిపోవడం చేతనే అనుమానములు కూడాను అధికంగా పెరిగిపోతున్నాయి.
1: We claim to be clever, but we are led to doubts.
0: తక్కువ తెలివి ఉండినటువంటి వ్యక్తియే ఎక్కువ విషయాన్ని విచారణ చేయగలుగుతున్నాడు.
1: A person with less of this clever feeling in him gets to know more things.
0: కనుక మనం అతి తెలివి పనికి రాదు, అతి తెలివి మతిహాని, మిత తెలివి అతిహాయి.
1: Being too clever leads only to a disturbance of mind. Less of this and more happiness is
0: ఈ నాడు తెలివి తేటలను పెంచుకునే దాంట్లో మనం ప్రాకులాడుతున్నామే కానీ దానికి తగినటువంటి గుణమును మనం అభివృద్ధి గావించుకోవటం లేదు.
1: Today we are becoming rather clever, but in keeping with it we are not furthering the good qualities of ours.
0: మానవులకు ప్రధానమైనటువంటిది గుణమే.
1: What man needs for himself is character.
0: ఈనాటి మానవుని యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా కనిపించటం లేదు.
1: Today man's activities are not on the right path.
0: కేవలం అన్ని ఇనుకుడు కుయుక్తులతో కూడినటువంటి నడతలుగా ఉంటున్నాయి.
1: It has become his nature to tread the crooked path.
0: స్వార్థము స్వార్థము స్వార్థము, ఈ స్వార్థం అనేటువంటి యొక్క మృగతత్వము లోపల మునిగిపోతున్నాడు మానవుడు.
1: He is deep within, deep immersed, deeply immersed in this selfish attitude of his.
0: ఈ స్వార్థమును కోరటం చేత నీటిపైన తైలం వలె తాను ఏకాకిగా జీవించడానికి వీలు కాదు.
1: Now because of this nature of his to be selfish, he cannot really aspire to live by himself in an isolated
0: పరుల యొక్క మంచి చెడ్డలను కూడాను పరిశీలించినప్పుడే మానవత్వం దివ్యత్వాన్ని పొందుతుంది.
1: It's only when he looks around and seeks and finds the difficulties others are facing that he'll be able to realize the divinity within him.
0: ఈనాటి మానవుడు కేవలము తాను సంపాదించినటువంటి ధనమే గొప్పది అనుకుంటున్నాడు.
1: Today again we find that man feels that the wealth that he has accumulated is really something.
0: తాను అభ్యసించినటువంటి విద్యనే గొప్పది అని భావిస్తున్నాడు.
1: The education that he has got, he feels is again a great achievement.
0: తన యొక్క కీర్తినే ప్రధానమని భావిస్తున్నాడు.
1: His fame, he feels, is the thing.
0: కాదు కాదు కాదు.
1: But no.
0: ఐశ్వర్యమున కంటే, విద్య కంటే, కీర్తి కంటే వ్యక్తే గొప్పవాడు.
1: But well ahead and well above these ideas of wealth, education and fame is man himself.
0: ఈ యొక్క సంపద కూడా తన వల్లనే లభిస్తుండాలి.
1: Now all that he accrues for himself is also because of himself.
0: ఈ కీర్తి కూడా తన వల్లనే లభిస్తుండాలి.
1: This fame is also because of himself.
0: మానవుడు ఈనాడు తనను తాను కించిత్ పరుచుకుంటూ కేవలం బాహ్యమైనటువంటి సిరి సంపదలు మాత్రమే తాను లక్ష్యం నందించుకుంటున్నాడు.
1: And what do we find today? He has degraded himself and he is after acquiring wealth, education and fame.
0: కనుక ఈనాటి మానవుడు జ్ఞానమే ప్రధానమైనటువంటిది. దీంట్లో జ్ఞానమునకే ఎక్కువ విలువ నందిస్తున్నాము.
1: Now today we find that here again we are giving more value to what a man
0: learns. జ్ఞానము విలువైనటువంటిది కాదు, గుణమే విలువైనటువంటిది.
1: Embodiments of love, it is not jnana which is important but guna, character.
0: ఈ జ్ఞానములన్నీ కూడా కేవలం బుక్ నాలెడ్జ్, గ్రంథ పరిచయం వల్ల ఏర్పడినటువంటివి.
1: It is merely our acquaintance with books that we call is jnana today.
0: ఈ యొక్క జ్ఞానము మనకి ఏ మాత్రం కూడా నిత్య జీవితంలో ఒక విధమైనటువంటి ఆధారప్రాయంగా ఉంటుండదు.
1: And this is not going to give us any comfort in our day to day activities.
0: బాహ్య దృష్టిని మనం లక్ష్యం నందించుకొని మనము జీవితాన్ని గడుపుతున్నాము.
1: We look around us, that is our view point and we are working out our livelihood.
0: ఒకానొక సమయం లోపల జీసస్ కూడాను చెప్పాడు.
1: That is why once upon a time Jesus had said
0: నరక మార్గము చాలా విశాలంగా ఉంటుందని అన్నాడు.
1: The path to hell, Jesus said, was very broad.
0: స్వర్గ మార్గము చాలా ఇరుకాటంగా ఉంటుందని అన్నాడు.
1: The road to heaven, he said, was extremely narrow.
0: కారణం ఏమనగా నరకమునకు ప్రయాణం అయ్యేటువంటి వ్యక్తులు లక్షలకు మంది ఉంటున్నారు, అందువల్లే పెద్ద రోడ్డు కావాలి.
1: The reason those who are treading on the road to hell are far too many, that's why it is broad.
0: నిరంతరము కూడాను త్యాగశీరుడైనటువంటి వారు నూటికి ఒక్కరే కోటికొక్కరే ఉంటుంటారు.
1: అండ్ దోస్ హూ మేక్ ఇట్ ఎ పాయింట్ ఇన్ దేర్ లైఫ్స్ టు డూ.
0: ఈనాడు మన భారతదేశమునందు పవిత్రమైన త్యాగ భూమి యందు, నిర్మలమైనటువంటి ఒక యోగ భూమి నందు ఈనాటి భారతీయులు స్వార్థము అహంకారం ఈ రెండింటినే రెండు చక్రములుగా ఉంచుకొని, ఈ రెండింటినే రెండు రెక్కలుగా ఉంచుకొని ఆకాశములో సంచరించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: That's why that path is narrow. Today we find this ancient land of ours, Bharat, which has as its tradition a glorious past. We find that man of today has the two wheels on which he makes his livelihood.
0: Dharamu cheta chalagaata maadutunnaru, sarvamunu kuda hastagatam gaavinchukotaaniki prayatnistunnaru.
1: He, man of today, we find is after wealth and money. He plays with money.
0: Kaani deeni valla manavattu e maatram kuda nu prakatinchadu.
1: But through these means we cannot have the true nature of man.
0: Mukhyamuga mana yokka telivitetalu yendu gunamulu chechukoni tadwara sevaka bhavamunandu samajamlo manam adugu pettali.
1: So along with what we acquire, we should also try to imbue a sense of goodness in us, and together with these we should try and do good for others.
0: Sama bhavanni manamu pechukovali.
1: For example, the spirit of forgiveness should
0: be బలహీనుని యొక్క బలము.
1: Now it is this kshama that gives a lot of strength to the weak.
0: బలవంతునకు ఆభరణము.
1: And it's an ornament to the strong ones.
0: కేవలము సిరి సంపదల సమయమునందు తన యొక్క పొరపాటును ఏ మాత్రం కూడాను మానవుడు గుర్తించడు.
1: It's when man is happy and comfortable, he really cannot understand what trouble is like.
0: తన అన్ని విధములుగా సుఖముగా ఉంటున్నప్పుడు తనలో అన్ని కూడాను అవగుణములే బయలుదేరుతుంటాయి.
1: When he enjoys all comfort and pleasures, all that really comes out of him is nothing but bad.
0: కష్ట సమయములందు సుగుణాలంతా కూడాను ఉప్పొంగుతుంటాయి.
1: It's only when he is put to a lot of trials and tribulations.
0: కనుక మనకు కష్టములే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శప్రాయములు.
1: That his innate goodness comes out to the fore.
0: కష్టములే లేకుండినా సుఖమునకు విలువనే లేదు.
1: It's only through this process of trials that we can see comfort.
0: కనుక మన సుఖములన్నీ కూడాను కష్టముతో చేరి ఉంటున్నాయి.
1: So our sense of happiness is intimately linked with troubles.
0: కనుకనే మనము ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: మానవుడు ఈనాడు భ్రాంతిని పొంది కష్టములు ఉండకూడదు సుఖమే కావాలి అంటున్నాడు.
1: But today,
0: అసాధ్యమైన
1: మ్యాన్ ఈస్ అండర్ ఎన్ ఇల్యూజన్. So he seeks comfort. He doesn't want any distress.
0: Na sukhar labhyate sukham. Sukhamu dwara manaku sukham ledu. Kashtamu dwara ane sukham.
1: You cannot get comfort through comfort.
0: It's only... Idi manavudu kudunu chakkaga gurtinchali.
1: Now man has to understand this.
0: 24 hours kudanu air condition room lo kurchunte air condition viluvu kuda manaku teliyadu.
1: If you are to sit 24 hours in an air conditioned room, you really do not understand the value of this air condition.
0: One oka ganta బయట ఎండలో మనం సంచరించి వచ్చినప్పుడే ఎయిర్ కండిషన్ విలువ మనకు అర్థమవుతుంది.
1: వి గో అవుట్ ఇన్ ద హాట్ సన్ ఫర్ వన్ అవర్ దెన్ వి కమ్ బ్యాక్ దెన్ వి రియలైజ్ వాట్ దిస్ ఎయిర్ కండిషన్.
0: కనుకనే మనకు కష్టములను మనము అనేక విధమైన సుఖములను అందించేటువంటి యొక్క సూత్ర మార్గములు.
1: దట్స్ వై ఆల్ దట్స్ రియలీ బ్యాడ్ ఫర్ us, ఆల్ అవర్ ట్రబుల్స్ ఆర్ రియలీ దోస్ విచ్ గివ్ us హ్యాపీనెస్ ఇన్ ద ఎండ్.
0: కానీ ఈనాటి మానవత్వం లోపల మనము అనేక విధములైనటువంటి లౌకిక భోగములను మాత్రమే అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: Now today again we are given to experiencing what we call our pleasures but the worldly ones.
0: Prema swarupulara manam pedda pedda bhavanamulu ninminchukoni anni vidhamuluga sukha santoshamulu anubhavistunnappudu nenu chakkaga bhogani anubhavistunnamani verravigutunnamu. Idi veritalana yokka lakshanam.
1: Embodiments of love, we find that now we have built huge mansions giving us all the pleasures and comforts and we feel that we are really enjoying happiness. This is nothing but foolishness.
0: ఇది కేవలము నీవు భోగములు అనుభవించలేదు, భోగములే నిన్ను అనుభవిస్తున్నాయి. ఈ సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ద అదర్ వే రౌండ్. ఇట్ ఇస్ కంఫర్ట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ యూ.
0: నిన్ను ఈ భోగములంతా అనుభవించి నీలో ఉండినటువంటి శక్తి సామర్థ్యములంతా చుర్రుకొని నీలో అహంకారము ఒక విధమైన క్రోధము ద్వేషము అసూయ అనేటువంటి రోగములకు గురి చేస్తున్నాయి ఈ భోగములు.
1: త్రూ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ యూ, this comfort ultimately leads you to disaster by depriving you of your innate qualities of all the good in you and all your strength.
0: ee naadu prapanchamunu goppaga abhruddhi gaavinchalani aneka sadupayamu unarchalani prabhutvam kuda nu chaala paatu padutundali.
1: Today the government also embarks upon various schemes and plans to bring happiness to the majority.
0: Pedda pedda industries nirminchatam cheta desham baagupadadu.
1: By merely putting up big industries, the country cannot progress.
0: Manavuniki aneka saukaryamulu chekurchadam cheta desham baagupadadu.
1: By securing plenty of comforts for man, the country cannot progress.
0: Desham yokka abhivruddhulanni kudunu bhautikamainatundi sukha santoshamulato kattubadaledu.
1: The progress of a country do not get linked up with this material progress.
0: Manavuni naitika viluvanu enaadu penchukuntado aanaadu desham baagupadadu.
1: It is only when man furthers his own basic innate good qualities, it's only then that the nation will progress. Morality, the morality in man should come up. It's only then.
0: ee naadu morality maatram lekunda desham baagupadalante ekkada baagupadu.
1: Today without this essence of morality, how can we feel that the country will progress?
0: Manasunandu vishala bhavamulu levu.
1: We don't have a broad vision.
0: Ivanta kudunu narrow mind, sankuchitamaina bhavamuluga untunnayi.
1: We have a very narrow outlook.
0: Expansion love, ee vishalamaina premanu manu pechukovali, ide life.
1: We should try to derive this principle of
0: drishyamunaku adrishyamunaku madhyana unnatundi okka vantane manavattvam.
1: What is seen and what is not seen, the bridge between these two is man.
0: Ee manavattvam kontha adrishyamunaku drishyamunaku kontha sambandhanni erparchukovali.
1: And through this medium we should make this bridge visible as also the two extremes.
0: మనము ప్రయత్నంగా పూర్వకంగా మనం ఇందులో ప్రవేశిస్తే ఎంతైనా మనం సాహసంతో దేశం యొక్క ఉన్నతిని సాధించగలము.
1: If we make a deliberate attempt and jump into this venture, we certainly can see to it that the country will
0: progress. మెల్లగా నడుచుటకే ప్రయత్నిస్తే చీమ కూడాను కొన్ని మైళ్ళ ప్రయాణం సరిపోతుంది.
1: And a small ant, if it wants to undertake a long journey, will certainly succeed. However slow its progress may be.
0: రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గ్రద్దైనా ఒక ఇంచ్ అయినా ముందుకు పోలేదు.
1: The mighty eagle, if it were to fold its wings and sit at a place, it cannot make any progress.
0: కానీ ఈనాడు మనకు రెక్కలు ఉండినప్పటికీ ముడుచుకొని కూర్చున్నాము, మనం ముందుకు ఏ రీతిగా సాగగలం?
1: Today We are endowed with wings, but we have folded them up. How can we move forward?
0: ఏ పని చేసినా నాకు ఏమి సుఖం, ఏ యొక్క చదువు చదివినా నాకు ఏమి ఆదాయం, ప్రతి దాని ఎందుకు తన స్వార్థమే తన స్వార్థమే తన స్వార్థమే. ఈ విధంగా మనం ప్రయత్నపూర్వకంగా సాధిస్తే దేశమును ఏ రీతిగా మనం ఉద్ధరించగలం?
1: If I do this, what will be my share? If I do that, what will be my happiness? In this manner, we are trying to question everything in relation to ours.
0: తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు ఒక పవిత్రమైన కార్యములు కాని ఒక పరమాత్మ చింతన కాని ఏమాత్రము లేదు. నిరంతరము కూడాను ఒక విధమైన పుట్టి యొక్క లౌకిక భోగములకే పాట పడుతున్నాము.
1: Right from the moment we get up in the early hours of the morning till we go to bed at night, all the while, rather than spend even a fraction of our time in the thought of Lord or of doing good to others, we are all the while carried away by trying to see everything in relation to ourselves.
0: మానవత్వం ఉంది, మృగతత్వం కాదు.
1: Embodiments of love. What is inside man?
0: మన ప్రేమను పెంచుకోవాలి.
1: Animal quality. We should develop love.
0: తైలము ఒక ఒత్తికి జీవితాన్ని ఇస్తుంది.
1: Oil gives life to a wick.
0: కానీ ప్రేమ మనిషికే ప్రాణం పోస్తుంది.
1: But love gives this essential quality which will make a man keep moving.
0: దైవత్వం పైన మనము సంపూర్ణమైన విశ్వాసమును పెంచుకోవాలి.
1: We should have full faith in the Lord.
0: ఎక్కడ దైవత్వం పైన మనకు నమ్మకం ఉంటుందో అక్కడే ప్రేమ అభివృద్ధి అవుతుంది.
1: Where we have this faith, we'll have love.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is God. మనము faith, faith, faith. ఈ నమ్మకం అనేటువంటి రెండు కన్నులను మనము పొడుచుకుంటున్నాము.
1: Where there is faith, we have love. Where there is love, we have peace. Where there is peace, we have truth. Where we have truth, there is God.
0: Truth is God.
1: Truth is God.
0: ఒకానొక సమయంలో మహాత్మా గాంధీ కూడా చెప్పాడు, దైవం ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే ట్రూత్, ట్రూత్ అనేటువంటిది కాబట్టి దేర్ ఇస్ గాడ్.
1: ఇట్ వాస్ గాంధీజీ హూ సెడ్ దట్ God certainly exists. Where? Truth is God. And truth is everywhere. So God is everywhere.
0: కనుక సత్యమును మనం మరణింప చేయడానికి వీలు కాదే.
1: We really cannot exterminate truth.
0: ఈ నమ్మకము అనేటువంటిది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ తో ప్రయోజనం చేయడానికి వీలు కాదు.
1: This aspect of faith is something which cannot be understood by experimentation.
0: ఈ faith అనేటువంటిది దీనికి ఒక reason, season లేదు.
1: And there no season. There is no reason for this quality of faith.
0: Kanuka ee season ku reason ku atheetamainukunte nammakam mana nammakam anadi ante kaani inkokar ledanadaniki e maatram adhikaram ledhu.
1: Faith is beyond season and reason. Our faith is ours. Nobody has the right to question this.
0: Divyamaina manavatvanni andichinatvanti yokka ee yokka sthiti endu manamu bhagavantunku taginatvanti krutagnata roopakanga ee karmaacharanalo manamu kaayanni praveshapettali.
1: And man which has been given this birth should try and spend every minute of his existence in order to show a sense of gratitude.
0: ముఖ్యంగా ఈనాడు మానవత్వమునందు కృతజ్ఞత ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: And then again we find that the man of today, there is absolutely no sense of gratitude in him.
0: ఒక డాక్టర్ ఏమైనా కూడా మెడిసిన్ ఇచ్చి మన రోగం నివారణ చేస్తే మనం అతనికి కృతజ్ఞత వందనములు అందిస్తున్నాం.
1: When a doctor cures us of our illness, we express our gratitude to him.
0: దాహం కొన్నప్పుడు ఎవరైనా ఇంత మంచి నీళ్లు ఇస్తే అయ్యో వారికి థ్యాంక్స్ అని మనం చెప్తున్నాం కృతజ్ఞత పూర్వకంగా.
1: When we are thirsty and when we find somebody who offers us a cup of water,
0: మన కష్టాల సమయంలో ఎవరైనా పట్టెడు అన్నం పెట్టి పొట్ట నింపితే వారికి కృతజ్ఞత రూపకంగా మనం అనుభవిస్తున్నాం.
1: When we are starving and if somebody comes along and offers us some food, we feel grateful to
0: him. అమృతమయమైనటువంటి యొక్క మానవత్వాన్ని అందించినటువంటి దైవత్వానికి మనం కృతజ్ఞత ఏమాత్రం చూపటం లేదు.
1: బట్ మ్యాన్ హూస్ ఎసెన్షియలీ డివైన్, హీ హాస్ నో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్స్ టువర్డ్స్ ద సుప్రీం బీయింగ్.
0: సర్వత్రా దైవత్వం తప్ప అన్యత్వం లేదు.
1: ఎవ్రీవేర్ దట్ యు సీ ఇస్ నథింగ్ బట్ డివినిటీ.
0: కానీ మానవుడు నా యొక్క ప్రయత్నం చేత దీన్ని సాధిస్తున్నానని అహంకారం చేత తాను విర్రవీగుతున్నాడు.
1: బట్ మ్యాన్ ఫీల్స్ ఈగోయిస్టిక్ అండ్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ హీ హూస్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్.
0: కానీ ఇది కేవలం అజ్ఞానం యొక్క లక్షణం.
1: దిస్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్.
0: మానవుడు ఏమి చేయగలడు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్ కెన్ రియలీ అచీవ్?
0: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఆఫ్ హిస్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: తాను ఈ యొక్క దివ్యత్వం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ దిస్ డివైన్ స్పార్క్.
0: దిస్ ఈస్ మై బాడీ, ఐఎమ్ నాట్ బాడీ.
1: హీ సేస్ దిస్ ఈస్ మై బాడీ బట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ.
0: కనుకనే దిస్ ఇస్ మై బాడీ అంటున్నామే కానీ ఐఆమ్ బాడీ అని ఎవరూ చెప్పడం లేదు.
1: వి సే ఇట్ ఇస్ మై బాడీ బట్ నోబడీ సేస్ ఐఎమ్ దిస్ బాడీ.
0: ఇది మై కర్చీఫ్, కర్చీఫ్ సెపరేట్ గా ఉంది, నేను సెపరేట్ గా ఉంది.
1: వి సే దిస్ ఇస్ మై కర్చీఫ్ సో ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ కర్చీఫ్.
0: అదే విధంగా మై మైండ్, మై బాడీ, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, మై అంతఃకరణం అంటున్నాం, బట్ హూ ఆమ్ ఐ?
1: ఇన్ ది సేమ్ మేనర్ ఎవరైనా
0: క్వశ్చన్ వేసుకుంటున్నారా?
1: ఇన్ ది సేమ్ మేనర్ వి సే దిస్ ఇస్ మై బాడీ, దిస్ ఇస్ మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై ఆర్గన్స్ అండ్ సో ఆన్, బట్ హాస్ ఎనీబడీ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ హూ ఇస్ దిస్ మై?
0: కనుకనే ఈ మై అనేటువంటిది సాక్షిభూతంగా ఉంటుండాలి. అదే మై ఇస్ మాయా, మై.
1: ఇట్ ఇస్ దిస్ మై which appears as an eternal witness, and it is this my which is this maya.
0: Tellavari lechinadi modalukoni ratri parundananta varakunu naadi naavaru nenu aneetundi dinikina upayogapadutunnam kaani nen evaru aneetundi satyanni evaru kodunu vicharinchatam ledu.
1: Right from the moment we get up till the moment we go to bed, we keep talking about my and I, but nobody has really bothered to find an answer to this question, who is this my?
0: Kanukani annintiki endukodunu sachyabhootam aneetundi yokka divyatattvam aneetundi aatmane neevu.
1: So that witness which is present, which is innate in everything, that is this atma, that is the true entity.
0: Tamil lo meera cheppindi kadalil kulithuru muttati teeni kainaduva vidumayo karunaye puriyavayo ani tamil. Ee kadalil kulithuru ee samudram aneetundi deen lopala enni alalo enni vidhamaina musallo enni vidhamaina mrugamulo undinappatikini nenu munigi కష్టపడి ఈ భగవంతుని నామము అనేటువంటి ఒక రత్నాన్ని, ముత్యాన్ని నేను సంపాదించుకున్నాను, దీనిని తిరిగి నా చేయి నుంచి వదిలిపోతే తిరిగి నాకు లభించదు.
1: ఇట్ వాస్ మీరా హూ సెడ్ ఇట్ ఇన్ తమిళ్. ఇన్ దిస్ వాస్ట్ ఓషన్ దేర్ ఆర్ దీస్ వేవ్స్, దేర్ ఆర్ దీస్ వేల్స్, దేర్ ఆర్ దీస్ క్రాకడైల్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ అదర్ థింగ్స్. హావింగ్ డిప్డ్ ఇన్ టు దిస్ వాస్ట్ ఓషన్, ఐ హావ్ నౌ సెక్యూర్డ్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ ద లార్డ్, ద ప్రెషియస్ జెమ్ ఆఫ్ దిస్ నేమ్ ఆఫ్ గాడ్. And I must try to see to it that I do not lose hold of this.
0: Yinaadu manavattam lopala kevalam aadhyatmikam ante emo adiri paripothunnaru.
1: Today we find that man gets frightened by the very word spirituality.
0: Prayamunnappude bhagavantu kanugonalu.
1: When one is young, he does not try to see God.
0: Kayamudigine enta kaanchalevu.
1: And as it becomes old, or when it goes, the body goes away,
0: mundu mundani
1: enchu
0: mosammu chendaku.
1: Don't keep saying that later on, later on. You are only deceiving yourself.
0: Sarvula endukudunu manavattu okati gaane manaku kanipistuntundadi.
1: Man's nature is something which is present in every being.
0: Film record gramophone plate untundadi. Idi chuste ఒక్కటిగానే అన్ని కనిపిస్తూ ఉంటాయి.
1: ఇన్ ఎ గ్రామ్ఫోన్ రికార్డ్ వెన్ వి లుక్ ఎట్ ఇట్ వి ఫైండ్ దట్ ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి టుగెదర్.
0: సౌండ్ బాసు నందు సవరించి చూచిన పాటలు ఎన్నో విధము పలుకుచుండు. ఈ ప్లేట్ చూస్తే అన్ని సమానంగానే ఉంటుంటాయి, కానీ సౌండ్ బాక్స్ లో సవరించి చూస్తే వేరు వేరు వేరు పాటలుగా కనిపిస్తుంటాయి.
1: వెన్ వి లుక్ ఎట్ దిస్ ఫిల్మ్ రికార్డ్, ద గ్రామ్ఫోన్ రికార్డ్, వి ఫీల్ దట్ ఇట్ ఈస్ వన్ ఎంటిటీ. బట్ when you use the accompanying sound box along with this, we find the different notes, the different tones and the different voices coming out into the open.
0: Kani manavattamlo chuste sarvulu kudunu manavulu vale kanipistunnaru, kani manavattam evari endu untundado aa practical lopalne telustundi.
1: But in the same way, when we look around, it is the same nature which prevails all around. But when you want to look into one particular individual, nobody seems to be knowing what this really is like.
0: Kondaru mahaniyuluga untuntaru, కొందరు తెలివితేటల వారిగా ఉంటారు, మరికొందరు మూర్ఖులుగా ఉంటుంటారు.
1: దేర్ ఆర్ సమ్ హూ హావ్ ఎవాల్వ్డ్, దేర్ ఆర్ సమ్ హూ ఆర్ ఇంటెలిజెంట్, దేర్ ఆర్ సమ్ హూ ఆర్ ఫూలిష్.
0: మంచి వారికి మాటలు ఉండవు.
1: దోస్ హూ ఆర్ గుడ్, దే ఆర్ మెన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్.
0: తెలివితేటల వారికి అధిక మాటలు ఉంటుంటాయి.
1: దోస్ హూ ఆర్ ఇంటెలిజెంట్ ఫార్ టూ మెనీ వర్డ్స్.
0: మూర్ఖులు చూస్తే వాదిస్తుంటారు.
1: And the foolish ones go on arguing and debating.
0: Kanuka varini kriya roopamlo manam pettinappude vaari yokka nijatattvam manaku artham avutuntadi.
1: So it's only when we see these people in action that we'll get to know their true nature.
0: Chinna chinna daniki kuda nu vaadincheetundi yokka tattvamu moorkhatvam ane cheppochu kani manavattvam kaadu.
1: That nature which goes on arguing and debating ఈజ్ ద నేచర్ ఆఫ్ ఎ రీజన్.
0: మరికొంతమంది తెలివితేటలు కలవారమని భావిస్తున్నారే కానీ ఒట్టి మాటలతో తప్ప క్రియలతో వారు ఏమాత్రము పాల్గొనరు.
1: అండ్ ద ఇంటెలిజెంట్ వన్స్ వేస్ట్ అవే దే టైమ్ ఇన్ వర్డ్స్ వర్డ్స్ అండ్ వర్డ్స్ డూ నథింగ్ ఇన్ యాక్షన్.
0: ఖాళీ పాత్ర శబ్దం ఎక్కువ ఇస్తుంది.
1: అండ్ ఎంప్టీ వెసల్ మేక్స్ మచ్ నాయిస్.
0: కనుకనే మనం తెలివితేటలు అనుకుంటున్నామే కానీ మనం ఎంప్టీ వెసల్స్.
1: We think this is our intelligence, we are clever, but it is nothing but an empty vessel.
0: నిజమైనటువంటి మానవత్వము ఒక వింటుంది కానీ ఆ ఆనందాన్ని అనుభవిస్తుంది. అతి మాటలకు ఏమాత్రము అవకాశం ఇవ్వదు.
1: The true nature of man is that which keeps him silent, which does not give vent to words and undue thoughts.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వం ఏమిటి అని విచారిస్తే పవిత్రమైనటువంటి ఆత్మతత్వమే అనే అర్థమవుతుంది.
1: Now if you ask this question, what is this true nature of man, we find that it's a sacred one, it is this atmic principle.
0: Kana manam prati manavudu kudaru nenu manavudunu nenu ajnanamunike ematram kudunu sambandhinchinatundi vaadu kaanu aneetundi yokka tyaga bhavaanni manam anubhavinchali.
1: So man should try and to develop this feeling that he is man in the very essence, in the true nature of his existence.
0: Na karmana na prajaya dhaneena త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్ల మనకి ఎంత క్షేమం ఏర్పడుతుండదో మీరు నిత్య జీవితంలో కూడా అనుభవించవచ్చు.
1: దిస్ సాక్రిఫైస్, ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్, వాట్ యాక్చువల్లీ ఇట్ గివ్స్ అస్ ఇన్ రిటర్న్ ఈ సంథింగ్ విచ్ యు రియలీ సీ అరౌండ్ అస్.
0: ఇప్పుడు మనము గాలిని తీసుకుంటున్నాం.
1: ఫర్ ఎగ్జాంపుల్ వి బ్రీత్ ఇన్.
0: తీసుకున్న గాలిని మరొక వైపున మనం విసర్జించకపోతే మన లంగ్స్ చెడిపోతుంది.
1: ద ఎయిర్ దట్ వి బ్రీత్ ఇన్ we should also breathe it out so that otherwise the lungs may get go bad.
0: Aaharam teeskuntunnamu danni manaku vaipunu visarjinchakapothe kadupu chedipothundi.
1: We take in food but through some other channel we'll have to put it out.
0: Mana chetilo oka pradeshamlo raktam prasaristundali. Aa raktamu prasarinchakunda akkade nilchipothe akkada oka kullaga tayaraipothundi.
1: It is the nature of blood to circulate, but if the blood doesn't were not to circulate and were to stand still at a point,
0: త్యాగం చేత ఎంత క్షేమం ఏర్పడుతుంది.
1: A boil develops at that particular spot. So we see
0: గాలిని విడిచకూడదు అని దాని అట్లే కట్టి పెట్టేసిస్తే మన యొక్క ప్రాణం పోతుంది.
1: The air that I breathe in, I should not breathe it out. Hold it up and you can see the disastrous consequences.
0: కనుక త్యాగం లోపల ఎంతో యోగం ఉంది. యోగమే క్షేమాన్ని అందిస్తుంది.
1: So it is through this sacrifice that we have yoga.
0: అయితే మన మనస్తత్వాన్ని కేవలం లౌకికమైన మార్గంలో ప్రవేశపెట్టి అనేక జన్మలుగా జన్మలుగా ప్రవేశపెట్టడం చేత దానిని అనేక విధములుగా మనం మార్చుకోలేకపోతున్నాం.
1: Through yoga we get happiness. Over a period of lifetimes we have got used to spending everything for ourselves.
0: దీనికి అభ్యాసం అత్యవసరం.
1: Now in order that we take this new path.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. అభ్యాసం చేయాలి.
1: We need this abhyasa or practice. Practice is essential. It's at the root of everything.
0: Oka chepana pattal anukunte manamu yerranu kutti danni choopinchi chepana padutunnam.
1: If you want to catch fish we spread a net.
0: Aneka vidyamulainatundi practice cheta kruramaina mrugaanni kudanu swadhinam chesukuntunnam.
1: We have a bait for the fish. If you want to catch wild animals we have a bait again.
0: Vishasarpanni kudanu మనము ఆ యొక్క విషదంతములు పెరికివేసి దాంతో నిర్భయంగా మనం ఆడుకుంటున్నాము.
1: A poisonous snake, we get hold of it, remove it the poisonous fangs and play with it.
0: Snake ku manasuku rendu kudanu okke jantalaga untunnayi.
1: The snake on the one hand and the mind on the other, there is an intimacy between these two.
0: Sarpam eppudu kudanu chakkaga podu adi vankari tinkariga potundi.
1: It is the snake's nature to keep moving in a zigzag manner.
0: ఏది చిక్కితే దాన్ని అంత కరుస్తూ వెళ్తుంది.
1: అండ్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్ అక్రాస్ ఇట్ బైట్స్ అండ్ గోస్.
0: అదే విధంగా మనస్సు కూడాను స్ట్రైట్ గా పోవటం లేదు, అది కూడాను వంకర గింటికి పోతుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ మైండ్ ఆల్సో ట్రెడ్స్ ఎ క్రూకెడ్ పాత్.
0: చూచిన దాన్నంతా ఆశిస్తుండాలి.
1: వాట్ ఎవర్ ఇట్ సీస్ ఇట్ డిజైర్స్ ఫర్.
0: కాబట్టి సర్పగుణములు ఉంటున్నాయి మనసునందు.
1: దట్స్ వై ద మైండ్ హ్యాస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ స్నేక్.
0: అయితే ఆ సర్పం కరిస్తే విషం తలకెక్కుతుంది.
1: ఇఫ్ దట్ స్నేక్ వర్ టు బైట్ well the poison would get into the body.
0: అయితే ఆ సర్పమునందున్నటువంటి రెండు దంతములు కూడాను పెరికి పారవేస్తే విషయం ఒక సర్పం మన స్వాధీనమైపోతుంది.
1: But if you remove those fangs, the poisonous fangs, the snake becomes your servant.
0: అదే విధంగానే మన యొక్క అభిమానం మమకారం రెండు విషదంతాలు ఉంటున్నాయి మనకు.
1: In the same manner we have these two poisonous fangs, abhimanam attachment and mamakaram desire.
0: ఈ రెండు దంతములు మనం తీసివేసేస్తే మన జీవితం మన స్వాధీనంలో అయిపోతుంది.
1: బై రిమూవింగ్ దీస్ టూ ఫాంగ్స్ అవర్ లైఫ్ బికమ్స్ ఆర్స్.
0: మనం ఏ రీతిగా తీయటం?
1: హౌ డు వి రిమూవ్ దీస్?
0: దీని కూడాను ప్రాక్టీస్ చేయాలి.
1: ఫర్ దిస్ ఆల్సో ప్రాక్టీస్ ఇస్ ఎసెన్షియల్.
0: ఇది ఒక పేపర్.
1: దిస్ ఇస్ ఎ పీస్ ఆఫ్ పేపర్.
0: దీన్ని బాగా చుట్టినాం.
1: వి రోల్ ఇట్ అప్.
0: ఈ చుట్టేటప్పటికి ఏమైపోతుంది? అది మడత పడిపోయింది.
1: యాజ్ వి రోల్ ఇట్ వి ఫైండ్ ఇట్ గెట్స్ ఫోల్డెడ్.
0: దీన్ని తిరిగి స్ట్రైట్ చేయాలంటే ఏమిటి? దీనికి ఆపోజిట్ గా చుట్టాలి.
1: If you want to make it straight, we must unfold it in the opposite direction.
0: అదే విధంగా మన అనేక జన్మల నుంచి కూడాను భౌతికమైనటువంటి విషయంలో మనం చుట్టుతూ వచ్చాము ఈ మనసును.
1: In the same manner, over past lives, we have been rolling the mind in one direction.
0: దీనిని స్ట్రైట్ చేయాలంటే దీనిని ఆపోజిట్ గా ఆధ్యాత్మిక విషయంలో దీన్ని చుట్టూ రావాలి.
1: If you want to straighten the mind now, we must unroll it in the opposite direction towards God.
0: కనుకనే మనం బహిర్దృష్టిని వదిలేపెట్టి అంతర్దృష్టిని అభివృద్ధి చేసుకున్నామా మనం ధన్యులమైపోతాం.
1: So putting aside the worldly view, we should try and look within ourselves.
0: మన చేతిలో ఒక టార్చ్ ఉంది.
1: We have a torch in our hands.
0: నేను ఇట్లు బయలుదేరిపోవాలి.
1: I want to go in one particular direction.
0: నేను పోయే రోడ్డుకు టార్చ్ వేస్తే నేను సులభంగా వెళ్ళొచ్చు.
1: If I flash this torch in the direction which I have to go,
0: నేను పోయేది ఒక మార్గము, వేసేది ఇంకొక మార్గము టార్చ్.
1: But I want to go in one direction. I flash the torch in the opposite direction.
0: కనుక మన లోపల దివ్య దృష్టి అనేటువంటి ఒక టార్చ్ ఉంటుందది.
1: In the same manner, that divya drushti, that spark of inner vision is within us. That spark.
0: దానిని మనము లోపల వైపున వేసుకుంటే అంతర్భావం మనకు అర్థమవుతుంది.
1: If that view of ours, if that sight of ours, if we were to turn inwards,
0: అంతర్దృష్టిని తెలుసుకోవాలని ఆశించటము బహిర్వైపున మాత్రం దాచివేయటం.
1: We want to know true nature, but we flash the torch to the external world.
0: ఇది సాధ్యమవుతుంది.
1: How is it possible?
0: ఇది సాధ్యం కాదు. మనం ఎక్కడ బయలుదేరిపోవాలనుకుంటున్నామో ఆ వైపునే మనం దృష్టిని మరల్చాలి.
1: We want to go in a particular direction, we should try to look in that direction.
0: Kana prati manavattamlo kuda nu ee naadu jagattu lopala ashanti prabaladaniki moola kaaranam emiti?
1: Today we find lot of restlessness in the world. What's the cause for this?
0: Hrudayamuleni maatalu perigipothunnayi.
1: We have words and words without the heart.
0: Idi kaadu manaki ippudu athyavasaramainatundi maatalu leni hrudayam kavali.
1: What we want is a heart without words.
0: ఇదే మనం ఈనాడు కోరవలసింది.
1: This is what we must look for.
0: మాటల చేత ఏ మాత్రం కూడా మనం కార్యములు సాధించలేము.
1: Mere words do not give us any.
0: క్రియల చేత మనం ఎంతటి విజయాన్నైనా సాధించగలము.
1: It is through work that we can achieve a lot of things.
0: కనుక ప్రతి మానవుడు కూడాను క్రియలో ప్రవేశించాలి.
1: So every man should jump into
0: కర్మ మార్గములో మనం ప్రవేశించాలి.
1: Into this field of karma.
0: సమాజ సేవను మనం చేయాలి.
1: Service of society.
0: సమాజంతోనే మన జీవితం ఆధారపడి ఉంటుండాలి.
1: It's the society which sustains our life.
0: మనం సొసైటీని వదిలిపెట్టి ఒక క్షణమైనా ఉండడానికి వీలు కాదు.
1: We cannot live even for a second.
0: కానీ సొసైటీ యొక్క క్షేమాన్ని మనం కోరటం లేదు.
1: By removing ourselves from the society. But we
0: మనం ఈనాడు చేయవచ్చు. సొసైటీ సేవ. మనం ఉన్నటువంటి ధనమును కానీ, ఉన్నటువంటి శక్తిని కానీ, ఉన్నటువంటి బుద్ధిని కానీ సమాజ సేవలో ప్రవేశపెట్టినప్పుడు మన పవిత్రమైన భారతదేశము ఇతర దేశములకు ఆదర్శవంతమైన దేవస్యంగా మనం రూపొందుతుంది.
1: We should serve society through our money, through our intelligence, through our words, through our deeds, and by this our country can achieve any degree of progress.
0: ఏ కించిత్తైనా కూడా స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: At least for a fraction, for an iota, we should try to.
0: లేక తోటి మానవుడి చేత ప్రియమైన మాటలైనా మనం ఆడాలి.
1: Have good words for the others.
0: కానీ మాటలు కూడా మధురంగా ఉండటం లేదు.
1: But today we find even words
0: మాటలు కూడా కఠినంగానే ఉంటున్నాయి.
1: Words tend to be hard and biting.
0: కారణం ఏమిటి? హృదయం కఠినమైనప్పుడు మాటలు కూడా కఠినమవుతాయి.
1: Reason, the heart itself is hard as a stone.
0: ప్రేమ స్వరూపులారా, మనం చేయవలసినటువంటి మంచి మాటలు, మంచి చూపులు, మంచి హృదయము, మంచి నడతలు ఈ విధంగా ఉంటుంటే మంచి జీవితంగా ఉంది, మంచి దేశంగా కూడా రూపొందుతుంది.
1: Embodiments of love, what we should have is good thoughts, good words, good heart, good deeds. And we can really go.
0: కనీసం మృదుమధురమైనటువంటి మాటలైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should try to learn at least words which will sound sweet.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can always speak obligingly.
0: కనుక మన మానవత్వం అనేటువంటిది మనలో ఎంతనో ఉంటుండాలి, దివ్యమైనటువంటిగా ఉంటుండాలి.
1: This spark of divinity is very much latent in us.
0: క్రోధము మానవత్వం కాదు.
1: Anger is certainly not.
0: అసూయ మానవత్వం కాదు.
1: Jealousy is not.
0: అహంకారం మానవత్వం కాదు.
1: Ego is not.
0: ఇవన్నీ కూడా మృగ లక్షణాలు.
1: All these are animal qualities.
0: లక్షణాలు మనము మృగ లక్షణాలు పెట్టుకుని మానవులు మానవులు అనుకుంటే ఇంకా ఇది దేశం ఎట్లా ఉద్ధరించగలము?
1: with these animal qualities deep within us, we say that we are man. How is it possible?
0: కనుక మనం మానవులం అనుకున్నప్పుడు మానవ గుణములను పెంచుకోవాలి.
1: When we say that we are men, we should try to show that.
0: ప్రేమ, దయ, కరుణ, త్యాగము, సానుభూతి, ఈ పంచ ప్రాణముల చేత మనము ఈ జగత్తును కొంతవరకు ఉద్ధరించాలి.
1: లవ్, కంపాషన్, మర్సీ, కైండ్నెస్ అండ్ సింపతి ఫర్ అదర్స్, ఇట్ ఇస్ దీస్ ఫైవ్ విచ్ ఫార్మ్ ది కార్నర్ స్టోన్.
0: ఈ విధమైనటువంటి దానిని మనం పెంచుకున్నప్పుడే కొన్ని కష్టములకు మనం గురి కావాల్సి వస్తుంది.
1: ఇట్స్ అన్అవాయిడబుల్ దట్ వీ కమ్ అక్రాస్,
0: మంచి మార్గంలో మనం ప్రవేశించినప్పుడు కొన్ని దుఃఖములు కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
1: That we come across troubles. Now when we want to do something good,
0: మంచి వారికి అన్ని కూడా కొన్ని కష్టములు వెంటాడుతుంటాయి.
1: Those who want to do good are always up against
0: విలువైనటువంటి డైమండ్ కు చాలా కోతలు కోస్తుంటారు.
1: Now if you take this diamond for example, that diamond is subjected to a lot of cutting.
0: విలువైనటువంటి బంగారును నిప్పులో వేయటము, శుద్ధితో కొట్టడము, ఎన్నో విధములుగా హింస చేసినప్పుడే అది ఒక సుందరమైన నగగా తయారవుతుంది.
1: గోల్డ్ విచ్ ఇస్ ప్రెషియస్, ఇట్ ఆల్సో ఇస్ సబ్జెక్టెడ్ టు వెరీ హార్ష్ ట్రీట్మెంట్ సో దట్ ఇట్ మే బికమ్ ఎన్ ఆర్నమెంట్.
0: కనుకనే ఏకేశ్వరోపాసనే ప్రధానమంత్రి బోధించినటువంటి యొక్క మహమ్మదును మక్కా నుంచి తరమగొట్టి,
1: ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ హు సెడ్ దట్ వీ షుడ్ వర్షిప్ ద సుప్రీం వన్, హీ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ మక్కా.
0: కరుణే ప్రధానమని చెప్పిన ఈ కరుణామయమైనటువంటి జీసస్ ను సిలువకు ఎక్కించిరి.
1: నౌ జీసస్ హు స్టూడ్ ఫర్ కంపాషన్, హీ వాస్ పుట్, హీ వాస్ క్రూసిఫైడ్.
0: సత్యమే నా ప్రాణమని పలికినటువంటి హరిశ్చంద్రునికి ఆరు బిడ్డలు కూడా అమ్ముకోవలసి వచ్చాయి.
1: హరిశ్చంద్ర హు అప్హెల్డ్ ద శాంక్టిటీ ఆఫ్ ట్రూత్ వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, హిస్ ఫ్యామిలీ వాస్ డ్రివెన్ అవుట్.
0: కనుకనే మంచి వారికి మొట్టమొదట కొన్ని బాధలు అంటాడుతుంటాయి.
1: సో దోస్ హు డూ గుడ్ ఆల్వేస్ అప్ అగైన్స్ ఆడ్స్.
0: కానీ మనం అది లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ కేర్ ఫర్ దీస్.
0: ఒక ముసమ్మి పండు ఉంటుండాలి.
1: వి హావ్ ఎన్ ఆరెంజ్.
0: ఆరెంజ్ కానీ అది లోపల స్వీట్ జ్యూస్ ఉంటుందా కానీ బయట బిటర్ స్కిన్ ఉంటుండాలి.
1: Now this orange has got a sweet juice within, but on the outside
0: దాని తీసి వేసినప్పుడే ఆ స్వీట్ జ్యూస్ మనకు లభిస్తుంది.
1: By removing the bitter skin, we can get the sweet juice.
0: కలుగునే కష్టములను, నష్టములను, దుఃఖములను, నిందలను, నిరుద్యోగములను అన్నిటి కూడా నిరుద్యోగం చేసినప్పుడే, దాన్ని త్యజించినప్పుడే మనకి శాంతి, సంతోషము, సుఖము, ఆనందము మనకు లభిస్తుంది.
1: In the same manner, by putting aside the obstacles, the ridicule, the abuse and all such things which are going to dishearten us, we can secure the innate happiness, peace and joy.
0: ప్రేమ ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం పైన కూడా కాసేటువంటి ఫలము.
1: Now man's life which is full of love, ease, will also certainly become a fruit.
0: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
1: Without love, you can't have the world.
0: కనుకని love is God, live in love.
1: That's why love is God, live in love.
0: ఈ ప్రేమ ఎక్కడ మనకు ఉంటుందో అక్కడ అన్ని విధములైనటువంటి యొక్క క్షమ కూడా మనకు ఏర్పడుతుంటాయి.
1: Where you have this love, we have the sense of forgiveness.
0: Love lives by giving and forgiving.
1: Love lives by giving and forgiving.
0: Self lives by getting and forgetting.
1: Self lives by getting and forgetting.
0: Love is selflessness. Self is lovelessness.
1: Love is selflessness. Self is lovelessness.
0: కనుక ఈ యొక్క స్వార్థము స్వార్థమని ఉండినంత వరకు కూడా మనకు ప్రేమ మనలో ప్రవేశించదు.
1: So long as we cling to this sense of selfishness, we cannot have love sprouting within us.
0: కనుక ఈ ప్రేమను మనం పెంచుకోవాలంటే మనం స్వార్థాన్ని త్యాగం చేయాలి.
1: If you want to secure love, then sacrifice selfishness.
0: ప్రేమ స్వరూపులారా, ఏ నాటికైనా కూడా ఈ దేహము రాలిపోయేదే, కూలిపోయేదే, కాలిపోయేదే.
1: Embodiments of love, one day or the other, this body has to collapse and burn.
0: శత వర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమును.
1: We talk about hundreds of years, but we should not believe in that.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఎప్పుడో వెళ్లేది ఎరుకలేదు.
1: We do not know when this body will go, either in childhood or in youth, middle age or old age.
0: కనుక ఈ యొక్క మరణం అనేటువంటిది నీ చేతిలో లేదు.
1: Death is something which is not in our hands.
0: ఏ నిమిషంలో వస్తుందో చెప్పడానికి వీలు కాదు.
1: We cannot tell at what moment it will come.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: నేను నిల్చుకున్నాను, ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ నిల్చుకున్నాడు.
1: I am standing here and a photographer stands in front of me.
0: నేను ఎంత తిరుగుతూ ఉండినప్పటికీ ఫోటోగ్రాఫర్ రెడీ అన్నప్పుడు నేను స్టడీగా ఉంటే ఫోటో బాగా వస్తుంది.
1: I might be moving about, shuffling about, but at the moment when the photographer wants to click, if he says ready, I'll become still.
0: నేను దీనికి పూర్వమంతా బాగా స్టడీగా ఉంటుంది, వాడు రెడీ అన్నప్పుడు నేను తిరిగిందంటే నా ఫోటో చెడిపోతుంది.
1: On the other hand, if I was still all the while, and just at the moment when he wants to click, if I want to shuffle about, then the photo will go bad.
0: అదే విధముగానే God ఒక ఫోటోగ్రాఫర్.
1: In the same manner, God is the photographer.
0: ఆ ఫోటోగ్రాఫర్ రెడీ అని చెప్పడు, ఎప్పుడు చెప్తాడో ఏమిటో, కనుక మనం ఎప్పుడు స్టడీగానే ఉంటుండాలి.
1: బట్ దిస్ ఫోటోగ్రాఫర్ వుడ్ నాట్ కాషన్ అస్ టు బి రెడీ, వి నెవర్ నో వెన్ హీస్ గోయింగ్ టు క్లిక్.
0: ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా నిత్య జీవితంలో సహజమైన మానవులుగా ఉంటుండి చిన్న చిన్న విషయాన్ని విచారించుకుంటే కూడా మనకి ఎంతో విలువైనటువంటి అర్థములంతా మనకు గోచరిస్తాయి.
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్, ఎవ్రీ స్మాల్ లిటిల్ యాక్ట్ ఇన్ డీడ్ ఆఫ్ ఆర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్ హాస్ అ లాట్ ఆఫ్ థింగ్ టు టెల్ us. వి ఓన్లీ హావ్ టు వెయిట్ అండ్ పాజ్.
0: ఒక చిన్న ఎక్కడైనా ఒక పెళ్లికి మనం పోవాలనే ప్రయత్నం చేశాం.
1: Now we want to go to attend a wedding.
0: ఒక పెళ్లికి పోవాలంటే ఏదో కొన్ని గుడ్డలైనా ఒక చిన్న బ్యాగ్ లో అయినా పెట్టి మనం రెడీ అవుతున్నాం.
1: When we want to go, we want to get ready for the journey and pack a few things.
0: ఒక సినిమాకి పోవాలంటే కూడాను ఏదో కొన్ని రకములుగా ఒక చెప్పులు వేసుకుని ఒక 5 రూపాయలు జోబులో పెట్టుకుని ప్రయాణం అవుతున్నాం.
1: When we want to go to a cinema house, we get prepared for that by having a little money.
0: లేక సాయంకాలం వాకింగ్ పోవాలంటే ఒక వాకింగ్ స్టిక్ అయినా చేతిలో వేసుకుని స్లిప్పర్స్ తెచ్చుకుని ప్రయాణం సిద్ధమవుతున్నాం.
1: When we want to go for a walk, we take get hold of the walking stick and put on our slippers.
0: కానీ ఈనాడు వాకింగ్ పోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు.
1: But in any of these, if at the last minute you wish to cancel this engagement, you
0: can do that. సినిమాకు పోవచ్చును లేకపోతే రేపు పోదాం లేని పోస్ట్పోన్ చేసుకోవచ్చును.
1: You can likewise postpone going to the cinema house to tomorrow.
0: కానీ ఈ అంత్య ప్రయాణము క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, పోస్ట్పోన్ చేయడానికి వీలు లేదు. కానీ తప్పింది కాదు, మనం ఏమి రెడీ అవుతున్నాం.
1: బట్ దిస్ జర్నీ, ద ఎండ్ జర్నీ, ద లాస్ట్ ల్యాప్ యాజ్ ఇట్స్ కాల్డ్, ఈ సంథింగ్ విచ్ కెనాట్ బి పోస్ట్పోన్. వాట్ ఆర్ వీ డూయింగ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్?
0: కనుక మనము మరణమే నిశ్చయము, బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలి.
1: Death is a certainty. So the one who's really intelligent gets ready for this.
0: ఈ పడవ గట్టిగా ఉండినప్పుడే ఈ యొక్క జీవితం అనేటువంటి నదిలో వేసుకుని గట్టుకు చేరడానికి ప్రయత్నించాలి.
1: This body, it's only when it's secure that you must try to get it ready to go across this ocean of life.
0: కనుకనే మనము ఈ పడవ చిల్లులబడి శిథిలమైన తర్వాత మనము ఈ యొక్క నదిలో ప్రయాణం చేయడానికి వీలు కాదు.
1: When this boat becomes full of holes, goes bad, it's not possible for you to undertake a journey like that.
0: ధనము మనల్ని రక్షించదు.
1: Money or wealth is not going to
0: protect us. బంధువులు ఎవరూ మన వెంట రారు.
1: Our relatives are not going to come with us.
0: ఏ యొక్క సిరి సంపదలు కూడా మనం కించిత్తైనా విచారించదు.
1: All the wealth and all the fame is certainly
0: నిజముగా పోయేటువంటి ప్రతి మానవుడు కూడాను పట్టెడు మట్టేగిని తీసుకుని పోతుంటే భారతదేశంలో మట్టి కూడా రేషన్ అయిపోయింది.
1: If it were a fact that every person who is going from this world, if he were in a position to pick up a handful of mud, then it would have been a situation where in a country like India, they would have been rationing for mud also.
0: కనుక మనం ఏమాత్రము కూడా తీసుకుని పోవటం లేదు, ఉండినంత వరకు మంచి పేరును తీసుకోవాలి.
1: So we really cannot take anything with us. So long as we live, we might as well get a good name.
0: ఈ యొక్క పవిత్రమైనటువంటి పేరును సంపాదించుకునే నిమిత్తమై మనం ఈ యొక్క ప్రాణాన్ని అర్పితం గావించాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు అండర్టేక్ ఎ జర్నీ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ అవర్సెల్వ్స్, వి మస్ట్
0: అధోగతి పోవడానికి మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: టు గో టు ఎ లోయర్
0: స్టేజ్కి పోవడానికి తగిన సాధన చేయాలి.
1: టు గో టు ఎ లోయర్ లెవెల్ యూ రియల్లీ నాట్ డూ ఎనీథింగ్, ఇట్స్ ఓన్లీ టు గో టు ఎ హైయర్ లెవెల్ దట్ యూ మస్ట్ ప్రిపేర్ యువర్సెల్ఫ్.
0: కొండపై ఉన్నటువంటి గుండును క్రిందికి సులభంగా నెట్టవచ్చు.
1: ఎ బౌల్డర్ విచ్ ఇస్ హై అప్ ఆన్ ఎ రాక్ ఆన్ ఎ స్టీప్ హిల్ can easily be pulled down.
0: Kani kinda ratini konda pai teeskopovalante shrama padavalsi vastundi.
1: But if you want to take a boulder up against the slope, a lot of effort.
0: Kanuka manam konni shramalakaina nu vachi unnata sthayiki manam pain ki ekkali.
1: So by undergoing such efforts and troubles, we must
0: chette peru sulabhanga vastundi.
1: Bad is something which comes very easy.
0: Kani manchi perunu manam sampadinchali.
1: But we should try to get a good name.
0: Kanukani be good, do good and see good. This is the way to God.
1: Be good, do good, see good, this is the way to God.
0: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయములో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: Imbued with these qualities, we should try and further this quality of
0: భక్తి,
1: love.
0: భక్తి భక్తి అన్నంత మాత్రమే కేవలము జపం చేయటం మాత్రం భక్తి కాదు, ధ్యానం చేయటం మాత్రమే భక్తి కాదు, సర్వజీవులను ప్రేమించేటువంటి యొక్క ఏకైకమైనటువంటి మార్గాన్ని అనుభవించినప్పుడే ఇది నిజమైన భక్తి.
1: By chanting the name, the word bhakti, by doing japa, by doing dhyana, all this does not constitute bhakti. It's only when we try to realize this path of love in every
0: ఇది మంచి కర్మలని చెప్పవచ్చు.
1: This is something which is good.
0: కానీ దీని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమీ లేదు.
1: But what is that we get out of it?
0: మంచి హృదయముతో మంచి కర్మలు ఆచరించు.
1: Through a good heart, try to do something good.
0: మనకు హృదయమే పాజిటివ్.
1: Heart is positive.
0: మన కర్మలే నెగటివ్.
1: our work,
0: ee positive negative rendu cherinappude oka vidhamaina phalitam.
1: Our actions are like the negative. When these two, positive and negative, come together, we have some result there.
0: Kaani ooriki manu పనులు చేస్తూ పోతే ప్రయోజనం లేదు, హృదయపూర్వకంగా పని చేయాలి.
1: Merely doing something is no good. That should be accompanied by a good heart.
0: మనం పనులు చేసినంత మాత్రమే అది క్వాంటిటీగా ఉంటుండాలి.
1: We might do any number of things, but that only signifies
0: హృదయము చేరటమే క్వాలిటీ.
1: When the heart gets mixed up with it, then we have quality.
0: మనం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా చేరినప్పుడే ఇది నిజమైన డివినిటీ అవుతుంది.
1: So when we seek both quality and quantity, we are really seeking divinity.
0: కనుకనే ఈ డివినిటీ అనేటువంటిది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మన వెంటనే, మన జంటనే, మన ఇంటనే, మన కంటనే కూడా ఉంటుండాలి.
1: దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఏలియన్ టు
0: యు, విత్ యు, అబౌ యు, బిలో యు, అరౌండ్ యు.
1: ఇట్ ఇస్ ఇన్ యు, విత్ యు, అరౌండ్ యు, బిలో యు, అబౌ యు. డివినిటీ
0: కనుక దాని చుట్టూనే నీవు ఉంటున్నావు.
1: And you are around this divinity.
0: కానీ దానిని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an effort to recognize this.
0: మన చుట్టూ గాలి ఉంటుండాలి.
1: We have this wind around.
0: మన కంటి కనపడుతుందా?
1: We can't see it.
0: కాదు. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి అనుస్వరూపమైనటువంటి ఒక తత్వంలో మనకు ఆత్మస్వరూపము నిండీభూతమై ఉంటుండాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ ఆత్మతత్వ ద డివైన్ ప్రిన్సిపల్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ ఇన్ఫినిటిసిమల్ వే.
0: వేదాంతమునందు అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నాడు.
1: సో ఇన్ ద వేదాంత ఇట్ హస్ బీన్ సెడ్ దట్ దిస్ డివినిటీ ఇస్ సంథింగ్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుకనే వేదము కూడాను ఏది అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిదో దానికంటే ఇంకా మరొకటి లేదు, అదే దైవము అన్నది.
1: That which is way beyond and ahead of everything else, and there is nothing beyond this, that is this divinity.
0: Yeni paramanuga untundado danikatte mari kindane untundedo adi kodunu daivathvame.
1: And the smallest of the small, there is nothing smaller than this, that indeed is divine.
0: Kavim puranam anushasitam tanoraniyam smarajya tatasya ramachintam arupamaditya varnam tamasa parastatame. Ide vedam yedi దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి, ఉండినప్పటికీ మనం గోచరించటం లేదు, ఇది పరమాణు స్వరూపంలో ఉంటుండాలి.
1: The Vedas proclaim that all that is around us, present everywhere, is this divinity. And it is smaller than the smallest, bigger than the biggest.
0: పరమాణువును కేవలము ఛేదించటకు వీలు కాదు.
1: And that which is the smallest,
0: పరమాణువును ఎవరు కూడా సృష్టించలేరు.
1: You cannot divide it further.
0: పరమాణువును ఎవరు కూడా పోషించలేరు.
1: You cannot create it, you cannot sustain it.
0: కేవలం పరిశీలించవచ్చునే కాని పరిశోధన సాధ్యం కాదు.
1: You can possibly see it, but cannot experiment with it.
0: కనుకని ఈ యొక్క మూలాధారమైనటువంటి యొక్క పరమాణువునందు అనేక చుట్టు పరమాణువులు కూడా చేరి ఉంటుండాలి.
1: Now this, the smallest entity which is there, you have a large number of other similar entities.
0: ఈ మూలాధారమైన పరమాణువులు చేరినప్పుడే పరమాణువుల యొక్క సంయోగము అని కూడా పేరు వచ్చింది.
1: బట్ ఇట్స్ ఓన్లీ వెన్ దిస్ ద ప్రైమరీ క్వాంటిటీ ద ప్రైమరీ ఎంటిటీ ఇస్ ఇన్వాల్వ్డ్ దెన్ వి హావ్ సమ్
0: ఆటమ్ ఆటమ్ అని చెప్తూ వచ్చింది.
1: దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇస్ ద ఆటమ్.
0: ఈ ఆటమ్ అనేటువంటిది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ ఆటమ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ ఈ ఆటమ్ తోని సమ్మిళితం చేయటం చేతని సర్వ బ్రహ్మాండమైనటువంటి స్వరూపంగా నిరూపిస్తుండాలి.
1: బట్ బై పుటింగ్ టుగెదర్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యూ హావ్ ద వాస్ట్
0: సైన్స్ కు ఆధ్యాత్మికానికి సన్నిహిత సంబంధం కొంతవరకు కలిసిపోతుంటాయి.
1: నౌ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ డు మీట్ ఎట్ సమ్ పాయింట్.
0: స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే అన్నింటి యందు ఏకత్వము లేక జీవతత్వము అన్ని ఏకంగా కలిసి ఉంటుంటాయి.
1: నౌ వాట్ ఇస్ స్పిరిచువాలిటీ? వి ఫైండ్ యూనిటీ ఇన్ ద డైవర్సిటీ. దిస్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడే ఇది అంత్యమవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఎండ్స్ అట్ ద సేమ్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ హావ్ బిగన్.
0: దీనిని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతి. ఈ పూర్ణం ఎక్కడ పూర్ణం? ఇక్కడ ప్రారంభమైంది, తిరిగి వచ్చి అక్కడ చేరినప్పుడు అది పూర్ణం అవుతుంది.
1: స్పిరిచువాలిటీ ఇస్ లైక్ ఎ ఫుల్ సర్కిల్. యూ బిగిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ ద సర్కిల్, గో అరౌండ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్, యూ కమ్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. దేర్ ఇస్ నో బిగినింగ్, దేర్ ఇస్ నో ఎండ్.
0: కనుకనే ఫుల్ సర్కిల్ దీనినే ఒక పూర్ణం అన్నారు.
1: దిస్ ఫుల్ సర్కిల్ ఇస్ ఎ హోల్ ఎంటిటీ.
0: దీనికి అంత్యమనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ దిస్.
0: ఎక్కడ ప్రారంభమైతే అక్కడికే తిరిగి వచ్చి చేరుతుంది, ఇక్కడ ప్రారంభమైతే ఇక్కడికే వచ్చి చేరిపోతుంది.
1: ఎనీ పాయింట్ దట్ యు స్టార్ట్ ఫ్రమ్ యు కమ్ బ్యాక్ టు ఇట్ అండ్ దేర్ ఇస్ రియలీ నో ఎండ్.
0: కనుక దీని ఆధ్యాంతరహితమైనటువంటిది కాబట్టి దీని ఆధ్యాత్మికంలో దీన్ని పోల్చుకుంటూ వచ్చారు.
1: బికాస్ దేర్ ఇస్ నో బిగినింగ్, బికాస్ దేర్ ఇస్ నో ఎండ్, దిస్ హాస్ బీన్ టేకెన్ టు ది రియల్ స్పిరిచువాలిటీ.
0: ఇది అనంతము.
1: దిస్ ఇస్ వితౌట్ ఎన్ ఎండ్.
0: ఈ యొక్క పూర్ణమునే మనము అర్థముగా తీసివేస్తే ఇది సెమీ సర్కిల్ అయిపోయింది.
1: నౌ దిస్ ఫుల్ సర్కిల్ ఇఫ్ యూ హావ్ టు కట్ ఇట్ ఇంటూ టూ యూ హావ్ ఎ సెమీ సర్కిల్.
0: ఈ సెమీ సర్కిల్ ఒక దగ్గర ప్రారంభమవుతుంది, ఒక దగ్గర వచ్చి అంత్యమవుతుంది.
1: Take a semicircle, start at the top point of the semicircle, you go around the half circumference, come to the lower point.
0: Semicircle C annaru.
1: Now this semicircle resembles the alphabet C.
0: Ee C ni science.
1: This C is science.
0: Oka daggara prarambhamavutundi, maroka daggara vachi nilichipothundi.
1: It begins at one point and ends at another.
0: Oka danni manam praveshapetti danni parishilam chestunte repudu dinam maroka kruttadiga bayalu deertuntadi.
1: So we start at one point by way of experimenting, that in turn leads to something else.
0: Kalukani C science ani ee yokka full circle anetundi danni aadhyatmikam ani chepparu.
1: So C has been likened to science and the full circle to spirituality.
0: Ee science what is this, what is this ani cheptu vacharu.
1: Science keeps asking, what is this, what is this?
0: ఈ యొక్క ఫుల్ సర్కిల్ ను వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ దట్ అన్నారు.
1: ద ఫుల్ సర్కిల్ ఆఫ్ స్పిరిచువాలిటీ క్వశ్చన్స్ వాట్ ఈస్ దట్,
0: ఆధ్యాత్మికం వాట్ ఈస్ దట్, సైన్స్ వాట్ ఈస్ దిస్.
1: స్పిరిచువాలిటీ ఆస్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దట్, సైన్స్ ఆస్ ఎ క్వశ్చన్ వాట్ ఈస్ దిస్.
0: వాట్ ఈస్ దిస్ అంటే ఏంటి? నియర్, దీనిని దిస్ అన్నారు.
1: నౌ వాట్ ఈస్, వాట్ ఇస్ దిస్ మీనింగ్? వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ సంథింగ్ విచ్ కనోట్స్ దట్ విచ్ ఇస్ దట్
0: మీన్స్ ఫార్.
1: And the word that connotes something which is far.
0: Far means beyond sense, adhyatmikam. Below sense, science.
1: Far, that is spirituality. Beyond sense, this near, below sense, that is science.
0: Below sense ane kvittide prakurti.
1: That which is below sense is this nature.
0: Deenine above sense ane kvittide paramarthikamu.
1: And that which is beyond is paramarthikam.
0: Ee rendintikini sannigita sambandhamu.
1: These two are brought to some point.
0: Kalukane adi tat, idi tvammu.
1: There you have tat, that, tvam.
0: ఈ రెండింటికి అసి చేరి ఉంటుండాలి.
1: In between you have the word
0: దీన్ని తత్ త్వం అసి, ఈ రెండింటిని కలపాలి మనం.
1: And what has been said in this statement, తత్వం అసి, is bridging the two.
0: కనుకనే ప్రకృతిని పరమాత్మను రెండింటిని ఏకత్వంగా ఉంటుండాలి.
1: So nature on the one hand, the Lord on the other, these two.
0: థ్రెడ్ లేని బట్ట లేదు.
1: Without the thread we don't have this piece of cloth.
0: సిల్వర్ లేని ప్లేట్ లేదు.
1: Without silver you don't have the plate.
0: ఇక బ్రహ్మ లేని ప్రకృతి లేదు.
1: Without Brahma you don't have prakriti.
0: కనుకని ఈ ప్రకృతి కూడాను బ్రహ్మతో నిండి ఉంటుండాలి.
1: So this prakriti of nature is full of this.
0: దీనిని విడదీయుటకు వీడు కాదు.
1: We cannot separate the two.
0: కనుక ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కూడాను పవిత్రమైన భావంతో మనం చేసినప్పుడు ప్రకృతి నిత్య కళ్యాణ పచ్చనతో తొలతులు లాగుతూ కలకలలాడుతూ ఉంటుండాలి.
1: Now this nature of ours is full of joy and happiness, radiating peace around itself.
0: మనం నిరంతరం కూడా ఆనందంతో ఉంటుండాలి.
1: We should aspire to be happy.
0: ఎందుకు మనం వరి చేసుకోవాలి?
1: Why should we worry?
0: ఎందుకు మనం దుఃఖపడాలి?
1: Why should we feel?
0: What is the shape of worry?
1: What is the shape of worry?
0: It is only, it is mental created fear.
1: Worry is nothing but a mentally created fear.
0: ఇది ఏమి, దీనికి రూపం లేదు.
1: There is no form for
0: this. కనుకనే happiness is union with God.
1: That's why happiness is nothing but union with God.
0: కానీ కొంతమంది నిరంతరం కూడా ఆనందపడుతుంటారు.
1: There are some who are always happy.
0: కొంతమంది నిరంతరం కూడా కాస్టర్ ఆయిల్ ఫేస్ వేసుకుని కూర్చోంటారు.
1: There are others who always sport a castor oil face.
0: ఇది మానవుని యొక్క లక్షణం కాదు. ఎప్పుడు కూడాను కిలకిలలాడుతూ ఉంటుండాలి, కలకలలాడుతూ ఉంటుండాలి.
1: This is not man's nature. He should always be radiating happiness.
0: ఆనందము కాని.
1: He should not feel that this is trouble or distress and that is happiness.
0: కష్టము కాని, సుఖము కాని.
1: That is trouble, this is
0: happiness. Even passing clouds.
1: All these are nothing but passing clouds.
0: ఒక్కటైనా పర్మనెంట్ క్లౌడ్స్ లేదు.
1: Nothing is a permanent cloud.
0: కనుక మన హృదయమే ఆకాశము.
1: Our heart is like the sky.
0: మన బుద్ధియే సూర్యుడు.
1: Our buddhi is like the sun.
0: మన మనసే చంద్రుడు.
1: Mind is like the moon.
0: మన థాట్స్ ఏ పాసింగ్ క్లౌడ్స్.
1: Thoughts are like the passing clouds.
0: కనుకనే చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖా ఇంద్రశ్చ అగ్నిశ్చ అని వేదం బోధిస్తూ వచ్చింది.
1: That's why in the Vedas, the mind has been likened to the moon, the buddhi has been likened to the sun, and
0: thoughts
1: are like the passing clouds.
0: Kanuka manam appudappudu ee age lo chaala thoughts vastuntadi.
1: Now in the young age, thoughts do come to us.
0: Ee thoughts vachinappudu ee buddhi manasu rendu block aipothayi.
1: And when these thoughts come, the mind and the intellect get blocked.
0: కనుకనే కొంతసేపు మన బుద్ధి పని చెయ్యదు, మనసు యోచించలేదు.
1: Our intellect doesn't function, the mind also goes awry.
0: ఆ సమయంలో మనం ఏమి చేయకుండా ఏదో ఒక విధమైనటువంటి బ్లైండ్ గా పోతుంటాం.
1: In such moments we go about in a blind way.
0: కానీ అట్లా పోకూడదు.
1: But
0: కొంత వరకు మనం ఓపిక పట్టుకోవాలి, దానిని విచారణ చేయాలి. ఆ తక్షణమే ఈ క్లౌడ్ దాటిపోతుంది.
1: We should not do this. Instead we should pause and take stock of things అండ్ ట్రై టు ఆస్క్
0: ప్రతి విషయాన్ని కూడా మనం విచారణ చేసి మనం పనిలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ ఆల్వేస్ ఎంక్వైర్ అండ్ దెన్ ఓన్లీ వి షుడ్ అండర్టేక్ ఎన్ యాక్షన్.
0: థాట్స్ వచ్చిన తక్షణమే మనం క్రియలో ప్రవేశించకూడదు.
1: As thoughts come, we should not jump into action.
0: Is it good or bad?
1: We should pause and ask the question.
0: Is it right or wrong?
1: Is it right or wrong? Good or bad?
0: కనుకని మనసును ఆధారం చేసుకుని పోకూడదు, బుద్ధిని ఆధారం చేసుకోవాలి.
1: We should not let mind lead us. We should let the
0: మనసు తలచినటువంటి అంతా చేయాలని పోతుంది.
1: Mind wants to do everything that we think.
0: బుద్ధి ఇది తప్పు, ఇది చేయకూడదు అని విచారణ చేస్తుంది.
1: బట్ అవర్ ఇంటెలెక్ట్ కీప్స్ టెలింగ్ us, cautioning us, not this and that.
0: కనుకని బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం అన్నారు. బుద్ధికి ఆత్మశక్తి చాలా వరకు ఉంటుంది.
1: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
0: ఇది ఆత్మ.
1: ఆత్మ ఇస్ అట్ ఎ సర్టన్ లెవెల్.
0: ఇది బుద్ధి.
1: బిలో దాట్ ఈస్ ద ఇంటెలెక్ట్.
0: ఇది కింద మైండ్.
1: బిలో దాట్ ఈస్ ద మైండ్.
0: ఇది సెన్స్.
1: అండ్ బిలో దాట్ ఈస్ ద సెన్స్
0: బాడీ.
1: అండ్ దెన్ వీ హావ్ ద బాడీ.
0: బాడీ ఎంత అట్టడుగును ఉంటుందో చూడండి. ఆత్మ హైలో ఉంటుండాలి.
1: ఇన్ దిస్ గ్రేడేషన్ వీ ఫైండ్ దట్ ద బాడీ ఇస్ ద లోయర్ లెవెల్.
0: కనుక ఆత్మకు బుద్ధి సమీపంలో ఉంటుండాలి.
1: And buddhi is very close to the atma.
0: కనుకనే ఆత్మ యొక్క ప్రకాశం బుద్ధి పైన పడుతుంటాది.
1: And the radiance of the atma falls on the buddhi.
0: కనుకనే సూర్యుని యొక్క కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి బుద్ధి యొక్క శక్తి మనసు పైన ఉంటుంటాది.
1: Now this intellect of ours, buddhi, has got this atma shakti.
0: ఇది ఆత్మ.
1: ఆత్మ is at a certain level.
0: ఇది బుద్ధి.
1: Below that is the intellect.
0: ఇది కింద మైండ్.
1: Below that is

0: కిరణములు చంద్రుని పైన పడినప్పుడు చంద్రుని యొక్క వెలుతురు భూమి పైన పడుతున్నట్టుగా ఈ యొక్క ఆత్మ యొక్క శక్తి బుద్ధి పైన పడి, బుద్ధి యొక్క శక్తి మనసు పైన పడి, మనసు యొక్క శక్తి ఇంద్రియం పైన పడి, ఇంద్రియం పైన శక్తి దేహం పైన పడేటప్పటికి చాలా లైట్ అయిపోతుంది.
1: The light from the sun falls on the moon and the reflected light from the moon falls on the earth. In the same manner, this spark, this radiance from the intellect should fall on the mind. That in turn should...
0: కనుక మనము బుద్ధిని అనుసరించినప్పుడే మనము సరి అయినటువంటి కర్మలు ఆచరించవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వి ఫాలో ద బుద్ధి దట్ వి కెన్ రియలీ అండర్టేక్ గుడ్ యాక్ట్స్.
0: ఈ బుద్ధిని అభివృద్ధి కావించడమే విద్య అన్నారు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు ఫర్దర్ దిస్ బుద్ధి వి హావ్ విద్య.
0: విద్య యోసకును వినయము.
1: దిస్ విద్య లీడ్స్ టు హ్యూమిలిటీ.
0: వినయమునను కలుగు పాత్రత.
1: అండ్ త్రూ హ్యూమిలిటీ వి గెట్ డిజర్వ్డ్
0: పాత్ర వలన ధనము.
1: And through this deservedness,
0: ధనము వలన ధర్మంబు.
1: Through wealth, dharma.
0: దాని వలన ఐహిక ఆముష్మికంబును నందునరు.
1: And through this dharma, we get happiness in this world and the world beyond.
0: కనుక మనము ఈ జగత్తునందు మరొక జగత్తునందు సుఖశాంతులు మనం అనుభవించాలంటే ఒక విధమైనటువంటి ధర్మభావము, దయాభావము, ప్రేమభావాన్ని మనం పెంచుకోవాలి.
1: So if you want to get happiness and peace in this world and the world beyond, we should have dharma, we should have daya, and we should have prema.
0: ఈ సంస్కృతి ఒక్క భారతీయులకు తప్ప ఇతర దేశీయులకు ఇది ప్రాప్తించలేదు.
1: This rich tradition and culture is something which is given only to Indians.
0: భారతీయులు చాలా అదృష్టవంతులు.
1: The people of Bharat are very fortunate.
0: ఈ దివ్యత్వమైనటువంటి ఒక ఆత్మతత్వము భారతీయులు అర్థం చేసుకోవడానికి తగిన అవకాశాలు ఉంటున్నాయి.
1: This, in order to understand this atmic reality, the divine principle, people of Bharat have got a lot of.
0: ఇలాంటి అవకాశం మనకు ప్రాప్తించినప్పుడు కూడాను మనం దీనిని దుర్వినియోగం చేయకూడదు.
1: And when we get such opportunities, we should not waste it.
0: ప్రేమ స్వరూపులారా, భారతదేశం యొక్క కీర్తి, సర్వవ్యాప్తి,
1: embodiments of love, the fame of Bharatiyas is something that is bright.
0: స్థిర కీర్తి,
1: it is something which has been long lasting.
0: ప్రియమైన మాతృమూర్తి,
1: and something which has been there forever.
0: ఇలాంటి యొక్క త్యాగమూర్తిని మనం దుర్వినియోగం చేయకూడదు.
1: And such an entity as this, this
0: ప్రతి ఒక్కరు కూడాను భారత పుత్రులే.
1: Everyone is the son of Bharat.
0: ఈనాడు కేవలం స్వార్థం అనేటువంటి దానిని అభివృద్ధి పరచుకుని కేవలం భారతదేశాన్ని ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తున్నాం.
1: Because of the selfishness of ours, we are dividing the country into bits.
0: మాది మహారాష్ట్ర, దీనికి ఒక విధమైన మరాఠీ ఉంటుండాలి, మాది కర్ణాటకము, మాకు కన్నడ ఉంటుండాలి, మాది తెలుగుదేశము, మాకు తెలుగు ఉంటుండాలి. ఈ విధంగా దీన్ని ముక్కలు చేస్తే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇది కర్ణాటకము కాదు, ఆంధ్రప్రదేశం ఆంధ్రదేశం కాదు, మహారాష్ట్ర దేశం కాదు, భారతదేశం. దేశాన్ని మనం దూరం చేస్తున్నాము, రాష్ట్రానికి మాత్రం పోషణ చేస్తున్నాము.
1: A state of balkanization is being ushered in. By every Maharashtra person feeling, this is Maharashtra, I should have Marathi. Every Kannadiga feeling, this is my state, I should have Kannada. Every Telugu person feeling, this is Andhra, this is mine, I should have Telugu. In this manner, each one is looking to his own self and thereby creating divisions in a country which is essentially one.
0: దేశము యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: We should look for the prosperity of the nation as a whole.
0: మన భారతదేశం అంతా పెద్ద భవనము.
1: Our country is like a huge mansion.
0: House.
1: A huge house.
0: ఈ హౌస్ లోపల ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క గది.
1: ఇన్ దిస్ హౌస్ ఈచ్ స్టేట్ ఈజ్ లైక్ ఏ రూమ్.
0: కనుక ఒక రూమ్ లో వారు నిరంతరం ఒకే రూమ్ లో జీవించడానికి వీలు కాదు, మరొక రూమ్ కూడా పోవాలి.
1: ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఏ పర్టికులర్ రూమ్ కెనాట్ ఫర్ ఎవర్ లివ్ ఇన్ దాట్, హీ హాస్ టు గో టు అదర్ రూమ్స్ ఆల్సో.
0: కనుకని అన్ని భాషలు నేర్చుకోవాలి, అందరితోనూ సమన్వయం ఉంటుండాలి, అన్ని యొక్క క్షేమాన్ని మనం కోరాలి.
1: సో దాట్ వి షుడ్ లెర్న్ అదర్స్ లాంగ్వేజెస్, వి షుడ్ మూవ్ విత్ అదర్స్, మిక్స్ విత్ అదర్స్. అండ్
0: ఈ విధముగా మనం ముక్కలు ముక్కలు చేయటం చేత మన దేశం పరాధీనం అయిపోవడానికి అవకాశం ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ డివిజన్ ఫ్రమ్ విథిన్, అవర్ కంట్రీ ఇస్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ అవుట్ సైడ్ ఎలిమెంట్స్.
0: అన్ని అంగములు చేరినప్పుడే దేహం అయిపోయింది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ ది పార్ట్స్ కమ్ టుగెదర్ యూ హ్యావ్ ది బాడీ.
0: ఒక్కొక్క అంగము తెక్కొట్టి పక్కకు పారవేస్తూ వస్తుంటే ఇంకా నిలిచిండేది ఏమిటి? అది ఏమి దేహమే లేదు.
1: యు కట్ ఈచ్ పార్ట్ ఫ్రమ్ ది బాడీ అండ్ వేర్ ఇస్ యువర్ బాడీ.
0: కనుక దేహము దేశము రెండు బింబ ప్రతిబింబాలు.
1: బాడీ అండ్ ద కంట్రీ ఆర్ లైక్ ది ఇమేజ్.
0: మన దేహం పైన మనం ఎంత ప్రీతిగా దీని యొక్క క్షేమాన్ని కోరుతున్నామో మన దేశ క్షేమాన్ని కూడా మనం కోరాలి.
1: వి హావ్ ఎ లాట్ ఆఫ్ లైకింగ్ ఫర్ ద బాడీ, ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ ఆల్సో హావ్ ఎ లైకింగ్ ఫర్ ద నేషన్.
0: ఈ దేశ క్షేమం కోరడానికి ప్రేమను పెంచుకోవాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ హావ్ లవ్.
0: ఈ ప్రేమను పెంచుకోవడానికి భగవత్ ప్రార్థన సరగాలి.
1: ఫర్ దిస్ వి షుడ్ వర్షిప్ ద లార్డ్.
0: కనుకని ఒకవైపున భగవత్ ప్రార్థన చేస్తూ మరొక వైపున సమాజ సేవ చేస్తూ ఉంటే ఇది రెండు విధములు కూడాను నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అందుకోగలము.
1: వర్షిపింగ్ ద లార్డ్ అండ్ డూయింగ్ సర్వీస్.

0: society, these two should go together in order that we may realize our true nature.
1: Prema swarupulara mukhyanga bhagavantude lekapothe marokati jagattulo ledu.
0: Embodiments of love, without what we call God, we have
1: vishwasam undina undakapoyina daivattam aneetundide nijamaina jeevita tattvam.
0: You may believe, you may not believe, but it is God who gives true meaning to one's life.
1: Kanukane chaala mandi there is no God antuntaru.
0: There are many who say there is no God.
1: There is no God ante ee padamulo unnatundi arthanni manam mottamotta chudandi.
0: Now we should look closely at this sentence, there is no God.
1: There is motta vastundi no God next ostadu.
0: In this sentence we have these two words, there is. After that come the words no God.
1: Okka padamunande kudanu dani antarathalanta koodi untunnayi.
0: So within these words itself we have the true meaning.
1: Kanaka prati manavudu kudanu okarikokara sodara bhavam chetanu sodari bhavam chetanu abhiruddhiga unchukoni mana bharatadesham yokka keertini daiva prarthana cheta సుక్షేమాన్ని కలిగించినట్టుగా మీరు త్యాగ భావము చేత ప్రార్థించాలని నేను ఆశిస్తున్నాను.
0: సో పీపుల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ షుడ్ ట్రై అండ్ వర్షిప్ గాడ్, ట్రై టు సీక్ ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ట్రై టు డూ గుడ్ టు అదర్స్ బై ఎ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ ఐఎమ్ హోపింగ్ అండ్ బ్లెసింగ్ దట్ దిస్ మే బి అచీవ్డ్.
1: ప్రతి మానవుడు కూడాను మానవునికి మధ్య ఉన్న సంబంధ బాంధవ్యము ఆత్మతత్వమే అని గుర్తించాలి. ద్వేషమును పెంచుకోకూడదు.
0: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ దట్ వాట్ లింక్స్ వన్ మ్యాన్ టు అనదర్ ఈస్ దిస్ ఆత్మతత్వం.
1: నిజమైన ద్వేషం ఏమిటంటే మన పాపకర్మలే మనకు నిజమైన ద్వేషం.
0: దేర్ షుడ్ బి నో సెన్స్ ఆఫ్ హేట్రెడ్ బికాజ్ దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ సిన్స్. హేట్రెడ్
1: మనము చేసినటువంటి ప్రతి కర్మలు కూడాను మన వెంట నీడవలే వెంటాడుతూ వస్తున్నాయి.
0: వాట్ ఎవర్ వి డూ దే ఫాలో అస్, ద ఫ్రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ షాడో. దీనిని తప్పించుటకు
1: వీలు కాదు.
0: We cannot avoid the shadows.
1: ఏ విత్తనము నాటినామో ఆ మొక్కనే తయారవుతుంది.
0: As you sow, so would you reap.
1: కనుక ఈనాడు మాత్రం నీవు తప్పించుకుని తిరగవచ్చును కానీ ఆనాడు తప్పించుకున్నట్టు వీలు కాదు.
0: Today you might try to escape, but the day will come and you cannot.
1: కనుక ఈనాటి నుంచినే మనం అటువంటి చెడ్డ కార్యములో ప్రవేశించకుండా ద్వేషమును త్యజించుకుని ఒక విధమైన ప్రేమ భావము చేత దైవాత్మ భావంగా మనం విశ్వసించి సాధన సల్పాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: So at least from today, putting aside this feeling of hatred, trying to realize the innate divinity in one individual and another individual, and trying to work for the good of society through a spirit of sacrifice, I'm hoping and blessing that you may all succeed.

మహిళ దొరకదు, మంచివారి పొందు మహిళ దొరకదు, దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రముకటి గలదా, విలువ బోలు వజ్రము ఒకటి కలదా. మంచివారి పొందు మహిళన దొరకదు, దుష్టులెందరైన దొరుకుచుంద్రు. కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను, విలువ బోలు వజ్రము.

0: వజ్రముకటి కలదా.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ గెట్ ద కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. దే ఆర్ మెనీ మెనీ వికెట్ పీపుల్ దే ఆర్ అరౌండ్. Many pebbles and stones are there. Do you find one valuable precious gem?
0: Prema swarupunara.
1: Embodiments of love.
0: Shadanga darshanamalu. Dani yokka visishtatanu. Shadarshanamu yokka prabhavamanu. Jagatunaku vyapimpacheyagaligi. అనేక మంది మహర్షులు అనేక విధమైన సాధనలు సలుపుతూ వచ్చారు.
1: An intense study and the significance of Shardarshana was made by many saintly people and they taught the same to the entire world.
0: జైమిని మహర్షి తన యొక్క జీవితమంతయును ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వ మీమాంసం అనేటువంటి పేరుతో భారతదేశంలో వ్యాపింపచేశాడు.
1: సెయింట్ జైమిని స్పెంట్ ఆల్ హిస్ టైమ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ ఫీల్డ్ ఆఫ్ మీమాంస, ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ, పర్టికులర్లీ ది పూర్వ మీమాంస అండ్ ప్రాపగేటెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: మీమాంసం అనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములను అనుసరించి చర్చించడమే Mimamsa ani peru vachindi.
1: This term Mimamsa meant a kind of inquiry under a particular direction in the two aspects of devotion and wisdom.
0: Vedamulaku puramainatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there even before Veda, it is also called purva
0: mimamsam. Anaku puramayaga udayinchinatundi kanukane deeniki purva mimamsam ani kudanu maroka peru.
1: As it was there far earlier, it is also called purva mimamsa.
0: Idi karma kandaku sambandhinchinatundi.
1: This is related to the field of action, karma kanda.
0: Samasta dharmamulu kudanu karmamuni anusaristu vachayi.
1: All principles of righteousness are in the field of action.
0: Kani ధర్మము కర్మమయమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని జగత్తునకు చాటుటకు అనేక మంది మహనీయులు కూడాను అనేక విధములుగా పాటుపడ్డారు.
1: Many saintly people struggled in this world to make it clear that our action should be righteous.
0: అధాతు ధర్మ జిజ్ఞాస అనుటకు పూర్వము అధాతు కర్మ జిజ్ఞాస.
1: Before we enter into this field of dharma, you should investigate
0: karma jignasa kaaka dharma jignasudu kaaledu.
1: Without inquiry of the action, you cannot inquire after righteousness.
0: Dharma jignasudu kaaka brahma jignasudu kaaledu.
1: If you are not after this righteousness, you cannot be after brahma.
0: Nuvuleka pindi puttuna chettuna.
1: Without flower, do you get the fruit?
0: Kaayileka phalamu kaluguna jagatilo.
1: Without unripe fruit, do you get the ripe fruit?
0: Atulane karma leka bhakti kaluguna jagatilo.
1: Similarly in this world, without action, do you expect devotion?
0: Bhakti leka jnana padamu kaluguna.
1: Without devotion, do you get the fulfillment of
0: jnana? Karma jignasa dwara dharma jignasa. Dharma jignasa valla brahma jignasa praptistundi prati manavunaku.
1: Therefore, man will attain these things in three different steps. One, the action, then righteousness, and the Brahman.
0: Jaimini Maharshi, tana yokka swanubhavamuto, parishodhanalu salipi, parishilana dwara, tana yokka manasunu santrupti parchukunnadu.
1: The same thing was investigated by Saint Jaimini with his own personal experience.
0: Karma jignasa.
1: The path of action.
0: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండునంత వరకును కర్మలు ఆచరిస్తూనే ఉంటున్నాడు.
1: Man does action from dawn to dusk.
0: కర్మలేని మానవుడు ఈ జగత్తు నుండి కానరాడు.
1: There is no man who doesn't do any activity.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడాను కర్మనే.
1: The breathing exercise is action.
0: మన దేహములో ప్రసరించేటువంటి యొక్క రక్తం కూడాను కర్మమయమైనటువంటిది.
1: The blood circulation is also an action.
0: కనుకనే కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశము లేదు.
1: Therefore, we cannot forget action and think of righteousness.
0: కనుక జైమిని మహర్షి దీనికి కర్మ జిజ్ఞాస యందు చక్కని ఉదాహరణలు అందిస్తూ వచ్చాడు.
1: Therefore, Saint Jaimini gave many examples in this field of action.
0: మనము నిత్య జీవితంలో గృహస్థ ధర్మములందు కొన్ని వంటలను మనము చేసుకుంటుంటాం.
1: As a householder, in our daily routine, we make many preparations.
0: ఒక పచ్చడి మనము చేయాలనుకుంటే దీనికి కొన్ని పదార్థములు మనం ప్రోగు చేసుకోవాలి.
1: If you want to prepare chutney, you should have some material.
0: ఒక కొబ్బరికాయ పచ్చడి చేయాలి.
1: You want coconut chutney.
0: దీనికి మిరపకాయ కావాలి, చింతపండు కావాలి, ఉప్పు కావాలి, కొబ్బరి కావాలి.
1: You need chilies, tamarind, salt and coconut.
0: ఈ పదార్థములన్నీ కూడా ప్రోగు చేసి
1: collecting all the material,
0: మూడింటిని కలిపి
1: mixing them,
0: దీన్ని నూరినప్పుడే ఇది ఒక చట్నీ రూపం ఉంటుంది.
1: When you grind it, you'll get chutney.
0: ఇది కర్మ జిజ్ఞాస.
1: This is karma jignasa.
0: నాకు ఈనాడు చట్నీ కావాలి.
1: Today I want chutney.
0: అనుకున్నంత మాత్రమే ఇది సాధించడానికి వీలు కాదు.
1: Is not possible to have by thought.
0: పదార్థములు కూడా మనం ప్రోగు చేసుకోవాలి.
1: We have to collect material.
0: ఈ పదార్థములను ప్రోగు చేసుకోవటమే కాకుండా పదార్థముల యొక్క స్వరూపాన్ని ఏకత్వంగా నిర్మించుకోవాలి.
1: Not only collection, how to bring that form.
0: ఒట్టి మిరపకాయ తినడానికి వీలు కాదు.
1: Is not possible to eat chilies.
0: ఉప్పును తినడానికి వీలు కాదు.
1: You don't eat salt.
0: ఒట్టి చింతపండును తినడానికి వీలు కాదు.
1: We don't eat tamarind.
0: మూడింటిని సమభాగములతో దీన్ని సరి అయిన రీతిగా దీన్ని ఏకత్వం చేసినప్పుడే ఇది చట్నీ రూపంలో బయలు అప్పుడే తినడానికి వీలవుతుంది.
1: దే షుడ్ బి మిక్స్డ్ ఇన్ ప్రాపర్ ప్రపోర్షన్స్, దెన్ యూ కెన్ ఈట్ యాజ్ చట్నీ.
0: కనుకనే కర్మ జిజ్ఞాస అనేటువంటిది చట్నీ చేశాము.
1: దేర్ ఫోర్ ద ఎంక్వైరీ ఆఫ్ యాక్షన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ.
0: చేసినంత మాత్రంలో చాలదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రిపేర్.
0: ధర్మ జిజ్ఞాస, దానిని అనుభవించాలి, తిని చూడాలి.
1: ధర్మ జిజ్ఞాస ఇస్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ ఈట్.
0: తిని చూచారు.
1: You have eaten.
0: ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు.
1: You have recognized that salt is less.
0: తక్కువైనటువంటి ఉప్పును తిరిగి దానికి చేర్చుకోవాలి.
1: Having noticed the salt is less, you must add.
0: ఈ చేర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Adding that is inquiry of Brahma.
0: చట్నీ చేయటము,
1: ప్రిపరేషన్ ఆఫ్ చట్నీ,
0: రుచిని చూడటము,
1: టేస్టింగ్ ఇట్,
0: ఆ రుచి లోపల ఏది దోషమో అనేటువంటి దాన్ని గుర్తించటము,
1: while tasting you know that
0: ఆ దోషాన్ని నిర్మూలన గావించడమే బ్రహ్మ జిజ్ఞాస.
1: Rectifying that which is short is బ్రహ్మ జిజ్ఞాస.
0: అటులనే
1: సిమిలర్లీ
0: ఈ మానవ జన్మమునందు
1: ఇన్ హ్యూమన్ లైఫ్
0: విహితమైనటువంటి కర్మలు ఆచరించి
1: పర్ఫార్మింగ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ
0: ఆచరించినటువంటి కర్మలను అనుష్ఠానంలో ఉంచుకుని
1: ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ యాక్షన్స్
0: ఈ అనుష్ఠానమునందు ఏ యొక్క లోపమున్నది అనేటువంటి దాన్ని గుర్తించి
1: అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ గోస్ రాంగ్
0: తీర్చుకోవటమే బ్రహ్మ జిజ్ఞాస.
1: రెక్టిఫికేషన్ ఆఫ్ ది మిస్టేక్స్ ఇస్ బ్రహ్మ జిజ్ఞాస.
0: మనము పుట్టినాము,
1: వి ఆర్ బోర్న్,
0: పంచభూతముల చేత కూడినాము,
1: వి ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచకోశముల చేత చేరినాము,
1: వి ఆర్ ఇన్ ది కంపెనీ,
0: పంచాత్మను అనుభవిస్తున్నాము,
1: వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఫైవ్.
0: అనుభవించినప్పుడు
1: when we experience
0: anubhavinchatame dharma jignasa.
1: The experience is dharma jignasa.
0: Ee anubhavinchina tarvata
1: after experience
0: indulo shashvata anandam ledu ani gurtinchukunnam.
1: You have recognized there is no permanent happiness.
0: Aa shashvata anandam emiti?
1: What is this permanent happiness?
0: Adi e brahma tattvamo.
1: That is the nature of brahma.
0: Aa shashvata anandam enti brahma tattvamo cherchukotame idi brahma jignasa.
1: To have that brahman, the true bliss is brahma jignasa.
0: Kanuka prati manavuniki ni karma jignasa prarambhamu, rendavadi dharma jignasa, moodavadi brahma jignasa.
1: So in every man these three steps are there: action karma jignasa, righteousness dharma jignasa, and brahma jignasa.
0: Karma yokka kandamulu chakramanga samanya manavulaku nitya jeevithamulo aacharana roopamainatundi aanandanni andinche nimittame Jaimini Maharshi ee yokka purva meemamsanu కనిపెట్టాడు, దర్శించాడు.
1: టు గివ్ యూ ద కంప్లీట్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది కర్మ జిజ్ఞాస, ద జైమిని ఇన్వెస్టిగేట్ ఇన్ ఫుల్ అండ్ థాట్ ఇట్.
0: ఈనాటి మానవుని యొక్క దృక్పథము,
1: ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్ టుడే,
0: భౌతిక జీవితం పైననే అంకితమై ఉంటుంది.
1: ఇస్ జస్ట్ డెడికేటెడ్ టు ది ఫిజికల్ వరల్డ్.
0: కానీ మానవుడు ఈ భౌతిక జీవితమే సత్యమని విశ్వసించి
1: మ్యాన్ believes this physical world
0: ee bhautika jeevita aanandamul nimittamai
1: for the happiness out of this world
0: aho ratrulu kudanu aneka vidhamainatvanti shramalu padutunnadu.
1: He struggles day and night
0: kaani ee shramalu ye maatramu teerutaledu.
1: But yet he is not satisfied.
0: Mukti chera kori mukkoti devatalanu ఆరాధించుతున్నాడే కాని మానవుడు అంతర్ముఖమైనటువంటి యొక్క అశాంతిని మాత్రము దూరం చేసుకోలేకపోతున్నాడు.
1: టు అటైన్ లిబరేషన్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ వర్షిపింగ్ 3 crores ఆఫ్ డైటీస్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ గో ఇన్ వర్డ్.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక తత్వములను విస్మరించి
1: ఫర్గెటింగ్ మోరల్ రైచువస్ స్పిరిచువల్ నేచర్
0: భౌతికమైనటువంటి యొక్క జీవితం గడపడానికి ప్రయత్నం చేయటం చేతని మానవుడు అనేక విధములైనటువంటి అశాంతులకు, దుఃఖములకు, నిరాశలకు గురి అయిపోయి కృశించి కుళ్ళి జీవిస్తున్నాడు.
1: యాజ్ ఇఫ్ యాజ్ హీ స్పెండ్స్ ఆల్ ద టైమ్ ఇన్ దిస్ ఫిజికల్ ట్రాన్సెంట్ వరల్డ్ హీ సఫర్స్ ఫ్రమ్ వేరియస్ మిజరీస్ యాంగ్జైటీస్.
0: కానీ ప్రతి మానవుడు కూడాను భౌతిక దేహమునే ఆధారంగా తీసుకుంటున్నాడే కాని ఈ దేహమునకు దీనికి తగినటువంటి యొక్క దివ్య శక్తికి కలిగిన సంబంధం ఏమిటి అనేటువంటిది ఎవ్వరూ విచారించడం లేదు.
1: Man just thinks of his physical body, but he doesn't think of divine power behind it.
0: ఎవరైనా ఒక వ్యక్తిని మీరు ఎవరయ్యా అని ప్రశ్నించండి చూద్దాం.
1: You put a question to anybody. Who are you?
0: నేను పలాని రామయ్య, పలాని కృష్ణయ్య, పలాని రంగయ్య అని చెప్తుంటారు.
1: He will say, I'm so and so, రామయ్య, కృష్ణయ్య, రంగయ్య.
0: ఈ రామయ్య, కృష్ణయ్య, రంగయ్య ఎవరిది? దేహాన్ని పురస్కరించుకుని తనను తాను పరిచయం గావించుకుంటున్నాడు.
1: ఈ సేస రామయ్య, కృష్ణయ్య, రంగయ్య అండ్ సో ఆన్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: దేహమునకు పెట్టిన పేర్లే కాని తాను పుట్టినవి కాదు కదా.
1: ఇట్స్ ద నేమ్ గివెన్, హి హస్ నాట్ కమ్ డౌన్ విత్ దట్ నేమ్.
0: ఈ యొక్క పెట్టిన పేర్లను ఆధారంగా చేసుకుని తనను తాను ఇతరులకు పరిచయం చేసుకుంటున్నాడు.
1: Because of the name given to him, he introduced himself. So
0: inka kuntulu oka lotunaku digi evarandi meeru gattiga cheppandi ani prashninchinappudu
1: even go deeper and say, who are you sir, tell.
0: Nenu doctor, nenu lawyer, nenu kevalam vyaparasthudanu, nenu kevalam oka vidhamainatunte oka sedhyam chesukuneatunte raitunu అని ఈ విధంగా తన వృత్తుల గురించి పరిచయం చేసుకుంటున్నాడు.
1: దెన్ దే స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ ఐఎమ్ డాక్టర్, లాయర్, బిజినెస్ మెన్, ఫార్మర్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: ఈ లాయర్ అనేటువంటిది వృత్తికి సంబంధించిన పని కదా.
1: లాయర్ ఈజ్ యువర్ ప్రొఫెషన్.
0: డాక్టర్ తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: డాక్టర్ ఈజ్ యువర్ జాబ్.
0: వ్యవసాయస్తుడు తాను ఒక వృత్తికి సంబంధించినటువంటి వాడు కదా.
1: ఫార్మర్ ఈజ్ ద వన్ దట్ హీ డస్ ఫార్మింగ్.
0: వ్యాపారము అతని యొక్క వృత్తి కదా ఇది.
1: బిజినెస్ ఈజ్ ఆల్సో హిస్ ప్రొఫెషన్.
0: ఈ వృత్తులను గురించి తాను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఈ యొక్క మానవుడు.
1: మ్యాన్ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద ప్రొఫెషన్.
0: మొదలు దేహాన్ని ఆధారంగా కొని దేహమునకు పెట్టినటువంటి పేరును ఆధారంగా తీసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ హీ ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద నేమ్ గివెన్ టు ద బాడీ.
0: రెండవ తూరి గట్టిగా అడిగినప్పుడు తన వృత్తులను ఆధారంగా చేసుకుని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు.
1: లేటర్ వెన్ యు ఆస్క్ హిమ్ అగైన్ హి ఇంట్రడ్యూస్ హింసెల్ఫ్ బేసింగ్ ఆన్ ద జాబ్ హి డస్.
0: కొంచెం గట్టిగా ఎవరండి మీరు అని గట్టిగా అడిగినప్పుడు
1: దెన్ యు ఆస్క్ అగైన్ హూ ఆర్ యూ.
0: నేను ఇండియన్, నేను అమెరికన్, నేను కెనేడియన్, నేను ఆఫ్రికన్ అని ఈ విధంగా దేశమును గుర్తించి పరిచయం చేసుకుంటున్నాడు తనకు తాను.
1: దెన్ ఇఫ్ యు ఆస్క్ హిమ్ అగైన్ హూ ఆర్ యూ హి విల్ సే ఐ యామ్ ఇండియన్, అమెరికన్, కెనేడియన్, ఆఫ్రికన్ బేసింగ్ ఆన్ ద కంట్రీ టు విచ్ హి బిలాంగ్స్.
0: కేవలం దేహాన్ని ఆధారంగా చేసుకుని పరిచయం చేసుకోవటం, వృత్తుల గురించి పరిచయం చేసుకోవటం, దేశాన్ని గురించి పరిచయం చేసుకోవటం, దేహ వృత్తి దేశముల యొక్క పరిచయములు తాను చేసుకుంటున్నాడే కాని తనం తాను పరిచయం చేసుకోవటం లేదు.
1: ఆల్ దీస్ ఇంట్రొడక్షన్స్ బేసింగ్ ఆన్ ద బాడీ, ది ప్రొఫెషన్ ఇన్ ది కంట్రీ ఆర్ జస్ట్ అవుట్ సైడ్ బట్ హీ ఈజ్ నాట్ ఇంట్రొడ్యూసింగ్ హింసెల్ఫ్ ప్రాపర్.
0: అయితే దీనికి సరైన జవాబు ఏమిటి?
1: దెన్ వాట్ ఈస్ ది కరెక్ట్ రిప్లై?
0: నీకు పేరు కాదు,
1: నాట్ నేమ్.
0: నీకు వృత్తి కాదు,
1: నాట్ ప్రొఫెషన్.
0: ఈనాడు నీవు వ్యాపారస్తుడిగా ఉండవచ్చును.
1: టుడే యు మే బి ఎ బిజినెస్ మ్యాన్.
0: తిరిగి తాను ఇంకొక రకమైనటువంటి దీంట్లో ప్రవేశించవచ్చును.
1: లేటర్ యు మే అండర్టేక్ డిఫరెంట్ జాబ్.
0: కనుక ఈ వృత్తులు శాశ్వతం కాదు.
1: ప్రొఫెషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నీ యొక్క దేశం శాశ్వతం కాదు.
1: ద కంట్రీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఒక దేశంలో నీవు బ్రతకలేకపోయినప్పుడు మరొక దేశానికి కూడా నువ్వు ప్రవేశిస్తున్నావు.
1: ఇఫ్ యు కాంట్ లివ్ ఇన్ వన్ కంట్రీ, యు గో టు అనదర్ కంట్రీ.
0: కనుక సరైన జవాబు ఏమిటి?
1: What is correct reply?
0: నేను ఆత్మను.
1: I am ఆత్మన్, ట్రూ సెల్ఫ్.
0: నా దేహములో ఉన్నాను.
1: It is in the body.
0: నా వృత్తిలో ఉన్నాను.
1: Or in profession.
0: నా యొక్క దేశములో ఉంటున్నాను.
1: Or in the country.
0: కనుక దేశము, కాలము, వృత్తి మార్పు చెందినటువంటిది. త్రికాల పాద్యం, అది ఏ సత్యం?
1: Therefore, that which is changeless, that which is indivisible in all the three times, past, present, future, is truth.
0: Iti nitya satyamainatvanti yokka sankalpanni vismarinchi,
1: forgetting the thoughts which are eternal and permanent,
0: swaswarupanni dooramu gavinchukoni,
1: away from the true
0: bhautikamaina laukikamainatvanti yokka vitini aadharam chesukoni,
1: basing on the physical secular world,
0: తద్వారా తాను పరిచయం గావించుకుంటున్నాడు ప్రపంచానికి.
1: He is introducing himself to the world thus.
0: ప్రతి మానవునకు,
1: ఫర్ ఎవరీ ఇండివిజువల్,
0: నేను, నాది. ఈ రెండు పదములు కూడాను బాలుని మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ మొదలుకొని పురుషుని వరకు, చండాలుని మొదలుకొని చక్రవర్తి వరకు, సర్వులు ఎందుకును ఈ రెండు పదములు ఉచ్చరిస్తున్నారు.
1: ఆల్ అటర్ దీస్ టు ఐ అండ్ మైన్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు ఎన్ ఓల్డ్ పర్సన్ ఉమెన్ మ్యాన్ untouchable to an emperor.
0: Nenu,
1: I,
0: idi aatmaku sambandhinchinatvanti artham.
1: This is the meaning of atma, true self.
0: Nadi, ee dehamunku sambandhinchinatvanti artham.
1: Mind relates to the body.
0: Karuka nenu aneetvantidi satyamaina nityamainatvanti aatmaku sambandhinchinatvantidi.
1: So I relates to all that eternal.
0: Adi dehi.
1: That is dehi indwelling.
0: Nadi aneetundi dehamu.
1: Mind is body.
0: Deham aneetundi yokka gadi lopala, deham aneetundi yokka deeni lopala, rathamu lopala, dehi aneetundi vaadu kurchunnadu.
1: In this body there is a chariot, there is this charioteer, dehi.
0: Dehi aneetundi yokka goodulo undinappudu, dehi, deham aneetundi ga goodulu tayaravutundi.
1: When the indweller is there, the body will be the house.
0: ఇంటిలో నీవు ఉండినంత మాత్రమున ఇల్లు నేనని చెప్పుకుంటావా?
1: జస్ట్ బికాస్ యు ఆర్ ఇన్ ద హౌస్ కెన్ యూ క్లెయిమ్
0: ఇది నా ఇల్లు అంటావే కానీ నేనే ఇల్లు అని ఎవరు చెప్పలేరు.
1: యూ సే దిస్ ఇస్ మై హౌస్, యూ డోంట్ సే ఐఎమ్ ద హౌస్.
0: కనుక ఈనాడు దేహమనేటువంటి యొక్క ఇంటి లోపల నీవు నివసిస్తూ దేహమే నేననుకుంటున్నావు, ఇది ఎంత అజ్ఞానం.
1: టుడే యు లివ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ద బాడీ బట్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ హౌస్, వాట్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్.
0: కారులో నీవు ప్రయాణం చేస్తూ కారే నీవని చెప్పగలవా?
1: While traveling in car, can you say that you are the car?
0: Na karu.
1: This is my car.
0: Adi reetiga dehamaneetundi ratham lopala ratikuduga nee untunnavu.
1: Similarly, the body that is the chariot, you are the charioteer.
0: Neeku ee dehamunaku emaatram kudu sambandham ledhu.
1: There is no relationship whatsoever between you.
0: Ratham okavaipu vadala nee inkoka karyam cheskovachu.
1: You can leave the chariot and take another.
0: Intini vadala nee paradeshamunaku prayanam kavachu.
1: You can leave your house and go to a foreign country.
0: Kanuka ఆ ఇల్లుని నేమని అనుకోవటమే పెద్ద అజ్ఞానము.
1: టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ ఐఎమ్ ది హౌస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: దేహం లోపల అనేక అంగములు ఉంటున్నాయి.
1: ఇన్ అవర్ బాడీ దర్ సో మెనీ లింబ్స్.
0: కన్ను ఉంది, చెవులు ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, చేతులు ఉంది, కాళ్ళు ఉంది.
1: ద ప్రెసెంట్ ఐస్, ద ఇయర్, ద నోస్, ద మౌత్ అండ్ లెగ్స్.
0: ఇవన్నీ చేరినదే దేహం కానీ
1: ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్.
0: కన్నుకు కన్ను ఒక దేహం అని చెప్పడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ సెపరేట్ అవుట్ ఐ.
0: ఒక చెవు మాత్రమే దేహం కాలేరదు.
1: వీ కెనాట్ ఐడెంటిఫై ద బాడీ విత్ ఇయర్.
0: కనుక ఈ అన్ని ఇంద్రియముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే దేహము.
1: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద లింబ్స్ ఇస్ ద బాడీ.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ ఈ అన్నింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఆత్మ.
1: ద ఆత్మ ట్రూ సెల్ఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మైండ్, ఇంటెలెక్ట్, ద ఈగో.
0: దేహములో ఉన్నది ఆత్మ.
1: It is present inside.
0: మనసులో ఉన్నది ఆత్మ.
1: In the mind is present.
0: బుద్ధిలో ఉన్నది ఆత్మ.
1: ఆత్మా ఇస్ ఇన్
0: సెన్సెస్. అంతఃకరణలో ఉన్నది ఆత్మ.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ద సెన్సెస్.
0: ఇవన్నీ ఆత్మ యొక్క ప్రబోధ చేతనే, ప్రసక్తి చేతనే ఈ యొక్క అన్ని ఇంద్రియములు కూడాను పనిచేస్తూ ఉన్నాయి.
1: బికాస్ ఆఫ్ ద ప్రాంప్టింగ్స్ ఆఫ్ ద సెల్ఫ్ ద డిఫరెంట్ లింబ్స్ వర్క్.
0: చక్కని ఉదాహరణము,
1: ఎ గుడ్ ఎగ్జాంపుల్,
0: కారు లోపల
1: in a car
0: స్టీరింగ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ స్టీరింగ్,
0: క్లచ్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ క్లచ్,
0: బ్రేక్ ఉంటుండాలి,
1: బ్రేక్,
0: ఇంకా అనేక రకమైనటువంటి అంగములంతా ఉంటున్నాయి,
1: దే ఆర్ డిఫరెంట్ పార్ట్స్,
0: ఈ హారన్ ఉంటుండాలి,
1: దేర్ ఇస్ హారన్ టూ.
0: కానీ ఇవన్నీ దేనికి అవి పనిచేస్తున్నాయా?
1: డూ దే వర్క్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్?
0: నీవు కారులో ప్రయాణం అవుతుంటే హారన్ దానిపాటికి అది వాగుతుందా?
1: If you go in a car, do you expect the horn?
0: Steering dani paatiki adi tirugutunda?
1: Does the steering work itself?
0: Ee driver unnadu akkada?
1: There is a driver there.
0: Ee driver ye dinni annitri kuda nu veligistunnadu, nadipistunnadu.
1: It is the driver that drives and operates.
0: Karu aa driver e aatma.
1: The driver is aatma.
0: Ekamane ek rathamulandu aatma anetunti driver untundi kannulu dwara chustu chupistunnadu. చెవుల ద్వారా వినిపిస్తున్నాడు, నోటి ద్వారా పలికిస్తున్నాడు, చేతుల ద్వారా చేయిస్తున్నాడు.
1: ద ఇన్వెలర్, ద టూ సెల్ఫ్, is present in the body, it will make your eye see, it will make your ear listen, and it will make your mouth speak.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: Take a small example.
0: ఈ డ్రైవర్ ఈ దేహంలో ఉండినప్పుడే ఈ యొక్క దేహంలో ఉండినటువంటి సర్వాంగములు కూడాను తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాయి.
1: So long the driver is in the body, all limbs do their action.
0: ఈ దేహము నుండి ఈ డ్రైవర్ వదిలిపోయినప్పుడు
1: the moment driver get away from the body,
0: అదే కన్నులు ఉంటున్నాయి ఇక్కడ.
1: The very same eyes are there.
0: చూడగలుగుతున్నాయా?
1: Are they able to see?
0: అదే చెవులు ఉంటున్నాయి, వినగలుగుతున్నాయా?
1: Very same ears are there.
0: అదే నోరు నాలుక ఉంటుందాది,
1: ఉంటుందా? The same mouth and tongue are there. Do they speak?
0: అదే చేతులు ఉంటున్నాయి, పనులు చేయగలుగుతున్నాయా?
1: Same hands are there. Do they activate?
0: ఏ మాత్రము చేయటం లేదు.
1: Nothing
0: works. సర్వాంగములు కూడాను స్తంభించిపోయినాయి.
1: All limbs come to stand still.
0: జడమైపోయినాయి.
1: They become inert.
0: కాబట్టి ఇంతకు పూర్వము వీటినన్నింటినీ చూపించటము, వినిపించటము, పలికించటము, చేయించటము ఏది చేస్తూ ఉండినది?
1: So what is it that does? The seeing, listening, talking.
0: ఆ యొక్క ఆత్మ అనేటువంటి యొక్క మాస్టరే, యజమానుడే ఇన్ని పనులు చేస్తూ వచ్చాడు.
1: It's only the master, the owner, the atma that does all this activity.
0: అతను ఈ దేహంలో ఉండినంత వరకును అతన్ని శివం శివం శివం.
1: So long he is in the body, he is called Sivam Sivam.
0: ఆ శివం ఈ దేహమును వదల్తానె ఇదంతా శవం శవం శవం.
1: The moment Sivam gets out of his body, it is Sivam, the dead body.
0: కనుక ఎవరు ఉంటే శివము, ఎవరు లేకపోతే శవం.
1: When do you call him Sivam? When do you call it the dead body?
0: ఆత్మతత్వం అనేటువంటిది ఈ దేహమునందు సర్వాంగముల చేతను పనిచేస్తున్నంత వరకు ఇది శివమే.
1: So long there is Atma that making the limbs work, it is Sivam.
0: కాన
1: so,
0: మనము ఎవరము అని చక్కగా మనం విచారణ చేసుకుంటే ఇవన్నీ కూడా పనిముట్లు మాత్రమే కాని నీవు అవి కాదు.
1: When we inquire clearly, who am I, that all the limbs are instruments, you are not that.
0: దీనికి మనసు ఉంది,
1: మైండ్,
0: బుద్ధి ఉంది,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారం ఉంటుంది,
1: అండ్ ఆల్సో ద కల్చర్.
0: ఆత్మ యొక్క స్వరూపము ఈ మూడింటి యొక్క చేరిక.
1: ఆత్మ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
0: మనసు చేసేటువంటి పని ఏమిటి?
1: What is it that mind does?
0: Sankalpamlu cheyatamu,
1: thinking,
0: danini aneka vidhamainatundi yokka mananamu cheyatamu.
1: Recapitulate again.
0: Karukane mananam cheyatam chetane mananatrana sammilitaha iti mantraha annaru.
1: As it
0: adhe mananam.
1: The recapitulation is the mind.
0: Inka sankalpa vikalpaatmakam manaha annaru.
1: The mind is also a bundle of thought.
0: సంకల్ప వికల్పాలు జరపటమే ఈ మనసు యొక్క తత్వము.
1: The nature of the mind is to think.
0: మననము చేయటమే మనసు యొక్క గుణము.
1: The quality of the mind is to recapitulate.
0: ఇది ఆత్మ ద్వారానే ఈ మనసు కూడాను ఈ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
1: The mind functions with the help of
0: బుద్ధి,
1: intellect.
0: ఈ బుద్ధి అనేటువంటిది ఏమిటి?
1: What is this intellect?
0: ఇది కూడాను ఆత్మ యొక్క పరిముట్టే.
1: Is also instrument of ఆత్మ.
0: ఇది నిత్యానిత్య విషయ పరిశీలన చేస్తుండాలి.
1: It discriminates that which is temporary and permanent.
0: ఏది సత్యము ఏది అసత్యము అని నిర్ణయం చేస్తుండాలి.
1: It decides what is true and false.
0: నిర్ణయ శక్తి, విచారణ శక్తి, విజ్ఞాన శక్తి, ఈ మూడు శక్తులతో కూడినటువంటిదే ఈ బుద్ధి.
1: Intellect has three faculties: discretion, discrimination and wisdom.
0: ఇంకా సంస్కారం అంటే ఏమిటి?
1: Then what do you mean by refinement?
0: పునర్జన్మమునకు పునాదిగా ఉండేటువంటిది ఈ సంస్కారము.
1: That which forms the basis for the rebirth is samskara.
0: ఈ పునర్జన్మమునకు ఏది సంస్కారం అనగా మన జీవితములో ఏ విధమైనటువంటి కర్మలు ఆచరిస్తున్నామో అవి విత్తన రూపంలో రూపొంది పునర్జన్మమునకు అవే తిరిగి మొక్కలుగా వస్తున్నాయి.
1: All the actions we do here, they will be present in the form of seeds and they will be the basis for rebirth.
0: జీవిత కాలములో చేసినటువంటి స్మరణ అంత్యకాలములో ఆధారణ అన్నారు.
1: So what you do, the smarana, the chanting Lord's name, is that comes as refuge later. Therefore, in lifetime, we should do good. In our lifetime, we should tread on
0: the
1: sacred path. We should think of the Lord. Because of all this, at the end, they come to our mind.
0: Deyohi jnanam abhyasat, nana dhyanam visishyati. ధ్యానాత్ కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. మన యొక్క అభ్యాసములను పురస్కరించుకునియే అంత్యము లోపల ఇవే మనకు ఆదర్శంగా రూపొందుతాయి, ఆధారంగా రూపొందుతాయి.
1: బేసింగ్ ఇన్ అవర్ హ్యాబిట్స్ అండ్ ప్రాక్టీసెస్ దే విల్ బి ద బేసిస్ లేటర్ టువర్డ్స్ ద ఎండ్.
0: చిన్న ఉదాహరణ మీరు చూడండి.
1: టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరు జీవిత కాలం లోపల నిరంతరం ఏదో జపం చేస్తూ ఉంటావు.
1: Throughout your lifetime you do japa.
0: ఈ జపం చేయటం అభ్యాసం అయిపోయింది.
1: It has become a practice.
0: కానీ నీకు అంకాంక్ష వచ్చినప్పుడు కూడా వేళ్ళు ఆడుతూనే ఉంటాయి.
1: Towards the end also you start moving your fingers.
0: ఎవరితో నీవు మాట్లాడుతుంటే దాని పాటికి అవి వేళ్ళు ఆడుతూ ఉంటాయి. ఇది అభ్యాసం చేత వచ్చినటువంటివి.
1: While talking with others also you start moving your fingers. It has come out of practice.
0: ఇంకా కొంతమంది
1: some others
0: స్నఫ్ వేసుకోవటం చాలా అలవాటుగా ఉంటుంది.
1: They have got the habit of using snuff.
0: వీరికి అన్కాన్షియస్ లో కూడా ఈ చెయ్యి నేను ముక్కు దగ్గరికి పోతుంటాది.
1: ఇన్ అన్కాన్షియస్ స్టేట్ ఆల్సో
0: హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానం కూడా అట్లే అభ్యాసంతో లభ్యమవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ ద హ్యాండ్స్ విల్ గో టువర్డ్ ద
0: నాస్ట్రిల్స్. అభ్యాసం ఏ రీతిగా మనకు ఒక స్థిరమైనట్టుగా నిలిచిపోయినాయో అటులనే సదభ్యాసం కూడా మనకు స్థిరంగా నిలిచిపోతాయి.
1: జస్ట్ ఎస్ బ్యాడ్ హ్యాబిట్స్ హావ్ కమ్ టు స్టే విత్ us, the good habits too will be with us.
0: కనుకనే మనము మంచి అభ్యాసములు జీవితంలో అభ్యసించాలి.
1: So we should cultivate good habits.
0: ఈ యొక్క మంచి అభ్యాసముల చేతనే మంచి జన్మ మనకు ప్రాప్తిస్తుంది.
1: Through these good habits we'll have good birth.
0: కనుక జీవితంలో మనకు అనేక రకములైనటువంటి యొక్క మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది పూర్వమీమాంస కర్మ మార్గమును పురస్కరించుకుని.
1: దిస్ దర్శన పూర్వమీమాంస టాట్ మెనీ సీక్రెట్ పాత్స్ బేసింగ్ ఆన్ ది
0: కర్మకాండ. జననము మొదలుకొని మరణం వరకు కూడా భారతీయులు ఇది ఒక కర్మకాండగా మనం ఆచరిస్తూ వస్తున్నాం. నామకరణము, అక్షరాభ్యాసము, ఇవన్నీ కూడా చెవులు కుట్టడము, ఇవన్నీ కూడా చాలా ఒక కర్మకాండగానే మనం అనుభవిస్తున్నాం.
1: We experience all this by way of rituals right from birth till the end.
0: ఇవన్నీ వేదవిహితమైన కర్మలు.
1: They are all prescribed by Veda.
0: ఈ కర్మలలో ఏది ప్రధానము ఏది కాదు అనేటువంటిది కూడా ఈ జైమిని మహర్షి చక్కగా పరిశోధన చేశాడు.
1: Jaimini inquired clearly what is main and what is not.
0: దేహమే అశాశ్వతము.
1: Body is temporary.
0: కాని అశాశ్వతమైనటువంటి దేహం ఆచరించినటువంటి ఒక కర్మలన్నీ నువ్వు శాశ్వతం కాగలవా?
1: But do the actions performed by the temporary body, can they ever be permanent?
0: కాదు కాదు.
1: No.
0: కాని
1: but
0: ఈ కర్మ కాయమనేటువంటిది ఏదో కర్మలు ఆచరిస్తూనే పోవాలి.
1: But the body has to indulge in some activity.
0: ఇవి శాశ్వతములు కాకపోయినప్పటికీ
1: though they are not permanent,
0: మన సంస్కారం నిమిత్తమై
1: because of the refinement of
0: the mind కొన్ని కర్మకాండాలను అనుభవిస్తూనే రావాలి.
1: Through this body we should experience all actions.
0: ఈ దేహం మంచి కర్మకాలు చేసినప్పుడే
1: when the body
0: మంచి ఫలితము మనసులో ప్రవేశిస్తుంది.
1: When the body does good actions you will have good results.
0: కనుక కర్మను మనం ఆచరించడం అంత గొప్పతనం కాదు.
1: So it's not great to do any good action.
0: ఏమిటి చేస్తున్నాం ఈనాడు మనం కర్మకాండ?
1: What are we doing now?
0: స్నానం చేయాలి.
1: We should take bath.
0: ఈ స్నానం దేనికోసం చేస్తున్నాము?
1: వై డూ హ్యావ్ బాత్?
0: శరీర శుద్ధం కోసం చేస్తున్నాము.
1: ఫర్ ప్యూరిటీ ఆఫ్ ది బాడీ.
0: కేవలం శరీర శుద్ధం మాత్రమే ప్రధానం కాదు.
1: ది ప్యూరిటీ ఆఫ్ ది బాడీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
0: మానసిక అన్ని కూడా శుద్ధం చేయాలి.
1: ద మైండ్ ఆల్సో షుడ్ బి ప్యూర్.
0: కనుకనే అంతర్బహిర్శుద్ధి అన్నారు దీనికి.
1: దిస్ ఈస్ కాల్డ్ ప్యూరిటీ ఆర్ ఔటర్ అండ్ ఇన్నర్.
0: దేహమునే మనం పరిశుద్ధం చేసుకునే లేనటువంటి ఒక అసక్తులమైనప్పుడు ఇంకా మనసుని ఏ రీతిగా శుభ్రం చేసుకోగలం?
1: When we are not in a position to keep the body pure, how do you keep the inner one pure?
0: Sombeeri sanyasi untunnadu.
1: Here is a celibate. A lazy ascetic.
0: Athaniki aakalaindi.
1: He is hungry.
0: Athanu oka intiki vachi oka illaranu bhavati bichham dehi amma naaku aakaliga untundadi konchem annam pettandi annadu.
1: He approached at the doorstep and said, oh mother, I am hungry, give me food.
0: Aa stree maha vedanti.
1: That woman is a great philosopher.
0: Bharatiya samskruti enta kudunu chakkaga gurtinchinatundi stree.
1: She has recognized the culture of Bharat clearly.
0: Nayana ajitini abhyagatulanu aadarinchatamu maa gruhasthula dharmamu.
1: He said it is proper for all householders to receive the guests.
0: Meeru kaalam kaani kaalamlo maa intiki vacharu.
1: You have come at an odd time.
0: Tachchane meenu దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం చేస్తాను, అన్నము చేస్తాను. ఇది ఒక ప్రక్కనే ఒక నది ఉంటుండాలి, దాంతో పోయి మీరు స్నానం చేసుకుని రాపోండి, తక్షణమే నీకు రెడీ చేసి పెడతాను అన్నం అనేది.
1: He said, I will cook for you. It will take some time. There is a river very close by. You go and have your bath, she said.
0: వీడు ఒక దొంగ వేదాంతి.
1: He is a false philosopher.
0: స్నానం చేయడానికి వాడికి ఇష్టం లేదు. సోంబేరి.
1: He is perfectly lazy. He is not willing to have bath.
0: చెప్పాడు, అమ్మా మాబోటి సన్యాసులకు గోవిందేతి సదా స్నానం అన్నాడు.
1: He said, for all ascetics of my type, repeating Lord's name is bath.
0: గోవింద నామమే నాకు స్నానం అమ్మా అన్నాడు.
1: Chanting Lord's name is very bath to us.
0: ఆ స్త్రీ చాలా క్లెవర్ లేడీ.
1: That lady.
0: తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: That lady is very intelligent.
0: ఓ వీడెవడో చాలా సోంబేరిగా ఉంటున్నాడు, ఈ సంస్కారము కర్మ సిద్ధాంతాన్ని గుర్తించినటువంటి వాడు కాదు వీడు, ఏదో దొంగ సన్యాసి అని గుర్తించింది.
1: హీ కుడ్ అండర్స్టాండ్ దట్ హీ ఇస్ నాట్ హీ దట్ ఇస్ ఎ ఫాల్స్ రినన్షియన్స్.
0: వీడికి సరి అయిన బుద్ధి చెప్పాలని
1: టు టీచ్ హిమ్ ఎ లెసన్.
0: నాయన గోవిందేతి సదా భోజనం వెళ్ళిరాండి అనింది.
1: హీ ఆల్సో సెడ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ ఫుడ్ బెటర్ యూ గో.
0: గోవిందేతి సదా స్నానం అయినప్పుడు గోవిందేతి సదా భోజనం ఎందుకు కాకూడదు?
1: ఇఫ్ చాంటింగ్ లార్డ్స్ నేమ్ ఇస్ బాత్ వై నాట్ ఫుడ్.
0: చూసారా, ఇలాంటి వారు ఈనాడు అధికమైపోతున్నారు.
1: సచ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ మెనీ టుడే.
0: కొన్ని కర్మలు ఆచరించడానికి చాలా సోంబేరితనం.
1: దే ఆర్ వెరీ లేజీ.
0: తమో గుణం అధికమైపోతుంది.
1: దే ఆర్ వెరీ లేజీ, దే డోంట్ డూ సర్టన్ యాక్షన్.
0: కనుక వారికి అవసరమైనటువంటి దానినే సత్యమని భావిస్తారు, కానీ
1: దే టేక్ ఇట్ యాస్ ట్రూత్.
0: ఏవి నిత్యమైనటువంటి వాటిని మాత్రము అవసరంగా వినియోగించుకోరు.
1: దే డోంట్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఎటర్నల్.
0: ఈ విధమైనటువంటి దీంట్లోపల ఈనాటి కర్మకాండ చాలా అపవిత్రమవుతూ వచ్చింది.
1: ఆల్ రిచువల్స్ టుడే హ్యావ్ బికమ్ అన్సేక్రెడ్.
0: కనుక నీవు కర్మలు ఆచరించినా ఆచరించకపోయినప్పటికీ మనస్సును శుద్ధి గావించుకోనాయన.
1: సో వెదర్ యు డూ దీస్ రిచువల్స్ ఆర్ నాట్ ప్యూరిఫై యువర్ మైండ్.
0: ఈ మనస్సును శుద్ధి గావించుకునే నిమిత్తమై
1: టు ప్యూరిఫై ద మైండ్
0: దైవ చింతన అత్యవసరము అన్నారు.
1: థింకింగ్ ఆఫ్ లార్డ్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: కేవలము ఈ ప్రకృతి
1: దిస్ నేచర్
0: ఈశ్వర సృష్టి కాదు.
1: Is not God's creation.
0: ఇది సహజము అని కొంతమంది వాదిస్తూ వచ్చారు.
1: Some say it's not God's creation. It's natural. Some argue that way.
0: కర్త లేక కార్యం ఏర్పడదు.
1: Without the cause, there cannot be effect.
0: పూలు, సూది, దారముంది, పుష్పమాల తానగునా?
1: There are flowers, there's a needle and thread. Can it be a garland?
0: ఈ హారం కట్టేటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి కదా?
1: Should there not be one that would make a garland?
0: ఏమిటిది? జడముంది, చైతన్యం ఉంటుండాలి. మ్యాటర్ ఉంది, ఎనర్జీ ఉంది.
1: దేర్ ఇస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ.
0: కానీ రెండింటి యొక్క చేరిక చేసేటువంటి వాడు ఒకడు ఉండాలి కదా?
1: షుడ్ దేర్ నాట్ బి వన్ దట్ వుడ్ కంబైన్ టు?
0: ప్రవృత్తి నూనె ఒత్తిగలదు, దీపపు వెలుగు కలుగునా?
1: దేర్ ఇస్ ఎ కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్. డు యూ గెట్ ద లైట్?
0: ఎవరైనా ముట్టించే వారు ఒకడు ఉండాలి.
1: దేర్ షుడ్ బి సమ్ వన్ టు లైట్.
0: స్వర్ణము ముత్యాలు గలవు, రత్నాలు గలవు, సొమ్ములు నిర్మాణమగునా?
1: ద గోల్డ్ జెమ్స్ అండ్ డైమండ్స్ ఆర్ దేర్. డు యూ గెట్ జ్యువెలరీ?
0: చేసేటువంటి వాడు ఒక ఉండాలి కదా?
1: దేర్ షుడ్ బి మేకర్.
0: విద్య కలదు, బుద్ధి కలదు, నేర్పేటువంటి గురువు లేక ఇది ఎట్లా నేర్చుకోగలదు?
1: దేర్ ఇస్ ఎడ్యుకేషన్, దేర్ ఇస్ ఇంటెలెక్ట్, దేర్ షుడ్ బి టీచర్.
0: బోర్డు పైన ఈ విధంగా రాసి ఇది రాసవచ్చును, కానీ విద్యార్థులు అడిగి ఏమిటి రాదు అంటే ఏమీ చెప్పలేడు.
1: యు మే రైట్ ఎ లెటర్ ఆన్ ద బోర్డ్ ఇఫ్ యు హావ్ ది స్టూడెంట్.
0: అక్షరం ఉంది,
1: దేర్ ఇస్ లెటర్.
0: అక్షరంలో అర్థం ఉంది,
1: దేర్ ఇస్ మీనింగ్.
0: అక్షరంలో శబ్దం ఉంది,
1: దేర్ ఇస్ సౌండ్.
0: కానీ అలాంటి అక్షరములకు అలాంటి శబ్దములు ఉపయోగించాలి అని చెప్పేటువంటి గురువు ఒకరు ఉండాలి కదా?
1: దేర్ షుడ్ దేర్ నాట్ బి టీచర్ టు టెల్ ద సౌండ్ అండ్ ద మీనింగ్.
0: ఇది ఏ,
1: దిస్ ఇస్ లెటర్ ఏ.
0: ఇది బి,
1: దిస్ ఇస్ బి.
0: ఇది సి,
1: దిస్ ఇస్ సి.
0: యొక్క స్వరూపాన్ని చక్కగా నిరూపించి చెప్పేటువంటి గురువు ఒకరు కావాలి.
1: Absolutely a teacher is needed to show the name.
0: ABCD అక్షరాలు ఉంటున్నాయి.
1: There ABCD letters.
0: ఏ దేన్ని ఏ అనాలో, దేనిని బి అనాలో, దేనిని సి అనాలో చెప్పేటువంటి వాడు ఉండాలి కదా?
1: So there not be one who will tell, who should tell us what is A, what is B, what is C.
0: అలాంటి వాడే గురువు అన్నారు.
1: He is true guru, preceptor.
0: ఈ గురువు ఏ విధంగా ఉండాలి?
1: How he should be?
0: తాను తాను తెలుసుకున్నటువంటి వాడుగా ఉండాలి.
1: He should know himself.
0: సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య.
1: గుడ్ క్వాలిటీస్, గుడ్ ఇంటెలెక్ట్, ద ట్రూత్, డివోషన్, రెస్పాన్సిబిలిటీ అండ్ డిసిప్లిన్ ఆర్ టాట్ బై దాట్ ఎడ్యుకేషన్.
0: ఈ జైమిని అనేటువంటి కర్మకాండలు ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటివిగా నిరూపిస్తూ వచ్చాడు.
1: జైమిని టాట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద ట్రూ పర్స్పెక్టివ్.
0: ఈ నిర్మలత్వములకు ఇవన్నీ కూడా ఆధారం అన్నాడు.
1: ఫర్ ప్యూరిటీ ఆల్ దీస్ ఆర్ నీడెడ్.
0: ఇవన్నీ కూడా లేకపోయినప్పుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేరన్నాడు.
1: వితౌట్ దీస్ థింగ్స్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద డివినిటీ విచ్ ఇస్ ఆల్ ప్యూరిటీ.
0: పైన సూర్యుడున్నాడు,
1: దేర్ ఇస్ సన్ అబౌవ్.
0: నీవు కింద ఉన్నావు,
1: యు ఆర్ డౌన్ బిలో.
0: కానీ కొన్ని మేఘములు వచ్చి ఆ సూర్యుని కప్పివేసింది.
1: సమ్ క్లౌడ్స్ హావ్ కవర్డ్ సన్.
0: ఈ యొక్క క్లౌడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ ద క్లౌడ్?
0: సూర్యుని నుండినే పుట్టాయి.
1: క్లౌడ్స్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్.
0: సూర్యుని నుండి పుట్టినటువంటి యొక్క మేఘములు సూర్యునే కప్పివేసింది.
1: క్లౌడ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ సన్ విల్ కవర్ ద వెరీ సేమ్ సన్.
0: అయితే ఈ క్లౌడ్స్, ఈ మేఘములు శాశ్వతమైనవా? కాదు కాదు.
1: However, these clouds, are they permanent? No.
0: అశాశ్వతమైనవే.
1: Not temporary.
0: అంత మాత్రం చేత నీ మనసును మార్చుకోకూడదు.
1: For that reason, you should not change the mind.
0: ఓపిక పట్టు.
1: You should be patient.
0: నీ ఆత్మజ్ఞానములకు అజ్ఞానమైనటువంటి మేఘం కప్పివేసింది.
1: The knowledge of the self is covered by ignorance.
0: అంత మాత్రం చేత నీవు నిరుత్సాహములకు అవకాశం ఇవ్వద్దు.
1: Never give scope for discouragement.
0: ఓపిక పట్టుకో.
1: Wait patiently.
0: ఇవన్నీ passing clouds, కదిలిపోయే మేఘములే కానీ స్థిరమైనవి కాదు.
1: They are just passing clouds. They come and go, not permanent.
0: శాంతము అత్యవసరము.
1: So peace is most essential.
0: నీవు కొంచెం ఓపికను సాధించు.
1: Be patient.
0: తక్షణమే ఈ మేఘములు కదిలిపోతాయి, ఆ సూర్యుడు కనిపిస్తాడు.
1: Immediately clouds will vanish, you will see the sun.
0: కనుక ఈ ఓపికను ప్రసాదించేటువంటి యొక్క మార్గాన్ని కూడాను ఈ యొక్క పూర్వమీమాంస ప్రబోధిస్తూ వచ్చింది.
1: This darshana పూర్వమీమాంస teaches this patience.
0: నిత్య జీవితంలో మానవుడు ఏ ఏ విధమైనటువంటి సమయం నందు ఏ ఏ విధమైనటువంటి కర్తవ్యాలను అంతరించి ఈ కర్తవ్యాలకు తగినటువంటి అడ్డు వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా దీన్ని దూరం చేసుకోవాలి అనేటువంటి మార్గాన్ని కూడా చక్కగా బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ వాట్ ఆల్ ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డ్యూటీస్ డిశ్చార్జ్ బై మ్యాన్ హౌ టు గెట్ అవే ఫ్రమ్ ద ఆబ్స్టకల్స్ ఆన్ ద వే ఇస్ టాట్ బై దిస్.
0: దుఃఖం కలిగింది.
1: యు ఫీల్ మిజరబుల్.
0: ఆ దుఃఖంనే నీవు ఎక్కువగా స్మరించవద్దు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ మిజరీ.
0: సుఖాన్ని స్మరించు.
1: థింక్ ఆఫ్ హ్యాపీనెస్.
0: దుఃఖం దూరం అవుతుంది.
1: దెన్ యుల్ బి అవే ఫ్రమ్ మిజరీ.
0: ఈ విధమైన ఉపాయములు కూడా దీనికి బోధిస్తూ వచ్చింది.
1: ఇట్ ఆల్సో స్టార్ట్ టీచింగ్ నాక్ ఆల్సో.
0: అజ్ఞానం వచ్చింది.
1: యు ఆర్ ఇగ్నోరెంట్ నౌ.
0: అజ్ఞానాన్ని నువ్వు కొంతవరకు నువ్వు పరిశోధన చల్పు.
1: యు ఇన్వెస్టిగేట్ ద నాలెడ్జ్.
0: ఏదో ఒకరిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ విత్ సమ్వన్.
0: తక్షణమే నీవు వాక్కులో ప్రవేశపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూత తిక్కు తిట్టవద్దు.
1: ఇమీడియట్లీ డోంట్ స్పీక్ ఆల్ వర్డ్స్ దట్ యు ఫీల్ సర్వ్.
0: వాడిపైన కోపం వచ్చింది.
1: యూఆర్ యాంగ్రీ ఆన్ హిమ్.
0: ఈ కోపం రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్ ఫర్ ద యాంగర్?
0: ఇది వాడు చేసినటువంటి దోషమా లేక దైవ సంకల్పమా?
1: ఇస్ ఇట్ ది మిస్టేక్ ఆఫ్ దట్ పర్సన్?
0: ఈ విధమైనటువంటి కొన్ని విచారణలు నీవు చేస్తూ వస్తే ఈ కోపం యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: వెన్ యూ ఎంక్వైర్ లైక్ దట్ the speed of the anger would be less.
0: అక్కడ కోపం వచ్చిన తక్షణమే
1: the moment he has
0: anger వెళ్ళు.
1: You get in.
0: ఒక గ్లాసు చల్లని మంచి నీళ్లు త్రాగు.
1: Drink a tumbler of cool water.
0: కూర్చో నెమ్మదిగా.
1: Sit down silently.
0: అప్పుడు ఈ కోపం చల్లారిపోతుంది.
1: And the anger would be pacified.
0: నిజంగా ఈ కోపం నీ వికారమే కాని సాకారము కాదు అని కూడా బోధిస్తుంది.
1: This anger is perversion, is not the true form.
0: ఈ కోపం వచ్చినప్పుడు నిన్నుటద్దం ముందు నీ పోయి నిల్చుకోచూడు, నీ ముఖమే నీకు అసహ్యంగా కనిపిస్తుంది.
1: When you are angry, you stand in front of the mirror. You don't like your form.
0: అప్పుడే ఈ కోపం చల్లారుతుంది.
1: Then anger will be pacified.
0: ఈ కోపం నన్ను ఇంత వికారంగా మార్చిందా?
1: This anger made me look ugly.
0: అప్పుడే తన తాను కొంచెం విచారణ చేసుకుని కోపము చల్లార్చుకుంటాడు.
1: దెన్ హీ షుడ్ ఎంక్వైర్ క్లియర్.
0: ఇంకే విధమైన యొక్క మనస్సుకు తగినటువంటి ఏమైనా కలతలు ప్రారంభమైనాయా, విచారం కలిగిందా, ఒంటరిగా ఒక చోట పో, నీవు కొంతవరకు స్పీడ్ గా నడుచు.
1: When there are agitations and worries in the mind, go forth all alone and walk.
0: స్పీడ్గా నడిచేటప్పటికీ నీ రక్త ప్రసరణ చేత ఈ యొక్క కోపం అనేటువంటి చల్లారిపోదు.
1: As you walk very fast, because of blood circulation, all these feelings would be pacified.
0: ఇంకేమైనా నీకు సంగీతం తెలిసినటువంటి వాడేగినైతే, అదృష్టవంతుడేగినైతే,
1: if you are really lucky one with the knowledge of music,
0: bathroom lo vellu,
1: go to bathroom,
0: bucket leki neellunu viduchu,
1: fill the bucket
0: with water, aa neellu swaranga vastuntai,
1: the water will come in a particular
0: tune, aa swarani neevu aadharam chesukoni paata paadu,
1: basing on the tune of the water that comes out of the tap you start singing,
0: aa swaramuku ee paataku leenu gaavinchu,
1: and then make your song and the tune of the water same,
0: paadetvanti neetiki nee na swaraniki emaina vyathyasam unda ani vicharana chey. ఈ విచారణ లోపల ఈ కోపం చల్లారిపోతుంది.
1: యూ ఆల్సో ట్రై టు డిస్క్రిమినేట్ ద డిఫరెన్స్ ఇన్ ద ట్యూన్. యువర్
0: సులభంగా కోపాన్ని మనం చల్లార్చుకోవడానికి ఎన్నో ఉపాయములు, ఎన్నో యుక్తులు, ఎన్నో రహస్యములు కూడా ఉంటున్నాయి.
1: దర్ సో మెనీ సీక్రెట్స్, దర్ సో మెనీ డివైసెస్ టు పాసిఫై యాంగర్.
0: కానీ ఈ రహస్యాన్ని చెరిపేటువంటి మానవులు ఈనాడు కరువు అయిపోయారు.
1: అండ్ టుడే దర్ నో వన్ టు టీచ్ సచ్ సీక్రెట్స్.
0: ఇది పూర్వ మీమాంసం లోపల ఈ విధమైనటువంటి యొక్క జైమిని మహర్షి చక్కని ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు.
1: Saint Jaimini taught all these things in Purva Mimamsa.
0: అది ఈ నాడంత అడుగున పడిపోయినాయి.
1: All these things are neglected now.
0: ఎక్కడ కూడా నువ్వు కనిపించడం లేదు.
1: We don't see anywhere.
0: ఒక దేహమాంసం కనిపిస్తుండాలి కానీ పూర్వ మాంసం ఏమాత్రం కనిపించడం లేదు.
1: We see the mamsa, the flesh of the body, deha, but not Purva Mimamsa.
0: పూర్వ మీమాంసలో ఉండేటువంటి యొక్క పవిత్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: We should understand the sacredness of Purva Mimamsa.
0: ఇంతవరకు ఉత్తర మీమాంస కూడా దీంట్లోనే జోడించింది.
1: To the extent possible, Uttara Mimamsa Darshana is also here.
0: పూర్వము ఉత్తరము అనేటువంటి రెండు పక్షములుగా విభజించారు.
1: They are like two. One is Purva and other is Uttara.
0: ఇవి రెండింటికి ఏకం కావడానికి వీలు కాదు అని కూడా నిరూపించారు.
1: It's also proved that both cannot be one.
0: ఈ ఉత్తర దక్షిణము ఏకం కావడానికి అవకాశం ఉందా? లేదు.
1: Is it possible for the east and west to become one?
0: ఎక్కడైనా ఏకమైపోతే మధ్యలో ఏకం కావాలి, భగవంతునిలో లీనమైనప్పుడు మాత్రమే ఏకమైపోతాయి.
1: ద యూనిఫికేషన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ గాడ్.
0: పూర్వమీమాంసే ఉత్తరమీమాంసే.
1: Till then these two, Purvamimamsa, Uttaramimamsa, lie apart.
0: దీన్ని అర్జునుడు కూడా చెప్పాడు.
1: దిస్ అర్జున్ ఆల్సో సెడ్.
0: తిరిగి రాయబారానికి పంపే సమయంలో అర్జునుడు చాలా ఉద్రేకంగా చెప్పాడు.
1: అర్జున్ టోల్డ్ విత్ ఆల్ ఎజిటేషన్ అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ మిషన్.
0: కృష్ణ వారితో నీవు ఏమాత్రం కూడా సంప్రదించి ప్రయోజనం లేదు.
1: కృష్ణ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ కన్సల్టింగ్ దోస్ పీపుల్.
0: కురచ బుద్ధుల కౌరవుల రమరగి మరతో పొత్తు కొత్తురా.
1: Those wicked people, Kauravas, would they have any kind of compromise?
0: Uttara dakshina dromula kaliyenu kaliyuna.
1: Will ever the east and west meet?
0: Yuddhamu siddhamanaka kala haranamikayela.
1: Why don't you say we are ready for the battle? Why do you waste time?
0: Inta varaku thanu vadinchutu vachesadu.
1: He argued to that extent.
0: Agnilo malle poola vedadallu leela.
1: Do you find anybody throwing jasmine
0: bowl? Muskaruni bowl. హితోక్తులు మేల ఓ గుణజాల ఏలయ్యకి ఈ సంధి మాటలకి గోపాల.
1: వై డు యూ స్పీక్ అఫ్ ఆల్ దిస్ కాంప్రమైజ్? వై దీస్ వర్డ్స్ అట్ ఆల్?
0: చాలిక ఉత్తర దక్షిణ ధ్రువములు కలిగిన
1: ఎనఫ్. విల్ ఎవర్ ఈస్ట్ అండ్
0: యుద్ధము సిద్ధములకు కాలహరణ మీకు ఏలా?
1: వై డు యూ వేస్ట్ టైం?
0: ఇంత వాదించినటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించేటప్పటికి ఇందరి బంధుమిత్రు గురుపుత్రుల చంపి భరించు చెట్టులో నా కన్నులు తిరుగుచున్నవి కాలము గడపక కదలు మిట్టికి.
1: హావింగ్ ఆర్గ్యూడ్ సో అజిటేటెడ్లీ అండ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఫ్రంట్, అర్జున స్టార్టెడ్ సేయింగ్,
0: ఇంతమంది బంధువులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది పుత్రులు, ఇటువంటి వారినంతా కూడా చంపి, గురువులను చంపి నేను చేసే పని ఏమిటి? ఈ రక్తం కూడు భుజించడానిక నేను యుద్ధం చేయటము? నాకు కన్నులు తిరుగుతున్నావు కృష్ణ, ఇంటికి కదిలిపోమని చెప్పాడు.
1: అర్జున సెడ్, దేర్ సో మెనీ ఫ్రెండ్స్, దేర్ సో మెనీ రిలేషన్స్, ఆల్ చిల్డ్రన్ ఆర్ హియర్, వై షుడ్ ఐ కిల్ దెమ్? వాట్ ఇస్ ఇట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్?
0: మానవుని యొక్క మనస్థితి ఒక్కతూరు ఉద్రేకములో చాలా అతి వేగంగా పోతుంది.
1: దేర్ఫోర్ ద మైండ్ గోస్ ఫార్వర్డ్ ఎట్ హై స్పీడ్ ఇన్ ఎజిటేషన్.
0: శాంతి తత్వం లోపల స్వార్థ పరత్వాన్ని అనుభవించినప్పుడు ఇది మంచి చెడ్డలు విచారణ సరిపోతుంది.
1: వైల్ ఎట్ పీస్ ఇట్ ఎంక్వైర్స్, it discriminates good and bad.
0: కనుక హింసకు అహింసకు మనసే కారణము.
1: సో ఫర్ వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఆనందమునకు దుఃఖమునకు మనసే కారణము.
1: ఫర్ బ్లిస్ అండ్ మిజరీ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఆదాయమునకు నష్టమునకు మనసే కారణము.
1: ఫర్ ప్రాఫిట్ అండ్ లాస్ మైండ్ ఇస్
0: రెస్పాన్సిబుల్. భూషణకు మనసే కారణము.
1: ఫర్ ప్రైజ్ అండ్ బ్లేమ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మనసు కారణమే మరి ఎందు ఉన్నను. ఇలాంటి సత్యసూక్తులను చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు జైమిని మహర్షి.
1: సెయింట్ జైమిని టాట్ ఆల్ దీస్ ట్రూత్స్.
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద థిక్ ఫారెస్ట్, ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బౌండ్ టు ఫాల్.
0: కోటమానవు దేహము విధులను పోషించి రక్షించినను.
1: ఈవెన్ ఇఫ్ యు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్, ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: కానీ నీవు రక్షించుకోవలసినటువంటిది నీ ఆత్మధర్మాన్ని.
1: వాట్ యు హావ్ టు ప్రొటెక్ట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఆత్మ సెల్ఫ్.
0: దీనికి నీవు తగినటువంటి కృషి చేయి.
1: యూ షుడ్ ఎఫర్ట్ ఫర్ దాట్.
0: అదే నిన్ను సర్వ విధాలా రక్షిస్తుంది.
1: దాట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
0: ధర్మో రక్షతి రక్షితః.
1: If you protect dharma, it will protect you in turn.
0: కనుక మనం రక్షించుకోవాల్సినటువంటిది మానవ ధర్మమును మనం రక్షించుకోవాలి.
1: Therefore, what is to be protected is the human body.
0: ఈ మానవ ధర్మము.
1: What is the human dharma?
0: కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: One has to discharge duty.
0: గృహస్థ ధర్మాన్ని అనుసరించాలి.
1: Human shall follow.
0: వానప్రస్థులు వానప్రస్థ ధర్మాన్ని అనుసరించాలి. బ్రహ్మచారి బ్రహ్మచర్య ధర్మమును అనుసరించాలి.
1: A celibate should observe.
0: సన్యాసి సన్యాసి ధర్మమును అనుసరించాలి.
1: Ascetic should observe his own dharma.
0: అనుసరిస్తూ దైవం యొక్క భావంతో మనం జీవించాలి.
1: దెన్ వీ షుడ్ లివ్ విత్ గాడ్లీ ఫీలింగ్.
0: ఇది జీవితం యొక్క పరమావధి.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ ఎయిమ్ ఆఫ్ లైఫ్.
0: అంతేకాని ముక్కులు మూసుకొని కేవలం కన్నులు మూసుకొని డొక్కలు కొట్టుకుంటూ రామ్ రామ్ అనుకుంటే రక్షించడానికి వీలు కాదు.
1: బై మియర్లీ క్లోజింగ్ యువర్ నోస్ అండ్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ బీటింగ్ ది స్టమక్ యూ డోంట్ గెట్ లిబరేషన్.
0: దేనినైనా చూడు.
1: యు సీ ఎనీథింగ్?
0: దైవ భావంతో చూ.
1: సీ విత్ దట్ డివైన్ ఫీలింగ్.
0: దేనినైనా విను దైవభావంతో విను.
1: యు లిసన్ టు ఎనీథింగ్ విత్ లిసన్ విత్ డివైన్ ఫీలింగ్.
0: దైవభావంతో చేయి.
1: వాట్ ఎవర్ యు డూ విత్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి సిద్ధాంతాన్ని మీరు చక్కగా స్థిరపరచుకోవాలి.
1: యు షుడ్ హ్యావ్ దట్ స్టడీ ఫీలింగ్ దట్ ఆల్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ టు ప్లీజ్ లార్డ్.
0: ఈ విధంగా చేసినప్పుడు
1: వెన్ యు డూ సో
0: తగినటువంటి ఆనందమును మనకు చేకూరుతుంది.
1: దెన్ యూ అటైన్ బ్లిస్.
0: కాన
1: సో
0: విద్యార్థులు విద్యార్థినియులారా,
1: స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్,
0: కేవలము ఏదో ఇంతకాలము విని ఆనందించి దీనిని విస్మరించటం సరికాదు.
1: లిసనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ సో లాంగ్ ఎంజాయింగ్ ఇట్ షుడ్ నాట్ ఫర్గెట్.
0: విన్న విషయములను
1: ఆల్ దోస్ థింగ్స్ హర్డ్
0: కన్న దృశ్యమును
1: ది సీన్స్ యు ఆర్ సీయింగ్
0: హృదయమునందు చేర్చుకొని
1: కీపింగ్ దెమ్ ఇన్ హార్ట్
0: సమయస్ఫూర్తిగా దీనిని మననం చేస్తూ
1: రికాపిచ్యులేటింగ్
0: ఏ ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టితే మీ జన్మ సార్థకం అవుతుంది
1: ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ ఆర్ టూ దెన్ యువర్ లైఫ్ విల్ బి సేక్రెడ్
0: అప్పుడే మీరు ఈ సమ్మర్ క్లాస్ లో ప్రవేశించినందుకు తగినటువంటి ఫలితం చేకూరుతుంది
1: దెన్ ఓన్లీ యుల్ ఎర్న్ ద ట్రూ రిజల్ట్ బై పార్టిసిపేషన్ ఇన్ సమ్మర్ క్లాసెస్
0: ఇది గొప్ప అదృష్టం చేకూరినటువంటి యొక్క ప్రాప్తి
1: దిస్ యూ డిజర్వ్డ్ అవుట్ ఆఫ్ గ్రేట్ గుడ్ ఫార్చ్యూన్
0: ఈ ప్రాప్తిని మీరు పాడు చేసుకోకుండా చూసుకోండి
1: నెవర్ స్పాయిల్ దిస్ డిజర్వ్నెస్

0: one may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi, భారతీయ సంస్కృతి ధర్మార్థకామ మోక్షములైన పురుషార్థము యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగములు కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్, రైచియస్నెస్, వెల్త్, డిజైర్ అండ్ లిబరేషన్, పీపుల్ హ్యావ్ గోన్ త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ లైక్ వేదాస్.
1: యోగ భ్రష్టు అయినటువంటి మహనీయులు తమ యొక్క అనుభూతి నుండి ఆవిర్భవించినటువంటి యొక్క సత్య సూక్తులే వేదములు.
0: వేద ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ట్రూత్ ఎక్స్పీరియన్స్డ్ బై సీయర్స్ అండ్ సెయింట్స్ ఆఫ్ దోస్ టైమ్స్.
1: విత్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది వేదము.
0: వేద ఈజ్ ద డెరివేటివ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ దిస్ విత్.
1: వేదమనగా జ్ఞానము.
0: వేద మీన్స్ విజ్డమ్.
1: ఈ జ్ఞానమనేటువంటిది త్రికాలములు ఎందుకూడను త్రిలోకములు ఎందుకూడను మానవుని యొక్క యోగక్షేమమును గురించి దివ్య జీవితాన్ని గురించి అనేక విధములుగా కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
0: వేద ఎక్స్ప్రెసెస్ ఆల్ ది టైమ్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్. It speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhisthu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulaneatvantidi కేవలము అవిద్యకు సంబంధించినటువంటివి.
0: వేద పర్టైన్స్ టు అవిద్య.
1: ద్వైతములకు సంబంధించినటువంటివి.
0: ఇట్ రిఫర్స్ టు డ్యువలిజం.
1: కారణమేమనగా పురుషత్వమును పురస్కరించుకొని మానవత్వమును వెంట తీసుకొని నిత్యకర్మలలో ప్రవేశింపజేసి ధర్మార్థకామ మోక్షములను ప్రబోధిస్తూ వచ్చింది.
0: బేసింగ్ ఆన్ ది డివినిటీ, it speaks to the entire humanity the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: ee vedamulu motta modata okkati gaane untundeetundi.
0: The veda in the beginning was one only.
1: Ananto vai vedaha aneetundi antu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kaalamunandu కేవలం ఋషులు మాత్రమే దీనిని అధ్యయనం చేస్తూ ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క పరంపరంగా దీనిని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: సచ్ స్టూపెండస్ వేద ఈజ్ టాట్ జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అండ్ ఈజ్ స్ప్రెడ్.
1: ఆనాటి మానవ యొక్క తత్వము చాలా చిన్నదిగా ఉండేటువంటిది.
0: ది హ్యుమానిటీ క్యారీడ్ విత్ ఇట్ and it was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamaina adarshani nirupinchavachunani uddeshamuto ee anantamainatundi vedamulanu ekamainatundi vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ee moodu okka vedamulu yendu kodanu motta modata rugvedamu yajurvedamu samavedamu moode.
0: There are only three in the beginning: rugveda, yajurveda and samaveda.
1: Tarupadi ee yajurvedamunandu rendu vedamulaga vibhajinchabadinatundi.
0: Later yajurveda is subdivided into two:
1: shukla yajurvedamu, తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఈ యొక్క నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క ఋగ్వేదమును అనగా అథర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అథర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారముతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఈస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదంలో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening is called శ్రవణం. Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth, ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth, అధ్యాస. అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh, గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది. నిగము, ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమ.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: ఆల్ ద వేద రిఫర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ అండ్ వరల్డ్
1: ఒక్కొక్క వేదములకు మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: ఈచ్ వేద ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ
1: సంహిత.
0: సంహిత, సంహిత.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: ఇన్ సంహిత దేర్ ఆర్ త్రీ పార్ట్స్ అగైన్ బ్రాహ్మణ, అరణ్యక అండ్ ఉపనిషత్.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటెయిన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫర్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్. లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ. ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్. వానప్రస్థ
1: చాలా కఠినమైన చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థం.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థము లోపల సరి అయినటువంటి యొక్క ఆచరణలు ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: When this stage of vanaprastha solitude is perfect and correct, he'll be eligible to enter into sannyasa.
1: Anaga iruvure gruhamunu ichi pettali.
0: Both husband and wife should leave their home.
1: Vadalinatvanti yokka bharya bhartalu uttara disham vaipune prayanam chestu povali.
0: Having left their homes, the couple should travel northward.
1: Enta varaku
0: to what extent
1: maraninchinanta varaku kudanu ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: అంటిల్ దే డై దే షుడ్ వాక్ along north direction.
1: ఏ యొక్క ప్రదేశం ముందు కానీ ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి ఎండకు ఎండి ఏ విధమైనటువంటి అవస్థలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని భరించుకొని తట్టుకొని నిట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: The life of Vanaprastha is that he will be exposed to all the rainfall and to the heat of the sun, but yet he resists, faces and proceeds. అరణ్యమందు
1: ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరి మండలి వలె జీవించేటువంటి వారు.
0: Staying there in the forest, husband and wife lead the life as if they are brothers and sisters.
1: Brother and sister. ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడిచి మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: On full moon day, commencing from that day, they should be start cutting off a morsel of food every day.
1: దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: By the time they reach that dark night,
1: అమావాస్యకి తిరిగి ఒక్కొక్క పిడిచ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after another morsel.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: Yavarena daya dakshinyam galinatti grihasthulu veeriki bhojanam pettarante tattalo techi pettakoddu.
0: Anyone with compassion cannot serve food on a plate.
1: Veeku vaari intilo praveshinchi bhojanam cheyakoddu.
0: They should not dine at others residences.
1: Oka aakulo maatrame teeskoni
0: it should be carried on a leaf.
1: Danini baitane bhujinchi
0: they should see eat outside.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: And they should throw out the leaf.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: Strict austerities are observed in this state of Vanaprastha.
1: ఇవన్నీ కూడాను కేవలము గృహస్థాశ్రమునకు బ్రహ్మచర్యమునకు వానప్రస్థమునకు సన్యాసమునకు ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: All actions that relate to all these four stages are absolutely worldly.
1: ఇవన్నీ కూడాను మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: They are prescribed to control the mind.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: They are not the acts that would make you eligible to enjoy the manifestation of the Lord.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాలుకనే వేదములు కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: దేర్ఫోర్ వేదాస్ హావ్ లిమిటెడ్ దెంసెల్వ్స్ టు ది ఎర్త్లీ సోజర్న్.
1: వేదాంతము
0: దెన్ కమ్స్ వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆధ్యాత్మమునకు సరియైన గమ్యము ఇది సరియైన ప్రారంభము.
0: It is the goal and it is the beginning for spiritual field.
1: ఇది ప్రారంభము అంత్యము రెండు కూడాను ఒక్కటే.
0: The beginning and the end are one and the same.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి యొక్క స్థితులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: It's very difficult to know the different levels prescribed by Vedanta.
1: కనుక వేదాంతం అంతా కూడాను మూడు విధములైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటిది.
0: The entire Vedanta is summed up into three.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: తారకం
0: తారకం తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేట్స్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి ఒక తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: One must make an attempt to know the nature of these facts.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: What do you mean by తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: Many people interpret in their own way.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు.
0: There are five signs, పంచముద్రాస్. పంచముద్రాస్, five signs.
1: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
0: One should know clearly these five signs.
1: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
0: with all investigation
1: పరిశీలించి
0: examine
1: దానిని అనుభవించి
0: experience
1: ఇది అవసరమైనది కాదు
0: and then
1: feel దానిని త్రోసివేసి
0: and feel that it's not necessary and brush it aside
1: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
0: have the vision of nada bindu
1: nada bindu
0: nada bindu
1: తదుపరి
0: later
1: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వముని గురించి హంసత్వము
0: హంసత్వ
1: గురించి
0: అబౌట్ దాట్ హంసత్వ
1: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు
0: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్ ఈ
1: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
0: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకము.
1: దాని ఎందు మనస్సును లగ్నం చేయటం.
0: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
1: సచ్చిదానందం. రెండవది సాంఖ్యము.
0: ద సెకండ్ వన్ సాంఖ్యము.
1: ఈ సాంఖ్యమనగా
0: సాంఖ్యము మీన్స్
1: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
1: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
0: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
1: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
0: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో దిస్ నథింగ్ ఈజ్ ద రియాలిటీ
1: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
0: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
1: దానికి ఆవరణ ఉన్నటువంటి యొక్క సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
0: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
1: అది ఏ ఆత్మ అని గుర్తించి
0: and the knowledge that is a real atma
1: aa atmane nenu aneetundi dani telusukovali
0: the total identity of this I with that atma is to be known
1: idi e sankhya yogamu annaru
0: this is called sankhya yoga
1: anaga
0: meaning
1: idi kevalamu bahirmukhamainatundi antarmukhamainatundi yokka sarveendriyamulu kudunu manam vicharana cheyali
0: it only means a thorough inquiry of the external and internal senses
1: తదుపరి అమనస్కము.
0: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
1: ఈ అమనస్కం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై అమనస్కం?
1: ఈ పంచభూతములతో చూచినటువంటి ఈ ప్రపంచమంతై కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతై కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
0: యూ సీ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ only one brahma not two it's only one brahma
1: brahmane
0: the entire creation is
1: rendo padarthame ledu
0: there is no second one there
1: alanti sthiti lopala vicharinchetunte manasu kuda ledu
0: we don't have that mind to think that deep enough
1: sankalpa vikalpam undinappude ee jagattulo anantam kanipistundi
0: when there are thoughts and counter thoughts you find the infinity over there
1: anantam leka ekanga undinappudu manasse ledu
0: when that infinity becomes only unity
1: ledu chusina brahmane
0: whatever you see is
1: ఏది విన్నా బ్రహ్మనే
0: whatever you listen to is
1: ఏది దర్శనా బ్రహ్మనే
0: whatever you think is బ్రహ్మ
1: ఏది పలికినా బ్రహ్మనే
0: whatever you speak
1: ఏది చేసినా బ్రహ్మనే
0: whatever is done is బ్రహ్మ
1: ఎక్కడ నడిచినా బ్రహ్మనే
0: wherever you go is బ్రహ్మన్
1: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు
0: when everything is బ్రహ్మన్ there is no mind
1: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి
0: when once you find the second one existing then there will be scope for thoughts and counter thoughts
1: కనుకనే థాట్స్కి అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు. అనగా మనసు లేనటువంటి స్థితి.
2: Since there is no scope for thoughts, it is called amanaskam or withdrawal of the mind.
1: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటది.
2: At this stage only love exists.
1: ఆ ప్రేమనే సత్యము.
2: That love is truth.
1: Truth to love ఈ రెండు ఒకటే అని.
2: The truth and love are one.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడాను శూన్యమైపోతుంది జగత్.
2: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
1: ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: యశోద వీధి వీధి తిరుగుతూ ఉంటుంది.
2: Yashoda was moving about street to street.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుంది.
2: She is in search of Krishna where he has gone.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కనుకనే ఇక్కడ సెర్చింగ్.
2: Krishna has got one body, this word searching has come.
1: కరుకు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
2: She has been in continuous search of Krishna.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
2: Since Krishna is everywhere, you don't need to search.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ వెతుకుతూ పోతుండాలి.
2: Since she has put on one body, she is in search of him.
1: ఎదురు వచ్చింది రాధ.
2: Radha came in front of her.
1: అమ్మా రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
2: యశోదాస్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
2: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇండు చూచాను.
2: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
2: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
2: డిడ్ యూ సీ హిమ్.
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది, కృష్ణాని స్మరించింది ప్రేమతో.
2: షీ క్లోజ్డ్ హర్ ఐస్. With intense love, she just chanted name Krishna.
1: ఒక్క క్షణములో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
2: In a moment's time, Krishna appeared there.
1: చూచింది యశోద.
2: యశోద saw.
1: కృష్ణుడు కేవలము నా కుమారుడు.
2: Krishna is my son.
1: కృష్ణుడికి నేను తల్లి.
2: I am his mother.
1: తల్లి ప్రేమ కంటే అన్యుల ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
2: I consider so long that no love exceeds.
1: నాకంటే అమితంగా కృష్ణుని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
2: I am highly egoistic because of the feeling that no one would love as much I love him.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
2: I could never understand the mighty power of your love.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించటం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
2: You find the manifestation by mere thought of that.
1: Aithe ee prema yettidi radha prema.
2: What sort of love is that of radha?
1: Parishuddhamaina,
2: pure,
1: pavitramaina,
2: sacred,
1: ahankara rahitamainatundi prema kalpani appadikappudike saakshatkarinchadu.
2: Egoless, therefore Krishna manifested there.
1: Hrudayamulo emaina malinyam unte ahankarame indulo unte ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములు ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
2: If there is any trace of ego in her heart, she might pray for hours and days, months and years. God will never appear.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానం అనేటువంటి యొక్క నేత్రమును నాకు తెరిపించావు.
2: యశోద caught hold of the hands of Radha and said, You opened my eyes because I was always in darkness of this
1: attachment. నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
2: In this world there are many many lots of people who love Krishna more than I love him.
1: కరక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
2: I consider that my love is supreme and topmost.
1: ఇది నా పొరపాటు.
2: It's my mistake.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడాను బోధించమని చెప్పింది యశోద.
2: యశోద asked Radha to teach the same principle of love.
1: Radha చెప్పింది, అమ్మా ఇది ఒకరు బోధించేటువంటిది కాదు.
2: Radha said, it can
1: ఒకరు దీనిని అందించేటువంటిది కాదు.
2: It cannot be passed on by anybody.
1: కనుక ఇది తమ యొక్క తత్వమును తాము గుర్తించుకుని కృష్ణుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే ఈ ప్రేమ నీకు అభివృద్ధి అవుతుంది అన్నది.
2: Each one has to understand, experience for one's own self with full love.
1: తర్వాత కృష్ణుడు ఇంటికి వచ్చిన తర్వాత
2: After Krishna returned,
1: కృష్ణుణ్ణి గట్టిగా పట్టుకుని
2: she hugged him.
1: కృష్ణ పెట్టినది తినవు.
2: కృష్ణ యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
2: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: ఒల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదేవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
2: you visit the houses of cowherd boys and eat secretly fistful
1: Krishna,
2: of butter.
1: నే పెట్టితి తిరువు వెన్న.
2: You don't eat the butter.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
2: We have so much of butter.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
2: You don't eat our own butter.
1: కానీ ఇతరుల ఇంటికంత పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు నువ్వు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
2: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
2: What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
2: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద మదర్, ఇట్ ఈస్ నాట్ హిస్ హోమ్ దట్ ఆర్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ద డివోటీ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కనుకనే అహంకారరహితమై నిర్మలమై నిస్వార్థమై ఉండిన ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు తక్షణమే క్షణం కూడా ఇంకా కాలం అక్కర్లేదు, అప్పటికప్పటికే దైవం ప్రత్యక్షమవుతాడు.
2: వెన్ వన్స్ వీ డెవలప్ that egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
2: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ల ఇయర్స్ ముందుగా,
2: prior to millions of years ago,
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటి ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
2: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ హీలియం సన్ బర్స్ట్.
1: భూమంతా పగిలిన సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
2: సన్ బర్స్టెడ్ ఇన్ టు పీసెస్.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
2: దట్ దీస్ పీసెస్ ఆఫ్ సన్ ఆర్ ద స్టార్స్.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
2: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ది మిల్కీ వేస్ అంటున్నారు,
2: ది మిల్కీ వేస్,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
2: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
2: దెన్ వెన్ కెన్ యూ డిసైడ్?
1: ఒక ఆకారం ఉండినప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
2: వెన్ దేర్ ఇస్ ఎ ఫామ్ దేర్ ఇస్ ఎ బర్త్ అండ్ డెత్.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడా ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
2: దో ద ఫామ్ ఈస్ గాన్ ఇట్ రిమైన్స్ పర్మనెంట్.
1: ట్రూత్ ఉన్నాడు,
2: దట్ ఈస్ ట్రూత్ హీ సెడ్.
1: ఎట్ అనగా ఒక చిన్న ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
2: వీ హావ్ గివెన్ ఎ నేమ్, ఆవు కౌ.
1: ఆ ఆవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఆవు అనే శబ్దం మరణించదు.
2: ఈవెన్ ఆఫ్టర్ ది కౌ డైస్, ద నేమ్ ఆఫ్ ఎ కౌ రిమైన్స్.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
2: ద నేమ్ హ్యూమన్ రిమైన్స్ ఈవెన్ ఆఫ్టర్ ది హ్యూమన్ బీయింగ్ డైస్.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
2: దేర్ఫోర్ ఆత్మ విని టేక్స్ అపాన్ ఎ బాడీ, ఇట్ మే రిమైన్ బట్ ఇట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ ద బాడీ ఇస్ గాన్.
1: అంతేకాకుండా సత్యాన్వేషణ సల్పాలని జుమ్ సాబ్ చెప్పాడు.
2: జుమ్ సాయ్ ఆల్సో సెట్ వన్ షుడ్ బి ఇన్ సచ్
1: అన్వేషణ సల్పాలి, సత్యం
2: సర్చ్
1: ట్రూత్
2: సర్చ్ ట్రూత్.
1: కానీ సత్యాన్ని మనం అన్వేషించనక్కర్లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ నీడ్ టు బి ఇన్ సచ్.
1: సర్వత్రా ఉండినటువంటి సత్యాన్ని ఎక్కడనే మనం అన్వేషించేది?
2: వెన్ ట్రూత్ ఈస్ ఎవ్రీవేర్ వేర్ డూ యూ సర్చ్?
1: ఏని చోట అయితే మనం అన్వేషించాలి?
2: అట్ ఎ ప్లేస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ప్రెసెంట్ యూ కెన్ సర్చ్ ఎల్స్వేర్.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
2: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యూ స్పీక్ మే వానిష్ బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
2: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
2: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్.
1: ఎప్పటికీ ఉండేటువంటిది ఏ బ్రహ్మతత్వం?
2: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటుంది,
2: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటుంది,
2: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటుంది,
2: ఇన్ ద ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
2: అవేర్నెస్,
1: అవేర్నెస్,
2: అవేర్నెస్.
1: దాంట్లో ఒక కాన్షియన్స్,
2: conscience,
1: consciousness,
2: consciousness.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది.
2: ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపమని ఉంటాయని మనం నిర్ణయించేకవుతుంది?
2: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
2: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
2: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతి లోపల గొప్ప యోగి,
2: ఎ గ్రేట్ సేజ్,
1: ఇతనికి ఆంధ్రప్రదేశంలో చాలా వరకు పేరు విని ఉంటారు.
2: హిస్ నేమ్ ఇస్ వెరీ వెల్ నోన్.
1: బ్రహ్మం గారు అంటారు అతను. బ్రహ్మం,
2: హిస్ నేమ్ ఇస్ బ్రహ్మం గారు.
1: అతను బోధించినటువంటి సూక్తుల లోపల,
2: ఇన్ హిస్ టీచింగ్,
1: ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతం ఒక స్వప్నాశ సూక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం. ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా,
2: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్, వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను, స్వప్న సుశక్తి లేని కూడాను,
2: ద వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్
1: స్లీప్, అరమరాలు లేకుండా ఎప్పుడు,
2: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్,
1: తరచుగాను,
2: quite frequently,
1: jeevaatma jadividi tarakam annadu.
2: It is the individual soul atma that is tarakam,
1: anaga ee panchindriyam panchindriyamulato kaani,
2: not with the five senses,
1: ee panchabhootamulato kaani,
2: not with the five
1: elements, panchakoshamulato kaani,
2: not five
1: panch pranamulato kaani,
2: not five life breaths,
1: kudinidi kaadu ee tarakam.
2: Tarakam is not one with these factors,
1: prana apana vana udana samana, ee panch pranamulu kudunu sambandhinchinatundi kaadu,
2: is nothing to do with these life principles, five of them.
1: ప్రాణ అపాన
2: అపాన
1: వ్యాన
2: వ్యాన
1: ఉదాన
2: ఉదాన
1: సమాన, ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
2: దీస్ లైఫ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ద బాడీ,
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
2: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
2: దిస్ బ్రహ్మ నేచర్ ఆఫ్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్,
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మని,
2: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఫామ్,
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండనటువంటిది బ్రహ్మని,
2: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్,
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ మ్యాటర్,
1: ఈ దేహం అని అనుకుంటున్నారు దేహం కూడా ఒక మ్యాటరే,
2: యూ థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్,
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది.
2: హౌ డు యూ సే ద బాడీ ద మ్యాటర్,
1: ఈ మ్యాటర్ అనే బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
2: ఇఫ్ యూ వాంట్ టు నో దిస్ బాడీస్ మ్యాటర్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ డాక్టర్స్.
1: 4 lakh soaps,
2: 4 lakh soaps,
1: 9 2-inch nails,
2: 9 2-inch nails,
1: 2 buckets of water,
2: 2 buckets of water,
1: 1 bucket of chunnamu,
2: 1 bucket of chunnam or lime,
1: 900 matchsticks,
2: 900 matchsticks phosphorus,
1: తర్వాత 5 pencils lead,
2: and lead present in 5 pencils,
1: ఆ పైన 8 cells యొక్క ఇది చూసాము
2: జింక్,
1: ఇవన్నీ చేరితేటప్పటికీ ఇది ఒక దేహంగా తయారవుతుంది. అది
2: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ,
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
2: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఈస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుందని.
2: With these 2 rupees of matter, millions costs worth of the body,
1: body
2: is made.
1: చేయవచ్చును ఈ పదార్థములతో,
2: యూ కెన్ మేక్ ద బాడీ,
1: కానీ ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది అది?
2: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ద బాడీ?
1: అదే బ్రహ్మతత్వము,
2: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 nelala 9 dinamulu జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
2: The vibration enters into the womb of the mother when the child is 4 months 9 days.
1: Appude ee vibration ekkada praram avutundi prana shakti.
2: Then vibration, this life begins.
1: Anta varaku kevalamu oka football maadiri untuntadi.
2: Till then it is in the form of a football.
1: Adi idi oka oval idi kuda kaadu.
2: It is not even oval shape.
1: Football maadiri untuntadi.
2: It is of the shape of a football.
1: Eppudu ee vibration prarambhamaindo appudu tirugadaniki prarambhamavutundi.
2: As vibration enters it starts movement.
1: Ee tirugatam prarambhamaina tarvata oval shape avutundi.
2: As it starts to move it becomes oval shape.
1: Ee vibration ekkada nunchi vastundadi?
2: Where from you get
1: thalle emaina lopare pampistundada?
2: Has mother sent in anyway?
1: Evvaru pampicheetundi kaadu.
2: No one can send it in.
1: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
2: ది ఎనర్జీ స్టార్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్ విత్ ఇన్.
1: ఈ మ్యాటరు ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
2: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
2: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 principles, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఆఫ్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
2: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరికత అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
2: Therefore combination of Brahma and Maya is
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూత్రములు.
2: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాం.
2: వీ టేక్ ఇట్ యాజ్ ది హ్యూమన్ లైఫ్ అండ్
1: ఇది మానవత్వం కాదు బ్రహ్మత్వమే.
2: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
2: హియర్ యు ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
2: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
2: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను.
2: భగవాన్ స్పీక్స్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
2: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యు కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్.
2: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంటే ఎనర్జీ.
2: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతనే నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
2: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది టూ భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వేర్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతే బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
2: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
2: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
2: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహవేత్త వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
2: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తి ఏ పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైనా.
2: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విధుడైనా.
2: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
2: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయే లేకనే రాదు ముక్తి.
2: వితౌట్ లవ్ యూ కెనాట్ ఎన్ని
1: వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించదు.
2: యూ మే గెట్ బై హార్ట్ ఆల్ వేదాంత బట్ వితౌట్ లవ్ యూ కెన్ నెవర్ అటైన్ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
2: ఆల్ ఆఫ్ యూ వాచ్ భగవాన్.
1: ఇక్కడ చూడకండి.
2: డోంట్ సీ హియర్.
1: ఇన్సైడ్ చూడండి.
2: సీ విదిన్ ఇన్సైడ్.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూడో. బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
2: ఔటర్ విజన్ ఈజ్ యూస్.
1: ప్రపంచాన్నంతా చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
2: ఎవ్రీ మూమెంట్ యూ సీ ఔట్వర్డ్.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
2: బట్ సీ విదిన్ ఇన్వర్డ్.
1: ఎప్పుడు లోపల చూస్తావో.
2: And once you see within,
1: appude nee yokka swarupam akkada prarambhamavutundi.
2: Then you will see your true form within.
1: Kanuka meeru chudavalsindi bayata kaadu lopala undali.
2: So you should not look outward, you should look
1: bayata. Unnadanta panikiranaatundi vanni untayi.
2: All that is outside is useless.
1: Oka inti yajamani untuntadu
2: as the master, the householder.
1: Aa inti yajamani lopala పనికిరానటువంటి బుట్టలు చట్టలు పలకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
2: ఆల్ ది వేస్ట్ మ్యాటర్ ద బాస్కెట్స్ అండ్ ద పేపర్ దర్ ఆల్ థ్రోన్ అవుట్.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
2: ఇన్ఫాక్ట్ ఆల్ ది మ్యాటర్ థ్రోన్ అవుట్.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
2: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
2: సర్వెంట్స్ సీ ఓన్లీ ద మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది.
2: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్.
1: కేవలం లేబరే.
2: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
2: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతే చూస్తున్నాడు.
2: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
2: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్
1: ఈ విలువైనటువంటి వజ్రవైఢూరి మనకి మాటకి పుష్పరాగాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
2: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్ ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేర్చుస్తున్నారు కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
2: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: ఈ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి. ఈ
2: కారకము
1: ఈ సాంఖ్యము అమనస్కము ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
2: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము సాంఖ్యము అమనస్కము
1: ఇవన్నీ
2: విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
2: బట్ యూ డూ నాట్ నో.
1: కారణం ఏమిటి?
2: వై?
1: నీ ఓనర్ కు సంబంధం కాలేదు.
2: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్ కు సంబంధం అయిపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
2: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ.
1: ఓనర్ ఎవరు? పరమాత్ముడే.
2: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మకు సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వం అన్ని నీకు అర్థమవుతాయి.
2: వెన్ వన్స్ యూ బిలాంగ్ టు గాడ్ ద ఓనర్ యూ కెన్ అండర్స్టాండ్ ద వాల్యుబుల్స్.
1: కనుకనే ఓనర్ ను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
2: సో హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ ది ఓనర్.
1: ఎట్ట మనం చేసుకోవాలి?
2: హౌ టు డెవలప్.
1: వేదాంతం ఎందుకు చక్కని ఇది ఉంటుండాలి. అయితే పిల్లలకంతా అర్థం కావాలి కనుక చిన్న దీంట్లో నేను దిగి ప్రవేశపెట్టి దీన్ని బోధిస్తున్నాను.
2: భగవాన్ మెర్సిఫుల్లీ కమ్స్ డౌన్ టు అవర్ లెవెల్ సో హ్యాస్ టు మేక్ థింగ్స్ అండర్స్టూడ్.
1: యజమానుడు మిద్దె పైన ఉంటున్నాడు, పైన ఉన్నాడు.
2: ద మాస్టర్ ఇస్ ఆన్ ద టెరెస్.
1: నీవు ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నీవు పోతున్నావు.
2: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
2: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
2: That alsatian dog is maya.
1: అది లోపల ప్రవేశింపచేయనీదు.
2: ఇట్ విల్ నాట్ పర్మిట్ యూ గో.
1: అప్పుడు నువ్వేం చెయ్యాలి?
2: Then what should you do?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
2: Then once you are able to control that alsatian dog maya, you can get in.
1: లేక
2: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
2: Or else you shout from below, from the bottom, sir, sir, to the pitch of your voice.
1: అప్పుడు పైనటువంటి యొక్క ఆ యజమానుడు బయట చూస్తాడు.
2: Then master will come and watch.
1: Oh, hello, నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
2: Then he will say, hello, you're here. He'll come down.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపలికి తీసుకెళ్తే కుక్క ఏమన్నది?
2: When once he comes down, escorts you in, you need not be troubled.
1: యజమానుడితో నీవు చేరిపోతే కుక్క ఏమన్నది?
2: When once the master is there,
1: ఒంటరిగా పోతేవా నిన్ను లోపల రానివ్వదు.
2: If you go alone, the dog will attack you. With the owner, it will not.
1: మూలం అతశాఖ అన్నింటి యందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
2: Therefore, God, the eternal witness, is present at a higher level.
1: అతని ఎంట్రన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
2: At the entrance, he appointed this maya.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
2: To have a control over this maya is jnana mudra.
1: Maya ni vasam cheskovali.
2: How to have control?
1: Maya evaru nimminchinatundi?
2: Whose creation is maya?
1: Yajamanudu nimminchinatundi. Ee dog ni yajamanudu pettukunnadu akkada.
2: This dog is appointed, kept there by the master.
1: Kanukane yajamanudu yokka tattvalu nee gurinchi cheppukuntunte appudu ee maya ninnu lopala vidustundi.
2: When once you know the master very well, you will not be affected by this maya.
1: Taanu yajamanudu okkatainatundi yokka tattvalu taanu gurinchi cheppukovali.
2: Then you have to introduce yourself that you and the master are one.
1: అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
2: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
2: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
2: Or you can shout from the bottom, from below, shout to the pitch of your voice.
1: అప్పుడు రామ కృష్ణ,
2: he himself will come down.
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
2: He will escort you inside.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
2: Then you will not be affected by
1: ఆ యజమానుణ్ణి భగవంతుని పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమాని చూడవచ్చు.
2: Therefore, in order to see the master God himself, either you should have jnana, wisdom or bhakti, devotion.
1: కనుకనే ఎరుకు మరకుండుకుండ జాగ్రత్త నిత్యము స్వప్న సుషుప్తిలో, ఎరుకు మరపు స్వప్న సుషుప్తిని ఎందుకు నిరంతరం కూడాను దైవ చింతనతోనే ఉంటుంటాం. ఈ విధంగా ఉంటుంటే వంటలేం చేసేది, ఇంటిలో పనెవరు చేస్తారు, ఇంటి యజమాని యొక్క కర్తవ్యాలంతా ఎట్లా నిర్వర్తించుకునేది అని మీరు కొంచెం భయపడవచ్చును. మేము కాలేజీ పిల్లలం కదా, మేము చదువుకోవాలి, పాఠాలంతా కూడా జ్ఞప్తి అందించుకోవాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, ఈ భగవంతుని చింత చేస్తుంటే మేము ఎట్లా పాస్ అవుతామని మీరు అనుకుంటవచ్చు.
2: లిసనింగ్ టు దిస్ యూ మే ఫీల్ హౌ టు కుక్ ఎట్ హోమ్, హౌ టు డిశ్చార్జ్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్. As college students who have got to study, we must remember all the subjects.
1: Sunday hymnu avakasame ledhu.
2: Never doubt.
1: Neevu chestunna pananta kuda bhagavantudi paniga bhavinchu.
2: Consider every act as divine.
1: Vanta chestunnavu.
2: You cook.
1: Paathaku taginatvanti okka padartham veyi.
2: Have the material equal to that of the vessel.
1: Vantaku tagina manta pettu.
2: And have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
2: ఇది వెసల్ ఇస్ స్మాల్,
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నాము.
2: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ఎ
1: పాత్ర. చిన్న పాత్ర లోపల రెండు సేర్లు ఇది రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
2: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ద స్మాల్ వెసల్ విత్ ఎక్స్ట్రా రైస్ యు కెన్ అట్ దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్. అంతేకాకుండా
1: వంటకు తగిన మంట కూడా పెట్టాలి.
2: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది, మంట పెద్దదిగా పెట్టేసరికే చాలా మాడిపోతుంది.
2: ఇఫ్ ది వెసల్ ఈజ్ సో స్మాల్ బట్ ద ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఎక్సెస్, ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
1: పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
2: అంటిల్ ఇట్ రీచెస్ ఫైనల్ స్టేజ్ యూ షుడ్ ఎక్స్టింగ్విష్ ఫైర్ గ్రాడ్యువలీ.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
2: వెన్ వన్స్ యూ క్రాస్ ద రివర్ యూ డోంట్ నీడ్ ద
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
2: వెన్ వన్స్ కుకింగ్ ఈజ్ ఓవర్ యూ డోంట్ నీడ్ ద ఫైర్ ఎనీ లాంగర్.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
2: You need food until the hunger is satiated.
1: అన్నం నీకు అక్కర్లేదు.
2: When one's hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహం పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
2: Until you are the recipient of God's grace, you must do everything.
1: నీరు దాటి తెప్ప నిప్పులోబడవేయు నేటి భక్తి అంత బూటకములు.
2: After crossing the river, they will put the boat in fire and burn it.
1: మన గ్రాట్యుసు మరే ఈ తెప్ప మనం నీటిని దాటించింది అని దాన్ని గౌరవంగా ఒక గట్టును పెట్టాలి. ఇంకా ఎవరైనా దాన్ని దాటుతారు.
2: యూ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు దిస్ బోట్ బికాస్ ఇట్ హెల్ప్డ్ యూ సో దట్ అదర్స్ ఆల్సో కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
1: ఈ పరోపకార సంబంధమైనటువంటి యొక్క ప్రభావము ఈ తెప్ప పైన మనం చూపాలి.
2: అండ్ వీ షుడ్ షో దిస్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాట్యూట్యూడ్.
1: నేను దాటినాను కదా అని తెప్పను పోయి నిప్పులో వేస్తే ఏమి ప్రయోజనము?
2: ఐ హావ్ ఫినిష్డ్ మై జాబ్ అండ్ ఇఫ్ యూ బర్న్ ఇట్ ఆఫ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఇట్.
1: కాదు కాదు, భగవత్ తత్వాన్ని మనం అనుభవించిన తర్వాత మనలో మనం ఆనందాన్ని ఆ భగవత్ తత్వంలో లీనం కావాలి.
2: When once you recognize the spirituality, you experience yourself.
1: నీవు చదివేది, రాసేది, నడిచేది, చూచేది అన్నింటినీ కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
2: రీడింగ్ అండ్ రైటింగ్, వాకింగ్ అండ్ అదర్ థింగ్స్ యూ డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ ఇన్ ది వెయిన్ గాసిప్, బెటర్ యూ ఎంక్వైర్ ఇన్ దిస్.
1: అన్యసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
2: యూ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ యూస్లెస్ వర్డ్స్ అండ్
1: యూస్లెస్
2: ఇట్స్ యూస్లెస్ యూస్లెస్ 100% యూస్లెస్.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
2: వీ షుడ్ నాట్ యూస్ సచ్.
1: చదవలసిన చదువు కరెక్ట్ గా,
2: రీడ్ వాట్ యూ ఆర్ సపోజ్ టు.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
2: వెన్ యూ ఫైండ్ టైమ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్నాశక్తులు అది ఏ నిజమైనటువంటి ఎరుక.
2: That is the true awareness, Eruka.
1: Awareness ante empty.
2: What is awareness?
1: Ade chitta.
2: That is chitta.
1: ఆ చిత్తంటే ఏమిటి?
2: వాట్ యు మీన్ బై చిత్?
1: అదే పరమ పూర్ణమైన జ్ఞానము.
2: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్ విజ్డమ్.
1: జ్ఞానము
2: ఇస్ ఎ టోటల్ విజ్డమ్.
1: కనుకనే ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటి కూడా మనకు చెందలేకపోతుండదు.
2: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థం అయిపోతుండాలి.
2: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసెసరీ మాటలు మనం ఉపయోగపెట్టకూడదు.
2: Let us not use unnecessary words.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును కానీ ఎదుటివాని మనసు చెలించవచ్చు.
2: Our mind may not waver by our useless talk, the mind of others may waver.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటివానిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: So you have to know your own and also the person in front of you.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటివాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
2: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క జ్ఞానమంతా ఉంటుంటాయి.
2: సో ఇన్ వేదాంత దేర్ ఆర్ సో మెనీ సటిలిటీస్ లైక్ దాట్.
1: మహా నిండు సభలోపల
2: in a big congregation,
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
2: దుర్యోధన వాస్ హ్యూమిలియేటింగ్ ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
2: షీ ప్రేడ్ టు ఎవ్రీబాడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు,
2: దేర్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు,
2: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు,
2: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు,
2: ఆల్ ఓవర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
2: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు,
2: కృష్ణ సెడ్ లేటర్,
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
2: భీష్మ యు ఆర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉపాచార్య అనగా అధ్యాపకుడుగా ఉంటున్నావు.
2: ద్రోణాచార్య యు ఆర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
2: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
2: యువర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
2: వాట్ డూ మీన్?
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
2: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డిమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
2: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ నో.
1: కనుక దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుడికి మాత్రమే కాదు రావటము.
2: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
1: ఈ పాపాన్ని పురుకునేటువంటి మీకు పాపమే.
2: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
1: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
2: హావింగ్ నోన్ ఇట్ యు హావ్ నాట్ ఆబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
1: వీడు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
2: యు హావ్ వాచ్డ్ ఆల్ ది వయలెన్స్ దట్ వెంట్ ఆన్, యు ఆర్ ఆల్సో.
1: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడా నువ్వు ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
2: And he told Bhishma, you are the one of wisdom. You know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, రుకులిపిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేదని చెప్పాడు.
2: Therefore, the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged you to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
2: Is not the one who merely commits a mistake.
1: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who does not correct it.
1: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
2: The one who watches the sin.
1: ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
2: The one who encourages such
1: acts. కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే కనుకనే కట్టగడబడికి ఏ విధంగా మరణం పొందారు?
2: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్ డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో జీవి మరణించాడు.
2: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఏరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
2: వన్ ఆఫ్ విజ్డమ్,
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
2: వై షుడ్ యూ ఫేస్ సచ్ అన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
2: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
2: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, ఇతను
2: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య,
1: కట్టగడపడికి ఏమైపోయినాడు?
2: వాట్ హ్యాపెన్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
2: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవాస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికి ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
2: వెన్ ధర్మరాజు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
2: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యామోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
2: దేర్ ఆర్ త్రీ
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
2: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
2: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది వేదాంతం, ఇది తారకంలో ప్రధానమైన సూత్రము అన్నారు.
2: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములయందు, ఐదు మంత్రములయందు, ఐదు విధమైన ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
2: Therefore, in all the five mantras we chant, in all the five mudras are the signs. If we got that one pointed concentrated attention, God will manifest in front of you.
1: కనుక దివ్యమైనటువంటి బ్రహ్మతత్వం సర్వులయందు ఉంటుండాలి.
2: That the divine principle of Brahma is present in everyone.
1: కనుకనే
2: so,
1: అర్జునుడు చెప్పాడు.
2: అర్జున ఇసే
1: కృష్ణుడు,
2: కృష్ణ టోల్డ్
1: అర్జున,
2: అర్జున
1: నీవు కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించండి అంటున్నావేమో.
2: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
2: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మా మను స్మర యుద్ధచ,
2: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
2: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: ఒక చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
2: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్ హి సేస్.
1: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
2: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా కురి ఒక విధమైన నిరాశతో నిలిచిపోయాడు.
2: Chaturdashi, fourth day, Arjuna was to make all preparations for the war and he was totally frustrated.
1: Arjuna yantuno idini ottiri chesadu Krishnundi.
2: In fact, he applied all pressure and
1: ee yuddhamulaku em matram kuda yuddhame manam siddham anukundam.
2: You don't go Krishna as an emissary.
1: Rayabharame nu cheyavaddu annadu.
2: Nothing like an Indian ambassador or a compromise.
1: Alanti
2: he should have full faith in the words that he said.
1: Chala mandiki maa pillalakanta aneka paryayam cheppanu.
2: Bhagavan tells students repeatedly.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
2: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్.

0: ఏమే నువ్వు చేయవద్దు అన్నాడు.
1: నథింగ్ లైక్ ఎన్ ఇండియన్ అంబాసిడర్ ఆర్ కాంప్రమైజ్.
0: అలాంటి వాడు రేపటి దిన యుద్ధం అనేటప్పటికే కుంగిపోయాడు.
1: When the war is to take place the next day, he was totally frustrated and down.
0: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
1: To encourage him, to give him all the courage. That is the teaching of wisdom.
0: బోధ చేయడానికి వీనికి దీనిపై విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
1: Before he started teaching him the lesson of wisdom, he tested him before.
0: అడవిలో తీసుకుని పోతున్నాడు.
1: He was taking him along the path.
0: చీకటి అయిపోయింది.
1: It was pitch dark.
0: ఇంకా ఇంటికి వెళ్దామని తిరిగారు.
1: They were returning home.
0: అర్జున ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో అని అర్జున్ యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
1: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
0: అవును స్వామి, చాలా అందంగా ఉంది.
1: He said, Swami,
0: నెమలి అన్నాడు.
1: This peacock is so beautiful, Swami.
0: అయ్యో పిచ్చివాడా, అది నెమలి కాదు.
1: No, it's not peacock.
0: అది పెద్ద గరుడ.
1: It is Garuda, the bird.
0: అవును స్వామి, అది గరుడ.
1: He said, yes, Swami, it's a bird.
0: మరి వీప్ పైన కొట్టాడు.
1: He patted him on the back.
0: పిచ్చివాడా, అది నెమలి గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం ఒక విధమైనటువంటి యొక్క పావురం.
1: Don't you know whether it's eagle or a peacock, but it's actually pigeon. Don't you know that?
0: ఇది పావురము అన్నాడు.
1: Yes, it's pigeon.
0: అవును స్వామి, పావురమే.
1: He said, yes, it is.
0: నీకు బుద్ధి లేదా?
1: Are you foolish?
0: విచక్షణ జ్ఞానం లేదా?
1: Don't you discriminate?
0: ఎక్కడ యోచిస్తున్నావు?
1: Where are you thinking?
0: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
1: Don't you know that much of difference whether it's a peacock or eagle or pigeon?
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said.
0: అర్జునుడు.
1: అర్జునా సార్.
0: కృష్ణ, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
1: If I say it is not peacock, you may transform, change into peacock.
0: గద్దె కాదు అని అంటే నీవు గద్దెగా మార్చవచ్చు.
1: If I say it is not eagle, you will make it eagle.
0: పావురము కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
1: If I say it is not a pigeon, you may transform it, so you can change it.
0: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలైతే నాకేమి, లేక గద్దె అయితే నాకేమి.
1: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
0: నీకు ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
1: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
0: తల గట్టిగా వచ్చాడు.
1: Then he pressed his
0: మన్మనా భవమత్ భక్తో మధ్యాజి మాం నమస్కరి మామే వైశేషీ సత్యం తే ప్రత్యానే ప్రయోజనే. ఇప్పుడు నీవు నా భక్తుడు.
1: Now you are my devotee.
0: ఎడదంపా.
1: Let's go now.
0: తన పైన తన మాట పైన ఇంత విశ్వాసం ఉన్నదని దీనిని గుర్తించిన తర్వాతనే కృష్ణుడు గీతను బోధించడానికి ప్రారంభించాడు.
1: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫేత్ ఇన్ కృష్ణ అండ్
0: గీతను బోధించే ప్రయోజనం ఏమిటి?
1: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీత టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
0: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
1: Therefore, on this Vedanta, one should have intense faith. And once you have strong, intense faith, you will be able to conduct
0: action.
1: Like anyone.
0: పరిపూర్ణ విశ్వాసంతో.
1: With total faith.
0: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
1: కంటిన్యూస్ థాట్.
0: స్వామి ఆజ్ఞను సరిసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
1: విత్ కంటిన్యూస్ విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యూ ఫాలో స్వామీస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
0: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
1: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
0: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: దట్ ఇస్ యాజ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్ ఇట్
0: పంచభూతములు
1: ఫైవ్ ఎలిమెంట్స్
0: పంచేంద్రియములు
1: ఫైవ్ సెన్సెస్
0: పంచ ప్రాణములు
1: ఫైవ్ లైఫ్
0: పంచకోశములు
1: ఫైవ్ లైఫ్
0: ఇరవై అయిపోయింది
1: ట్వంటీ
0: మనస్సు బుద్ధి చిత్తము అహంకారము నాలుగైంది
1: ఫోర్
0: తర్వాత వైబ్రేషన్ లైఫ్
1: ద లైఫ్
0: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
1: ఆల్ మేక్ ఎ టోటల్
0: 25. 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
1: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
0: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అర్పితంగా భావిస్తూ పోవాలి.
1: వీ షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
0: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
1: వేదాంతం ఇస్ సో ఈజీ.
0: తెలియకుండా పోవటం చేతనే కాల కన్ఫ్యూజన్ అయిపోతుంది అది.
1: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
0: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుంది అది.
1: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
0: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుంది అది.
1: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
0: తెలుసుకుంటే చాలా

0: అనుభవమైనటువంటిది వేదాంతము.
1: ఇఫ్ యు నో, ఇఫ్ యు వాంట్ టు నో, ఇట్స్ సో ఈజీ, సింపుల్.
0: ఈ రేఖనైనా నమలటం, నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: ఇట్ మే బి ఈవెన్ డిఫికల్ట్ టు ప్రెస్ ది పెటల్స్ ఆఫ్ ద రోజ్.
0: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
1: బట్ టు ఫాలో వేదాంత ఇట్స్ మచ్ ఈజియర్ దెన్ దట్.
0: అయినా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
1: టు ప్రెస్ ద బటర్ ఇట్ మే బి లిటిల్ డిఫికల్ట్.
0: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
1: బట్ వేదాంత ఇస్ మచ్ సింప్లర్ దెన్ దట్.
0: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది అది.
1: ద బట్టర్ ఇస్ సో సాఫ్ట్.
0: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
1: స్టూడెంట్స్ నో ఫుల్లీ వెల్ క్లియర్లీ.
0: వెన్న చాలా మెత్తగా ఉంటుంది అది.
1: బట్టర్ ఇస్ వెరీ సాఫ్ట్.
0: కానీ మెత్తగా ఉంటుంది అది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ మెల్ట్స్ యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ టు హీట్.
0: భగవంతుడు చాలా మెత్తని వాడే.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్.
0: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
1: గాడ్ ఈస్ సో సాఫ్ట్ అండ్ స్వీట్.
0: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
1: బట్ ఇఫ్ యూ వాంట్ ఎక్స్పీరియన్స్,
0: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
1: యూ షుడ్ ఎక్స్పోజ్ ఇట్ ది ఫైర్ ఆఫ్ విజ్డమ్.
0: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు దిస్ ఫైర్ ఆఫ్ విజ్డమ్ ద సాఫ్ట్ బటర్ మెల్ట్.
0: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
1: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
0: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి ఇంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
1: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
0: నిరంతరం కూడా బ్రహ్మ చేస్తున్నటువంటి ఆ యజమానుడు, బ్రహ్మ చింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
1: Where the husband has taken the entire process as the principle of Brahman.
0: ee moodu raallu,
1: the three stones there,
0: sattva rajo tamo gunamulu,
1: are the three attributes, sattva rajo tamo.
0: Ee paina pettinatvanti yokka paatra naa dehamu.
1: The vessel above this is my body.
0: Indulo vesinatvanti yokka jalamu naa prema jalamu.
1: The water inside the vessel is the water of love.
0: Indulo vesinatvanti biyamu naa desires biyamu.
1: Rice inside are my desires.
0: Dani krinda pettinatvanti agni wisdom fire.
1: The fire beneath is the fire of wisdom.
0: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
1: బికాస్ ఆఫ్ ది
0: ఈ ఫైర్
1: ఫైర్ ఆఫ్ విజ్డమ్
0: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
1: Will the fire reach the rice directly?
0: మనం ఎందుకోసం నిప్పు పెట్టాం కింద?
1: Why did you keep fire beneath?
0: బియ్యం ఉడకాలని పెట్టాము.
1: In order to boil the rice.
0: కానీ ఈ యొక్క ఫైర్ డైరెక్ట్ గా బియ్యానికి చేరలేదు.
1: But the fire will not reach the rice directly.
0: ఈ హీట్ మొట్టమొదట పాత్రను హీట్ చేసింది.
1: This heat will heat the vessel first.
0: Tarvata water nu heat chesindi.
1: Then water also will be heated.
0: Aa water ee rice ni heat chesindi.
1: It is the hot water that will heat the rice in turn.
0: Kabatti motta motta dehaniki ee vedi kanipinchali.
1: Therefore this heat should come to the body.
0: Near, near, near anetuntidi.
1: This amounts to this word near, near.
0: Dani tarvata prema anetuntidi. Ee paatra nunchi aa prema anetuntidi jalaniki vedi kavali.
1: And then the heat is required to this water of love.
0: ee water anetunte yokka vedi ainappude ee desires anetunte yokka biyam udikipothayi.
1: When once the water is hot enough, the rice, the desire, will be boiled enough.
0: Kalukane motta motta dehamu near.
1: So body is near.
0: Manasu dear.
1: Mind dear.
0: Ee rendu okkatai poyinappudu desires spoil, desires disappear.
1: So when once near and dear together disappear, so vanish, disappear.
0: Dears and I
1: Desires disappear.
0: ఇదియే వేదాంతం యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ వేదాంత.
0: ఎంత సులభం చెప్పండి.
1: హౌ సింపుల్ ఇట్ ఇస్.
0: నిత్య జీవితంలో
1: ఏ
0: గ్రంథాలు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ రీడ్ ఎనీ బుక్.
0: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ స్పిరిచువల్ పాత్.
0: ఇంత చిన్న సులభమైన మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
1: వేదాంత ఇస్ టాట్ ఇన్ ఎ సింపుల్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఇంకను వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
1: There are very simple words.
0: Inta chinna moodu aksharamula padam lopala
1: in three lettered word
0: 300 grandhalu raayavachu.
1: 300 volumes can be written.
0: Etla?
1: How?
0: Manaki English letters unta 26 letters unnai.
1: In English language there are 26 letters.
0: Ee 26 letters lopala inta pedda grandhani raayachu.
1: With all these 26 letters you can write a very big volume.
0: Anta inta grandhamlo kuda aa 26 letters e undayi.
1: Such a big volume is full of these 26 letters only.
0: Violin lo 4 wires untundadi violin lo.
1: The violin will have 4 strings.
0: Kaani 40 tunes anta manam danni aadinchachu.
1: But you can play 40 tunes on the violin.
0: Ade vidham gane
1: likewise
0: mana yokka divyattam anetundi ee vishwasamu prema.
1: For the divinity these two, the faith and love.
0: Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
1: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
1: హీజ్ ఇన్ యువర్ హ్యాండ్.
0: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
1: డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరి హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలని.
1: హి సెడ్ దట్ ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
0: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
1: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
1: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీ వన్.
0: అందరూ భగవంతుని బిడ్డలే అన్నాడు ఆయన.
1: హి సెడ్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
1: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కొనుక్కోవచ్చు.
1: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
0: నీవు ప్రేమికుడు కావద్దు.
1: నెవర్ బి ఎ లవర్.
0: లవర్,
1: లవర్,
0: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
1: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
0: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
1: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
0: నీవు లవ్ కా,
1: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
0: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
1: వెన్ వన్స్ యూ బికమ్ లవ్ యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
0: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరునో ప్రేమిస్తాడు.
1: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
0: కనుక నీవు లవర్ కావద్దు.
1: సో నెవర్ బి
0: లవ్ కా,
1: బికమ్ లవ్.
0: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
1: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్ యూ కెన్ లవ్
0: ఆల్. ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
0: లవ్. అందరూ ఉండినటువంటిది ఈ ప్రేమ ఒక్కటే.
1: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ ప్రేమ తత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
1: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంతం.
0: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రం అవకాశం ఇది ఉంటుంది పొందడానికి.
1: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
0: ఎట్టి ప్రేమ ఉండాలి?
1: What sort of love should be there?
0: ఏ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాల భగవంతుని ప్రేమించాలి.
1: It's not that of the body, it's not that of the mind. You should love God in every perspective, every way.
0: దాని పాటు అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
1: Unnecessary things will vanish on their own accord.
0: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
1: This is the principle of non-dualism.
0: ఒక చెరకు ఉంటుండాలి.
1: Here sugar cane.
0: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
1: Sugar cane has so many
0: చెరకు వంపులు రావచ్చు, కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
1: Sugar cane has so many bends, but the juice has no such bends.
0: Kalaga nee thoughts anta kodunu bend bends ayipo povochunu.
1: Your thoughts may be zigzag with so many bends.
0: Dantu ee premanu cherchuko.
1: See that there is love within.
0: Rasamunaku ye maatramu bends levu.
1: This juice has no bends whatsoever.
0: Adi raso vaisaha adi brahma tattvamu.
1: That essence, the juice is brahman.
0: Adi aa rasame bhagavat swarupamu.
1: That rasa, the essence is divinity. God is in the form of rasa, the essence.
0: Rasam anetundi edo padarasamu kaadu.
1: If that is
0: ప్రేమరసము.
1: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమరస, ద రస ఆఫ్ లవ్.
0: మెర్క్యూరీ పాదరసం అంటారు.
1: వీ సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
0: అది ఎక్కడ వేసినా కానీ ఒకదాంతో కలవదు, గుండు గుండుగా పరిధి జరిపోతుంటాది.
1: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
0: ప్రేమరసం అట్ట కాదు, అన్నింటిలోనా చేరిపోతుంటాది.
1: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
0: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
1: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మ్యాగ్నిఫికెంట్ మీనింగ్.
0: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హ్యాస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
0: డెప్త్. కడపటికి
1: అల్టిమేట్లీ
0: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
1: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్
0: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
1: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
0: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
1: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
0: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటి కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూచి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చూస్తూ పోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏది కాదు నేను.
1: It's only possible for God to show all 15,000 mantras. No human can do it because you find Bhagavan with moving with us so frequently and closely, we may take him as a human. No, no, he's not the body, he's not the mind.
0: ఈ దేహం కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
1: The body of Bhagavan has come for the humanity.
0: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుంది.
1: A small example.
0: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
1: వితౌట్ దిస్ టంబ్లర్ హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్ టు
0: ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
1: టు హోల్డ్ వాటర్ యూ నీడ్ ఎ టంబ్లర్
0: ప్రణతి నూనె ఒట్టి కలదు.
1: యూ నీడ్ ద కంటైనర్ ద ఆయిల్ అండ్ ద విక్
0: కానీ దీపపు వెలుగు కలుగున
1: బట్ డు యూ గెట్ ద లైట్
0: ముట్టిచ్చేవాడు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి సమ్వన్ టు లైట్ ఇట్
0: పూలు సూది దారముంది పుష్పమాల తానగున
1: ద ఫ్లవర్ నీడిల్ థ్రెడ్ ఈస్ దేర్ కెన్ ఇట్ బి గార్లాండ్
0: కుచ్చేవాడు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ షుడ్ బి వన్ మేకర్
0: విద్య కలదు బుద్ధి కలదు
1: ఎడ్యుకేషన్ నాలెడ్జ్
0: జ్ఞాన సిద్ధి కలుగునా
1: బట్ డు యూ హ్యావ్ ద విజ్డమ్
0: ఆ బుద్ధి సిద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
1: దో దేర్ ఈస్
0: అతని టీచర్
1: యు నీడ్ ఎ గురు
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము ఇది బ్రహ్మము ఇది మిథ్యము ఇది సత్యము అని నిరూపించే దానికోసమే ఈ దేహం వచ్చింది.
1: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈజ్ ట్రూత్ వాట్ ఈజ్ బ్రహ్మన్ వాట్ ఈజ్ ఎటర్నల్ వాట్ ఈజ్ దట్ ఈజ్ ఫ్లీటింగ్ వాట్ ఈజ్ ట్రాన్సియెంట్.
0: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోవాలి నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నాను.
1: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
0: మీకు ఏమాత్రము నా సంగతి కించిత్తైనా ఇంకా తెలుసుకోలేదు.
1: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
0: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
1: నోబడీ కెన్ ఎస్టిమేట్ భగవాన్.
0: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
1: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్
0: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
1: అమంగ్ మెన్ ఈజ్
0: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
1: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
0: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
1: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్
0: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
1: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మ.
0: ఇది నా యొక్క సత్యం.
1: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
0: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి వారికి వారిగా నటించాలి పిల్లలకు పిల్లలుగా నటించాలి.
1: బికాజ్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీఈస్ ఇన్.
0: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
1: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
0: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
1: When a young boy walks with a walking stick, elders will make fun of him.
0: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
1: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
0: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
1: కిడ్స్ షుడ్
0: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
1: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
0: వేదాంత పిపాసులైన వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
1: దోస్ హు హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత
0: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ ది కోడ్ ఆఫ్ కాండక్ట్ టు ది హౌస్
0: ఎవరికి తగినటువంటి వారికి బోధిస్తుంటాను.
1: హి టీచర్స్ అప్రోప్రియేట్
0: టు ఇవన్నీ దేనికోసము?
1: వాట్ ఫర్ ఆల్ దిస్
0: స్వామిలో చేర్చుకునే కోసమని.
1: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
0: ఇది అంతా కూడా మీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
1: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
0: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
1: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
1: Really speaking, if you follow what all that you hear, you can redeem your lives.
0: ఇంకా క్రమక్రమేణా మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడివారు కూడాను కేవలం తెలివినేటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
1: ఇన్ ది డేస్ టు ఫాలో ఇన్ ఫ్యూచర్ ద బ్లైండ్ పీపుల్ అబ్సల్యూట్ ఫూల్స్ డన్సెస్ ఆల్సో షుడ్ డిక్లేర్ దట్ భగవాన్ స్వామి ఇస్ గాడ్.
0: మానసత్వం లోపల అప్పుడప్పుడు ఈ మాయ చేరిపోయి అనేక రకములుగా టెస్ట్ చేస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ మాయా దట్ గెట్స్ ఇన్ టు ది మైండ్.
0: మాయ టెస్ట్ మీరు ఏమాత్రము లొంగకండి.
1: నెవర్ సకమ్ యువర్ సెల్ఫ్ టు ద టెస్ట్ ఆఫ్ మాయా.
0: మీరు నెగ్గండి.
1: విన్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
0: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
1: దెన్ ది టెస్ట్ ఆఫ్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్ టు ద టేస్ట్ ఇన్ అవర్ లైఫ్.
0: మీ ప్రేమతత్వంలో మునిగిపోతుంది.
1: Drown yourself in that love.
0: ఇది అట్టిది ఇట్టిది అని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: Nobody can decide this way or the other.
0: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
1: So more than Veda, Vedanta is very essential.
0: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమతత్వం చాలా సులభమే.
1: More than that of penance, chanting and meditation, love is most important.
0: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
1: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
0: ఎన్ని మూటలు బియ్యం బీదలకు పెట్టావు, ఎన్ని తీరులు ఇతరులకు ఇచ్చావు, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కి ఈ లిస్ట్ అంతా పంపించు.
1: భగవాన్ విల్ నెవర్ కన్సిడర్ ద బ్యాగ్స్ ఆఫ్ రైస్ యూ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ద నంబర్ ఆఫ్ సారీస్ డిస్ట్రిబ్యూటెడ్, బెటర్ యూ షో టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్.
0: కానీ నాకు పంపించొస్తుంది భావమే.
1: బట్ వాట్ యూ షుడ్ సెండ్ టు స్వామి ఇస్ యువర్ ఫీలింగ్.
0: చిన్నగా కొంచెం పెట్టినప్పటికీ అది భావం నేను చూస్తాను. ఈ బాక్యము, ఈ ముంతలు, ఈ చీరలు, ఈ బ్యాగులు ఇవన్నీ నేను చూడను.
1: ఈవెన్ ఇఫ్ యూ సర్వ్ లిటిల్ హీఈస్ నాట్ బాదర్డ్ ద క్వాంటిటీ, హీ విల్ సీ ద క్వాలిటీ.
0: కనుక నేను స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
1: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
0: చిన్నదైనా సరియే,
1: లెట్ ఇట్ బి స్మాల్ ఎ ఫ్రాక్షన్.
0: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి?
1: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైమ్ టు బ్యాలెన్స్ కృష్ణ?
0: చిన్న తులసి దళంతో చూచింది.
1: ఎ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
0: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
1: కుచేల వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిష్ ఫుడ్.
0: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
1: వాట్ ఈస్ ద్రౌపది దట్ వాట్ ఈస్ ఇట్ దట్ షీ కుడ్ డూ ఎట్ ద టైమ్?
0: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క, రైస్ ముక్క చేతిలో పెట్టింది.
1: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
0: అక్షయం అక్షయంగా మారిపోయింది.
1: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
1: In the times of every incarnation, out of the little a fraction, you find the infinite coming out of it.
0: కనుక మనసులో ఉన్నటువంటి దోషమును మీరు దూరం చేసుకోండి.
1: So give up all the defects.
0: అహంకారమునకు దాన్ని నిర్మూలం చేయండి.
1: Kill the ego totally.
0: అత్యుత్తమమైనటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
1: Develop the spirit of surrender.
0: అప్పుడే మీకు ఆనందమైనటువంటి భాగ్యం లభిస్తుంది.
1: Then only you will have the good fortune of enjoying the bliss.
0: సార్,

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 31st of July 1996.

0: నియమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: వ్యాప్తి చేతనే రాజ్యములను సంపదలను కూడా పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వ్యాప్తి చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనము ప్రాప్తి, వ్యాప్తి చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: మరణము కూడాను వాక్కు చేతనే సంభవిస్తూ ఉంటుండాలి.
1: డెత్ ఆల్సో హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది స్పీచ్.
0: వాక్కే మానవులకు ప్రాణం.
1: దిస్ టాక్ ఇస్ ది లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: వాక్కే జీవితమునకు వెన్నెముక.
1: ది సెన్స్ ఆఫ్ టాకింగ్ ఇస్ ది బ్యాక్ బోన్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: వాక్కు మహత్తరమైన శక్తి కలిగినటువంటిది.
1: స్పీచ్ హ్యాస్ మైటీ పవర్.

0: ఓ నాలుక రసగ్ని, మధురమైన పుట్టి రసము కలిగిన జాలవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ ఆల్ స్వీట్నెస్,
0: మధుర ప్రియత్వం, చాలా ప్రియమైనటువంటి దానవు నీవు.
1: ఓ టంగ్, యు ఆర్ వెరీ డియర్ వన్,
0: సత్యం హితం త్వా, ఈ సత్యములు కూడాను హితము గను మితము గను కలిగేటువంటి దానవు.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే,
0: ఓ సత్యమా, ఓ యొక్క నాలుక, నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను హాస్యాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్, డు నాట్ యువర్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ స్లాండర్, క్రిటిసిజం అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: దివ్యమైన మధురమైన భగవత్ నామాన్ని చక్కగా స్మరించు, భగవత్ నామాన్ని పరులకు తెలిపించు, మంచి మాటలాడు, మధురమైన మాటలాడు, ఉద్రేకముగా మాట్లాడద్దు.
1: యు చాంట్ డివైన్ స్వీట్ నేమ్ ఆఫ్ ద లార్డ్, టాక్ స్వీట్లీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్.

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ఎ సీక్రెట్ స్వీట్ నావెల్ డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్
0: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై
1: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్
0: సమాజమును సతమతమ చేయుచున్నది.
1: The whole society is confused.
0: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
1: The present day advancement of civilization is beyond all limits. There's no discipline and morality. And the whole society has transformed into fire.
0: ఈనాడు సమాజములు అనేక రూపములుగా అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
1: The society is divided into minute fragments. The unity is totally lost and so it is full of restlessness.
0: Kulamatamala bhedamam chetanu
1: because of the differences of caste and
0: rantiya duradhamanam chetanu
1: because of regional attachments
0: inka aneka rakamulain pinti yokka vanchana chetanu
1: various kinds of desires
0: garshanalu
1: conflicts
0: raktavahamalu
1: bloodshed
0: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
1: ఆల్ దీస్ థింగ్స్ మేడ్ ది సొసైటీ ఎ గ్రేవ్యార్డ్.
0: ఈనాటి మానవత్వము సత్యనిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
1: ఇన్ ది ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ది ఎటర్నల్ ట్రూత్ ఇస్ ఫర్గాటన్ అండ్ మ్యాన్ కైండ్ ఇస్ ట్రేడింగ్ అలాంగ్ దట్ ఎఫీమరల్ ట్రాన్షియల్ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ టోటలీ రెస్ట్లెస్.
0: మానవుడు భౌతికంగా వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ from the worldly point of view and in science
0: kaani naitikanga chudra vimarsanam kevalam asurya sampatto kodinatundi oka maatalu cheta manavulanu baadinchi idi tana yokka swartha swapriyojana nimittamai jeevitamulo vyaktham cheskuntunnadu.
1: But from the moral point of view, ethical point of view, he indulges himself in mean criticism, downright jealousy, and harms everybody, and spends his life in selfishness and self-interest.
0: దేనిని ప్రేమించిన తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
1: Whatever man loves, it is only for his own self.
0: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
1: Man doesn't love anything for the object's sake. He loves it for his own self.
0: Aanu biddalu tallidandrulu sahitamu tana nimittamai taanu premistunnadu kaani aanu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
1: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
0: Sarvatra swarthamu swapriyojaname తాండవమాడుచున్నది.
1: Everywhere the selfishness and self-interest is dancing.
0: ఏది తలచినా ఏది చెప్పినా ఏది చూచినా ఏది విన్నా అన్నింటికి నీ వెనుకల స్వార్థము కదులుతూనే ఉంటున్నది.
1: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
0: ఈ నాటి మానవుడు స్వార్థమునకు సేవకుడై స్వార్థము చేతిలో కీలుబొమ్మ వలె జీవిస్తున్నాడు.
1: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
0: స్వార్థమే లేకుండా సప్రమే యోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
1: He doesn't step ahead even a single step if he has no selfishness.
0: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగింది.
1: Today you find the advancement in the field of technology.
0: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం.
1: This is an increase in the field of science.
0: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి ఒక శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
1: Man has advanced in the field of electronics and computers.
0: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి ఒక రూపము ధరిస్తుంటాడు.
1: Out of atomic power, he has invented so many machinery and instruments.
0: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
1: He is victorious in space travel.
0: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
1: On the other hand, there is political and economic agitation.
0: కుల మత ప్రాంతీయ దురభిమానములు.
1: There is misdirected attachment towards the region and religion.
0: విద్యార్థుల అల్లకల్లోలములు.
1: Student agitations.
0: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవచ్చు.
1: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
0: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణ క్షణములకు కూడా దిగజారిపోతున్నది.
1: The modern man is losing the moral value moment to moment.
0: నైతిక ధార్మిక ఆధ్యాత్మికమునందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
1: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
0: సకల శాస్త్ర పురాణములు చదివిన పండితులు,
1: a scholar who have gone through all sacred texts,
0: సత్య ధర్మములు ప్రచారము గావించేటువంటి యొక్క మహనీయులు కూడాను,
1: noble souls who propagate the principles of truth and right,
0: ఈ సంకుచి హృదయం చేతనే అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కలహములకు కాలు దువ్వుతున్నారు.
1: Because of narrow mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
0: ఇట్టి గణులైనటువంటి వారు కూడాను, విద్యావంతులైనటువంటి వారు కూడాను, వివేకవంతులైనటువంటి వారు కూడాను, మేధావులైనటువంటి వారి గంట కూడాను ఈ సంకుచిత భావములు ఆవిర్భవించి, నీ మతము నా మతము, నీ సిద్ధాంతము నా సిద్ధాంతము, నీ గురువు నా గురువు అనేటువంటి బోధనల చేత జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
1: The mighty people, educated people, men of excellence, intellectuals, they argue and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
1: There are many, many intellectuals who view multiplicity in unity, but there are very few sacred people who can understand unity in that.
0: పూర్వము కంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
1: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
0: దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind it?
0: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
1: When we investigate clearly we will understand the remnants of animal behavior in man is responsible.
0: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
1: The time is the standard and very important.
0: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైనప్పుడు నువ్వు వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: He's only true man who will not waste a moment of time which is sacred.
0: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి స్నేహితుడు కాదు.
1: This valuable time is a friend of none.
0: దీని యొక్క కాలచక్రము ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
1: It is impossible for anybody to change.
0: కాలమును అందరూ అనుసరించవలసిందే, కానీ కాలము ఎవరిని అనుసరించదు.
1: Everyone will have to follow time. Time will never follow anybody.
0: కాల కాల ప్రపన్నానాం కాల కిమ్ని కరిష్యతి. కాలమును కారుడు మింగుతున్నాడు.
1: It's only the master who swallows this time.
0: కాలము కాయాన్ని మింగుతుండాలి.
1: It is the time that consumes the body.
0: కనుక కాయమునకు అధిపతి కాలము, కాలమునకు అధిపతి కారుడు.
1: Therefore the master of this body is time and the master of the time is God.
0: ఆ కాలుడే దైవ స్వరూపుడు.
1: The time is very form of divinity.
0: ఈనాటి మానవుడు అట్టి కాలస్వరూపుణ్ణి విస్మరించి కేవలం భౌతిక లౌకికమైనటువంటి సుఖ సంతోషం నిమిత్తమై కాలమును వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man has forgotten the time which is very much divine and is wasting his time in worldly pleasures.
0: పారమార్థికమే ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
1: He finds himself the reflections in these paramarthika vyavaharika.
0: Samudramu leka alalu levu.
1: Without ocean you don't find waves.
0: Alalu leka nirugu levu.
1: When there are no waves, no foam either.
0: Ee nirugu alalu aasrayinchi untundadi.
1: The foam is associated with the wave.
0: Alale lekunda nirugu ledu.
1: When there are no waves, no foam.
0: Samudramu lekunda alalu levu.
1: Without ocean, no waves at all.
0: సముద్రము అలలు మెరుగు అని మూడు విధములుగా మనం భిన్న భిన్నంగా మనం విభజిస్తున్నామే, కాని మూడింటి యందు ఉన్నది నీరు ఒక్కటే.
1: We classify as three different states, the ocean, waves and foam.
0: నీరు యొక్క గుణము కూడా ఈ మూడింటి యందు ఒక్కటే.
1: The quality of water is present in all the three.
0: చల్లదనము, తెల్లదనము, మాధుర్యము, ఇవి నీటి యొక్క గుణములు.
1: The qualities of water or cold and also sweet.
0: ఇది అన్ని కూడా పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
1: They all come out of spiritual aspect, paramarthika.
0: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
1: Out of this ocean of Satchidananda, beings the waves originate.
0: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
1: It is only the life of these beings that is the divinity.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలం.
1: When we understand the unity in all these three, we can experience the true bliss.
0: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
1: They are called waking state, dreaming state and the deep sleep.
0: జాగ్రత్త అంటే అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
1: The one who experiences the waking state is the same one.
0: దృశ్యములో అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
1: The dreamer is the very same individual.
0: సుషుప్తి యందు ఆనందించేది అదే వ్యక్తి.
1: The one that delights in the deep sleep.
0: కానీ జాగ్రత్త సుషుప్తులనేటువంటి కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
1: The position and the time and experiences differ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
0: కానీ పారమార్థికమును విస్మరించి కేవలం లౌకికమైనటువంటి యొక్క జీవితమునే ఆశించి
1: ఫర్గెటింగ్ ది స్పిరిచువల్ ఆస్పెక్ట్ అండ్ టేకింగ్ దిస్ వరల్డ్ ఇస్ వెరీ ట్రూ,
0: ఈ వ్యవహారమే సరి అయినటువంటి యొక్క జీవితమని విశ్వసించి కేవలము స్వప్న దృశ్యమును చూచి భ్రమించినట్టుగా ఉంటున్నది.
1: టేక్ ఆల్ దట్ ఈస్ అపేరెంట్ హియర్ యాజ్ ద మెయిన్ అండ్ ది ఎండ్.
0: ఈ స్వప్న దృశ్యములు ఏనాటికి నీ సత్యము కాదు.
1: All this scenario of a dream is not true.
0: కలలో చూచిన మేడలు మిద్దలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
0: Adhe vidhamugare.
1: Similarly,
0: ee vyavaharikamainatundi jeevithamlo anubhavincheetundi sukadukkumlanni kudanu swapna drushyamule.
1: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world are the dream.
0: పారమార్థికం నుంచి ఆవిర్భవించినటువంటివి.
1: దే ఆల్సో ఒరిజినేట్ అవుట్ ఆఫ్ పారమార్థిక స్పిరిచువల్.
0: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ వరల్డ్ అండ్ స్పిరిచువల్.
0: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
1: వెన్ యూ అండర్స్టాండ్ ది అండర్లైన్ యూనిటీ బిట్వీన్ ది టూ, వీ కెన్ అండర్స్టాండ్ ది పర్పస్.
0: సుఖదుఖములను అందించేటువంటిది మనసే.
1: It is only the mind that puts man to pleasure and pain.
0: Manase moola karanam.
1: Mind is mainly responsible.
0: Manayeva manushyanam karanam bandhamochayuhu.
1: It is the mind that binds man and gives liberation.
0: Ee bandhamochamunaku manasu karanamainappudu mana yokka vimukti kudunu manase karanam.
1: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
0: Ee naati prapanchamunandu ఈ అశాంతి నియమం చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
1: టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ రెస్ట్లెస్నెస్, టు ఎస్టాబ్లిష్ దిస్ ఎటర్నల్ ట్రూత్, ఎ న్యూ ఆర్డర్, ఎ న్యూ సొసైటీ ఇస్ నాట్ రిక్వైర్డ్.
0: దీనికి కొత్త మతము అక్కరలేదు.
1: New religion is not needed.
0: Kotta vidhanam akkaraledu.
1: New procedure not necessary.
0: Kani okkati matram satyam aa kavali.
1: But the truth is the one truth is necessary.
0: Pavitramainatti manogunamulu kaliginatvanti okka stree purushulu avasaram.
1: Men and women with sacred minds are very essential.
0: Pavitra mano hrudayulainatti stree purushulu undinappude aa rajyamu divyamainatti rajyanga దివ్యమైనటువంటి పరిపాలనంగా జరుగుతుంది.
1: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
0: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
1: In that country, these noble souls, men and women can thrive. Where there is purity and character.
0: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
1: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
0: ఆధ్యాత్మికమే లేకుండా నీతి దీపించదు.
1: When there is no spirituality, the morality cannot sustain.
0: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
1: దేర్ఫోర్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద మ్యాన్షన్ ఆఫ్ మొరాలిటీ.
0: నీతి అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
1: ఆన్ దిస్ వాల్ ఆఫ్ మొరాలిటీ వీ షుడ్ లే డౌన్ ద రూఫ్ ఆఫ్ ప్యూరిటీ.
0: అదే లైఫ్ యొక్క భద్రత.
1: దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లైఫ్.
0: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
1: Is not enough by raising walls.
0: పునాదులు త్రవ్వినంత మాత్రమున చాలదు.
1: Is not enough if you dig foundation.
0: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
1: When you put the roof, the life is complete.
0: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
1: And so self confidence is the foundation.
0: Self satisfaction is wall.
1: Self satisfaction is the wall.
0: Self sacrifice is roof.
1: Self sacrifice is the roof.
0: Self realization life.
1: Self realization is life.
0: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించవలనన్నా
1: ఎక్స్పీరియన్స్
0: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
1: వీ షుడ్ లే డౌన్ ద ఫౌండేషన్ స్ట్రాంగ్ ద స్పిరిచువాలిటీ.
0: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడా ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
1: ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ దే ఆర్ బేస్డ్ ఆన్ ది స్పిరిచువాలిటీ.
0: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద రెప్యుటేషన్ ద గ్లోరీ ఆఫ్ భారత్ రెస్టెడ్ ఆన్ స్పిరిచువాలిటీ.
0: అనేక మంది మహనీయులు, అనేక మంది ఉత్తమ స్త్రీలు, పతివ్రతామ తల్లులు, పవిత్ర హృదయులు, దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు, జన్మించటం చేతనే భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
1: The Bharat earned such a great name because of noble souls, women of chastity and character, the great sons of this country.
0: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
1: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
0: Nirata satya praudhi dharani nelina harishchandrudi darabasi chanagaleda.
1: Harishchandra, who ruled this entire kingdom, holding on to the truth completely with all passing all problems, has he not left this world?
0: Yella lokamulelu yosaku sri nalaraju tanaventa bhumini gonuchuchanana.
1: King Nala, who ruled the whole world, could he carry with him even a fraction of
0: land? Kutayugambunaku kutayugambunaku meru chekurchu అలరాజు తన వెంట ఏమి గునియే.
1: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
0: ఎవ్వరు కూడా ఏమీ తీసుకుని పోలేదు.
1: నో వన్ హాస్ టేకెన్.
0: వారి ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
1: బట్ దే హావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
0: ఇంకా స్త్రీలయ్యిండు.
1: దెన్ అమంగ్ విమెన్,
0: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
1: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సెట్ అన్ ఐడియల్.
0: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
1: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
0: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
1: In spite of all problems, anxieties, inconveniences, she could bear all the suffering.
0: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
1: Today is no one is bothered of the sacred heart.
0: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
1: No one is mindful of character.
0: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
1: Only this worldly money is needed.
0: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ
0: నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.

0: ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
1: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ హీ నాట్ హ్యాపీ?
0: ధన కనక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
1: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
0: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
1: వెన్ వన్ ఎక్స్ప్రెసెస్ ద డివైన్ ఫీలింగ్స్ వన్ విల్ హ్యావ్ పీస్ ఇన్ మైండ్.
0: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
1: మ్యాన్ టుడే సేస్ దట్ హీ లవ్స్ హీ లవ్స్.
0: నిజముగా ఈ ప్రేమంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ లవ్.
0: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడా రాస్తుంటారు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ.
1: యు ఆస్క్ ఎనీవన్, అవర్ స్టూడెంట్స్ ఆల్సో రైట్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ.
0: ఏమిటి ఐ లవ్ యూ, ఏమిటి ఈ లవ్,
1: వాట్ ఈస్ దిస్ లవ్?
0: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు ప్రక్కింటి వాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వాణిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
1: Right from the bed, right from the time we get up from the bed and then go back to bed, if we don't love our very neighbor,
0: vyaktulani manam preminchatam ledu,
1: we don't love our very own parents,
0: vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avtaru.
1: When you love individuals, you can also love the mighty power.
0: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivattamu okkade.
1: The very divinity in all individuals is one.
0: Eko vasi sarvabhutantaratma.
1: There is only one present in all beings.
0: కనుక అందరి ఎందు ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఎవరిని ద్వేషించవద్దు.
1: డోంట్ హేట్ ఎనీ వన్.
0: అద్వేష్ట సర్వభూతానాం.
1: డోంట్ హేట్ ఎనీబడి.
0: కనుకనే ఉపనిషత్తులు ఉద్దిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
1: సో ఉపనిషత్ డిక్లేర్డ్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్.
0: జాగ్రత్తగా ఉంటుండు.
1: Be careful.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
1: Whomsoever you salute, pay obeisance, will go to God.
0: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని మీరు విమర్శించినా దూషించినా అది కూడా భగవంతునికే చేరిపోతుంది.
1: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
0: భగవంతుంటి ఎవరు?
1: Who is God?
0: ఏదో ఒక దేవాలయమునందు ఏదో ఒక క్షేత్రమునందు మాత్రమే ఉన్నాడని కాదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇన్డ్వెలర్ ఈజ్ గాడ్.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హిస్ బాడీ.
0: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: We are neglecting such a body.
0: దేహం అనేది ఇల్లు దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకువరచి.
1: You have to clean and decorate the body.
0: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land. He is present one's own body.
0: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
1: Man has to investigate the nature of such a truth.
0: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
1: As this eternal fundamental truth is forgotten, the life today is
0: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
1: When this truth shines brilliantly within, all our actions are bound.
0: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు.
1: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్రైచియస్నెస్.
0: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
1: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
0: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
1: ఎవ్రీ లుక్ డజన్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
0: ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినది.
1: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
0: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయినది.
1: All desires are full of selfishness and
0: మానవుడు లేని చైతన్యం చల్లబడిపోయినది.
1: The awareness in man has calmed down.
0: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
1: Senses are dancing freely.
0: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయినది.
1: To say the truth, the man

0: ఇన్ హ్యూమన్ క్వాలిటీ ఇస్ రూయిన్.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొట్ట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్నదానికి కూడా ఉద్రేకములు.
0: In every simple thing, agitation,
1: ద్వేషములు,
0: hatred,
1: అసూయలు,
0: jealousy,
1: అహంకారములు,
0: ego.
1: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్టవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణేతన యొక్క హృదయంగా ఉండాలి.
0: The compassion should be
1: his heart. ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృత్ ప్లస్ దయా ఇస్ హృదయ.
1: దయ కలిగినటువంటిదే హృదయము.
0: దట్ ఈస్ ద హార్ట్ విత్
1: కరుణ.
0: దట్ ఈస్ కంపాషన్.
1: ఆ కరుణ లేనిటువంటి హృదయము కఠినమైన హృదయమే.
0: Without compassion, the heart is a stone.
1: ఈ కఠినమైన హృదయం లోపల కఠినమైనటువంటి భావాలే ఆవిర్భవిస్తాయి.
0: In the stony hearts, only stony heart feelings originate.
1: పులి లోపల మేక గుణములు పుడతాయా?
0: In a tiger, do you expect the qualities of a goat?
1: క్రూర మృగమునందు క్రూర గుణములే పుడుతుంటాయి.
0: You find only wicked qualities.
1: అది క్రూర తత్వాన్ని అనుభవిస్తుంది.
0: They only spend the wicked.
1: తన ప్రవర్తనంతా కూడా క్రూరంగానే ఉంటుంటాయి.
0: The entire behavior is wicked.
1: ఆకలి కొన్నదే అని పులికి మనం పూరి చపాతి ఇస్తే అది భుజిస్తుందా?
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: మాంసమే దానికి రుచి.
0: It delights, it tastes only meat.
1: కనుకనే భౌతికమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్
1: సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమనే త్యాగరాజు చెప్పారు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు
0: త్యాగరాజు. హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్.
1: అలాంటి త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంకటములు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు mind wavered in times of problems and difficulties.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: He could not bear the suffering.
1: ప్రాణ సమానంగా ఆరాధించుచున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: He could not find the idols of సీతారామా.
1: నేనెందు వెతుకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్లకంతా వెతికాడు.
0: He started searching for those idols. Where shall I search for you?
1: విసుగెత్తింది మనస్సు.
0: The mind was disgusted.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: Then he was angry.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడని నేను భ్రమించాను.
0: రామా, ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు నువ్వు రామచింతనే చేస్తున్నాను?
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Ramachintanah.
0: I always chant Rama's name.
1: Karaku nanu shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane naa baadhanu neevu nivarana cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్ హిస్ మిస్టేక్.
1: రామ, నీలోనే ఇది శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా,
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా,
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
1: సూచ

0: With that highly intelligent noble Bharata, I will serve you, will worship you. You have got mighty power.
1: మీ అందరికీ ఈ విధంగా రావాలనుకుంటే నీకు శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worship you, serve you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand here.
1: సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా, ఏ లండన్, 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్?
1: వాళ్ళకి పవర్ ఇస్తున్నా?
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ దే ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ దే ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్స్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ ఎన్ ఇంటెలెక్చువల్. దివ్య భావం
1: కూడా అందులో ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తు వాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ డివినిటీ ఇన్ మ్యాన్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వీనియన్స్.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: ఇట్ హాస్ టు బి మెజర్డ్ అప్రోప్రియట్లీ.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: దట్ లవ్ ఈస్ టు బి నోన్ బై ద మోడర్న్ మ్యాన్.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: Vesame lekundina samajamlo ashantiki avakashame undadu.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: Samajam shanti badalto tulutuvagavalanna.
0: In order to have peace and security in society,
1: prema tattvanni pinchukovali.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్స్ హూ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్నే ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ.
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్లా వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin.
1: ఇక్కడ ప్రారంభమై తిరిగి చుట్టి చుట్టి చుట్టి చుట్టి వచ్చి అక్కడనే చేరిపోవాలి. అదే పూర్ణము.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: కనుక ఈ పూర్ణం అనేటువంటిది ఎట్లా ఉండాలంటే పూర్తి ఒక విధమైనటువంటి గుండ్రంగా ఉంటుండాలి.
0: This fullness, totality should be a circle.
1: ఈ పూర్ణమును కొంతవరకు అర్థంగా చెడిపినప్పుడు ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సీ అనేటువంటి రూపంలో ఉంటుండది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుండది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow and start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga peddani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kudano maroka arthamu.
0: Now the meaning is the one.
1: Dukaram ajnanamu. Dukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga Purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundi de Purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ విల్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: Adiye nijamainatundi bhakti prapattulu yokka prabhavam.
0: That is the effect of true devotion and surrender.
1: Kaani ee naadu mandi paripurnanga ledu.
0: Today ours is not full.
1: Aithe ee vidhanga undi.
0: How is it?
1: Edo kontha korata galigi untundali.
0: There is shortage to certain extent.
1: Ikkada prarambhamaindi ikkadiki vachi nilchindi madhyalo pedda agadhamainatundi అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ ఎండ్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఇన్ బిట్వీన్ దేర్ ఇస్ ఎ బిగ్ వ్యాలీ.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుకనే పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: డిఎన్ఎస్ అలవెన్స్ కూడా ఇవ్వరు.
0: They don't receive dearness alone.
1: Anaga purnamaina hrudayanga undinatunte valiki bhagavantuni yokka anugraham paripurnanga untuntadi.
0: Meaning the one with fullness in his hearts.
1: Kanukune navavidha margamlo praveshinchi
0: he receives full grace.
1: Ye margamlaina oka danini paripurnam gavinchukotamu sadhakulu yokka pradhanamainatunte yokka satya tattvamu.
0: He follows one of the paths of devotion and attains that fullness. That is the nature of truth.
1: ఏమిటి ఈ నవవిధ మార్గములు?
0: What are these nine paths?
1: శ్రవణం,
0: listening,
1: కీర్తనం,
0: singing,
1: విష్ణు స్మరణం,
0: chanting,
1: పాదసేవనం,
0: service,
1: వందనం,
0: salutation,
1: అర్చనం,
0: worship,
1: దాస్యం,
0: service,
1: స్నేహం,
0: friendship,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎట్టి స్నేహం?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఫ్రెండ్?
1: ఈనాటి కలియుగ స్నేహం ఆ స్నేహము.
0: ఈజ్ ది ఫ్రెండ్షిప్ ఆఫ్ కలియుగ.
1: పాకెట్ లో మనీ ఉంది, ఫాదర్ పొజిషన్ చక్కగా ఉంటుంది, అందల మంది హలో హలో హలో అని వచ్చి చూస్తారు.
0: వెన్ దేర్ ఇస్ మనీ ఇన్ ద పాకెట్ and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu.
0: There's no money in the pocket.
1: Father retired aipoyina.
0: Father retired.
1: Ek minister tappipoyindi.
0: He lost the position.
1: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye anu kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: Ilanti sneham snehala.
0: Can that be a friendship?
1: Idi kevalamu తాత్కాలికమైనటువంటి ఒక సంబంధం.
0: దిస్ ఓన్లీ టెంపరీ రిలేషన్.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛనతో కూడినటువంటి స్నేహం.
0: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫిజికల్ వరల్డ్లీ డిజైర్స్ అసోసియేషన్.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట జంట ఇంట ఉండి కంటే వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ఫ్రెండ్షిప్ దట్ ఫాలోస్ యూ లైక్ ఎ షేడ్ ఆఫ్టర్ యూ విత్ యూ ఆల్వేస్.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితులు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రెండ్ గాడ్. Who is with you continuously like an eyelid follows you.
1: Ah, bhagavantunto manamu friendship cheyali.
0: So we have to develop friendship with God.
1: Sarva vidhamulainatundi badalu kodanu nivarana kagalavu.
0: He will cure all sorts of problems.
1: Ee sneham chesinappudu rendu kudunu ekamaipothundi.
0: Out of this friendship both become one.
1: Kanukane Jesus kudanu modalu thanu samajamlo praveshinchinappudu I am the messenger of God annadu.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: Anaga aa bhagavantuniki naaku etti sambandham ledu, athani aagyanu maatram sirasavahistunnanu.
0: I have no direct relationship with God. I follow his command.
1: Kaani athaniki samipanga samipanga poyetundi vidhanamunu gurtinchi sadhana salipi tarvata karukunnadu, I am the son of God. అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను సకృత స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: ప్రతి
1: వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: మన భారతదేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: ద భారత్ డిపెండ్స్ ఆన్ స్పిరిచువాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ అండర్స్టాండ్.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: వెన్ వన్స్ స్పిరిచువాలిటీ ఇస్ లాస్ట్ భారత్ విల్ బి.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: వెన్ భారత్ ఇస్ పుట్ టు రూయిన్స్ ద హోల్ వరల్డ్ విల్ బి రూయిన్స్.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుంది.
0: దేర్ఫోర్ హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి కూడా చాటాలి.
0: యూ షుడ్ ప్రాపగేట్ స్పిరిచువాలిటీ టు ఎవ్రీ స్ట్రీట్.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: బికాస్ స్పిరిచువాలిటీ
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: వీఆర్ సరౌండెడ్ బై ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్.
1: మానవత్వమే నశించిపోయింది.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ గో.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: వీఆర్ ఓన్లీ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ బిహేవియర్.
1: మానవులు అవుతాము.
0: When do we become human?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When we have good mind and a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born through that manu. So his name is Manuja.
1: మను,
0: who is manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధన సల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వారు చెప్పేటువంటి న్యాయాలంతా కూడాను మను ధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in a modern dharma.
1: Bodhisthunnaru aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamunu patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali nyayam desha kaala paristhitini prabhavaniki atheetamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Ee manu yokka vishayanni kodu ee naadu marchipoyinaam manam.
0: And today manu is totally forgotten.
1: Kautinyudu, ee Kautinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics,
1: ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinaam. Economics ani pettukoni dantlo aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: ఈనాడు ఈ ఎకనామిక్స్ యొక్క దోషము చేతనే బ్యాంకులంతా డ్యూటీలు అయిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎకనామిక్స్ ఆల్ బ్యాంక్స్ ఆర్ బ్యాంక్.
1: ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కౌటిల్య.
1: సత్యవాక్ పరిపాలన,
0: అడిరెన్స్ టు ట్రూత్.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర సాక్రిఫైస్ వైఫ్ అండ్ సన్ టు అప్హోల్డ్ ట్రూత్.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞలు శిరసా వహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతా కూడా మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్ యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్
1: సోల్. భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
0: The devotion to parents as demonstrated by Shravana Kumar.
1: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no use in
1: having him. గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: vela yuvalamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: కనుక తల్లిదండ్రుల యొక్క భక్తిని శ్రవణ కుమారుడు ప్రపంచానికి బోధిస్తూ వచ్చాడు. ఆ శ్రవణ కుమారుడు యొక్క తత్వాన్ని మన పిల్లలకు బోధించాలి.
0: డివోషన్ టు పేరెంట్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్ బై శ్రవణ కుమార. వీ హావ్ టు టీచ్ ఇట్ ఎగ్జాంపుల్ క్లియర్లీ.
1: ఇంకా గురు భక్తి లోపల ఏకలవ్యుడు.
0: డివోషన్ టు టీచర్ ఏకలవ్య.
1: అలాంటి పరిస్థితి లోపల దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని, ఈ సమాజ క్షేమం కోసమని, లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందే లేకుండా
0: అండ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that Lord.
1: Tanu vicharachanalu poduva kattulu isukoni podustunnaru.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune angedu narayan narayan narayan.
0: That young boy didn't say mother, father, he said narayana.
1: Vicharachanalu poduva daitya kumarudu maati maatiki wo పన్నదశాయి. భగవంతుడా,
0: ఇసర్ ఓ గాడ్
1: అని నుతించెను కాని
0: హీ ప్రైజ్ హిమ్.
1: తా కన్నుల నీరు తేడు.
0: హీ నెవర్ షెడ్ ఎ టియర్.
1: కన్నుల నీరు ఏమాత్రము తేలేదు.
0: హీ నెవర్ షెడ్ ఎ టియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖమునకు కంటినీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాదుడు లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ షెడ్ టియర్.
1: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటినీరు నింపకూడదు.
0: వీ షుడ్ నాట్ షెడ్ టియర్ ఫర్ దిస్ టెంపరరీ ఎఫీమరల్
1: ట్రాన్స్ఫర్. ఎవరి కోసం కంటినీరు నింపాలి?
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వీ షెడ్ టియర్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: వీ షుడ్ షెడ్ ది టియర్స్ ఆఫ్ జాయ్ ఫర్ గాడ్.
1: కనుకనే నారములు అనగా నీరు.
0: సో నారములు మీన్స్ వాటర్.
1: నయనములు అనగా కన్నులు.
0: నయన ఆర్ ద ఐ.
1: సరే, ఆ నీరును కన్నులతో ఇచ్చినప్పుడే నారాయణములు అయిపోయింది. నారాయణ అనగా ఏమిటి? నయనము నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే. ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందని.
0: There is an intimate relationship between you and Narayana.
1: ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యువర్ బాడీ యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనులం కాదు.
0: యు ఆర్ నాట్ ఎన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనులమే.
0: యు హావ్ బీన్ ఎటర్నల్.
1: సనాతన ధర్మమే మన మానవ ధర్మము.
0: దాట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో.
1: ఏది కాదు? నవ. కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనం కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూలిపోయిందో విడిపోయిందో అది మనం రోత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనం.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్ ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై ఇట్ ఇస్ ఎ సెక్యులర్
1: స్టేట్ లేని పదం. ఇదంటాను
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: ఎవరిని బాధించకూడదు.
0: ఇట్స్ నాట్ హార్మ్.
1: ఎవరిని దూషించకూడదు.
0: ఇట్స్ నాట్ క్రిటిసైజ్.
1: మతాన్ని విమర్శించకూడదు. ఏ దేవుని కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దానిని అనుసరించు. దీనితో ఎవరి అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబీ, ఖీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all but sweetness is one.
1: Jorastrani, Christani.
0: You may say Jorastrani.
1: Ivanni kudunu namamule.
0: Their name.
1: Anninti endu undinatvanti okke divyattam.
0: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopala, kalahamulu abhiruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
0: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
0: యాజ్ యువర్ మైండ్ ఈజ్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: డైవర్ట్. అంతా ఒక్కడే,
0: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనము పిల్లలకు బోధించాలి.
0: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
0: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
0: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
0: When this equal mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manamu bhagavantuni poojistunnam.
0: We worship God.
1: Ee vidhanga poojistunnam.
0: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
0: We don't say this should be the result of the fruit of our worship.
1: Ulla jaatulu veru poojalu okate.
0: Flowers are of different types, but worship
1: darshanammulu veru daivammu okkade.
0: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
0: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
0: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
0: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
0: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
0: వెన్ వన్ ఈజ్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్,
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
0: ఎ పాపర్ మే ఈట్ జస్ట్ పాస్.
1: అన్నములవి వేరు, ఆకలి ఒక్కటే.
0: బట్ ది అపిటైట్ ఈజ్ సేమ్.
1: దాహమైనప్పుడు
0: వెన్ వన్ ఈజ్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకుంటాడు.
0: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, కూల్ డ్రింక్ తాగుతాడు.
0: ఏ రిచ్ మ్యాన్ డ్రింక్స్ కూల్ డ్రింక్.
1: ఇవి రెండు మన దాహాన్ని తీర్చినవే కాని,
0: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
0: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒక్కటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు
1: ఆల్. అడవులు ఎందున్నా,
0: ఏదైన
1: ఆకాశంలో పట్టణంలోనున్నా,
0: సిటీ
1: పల్లెనున్నా,
0: విలేజ్
1: చుట్ట మీద
0: కట్టేటబడి
1: ఉన్నా, దైవం ఒక్కడే.
0: వాట్ ఎవర్ మే బి, గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం, ట్రూత్ ఈజ్ గాడ్.
0: దట్ ఈస్ ద ట్రూత్. Truth is God.
1: ఇది రెండోది కాదు.
0: No two.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్. ఇప్రా బహుదా వదంతి.
0: Truth is only one, not two.
1: దీ తండర్లో నీరు ఉంది.
0: దిస్ తండర్ హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
0: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
0: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
0: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
0: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
0: Vaari.
1: Ani water okkate kada.
0: But water is one.
1: Karuka desha bhashalu yendu vyathyasam gocharinchavachunu kaani padartham yokka tattvam paratattvam okkate.
0: Therefore there may be differences in respect of languages, but the material is one and same.
1: Karuka itti paratattvanni manamu vaaku cheta kaapadukovali.
0: Therefore we have to keep and preserve by this speech.
1: Adika bhashalu ye matramu manam pravesha pettakoddu.
0: We should not talk too much.
1: Manaku chese paapamunu nalugu.
0: Man commits four types.
1: Idi pillalaku chakkaga meeru bodhinchali.
0: Teach well to children.
1: Modati paapam emiti?
0: What is the first sin?
1: Asatyam anatam modati paapamu.
0: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండో పాపము.
0: సెకండ్, ఎక్సెసివ్
1: త్వరలో దూషించడము మూడో పాపము.
0: క్రిటిసైజింగ్ అదర్స్,
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
0: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్లు వారు చెప్పినది ఒకటి, చేసినది ఒకటి, ఇదే పాపము అన్నాడు.
0: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్స్ వాట్ యు థాట్, దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరులు.
0: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
0: హి ప్రే.
1: ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణై గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణభో, ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
0: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
0: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
0: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
0: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీలు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస, మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
2: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపము. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
2: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకో వసి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
2: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
2: బాడీ ఇస్ ఫిజికల్,
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము,
2: దట్ ద బాడీ ఇస్ వీక్,
1: ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ ఇట్ విల్
1: శతవర్షముల దాకా మితము చెప్పిది కాని,
2: 100 years is the limit,
1: నమ్మరాదా ఈ మాట నమ్మనమ్మను.
2: Do not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు, ఏక ముదివియందు, ఏక ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుక లేదు.
2: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
2: దట్ డెత్ ఇస్ సత్యము,
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
2: సో లాంగ్ యూఆర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
2: ఐ టీచ్ ఆల్.
1: మరణపు కొంప,
2: బాడీ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
2: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీన్ చలనము పొందు దుంప,
2: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
2: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల విలంబు మన మెప్పు దలంప,
2: ఇట్ ఫుల్ ఆఫ్ బోన్.
1: నే నిశ్చలమని నమ్మబోకు మనసా.
2: ఓ మైండ్, డోంట్ థింక్ దట్ బాడీ
1: అనురాధములు ఆశ్రయించది.
2: సరెండర్ టు గాడ్.
1: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
2: ఐ నో దట్ ద బాడీ
1: స్టెప్, కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
2: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
1: ఈ దేహమును ఎవరు రక్షించుకోగలరు?
2: Who can protect this body?
1: ఎవరి చేత కాదు.
2: It's not possible to anyone.
1: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
2: This is like a water bubble.
1: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
2: Mind is like a mad
1: body. Body is like a water bubble.
2: Body is the water bubble.
1: Don't follow the body.
2: Don't follow the body.
1: Follow the mind.
2: Don't follow the mind.
1: The conscience. ఇది ఆత్మతత్వం.
2: Follow the conscience. That is the
1: conscience. నీ విట్నెస్, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
2: The conscience, the witness, know your ఆత్మ.
1: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
2: ఇట్ వాజ్ శంకర హు సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
1: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
2: ఇన్ చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్ వి షుడ్ సీ దట్ దే విల్ హావ్
1: వాడే
2: సేక్రెడ్ థాట్స్.
1: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
2: You are not separate. Name and form are different.
1: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
2: Don't think of differences.
1: పుట్టిన దశమే చైల్డ్ అని పిలిచారు నిన్ను.
2: The woman you are born, you are a child.
1: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
2: Later boy.
1: 30 years కు మ్యాన్ అని పిలుస్తున్నారు.
2: At age of 30 man.
1: 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
2: At age of 75 grandfather.
1: నాలుగు ఇంటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
2: But in all these stages you are one.
1: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కాని నీ ఒక్కడే ఒక్కడే ఒక్కడే. బ్రహ్మచర్యం నందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
2: దే కన్సిడర్ ద చైల్డ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ డిఫరెంట్ స్టేట్స్, బట్ ది ఇండివిజువల్ వన్ సేమ్. హీ మే బి సెలిబ్రేట్ ఆర్ హౌస్ హోల్డర్ ఆర్
1: అనన్యమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికమంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
2: సిన్స్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ టాట్ టు స్టూడెంట్స్, ద స్టూడెంట్స్ ఆర్ బౌండ్ టు నెగ్లెక్ట్ స్పిరిచువాలిటీ.
1: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
2: ద ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
2: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
2: బాయ్స్
1: చెప్పాలి, నీ బ్లడ్,
2: యువర్ బ్లడ్,
1: నీ హెడ్,
2: యువర్ హెడ్,
1: నీ ఫుడ్,
2: యువర్ ఫుడ్,
1: నీ దుడ్డు,
2: యువర్ దుడ్డు, మనీ
1: గిఫ్ట్
2: ఆర్ ద పేరెంట్స్.
1: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాటిట్యూడ్ చేయి.
2: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
1: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
2: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
1: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం!
2: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
1: ఈనాడు నీవు నీ పేరెంట్స్ ని నీవు గౌరవించకపోతే నీకేమి తెలియదు ఇప్పుడు. కానీ రేపటి దినం నీ పిల్లలు నీకు రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, నిన్ను అగౌరవపరిచినప్పుడు ఆనాడు నీవు కంటిన్యూ నింపి ప్రయోజనం ఏమిటి?
2: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ మే నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్ టుమారో వెన్ యువర్ చిల్డ్రన్ దిస్ రావట్
1: భవిష్యత్తులో సుఖశాంతిని అనుభవించాలంటే వర్తమానంలో మనం సక్రమమైన పనులు మనం చేయాలి.
2: టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ఫ్యూచర్
1: కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
2: వి షుడ్ డు అవర్ డ్యూటీ.
1: నీకు ఈ వయసులో నీకు అది తెలియదు.
2: At this age, you don't
1: know. నీ పిల్లలే నిన్ను ఆ విధమైన రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
2: When your children are going to punish you tomorrow, you will feel sad.
1: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటింత వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
2: So what all that's going to appear
1: in your life? మానవుని యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణం ఏమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
2: Put a question, what is it responsible for all suffering, anxiety and trouble?
1: ఒక్కటే ఒక ఆన్సర్.
2: Only one answer.
1: Past is past.
2: Past is past.
1: గడిచిపోయింది గడిచిపోయింది.
2: Past is past.
1: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపస్ రాదు.
2: You cannot recover it.
1: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
2: The youth and flowing water shall never return.
1: కాబట్టి past is past. Forget the past.
2: So past is past. Forget the
1: past. గడిచిపోయిన చూసుకునే వచ్చాం.
2: You just passed through.
1: ఇంకా వెనుక ఎందుకు తిరిగి రాలి?
2: Then why do you turn back?
1: ఇంకా ఫ్యూచరా?
2: Then
1: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
2: You think of the future.
1: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
2: You are not sure of
1: రేపటి వరకు ఉంటాననేటువంటి ధైర్యము, ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
2: What sort of hope that you will be alive?
1: రాత్రి లోపల ఏమైపోతావు?
2: What will happen in the night?
1: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
2: So future is uncertain.
1: Do not brood over for the future.
2: Don't brood over the future.
1: Live in the present.
2: Live in the present.
1: ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము.
2: This present is essential.
1: ఈ ప్రెజెంట్ కూడా ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్నీ ప్రెజెంట్.
2: This is not ordinary present, it's omnipresent.
1: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంది.
2: The results of the past are in the
1: present. Future results in presence lo undi.
2: Future results also.
1: పూర్వమేసినటువంటి విత్తనమే ఇప్పుడు చెట్టయింది.
2: The seed sown earlier.
1: ఈ యొక్క సీటే ముందుకు రాబోతుంది.
2: And the seed will be tomorrow.
1: రెండు ప్రెజెంట్ లో ఉంది. ప్రెజెంట్ ని భద్రంగా తీసుకోవాలి.
2: So past and future lie in the present. Take care of it.
1: ప్రెజెంట్ ని ఈనాడు మర్చిపోతున్నారు.
2: Parents have forgotten.
1: జరిగిన దాన్ని చింతిస్తున్నారు.
2: They bother with the past.
1: రాబోయే దానికి ఆశిస్తున్నారు.
2: And they are expecting in the future.
1: ఈ వర్తమానాన్ని విస్మరిస్తున్నారు.
2: They are forgetting the present.
1: అందువల్లనే సర్వ దుఃఖములకు మూల కారణమే.
2: Therefore it leads to all sorts of misery.
1: అది నీవు అనుకోలేవు.
2: They are not prosperous.
1: ఇది నీవు తెలుసుకోలేవు. ఉన్నదాన్ని అనుభవించలేవు.
2: They don't experience the present.
1: ఏమైపోతుంది అది అప్పుడు?
2: Then what will happen?
1: తిత్తి బోడి, నెత్తి బోడి, తిరుపతి పోనక్కర్లేదన్నాడు. అది బోడి, ఇది బోడి, ఉండి ప్రయోజనం ఏమిటి?
2: You lose both. What is the fun of having it?
1: కనుకని వర్తమానాన్ని దృష్టిలో పెట్టుకోండి.
2: So think of the present.
1: వర్తమానాన్ని సక్రమంగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు.
2: Do your duty in the present.
1: దాని రిజల్ట్ తప్పక మనకు లభిస్తుంది.
2: Then you suddenly get the
1: result. స్టే ఫలి.
2: Out of hard work you get success.
1: హృదయపూర్వకంగా పనిచేస్తే దానికి తగినటువంటి రియాక్షన్ రాకుండా ఉండదు.
2: ఇఫ్ యూ వర్క్ వెల్ యూ గెట్ ది ప్రాపర్ రియాక్షన్.
1: ప్రపంచమంతా కూడా ఒక అద్దం వంటిదే.
2: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ మిర్రర్.
1: నీవు ఏది చేస్తే దాని యొక్క ఫలితాన్ని నీవు తప్పక నీవు రేపు అనుభవిస్తావు.
2: వాట్ ఎవర్ యూ డూ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది
1: కాన్సిక్వెన్సెస్. 10 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: టుమారో ఆర్ అట్లీస్ట్ 10 ఇయర్స్
1: తర్వాత ఇంకా 50 సంవత్సరాలకైనా అనుభవిస్తావు.
2: ఆర్ 50 ఇయర్స్
1: ఇది తప్పినది కాదు.
2: యూ కెనాట్ ఎస్కేప్.
1: కనుకనే బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
2: సో బీ గుడ్ సీ గుడ్ అండ్ డూ గుడ్.
1: ఒక అద్దం ముందు పోయి నిల్చుకో.
2: Stand in front of mirror.
1: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
2: Do నమస్కార్.
1: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనక్కి ఇస్తుంది.
2: The reflection will return your నమస్కార్.
1: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
2: You try to punish in
1: అది నిన్ను దండిస్తుండాలి.
2: It will also punish in turn.
1: చూసారా? నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
2: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
1: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
2: యూ స్టాండ్ దేర్.
1: ఓ అను. అది కూడా ఓ అని అంటుంది.
2: నియర్ ద హిల్ యూ సే ఓ. యూ గెట్ ది ఎకో.
1: అది రీసౌండ్.
2: దట్ ఇస్ ది రీసౌండ్.
1: ఇంకా రిఫ్లెక్షన్.
2: దెన్ రిఫ్లెక్షన్.
1: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
2: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
1: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
2: అండ్ దెర్ బి వైట్ లైట్.
1: తక్షణమే డార్క్ అయిపోతుంది.
2: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
1: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
2: Therefore reaction, resound and reflection.
1: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
2: దిస్ ది లా ఆఫ్ నేచర్.
1: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించే తీరాలి.
2: వీ ఆర్ బౌండ్ టు ఫాలో ద లా ఆఫ్ నేచర్.
1: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్కేప్.
1: కనుక అద్దమే ఈ ప్రకృతి.
2: దిస్ వరల్డ్ ఇస్ మిర్రర్.
1: నీవే రియాలిటీ.
2: యువర్ ద రియాలిటీ.
1: జీవతత్వమే రిఫ్లెక్షన్.
2: అండ్ యువర్
1: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2: వాట్ ఎవర్ యూ డూ ద కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
1: పిల్లలకు చక్కగా చెప్పాలి.
2: దిస్ హాస్ టు బి టాక్డ్.
1: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
2: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
1: పాపాలు చేస్తున్నావు.
2: యూ కమిట్ సిన్.
1: పాపాలు తలుస్తున్నావు.
2: యూ థింక్ సో.
1: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
2: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
1: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
2: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
1: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంట్లో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా అలాడు స్ట్రైక్.
2: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
1: ఎంత బాగుపడతారు.
2: వెల్ హౌ డూ ఎక్స్పెక్ట్ చిల్డ్రన్ టు
1: బి. అంటే ఏమిటి శిక్షణ అనేటువంటిది పేరు.
2: ఎడ్యుకేషన్ మీన్స్
1: శిక్షించాలి.
2: దే మస్ట్ బి పనిష్డ్.
1: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
2: దాట్ ఈస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
1: కనుకనే ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
2: దేర్ఫోర్ దోస్ పీపుల్ ఆర్ స్టిల్ షైనింగ్ టుడే.
1: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
2: వి మస్ట్ టీచ్ చిల్డ్రన్.
1: పూర్వము మదాలస
2: అర్లియర్ మదాలస
1: ఆమె పిల్లలకి ఏమని బోధించేది?
2: వాట్ ఈస్ ద షీ టాట్ టు చిల్డ్రన్?
1: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
2: షీ టాట్ సీక్రెట్ థాట్స్.
1: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
2: ఇట్స్ ఎగో చైల్డ్, యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ద ఎటర్నల్ బ్లెస్.
1: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచము ఇది వర్జించు, త్యజించు.
2: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
1: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటి ఒక స్వప్నము.
2: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
1: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
2: హౌ డు యు డ్రీమ్?
1: నిద్రపోతేనే స్వప్నం వస్తుంది.
2: When you sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
2: If you don't sleep, there is no dream.
1: స్వప్నానికి ఏది కారణము?
2: So what is the responsible for dream?
1: కలలకి ఏమి కారణము?
2: What is responsible?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని కొంతమంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
2: Doctors say, why do you dream? They say that if the food is not digested properly, you dream.
1: Dream karanam nidrane.
2: None of these, the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dream e raadu.
2: When you don't sleep, you don't dream.
1: Samsara. Ee samsaram anetundi swapnam. Tyaja moha nidra.
2: The family is a dream.
1: Madalasa vakyam.
2: It's the word of Madalasa.
1: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి. ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూల్చేటువంటి వాళ్ళు.
2: షీ యూజ్డ్ టు లే డౌన్ ద చైల్డ్ ఇన్ ద క్రేడిల్ టెలింగ్ యు ఆర్ ద ప్యూర్ అన్సైడ్ వన్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను.
2: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి.
2: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలుణ్ణి ఏమరక ఉలచి.
2: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ.
2: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని గుప్పేది ఆయన.
2: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
2: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
2: My son should be highly educated.
1: Dandiga varakattam icchetuvanti attagarulu chikkali.
2: He should have very high amount of dowry.
1: Videshaluku pampali.
2: He should go abroad.
1: Ivai bestunni gaavinchali. Ilanti korikalu ilanti tallulaku.
2: These are the desires of mothers today.
1: Idantha kudu emi gauravam anukuntunnaru veeru.
2: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
2: ది పేరెంట్స్ ఆర్ సెల్లింగ్ దేర్ సన్.
1: నిన్ను లక్షలిస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోడు అని ఒక ప్రతిజ్ఞ.
2: అన్లెస్ యూ పే సో మెనీ లాక్స్ ఐ విల్ నాట్ గెట్ మై సన్ మ్యారీడ్.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
2: ది పేరెంట్స్ విల్ బ్రింగ్ దేర్ డాటర్ అండ్ ఆఫర్.
1: ధర్మే చ అర్థే చ కామే చ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
2: దే ఆల్సో మేక్ ప్రామిసెస్.
1: ధర్మేచ అర్థేచ కామేచ
2: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
1: ప్రామిస్ చేసేటువంటి వాడు రాజ చర్తవ్యము నేను తప్పక చూసుకుంటాను.
2: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్
1: కన్యనే దానం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
2: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15-16 ఇయర్స్ ద డాటర్ ఇస్
1: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
2: సో షీ బికమ్స్
1: అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
2: సో షీఈస్ గృహలక్ష్మి
1: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
2: షీ ఆల్సో షీ సీక్రెట్ ఇల్లాలు.
1: ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కు ఏ ఇంజనీర్ కాలేజ్ కో పోవాలి.
2: The educated people today, they want to go to medical college.
1: తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
2: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్
1: డబ్బులు వరకట్నం రావాలి.
2: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
1: చదివితే 10 లక్షలు
2: అండ్ యూ గెట్ 10 లాక్స్.
1: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
2: ఇంజనీర్ 5 లాక్స్.
1: వ్యాపారంగా తయారైపోయింది.
2: అండ్ దాట్ ఇస్ బికమ్ బిజినెస్.
1: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
2: So parents are selling their son.
1: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కాని వీడు యజమానుడు కాదు.
2: When the son is sold, he is a slave to the master.
1: ఎంత చెప్పుకుంటావు సిగ్గు లేకుండా.
2: He receives money shamelessly.
1: అమ్మాయికి అమ్మడబోయావు నీవు.
2: You got yourself sold to a girl.
1: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
2: So students, you should understand clearly.
1: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
2: Don't accept any dowry.
1: నోరు తెరిచి కూడా అడగకూడదు.
2: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
2: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
2: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్. నా
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
2: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికి కారెక్ట్ వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
2: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2,000, దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
2: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలా చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
2: హావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్ హావింగ్ బ్రాట్ అప్ టిల్ 20 ఇయర్స్ హీ ఫాలోస్ ఎ న్యూ మ్యాన్ హూమ్ హీ నెవర్ లెఫ్ట్ లీవింగ్ ద పేరెంట్స్ అండ్
1: తల్లిదండ్రులను వదలి అక్క చెల్లెండ్రు వదలి అన్న తమ్ముళ్ళు వదలి కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలా నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలా ఆమెను సంతోషపెట్టాలి? విద్యార్థులు మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
2: స్టూడెంట్స్ మెన్ ఇన్ పర్టికులర్
1: అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
2: దే సెండ్ దేర్ మదర్స్.
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్.
2: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
2: అవర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హ్యావ్ సచ్.
1: ఇలాంటివంతా కూడా అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
2: టీచర్స్ షుడ్ టీచ్ సచ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
1: ధనము ప్రధానం కాదు.
2: మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్.
1: గుణము ప్రధానము.
2: క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
2: యూ కెనాట్ బై క్యారెక్టర్ విత్ మనీ.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
2: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
2: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
2: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రికెట్ ఉంటుండాలి. శమంతకమణి
2: కావాల్సినంత
1: ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా వచ్చింది.
2: ఐఎమ్ ఫియర్లెస్. ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్ అయినా కూడాను కృష్ణుడు కదలలేదు.
2: But Krishna didn't move even a
1: breath. భగవంతుడు ధనానికి లొంగుతాడా?
2: Written God will submit to money.
1: ఇప్పటికి లొంగడనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
2: ఇది సత్యభామ ఉత్పత్తి ది వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్కటెడ్. ఇక్కడ ఏమైపోయింది?
2: లేటర్ వాట్ హ్యాపెండ్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
2: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
2: షి టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది.
2: షి కేమ్.
1: నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరి అయిన తూకము అనింది.
2: షి సెడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
2: The name will show the form.
1: Rupamu namani smaristundi.
2: The form will change the name.
1: Sariyainatundi sautukam ade okkate. Rupaniki namamu namamuku rupamu.
2: Both will balance exactly the name and form.
1: Karaka Krishna anindi papa Rukmini.
2: So Rukmini said Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
2: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర హైలీ ఎడ్యుకేటెడ్,
1: అతను అందరినీ మోసం చేయగలడు కానీ తన్నెవరు మోసం చేయడానికి వీలు కాదు.
2: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడీ బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామని చెప్తే నాకేం ఆదాయం?
2: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the profit?
1: సాకారంగా ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
2: Therefore, you should attach the value appropriate to the form.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
2: Then she picked up the leaf of tulsi.
1: పత్రము,
2: the leaf.
1: పుత్రము, పుష్పము,
2: flower.
1: ఫలము,
2: fruit.
1: తోయము,
2: water.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని, నీవు ఈ తులసి దళములకు తూగుదుగాక.
2: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ లీఫ్?
1: దేహమే పత్రం.
2: ద బాడీ ఈస్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
2: హార్ట్ ఈస్ ద ఫ్లవర్.
1: ఫలం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
2: మైండ్ ఈస్ ద ఫ్రూట్.
1: తోయం అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద బాష్పమే తోయము.
2: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
2: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ.
1: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
2: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
2: అండ్ దిస్ తులసి దళ, ద లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైనటువంటి భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
2: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
2: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్.
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
2: ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
2: షేర్ దట్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
1: నీవు ఆనందించు.
2: యు బి హ్యాపీ.
1: ఇతరులకు ఆనందం.
2: మేక్ అదర్స్ హ్యాపీ.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
2: దట్ యువర్ డ్యూటీ.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
2: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
2: యూ షుడ్ గివ్ అండ్ రిసీవ్.
1: నీ డబ్బును నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
2: ఈవెన్ ఇఫ్ యూ డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్,
1: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
2: When you sign and give the check, then you will draw the money without signature. If you go to the
1: shop,
2: if you pay 10 rupees, you will receive handkerchief.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
2: He receives and gives something.
1: భగవంతుడు కూడాను అంతే.
2: God is also like that.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
2: ఇఫ్ యూ ఆఫర్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటిక అటుకులు ఇచ్చాడు,
2: కుచీలా గేవ్ బీ
1: ఆరోగ్యమంతా అందించాడు.
2: బట్ హీ గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
2: వాట్ ఈస్ రుక్మిణి గేవ్?
1: వశమైపోయాడు.
2: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హింసెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
2: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
2: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేని ఆశించడు.
2: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
2: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
2: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
2: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
2: టీచర్స్ షుడ్ టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
2: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
2: ఫిల్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
2: స్పెండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
2: దట్స్ ది వే టు
1: గో. ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
2: యూ షుడ్ టీచ్ లవ్.
1: ప్రేమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు పోకాటలు రాకూడదు.
2: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్ దెమ్సెల్ఫ్.
1: పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు, ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
2: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
2: యూ షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
2: బట్ యూ ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో ప్రాక్టీస్.
1: మీరు ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
2: ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడే వాడు చెప్పేస్తాడు.
2: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
2: When there are such feelings among children, there is no use of
1: teaching. ఏ బుకిష్ నాలెడ్జి గా నే మారిపోతుంది.
2: It all becomes bookish knowledge.
1: ఆ పిల్లలకు అది సూపర్ఫిషియల్ నాలెడ్జి గా వస్తుంది.
2: And children will have superficial
1: knowledge. రావాలి.
2: But they should have practical knowledge.
1: అలాంటి సమయం లోపల అధ్యాపకులు పిల్లలకి ఏమి చెప్తున్నారో అవి తప్పక మీరు పాటించాలి.
2: Under these circumstances, teachers should practice what they teach.
1: ఏ మాత్రమూ పోట్లాడకూడదు అని చెప్తూ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
2: If they tell students, if we don't practice and teach, modern students are very clever.
1: Chava brother, a teacher manaku cheptunda tan cheyatam ledani ippudu varu cheppestadu.
2: The students will talk, "Our brother, the teacher is teaching but not

0: ఏమాత్రము పోట్లాడకూడదని చెప్తూ టీచర్స్ టీచర్స్ పోట్లాడుతుంటే పిల్లలు ఏం చేస్తారు?
1: ఇఫ్ ద టెల్ స్టూడెంట్స్ దట్ దే షుడ్ నాట్ ఫైట్ బట్ ఇఫ్ దే ఫైట్ అమంగ్
0: సిగరెట్ తాగుతూ మరే సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది ఏంటంటే వాడేమంటాడు ఇప్పుడు తెలివి తెలియటం పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
1: If a teacher tells students, don't smoke, smoking is a bad habit, intelligent student will question, if it's a bad habit, why do you smoke?
0: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
1: These are main things that are responsible for the students.
0: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
1: when students read all trivial
0: things, పిల్లలకు తాము చెప్పరు.
1: They don't tell their own.
0: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతున్నది అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
1: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్స్.
0: మొట్టమొదట ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
1: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
0: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
1: యూ రెక్టిఫై యువర్ చిల్డ్రన్.
0: తర్వాత తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
1: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
0: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
0: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
1: Students should be highly careful.
0: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
1: Their minds are very sharp.
0: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
1: They have got very big knowledge.
0: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో మిస్యూజ్ చేస్తున్నారు.
1: They are misusing their knowledge.
0: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
1: They are none without
0: knowledge. కనుక వేదాంతంలో నాలుగు స్టెప్స్ పెట్టారు.
1: So in Vedanta there are four steps.
0: First step knowledge.
1: First step knowledge.
0: Second step skill.
1: Second step skill.
0: Third step balance.
1: Third step balance.
0: Fourth step insight.
1: Fourth step inside.
0: మొట్టమొదటి నాలెడ్జ్.
1: The first knowledge.
0: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
1: When one skills the knowledge, there will be perfect balance.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
1: Unfortunately, students are not skilling their knowledge, but they're killing their knowledge.
0: Bad look, bad ear, bad thoughts, bad action, bad things. ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నారు.
1: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
0: తన నాలెడ్జ్ ఎంత పాడు చేసుకుంటున్నారు.
1: ఇస్ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
0: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుండాలి.
1: దేర్ఫోర్ బ్యాలెన్స్.
0: బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
1: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
0: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
1: బ్యాలెన్స్ ఇన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్.
0: లైఫ్ ఇస్ బ్యాలెన్స్.
1: లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
0: లైఫ్ ఇస్ క్యారెక్టర్.
1: ఇస్ క్యారెక్టర్.
0: లైఫ్ ఇస్ హ్యాపీ.
1: లైఫ్ ఇస్ హ్యాపీ.
0: మూడింటి యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
1: హౌ షుడ్ దే బి?
0: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
1: వి షుడ్ ఫేస్ ది ఛాలెంజ్.
0: ఛాలెంజ్ మీట్ ఇట్.
1: లైఫ్ ఇస్ ది ఛాలెంజ్. మీట్ ఇట్.
0: లైఫ్ ఇస్ గేమ్. ప్లే ఇట్.
1: లైఫ్ ఇస్ ఎ గేమ్.
0: నీవు ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
1: ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: లైఫ్ ఒక ఫుట్బాల్.
1: లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: మన ఫుట్బాల్ లోపల
1: ఇన్ దిస్ ఫుట్బాల్
0: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమనుసుకింప హేమతారక విద్య, పరమనుసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
1: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
0: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
1: దేర్ టూ లిమిట్స్.
0: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
1: ఇఫ్ ది బాల్ ఈజ్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
0: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
0: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
1: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభుధర్మం, ఈ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
1: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూ
0: లోభ మోహ మద మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
1: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్.
0: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు, మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
1: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
0: ఎంతవరకు దీన్ని కొడతారు?
1: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
0: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
0: ఆ ఎయిర్ పోతే చేతులతో ఎత్తుకుంటారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
0: ఆ ఎయిర్ ఫుట్బాల్ ఉన్నటువంటి ఎయిర్ అహంకారము.
1: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్.
0: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
0: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
1: Therefore you should be egoless.
0: దీనిని వినయం అన్నారు.
1: This is called humility.
0: విద్యసగును వినయంబు.
1: Education concerns humility.
0: వినయమనేటువంటిది ఎట్లా ఉండాలి?
1: How should he be?
0: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
1: Not simply bending the head and say namaskara.
0: అహంకార,
1: ego,
0: మమకార,
1: attachment,
0: క్రోధము,
1: anger,
0: రహితమైన మనస్సు.
1: The mind should not be with these
0: things. అహంకార రహితమైన మనస్సు.
1: It should be egoless.
0: ఆడంబర రహితమైన మనస్సు.
1: Without any form.
0: మమకార రహితమైన మనస్సు.
1: Without any attachment.
0: అది నిజమైన వినయం.
1: That is true humility.
0: ఈనాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
1: Today there is more of arrogance.
0: ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
1: Of all the kara, the hot ahankara, very very hot.
0: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడలో ఆవు

0: వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
1: దిస్ కారా హాట్ ఈజ్ మచ్ మోర్ దెన్ ఆవకాయ.
0: ఈ కారం నీవు భుజిస్తివా, ఇంకా నీరు త్రాగవలసి వస్తుంది.
1: వెన్ యూ ఈట్ హాట్ స్టఫ్ యూ షుడ్
0: ఏమిటా నీరు దుర్వాసనలు అనగా లోకవాంఛనలేనిపెట్టి నీరు త్రాగవలసి వస్తుంది.
1: వాట్ ఈస్ దిస్ వాటర్? ద వరల్డ్ ఇట్ ఇస్ ఆయిల్.
0: దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
1: దేర్ఫోర్ హెల్త్ ఇస్
0: పోయింట్. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
1: సో ఫస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవోభవ పితృదేవోభవ.
1: Mother is God, father is God.
0: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
0: కనుకనే శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రుడు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
1: సో శంకర సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
0: ప్రాణంగా చూచి ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటినీరే నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటినీరు నింపరా?
1: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
0: కనుకనే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యూ యాజ్ రియాక్షన్ రిఫ్లెక్షన్.
0: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
1: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
0: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
1: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
0: అతిభాష లేకుండా, దుస్సంగములు చేరకుండా.
1: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
0: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
1: ఇఫ్ యూఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
0: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: సో ఇట్ ఈస్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
1: యూ బికమ్ దాట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు ఆర్.
0: మంచిని తలంచు,
1: థింక్ గుడ్,
0: మంచిని చూడు,
1: సీ గుడ్,
0: మంచిని చేయి,
1: డూ గుడ్,
0: మంచిని అనుభవించు,
1: ఎక్స్పీరియన్స్.
0: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
1: They are the human values.

0: భవతి.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: చంద్రుని వంటి చల్లదనమైనటువంటి మనసు, కిరణముల వంటి తేజస్వంతమైనటువంటి యొక్క జ్ఞానము, మానవునికు ప్రధానమైనటువంటి యొక్క అంగములు.
2: The main beauty of man lies in all the comforting coolness of the mind of the type of the moon and all of the wisdom of the kind of the light the sun rays.
1: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఆలు బిడ్డలు కూడా ప్రేమించరు.
2: So long there is ego in man, he will not be liked by his family members, the wife and children.
1: ఏనాడు ఈ మానవుని నుండి ఆ అహంకారం తొలగునో అప్పుడే యావత్ ప్రపంచం కూడాను అతన్ని ప్రేమిస్తుంది.
2: That day the ego leaves him, that person would be loved and appreciated by everybody.
1: కనుక మానవుడు మొట్టమొదట తన యొక్క అహంకారం చంపుకోవాలి.
2: Therefore it is very necessary for man to kill his ego.
1: అహంకారమే మానవుని అతపత్రము గాలించు ఒక బాంబు వంటిది.
2: Ego is like a bomb that ruins and responsible the fall of man.
1: క్రోధము మానవుని యందు ఉండినంత వరకు దుఃఖము తప్పినది కాదు.
2: So longer there is anger in man, he cannot be free from misery.
1: ఏనాడు మానవుడు తన నుండి క్రోధమును అతపతనము గావించును ఆనాడే అందరూ అతన్ని గౌరవిస్తారు.
2: That day when you kill your anger, you will be respected by everybody.
1: లోభం మానవులకు ఒక పెద్ద కష్టంతో కూడినటువంటి యొక్క కీలకము.
2: This greed, miserliness, is something that's very serious in man.
1: మానవుడు లోభమును హతమార్చిన సర్వులకు ఆనందము తాను కూడా ఆనందించగలదు.
2: When once this greed, miserliness is killed, you'll not only be happy, you'll make the rest of all equally happy.
1: అహంకార క్రోధ లోభముని మానవుని అన్ని విధములుగా దానవత్తునిగా మార్చుతున్నది.
2: Man becomes a demon because of ego, anger and greed.
1: లోకములు ఒక్కటి తెలుసుకుంటేవా సర్వము తెలుసుకున్నవాడవుతావు.
2: In this world, if you know one, the rest will be automatically known.
1: ఆ ఒక్కదాన్ని నీవు మర్చితివా దేనిని కూడా తెలుసుకున్నాను తెలుసుకోలేని వాడవుతావు.
2: If that one is not known, there's no use in knowing the rest.
1: ఒక్కటి ఉంచి దాని పక్కన ఎన్ని సున్నలు పెట్టినా దానికంత విలువ ఎక్కుతుంది.
2: If you put zeros by the side of one, the value will be higher and higher.
1: ఆ ఒక్కటి తీసివేసిన ఏ సున్నలు కూడా విలువ ఉండదు.
2: When once one is cut off, the zero has no value.
1: కనుకనే మానవులకు ఆత్మాభిమానమే మొదటి నంబర్.
2: Therefore, love of the self is this number one.
1: ఆ ఆత్మాభిమానం ఉంచుకున్న తర్వాత ఎన్ని అభిమానములు చూసుకున్నప్పటికీ అన్నిటికీ విలువ ఎక్కుతుంది.
2: When once you have love for the self, that amounts to the loving of the rest of all.
1: ఈశావాస్యం ఇదం సర్వం.
2: The entire universe is divine.
1: ఈశుడనగా ఎవరు?
2: Who is God?
1: సర్వ దేహములు యందు, సర్వ ప్రాణములు యందు, సర్వ జీవులు యందు సంచరించేటువంటి చైతన్యమే ఈశ్వరత్వం.
2: This awareness, the consciousness which is present in every body, in every being, is divinity.
1: కనుకని ఈశావాస్యం ఇదం జగత్తు, జగత్తంతా కూడాను ఈశ్వరుని యొక్క మహత్తనే నిండి ఉన్నది.
2: Therefore the entire universe is filled with divine.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
1: ఈశ్వర నామమును నిరంతరము స్మరించినప్పుడే స్మరించడానికి అవకాశం కలుగుతుంది.
2: As we repeat God's name more and more, that is the key to liberation.
1: కనుక మనం జగత్తులో ఎన్ని సుఖములు, ఎన్ని ఆనందములు, ఎన్ని సౌభాగ్యములు అనుభవించినప్పటికీ దైవాభిమానమే లేకుండా అన్ని కూడా కేవలం వ్యర్థమైనటువంటివి.
2: You may be having the pleasures, the comforts, conveniences. If you don't have love for God, all would be in vain.
1: భారతదేశమునందు నామస్మరణ చేయించు, సేవలు సలుపుచు, జగత్తంతా వ్యాపించి సంచరించేటువంటి కోటాను కోట భక్తులు కలరు.
2: In Bharat there are crores and crores of people who chant the glory of God and serve the fellow men.
1: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినాం. సేవ చాలా ప్రధానమైనటువంటిది.
2: Service is very important.
1: ప్రతి ప్రాణి ఎందుకును దైవం కలడని విశ్వసించి ఆ ప్రాణిని మనము ఆరాధన చేస్తూ సేవిస్తూ రావాలి.
2: We have got to serve in full awareness that God dwells in every being.
1: ఈ సేవని యందు అహంకారమును చంపుకోవాలి.
2: As we serve others, we have to kill our ego.
1: నేను సేవ చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండినంత వరకు అది సేవ కింద పనికి రాదు.
2: If your ego is sick, you cannot call it a service.
1: కనుక మనం చేసే ప్రతి సేవ కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం సేవలు చేయాలి.
2: We have to serve with the spirit that all services be pleasing unto God.
1: సేవలు చేస్తున్నారు, ఎందరో సేవలు చేస్తున్నారు, కానీ దాని ఫలితము అనుభవించుకుంటున్నారు.
2: There are many people of service. They do serve. But do they enjoy the consequences or the reward?
1: సేవ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశాన్ని మనం గుర్తించాలి.
2: We have to understand the main thing behind service.
1: తనం తాను మరచి తాను దైవంగా భావించి చేసే సేవల్ని కూడా దైవంకే అతీతంగా భావించుకున్నప్పుడే ఇది నిజమైన సేవగా రూపొందుతుంది.
2: One has to forget one's own self as one serves and consider one's own self as the divine. Then that service would be an offering to God.
1: మానవులకు దేహాభిమానము, జీవాభిమానము, ఆత్మాభిమానము అన్ని కూడా ఉండినప్పటికీ దైవాభిమానము శూన్యంగా ఉంటుంది.
2: There is attachment to our body. We love our individuality, separateness, but we don't have love for God.
1: దైవాభిమానం ఉండినప్పుడే ఈ సేవలకు తగినటువంటి యొక్క విలువ చేకూరుతుంది.
2: So long love for God exists, then there will be value to service.
1: కనుక మనం చేసే చిన్న సేవ అయినప్పటికీ అది దైవప్రీతిగా మనం భావించి చేసినప్పుడు అది ఏ ఘనంగా మారిపోతుంది.
2: Therefore it may be a tiny simple task, but yet when once you do it with all sincerity, that would please God.
1: ప్రేమస్వరూపులారా,
2: embodiments of love.
1: ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు?
2: Who is serving whom?
1: ఎవరు చేయించుకుంటున్నారు?
2: Who is the one that receives?
1: చేయునది చేయించుకున్నది ఒక్కడే.
2: The one who serves and the one who serves.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: It's only one that spreads everywhere.
1: అది ఏకం సత్య తిప్రా బహుదా వదంతి.
2: The truth is one and not two.
1: కనుకనే ఉన్నది ఒక్కడే.
2: The one that exists.
1: చేసేది ఒక్కరికి.
2: It's only done unto one.
1: నామము ఎన్నియో మనం చెప్పవచ్చును.
2: We may recite any number of names.
1: కానీ ఏక ప్రభువుగా అనేక నామ అనేక నామంతో కూడినటువంటి ప్రభు ఒక్కడే.
2: Lord God is one with many names.
1: కనుకనే పేరు మనకు ముఖ్యం కాదు.
2: Names are important, not important.
1: రూపంలో మనకు ముఖ్యం కాదు.
2: Forms are not important.
1: భావమే నిజమైనటువంటి భక్తి.
2: The feeling is the basis for
1: భగవంతుని భావప్రియుడే కానీ బాహ్యప్రియుడు కాదు.
2: God is after your feeling and not after external.
1: ఇలాంటి భావప్రియుడైనటువంటి భగవంతునికి భావంతోనే మనం సేవ చేయాలి.
2: With sincere feeling we should please God because you would be pleased by our feeling.
1: కొన్ని దినముల నుండి 75-76 దినముల నుండి భజన చేసుకుంటూ గ్రామసేవలు చేసుకుంటూ బెజివాడ ప్రజలు ఇక్కడికి చేరారు.
2: For the last 76 days, devotees from Bezawada are here reciting God's name, serving villages in the neighborhood.
1: కొన్ని వేల మంది షిరిడి నుంచి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి కన్యాకుమారి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి చేరారు.
2: Thousands of devotees right from Shirdi they have gone up to Kanyakumari and are right now here.
1: జీవితం ఒక సేవగా మారిపోతూ వస్తుంది.
2: The whole life turns into service.
1: ఆ జీవితాన్ని సేవమయంగా మార్చుకోవాలి.
2: The life should be transformed into service.
1: దేహం వచ్చింది దేనికోసమని?
2: What for is the body?
1: కర్మానుబంధిని మనుష్యలోకి.
2: The body is given for action.
1: లోక సేవ నిమిత్తమే ఈ దేహమును అందించాడు భగవంతుడు.
2: God has gifted this body to render service to fellow.
1: ఈ దేహమును దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
2: We should never misuse our body.
1: దుర్మార్గంలో ప్రవేశపెట్టకూడదు.
2: We should not make use of it for wicked purposes.
1: చేరకూడదు.
2: We should not be in bad company.
1: ఈ దేహమును సార్థకం గావించుకునేటువంటి సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
2: We have to do service and good actions so as to redeem.
1: సద్భావంతో సత్కర్మతో సమాజ సేవను ఆచరించడమే మానవుని ప్రధానమైన కర్తవ్యం.
2: The man's main duty is to serve the fellow man with good feelings.
1: కనుక ప్రేమతో మనం ఈ జగత్తులో సేవ చేసే నిమిత్తమై భగవంతుడు ప్రసాదించినటువంటి పనిముట్టు ఈ దేహం అని భావించాలి.
2: We have to consider that this body is gifted to us as an instrument to serve the fellow man with all the love.
1: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం రెండు కూడాను భగవత్ యొక్క నామం చేతనే జరుగుతూ వస్తున్నాయి.
2: In fact, the very breathing process, inhalation, exhalation, God is present in all of the beings as an eternal witness.
1: Adiye so hum so hum so nene.
2: The eternal witness, divine presence is very reflected. So hum, I am God.
1: So hum ane kunti nemuto. తన యొక్క జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసములు గంటకు
2: 21,000 The one who does and makes you do is one and the same.
1: కొరకనే ఏకాత్మ భావాన్ని మనం పెంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We should make every effort to develop the feeling of oneness.
1: అన్నింటికీ నీ ఒక్కడే ఉన్నాడు.
2: God is one.
1: నీ శ్వాస, నీ మాట, నీ శ్రవణము, నీ పనులు సర్వం కూడా ఒక దేహం ద్వారానే జరుగుతుంది.
2: In fact, our breathing, our word, our talk and our acts are done by one body.
1: తనకు ఎవరికో మనం చేయటం లేదు.
2: యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీవన్ ఎల్స్.
1: అంతా తనకే చేస్తున్నారు.
2: యు ఆర్ సర్వింగ్ గాడ్ ట్రూలీ.
1: అహం బ్రహ్మాస్మి అనేది వేదం.
2: వేద సేస్ అహం బ్రహ్మాస్మి అండ్ గాడ్
1: తత్ త్వం అసి.
2: అండ్ ఇట్ సేస్ తత్ త్వం అసి దట్
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
2: ఇట్ ఇస్ అవేర్నెస్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
2: అండ్ ఐ యామ్ ఆత్మ బ్రహ్మ.
1: ఈ చతుర్విధములైనటువంటి మహావాక్యములు నాలుగు వేదముల ద్వారా ప్రపంచానికి అందించినటువంటి మహాబోధలు.
2: దీస్ ఆర్ ది గ్రేటెస్ట్ టీచింగ్స్ గివెన్ టు మ్యాన్కైండ్ from the four Vedas.
1: ఇలాంటి మహావేదలు మానవుని నిలిచి ఉండగా మానవుడు ఎందుకు దీన్ని మర్చి ఉంటున్నాడు?
2: When these four Mahavakyas are passed on to the mankind,
1: తన యొక్క ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.
2: He sees his own reflection everywhere.
1: మాట మాటలు ఎందుకు సత్యం ఒక్కాణిస్తూ ఉన్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ అటర్స్ దేర్
1: ప్రతి దృష్టి ఎందుకు ధర్మం రాణిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ యాక్ట్ దేర్ షైన్స్ ది రైటోస్నెస్.
1: ప్రతి శ్వాస ఎందుకు దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎవ్రీ బ్రెత్ దేర్ షైన్స్ ది డివినిటీ.
1: ఇంత దైవోన్మాదమైనటువంటి యొక్క జీవితం మనం ధరించుకుండను
2: విత్ దిస్ లైఫ్ ఆఫ్ డివైన్.
1: కానీ మనం ఏమి చేయనటువంటి మూర్ఖుల వలె ప్రదర్శిస్తున్నాము.
2: వి యాక్ట్ యాజ్ ఇఫ్ వి ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఫూలిష్.
1: మనం అజ్ఞానులం కాదు.
2: వి ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
1: సజ్ఞానులం సుజ్ఞానులం.
2: We are one of awareness. We are one of spirituality.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి మానవత్వంలో ఈ దివ్యత్వం ప్రవర్తిస్తుంది.
2: There is divinity in mankind to realize this alertness, awareness.
1: మీరందరూ కూడా భోజన సమయంలో ప్రార్థన చేస్తుంటారు.
2: You all pray at the time of partake.
1: బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం బ్రహ్మైమి తేన కంతవ్యం బ్రహ్మకర్మ సమాధినః అన్నారు.
2: At the time of dining you pray to God saying that the food is an offering to God. The బ్రహ్మార్పణం
1: నువ్వు చెప్పడం బ్రహ్మార్పణం అంటున్నావు.
2: యు సే దట్ ఫుడ్ ఇస్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కానీ ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
2: దెన్ వేర్ ఇస్ బ్రహ్మ?
1: తిరిగి తక్షణం ఈ లోపల నుంచి జవాబు వస్తుంది అది అహం వైశ్రానరో భూత్వ అహం వైశ్రానరో భూత్వ.
2: హియర్ కమ్స్ ద రిప్లై. గాడ్ సేస్ ఐ యామ్ వైశ్వానర.
1: నేను నీ యందు వైశ్వాన రూపంలో ఉంటున్నాను.
2: గాడ్ సేస్ ఐ యామ్ ఇన్ యు ఇన్ ద ఫామ్ ఆఫ్ వైశ్వానర.
1: ఇచ్చి బాలవుడా, నీవు బ్రహ్మార్పణం అనుకుంటున్నావు. నీ వైశ్వానరుడైనటువంటి నీ ఉదరం నుండి ఉండినటువంటి భగవంతునికి అర్పితం గావిస్తున్నావు.
2: Oh, Machab, you think that you are offering to God, understand that I mean you in the form of Vaishvanara receiving all the food.
1: కనుక ఎవరికో కాదు,
2: నాట్ టు ఎనీబడీ,
1: ఎవరికో చెడుపు చేస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: నాట్ దట్ యు ఆర్ డూయింగ్ ఎనీవన్,
1: ఆ చెడుపు కూడా నీకు నీవే చేసుకుంటున్నావు.
2: గివ్ ద హర్ట్, దట్ ఈస్ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్,
1: ఎవరినో బాధిస్తున్నానని నువ్వు భావించవద్దు.
2: నెవర్ కన్సిడర్ హార్మింగ్,
1: ఆ బాధ కూడా నిన్ను నీవే బాధించుకుంటున్నావు.
2: యు ఆర్ హర్టింగ్ హార్మింగ్ అన్ టు యువర్ సెల్ఫ్,
1: కనుక నేను మేలు చేసినా కీడు చేసినా నీకు నీకే, కానీ పరులకు కాదు.
2: Either good or bad, whatever you do unto others will come back to you.
1: Sarvajeeva namaskaram kesavam pratigacchate annaru.
2: Whosoever you salute and pay your obeisance, it amounts to respecting God.
1: Adhe vidhamgane sarvajeeva tiraskaram kesavam pratigacchate.
2: The denial of everyone amounts to denial of God.
1: Neevu evariko chedu chestunna annatundi kuda neeku.
2: No, you are harming yourself.
1: ఎవరికో నేను మంచి చేస్తున్నా అంటే నీకు నీవే మంచి చేసుకుంటున్నావు.
2: You think you are doing good to someone else? No, you are doing good to yourself.
1: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వం ఒక్కడే.
2: Therefore God is one and the same in all.
1: ఇది ఏకత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని మనం విస్మరించి
2: that principle of divinity which is unity is forgotten.
1: ఏదో అనేక రకములుగా ఆ దేశంలో తిరుగుతూ ఉంటున్నాము.
2: We go on pilgrimage around
1: the క్షేత్రాలను సందర్శిస్తూ ఉంటున్నాము.
2: We go around the pilgrim center.
1: ఇదే నామాన్ని స్మరిస్తూ ఉంటున్నాము.
2: And we chant the names.
1: కానీ ఇవన్నిటికీ మూల కారణము ఒక దైవమే.
2: God is his basic foundation for all.
1: ఏ పేరు పెట్టినా,
2: any name given,
1: ఏ స్థానం చేరినా,
2: and whatever path you
1: go, అన్నిటికీ ఒక్కడే దైవము.
2: Only God, only one God.
1: ఏకత్వాన్ని మనం మర్చిపోతున్నాం.
2: అండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇస్ ఫర్గాటెన్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.
2: వి హావ్ టు కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడక ఏకత్వం అనేకత్వంగా విభజిస్తున్నాడు.
2: అన్ఫార్చునేట్లీ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ విజువలైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, వి విజువలైజ్ మల్టిప్లిసిటీ ప్లూరాలిటీ ఇన్ యూనిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకూడదు.
2: వీ షుడ్ నెవర్ డివైడ్ ద వన్ ఇంటూ మెనీ.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని తీసుకో.
2: వీ షుడ్ ఆల్వేస్ గో బై ద వన్నెస్ ఆర్
1: యూనిటీ. అది ఈనాడు మానవుడు చేయవలసినటువంటి ప్రధానమైన సేవ.
2: దిస్ ఇస్ ద మెయిన్ సర్వీస్ దట్ మ్యాన్ షుడ్ అండర్టేక్.
1: అందు ఇందుని ఎన్ని చూసినా ఒందే ఒక్కడిగానే ఉంటున్నాడు భగవంతుడు.
2: హియర్ అండ్ దేర్ ఎవ్రీవేర్ ఎల్స్ వేర్ గాడ్ ఇస్ వన్.
1: కనుకనే నీ ఎందే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటుంది.
2: Think of God who is within you.
1: Manne ram atme kaam.
2: Have God in your heart and work service on him.
1: Nee manasulo bhagavantuni smarinchu.
2: Think of God in your mind.
1: Chetto nee karmalu aacharinchu.
2: Both of your hands.
1: Sarva karmalu kurunu bhagavatrikya athangane maartai.
2: Then the work will be transformed into worship.
1: కనుకని ఇట్టి భావంతో మనం కూడినటువంటి ఒక సేవను మనం కలుపుతూ రావాలి.
2: వీ షుడ్ సర్వ్ దీస్ సెంటిమెంట్స్ అండ్ ఫీలింగ్స్.
1: ఈనాడు సేవలు ఎందు ఏమాత్రమో విశ్వాసము అభివృద్ధి కావటం లేదు.
2: టుడే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ సర్వీస్.
1: ఇన్ని సంవత్సరం నుంచి కూడా నువ్వు వింటున్నారు, అనుభవిస్తున్నారు, ఆచరిస్తున్నారు, చేస్తున్నారు సేవ.
2: For the last several years we have been listening and hearing and we have been serving people.
1: ఎంత వరకు సాధించారు?
2: To what extent have you
1: ఏమి సాధించారు?
2: What is it you achieved?
1: ఏమి మీరు తెలుసుకున్నారు?
2: What have you known?
1: దీని యొక్క రహస్యం ఏమిటి?
2: What is the secret behind it?
1: రహస్యం చూస్తే ఏమాత్రమూ లేదు.
2: Nothing whatsoever.
1: మనలో ఒక విధమైన నడకను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore we have to develop our conduct.
1: మన నడతలో చాలా మార్పు కలగాలి.
2: There should be change in our behavior.
1: మాటలో మనకు మార్పు చెయ్యాలి.
2: There should be transformation of
1: thought. మనలో మనకు మార్పు కలగాలి.
2: Our looks should change.
1: సమ్యక్ దృష్టి.
2: We should have good looks.
1: పవిత్రమైనటువంటి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: We should develop sacred vision.
1: పవిత్రమైన సమ్యక్ వాక్కు.
2: And we should talk well, good talk.
1: సమ్యక్ శ్రవణము,
2: good listening.
1: ఈ మూడింటిని మనం చక్కపరచుకుంటే సమ్యక్ దృష్టి అనేది వృద్ధి అయిపోయి సరైనటువంటి ఒక కీర్తిని పొందగలుగుతాం.
2: With good audition, good thought and good talk, there develops the goodness in you basically.
1: ఈ సమ్యక్ దృష్టిని మనం పెంచుకున్నప్పుడే,
2: then once we develop good sight,
1: అప్పుడే మనం నిర్వాణం పొందుతాం.
2: That takes you to liberation.
1: ఈ నిర్వాణ స్థానమును పొందాలనుకుంటుంటే మనం సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి.
2: In liberation, we should develop good sight, vision.
1: ఏదో దేవాలయానికి పోయినప్పుడు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు దైవాన్ని నమస్కరించడమే కాదు.
2: It's not enough if you just pay your respects when you visit a
1: temple. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరికీ చూసినా నమస్కారం చేయి, అది కేశవునికి చెందుతుంది.
2: You may do namaskar to anyone, all will go to God only.
1: దైవము లేనటువంటి దేహం లేనే లేదు.
2: There is no body where there is no God.
1: సర్వభూతాంతరాత్మ ప్రభువుంటది.
2: God is in dweller in all of the beings.
1: అట్టి సత్యాన్ని గుర్తించి వర్తించడమే మానవ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: The main duty of mankind is to recognize and realize the truth.
1: ఎన్నో వేదాంతాలు వింటున్నారు.
2: We have been listening to philosophy.
1: ఎన్నో గ్రంథాలు చదువుతున్నారు.
2: We read many books.
1: ఎన్ని క్షేత్రంలో తిరుగుతున్నారు.
2: We go around pilgrimage.
1: కానీ ప్రయోజనం ఏంటి?
2: What is the use of all?
1: మానవ యొక్క మనసు కించిత్తేనో మార్గం లేదు.
2: Man's mind has not been transformed.
1: శిలవలే కఠినమై మారిపోతుంది.
2: And in fact we are not serving at all.
1: శిలా హృదయులుగా మారిపోతున్నారు.
2: We are stone hearted. So
1: కాదు కాదు. వెన్న వంటి మనసు.
2: We should be so soft and tender like butter. And it should be like a butter.
1: అది తేనె వంటి పలుకు.
2: And our walk should be nectarine.
1: ఇదే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
2: The talk should be nectarine. There lies the main value.
1: అదే మాన యొక్క అలంకారము.
2: And that is the real declaration to you.
1: అట్టి పవిత్రమైనటువంటి అలంకారం నుండి కూడాను.
2: With the beautiful jewelry.
1: అట్టి పవిత్రమైనటువంటి శక్తి సరైనది ఉంచుకొని కూడా.
2: With all the mighty powers latent in you.
1: కానీ ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతున్నారు.
2: We are leading a useless life.
1: మన యొక్క దృష్టి వెన్నెల వలె చల్లగా కనిపించాలి.
2: Our look should be so cool and comforting.
1: తీక్షణమైనటువంటి దృష్టి మనలో ఉండకూడదు.
2: It should not be harsh looks.
1: మధురమైనటువంటి పలుకులుగా ఉంటుండాలి.
2: Our words should be nectarine.
1: కానీ పలుకులు కఠినమైనటువంటి పలుకులుగా ఉంటున్నాయి.
2: We should never use bad words or harsh words.
1: ఇట్టి వాక్కులు మన నుండి రావటం చేతనే మనం ఒక విధమైన దుర్మార్గ మార్గంలో ప్రవేశిస్తున్నాం.
2: Because of harsh words we turn wicked.
1: తేనె వంటి మనసు.
2: And therefore we should be talking with the
1: హృదయము.
2: And the heart.
1: ఈ హృదయము తేనె వలె ఉంటుండాలి.
2: And the heart should be so sweet like honey.
1: ఈ పలుకు ఏ విధమైనటువంటి కఠినంగా రాకూడదు.
2: అండ్ వీ షుడ్ నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
1: ఇది ఏ భగవంతుడు ప్రసాదించినటువంటి అనుగ్రహ వరప్రసాదము.
2: అండ్ దిస్ ఇస్ ద రియల్ గిఫ్ట్ టు మ్యాన్కైండ్.
1: ఇటువంటి అనుగ్రహ వరప్రసాదము ఉంచుకొని కూడా వీటిని దుర్వినియోగం చేసుకుంటున్నాం.
2: విత్ ఆల్ ది వాల్యుబుల్ లేటెంట్ గిఫ్ట్ గివెన్ టు us, we are misusing them.
1: కానీ దీన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగంలో ప్రవేశపెట్టాలి.
2: వీ షుడ్ నెవర్ మిస్యూజ్ దెమ్. And we should make proper use of them.
1: Prema Sarupulara.
2: Embodiments of love.
1: Manavatam yanta adrishtavantamayo.
2: The human life is
1: jantunam narajanma dullabham.
2: Of all of the beings, human life is
1: manavajanmam enni tarmal nunchi vachinatundi pavitravaitundi varaprasadamu.
2: The human life is highly sacred and noblest of all.
1: Enni punyamana pravuchesi andukunnatundi jeevitam ee manavatvam.
2: And human life is just the gift because of the accrued.
1: Atuvanti manava jeevitvanni enduku manam durviyogam chestunnam.
2: Why should we misuse the divinity?
1: Evaraina paluku isthe ee jawabu nandichu.
2: If anyone asks you any question, talk politely.
1: Yavani chusinappudu nagumagumto nee namaskarinchu.
2: Talk to people with a smile on the face.
1: Ee naati itti pavitramaitundi oka gunamulu ee manavuni endukodanu kalipinchutundi.
2: These sacred qualities are totally missing in man.
1: Nee bhaktulu bhaktulu bhaktulamani bhavistunnaru.
2: We consider ourselves as devotees.
1: కాదు కాదు.
2: నో,
1: దేహంతో సంచరిస్తున్నామే కానీ
2: యు ఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద బాడీ.
1: మనసంతా కూడా దుర్మార్గం ఎందుకు ప్రవేశిస్తుంది?
2: మైండ్ ఈస్ ఆల్వేస్ వీకెండ్.
1: మనసు సన్మార్గంలో ప్రవేశపెట్టాలి.
2: లెట్ ద మైండ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: సత్కర్మలు ఆచరించాలి.
2: అండ్ లెట్ ప్రాక్టీస్ ట్రూత్.
1: సద్విషయములు చింతించాలి.
2: లెట్ us థింక్ ఆఫ్ గుడ్ థింగ్.
1: అది ఏ నిజమైన మానవత్వంలో ఉన్నటువంటి యొక్క గౌరవము.
2: దేర్ లైస్ ద రెస్పెక్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క గౌరవము,
2: ద రెస్పెక్ట్ ఆఫ్
1: మానవుని యొక్క మర్యాద,
2: ద కర్టెసీ,
1: ప్రవర్తనలో మనం అందుకోవాలి.
2: దే ఆల్ వెరీ మచ్ రిఫ్లెక్టెడ్ ఇన్
1: అవర్ పవిత్రమైన ప్రవర్తనలో మానవుని యందు ఆవిర్భవించాలి.
2: That kind of sacred behavior should find a place in our life.
1: Kanuka manavudu nenu kevalam manavudiga bhavinchukoddu.
2: You should not consider yourself simply a human.
1: Jeevude devudu.
2: That individual is divine.
1: Ee pavitramaina bharatiyulu yokka vedantam.
2: This is the basic philosophy of bharatiya.
1: Jeevude devudu.
2: Jeeva individual is deva god.
1: Devudu jeevudu veru kaadu.
2: Jeeva individual deva god are not separate.
1: Ishvara sarvabhutanam.
2: Ishvara god is in all sarvabhutanam.
1: Sarva jeevulindukudu santirincheetundi oka daivattam okkade.
2: Only one god that dwells in all of the countless number of beings.
1: Ide chaitanya tattvamu.
2: And this is the philosophy.
1: Ide pavitramaina tattvamu.
2: This is the sacred meaning of it.
1: Ilanti sarthakamaina bhavalanu mana hrudayamlo nimpukoni.
2: With all these sacred thoughts, feelings we have.
1: Nitya jeevitanni satkarmalaga aacharinchukoni.
2: And we have to work for our redemption of daily life.
1: మన జీవితమే సార్థకం గావించుకోవాలి.
2: And see that ultimately our lives are liberated.
1: వచ్చింది మానవ జీవితం.
2: We are born as human.
1: దీన్ని ఎడమార్గంలో ప్రవేశపెట్టకూడదు.
2: We should never go in the wrong direction.
1: మానవుడిగా పుట్టి కూడాను.
2: And be born as human.
1: బుద్ధులు మాత్రము మానవ బుద్ధులుగా ఉంటున్నాయి.
2: But our minds are not human at all.
1: మనము ఈ విధమైన ప్రతి ఒక్క బుద్ధిని మార్చుకోకుండా కేవలం మానవత్వం కొంతవరకు మనం మానవత్వంగా నిరూపిస్తూ వస్తుంటే దీని వల్ల వచ్చిన ఫలితం లేదు.
2: We have to uphold and live up to the title of a human being by having our being, our mind, that of a human.
1: నేను మానవుడు మానవుడు మానవుడు అనేటువంటి దివ్యమైన కీర్తిని సంపాదించాలి.
2: We should get that credit of being born as a human being.
1: ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
2: What is spirituality?
1: ఏదో పూజలు చేయటము, భజన చేయటము, యాత్ర చేయటము, ఇది కాదు ఆధ్యాత్మికము.
2: What is spirituality? Is it worship or undertaking?
1: మానవుడి యందు ఉన్నటువంటి ఒక పశుత్వాన్ని హింసించి,
2: spirituality meant killing the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికము.
2: Transform the humanness in you into the divine is spirituality.
1: అది నిజమైన ఆధ్యాత్మికము.
2: That is the true spirituality.
1: మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని హింసించాలి.
2: Therefore we have to kill the animal
1: being. నశింపజేయాలి.
2: And we have to see
1: హతమార్చాలి.
2: We have to kill it.
1: ఆ పశుత్వం ముగినంత వరకు ఈ మానవత్వం దివ్యత్వానికి చేరదు.
2: So long there is animal quality, you can never attain divinity.
1: కానీ దినదిన మనకు ఈ యొక్క పశుత్వం పెరిగిపోతున్నది, కానీ దివ్యత్వం ఏమాత్రమే చేరటం లేదు.
2: Day by day there is animal quality that is on the increase, rise.
1: కనుక మనము పశువులు కాదు.
2: We are not animals.
1: ఇతరులు భయపెట్టకూడదు.
2: We should never make anybody afraid of us.
1: మృగములు కాదు.
2: And we are not animals to make us afraid of
1: us.
2: And we are not animals to be
1: frightened. ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి ఒక మానవుడు.
2: In fact, you are born as a human being with all the courage and strength.
1: మానవత్వం మనం పొందుకోవడము.
2: And being born a human.
1: దివ్యత్వం అనేది ఉండి కూడాను.
2: Though divinity within you.
1: అర్థం చేసుకోవడం లేకపోవచ్చు.
2: We are not able to understand.
1: కాలాన్ని వ్యర్థం గాదిస్తున్నారు.
2: And we are wasting our time.
1: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
1: ముఖ్యంగా మీరు.
2: Most importantly.
1: ఈ దినము చెప్పేదే కదా సాయిబాబా అని కొని అలక్ష్యం చేయకండి.
2: Never neglect things. Thinking that these things are repeated time and again.
1: దివ్యమైన శక్తి ఇంత అంతని కాదు.
2: The divine faculty, the divine power in you is beyond it.
1: అనూరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
2: He is the smallest of the small and the biggest of the big.
1: Scientists అందరూ కూడా ఎంతో పరిశోధనలు చేశారు.
2: Scientists investigated, experimented.
1: ఈ అణు అనేటువంటి దాని లోపల ఒక ఆవుకాయంత ప్రసాదాన్ని తీసుకుని భూమిలోకి వస్తే ఆ ఆవుకాయంత ప్రసాదము కొన్ని వేల టన్నులుగా బరువుగా ఉంటాయి.
2: అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎన్ ఆటమ్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ యుల్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ మైటీ అండ్ వెరీ హెవీ.
1: ఆ ఆవకాయంత పదార్థమే.
2: అండ్ దట్ వాస్ ద సైజ్ ఆఫ్ ఎన్ ఆవకాయ.
1: 12,000 టన్నులు బరువు ఉంటుంది.
2: ఇట్ ఈస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ 12,000 టన్స్.
1: ఆ పదార్థం యొక్క బరువు అంతగా ఉంటుంటే పరమాత్మ యొక్క బరువు ఎంతగా ఉండాలి?
2: ఇఫ్ దట్ ఈస్ ది వెయిట్ యూ కెన్ ఎస్టిమేట్ ఇమాజిన్ ద వెయిట్ ఆఫ్ ది
1: డివైన్. అనూరణీయాన్ మహతో మహీయాన్.
2: ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
1: కనుకనే అణువులు అణువుగా ఉన్నాడు.
2: సో ఈ
1: ఘనముగా ఉన్నాడు.
2: అండ్ ఈ బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్
1: అణువు కంటే అతి సూక్ష్మమైనది.
2: ఈ సటలర్ దాన్ ది సటలెస్ట్
1: ఘనము కంటే అతి గణనీయమైనది.
2: మైటియర్ బిగ్గర్ దాన్ ది మైటియర్
1: దీనికి మించినటువంటి మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దిస్.
1: కనుకనే భగవత్ తత్వాన్ని ఇచ్చిది అట్టిదని మనం నిర్ణయించుకోవటం కేవలం అవివేకమే.
2: Therefore the nature of God is beyond
1: your ఎవరికొన్న భగవంతుని యొక్క తత్వం ఇచ్చిది అని వర్ణించలేరు.
2: No one can extol, narrate.
1: ఎంత వర్ణించినప్పటికీ ఇది కేవలము ఆ వర్ణన కంట కూడా తగ్గినట్టు కాదు.
2: All narrations are just beneath the reality.
1: ఈ వర్ణన మానవ యొక్క తృప్తి.
2: This mere extolation gives you satisfaction.
1: అల్ప తృప్తి.
2: It is just so low.
1: కాని అనంతమైన శక్తి.
2: But there is infinite power.
1: ఈ అనంతమైన శక్తిని అల్పతృప్తిగా మనం అనుకోవటం చాలా పొరపాటు.
2: The infinite power cannot be brought down to a simple level.
1: అయితే
2: however
1: అణువులందును ఘనములందును ఒకే టేస్ట్.
2: But the taste continues to be the same in the smallest.
1: సముద్రానికి వెళ్ళి కొంచెం చేతితో నీరు తీసుకుని రా.
2: Go to the sea and collect some water.
1: దానికి వచ్చి నీ నోట్లో వేసుకో.
2: అండ్ జస్ట్ డ్రింక్ ఇట్.
1: అది ఉప్పుగానే ఉంటుంది.
2: అండ్ యు విల్ ఫైండ్ ఇట్ సాల్ట్.
1: ఆ సముద్రానికి వెళ్ళి
2: గో టు ఓషన్.
1: ఒక బింట నీరు తీసుకుంటా.
2: కలెక్ట్ బిగ్
1: పాంటో నీరు వేసుకున్నప్పటికీ ఉప్పుగానే ఉంటుంది.
2: దట్ ఆల్సో ఇస్ సెలైన్.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
2: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
1: కనుకని నీ క్వాలిటీని నువ్వు చూస్తూ రావాలి.
2: సో యు గో బై ద క్వాలిటీ.
1: నీ ఎందున్నటువంటి క్వాలిటీ చాలా ఉత్తమమైనటువంటి.
2: ద క్వాలిటీ ఇన్ రియాలిటీ ఇస్ ఇన్ యు.
1: భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీని చూస్తాడు కానీ క్వాంటిటీని చూడదు.
2: గాడ్ గోస్ బై ది క్వాలిటీ నెవర్ బై క్వాంటిటీ.
1: లాక్స్ ఆఫ్ మిల్క్ అంతా ఉంటుంటుంది.
2: యు ఫైండ్ ది లాక్స్ ఆఫ్ మిల్క్.
1: ఇదంతా కేవలము ఒక విధమైనటువంటి ఒక డాంకీ మిల్క్ వంటిది.
2: దట్ ఇస్ ఆల్ డాంకీస్ మిల్క్.
1: కానీ ఒక టీ స్పూన్ కౌ మిల్క్.
2: ద టీ స్పూన్ ఫుల్ ఆఫ్ కౌ మిల్క్.
1: ఆ టీ స్పూన్ ఒక కౌ మిల్క్ త్రాగినా సంతోషమే.
2: That teaspoonful of cow milk is more precious.
1: కానీ అల్పమైనప్పటికీ నీ ఆనందంగా నీవు భుజించు.
2: It may be low in quantity, but you can partake it this way.
1: అధికము కదా అని దాన్ని ఆశించి దురాశకు భంగం కాదు కానీ ఒక.
2: Never run after that which is in excess in plenty.
1: దురాశ చాలా చెడ్డది.
2: And too much of desires will make you miserable.
1: సదాశను చిన్నదైనా కూడా నీవు భావించు.
2: A small thing can be enjoyed plentifully.
1: దానిలో నీకు ఎంతో సంతోషం ప్రాప్తిస్తుంది.
2: యూ విల్ హావ్ ఇన్ఫినిట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
1: లోకములో జీవులో ఎన్ని రకమైన మార్గంతోనో భగవంతుని అన్వేషిస్తున్నారు.
2: ఇన్ ఫ్యాక్ట్ దర్ మెనీ మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: ఏం చేస్తున్నావు అంటే భగవంతుని అన్వేషించగలుగుతున్నాను.
2: ఇఫ్ యు ఆస్క్ దెమ్ వాట్ ఆర్ డూయింగ్, దే సే వి ఆర్
1: భగవంతుని అన్వేషించి ఏమిటి,
2: వాట్ డు యు మీన్ బై,
1: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు,
2: వేర్ ఇస్ గాడ్,
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
2: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు.
2: హియర్ అండ్ దేర్ అండ్ ఎవ్రీవేర్ గాడ్ ఇస్ వన్.
1: అలాంటి ఒక భగవంతుని ఎందుకు వ్యతిరేకం?
2: When God is everywhere, why do you need to search for
1: him? ఎక్కడ చూసినా భగవంతుడే ఉన్నాడు.
2: God is present everywhere.
1: ఎందుకు అలా అందులేని సందేహం వలది?
2: You don't have to doubt whether he is there.
1: ఎక్కడ సర్వోపగతం ఎందెందు వెతికి చూసినా అందందే కానవాడు.
2: Wherever you search, wherever you go, you find him in thought.
1: అలాంటి స్టూడెంట్ ప్రహ్లాదు.
2: And ప్రహ్లాద్ is so young.
1: చిన్న పిల్లవాడు.
2: A tiny thought.
1: అతను చదువుకోవడానికి పంపిస్తే,
2: when he was sent for learning,
1: చండా అమార్కులు చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ వచ్చారు.
2: చండా అమార్క ద టీచర్స్ దే వర్ వెరీ బ్యాడ్.
1: చేయలేదు తన లక్ష్యం దైవం పైన ఇచ్చాడు.
2: హీ హ్యాడ్ హిస్ ఎయిమ్
1: ఎస్ సర్వము నారాయణ నారాయణ.
2: హీ కన్సిడర్డ్ ఎవ్రీథింగ్ ఎస్ నారాయణ డివైన్.
1: తండ్రి ఒకనాడు పిలిపించాడు.
2: అండ్ ఫాదర్ సమ్మండ్ హిమ్.
1: నాయన నీవేమో గొప్ప విద్యలో నీ చదివి రావట.
2: The father said, it seems you have learnt many.
1: ఏది చెప్పరా నాయన,
2: come on, repeat one or two things that you have studied.
1: చదివించింది నన్ను గురువులు.
2: He said, teachers made me study.
1: చదివితే ధర్మ అర్థ కామ మోక్షములు.
2: I have studied all the objectives of life.
1: చదివినవి గలవు తెక్కులు.
2: I studied many many books.
1: చదువులలో మనం వెళ్ళ చదివితే తండ్రి అన్న.
2: And I have gone through the very secret, the essence of study.
1: ఏమిటా నాయన, ఆ మనం మీకు చెప్పమన్నాడు.
2: Father asked, what is the essence of all learning?
1: ఓం నమో నారాయణాయ.
2: ప్రహ్లాద్ said, ఓం నమో నారాయణాయ.
1: తండ్రికి బుర్ర తిరిగింది.
2: And there is father felt reeling.
1: రెండు కొట్టి ఆ పిల్లవాడిని పంపించాడు.
2: He has beaten him, thrashed him and driven out.
1: దైవ ద్వేషి హిరణ్యకశిపుడు.
2: Father has got bitterness, hatred
1: toward God.
2: Where is the son Prahlada? And Prahlada is full of love for God.
1: Their
2: father is full of hatred
1: toward
2: God. Therefore this wide gulf of difference between love and hatred. Therefore with all good and sweet words the human quality can turn into divine nature. Embodiments of love. Never develop hatred.
1: అసూయను పెంచుకోకూడదు.
2: Never be jealous.
1: అహంకారాన్ని ఏమాత్రం మనం అతమార్చకుండా ఉండకూడదు.
2: Never entertain ego killing.
1: మొట్టమొదటి అహంకారాన్ని అతమార్చండి.
2: First kill your ego.
1: అప్పుడే మనం ఈగో పూర్తి పోతుంది.
2: And then ego will find.
1: అప్పుడే దానికి తగినటువంటి ప్రేమతత్వం పెరుగుతుంది.
2: There develops true love.
1: ప్రేమ చేతనే భగవంతుని పొందాలి.
2: అండ్ యూ కెన్ అటైన్ డివినిటీ త్రూ లవ్ ఓన్లీ.
1: ప్రేమ మహిత మరి భూములను ప్రేమాకురములు పెంపొంద.
2: ఇన్ దిస్ బారెన్ ల్యాండ్ బిరెక్ట్ ఆఫ్ లవ్ ఫర్ ద ఫీలింగ్స్ ఆఫ్ లవ్ టు డెవలప్ విత్ ఆల్ ది ఎమోషన్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సుధా వర్షము వర్షి
2: యాజ్ దేర్ ఇస్ రెయిన్ ఫాల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నదులు ప్రవహింపగమురలి గానము చెయ్యగలి.
2: ఫర్ ద రివర్స్ ఆఫ్ లవ్ టు ఫ్లో ఇన్సెసెంట్లీ ఓ కృష్ణ సింగ్.
1: భగవంతుని యొక్క గానం ఎంత బాగుంది, మధురంగా ఉంటుంది.
2: The melody of divine is beyond understanding.
1: అంటే వారికి తెలుస్తుంది కానీ కేవలం ఆలకించిన వారికి అర్థం కాదు.
2: దోస్ దట్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ ద డివైన్ సెలెస్టియల్ సాంగ్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ ఇట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్ ఆఫ్
1: ఏ సాధనలు, ఏ జపములు, ఏ ధ్యానములు, ఏ యోగములు చేయడానికి సాధ్యం కాకపోయినప్పుడు నామస్మరణ చేయండి.
2: ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ యూ టు అండర్టేక్ penance, meditation, the worship, but chant the
1: Yogi Abhinaya.
2: Do not get into that practice that you do not know. Proceed along the easy, simple
1: path.
2: And in Krita
1: Yajna,
2: in Treta Yajna,
1: in
2: Dvapara
1: Varsha,
2: in this age of Kali, it is only
1: Namaskara. Hare Nama, Hare Nama, Hare Nama, Kevalam.
2: It is only chanting the
1: name of God. There
2: is no other path to reach God other than singing His glory.
1: So sing
2: His name, sing His glory.
1: There
2: is nothing beyond
1: this. Any
2: spiritual practice should end up in chanting His glory.
1: Embodiments
2: of love.
1: Students.
2: Those pilgrims.
1: అందరూ సేవ చేస్తున్నారు. శ్రవణం,
2: కీర్తనం, సింగింగ్,
1: విష్ణు స్మరణం,
2: చాంటింగ్,
1: పాద సేవనం,
2: సర్వీస్,
1: వర్ధనం,
2: అర్చనం,
1: వర్షిప్, నాశ్యం, స్నేహం, ఆత్మ నివేదనం,
2: అండ్ సరెండర్.
1: నవవిధ మార్గముల లోపల ప్రవేశించి ఈ నవద్వరణతో కూడినటువంటి దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు.
2: All these 9 paths of devotion will ultimately take you to God, to the divine.
1: కాని మార్గం ఎన్ని అయినప్పటికీ గమ్యం ఒక్కటే.
2: Paths are many but goal is one.
1: కానీ ఆ యొక్క గమ్యాన్ని చేరండి.
2: We have to reach that goal.
1: గమ్యానికి దూరం కావద్దండి.
2: Never be away from the goal of life.
1: దైవ మార్గంలో ప్రవేశించకండి.
2: And do not go in a wrong direction.
1: దైవ విరుద్ధమైన మార్గంలో ప్రవేశించవద్దు.
2: Never act against God.
1: కేవలం మీ స్వార్థమే నీ పెంచుకోవద్దు.
2: Never be selfish.
1: స్వార్థమే స్వప్రయోజనముకు మూల కారణం.
2: Selfishness and self-interest.
1: స్వప్రయోజనమే ఆధ్యాత్మికానికి అతి దూరము.
2: And in fact the selfishness will distance you from spirituality.
1: ఈ స్వార్థాన్ని త్యాగం చేయాలి.
2: So we have to sacrifice.
1: పరాత్మని ప్రేమించాలి.
2: And we should love God.
1: దైవత్వాన్ని అంకితం చేసుకోవాలి.
2: And then dedicate our lives to
1: it. దైవ మార్గంలో మీరు చేరినప్పుడే దివ్యమైన శక్తి మీకు ప్రాప్తిస్తుంది.
2: When we proceed along the divine path, we'll have divine energy.
1: ఈనాడు శిరిడి నుంచి కొన్ని వేల మంది వచ్చారు.
2: From Shirdi, thousands are here.
1: Anta yatra chestunnaru.
2: They have gone round on pilgrimage. They visited pilgrim centers.
1: Punya pavitramaiti pernu tanchukuntu.
2: And they have been thinking of sacred name of God.
1: Vaaru ee naadu prashantanam cheyaru.
2: Today they reached prashanti nilayam.
1: Kaani ee annintiki moola kaaranamu namasmarane.
2: It is only namasmarana, God's name, that brought you here.
1: Chetavulu veru kavachunu.
2: The pilgrim centers
1: kshetram kshetrajna chapi maadvidde rendu kudalo okkate.
2: And therefore kshetra the center, kshetrajna the knower are one and the same.
1: Kshetrajne lekapothe kshetrame kaadu.
2: When there is no knower there cannot be anything to be known.
1: Kaabatti enni tiriginappudiki mana hriday kshetrani maatramu pavitramga avinchukovali.
2: We might go around any place, the kshetra the human body must be made
1: perfect. Kadinamaina maatalanu tagginchukondi.
2: Never use harsh words.
1: Paradoshamaina maarukondi.
2: Never accuse anybody.
1: పరచింత అనేటువంటి వదలండి.
2: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఎనీవన్.
1: పరమాత్మ చింతన పెంచుకోండి.
2: థింక్ ఆఫ్ గాడ్ మోర్ అండ్ మోర్.
1: ఇది నిజమైన సాధన.
2: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: చేతనైనంత వరకు పరలోక సేవ చేయండి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సర్వ్ అదర్స్.
1: మీ శక్తి కొద్దీ సేవ చేయండి.
2: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: కానీ ఆ సేవలో కూడా సార్థకమైన సేవ చేయండి.
2: అండ్ రెండర్ ట్రూ సర్వీస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చాలా మంది ఇప్పుడు మా పాత విద్యార్థులు అంతా కూడా
2: యూ హ్యావ్ అవర్ ఫార్మర్
1: బ్రాహ్మణపల్లి, బీడిపల్లి, వెనుపల్లి ఇంకా సేవ చేయడానికి వచ్చారు.
2: అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ హావ్ బీన్ సర్వింగ్ ఇన్ ద నైబరింగ్ విలేజెస్.
1: కానీ ఈ సేవ చేస్తున్నారు.
2: దే డు సర్వ్.
1: ఎంత చేస్తున్నారు?
2: హౌ ఆర్ దే సర్వింగ్?
1: కానీ చేసే సేవలు ఎందు భావం ముంచి చేయాలి.
2: అండ్ యు షుడ్ డు ఇట్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: అయ్యా, మీ సేవ చేయడానికి మేము వచ్చాము.
2: వి హావ్ కమ్ హియర్ టు సర్వ్ యు.
1: మీరు కూడా మాతో చేరండి.
2: యు ఆల్సో పార్టిసిపేట్.
1: మీరు కూడా మాతో చేరి నేర్చుకుని నిత్యము మీ సేవ చేయొచ్చు.
2: You also join us and learn and serve. Those that come from outside
1: may be to you once.
2: But if you learn the technique of service, you can serve by
1: yourself.
2: And the villages are
1: full of dirt. It's
2: full of
1: dirt. కొన్ని భయంకరమైన రోగాలు కూడా ప్రాప్తిస్తున్నాయి.
2: Therefore we and our children fall sick repeatedly.
1: గ్రామాన్ని పరిశుద్ధంగా చేసుకోవాలి.
2: Let us keep our villages.
1: నీళ్లను పరిశుద్ధమైనగా పెట్టుకోవాలి.
2: And we should see the water.
1: గాలిని పరిశుద్ధమైనదిగా తీసుకోవాలి.
2: Let us breathe good air.
1: అప్పుడే దీని తగినటువంటి పరిశుద్ధమైన హృదయం కూడా ప్రాప్తిస్తుంది.
2: And then we will have the pure heart.
1: సమ్యక్ దృష్టి,
2: good looks,
1: samyak shravanamu,
2: good listening,
1: samyak vaaku,
2: good word,
1: samyak varku,
2: good work,
1: samyak taate,
2: and good thought.
1: Ee 10 5 kudunu pavitramga untunte ee samyak roopam pondutavu.
2: When all these are 5 or sacred, you'll be perfect.
1: Appude neeku tagineetunte praaptisthundi.
2: Then you deserve everything.
1: సాహిత్యం ప్రాప్తిస్తుంది.
2: అండ్ యు మర్జ్ ఇన్ గాడ్.
1: సాలోక్యం, సారూప్యం, సాహిత్యం, సాయుధ్యం.
2: దేర్ఫోర్ ది టూ, వన్ ఇస్ నియర్నెస్, అదర్ ఇస్ ఐడెంటిటీ.
1: మొట్టమొదట సాలోక్యంలో ప్రవేశించాలి.
2: ఫస్ట్ యు బీ నియర్ క్వైట్ క్లోజ్.
1: తర్వాత సామీప్యంగా పోవాలి.
2: అండ్ యు గెయిన్ ప్రాక్సిమిటీ మోర్ అండ్ మోర్,
1: సారూప్యాన్ని పొందాలి.
2: అండ్ యు విల్ హావ్ ఐడెంటిటీ,
1: తర్వాత సాయుధ్యం, ఏకం కావాలి.
2: అల్టిమేట్లీ మర్జర్ వన్నెస్ విత్ ది డివైన్.
1: కాబట్టి నది ఎంత దూరం నుంచినో వచ్చి ప్రవహించి,
2: ద రివర్ కమ్స్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్,
1: వచ్చి వచ్చి వచ్చి వచ్చి సముద్రాన్ని చేరిపోతుంది.
2: ఫ్లోయింగ్ ఇన్సెంట్లీ గ్రాడ్యువలీ ఇట్ మర్జర్స్
1: సాగరోగతి. నది పుట్టింది దేనికోసం?
2: వాట్ ఫార్? ద రివర్ టేక్స్ బర్త్,
1: సముద్రం పొందే కోసం.
2: మర్జ్ ఇన్ టు మైటీ.
1: అదే విధంగా మానవుడు పుట్టింది దేనికోసం?
2: వాట్ ఫార్ ఇస్ ద హ్యూమన్ లైఫ్?
1: ఏదో ప్రపంచంలో సుఖములు సంతోషములు ఆనందాలు అనుభవించే కోసం కాదు.
2: నాట్ టు ఎంజాయ్ ది కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: జీవితం ఉన్నంత వరకు అనుభవించుకో.
2: నెసరీ సో లాంగ్ యువర్ లైఫ్.
1: కానీ కష్టపడికి నీవు దైవంతో జీవితం కావాలి.
2: బట్ అల్టిమేట్లీ యూ షుడ్ మర్జ్ ఇన్ డివైన్.
1: నీ జీవితాన్ని ఎందుకోసం వచ్చిందని ప్రశ్న వేసుకో.
2: వీ షుడ్ క్వశ్చన్ వై ఫార్ హిస్ లైఫ్.
1: దైవంతో చేరడానికి వచ్చినాం.
2: ద లైఫ్ ఇస్ దేర్ టు మర్జ్ ఇన్ గాడ్.
1: చూడడానికి వచ్చాము.
2: అండ్ వై, వాట్ ఫార్ ఆర్
1: దైవాన్ని అనుభవించడానికి వచ్చాము.
2: వి ఆర్ హియర్ టు ఎక్స్‌పీరియన్స్ గాడ్.
1: అనుభవిస్తున్నాం.
2: What is that your experience?
1: దైవాన్ని అనుభవించడం లేదు.
2: దైవాన్ని
1: చూడటం లేదు.
2: You don't see.
1: దైవాన్ని చేరటం లేదు.
2: You are not anywhere near God.
1: లోకంతో అనుభవించే కోసం వచ్చావు.
2: You experience in society.
1: లోకంతో నువ్వు జీవిస్తున్నావు.
2: You live in society.
1: లోకంలో లయమైపోతున్నావు.
2: And ultimately end of your life.
1: మానవ జన్మము.
2: Is that the thing that you are here?
1: పిచ్చమైన స్థితి మార్గం కాదు మానవ జన్మము.
2: No, human life is not
1: that. పిచ్చమైన స్థితి మానవ జన్మము.
2: Human life is rare.
1: పిచ్చమైన మానవ జన్మము.
2: It is so sacred.
1: భవ్యమైన మానవ జన్మము.
2: It is so novel and new.
1: ఇలాంటి పవిత్రమైన మానవ జన్మాన్ని నేను
2: novel and new, ever fragrant human life is wasted today.
1: తరగతి విద్యార్థులారా,
2: సో స్టూడెంట్స్,
1: యాత్రికులారా,
2: అండ్ పిల్గ్రిమ్స్,
1: అందరూ కూడా ఈ పవిత్రమైన మార్గాన్ని నేను ప్రవేశించి,
2: ఆల్ ఆఫ్ యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ సెక్రెట్
1: పాత్. నామం చేత నేను మీ కాలం సార్థకం చేసుకో.
2: యూ షుడ్ స్పెండ్ యువర్ లైఫ్ చాంటింగ్ హిస్ గ్లోరీ, సింగింగ్ హిస్ నేమ్.
1: ఏంటో కాలం సార్థకం చేసుకోవడానికి వీలు కాదు.
2: దేర్ ఇస్ నో అదర్ వే టు శాంక్టిఫై అవర్ టైం.
1: నడుస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
2: యూ కెన్ సింగ్ గాడ్స్ నేమ్.
1: పండుకొని నామస్మరణ చేసుకోవచ్చు.
2: యాజ్ యు వర్క్ యు కెన్
1: సింగ్. కూర్చొని నామస్మరణ చేసుకోవచ్చు.
2: ఎవ్రీ టైం
1: ప్రయాణం చేస్తూ నామస్మరణ చేసుకోవచ్చు.
2: యాజ్ యు సర్వ్ యు కెన్ సింగ్.
1: నామస్మరణకి ఎట్టి అడ్డులే లేదు.
2: To sing his glory, there is no obstacle anyway.
1: కానీ దానికి ఒక హద్దు ఉంటుందని.
2: Everything has got an obstacle limit.
1: ఏదైనా ఒకటి కావాలంటే దానికి ఒక ట్యాక్స్ కట్టాలి.
2: If you want anything, you need to pay tax.
1: నది దగ్గరలో ప్రవహిస్తుంటే ఆ నీరు తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
2: You need to pay water tax even to collect water.
1: కరెంట్ బిల్ ఇంటి తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి.
2: And you have to pay electricity bill.
1: నామస్మరణకు no tax.
2: For namasmarana there is no tax at all.
1: ఎవరు అడిగేవారు లేరు.
2: Nobody will tax you.
1: ఏ కష్టము దీనికి అవసరం లేదు.
2: Nothing whatsoever.
1: సులభంగా లభించేటువంటి,
2: it's so easily available.
1: మీరు చేయలేకపోతున్నారు.
2: Why are you not able to sing his glory?
1: ఈ మానవుడు సులభంగా చిక్కినటువంటి దాన్ని వదిలిపెట్టున్నాడు.
2: Man is just giving up that is which is so easily.
1: కష్టంతో లభించేటువంటి చాలా మంచిదని భావిస్తున్నాడు.
2: And he considers that which is so difficult to obtain.
1: అది ఒక చెడ్డ భావం.
2: That is a wrong feeling.
1: సులభంగా చిక్కినటువంటి మనకు పవిత్రమైనటువంటి,
2: that which is easily available is sacred.
1: ఎట్టి కష్టము అందించకుండా,
2: there's no difficulty.
1: ఎట్టి బాధను కలిగించకుండా,
2: no suffering.
1: సులభంగా ఉన్న చోట నేను ఉట్టి పడుతుంది.
2: You will get it where you
1: ఆ
2: are.
1: ప్రేమనే నిజమైనటువంటి యొక్క భక్తి.
2: And that love is devotion.
1: ఆ ప్రేమనే లేకుండా భక్తియే లేదు.
2: When there is no love, it cannot be
1: జపము, తపము, ధ్యానము, యోగము, యజ్ఞము ఇవన్నీ చేసినప్పటికీ ప్రేమనే దీనికి ప్రాణము.
2: Therefore, whatever you may do, the యజ్ఞ or japa or dhyana, but love for God is the basis.
1: ప్రేమనే లేకుండా ఏ చిన్న కార్యం కూడా మనం చేయలేము.
2: బిరెఫ్ట్ ఆఫ్ లవ్ యూ కెనాట్ అండర్టేక్ ఎనీ టైని కా.
1: అన్నింటి ఎందు లౌకికమునందు అలౌకికమునందు ప్రేమనే ప్రధానము.
2: ఇన్ దిస్ వరల్డ్లీ టాస్క్ అండ్ అదర్ వరల్డ్లీ అఫైర్స్ లవ్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆత్మనందు అధ్యాత్మనందు జిజ్ఞాస ఎందు ప్రేమ భావమే ప్రధానము.
2: ద సీకర్, ద వన్ ఆఫ్టర్ మనీ, ద వన్ హూ వాంట్స్ టు నో,
1: ఆత్మిక నాస్తికమునందు ప్రేమనే ప్రధానము.
2: అండ్ ద లవ్ ఇస్ ఫౌండేషన్ ఫర్ ఆల్.
1: అట్టి పవిత్రమైన ప్రేమ తత్వాన్ని మీరు పెంచుకోండి.
2: వి హావ్ టు డెవలప్ దట్ సీక్రెట్ లవ్ మోర్ అండ్ మోర్.
1: ఎవరిని మనం విమర్శించకూడదు.
2: వి షుడ్ నెవర్ క్రిటిసైజ్.
1: ఎవరిని మనం దూషించకూడదు.
2: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడి.
1: పరిహసించకూడదు.
2: అండ్ వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఎనీబడి.
1: ప్రేమ చేతనే వారిని ప్రసన్నులు గావించు.
2: అండ్ వి షుడ్ ప్లీజ్ అదర్స్ బై లవ్.
1: మానవుని ప్రసన్నులు గావించుకునేటువంటి ప్రయత్నమే మానవుని యొక్క సాధన.
2: సో మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ లైస్ ఇన్ ప్లీజింగ్ అదర్ మ్యాన్.
1: ఇలాంటి సులభమైన మార్గాన్ని మీరు అనుభవించి,
2: ఎక్స్పీరియన్స్ దట్ సింపుల్ ఈజీ పాత్.
1: సులభమైన యొక్క ఆనందాన్ని అనుభవించి,
2: అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ విచ్ ఇస్ సో ఈజీ.
1: సులభంగా జీవితాన్ని సాధన చేస్తుంది.
2: అండ్ లీడ్ ఎ లైఫ్ ఇన్ ఎ సింపుల్ వే.

0: ప్రేమరూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా. కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును. అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ.
1: లవ్ మూవ్స్ అబౌట్ ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్.
0: అత్యంత దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీప గావిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ఎ డిస్టెంట్ పర్సన్ కమ్ క్లోజ్ టు యూ.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యూమానిటీ ఇంటు డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ several other paths.
0: Tallini premistam.
1: You love your mother.
0: Tandrini premistam.
1: So also your father.
0: Sodarulu premistam.
1: You love your brother.
0: Yogini premistam.
1: You also love an ascetic.
0: Yogini premistam.
1: You also love an ascetic.
0: Vairagini premistam.
1: Also the one renunciant.
0: Yagini premistam.
1: You also love the one of sacrifice.
0: Anninti endukudanu ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ ఎసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్డ్ టు దట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఇస్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క సశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్, సాడ్నెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ వన్ హ్యాస్ టు అచీవ్ ఇట్ బై సెల్ఫ్ ఎఫర్ట్.
0: క్షమను మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కాని ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పించుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవునియందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటు అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ ద్వేషములు ఆరంభమవుతాయి మానవునియందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in that this twins, the love and forbearance, going together.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: క్షమ ధర్మము.
1: Patience is righteousness.
0: క్షమ వేదము.
1: It is Veda.
0: క్షమ సర్వము.
1: It is everything in life.
0: క్షమ తపస్సు.
1: It is penance.
0: క్షమ సత్యము.
1: It is truth.
0: క్షమ వేదము.
1: It is Veda, holy text.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: For all worlds, it is everything. Treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyin tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla pandu vanti samsaramunu పండు వంటి జీవితమును ఎంత పాడు చేసుకున్నారో భారతమునందు మీకు తెలుసును.
1: యు ఆల్ నో హౌ ఎ బ్యూటిఫుల్ లైఫ్, గోల్డెన్ లైఫ్ ఈజ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ జెలసీ.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా క్షమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: రావణ గాట్ హిస్ గోల్డెన్ లంక which is full of plenty and prosperity and affluence, which is brought down and totally ruined because of the absence of kshama or patience.
0: Aneka kutumbamulu ee kshama kolipovatam cheta aneka avasthalaku guri ayipoyi kutumbame cheeninchi poyindi.
1: Many families are lost. They have been put to total ruin because of this absence of this great quality.
0: Manavatvame mantagalchi poyindi.
1: The human value is just set to blaze.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: ఇన్ఫాక్ట్ దిస్ ఫర్గివ్నెస్ విల్ ప్రొటెక్ట్ ఆల్ అదర్ టాస్క్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును
1: దట్ డే ఫర్గివ్నెస్ ఇస్ గాన్.
0: అసూయ ద్వేషములు ఆరంభమవుతున్నాయి.
1: దట్ డే బిగిన్ ది ఎన్వీ అండ్ హేట్రెడ్.
0: మానవత్వములో ఈ విధమైనటువంటి క్షమను మనం కోల్పోవడం చేతనే అన్ని దేశముల యందు అన్ని పార్టీల యందు అనేక రకములైనటువంటి కలహములు ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ పేషెన్స్ ఎవ్రీ కంట్రీ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ దేర్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్ ఈచ్ వన్ బిహేవింగ్ యాజ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఈనాటి దేశం ఇన్ని అవస్థలకు గురి కావడానికి క్షమను కోల్పోవటమే మూల కారణం.
1: The country is passing through the present position because it has lost patience.
0: Goppa yogulu kudanu chamana kolipotam valle cheerinchi poyyaru.
1: Even spiritual aspirants also have lost their goal because
0: rajadi rajulu kudanu chamana kolipotam valle varu kevalam bichchagari vare tayyarayyaru.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: Inaati yogulu kudanu క్షమను కోల్పోవటం వల్లనే రోగులుగా తయారయ్యారు.
1: యోగులు ది మోడర్న్ సీకర్స్ హావ్ బికమ్ రోగులు ద డిసీజ్డ్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: క్షమ చేతనే లోకం ఇంత అభివృద్ధికి పొందింది.
1: యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు ఎందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడా మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: We are on the backward trend retreat because of the absence of patience today.
0: దీనికి అన్నిటికూడను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ.
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out.
0: రైలు పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండ.
1: When there is a driver that drives the engine.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండ.
1: When the automatic light has got its boundaries.
0: ఒకడు సృష్టిని జీవింపనెవరు గది?
1: Should there not be a creator behind the creation?
0: ఒకడు సృష్టిని కల్పింపనుండవలదే?
1: Should there not be a creator behind the creation?
0: కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోయాను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama aneetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of troubles.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatalanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ఎంతటి భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకని మొట్టమొదట మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టం అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడా లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ంట్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయం నందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలో పల్లే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్యలో పల్లే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: In fact, between two difficulties only, the patience develops in between.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: But we don't want any troubles or any difficulties to face in life.
0: ఇది చాలా బలహీనత.
1: It is a sign of weakness.
0: కష్టములను ప్రాప్తించాలి.
1: Let the troubles come.
0: దుఃఖములను వెంటాడాలి.
1: Let there be difficulties.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు.
1: Then you will have all the capacity to acquire this patience.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: When students do not have tests or examinations, how do you expect promotion?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ అండ్ హెన్స్ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాసెస్.
0: ప్రప్రథమంలో తాను కొన్ని కష్టములకు గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: దో దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇనీషియలీ, హీల్ బి సో హ్యాపీ అల్టిమేట్లీ.
0: ఎప్పుడూ కష్టమే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: సమ్ ఫీల్ సో బ్యాడ్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎండ్లెస్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కష్టములు ఎందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ డిఫికల్టీ దట్ కన్ఫర్స్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
1: అండ్ పేషెన్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్షమ చేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడబడి శ్వాస వదలాలి.
1: వీ హ్యావ్ టు లీవ్ అవర్ లైవ్స్ విత్ దట్ స్పిరిట్.
0: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు అంతకులను చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ఇస్ ద పేషెన్స్ దట్ గివ్స్ యు ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యు హావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: so long you have devotion for swami,
0: samipamlo undinanta varaku,
1: you are close to him,
0: ee premanu abhirthi palchukuneanta varaku,
1: so long you develop
0: meento aanandanga untam,
1: you are so blissful,
0: kaani
1: but
0: kontha dooram poyin takshaname,
1: the moment you are little away,
0: maalo ee bhakti cheenichipothundi,
1: the devotion declines,
0: prema tarigipothundi,
1: love diminishes.
0: Ini kaaranam emti,
1: why, what's the reason
0: ani tamalo taamu yochistuntaru,
1: you doubt and you inquire within yourselves.
0: ఇందులో చమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ యూ, యూ స్టార్ట్ డౌటింగ్ దిస్ వే.
0: కనుకనే చమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: చమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: One with strong faith also at times start doubting.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది.
1: It only means the patience in him has been weakened.
0: ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: Then we have to test our patience within.
0: ప్రతి సమయం నందు కూడాను క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెంట్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెన్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము.
1: ఇట్ ఈస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వసంభవం.
1: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచియస్నెస్, ఇట్ ఇస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము.
1: And it gives happiness.
0: Chama nidhi.
1: And it is wealth, the treasure.
0: Adiye mana yokka pradhanamaitundi aasti.
1: That is the chief property of all of us.
0: Chama aneetundi lekapotam cheta enni vidhamaitundi rajakeeyallo patramayipothunnaru.
1: Because of the absence of patience, people really spoil themselves in politics.
0: Dushinchukotame.
1: There's mutual accusation.
0: Okarinokaru vimarsinchukotame.
1: Mutual criticism.
0: Okarinokaru aneka vidhamaina kashtamulaku guri kavatame.
1: And they make each other suffer.
0: ఇది క్షమలేనటువంటి యొక్క లక్షణాలే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్, ద ట్రెండ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్
0: క్షమ. తొలగిన తక్షణమే అసూయ ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ ది పేషెన్స్ ఇస్ లాస్ట్, దేర్ అరైజెస్ ఎన్వీ.
0: అనసూయకు పుట్టినటువంటి కుమారులు ముగ్గురు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్
0: వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
1: త్రీ ఆర్ బోర్న్, దే ఆర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
0: మనసు వాక్కు.
1: And that is the heart, the mind and the speech faculty.
0: Ame chellaneinte anusuyeku puttinatunte vaadu eeviru kaani akkayeinatunte asuyeku puttinatunte vaadu dveshamu asuya dambamu krodhamu ilanti vanta puttai.
1: Whereas another one full of jealousy, she has begotten this hatred, the envy and pride.
0: Asuyeku puttinatunte bidalantha kudunu durmarguli.
1: All those born out of envy are wicked.
0: Anasuyaku puttinatunte vaallanta divyattamai cherinatunte vaare.
1: Those who are begotten by this envylessness are really noble.
0: Okka akka chellendruki ee vidhamaitunte oka sampathi kaligindi.
1: This is the difference between the two sisters.
0: Karanam,
1: what is the reason?
0: Anasuya aneka baadalaku ochukundi.
1: Anasuya could bear all the suffering.
0: Aneka kashtamulu tattukundi.
1: She could also resist and bear the
0: daimenu edirkuntu vachindi.
1: She could resist and face the troubles in life.
0: Aa anasuya yokka dhairya sahasamule ee chamaku moola kaaranamayindi.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: అతని యందు బుద్ధి బలము, భుజ బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: He has got the physical strength and intellectual strength too.
0: ఇన్ని ఉండి కూడాను
1: with all this
0: క్షమ లేకపోవటం చేతనే అసూయా ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
1: As he has lost the patience, his whole heart is polluted by envy and hatred.
0: Aneka duramga undinatunte vaani kudunu samipimpa chesetundi prema tattvamu.
1: It is only love that bring people staying at a far off place come close.
0: Deshamu kudunu prema ga marchetundi prema tattvamu.
1: And it is love that would transform hatred.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: అండ్ దిస్ లవ్ ఈజ్ లాస్ట్ ఇన్ హిమ్.
0: దేనివల్ల?
1: వై?
0: చమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: యాజ్ ఈజ్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్ థింగ్స్.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When he was looking all that which he is not supposed to, listening all that he is not supposed to,
0: వినరాని విషయాలు వింటున్నారు,
1: what will happen? Today we are listening to that what
0: తినరాని తిండి తింటున్నారు ఈనాటి మానవుడు.
1: Today we are eating the forbidden
0: food. చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
1: We are having the forbidden vision and sight.
0: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: In this polluted heart, how do you expect peace?
0: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
1: Peace has no place in our heart.
0: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలాలేదురా దుర్గుణ.
1: ఐ విల్ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక.
0: బుద్ధి చెప్పేద వినము నీవిక.
1: Listen to me.
0: సచ్చేయకనాది పలుకులు బుద్ధికి నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యూ హావ్ నాట్ పేడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యూఆర్ ప్రిపేర్డ్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఏ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగా తల్లేరా,
1: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము ఒడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేక మాగులు. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ బ్రాట్ ద మదర్, యు హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో. ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్.
0: భాషించి రామున చేతి ముద్దుటంగరమందితి.
1: In fact, I have brought
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షసవరుల చంపితి కోతి నంచును నాతో పోరి ప్రాతపురి పాలాయ హచ్చుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్. ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హ్యావ్ యూ నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ద జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది
0: ఇంతే కాకుండా క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ వి హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
0: మన యందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of envy anywhere.
0: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ క్షమను లేకుండా చేసుకోవటమే.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
0: ఆ క్షమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
1: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
0: ఇంకొక గ్రంథాలతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
1: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్.
0: మీ స్వజీవితం నందే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
0: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
1: Let there be any trouble, I'll face it.
0: You danni meet chesi danni sadhinchadaniki prayatninchali.
1: When once you meet the challenges of life, you'll certainly achieve.
0: Life is challenge, meet it.
1: Life is a challenge, meet it.
0: Okati kaadu, rendu kaadu, moodu kaadu, naalugu kaadu, enno challenges vastundi.
1: Life is a series of challenges, not one or two.
0: Adugadugunuku challenges vastuntai.
1: Every moment is a challenge of life.
0: Ni manamu nettukoni chattukoni povali.
1: Resist and march ahead forward.
0: Appude manamu deeni chamanu పోషించుకున్న వారం అవుతాం.
1: దెన్ దట్ యు షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయం అంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
1: యాస్ దిస్ పేషెన్స్ ఫర్బేరెన్స్ ఇస్ గోన్, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్.
0: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
1: దే డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ యాజ్ టు నో వాట్ టు డౌట్ అండ్ వాట్ నాట్ టు డౌట్.
0: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే డే బై డే హస్ బికమింగ్ మచ్ వర్స్.
0: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
1: పర్హాప్స్ ద అనిమల్స్ సీమ్ టు బి బెటర్ దాన్ మ్యాన్ కైండ్.
0: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
1: బికాస్ అనిమల్స్ ఫాలో ఎ డెఫినెట్ సీజన్ రీజన్.
0: మనిషికి నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ కైండ్ హ్యాస్ నో రీజన్ నో సీజన్.
0: ఇలాంటి మానవత్వానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: సమన అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
1: బికాస్ హీ కుడ్ నాట్ డెవలప్ ఇంప్రూవ్ ఫర్ పేరెంట్స్.
0: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ దిస్.
0: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
1: సర్టన్ డిఫికల్టీస్ ఫాలో యూ ఇన్ లైఫ్.
0: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దెమ్.
0: దాన్ని తట్టుకుని నీవు పో.
1: రెసిస్టెన్స్.
0: దాన్ని నెట్టుకుని నీవు పో.
1: ఎస్ పుష్ ఫుల్ బి పుష్.
0: సాధించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
1: At times you may fail in your examination.
0: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్. బట్ నో డౌట్,
0: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
1: నో దట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
0: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
1: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
0: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
1: యూ హ్యావ్ నెసెసరీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
0: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
1: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
0: దానికి ఏదో కొన్ని కారణాలు చెబుతూ పోతున్నావు.
1: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
0: ఈ కారణాలంత రీజన్ అంతా నీకు పనికిరాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్.
0: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
1: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
0: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మనకు కష్టములు రావచ్చు.
1: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
0: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
1: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
0: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
1: అట్ ద బిగినింగ్ దిస్
0: అది క్రమక్రమేణా సన్నగిలుతూ పోతుంది.
1: స్లోలీ డిక్లైన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దైవ దోషమా?
1: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: నీ దోషమే.
1: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
0: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్.
0: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
0: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ యూ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యూ స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
0: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
1: వీ హావ్ డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన జీవితము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమనే మన ప్రాణము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
1: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
0: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ఫర్బేర్. ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important.
0: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
1: This is the age when you can face, resist.
0: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
1: ఇఫ్ యూఆర్ నాట్ పేషెంట్ ఎనఫ్ నౌ, హౌ కెన్ యూ బి పేషెంట్ లేటర్?
0: దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
1: అండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ లేటర్.
0: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ
1: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ ఆర్ డ్రాగింగ్ యువర్ బాడీ హరీ,
0: తమ తమ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు వేళ,
1: గివింగ్ ఆల్ ది హోప్ వెన్ ది బాడీ వాజ్ ఆస్క్డ్ టు బి కెప్ట్ ఫ్రమ్ ది స్ట్రీట్,
0: ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ,
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్,
0: తరమా హరినామం నూటన బలక,
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్? దెన్
0: ఇది అసాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అయ్యే పని కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపనే మనం సాధించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
0: క్షమను మనం స్టాక్ చేసుకోవాలి.
1: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
0: ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
0: క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ
0: బలహీనత. స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపై తాను సాటిగా ఉండాలి.
1: వెన్ సర్టన్ బ్యాడ్ థాట్స్ కమ్ టు యూ, యూ షుడ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఫైండ్ అవుట్ దట్ యువర్ లాస్ట్ పేషెన్స్.
0: ఈ క్షమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్ ఈజ్ ఇన్ మీ, సచ్ థాట్స్ కాన్ కమ్.
0: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
1: వెన్ యూ క్లోజ్ యువర్ డోర్స్ హూ కెన్ ఎంటర్?
0: కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ డోర్స్ టైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
1: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్
0: అడుగడుగులకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
1: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
0: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో.
1: Then your teacher is going to test you.
0: కాని ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
1: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ ఫర్ ద టెస్ట్.
0: నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
1: ఇఫ్ యూ సే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్.
0: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
1: యూ షుడ్ బి ఎవర్ రెడీ.
0: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
1: వాట్ ఈస్ దట్ వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డూ?
0: అన్ని అరేంజ్మెంట్ చేసి
1: దే మేక్ ఆల్ అరేంజ్మెంట్
0: రెడీ అంటారు, ఒత్తుతారు.
1: దే సే రెడీ అండ్ దే క్లిక్ ది కెమెరా.
0: కానీ
1: బట్
0: ఆ ఫోటోగ్రాఫర్ అట్ట ఒత్తడు.
1: బట్ దేర్ ఇస్ డివైన్ ఫోటోగ్రాఫర్, హీ వోంట్ టెల్ యూ లైక్ దాట్.
0: ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
1: వెన్ హీ విల్ క్లిక్ ది కెమెరా,
0: ఎప్పుడు రెడీగానే ఉండాలి.
1: బట్ యూ షుడ్ బి రెడీ ఆల్వేస్.
0: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
1: అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ఎ ట్రూ పిక్చర్.
0: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, దెన్ దేర్ విల్ బి యువర్ ఎవర్ ప్రిపేర్డ్.
0: ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ.
0: ఆల్వేస్ బి రెడీ.
1: ఆల్వేస్ బి రెడీ.
0: అదే నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్.
0: పట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫాలోయింగ్ ద టైమ్ యాజ్ మార్నింగ్ నూన్ అండ్ ఈవినింగ్
0: కాదు,
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: కాలాన్ని నీవు అనుసరించాలి, కానీ నీవు కాలాన్ని అనుసరించడానికి వీల్లేదు.
1: అండ్ యూ హావ్ టు ఫాలో ద టైమ్.
0: కాలం నిన్ను అనుసరించదు.
1: ఇఫ్ టైమ్ విల్ నెవర్ ఫాలో యూ.
0: కనుకనే
1: సో
0: నీ ప్రతి విషయంలో కూడా నీ జాగ్రత్త నీవు కాపాడుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
0: కనుకనే వేదాంతం కూడాను ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత అన్నారు.
1: సో వేదాంత సేస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్.
0: కేవలం అజ్ఞానం అనే నిద్రలో నువ్వు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
1: ఇన్ఫాక్ట్ యూఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆఫ్ స్లంబర్ అండ్ ఇగ్నోరెన్స్.
0: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
1: Get up out of the sleep of ignorance. Get into spirituality. And then experience that bliss.
0: అది నీ సాధన.
1: That is your spiritual endeavor.
0: ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
1: you have not understood this.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
1: Every man goes on making some effort or other.
0: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
1: Mere effort will never fructify.
0: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
1: And you should be determined first to attain it.
0: కంకణం కట్టుకో.
1: Did be determined.
0: భగవంతుడు అట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
1: God has three determinations.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయ తృష్టం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక కంకణం.
1: The first vow, the determination that God has undertaken is
0: రెండవది
1: అనన్యాశ్చింతయంతోమా
0: దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
1: The second one is those who think of me constantly, incessantly will be protected.
0: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
1: When these are the vows or kankanas or determinations of God, what about you?
0: జీవితానికే కంకణ లేకుండా పోతుండాలి.
1: In fact, you have no determination in life.
0: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
1: Therefore, the life is totally ruined.
0: కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
1: Sometimes bumps and jumps come in life.
0: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇదే డిప్రెషన్ కు మూల కారణము.
1: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
0: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
1: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్
0: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
0: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
1: లైఫ్ ఫెయిల్స్.
0: జీవితమే నాశనం అవుతుంది.
1: లైఫ్ ఇస్ టోటలీ రూయిన్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షణ పట్టాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ వీ షుడ్
0: ఇది నేను సాధించాలి.
1: దిస్ ఐ మస్ట్ అచీవ్.
0: ఇది నేను పొందాలి.
1: ఐ మస్ట్ అక్వైర్.
0: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు ధన్యుడు అయిపోతావు.
1: విత్ ఆల్ డిటర్మినేషన్ యూ అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
1: అటైన్ దిస్.
0: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ దేన్ని కోరదు.
1: లవ్ ఈస్ డిజైర్లెస్.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా నీవు అదే క్షమ.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దాట్ ఈస్ ఫర్ బేర్.
0: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
0: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
1: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుకనే భగవంతుని ఆరాధనలు యందు భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
1: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యూ వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్ దేనిపైనే కైండ్ ఆఫ్ పెయిన్ ఇస్ నెసెసరీ. Otherwise, what will happen?
0: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: ఏది చింత కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ.
0: ఉంటుట ఒక చింత.
1: బర్త్ ఇస్ ఎ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్
0: చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతసం ఒక చింత.
1: చింత
0: చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉన్నటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్లవుతుంది?
1: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిన్ ట్రీ.
0: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
1: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
0: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
1: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: And in fact, we should welcome smilingly.
0: Nijamuga mana friends manaku aanandanni ivaru.
1: Friends will never give you happiness.
0: Enemies ye manaku aanandanni istaru.
1: Enemies will make you happy.
0: Kaaranam emti?
1: Why?
0: Enemies neen paina eppudu kudunu dushta bhavamulu kaligintaru.
1: Enemies will always have wicked feeling manovari.
0: Vaari paina neevu sariyinatundi dushti pettukuntavu.
1: Therefore you will be watchful all the time.
0: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
0: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
0: కనుక క్షమను సాధించుకోండి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
1: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
1: అలాంగ్ విత్ లవ్ యు ఆల్సో అటైన్ దిస్.
0: ఈ ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
1: యువర్ లవ్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నాట్ ట్రూ.
0: ప్రేమ
1: అండ్ ఇట్స్
0: సంకుచితమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో నారో.
0: అల్పమైన ప్రేమ.
1: సో లో.
0: స్వల్పమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ లిటిల్.
0: అత్యంత అల్పమైనటువంటిది.
1: అండ్ ఇట్స్ వెరీ లిటిల్ అండ్ మైన్యూట్.
0: ఈ ప్రేమను మీరు ప్రేమగా భావించుకోవద్దండి.
1: డోంట్ కన్సిడర్ యాజ్ లవ్.
0: ఇదంతా ఏదో స్వరాపేక్షల కోసం పాకుపడుతున్నాడు.
1: అండ్ ఆల్ దిస్ లవ్ లిటిల్ ఇన్ యూ ఇస్ సెల్ఫ్
0: ప్రయోజనం కోసం పాటుపడుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: స్వార్థము స్వప్రయోజనము త్యజించు.
1: గివ్ అప్ సాక్రిఫైస్ సెల్ఫ్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దైవమును ప్రేమించు.
1: అండ్ లవ్
0: అది ఏ నా సర్వస్వమని విశ్వసించు.
1: కన్సిడర్ దట్ యువర్ లైఫ్.
0: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ పేషెన్స్.
0: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈస్ సఫరింగ్.
0: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటి నిర్మూలమైపోయింది.
1: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్.
0: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
1: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్. మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
0: పరిగెత్తుంది గడ్డిపోచ.
1: అండ్ ఇట్స్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
0: అలాంటి గడ్డిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
1: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
0: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
1: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బ్యారెన్స్.
0: దేని ఎందు ఐకమత్యము?
1: ఇన్ వాట్ రెస్పెక్ట్?
0: మంచి ఎందు ఐకమత్యము.
1: యూ షుడ్ బి యునైటెడ్
0: ఇన్ గుడ్ థింగ్స్. ఐకమత్యము
1: in respect of God you should be like
0: daivam nandu meeku unity penchukunte
1: if you develop unity in respect of God
0: daivam lo purity erpadutundi.
1: Unity leads to purity.
0: Purity erpadinappude divinity ni manam sadinchavachu.
1: Then once purity is reached divinity can be attained.
0: Vidyarthulara,
1: students,
0: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
1: యూ షుడ్ బి స్ట్రాంగ్ డిటర్మిన్డ్.
0: ఎన్ని నిష్ఠూరములు కాని ఎన్ని కష్టములు కాని మీరు ఏమాత్రమో భయపడనక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
0: కష్టం వచ్చే కొద్దీ మనకు ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
1: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్.
0: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
1: Modern students are not like that.
0: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
1: Earlier there was a festival like మొహరం.
0: మొహరం
1: మొహరం.
0: ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
1: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
0: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక కాలు వెనుకొక కాలు. అవి ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
1: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ సెయింగ్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
0: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
1: వెన్ కెన్ దే ప్రొసీడ్?
0: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
0: అదే విధంగానే మీరు ఎప్పుడు కూడాను
1: like that
0: sairam sairam sairam sairam sairam sairam unna chote untaru.
1: Like that you say sairam sairam, forward backward, remain where you are.
0: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
1: వెన్ కెన్ యూ గో హెడ్?
0: నడచాలి ముందుకు.
1: ప్రొసీడ్.
0: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
1: అండ్ యూ షుడ్ క్రాస్.
0: అడ్డు ఎవరైనా వచ్చినా వారిని నెట్టుకుని పోవాలి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్, కమ్ ఆన్, ప్రొసీడ్.
0: ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్, యూ షుడ్ బి కరేజియస్.
0: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
1: వెన్ కెన్ యూ బి కరేజియస్?
0: క్షమ మీ యొక్క హృదయం నిండి ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
1: వెన్ వన్ దిస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్, యూ కెన్ బి కరేజియస్.
0: కనుకనే
1: సో
0: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
1: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
0: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
1: ట్రాన్సెండ్ డిసోబేయింగ్ ఈవెన్ రావణ,
0: తాను వచ్చి రామును చేరిపోయాడు.
1: విభీషణ కేమ్ టు రామ.
0: ఏ విధంగా వస్తున్నాడు?
1: హౌ వాస్ హీ కమింగ్?
0: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
1: రామ లిఫ్టెడ్ హిస్ ప్రొటెక్టింగ్ హ్యాండ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
0: కానీ ప్రక్కన ఉన్నటువంటి లక్ష్మణుడు, మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
1: వేర్ ఇస్ అసోసియేట్ బై హిస్ సైడ్ లక్ష్మణ అండ్ సుగ్రీవ సెడ్ స్వామి ద బ్రదర్ ఆఫ్ ద డెమన్ రావణ ఇస్ కమింగ్, హి ఇస్ నాట్ ద టైం టు గ్రాంట్ రిఫ్యూజ్.
0: రామ నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
1: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to
0: you.
1: I am yours.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama says,
0: నీ వాడని ఒక పరియన.
1: If you say, I am yours,
0: నీ వాడని ఏరుదు వారిన్నన్నాడు.
1: Then once you say, I am yours,
0: సరే నేను నీ వాడు అని విశ్వసించాడు.
1: Then once you say, I am yours, let him be anyone, he will be protected. As I love him, he says.
0: ఆ విధంగానే
1: like that,
0: ప్రతి విషయం నందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
1: In every aspect you should be determined.
0: Tana kumarudu anetunte vaadu neerudu yuddhamlo maraninchadu.
1: And in fact his son died in the battlefield.
0: Ramunto cheptunnadu, Rama meeru chaala parakramantudu.
1: And Vibhishana lost his son.
0: Annukante adhikamainatunte balam undi veeniki.
1: In fact my son is very mighty.
0: Vaani tappaku nee vadinchabannadu.
1: You have to kill him.
0: Appudu Vibhishanu cheppinattuga kottadu.
1: And he shot him.
0: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
1: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్, కేమ్ అన్కాన్షియస్.
0: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
1: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
0: విభీషణ, ఎందుకు ఈ విధమైనటువంటి కలతబంధుతున్నావు?
1: విభీషణ, వై హావ్ యూ ఫెయింటెడ్? వై ఆర్ లైక్ దిస్?
0: నాకు అభిమానం లేదు స్వామి.
1: స్వామి, ఐ హావ్ నో అటాచ్మెంట్.
0: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికంత మూల కారణము.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
0: వాడు నా ఏకైక కుమారుడు,
1: ఈజ్ మై ఓన్లీ సన్.
0: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
1: బట్ ఐ టోల్డ్ యూ టు కిల్ హిమ్.
0: నాకంటెదుగానే వాడు చస్తున్నాడు.
1: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: కానీ అది భరించలేకపోయాను.
1: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
0: నా యొక్క బలహీనత,
1: ఈజ్ మై వీక్నెస్.
0: కనుక నాకు క్షమను అనుగ్రహించమన్నాడు.
1: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
0: చూశారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
1: Vibhishana also prayed for that.
0: అదే నా సత్యము.
1: That is my truth.
0: అదే నా ధర్మము.
1: That is my righteousness.
0: అదే నా రాముడు.
1: That is my Rama.
0: కాబట్టి అట్టి రామతత్వాన్ని నేను ఏనాటికి మరవను.
1: Patience is my God. Rama himself, I will never forget.
0: కొరకు ఇంతటి గొప్ప గొప్ప వారు కూడాను ఆ క్షమలేనటువంటి సమయం లోపల ఎన్నో అవస్థలు గురి అయిపోయారు.
1: Such great people, men of strength and courage, lost everything because of absence.
0: క్షమను సాధించితేమా సర్వమును సాధించిన వాడు అవుతావు.
1: When once you achieve this, you'll be able to achieve everything.
0: కానీ ఒక క్షమ ఒక దగ్గర ఉంటుంటే శిక్ష ఇంకో దగ్గర అనిపిస్తుంటారు.
1: But on the other hand, when patience is one side, there lies
0: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనిపించేది మరొకడుగా అనిపిస్తుంటాడు.
1: When one has committed a mistake while other person meets the punishment, it they do happen in life.
0: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
1: You are resting in your room.
0: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
1: Many mosquitoes have gotten.
0: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
1: సెకండ్ డే యూ హ్యావ్ ది మస్కిటో నెట్.
0: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
1: మస్కిటోస్ హ్యావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
0: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ను ఏ రీతిగా నీవు చంపగలవు?
1: హౌ కెన్ యూ కిల్ దెమ్, దోస్ ఇన్ సైడ్?
0: తర్వాత తాను తోలాడు మరీ వేసుకున్నాడు.
1: దెన్ హీ హస్ డ్రివెన్ దెమ్ అవుట్, డ్రివెన్ దెమ్ అవుట్.
0: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో హస్ బిట్ హిమ్. యాదో
0: తనకు తెలియదు.
1: బట్ హీ కెనాట్ ఐడెంటిఫై.
0: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకుని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
1: దెన్ హీ అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
0: తనను కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
1: వన్ మస్కిటో హాస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
0: కానీ నిరపరాధి కదా ఇది.
1: కాదు
0: ఫ్రెండ్షిప్ ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్
1: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ మస్కిటో
0: కంపెనీ ఐ షుడ్ టెల్ యు వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి
1: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్ టెల్ మీ యువర్ కంపెనీ ఐ షుల్ టెల్ యు వాట్ యు ఆర్
0: కనుక ఆ కంపెనీ చేర్చడం వల్ల మనకు ఆ గతి పడుతుంటది ఎప్పుడు
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ ప్లైట్
0: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టేటప్పుడు
1: When once you have bad thoughts,
0: దుర్భావం మనలో ప్రవేశించినప్పుడు
1: when once bad thoughts get in you,
0: దుష్టంకల్పం మనకు ఆవిర్భవిస్తాయి
1: and bad thoughts will improve day by day.
0: దుష్టంకల్పం ఆవిర్భవించేటప్పటికి
1: when once they are there,
0: మన క్షమ కోల్పోతాం
1: we lose our patience.
0: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము
1: when once it is lost it cannot be regained.
0: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి
1: we should see that it's not lost any time.
0: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము
1: then we can have strong determination.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్
0: మీరు ఈ 15 దినములు కూడాను
1: ఆల్ దీస్ 15 డేస్
0: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు
1: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్
0: స్వామి బోధించిన వాక్యములు
1: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి
0: విన్నారు హృదయంలో దాచుకున్నారు
1: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం
0: ఇన్ యువర్ హార్ట్ దాచుకున్నటువంటి వాక్యములను
1: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్
0: కానీ మీరు వదిలిపెట్టి దాన్ని సాధించాలి
1: and you have to achieve the your goal
0: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు
1: there is no meaning in simply treasuring it you should exhibit
0: బయటికి పెట్టి అనుభవించాలి
1: experience
0: అప్పుడే దీని సాధనని మీరు సాధించిన వారు అవుతారు
1: then you will be able to achieve anything tangible
0: ఒక వ్యక్తి అన్నం కట్టుకొని ఇంట్లో పైన వేసుకొని పోతున్నాడు
1: he was carrying food in a bundle
0: పెద్ద బండల్
1: ఏ బిగ్ బండల్
0: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది ఇది భారమైపోయింది
1: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్
0: నది దగ్గర పోయి దిగాడు
1: హీ గాట్ డౌన్ ఎట్ వన్
0: ఆ మూట ఇప్పాడు
1: హీ ఓపెన్ ద బండల్
0: దాన్ని భుజించాడు
1: అండ్ హీ ఏట్ ద ఫుడ్
0: భారం తగ్గింది బలం ఎక్కింది
1: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్ బట్ హీ స్ట్రాంగ్ నౌ
0: లోపల పోయింది ఆ అన్నము
1: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్
0: కాబట్టి బలం ఎక్కింది
1: సో హీ స్ట్రాంగ్
0: భారం తగ్గింది
1: బట్ ద బర్డెన్ హ్యాస్ బికమ్ లెస్
0: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో
1: వెన్ హీ స్ట్రాంగ్
0: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు
1: హీ ఇస్ రెడీ టు
0: అదే విధంగానే
1: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వన్
0: దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము
1: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్
0: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి
1: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్
0: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడాను ప్రవేశిస్తుంది
1: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యు ఎక్స్పీరియన్స్ యు విల్ బి స్ట్రాంగ్
0: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు
1: దెన్ యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను
1: ఆల్ ది ఔటర్ థాట్స్
0: దుష్ట భావాలను దూరం నెట్టండి
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్
0: సద్భావములను లోపల పెట్టుకోండి
1: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్
0: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమాశక్తిని మీరు పోషించుకోండి
1: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్
0: శరీరానికి యొక్క శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపిస్తుంది
1: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్
0: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు
1: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ
0: ఇది ఎంత చదువులు చదువు
1: వాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
0: నాలెడ్జ్
1: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్ ఇట్స్
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్
1: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్
0: అవుట్ లుక్స్
1: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్ ఎక్స్టర్నల్
0: కాదు కాదు లోపల ఉంటుండాలి
1: బట్ దేర్ లైస్
0: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్
0: ఇదంతా ఆర్ట్
1: Not all you find outside is heart.
0: The heart too.
1: But in heart is
0: మనం బలపరచుకోవాలి.
1: And you should strengthen your heart.
0: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
1: And we are developing, growing more and more outer heart.
0: పొట్టకూటి కోసము.
1: Why? For our living.
0: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
1: You can earn your living.
0: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
1: But we need the food to develop the mental power.
0: Food for head.
1: Food for head.
0: Head for God.
1: Food for head. Head for God.
0: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
1: And we should understand the unity in these three.
0: కనుక
1: so
0: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
1: You should also know the culture in detail.
0: మన వైస్ ఛాన్సలర్ నాడు భారతీయ సంస్కృతిని గురించి చెప్పాడు.
1: The vice chancellor spoke on the culture of Bharat.
0: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
1: He in fact has summarized of all that contained in many of the
0: books. భారతీయ సంస్కృతి ఎలాంటిది?
1: What sort of culture is Bharat?
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It's highly sacred.
0: సున్నితమైనటువంటిది.
1: So tender.
0: దృఢమైనటువంటిది.
1: Strong.
0: మరువరానటువంటిది.
1: It cannot forget.
0: రక్షింపజేసేటువంటిది.
1: And it one that protects you.
0: అలాంటి సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము.
1: And such ancient Bharat culture is forgotten.
0: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop it more and more.
0: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ రిఫైన్మెంట్ సంస్కరించుట దేర్ ఇస్ సంస్కృతి.
0: ఈ బట్ట అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: దిస్ క్లాత్ హౌ డిడ్ యు గెట్ ఇట్?
0: దారం నుంచి సంస్కరింపజేశాము.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్న్.
0: దారం ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ ది యార్న్?
0: ప్రత్తి నుంచి వచ్చింది.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్.
0: ప్రత్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ డిడ్ యు గెట్ కాటన్?
0: దీనికి మొట్టమొదటి రూపం ప్రత్తి.
1: సో ద ఫస్ట్ ఫామ్ ఇస్ కాటన్.
0: రెండవది థ్రెడ్.
1: నెక్స్ట్ యార్న్.
0: మూడవది క్లాత్.
1: దెన్ యు గెట్ ది క్లాత్.
0: కాబట్టి క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
1: ద క్లాత్ పాస్డ్ త్రూ టూ stages of refinement or processing.
0: కాటన్ దాని నుంచి మనం సంస్కరింపచేయాలి.
1: సో ద కాటన్ హ్యాస్ గాట్ టు బి ప్రాసెస్డ్.
0: ఇది ఒక చెట్టు.
1: దిస్ ఇస్ ద ట్రీ నౌ.
0: ఈ చెట్టును అనేక రకములుగా సంస్కరించేయడం వల్ల ఇది ఒక టేబుల్ గా తయారు.
1: బికాస్ దిస్ ట్రీ ఈస్ పాలిష్.
0: ఈ టేబుల్ గా తయారు చేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దిస్ ఈస్ కాల్డ్ సంస్కృతి.
0: మన నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి దానిగా తీర్చిదిద్దుకోవటమే సంస్కృతి.
1: We have to shape it for all convenience and comfort is refinement.
0: వడ్లు పండినాయి.
1: And you have got the paddy.
0: కానీ పండిన వడ్లంతా తెచ్చుకుని మనం తింటూ కూర్చుంటామా?
1: And do you eat the paddy straight
0: away? దాన్ని కూడా నువ్వు సంస్కారం చేయాలి.
1: And you have to polish
0: it. గడ్డి నుంచి వడ్లను వేరు చేయాలి.
1: And you have to remove the husk.
0: వేరు చేసిన తర్వాత ఈ వడ్డు నుంచి పొట్టును కొట్టివేయాలి.
1: And you have to remove all the husk over the paddy.
0: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
1: And then you'll have rice.
0: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
1: And then you have to cook, you have to boil the rice.
0: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
1: Then only you can eat.
0: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
1: After all these stages only it is possible for
0: us. సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
1: So that which is refined is culture. సంస్కృతి
0: కూడా భారతీయ కల్చర్. ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుక
1: సో
0: భగవత్ నామం చేత,
1: విత్ గాడ్స్ నేమ్,
0: దృఢమైన విశ్వాసం చేత,
1: స్ట్రాంగ్ ఫెయిత్,
0: మన క్షమాశక్తిని సాధించి,
1: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
0: దయాశక్తిని మీరు పొందండి,
1: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

0: Thoughts and feelings. In today's Divine Discourse, Bhagwan Baba explains how noble thoughts alone can ferry us across this ocean of worldly life. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanthi Nilayam during the Dasera celebrations on the 1st of October 2006.
1: Embodiments of love.
2: Chala mandi strilu. Ame telugu padamulu vinalani aasistunnaru.
1: Many people have been aspiring, praying for Bhagwan's talk, speech. They were expecting Bhagwan's sweet, melodious voice making use of Telugu language.
2: Vidyarthulu, Vinyo, Vidyarthulu Nerchi, Technical Engineering, ఇలాంటి విషయాలంతా చెప్తూ ఉన్నారు, కానీ అవి మాకెవరికీ అర్థం కావటం లేదు. వాటిని స్వామి కూడా అనుసరిస్తున్నాడు.
1: స్టూడెంట్స్ యూ హ్యావ్ గాట్ క్వాలిఫికేషన్ ఇన్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దే ఆర్ స్పీకింగ్ రిలేటింగ్ టు దోస్ సబ్జెక్ట్స్ అండ్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో దేర్ టాక్స్ అండ్ స్వామి ఈజ్ అప్రిషియేటింగ్ ద టాక్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అస్ వెల్.
2: చక్కెర కంటే తీపి తది సారము కంటెను నృత్యమౌలు, పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్కక మాటి మాటికి. చక్కెర కంటే తీపి తది సారము కంటెను రుచ్యమవును, పెంపెక్కిన తేనె కన్నా మరి రుచ్యము నోటను బల్క.
1: స్వీటర్ దెన్ ద షుగర్, టేస్టియర్ దెన్ ద ఘీ, స్వీటర్ దెన్ ద హనీ, యాజ్ వీ చాంట్ అండ్ రిపీట్స్ గాడ్స్ నేమ్, ఇట్ ఈస్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: అది అతి రుచ్యమై మానసికమున అమృతంబుగా మారి మా నాలుకలు అమృతం త్రాగినట్టు అనిపించుచున్నవి ఈ రామనామము.
1: As we repeat again and again, it appears as though, as if, we have taken in ambrosia. The tongue is nectarous. It starts tasting the sweetest in this whole of the world. That is the nectarous taste of Ramanama.
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: భారతదేశము ప్రాచీనమైన ప్రసిద్ధమైన చారిత్రక చరిత్రము నిరూపించినటువంటిది.
1: భారత్ హ్యాస్ డిమాన్స్ట్రేటెడ్ ది ఎంటైర్ వరల్డ్ ద హిస్టరీ, ద ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఎమినెంట్ ప్రామినెంట్ పీపుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ అండ్ నోబిలిటీ.
0: ఏ చిన్న గ్రామం నందే నేను రాముల టెంపుల్ లేనటువంటి యొక్క గ్రామం లేదు.
1: Every hamlet necessarily has a Rama's temple. You don't find any place without Rama.
0: రామంలో విచారించగా ఎవరో ఒకరు రామాని పేరు పేరుతో వాళ్ళు వెలుగుతూ ఉన్నారు.
1: And every village you find a person bearing the name Rama.
0: కనుక రామనామం అనేటువంటిది ప్రాచీన కాలం నుండి కూడాను ఏ విధంగా మార్పు చెందక పెరుగుతూ వస్తున్నది.
1: Rama's name is passed on down the ages without any change over a period of time.
0: నాస్తికుడు యాస్తికుడు ఆస్తికుడు నాస్తికుడు ఆస్తిక నాస్తికుడు కూడాను రామ అనేటువంటి పేరు పిలుస్తున్నారు.
1: Whatever may be, they repeat Rama's name most necessarily in every village.
0: కూర్చున్నటువంటి వ్యక్తి లేచే సమయంలో కూడాను రామ అని లేస్తున్నాడు.
1: The person who sat comfortably, when he gets up, he says, Rama, and then gets up.
0: కాబట్టి భారతదేశంలో రామనామము గొప్ప ప్రసిద్ధి కెక్కింది.
1: Rama's name is highly reputed, very well known.
0: కేవలం ఇక్కడనే కాదు, చైనా దేశంలో కూడాను ఈ రామనామము చాలా ప్రసిద్ధి గాంచింది.
1: Not only here, Rama's name is highly popular.
0: ప్రపంచమంతా కూడాను రామనామమయమైనది.
1: The whole world is full of filled with resonance of Rama's name.
0: Atti Ramanamamlo mana gramamlo abhivruddhi ganchali abhivruddhi gavinchali ani atvanti aasha prati vanudukulu dinadinamulu perugutu vachindi.
1: The desire to spread Rama's name more and more day by day is ever on the rise among people.
0: దశరథునకు బిడ్డలు లేరు.
1: దశరథ హ్యాడ్ నో చిల్డ్రన్.
0: కానీ ముగ్గురు భార్యలు.
1: బట్ హీ హాస్ త్రీ వైవ్స్.
0: ఎవరి వలనైనను ఒక కుమారుడు వంశోద్ధారణకు కలుగునా అని చాలా ఆశిస్తూ నిరాశతో ఉంచిపోయాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హాస్ బీన్ ఎక్స్పెక్టింగ్ హిస్ సన్ టు బి ద లీగల్ హైర్ అండ్ హీ వాస్ ఫ్రస్ట్రేటెడ్ because he could not have a son.
0: Kani nirantaramu tapasu gavistu vachadu.
1: But however, he did penance for a long time.
0: Pagana oka samayam lopala daivam pratyakshamai.
1: At one time God manifested.
0: Anati kaalam gaadu inaati kaalam gaadu eppudaina kodanu tapasu aneetundi palinche teeltundi.
1: That day or this day, be that what it may, the penance will certainly bear results, fructify.
0: Muguru bharalto cheri karadavulu yendu cheri dasarathudu tapasu gavistu vachadu.
1: And Dasaratha did penance along with three other wives in deep forest.
0: Ee vidhanga vastu undaga pukana oka samayam lopala pratyakshamai oka patra ichadu.
1: At one time God manifested అండ్ హ్యాండెడ్ ఓవర్ దెమ్ ఏ బిగ్ కంటైనర్.
0: నాయన దశరథ, ఇవి ఈ పాత్ర యందు పాయసం ఉన్నది, ఈ పాయసము ముగ్గురికి సమానంగా పంచమని చెప్పాడు.
1: ఈ దశరథ, దిస్ కంటైనర్ హ్యాస్ పాయస్ ఆర్ రైస్ పుడింగ్, ఐ వాంట్ యూ టు డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యువర్ త్రీ వైఫ్.
0: సరే నేను చెప్పి వశిష్ఠ వారిని చేర్చుకుని అయోధ్యకు వచ్చి చేరాడు.
1: అండ్ దెన్ హీ కన్సల్టెడ్ వశిష్ఠ అండ్ హీ వాస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది సీయర్స్.
0: ఒకానొక సమయం లోపల తవ ఫలితమనేటువంటి ఒక పండుగ గావించి తవ ఫలితము
1: అండ్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ తపస్ ఆర్ పెనన్స్
0: యజ్ఞం గావించాడు.
1: అండ్ దే పర్ఫార్మ్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: ఆ యజ్ఞం పూర్ణాహుతి దినము
1: ఆన్ ద ఫైనల్ డే పూర్ణాహుతి
0: ముగ్గురు భార్యలను కూడా శిరస్నానం చేయించి రమ్మని చెప్పాడు.
1: ఆల్ ద త్రీ వైఫ్స్ వర్ ఆస్క్డ్ టు అసెంబుల్ దేర్ సిట్ దేర్ ఎట్ ద ఆల్టార్ హావింగ్ హాడ్ దేర్ హెడ్.
0: ముగ్గురికి మూడు కప్పులు ఇచ్చాడు.
1: అండ్ దే వర్ గివెన్ త్రీ కప్స్ వన్ ఈచ్.
0: ముగ్గురికి సమానంగానే పంచాడు.
1: అండ్ దిస్ పాయస వాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ దెం.
0: కానీ కొన్ని గ్రంథములు సమానంగా పంచలేదని ఒకదాంతో కొన్ని భాగములు దాంట్లో ఇచ్చు భాగములు కొన్ని భాగములు కొన్ని తక్కువ భాగములు ఈ విధంగా పంచాడు అని చెప్తారు. ఇది చాలా పొరపాటు.
1: బట్ సమ్ పీపుల్ ఇంటర్ప్రెట్ దిస్ వే దట్ దే వర్ నాట్ ది పాయస వాజ్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్ దట్ సమ్ కంటైనర్ కంటైన్ మోర్ అండ్ అదర్ కంటైన్ లెస్. ఇట్ ఇస్ అ బిగ్ మిస్టేక్ టు ఇంటర్ప్రెట్ లైక్ దట్.
0: అందరికీ సమానంగా వశిష్ఠ వారు పంచి ఆ కప్పులను అందించారు.
1: Vasishtha distributed this payasa rice pudding in equal proportion and handed over them.
0: దీని త్రాగి మీ అభిష్టం నెరవేర్చును గాక అని చెప్పాడు.
1: And he blessed them saying that let your wish be fulfilled.
0: సరే వారు ఆనందించి వారి వారి కప్పులు వారు తీసుకుని పోయి స్నానం చేసి భుజించారు.
1: They all had taken the three containers, they had bath, and then they have partaken this prasad.
0: Kani oka sumitra matramu,
1: but only except sumitra
0: tragaledu,
1: but she couldn't partake it.
0: Karanam enti,
1: what's the reason?
0: Deeniki oka konni reason undi.
1: There is a plan, a reason behind this.
0: Dasaratha maharaju Kekaya rajyamuniki vellinappudu Kekaya raju tana kumarte aina Kaikeyi ichi pendi chesinappudu aa kumarteku puttinatuvanti kumaruniki నువ్వు రాజ్యం కట్టాలి అని ప్రామిస్ చేశాడు.
1: వెన్ దశరథ విజిటెడ్ ద కింగ్డమ్ కేకేయ రాజ్య, దశరథ మేడ్ ఎ ప్రామిస్ టు ద కింగ్ దట్ హీ వుడ్ ఆఫర్ ద కింగ్డమ్ టు ద సన్ ఇఫ్ హిస్ డాటర్ వర్ టు బి మ్యారీడ్ టు హిమ్.
0: తప్పక అట్టే చేస్తానని చెప్పాడు.
1: అండ్ హీ సెడ్ హీ విల్ సర్టన్లీ డూ ఫాలో.
0: సరే ఆ విధంగా వచ్చినప్పుడు ఈమెకు కుమారుడుకు కలగాలంటే కైకకిచ్చినటువంటి మాటను తప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో బ్యాక్ బై ద ప్రామిస్ గివెన్ టు కైక.
0: కైక తన యొక్క గర్భంను ధరించి తద్వారా తన కుమారుడు కలుగుతాడని ఆమె చాలా ఆశగా ఉన్నది.
1: కైక వాజ్ డిజైన్ స్ట్రాంగ్లీ దట్ హర్ సన్ వుడ్ బి ది ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ది కింగ్డమ్.
0: కౌసల్య పెద్ద భార్య కనుక ప్రథమ భార్య, ఆమె ప్రథమ పుత్రుడు కానీ ఆమె కుమారులకు రాజ్యం కట్టాలని ఆమె కూడా సంతోషిస్తుండాలి.
1: కౌసల్య వాజ్ ఈక్వల్లీ హ్యాపీ బికాస్ షీ బీయింగ్ ద క్వీన్ హర్ సన్ వుడ్ బీ ద ఫ్యూచర్ కింగ్.
0: కనుక వీరిద్దరికి కూడా ఆనందించడానికి అవకాశం ఎంతో ఉన్నది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ దీస్ టూ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: కానీ సుమిత్రకు ఇట్టి ఆశ ఏమాత్రమూ లేదు.
1: బట్ సుమిత్ర హ్యాడ్ నో హోప్ ఎట్ ఆల్.
0: ఒకవేళ నాకు కుమారుడు కలిగినా ఎవరికో ఒకరికి సేవ చేయాలి.
1: ఇఫ్ ఐ హావ్ టు బిగెట్ ఎ సన్ ద సన్ హ్యాస్ టు సర్వ్ ఎయిదర్ ఆఫ్ ది టూ
0: అని నా కుమారుడు ఎందుకు అని నిరాశతో కప్పును అక్కడ మేడ పైన పెట్టి
1: షీ వాస్ డిప్రెస్డ్ అండ్ కెప్ట్ దట్ కంటైనర్ అసైడ్.
0: ఆనాడు ఈ యొక్క ఫ్యాన్లు కానీ తిరుస్నానం చేసిన తర్వాత ట్రై చేసేటువంటి యొక్క మిషన్లు కానీ ఏమీ లేవు.
1: In those days there were no fans or hair dryers.
0: అప్పుడు ఒక కప్పు పైన పెట్టి తాను చాలా ఏడుస్తూ ఉండాలి.
1: కీపింగ్ ద కప్ ఆన్ వన్ సైడ్ అండ్ షీ వాస్ క్రైయింగ్.
0: ఈ కప్పు నాకెందుకు?
1: వై డూ ఐ నీడ్ దిస్?
0: అని ఈ విధంగా ఏడుస్తూ ఉండగా తక్షణం ఒక గ్రద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకొని పోయింది.
1: ద మీన్ టైమ్ యాజ్ షీ వాస్ ఫీలింగ్ సో సాడ్, బట్ ద కైట్ కేమ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ దిస్ కంటైనర్.
0: కప్పును ఎత్తుకుని పోవటం చేత ఈమెకు చాలా భయం వచ్చింది.
1: అండ్ దెన్ షీ వాస్ ఫియర్ స్ట్రికెన్ అట్ దట్ మోమెంట్.
0: అయ్యో, కప్పు పోతే పోయింది, కానీ నా పతి గురువు ఏ విధంగా నిందిస్తారో ఏమిటో, ఇంత అలక్ష్యమా స్త్రీలకు అని తనలో తాను చాలా బాధపడుతూ వచ్చింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో బ్యాడ్ బికాస్ వాట్ హర్ హస్బెండ్ వుడ్ సే ఫార్ లూజింగ్ దిస్ కంటైనర్. డజంట్ మ్యాటర్ ది కంటైనర్ ఇస్ లాస్ట్, బట్ షీ హాస్ టు అకౌంట్ ఫర్ ఇట్స్ లాస్ బికాస్ హస్బెండ్ మే అక్యూజ్ హర్ ఫర్ హర్ నెగ్లిజెన్స్.
0: పరిగెత్తి కిందికి వచ్చింది.
1: అండ్ షీ గాట్ డౌన్.
0: కౌసల్య కైక ఇద్దరు కాచుకుని ఉన్నారు.
1: కౌసల్య అండ్ కైక వర్ వెయిటింగ్.
0: ఏమక్క, ఎందుకోసం ఈ విధంగా ఇంత తొందరపడుతున్నారు అని చెప్తే జరిగిన విషయం అంతా కూడాను పూసగుచ్చినట్టుగా చెప్పింది.
1: అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆస్క్డ్ వాట్ ఈస్ ఇట్, వై ఆర్ యూ హర్రీడ్, వై ఆర్ యూ వరీడ్. అండ్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ థింగ్ దట్ వెంట్ ఆన్ టిల్ దెన్.
0: కానీ ఈనాటి సమతుల వలె ఒకరికొకరు పోట్లాడలేదు.
1: Well, they didn't fight among themselves as in modern times.
0: వారందరూ కూడా నీవు బాధపడనక్కర్లేదు.
1: They too were happy, they could understand the situation.
0: నా పాయసంలో కొంత భాగం నీకు ఇస్తాను అని కైక కొంచెం పోసింది.
1: And Kaika was prepared to share half of that prasad.
0: గొప్ప హృదయం కలిగినటువంటి ఒక కౌసల్య కూడాను కొంత భాగం తన కప్పులో పోసింది.
1: The large-hearted Kausalya was also prepared.
0: ముగ్గురు కూడాను సమానమైన పరిస్థితి లోపల కప్పులు తీసుకుని అది గురువు వారి దగ్గరికి వెళ్లారు.
1: అండ్ దే క్యారీ ది త్రీ కంటైనర్స్ అండ్ అప్రోచ్ ది ప్రిసెప్టర్.
0: వశిష్ఠులు వారు చక్కగా ఆశీర్వదించి,
1: వశిష్ఠ బ్లెస్ దెమ్,
0: అమ్మా మీరు దీన్ని త్రాగి గర్భము ధరించి చక్కని చిరంజీవులైనటువంటి ఒక రాజ్యములైనటువంటి ఒక కుమారుడు కనమని ఆశీర్వదించాడు.
1: వశిష్ఠ బ్లెస్ దెమ్, లెట్ యూ హ్యావ్ దిస్ ప్రసాద్, let you be good children who would rule this kingdom in a befitting way, let you all live long life.
0: Kari Kausalya kumaru puttadu.
1: Kausalya had a son.
0: Ayoka tejasu ayoka balamanu ayoka shaktini ayoka prakashamanu chuchi Vasishtha varu iriki raminchetuvanti vaadu ganka Rama ani peru pettadu.
1: Watching the beauty, the radiance and the brilliance on the face of Rama, Vasishtha named the child as Rama.
0: Andarni raminchetuvanti vaadu,
1: the raminchuta, the one who attracts everybody,
0: Rama ani peru pettadu.
1: And so he was christened that way, Rama.
0: Rendava bhari ainatvanti oka Sumitra iddaru biddalanu teesukoni poyindi.
1: And Sumitra carried two sons, twins.
0: Ivuku chaala aashcharyam vesindi.
1: And they were very much surprised.
0: Emtidi, ivuku iddaru aameku okarena అని ఆ ఆశ్చర్యపడిపోయి కళాతుడికి ఈ కథ అంతా తెలుసుకున్నాడు.
1: హీ వండర్డ్ టు బిగిన్ విత్ హౌ ఇస్ దట్ దిస్ హ్యాస్ టూ సన్స్ వైల్ కౌసల్య హ్యాడ్ ఓన్లీ వన్. బట్ హౌఎవర్,
0: కొంత భాగం కైక ఇచ్చిందని కొంత భాగం కౌసల్య ఇచ్చిందని ఆయన గుర్తించాడు.
1: హీ కుడ్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ద వన్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కౌసల్య, ది అదర్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద షేర్ ఆఫ్ కైక.
0: కనుకనే కౌసల్య ఇచ్చినటువంటి భాగం లోపల లక్ష్మణుడు పుట్టాడు.
1: Therefore, out of the half of the share of Kausalya, Lakshmana was born.
0: Kaika ichinatvanti bhagam lopala Chatrughnudu puttadu.
1: And out of the half of the share of Kaika,
0: Kaika ku Bharatudu, Bharatunlo ardha bhagamu Chatrughnudu.
1: Therefore, Chatrughna represents half of Bharata.
0: Kaluka appudu cheppindi emike manaso taru anukunnadi, evvarto kuda cheppaledu.
1: He felt this way without telling anybody.
0: నాకు ఇరువురు పుత్రులు పుట్టటము రెండు కారణాలు ఉన్నాయి.
1: I have two sons now. There must have been a reason.
0: రాములు రాజైన నా కుమారుడు పెద్ద కుమారుడు తనకి సర్వెంట్ గా ఉండాలి.
1: If Rama were to be the king, one son should serve him.
0: భరతుడేగిన రాజైపోతే నా రెండవ కుమారుడు అతనికి సర్వెంట్ గా ఉండాలి.
1: If Bharata is going to the emperor, my second son should serve him.
0: నా ఇరువురు కుమారులకు రాజ్యం అక్కర్లేదు.
1: బోత్ ఆఫ్ మై సన్స్, వెల్ దే డోంట్ ఎక్స్పెక్ట్.
0: రాముని సేవ భరతుని సేవ చేస్తుంటే అంతే చాలని చాలా తృప్తి పడింది.
1: She was so much satisfied because one son is going to serve Rama, the other son is going to serve Bharata.
0: అందుకోసమని ఈ ఇరువురిని రెండు తొట్టుల్లో పెట్టినప్పుడు ఇరువురు కూడా ఏడుస్తూ వచ్చారు.
1: When both of the sons were kept in the swing, the cradle, both of them started crying.
0: ఎప్పటి నుంచి కూడాను తిరిగి ఎంతవరకు తాను ఎత్తుకోగలదో అంతవరకు కూడా ఏడుస్తూనే ఉన్నారు, కానీ ఏ విధమైన ఆహారం కూడా పుచ్చుకోలేదు.
1: So long they were there in the swing, they went on crying. They didn't have anything.
0: ఏమి కారణమని,
1: what's the reason?
0: ఎన్నో మంత్రాలను పిలిపించి మంత్రాలు చెప్పించి విభూతులు పెట్టించి అనేక రకములుగా వారికి ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాయి.
1: The two boys were treated in different ways. Many mantras and also vibhuti also was applied.
0: యంత్రాలు కట్టించింది.
1: And they also made use of yantras.
0: మంత్రాలు చెప్పించింది.
1: All yantras and mantras.
0: కాని దేనికి వారి హెల్ప్ మాడలేదు.
1: But they didn't stop crying.
0: ఆహారం పుచ్చుకోలేదు.
1: They didn't take any food.
0: వశిష్ఠ వారిని పిలిపించి,
1: and Vasishtha was asked to come there.
0: Guruji, నా కుమారులు ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారో నాకు తెలుపమని ప్రార్థించింది.
1: And they prayed, why is it that both of my sons are crying?
0: ఆ యోగి దృష్టితో చూచి,
1: he could have that vision.
0: అమ్మా, ఇతను రామాంశము, అతను భరతుని అంశము.
1: One is part of Rama, the spark, while other is the spark of Bharata.
0: కనుక నీవు నీ కుమారుణ్ణి రామతొట్టుల్లోనే పండబెట్టు అని చెప్పి కౌసల్యకు చెప్పాడు.
1: So he told her, let this boy, let this child be kept by the side of Ramachandra.
0: రెండవదిని కైకు చెప్పినాడు, అమ్మా, నీ కుమారుని యొక్క అంశమే ఇది, కనుక నీ కుమారుని తొట్టులో పండబెట్టమని చెప్పింది.
1: The other child being the spark of Bharata, we also be kept very close to him.
0: ఇద్దరు చక్కగా నిద్రపోయారు.
1: Both of them slept perfectly.
0: ఏ విధమైనటువంటి యొక్క ఆహార విహారం ఎందు కించితే కూడా లోటు రాలేదు.
1: There was no problem at all while eating or drinking water or anything.
0: అప్పటి నుంచి,
1: since that time,
0: రాములు వెంట లక్ష్మణుడు,
1: లక్ష్మణ ఆల్వేస్ ఫాలోడ్ రామ.
0: భరతుడు వెంట శత్రుఘ్నుడు,
1: అండ్ శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: ఫ్రెండ్ అయిన తక్షణమే కైకను కేకేయ రాజు తన కేకేయ రాజ్యానికి తీసుకెళ్లాడు.
1: అండ్ ది కేకేయ కింగ్ టు కైక అలాంగ్ విత్ హిమ్.
0: ఆ కుమారుడు చిత్రలోపలనే శత్రుఘ్నుడు కూడా వెళ్లాడు.
1: అండ్ శత్రుఘ్న నేచురలీ ఫాలోడ్ భరత.
0: రామును అరణ్యానికి పంపించే సమయంలో,
1: రామ వాస్ సెంట్ టు ది ఎగ్జైల్,
0: తండ్రి ఆజ్ఞకు ఏమాత్రం కూడా జోదాటకుండా,
1: వితౌట్ డిసోబీయింగ్ ఫాదర్స్ కమాండ్,
0: తండ్రి ఆజ్ఞకు జవాబు చెప్పకుండా,
1: వితౌట్ గివింగ్ ఎనీ రిప్లై టు
0: తండ్రి ఆజ్ఞను తీసుకోనకుండా,
1: అండ్ హస్ టేకెన్ పర్మిషన్ టు ది మదర్.
0: రాముడు వెళుతుంటే రాముడు జత లోపలనే లక్ష్మణుడు వెళ్లాడు.
1: రామ వాస్ ప్రొసీడింగ్ అహెడ్, లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: కనుకని ఈ విధంగా రాములు లక్ష్మణుడితో, శత్రుఘ్నుడు భరతునితో చేరి ఇరువురు కూడాను జత జతగా వెళ్లారు.
1: లైక్ దిస్ లక్ష్మణ ఫాలోడ్ రామ, శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఇద్దరు కూడా ఈ విధంగా జత జతలుగా ఉంటుండేప్పుడు కడకు రామలక్ష్మణుడు వేరు, శత్రుఘ్నుడు భరతుడు వేరు అన్నట్టుగా అనిపించింది.
1: When they were followed like that, it appeared as if that Rama Lakshmana are different from Bharata Shatrughna.
0: ఈ విధంగా సంచరిస్తూ ఉండే సమయం లోపల అరణ్యానికి పోవాల్సి వచ్చింది. సీతమ్మ వారు సిద్ధంగా అయ్యారు.
1: In the meantime, they had to go to the forest, and it was the time that they had to attend that.
0: ఇరువురే పోతుంటే ఇరుకు కొంచెం సహాయం చేసి సేవ చేసే నిమిత్తమై నేను కూడా వెళ్ళాలి అని తండ్రి ఆజ్ఞను పుచ్చుకోకుండా తాను కూడాను వెళ్ళాడు.
1: Without father's permission, he also followed him.
0: లక్ష్మణుడు కూడా వెళ్ళాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ హిమ్.
0: వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడాను, రామ, లక్ష్మణ, సీత, ముగ్గురు కూడా అడవిలో సంచరిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ, రామ, లక్ష్మణ, సీత, దే వెంట్ అరౌండ్ ది ఫారెస్ట్.
0: కొంత దూరం పోయిన తర్వాత ఆశ్రమం కనిపించింది.
1: దే కుడ్ నోటీస్ ఎ హెర్మిటేజ్ ఎట్ క్లోజ్ డిస్టెన్స్.
0: చూచి ఏం ఆశ్రమం అని అనుకున్నాడు.
1: Then they wanted to know what ashrama, hermitage it is.
0: ఇది సిద్ధాశ్రమం అని చెప్పి చెప్పారు.
1: Then they could get information that it is Siddhashrama.
0: అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికే రామలక్ష్మణ సీతను చూసి ఆ సిద్ధాశ్రమ వాసులంతా కూడా ఎంతనో ఆనందించారు. చాలా వారికి కృతజ్ఞతపూర్వకంగా ఆనందాన్ని అనుభవించారు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ సిద్ధాశ్రమ ఇన్వైటెడ్ దెమ్ హోల్ హార్టెడ్లీ అండ్ దే గివ్ దెమ్ ఆల్ రిసెప్షన్ హాస్పిటాలిటీ బిఫిట్టింగ్ దేర్ స్టేజ్.
0: కానీ అతను చెప్పాడు, ఆ ఋషికి తెలుసును వీరు ఏనాడైనా కూడాను సీతతో ఉన్నారు, వీరు ఆశ్రమవాసులు కాదు.
1: బట్ ది సేజెస్ నో దట్ దే డోంట్ బిలాంగ్ టు ఆశ్రమ్ ఎనీవే బట్ దే ఆర్ హౌస్ హోల్డర్స్ దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: కనుక రాముతో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ రామ,
0: రామ మీరు ఈ ఆశ్రమంలో ఉంటుండి సుఖపడలేదు.
1: హీ సెడ్ రామ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ టు స్టే ఇన్ సిద్ధాశ్రమ్
0: కొద్ది దూరం లోపల
1: యూ కెనాట్ బి హ్యాపీ.
0: మతంగ ఆశ్రమం వస్తుండాలి.
1: క్లోజ్ బై దేర్ ఇస్ అనదర్ ఆశ్రమ మతంగ ఆశ్రమ.
0: ఆ మతంగ ఆశ్రమంలో ఉంటుంటే సీతకు సుఖంగా ఉంటుంది, మీకు సుఖంగా ఉంటుంది, మీరు మతంగ ఆశ్రమానికి పోమన్నారు.
1: ఇఫ్ యూ గో ఓవర్ టు మతంగ ఆశ్రమ సీతా విల్ బి కంఫర్టబుల్ దేర్ అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇట్ వెరీ కన్వీనియంట్.
0: అక్కడ ఈటబుల్ ఫ్రూట్స్ కావలసిన చిక్కుతున్నాయి.
1: అండ్ దేర్ యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్.
0: అక్కడికి పోయి వాళ్ళు ఈ ఫ్రూట్స్ అంతా తింటూ కాలం గడుపుతూ వచ్చారు.
1: దే వెంట్ టు దట్ మతంగ ఆశ్రమ వైల్ పార్టేకింగ్ దేర్ ఫ్రూట్స్ దే స్పెండ్ దేర్ టైమ్.
0: అట్ట ఉండగా కొంతకాలం నాకు ఒక ఇది వచ్చింది, ఒక విధమైనటువంటి ఆపత్తు.
1: అట్ ద టైమ్ ఆఫ్ సమ్ టైమ్ దే హ్యాడ్ టు ఫేస్ సమ్ ఇన్సిడెంట్.
0: అనగా ఆ ఆశ్రమంలో అనేక రకములైనటువంటి ఒక జంతువులంతా చేరుతూ వచ్చాయి.
1: అరౌండ్ ద క్లాస్రూమ్ ఇన్ ద విసినిటీ దేర్ వర్ మెనీ వైల్డ్ యానిమల్స్ మూవింగ్ అబౌట్.
0: ఆ సమయం లోపల ఒక బంగారు లేడీ కూడా వచ్చింది.
1: At that time, they could also notice a golden deer.
0: కాని సీతకు తెలుసును,
1: సీత knows,
0: బంగారు లేడి ఈ జగత్తులో పుట్టడానికి వీల్లేదు.
1: There's no possibility in nature to have the golden deer.
0: నాకున్నటువంటి గోల్డ్ జ్యూయల్స్ అంతా కూడాను నేను ఆశ్రమంలో పెట్టుకుంటూ ఉన్నాను.
1: And in fact, I have got all my jewelry left there.
0: అయోధ్యలోనే దాచిపెట్టాను.
1: I left all my jewelry there in Ayodhya.
0: కాబట్టి ఈ వచ్చినటువంటి ఒక గోల్డెన్ లేడీ ఏదో మాయగా ఉంటుండాలి అని భావించింది.
1: She could imagine, she could understand this golden deer is not a reality. It must have been a plan.
0: కాని విధి వరీయము.
1: The fate is inscrutable, so strong.
0: ఎంత బలంగా ఉండినప్పటికీ ఈ బంగారు లేడి లేదని తెలిసి కూడాను రావడానికి వీలు కాదని తెలిసి కూడాను ఆ బంగారు లేడిని ఆశించింది.
1: Though she knows pretty well that golden deer cannot exist, but yet she wanted.
0: రామలక్ష్మణుని ఇద్దరిని చూచి, రామ ఎంత బాగున్నది ఈ లేడి.
1: వాచింగ్ రామ సెడ్, సీత సెడ్, సీ దట్ గోల్డెన్ డేర్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
0: దాన్ని తీసుకుని పోయి నా ఇంటి దగ్గర దాంతో ఆడుకుంటూ కాలం గడుపుకుంటుంటాను, దాన్ని పట్టి తెమ్మని చెప్పింది కోరింది.
1: ఐ వాంట్ టు క్యారీ ఇట్ హోమ్ అండ్ ఐ వాంట్ టు ప్లే ఇట్ బెటర్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ గోల్డెన్ డే.
0: నాకు ఈ కొంచెం ఆనందమైన అందించి మీ పాటికి మీరు ఎక్కడన్నా తిరగండి అని చెప్పింది.
1: అట్లీస్ట్ మేక్ మీ హ్యాపీ లిటిల్ బిట్ అండ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మూవ్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో.
0: నేను ఆనందంగా ఉంటాను.
1: ఐ విల్ బి హ్యాపీ అట్ హోమ్.
0: సరే నీ ఆనందమే మా ఆనందమని అనుకుని రాముడు దాన్ని తెవడానికి పోతున్నాడు.
1: అండర్స్టాండింగ్ దట్ సీతాస్ హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఓన్ హీ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ దట్ గోల్డెన్ డియర్.
0: కానీ లక్ష్మణుడు చెప్పాడు,
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా ఇది మాయలేడి.
1: దిస్ గోల్డెన్ డియర్ ఈజ్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ రియల్.
0: ఇది నిజమైనటువంటి గోల్డెన్ లేడీ కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ గోల్డెన్ డియర్ నో.
0: ఇది ఏదో మాయలు పడినటువంటి ఒక రాక్షస రూపము.
1: This must have been the device or the neck or the plan of some
0: demon.
1: He said, better you don't go. I will go and catch hold of it.
0: కానీ సీత బుద్ధి ఆమె కూడా ఒకది. ఆపదలు వచ్చే సమయంలో అన్ని కూడా మర్చిపోతారట.
1: సీత నోస్. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ పీపుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్.
0: అప్పుడు ఆమె రాములనే పొమ్మని చెప్పింది.
1: సో పర్టికులర్ దట్ రామా షుడ్ గో.
0: నీవు పట్టుకుని తెచ్చినప్పుడే నేను దాంతో ఆనందాన్ని అనుభవిస్తాను.
1: ఇఫ్ ఓన్లీ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దట్ గోల్డెన్ డేర్ అండ్ బ్రింగ్ ఇట్ హోమ్ దెన్ ఓన్లీ ఐ విల్ బి హ్యాపీ.
0: ఇప్పుడు రాముడే వెళ్ళాడు.
1: రామ హింసెల్ఫ్ వెంట్.
0: రాముడు వెళ్లి అమ్మ విడిచేటప్పటికి అది ఆ సీత అని పిలిచింది.
1: When he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama.
0: కాబట్టి అది రాముని యొక్క గొంతుగా కనిపించి వినిపించింది ఆమెకు.
1: The voice sounded as if it is Rama's voice, tone.
0: లక్ష్మణ, నీ వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు, తక్షణమే వెళ్ళు.
1: And Sita said, Lakshmana, go immediately.
0: రాముని ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నాడు, సీతా సీతా సీతా సీతా అని?
1: You hear the shouts, the Rama's voice saying Sita, Sita, Sita.
0: ఇంకొకరు సీతా అని పిలిచడానికి వీలు లేదు.
1: No one can call like that.
0: కనుక రాములే పిలుస్తున్నాడు.
1: It's Rama's call only.
0: కనుక నీవు తక్షణమే వెళ్ళమని చెప్పింది.
1: Therefore you go immediately.
0: కానీ లక్ష్మణుడు పోలేదు.
1: But Lakshmana didn't go.
0: పోకుండా పోవటం చేత ఆమె లక్ష్మణుడి పైన కొన్ని నిందలు వేసింది.
1: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
0: రాముని పోతే నీవే నన్ను నేరాలని చూస్తున్నావా అని చెడ్డ మాట చెప్పింది.
1: She spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటను వినలేక తాను వెళ్లిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately.
0: గీతి గీశాడు.
1: And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసుడు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any words or beasts to cross this line.
0: కనుకనే ఈనాటి కూడాను చాలా మంది బజార్లో అమ్ముతుంటారు, లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటరాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కానీ రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కానీ బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, పిచ్చిగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాముద్దు మరదీవో లక్ష్మణ, నిన్ను తామసలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento paati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanudiki ni kashtamulu kaliginchatamu navalane ani tan chana baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్కనాడైనా గాని అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకములైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: Chi, neventa ee kali gorenta ani kali gorin gilli baita padesindi ame.
1: She just considered him as a speck and she has brushed him out.
0: Ilanti heenudavu neevu.
1: You're so mean.
0: Ramanu nindistava.
1: How dare you accuse Rama?
0: Ramachandrudu heenudu ani cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu, kaadu.
1: Oh, low. No.
0: Atha mahadhirudu.
1: He is a dhira.
0: Gambhirudu.
1: He is a dhira and gambhira, the one of valor and courage.
0: Alanti Ramuni, even the ninichandi, he ka rahata ledu annandi.
1: You have no right to blame him or accuse him.
0: Cheppi, aa vidhanga dandinchinappudu, vaadu cheppadu, ikka neeku 10 dinamulu maatrame time istunnanu.
1: Ultimately, Ravana said, I am giving you only 10 days' time.
0: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడకు మూర్ఖం సాక్షి అని.
1: అండ్ సీత సెడ్, అండర్స్టాండ్ దిస్, ఇట్ ఇస్ ఓన్లీ ఫూలిష్నెస్ విచ్ ఇస్ ది విట్నెస్ టు ఏ ఫూల్. ఇట్ ఇస్ ఓన్లీ ది మైండ్ విచ్ ఇస్ విట్నెస్ టు ది ఎంటైర్ బిహేవియర్ అండ్ ది క్యారెక్టర్ దట్ ఇస్ ది విట్నెస్ టు ద బాడీ.
0: కనుక నన్ను ఎవరు,
1: స్వామి ఇస్ ది ఎటర్నల్ విట్నెస్,
0: ఎవరు చేయలేరు.
1: నొబ్బడి కుడ్ ఎనిథింగ్.
0: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండింది.
1: సో ఫీలింగ్ సో బ్యాడ్, షీ వాస్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: కానీ శాకిని ఢాకిని అని ఇద్దరు ఉన్నారు.
1: బట్ దేర్ ఆర్ టూ, శాకిని అండ్ ఢాకిని.
0: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
1: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
0: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు.
1: శాకిని ఢాకిని, they are kept there as watch guards.
0: Sakini repeat cheppindi, amma talli ratri naaku swapnam vachindi anindi.
1: Sakini said, mother, I had a dream last night.
0: Aa kala lopala ravun ravadamu lankanu kalchatamu kevalamu ravunu vachadamu ninnu teesukoni povatamu aa kala vachindi anindi.
1: There in the dream I dreamt that Ravana was killed and Rama came here. And then he took care of you and both of you returned back to Ayodhya. That was my dream.
0: Dhakini cheppindi.
1: But Dhakini said,
0: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే సప్నమే వచ్చింది.
1: She said, the same dream I had. It is true.
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
1: So don't feel sad anymore.
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
1: Both of them had full faith.
0: ఎందుకంటే విభీషణుడు,
1: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
0: విభీషణ రామభక్తుడు.
1: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
0: కాబట్టి రామభక్తుడైనటువంటి విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
1: బీయింగ్ ది చిల్డ్రన్ ఆఫ్ ద డివోటీ ఆఫ్ రామ, దే టు డెవలప్ డివోషన్ ఇన్ దట్.
0: ఈ విధంగా కొంచి గడుస్తుండగానే 10 దినములైంది.
1: ద టైం వెంట్ ఆన్ పాస్డ్ ఆన్ లైక్ దట్ ఫర్ 10 లాంగ్ మంత్స్.
0: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: వన్ డే దేర్ వాస్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అరౌండ్.
0: ఏమిటని విచారిస్తే ఇంత రామ రావణ యుద్ధం అని.
1: ఇట్ ఇస్ ద వార్ రామ రావణ.
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
1: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాస్ కిల్
0: అని వార్త వచ్చింది.
1: దట్ మెసేజ్ వాస్ బ్రాట్.
0: దానికి సంతోషించింది సీత.
1: అండ్ సీత వాస్ హ్యాపీ అబౌట్ ది
0: రాముల విజయానికి ఆనందించింది.
1: అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
1: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్, బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
0: ఈ సమయం లోపలనే రాముడు వార్తలు పంపించాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్.
0: సీతను రమ్మని చెప్పని చెప్పని పిలిపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ సీతా టు గో ఓవర్ దేర్.
0: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలా చూడాలి చూడాలని ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
1: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీతా. They started coming close, jumping one over the other.
0: Monkeys, cheppalakkaradu kada.
1: Monkeys, you don't have to say anything more.
0: Kottadi Sita, chudala, chudala, chudala.
1: Each monkey very anxious to see Sita.
0: Andaru vacharu.
1: All assembled there.
0: Sitanu chucharu.
1: They saw Sita.
0: Hrudayanandanni pondaru.
1: They felt extremely happy.
0: Sitanu teesukoni vellaru.
1: And they were taking Sita along with them.
0: Kani appatiki Ramudu talavunchukoni unnadu.
1: At that time, Rama was there with his head bent.
0: కానీ రాములు చేరడానికి వీలు కాలేదు.
1: But it was not possible for her to come close by.
0: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
1: But there is one command given by Rama.
0: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
1: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
0: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
1: Let Sita sit there over the pile of the firewood and let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: లెట్ ది ట్రూత్ ఆఫ్ సీత బి నోన్ టు ద వరల్డ్.
0: సీత యొక్క గుణము రాములకు తెలుసును.
1: రామ నోస్ ఫుల్లీ వెల్ ద చెస్టిటీ ఆఫ్ సీత.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: బట్ హౌఎవర్ హీ ఫెల్ట్ దట్ ది హోల్ వరల్డ్ షుడ్ నో.
0: 10 నెలలు రాముడి దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: దట్ ఎనీ వాషర్మెన్ మే క్వశ్చన్ టుమారో హౌ ఇస్ దట్ రామ కుడ్ యాక్సెప్ట్ హిస్ వైఫ్ హూ స్టేడ్ దేర్ ఫర్ 10 లాంగ్ మంత్స్.
0: కనుక మంట పెట్టి దానికి నిప్పు పెట్టాడు.
1: Therefore the entire firewood was kept to flames.
0: దీనికి 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో దుమ్ముకోమని చెప్పాడు.
1: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
0: ఆమె తన యొక్క సత్యాన్ని గుర్తించి తాను సత్యాన్ని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అగ్నిలో దుమ్కింది.
1: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated round the fire.
0: అప్పుడు అగ్నిదేవుడు, రామ ఈమె మహాపతివ్రత.
1: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honesty and chastity. It is not proper on your part to do like this.
0: ఈమెను అంగీకరించమన్నాడు.
1: And he said, better you accept.
0: రావణ సోదరుడు అయినటువంటి వాడు,
1: బ్రదర్ ఆఫ్ రావణ,
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: అండ్ హి హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
1: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్.
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
1: ఆల్ ది 3 రామ లక్ష్మణ సీత గాట్ ఇన్ ద ప్లేన్,
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
1: Then only the whole world could know the greatness, the chastity and the character of Sita.
0: Kaluga ee vidhanga Sita yokka satyamunu, Sita yokka pramanamunu, Sita yokka hrudaya sachini prapanchaniki chaatindi.
1: It was then she has proved to the entire world that what her truth is, the truth she followed, the truth she symbolizes.
0: Kaluga
1: therefore
0: పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతనే.
1: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్ హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్ హర్ ఇంటిగ్రిటీ.
0: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
1: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
0: కొత్తగా పట్టాభిషేకం చేసి,
1: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
0: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
1: అండ్ దే స్పెంట్ హ్యాపీ టైమ్ దేర్ ఇన్ అయోధ్య.
0: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
1: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
0: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
1: దేర్ ఓన్ కాండక్ట్, దేర్ ఓన్ బిహేవియర్ ప్రొటెక్టెడ్ దెమ్.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశం మాత్రమే పరిమితమైంది.
1: దిస్ కాండక్ట్, దిస్ ఐడియల్ బిహేవియర్ ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
0: ఏ దేశంలో కూడా లేరు
1: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ. ద కోడ్ ఆఫ్ కాండక్ట్ of a woman of chastity is not noticed anywhere in the world.
0: Adavaru chustepatiki magavaru talavochukoni poyevaru.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: Kani ippudu chustam ante pogarukoru bazaar lopala maatladutuntaru.
1: But in modern times you find them talking to each other.
0: Appude cheppadu dharmajudu.
1: And it was dharmajudu said long back.
0: పిల్లలు తమ తమ సోదరులు పిలిచి,
1: కాలింగ్ హిస్ బ్రదర్స్ క్లోజ్
0: బై, అర్జున నకుల సహదేవ రండి అన్నారు.
1: హి సెడ్, అర్జున నకుల సహదేవ కమ్ క్లోజ్ టు మీ.
0: కలియుగం ప్రారంభమైనది.
1: కలియుగ ఇస్ రెడీ టు బిగిన్, కమెన్స్.
0: నిన్నటి దినం నేను విహారం చేస్తుంటుంటే బజార్ లోపల ఒక స్త్రీ వచ్చి ఒక పురుషునితో మాట్లాడుతుండాలి.
1: యెస్టర్డే ఐ నోటీస్ వన్ థింగ్, ఐ సా ఎ వుమన్ టాకింగ్ టు ఎ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్.
0: కాబట్టి నేను చూడలేను.
1: ఐ కాంట్ బేర్ దట్ సైట్.
0: ఇంకొక దినం వచ్చి అర్జునుడు చెప్పాడు.
1: నెక్స్ట్ డే అర్జున సెడ్,
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: ఎ పర్సన్ వాస్ క్యారింగ్ ద సికిల్ అండ్ ద ప్లౌ ఆన్ హిస్ ఆర్మ్స్ అండ్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ ద ఫీల్డ్.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
1: when someone asked why didn't you leave this equipment there in the field,
0: ayyo devu swami akkada pantalo pettesthe evaru dongalu ettukoni pothunnaru అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: ద ఫార్మర్ సెడ్ ఇఫ్ ఐ హావ్ టు లీవ్ ఆల్ దిస్ ఎక్విప్మెంట్ విత్ మీ దేర్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ మే బి స్టోలెన్ బై సమ్వన్ ఎల్స్ దేర్ఫోర్ ఐ వాంట్ టు ట్రెజర్ ఇట్ ఎట్ మై హోమ్.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగ స్టార్టెడ్.
0: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: Therefore, we find all bad qualities associated with the commencement of Kali Yuga.
0: ఇంకొకరంత కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
1: And another day it was noticed houses were kept under lock.
0: ఎందుకమ్మా తాళం వేయటము?
1: Why do you need lock your home?
0: యో తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లు తీసుకుని పోతున్నారు ఎవరు?
1: If the houses are not locked, someone may get in and rob the whole thing.
0: కనుక రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కానీ
1: in ancient times houses were not locked.
0: Pantallo unnatundi yokka samagrini mosukoni intiki raavatam kani
1: and all the grain from the field is not brought to home.
0: Ik aada maga iddaru cheri maatadatam kani
1: or man and woman talking together
0: avi undetundivi kaadu.
1: Nothing of that sort had taken place.
0: Atti pavitramainatundi kaalamlo ilanti vanta prarambham avutunnayi.
1: And because of the Kali age as effects, we find the contrary things happening.
0: Kali kaalam prarambhamaichindi ganuka memandaram inka vellipothamu.
1: As Kali age commenced, let us go back.
0: Andaru oka tarvata okaru Dharmajudu, Bhimudu, Arjuna, Sahadevudu andaru kuda oka tarvata okaru Vaikunthaniki vellaru.
1: And all of them started returning, and Dharmaja was followed by Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ సాంక్టిటీ ఆర్ సీక్రెట్నెస్ టుడే.
0: కానీ పవిత్రం ఉన్నది.
1: హౌఎవర్ ఇట్ డస్ ఎగ్జిస్ట్.
0: కానీ అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: బట్ is not very apparent to everyone.
0: Kanaka pavitra dharmam anetundi andarni rakshistundi.
1: And it is your own dharma that protects you.
0: Kanaka pavitra dharmam anetundi manavudu prati varam kudanu maga aada iruvulu kudanu kaapadukovali.
1: Therefore men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: Magavadu kudanu tana yokka nischayamainatundi chittamunu nilpukovali.
1: The men should maintain their steady mind.
0: Steady mind ekakunda comfort mind kuda pettukovali.
1: The mind should be kept in a state of comfort.
0: Pichi pichi thoughts kanta chote ivagudu.
1: You should not entertain mad thoughts.
0: Gata jeevudaku patini pratikinchi emugalche Savitri Bharata sadvigade.
1: Savitri belonged to this sacred land because she could bring back to her life her dead husband.
0: Jeli setu gatte అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
1: దట్ బ్రిడ్జ్ వాజ్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యు ఫైండ్ హిమ్ టుడే?
0: అహల్య.
1: అహల్య
0: ఎటువంటి గుణమంతురాలో తెలుసును. అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆ సమాధి పైన వచ్చి రాముని కూర్చుని తచ్చడమే ఆమె స్త్రీగా మారిపోయింది.
1: ద మూమెంట్ రామా స్టెప్డ్ హిస్ ఫుట్ ఆన్ అహల్య హూ వాజ్ లైయింగ్ డౌన్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్
0: కాబట్టి అపవిత్రమైన పవిత్రము గావిస్తాడు భగవంతుడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ మేక్ యూ సేక్రెడ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్.
0: మాలిన్యములు కూడా నువ్వు పరిశుద్ధం గావిస్తాడు భగవంతుడు.
1: ఈవెన్ ద పొల్యూషన్ వుడ్ బి క్లెన్స్డ్.
0: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యం అంతా మారిపోతుంది.
1: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. The moment you think of God, it will be cleansed perfectly.
0: Kanuka bhagavantuni yokka dinni maatradaniki mana yokka manase kaaranam.
1: Therefore for all our talk it's the mind that is the main cause.
0: Sri gani purushuni gani pavitramaina bhavanni penchukovali.
1: We should develop sacred thoughts always.
0: Aa vidhanga penchukunnappudu manavattvamu manavattvanga nilustundi.
1: With the sacred thoughts only we can be a true human being with true human quality.
0: Lekapothe danavatvanga maaripothundi.
1: Or else manavada human being becomes danava or the demon.
0: Rakshasatvanga maaripothundi.
1: Or rakshasa the demon.
0: Kanuka mana hrudayalanu malinam lekunda parishuddhanga pavitranga shuddhamaina bhavamulato manam jeevitanni kalpali.
1: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama.
0: రామ రామ రామ సీత. ఇంత సైన్స్ అండ్ టెక్నాలజికల్ చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
0: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
1: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
1: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
0: ఒక దైవనామే సర్వ విధములుగా కూడాను ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ దైవనామ, గాడ్స్ నేమ్, సింగింగ్ హిస్ గ్లోరీ, దట్ కన్ఫర్స్ బ్లిస్.
0: కనుకని వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సేడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకొకటి కాదు.
1: ట్రూ హ్యాపీనెస్ వన్ వుడ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఏ నాట్ ట్రూ విత్ గాడ్,
1: యూనియన్ విత్ గాడ్. హ్యాపీనెస్ లైస్ ఇన్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కానీ మరొకరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్స్ బ్లిస్, నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: ద వరల్డ్ థింగ్స్ మే గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఎ ఫ్రాక్షన్ బట్ నాట్ ఇన్ టోటాలిటీ.

0: సర్వదా మయోగి సమవర్తితం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందున్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్. If he understands that universal consciousness is present in his individual also.
0: అతడు గృహస్థుడు కాని, వానప్రస్థుడు కాని, సన్యాసి కాని, బ్రహ్మచారి కాని, ఎవరైనను సరియే, మానవత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబెట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హి అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: Bharat is a meritorious land.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: The wind that blows across this land is a very personification of truth.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూళి అంతయి కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: The dust of this holy land is all the embodiment of righteousness.
0: ఈ ప్రపంచంలో, ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ది

0: ల్యాండ్.
1: ధర్మమే, ధర్మానికి కంకణం కట్టారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్, కరోనేటెడ్ ద రైచియస్నెస్.
1: నిజాయితీకి స్వాగతం చేశారు.
0: దే వెల్కమ్ ద ఇండివిజువాలిటీ.
1: ధర్మమునకు అందలం ఎక్కించారు.
0: ద రైచియస్నెస్ వాజ్ గివెన్ హైయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎస్టీమ్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి ఒక స్థితులను అనుభవించినటువంటి భారతదేశము ఈనాటి పరిస్థితిని యోచుకుంటే చాలా చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది.
0: The heights and the altitudes that Bharat reached in those days, when we compare with the present day, it's rather most surprising.
1: Bharat deshamunandu ee oka satyanni gurtinchinatvanti vyaktulu veladi mandi untunnaru.
0: There are thousands of citizens of Bharat who have fully recognized this truth.
1: Aithe ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
0: దోస్ హూ హ్యావ్ రికగ్నైజ్ దిస్ ఇండివిజువాలిటీ ఇంటెగ్రిటీ, హౌ మెనీ ఆఫ్ దెమ్ కుడ్ అటైన్ డివినిటీ?
1: సర్వభూత స్థితం ఏమో భజత్వే కష్టమాచిత. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి ఒక ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటుంది.
0: The self present in everyone thinks of itself, of its own self.
1: Adhe vidhamgane itarli yendu unnatundi oka aatma kudanu okkati gane bhavinchi dani yendu kudanu itti paristhithilo ee oka pavitrana jarutune untuntadi.
0: Same thing happens with the spirit or the self present in everyone.
1: Bharat deshamulo daivanni smarinchani naluka danimuvani cheyi ఎక్కడా కనిపించటం లేదు.
0: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, నార్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
1: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
0: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈజ్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
0: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
1: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్లాడు.
0: ఎట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
1: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు భగవద్గీతలు గండిగా చదివాడు.
0: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
1: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
0: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
1: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
0: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
1: ఎక్కడ చూసినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
0: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
1: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
0: వీ లిసన్ టు ద మెలడీ ఆఫ్ ద డివైన్ సాంగ్.
1: ఏ హృదయంలో చూసినా కానీ దాని మోదమే అనుభవిస్తుంటాడు.
0: ఎవ్రీ హార్ట్ ఎక్స్పీరియన్సెస్ ది ఎకోస్ ఆఫ్ ది హోలీ సౌండ్.
1: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
0: హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు భారత్ వన్స్ అగైన్ విత్ దిస్ అండర్స్టాండింగ్.
1: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫెల్ట్ దట్ హీ నెగ్లెక్టెడ్ ద స్పిరిట్ ఆఫ్ భారత్ ఎర్లియర్.
1: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
0: దిస్ టైమ్ హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ టు భారత్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ స్పెక్ ఆఫ్ ద డస్ట్ ఆఫ్ భారత్.
1: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబం నందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
0: అండ్ హీ వాచ్డ్ లవ్ జస్ట్ ఫ్లోటింగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్స్ ఆఫ్ గంజస్.
1: ఇట్టి భగవత్తత్వంతో నిండిన మునిగిన తేలిన ఒకటే ఇది భారతదేశం.
0: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
1: భారతదేశం నందు సత్య ధర్మములే పుట్టి నిల్లు.
0: Bharat is the center of the twin principles of truth and righteousness.
1: శాంతి అహింసలే ఈ భారతదేశమునకు మెట్టి నిల్లు.
0: In fact, this has been the center of glory for peace and non-violence.
1: కనుకనే అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు.
0: So that which is not present here is nowhere else.
1: Enna bharate tanna bharata anindi vedam.
0: The Veda says that which is not available.
1: Bharatamlo lenatundi ee pradeshamlo kudanu ledu.
0: That which is not present here is not available anywhere.
1: Kanuka sarvamu bharatadesamunde untunnadi.
0: And hence everything is present in Bharat.
1: Yavat prapanchamantai kudanu మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
0: ఇట్ అపియర్స్ యాస్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
1: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకోలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
0: వితౌట్ రియలైజింగ్ ది పొటెన్షియాలిటీ, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are
1: Bharat
0: deshamlo surprising.
1: Ekkada aatma nigraham untundo akkada ye maatram kuda himsale jaragavu.
0: Where there is self control there will be no violence.
1: Ilanti aatma nigraham kosamani aneka mandi tapistu vacharu.
0: Many did penance to achieve this self-control.
1: Intiye kaadu.
0: Not only this.
1: Atmananda nimittamai aneka sadhanalu salipitu vacharu.
0: They resorted to several of the spiritual practices to experience the bliss of the self.
1: Emiti spiritual practices?
0: What are these spiritual practices?
1: Samanyamainatundi manavulaku శ్రవణం.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్.
1: కీర్తనం.
0: సింగింగ్.
1: విష్ణు స్మరణం.
0: చాంటింగ్.
1: పాదసేవనం.
0: సర్వీస్.
1: వందనం.
0: సాల్యుటేషన్.
1: అర్చనం.
0: వర్షిప్.
1: స్నేహం.
0: ఫ్రెండ్షిప్.
1: ఆత్మనివేదనం.
0: సెల్ఫ్ సరెండర్.
1: ఇది సామాన్య మానవులకు సాధనగా భావించి ఈ సాధనలు సల్పుతూ వచ్చారు.
0: దీస్ ఆర్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
1: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
0: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
1: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
0: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
1: ఇందు అందును ఎందు వెతికిన అందందే కానవచ్చును ఒక సత్యం.
0: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
1: సత్యరూపము
0: ఇట్ ఈస్ ట్రూత్.
1: బ్రహ్మంబు
0: ఇట్స్ సెల్ఫ్.
1: సత్యమయము
0: ఇట్స్ ఎటర్నల్.
1: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
1: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
0: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
1: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
0: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
1: సత్యం సర్వవేళయందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
0: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
1: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసింది.
0: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
1: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
0: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫర్బ్యాన్.
1: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
0: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ అబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
1: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
1: క్షమ సత్యము
0: ఫర్బెన్ ఇస్ ట్రూత్.
1: క్షమ వేదము
0: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
1: క్షమ సత్యం సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వంభు, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
0: Forbearance is present everywhere. Forbearance is truth. Forbearance is the scripture. Forbearance is non-violence. It is the bliss and compassion.
1: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
0: That's how Bharatiyas lived.
1: క్షమనే వారి యొక్క ప్రాణము.
0: This forgiveness is the very breath of life.
1: క్షమనే వారి యొక్క శ్వాసము.
0: And it is the very breath.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
0: The inhalation and exhalation is full of this forbearance.
1: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
0: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ బికాస్ ఆఫ్ దిస్ ఫర్గివ్నెస్ ఆర్ ఫర్బేరెన్స్.
1: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
0: ద వన్ విత్ స్టడీనెస్ కెన్నాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
1: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
0: ద వన్ వితౌట్ దిస్ నేచురల్లీ బికమ్స్ అన్స్టడీ.
1: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
0: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
1: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
0: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
1: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
0: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
1: ఈ ప్రేమకు పర్యాయ పదము,
0: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
1: శాంతి అన్నారు.
0: ఈస్ పీస్ శాంతి.
1: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
0: ఆల్ దీస్ వర్డ్స్ ద పీస్, the forbearance, love, they are all synonyms conveying the same meaning.
1: Manava.
0: And human, manava, convey the same meaning.
1: Kanukani manava ante upanishatru yandu prema ani diniki artham.
0: The very term manava according to upanishad means love.
1: Ilanti prema tattvanu kaliginatundi vade bharatiyudu.
0: You are a true bharatiya if you have got the spirit of love.
1: Atti bharatiyulu yokka tattvamunu ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
0: ది ప్రిస్టైన్ గ్లోరీ, ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ టోటలీ ఫర్గాటన్ టుడే. వీ గో బై ద మోడర్న్ కన్ఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ అండ్ దేర్ ఫోర్ వీ మీట్ ప్రాబ్లమ్స్.
1: క్షమనే నీవు ఒకదోరి ప్రశ్నించు.
0: జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్.
1: ఏ క్షమ, నీ క్షమ యొక్క శక్తి ఎంతవరకు ఉన్నది?
0: We can question the forbearance within us. What is your power?
1: అని చెప్తే చెప్పడానికి సాధ్యం కాదనింది.
0: And you get the reply.
1: యతో వాచో నివర్తంతే అప్యాప్య మనసా సహ.
0: There came the reply. It's beyond the comprehension.
1: వాక్కునొక్క కాని,
0: either by word,
1: మనసునొక్క కాని,
0: nor by the mind,
1: ఏక ఆకార చోదనలు గాని,
0: or by form,
1: అందించడానికి వీలు కాదు అని.
0: Cannot be estimated.
1: అంతటి పవిత్రమైనటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి.
0: That is the sacred culture of Bharat.
1: ఈ సంస్కృతియే సర్వ దేశములకు కూడాను చాటుతూ వచ్చింది.
0: The same culture, the sacred culture of Bharat is propagated.
1: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
0: దట్ హ్యాస్ బిన్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
1: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
0: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్, సేఫ్ అండ్ సెక్యూర్.
1: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము,
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్,
1: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
0: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకొనలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
0: the students are not able to recognize the value of the culture.
1: Aneka rakamuluga paatapadutunnaru.
0: They struggle hard for physical pleasures and prosperity.
1: Kaadu kaadu.
0: It shouldn't
1: be so. Bharatiya sanskruti konni padamulaku chinnaviga muttimpu chesindayi.
0: And in fact the culture of Bharat has indicated certain signs.
1: Oh Bharatiyuda.
0: Oh Bharatiya.
1: Gaali kante ati veganga poyetundi edi?
0: What is that runs faster than the wind?
1: కొంతమంది ఈనాటి సైంటిస్ట్ అంతా కూడాను లైట్ అంటారు.
0: మోడర్న్ సైంటిస్ట్ సే లైట్.
1: ఇంకా ఏమేమో చెప్తారు.
0: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
1: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
0: ది కల్చర్ ఆఫ్ హార్ట్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
1: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
0: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
1: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
0: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
1: మానవుని మనసే అన్నారు.
0: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
1: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
1: నవ్వుతూ నవ్వుతూ చెప్పింది.
0: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఏ స్మైలింగ్ రిప్లై.
1: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఫిజికల్ మదర్ ఈస్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
1: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
0: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
1: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
0: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మదర్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మదర్ ల్యాండ్.
1: అందుకోసమనే భారత దేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ భారత్ ఇస్ భారత మాత మదర్ ల్యాండ్.
1: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
0: వి కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
1: లేదు, ఆ తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటున్నారు.
0: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ది మదర్.
1: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
0: When you go abroad, who is the one who will talk to you with all the affection and respect?
1: అదియే మన మాతృభాష అన్నారు.
0: That is our mother tongue.
1: ఇది నాదు మాతృదేశము.
0: This is my motherland.
1: ఇది నా ప్రియ మాతృభాష.
0: This is my mother tongue.
1: ఇది నా మతమంచు.
0: This is my religion.
1: ఎదగొట్టి నుడువనేరని.
0: If he is not proud of
1: that. దతికిన పీనుంగొకండి వస్తుదని కలడా?
0: That amounts equal to dead body.
1: నన్ను ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్టాడేటువంటిది నా యొక్క భాషనే.
0: It's only my mother tongue that enables me to converse freely with anybody whom I
1: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
0: Wherever I go, I would like to meet my mother.
1: నాకు కనిపిస్తుంది.
0: I find my mother everywhere.
1: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
0: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
1: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
0: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
1: కాదు, మనసే.
0: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
1: సర్వత పాణిపాద ఆ మనసు.
0: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
1: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
1: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
0: మైండ్ గోస్ సో ఫాస్ట్.
1: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
0: సచ్ ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్.
1: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
0: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
1: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
1: అదే క్షమ,
0: దట్ ఫర్ బేరెన్స్.
1: అదే శాంతము,
0: దట్ ఈస్ పీస్.
1: అదే ఒక విధమైనటువంటి వేదము,
0: దట్ ఈస్ స్క్రిప్చర్.
1: ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ లవ్.
1: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
0: లవ్ ఈస్ బియాండ్ మిసరీ.
1: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
1: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
0: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడి నాట్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
1: నొప్పించక తాను ఒక తప్పించక తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
0: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నాట్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టూ.
1: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
0: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడి.
1: తాను నొప్పి పడదు,
0: నాట్ గెట్ హార్మ్డ్.
1: తప్పించక తిరుగుతుంది.
0: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టూ.
1: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
0: దిస్ లవ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
0: Sometimes we may feel love also carry the tag of
1: భగవంతుడు నా పైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
0: Some people say that God is angry with me.
1: భగవంతునికి కోపమే లేదు.
0: There is no anger in God at all.
1: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
0: God is just making an attempt to know what anger is.
1: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం.
0: People say God has hatred.
1: ఈ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
0: God is in search of this hatred where it is.
1: ఎక్కడ చూసినా కనిపించటం లేదు.
0: Nowhere it is noticed.
1: కట్టకడబటికి
0: finally
1: చీకట్లో ఏమైనా ఉంటుండాడు ఏమో ఈ ప్రేమ.
0: Maybe that it may be there in dark.
1: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
0: There also he moves about with his torch on.
1: కనిపించలేదు.
0: Is not noticed.
1: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
0: In fact there is no place where there is no love.
1: దాంట్లో ద్వేషం లేదు.
0: There's no hatred.
1: దాంట్లో అసూయ లేదు.
0: There's no jealousy.
1: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love is love, that's all. Unequaled, unparalleled.
1: ప్రేమ హృదయమే.
0: And heart is the center.
1: ప్రసన్నమైనటువంటి హృదయము.
0: That which is so soft and tender.
1: ప్రేమ హృదయమే.
0: And the love is the
1: heart. పరిపూర్ణమైనటువంటి ప్రేమ.
0: It's a total love.
1: ప్రేమ ప్రేమనే.
0: Love is love.
1: అనంతమైన ప్రేమ.
0: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
1: అద్వితీయమైన ప్రేమ.
0: నాన్ జ్యువల్.
1: అమరత్వమైన ప్రేమ.
0: ఇమ్మార్టల్.
1: అమృతమైనటువంటి ప్రేమ.
0: నెక్టరైన్.
1: అట్టి ప్రేమను
0: దట్ లవ్
1: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈస్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
1: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
1: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది.
0: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్.
1: ఈ టవల్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది.
0: యూ కెన్ ఫైండ్ అవుట్ దట్ టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్ నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
1: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును ఒక చోట లేకుండా పోవచ్చు.
0: దిస్ టవల్ బీ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
1: కానీ ప్రేమ లేని చోటే లేదు.
0: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
0: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
1: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
1: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
0: వీ థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్.
1: భగవంతునికి ఇష్టానికి విరుద్ధమైనటువంటిది ఏది లేదు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
1: కాబట్టి తనకి ఇంకా కోపం ఎట్లా వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
1: రావడానికి వీలేదు.
0: నో ఛాన్స్.
1: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
0: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
1: యూ, అరౌండ్ యూ,
0: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
0: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్,
1: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
0: ఇఫ్ యూ థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
1: భారతీయ సంస్కృతి అంతా ఇకను ప్రేమమయమే.
0: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: దీని సంస్కృతిని ఏ విధంగా పూజించారు?
0: How is it considered?
1: Samskarimpapadisam chetane idi samskruti aipoyindi.
0: That which is refined, polished is samskruti culture.
1: Idi oka samskruti valla yerpadindi.
0: This cloth is because of this processing.
1: Idi ekkada nunchi vachindi modalu?
0: How did you get it?
1: Pratti nunchi vachindi.
0: It's out of cotton.
1: Pratti ni daram nunda teesi.
0: And you get yarn out of it.
1: దాని విత్తనం నుంచి వేరు చేసి
0: సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
1: ఆ ప్రత్తిని వేరు చేసి
0: అండ్ యూ సెపరేట్
1: ఆ ప్రత్తిని దారంగా తీసి
0: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
1: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
0: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెమ్ టుగెదర్,
1: ఒక వస్త్రంగా నేయటం చేత
0: అండ్ మేక్ ఇట్ ఇన్ ద క్లాత్,
1: ఒక వస్త్రం అయిపోయింది.
0: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
1: ఇన్ని సంస్కారం చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
0: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
1: ఇది ఒక వెండి తట్ట.
0: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
1: కానీ ఇది సిల్వర్ పేట్ అని ఏ రీతిగా చెప్పగలవు?
0: హౌ కెన్ యూ సే సో?
1: ఇది మొట్టమొదటి ఒక వెండి.
0: ఇట్ ఈస్ సిల్వర్.
1: ఈ వెండిని ఒక కంసాలకి ఇచ్చి
0: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
1: అతను దీన్ని బాగా కరగబెట్టి
0: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
1: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి
0: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
1: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు.
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఏ లిక్విడ్ ఫామ్.
1: లిక్విడ్ గా చేసి
0: ఆఫ్టర్ దట్
1: ఒక అచ్చులో పోసి
0: అండ్ ఇట్స్ పుట్ ఇన్ ఏ మోల్డ్
1: తట్టగా అట్టాడు.
0: అండ్ దెన్ మేడ్ ఇంటు ఏ ప్లేట్.
1: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతనే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
0: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
1: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధములు సంస్కరింపజేయాలి?
0: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: సామాన్యమైనటువంటి మానవుడు
0: ఆర్డినరీ మ్యాన్
1: దైవ మానవుడిగా రూపొందాలంటే
0: టు బికమ్ డివైన్
1: ఎన్ని విధాలు సంస్కరింపజేయాలి
0: హస్ గాట్ టు బి రిఫైన్డ్
1: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్
1: నేను మానవుడు
0: ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: టక్కన నేను దైవం కావాలా అంటారు
0: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
1: అవుతాడు అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా
0: బట్ యూ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్
1: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా
0: యూ షుడ్ హ్యావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్
1: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు
0: అండ్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఫ్యాక్ట్ యూ డు నాట్ హ్యావ్
1: నమ్మినట్టుగా నటిస్తున్నాడు
0: యూ ప్రిటెండ్ సర్
1: కానీ నమ్మకం లేదు
0: అండ్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్
1: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ
0: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్
1: ప్రేమ రూపము
0: ఇట్స్ లవ్ ఫార్మ్
1: బ్రహ్మము ప్రేమమేము
0: అండ్ గాడ్ ఇస్ లవ్
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును
0: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్ దట్ ఈస్ ది ప్రిన్సిపల్
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్
1: ప్రేమ ప్రేమతోనే సంధించాలి
0: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్
1: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారము
0: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్
1: ప్రపంచంలో
0: in this world today
1: దైవాన్ని గురించి
0: అబౌట్ గాడ్
1: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు
0: many people have been experimenting and investigating
1: పరిశోధనలే కాదు
0: not merely experimentation
1: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి
0: and we also find the message being passed on
1: ఆ మెసేజ్ ద్వారా మెసేజ్ గా మారిపోతుండాలి
0: through that message we miss in this age
1: ఏంటి ఈ మెసేజ్
0: what is the message
1: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్
1: ఎందు చూచిన అందందే కలడు
0: యూ విల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు
0: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ అన్ ఎంగేజ్
1: ఎందు కలడు అందులేడనే సందేహం వలదు
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్
1: చక్రి సర్వోపగతుండు
0: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్
1: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను
0: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్
1: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని
0: with all the doubts in his mind
1: tadwara naaki satyanni ganipinchalante etta ganipastundi
0: how do you expect him to find and experience truth
1: kanukane satyaroopamu brahmamu
0: therefore god is truth
1: deeni pai sandehaniki avakasame undadu
0: never doubt this
1: tappaku nee aa satyamto chudu
0: with the truth you see
1: eduru takshame kanipistadu
0: you will find the manifestation right in front of you
1: kanuka
0: so
1: bharatiya samskruti
0: the culture of bharat
1: enta uttamamainatundido
0: how noble
1: enta pavitramainatundido enta dirghamainatundido enta divyamainatundido enta bhavyamainatundido
0: it is so novel unique and evergreen and fresh
1: vicharana chesthe
0: if you investigate and inquire
1: tappaka vishayam swaroopakangane ganipistundi
0: you will understand the essence of it manifesting in front of you
1: kaani vicharana chestunnaru
0: but we don't go that far
1: uttamainatundi vicharana chestunnaru
0: we go in the reverse direction
1: దీన్ని ఒక్కొక్క సమయం లోపల
0: దిస్ అట్ వన్ టైం
1: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడాను
0: మెనీ సైంటిస్ట్
1: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు
0: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ
1: చూచి
0: హ్యావింగ్ ఎంక్వైర్డ్
1: ఒకనొక సమయం లోపల
0: అట్ వన్ టైం
1: చర్చిల్ వచ్చి
0: చర్చిల్ కేమ్
1: చెప్పాడు
0: హీ సెడ్
1: మరే పిచ్చివాడా
0: ఓ మ్యాడ్ క్యాన్
1: దైవం ఎక్కడా దైవం ఎక్కడా నీవు వెతుకుతున్నావు
0: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్
1: మొట్టమొదటి నీవెవరు నీవు ఎక్కడున్నావు నీవు తెలుసుకో
0: ఫస్ట్ నో దై సెల్ఫ్ ఫస్ట్ నో వేర్
1: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్
0: యు కెనాట్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్
1: ఎక్కడ చూసినా కానీ యు హ్యావ్ కాంక్వర్డ్ ఇన్ గాడ్ ఇన్ సెల్ఫ్
0: ఫస్ట్ యు కాంక్వర్ యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ గాడ్ విత్ ఇన్
1: నీ ఎందే ఉంటున్నాడు
0: హీస్ ఇన్ యూ
1: ఇది తెలుసుకోలేక
0: వితౌట్ నోయింగ్ దిస్
1: ఎక్కడో దైవాన్ని అంతా వెతకడానికని అమెరికాకు పోతున్నాడు జపాన్కి పోతున్నాడు జర్మనీకి పోతున్నాడు ఎక్కడికెక్కడ పోతున్నాడు
0: యు ఆర్ ఇన్ వెయిన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్లేసెస్ లైక్ జపాన్ అమెరికా అండ్ సో ఆన్ ఎక్కడ
1: పోనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్
1: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు ఉదయాంతరానికి చేరు
0: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్
1: అక్కడ నీకు కనిపిస్తాడు
0: దేర్ యు ఫైండ్ గాడ్
1: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్ట కనిపిస్తుంది
0: being totally exterior
1: నీ మొట్టమొదటి లోపల దృష్టిని పెంచుకో
0: గో విత్ ఇన్
1: లోపల నీ కంటికి కనిపిస్తుంది
0: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
1: ప్రేమనే నీ దైవము
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే నీ యొక్క సర్వస్వము
0: లవ్ ఇస్ యువర్ ప్రాపర్టీ
1: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి
0: అండ్ యూ కెన్ ఎక్వైర్ లవ్ త్రూ లవ్ ఓన్లీ
1: కనుకనే
0: సో
1: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
0: హౌ ఆర్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్
1: ప్రేమమయ రూపములు ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ బిరిత్ ఆఫ్ లవ్ లెట్ అస్ సో ద సీడ్స్ ఆఫ్ లవ్ విత్ ఆల్ ద ఎమోషన్ ఆఫ్ లవ్ విత్ లెట్స్ హ్యావ్ ద రెయిన్ ఆఫ్ ప్రేమ తత్వం అనేది ద రివర్స్ ఆఫ్ లవ్ ఫ్లో.
1: ఒక్క ద్వాపర యుగం నందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
0: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
0: దే కుడ్ సీ కృష్ణ ఎవ్రీ.
1: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
0: బికాస్ దే రిలీజ్ దట్ ఫార్మ్ వెరీ మచ్.
1: ఎవరి రూపం వారు ధరించి, ఎవరి రూపం వారు భ్రమించి, ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
0: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
1: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
0: But it's not possible for everybody to know Krishna.
1: Edu Yashoda kumarudu vidu.
0: They just take him as the son of Yashoda.
1: Edu pichi pichi pannalanni chestunnadu.
0: And he does all mischief.
1: Veellinti nunchi teesipothunnadu vaallintiki pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu veellintiki pedutunnadu venna.
0: He goes on stealing butter and distributing.
1: Ee cheating enduku cheyali Krishnudu?
0: Why this cheating?
1: Ee cheating anukunnaru.
0: People thought it is cheating.
1: కాదు కాదు.
0: బట్ ఇస్ నాట్ సో.
1: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
0: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
1: ఏమిటిది వెన్న?
0: ఇట్ ఇస్ బట్టర్.
1: వెన్ననిగా
0: బట్టర్ మెంట్
1: పాలలోంచి బాగా మద్దన చేసి
0: వెన్ యూ చర్న్ మిల్క్
1: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
0: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
1: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
0: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
1: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మర్దన జరగాలి.
0: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
0: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
1: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
0: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
1: పాలును పిండావు.
0: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
1: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
0: యూ జస్ట్ kept it over the stove and heat it.
1: కాంచుతూ ఉన్నప్పుడు
0: and when it's so
1: సన్న పాలు పొంగినాయి.
0: As you boil it you find the milk rising up.
1: ప్రక్కనున్న నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
0: And naturally the milk level comes down.
1: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయి
0: and the boiling milk gets splashed comes down.
1: అప్పుడు
0: then
1: ఏంటి ఇది?
0: What is this?
1: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
0: How is that you find boiling my milk rising?
1: పాల నీ ఎందుకు చల్లారి నావే అని అడిగితే
0: How is it so calm now?
1: అది చెప్తూ ఉండాలి.
0: Then it tells now.
1: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
0: So long we are in the company of water.
1: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
0: Because of boiling process we were separated.
1: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
0: I am separated from milk.
1: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
0: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
1: అని అడుక్కు వెళ్లిపోయాను.
0: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
1: ఎంత గొప్ప చూడండి,
0: వాట్ సాక్రిఫైస్.
1: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధమైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
0: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
1: కనుక దైవత్వం లోపల
0: ఇన్ డివినిటీ
1: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
0: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
1: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
0: ఇన్ ది యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
1: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
0: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
1: దొంగతనం చేస్తే నోరం తప్పుసుకుని వస్తాడా?
0: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
1: లేదు లేదు.
0: నో.
1: యశోదకే సందేహం కలిగింది.
0: యశోద డౌటెడ్
1: కృష్ణ.
0: కృష్ణ
1: నోరంతా వెన్న వాసన.
0: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
1: ఊరంతా ఆగడంబు.
0: ద హోల్ నైబర్హుడ్ నోస్.
1: ఒకటే రద్దుల్.
0: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
1: ఊరంతా లేవు బాల.
0: యూర్ సో యంగ్ స్మాల్.
1: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
0: వై సో మచ్ ఆఫ్ మిస్చిఫ్?
1: ఏమిటి ఇది మిచ్చి?
0: వాట్ ఇస్ ఆల్ దిస్?
1: మన ఇంటిలో వెన్న లేదా?
0: డోంట్ యూ హ్యావ్ బటర్?
1: అడిగిన నేను పెట్టనా?
0: ఇఫ్ యూ ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
1: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
0: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
1: చెప్పాడు.
0: అండ్ హీ సెడ్,
1: అమ్మా
0: మదర్,
1: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
0: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
1: కానీ వెన్ననగా హృదయమే దీనికి పేరు.
0: బట్ మీన్స్ ద హార్ట్.
1: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
0: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
1: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
0: బట్టర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
1: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
0: అండ్ ద బట్టర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
1: అంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
0: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టూ.
1: కనుక
0: సో
1: నాయన, నీవు బయట దీనికంతా నీవు వెళ్ళొద్దు.
0: సో మదర్ స్టార్టెడ్ టెలింగ్ డోంట్ గో అవుట్ సైడ్.
1: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
0: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు ఎట్ హోమ్
1: అని చెప్తే అక్కర్లేదు నాకు.
0: And when mother said, Krishna said, I don't
1: want. వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
0: In fact, I relish the butter of others.
1: దీనికి నేను దొంగతనం చేయలేదు.
0: Not that I steal.
1: వారిని ప్రత్యక్షంగా అడిగి దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
0: In fact, I collect butter as they watch me.
1: దీనిని పురస్కరించుకుని అందరి కూడాను భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార ఓ చిత్తచోరుడా అంటారు.
0: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
1: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడట.
0: When we call him a big thief, Krishna is very happy.
1: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే ఎవరా నేను దొంగన అని పోట్లాడుకు వస్తాడు.
0: If you say anybody you are a thief, well, he'll certainly fight with you.
1: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టి కాదు, గట్టిగా
0: పిలిచాలోర
1: బృందావన సంచార.
0: You say full throated, you're a big thief, oh Krishna.
1: చోరుడు,
0: you're a big thief.
1: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
0: If you sing loud and according to tune and the beat, Krishna will be very happy.
1: కనుక భగవంతునికి చోరుడు అనగా చిత్త చోరుడు.
0: Mean God robs, steals your heart.
1: అందరి హృదయముల లోపల కూడాను ప్రకాశించేవాడు.
0: And God is present in everyone's heart.
1: ఆ హృదయమునందు ఉన్నటువంటి వెన్ననే చిత్తముగా ఉంటుంటాది.
0: And that very butter is the heart.
1: కనుక అట్టి హృదయాన్ని అపహరించేటువంటి వాడు కృష్ణుడు అన్నాడు.
0: It's only Krishna who steals that heart of love.
1: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకూడను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
0: There are so many secrets in these words.
1: కృష్ణీతి కృష్ణ అన్నారు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
0: కృష్ణీతి కృష్ణ.
1: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
0: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
1: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
0: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
0: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
1: కనుక ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
0: దిస్ నామెన్క్లేచర్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ మీనింగ్.
1: హృదయ భూమిని దున్ని,
0: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
1: ప్రేమ అనేటువంటి పెరుగును వేసి,
0: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
1: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
0: అండ్ ది హ్యూమన్ హార్ట్
1: పెరుగుగా చేస్తూ వచ్చి,
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి కర్డ్ల్డ్
1: అనగా పెరుగు చేయాలంటే పెరుగే వెయ్యాలి.
0: ఇన్ ఆర్డర్ కర్డల్ ఇట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ కర్డ్ దేర్.
1: కనుక ప్రేమ స్వరూపుని పొందాలనుకుంటే ప్రేమ చేతనే పొందాలి.
0: యు కెన్ అటైన్ గాడ్ హూ ఇస్ లవ్ త్రూ లవ్ ఓన్లీ.
1: కనుక నే ప్రేమ చేతనే భగవంతుడు చిక్కుతాడు.
0: యు కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
1: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటాది.
0: దర్ సో మెనీ సీక్రెట్స్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కల్చర్ అండ్ ఇది పెట్టారు మన
0: సంస్కృతి. వి హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ అంటే గాని కల్చర్ అంటే గాని భేదం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి నుండి సంస్కృతి అని.
0: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
1: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
0: అండ్ ఇట్ దట్ విచ్ రిఫైన్స్ యు.
1: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
0: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
1: కంసాలికి ఇచ్చేటప్పటికే
0: వెన్ యూ విట్ గోల్డ్ స్మిత్
1: గాజు చేయమని చెప్పి ఇచ్చావు.
0: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్.
1: దాన్ని వాడు అగ్నిలో వేసి,
0: అండ్ విల్ పుట్ ఇట్ ఇన్
1: సాగ వెరికి,
0: బర్న్
1: చిత్తుతో కొట్టి, సాగ వెరికి,
0: అండ్ విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్
1: అనేక కటింగ్లు చేసి, ఇంత చేసి కట్ కడపడికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి,
0: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
1: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి?
0: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హాస్ బీన్ త్రూ.
1: మన భూమిలో పండినటువంటి పంట,
0: ద హార్వెస్ట్ వీ హ్యావ్,
1: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
0: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
1: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
0: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
1: రూమ్ లో సంచుల్లో వేశాము.
0: అండ్ యూ ఆల్ ది బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
1: కానీ అట్లనే మనం తింటామా?
0: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
1: లేదే.
0: నో.
1: దాన్ని దంచి,
0: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
1: పొట్టును వేరు చేసి,
0: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్.
1: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
0: ద రైస్,
1: నీళ్లలో పెట్టి
0: ఉడకబెట్టి
1: అన్నంగా చేసి తదుపరి దాన్ని పూజిస్తున్నాము.
0: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
1: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
1: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
1: కొనుకునే విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
0: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
1: క్రమక్రమేణ ఏబిసిడి అని దిద్దుకొని
0: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్
1: దాని నోట్ తో పలుకొని
0: అండ్ యూ స్టార్ట్
1: రాసుకొని
0: రిపీటింగ్ అండ్ రైటింగ్
1: ఏబిసిడి రాసి
0: యూ రైట్ ద లెటర్
1: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి
0: అండ్ యూ
1: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి
0: యూ పిక్అప్ ది స్పెల్లింగ్ అండ్
1: వర్డ్స్ జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
0: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
1: కనుక
0: సో
1: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
0: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
1: కరిగించాలి
0: అండ్ ఇట్ హస్ మెల్టెడ్
1: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక ప్రింట్ లో వెయ్యాలి
0: అండ్ ఇట్ హాస్ టు ప్రాసెస్
1: సుత్తితో కొట్టాలి.
0: ఇట్ మస్ట్ బి హ్యామర్
1: సాగ బెరకాలి
0: స్ట్రెచ్
1: షైనింగ్ వెయ్యాలి
0: అండ్ ఇట్ మస్ట్ బి
1: దానికి పాలిష్
0: పాలిష్డ్
1: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
0: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
1: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
0: సో హాస్ టు బి బ్యూటిఫుల్. It has, we have to pass through different steps.
1: ఒకానొక సమయంలో రావణునికి కోపం వచ్చిందట.
0: At one time Ravana was very angry.
1: కోపం వచ్చి
0: in that fury
1: భరించుకోలేకపోయాడు.
0: He could not bear control.
1: ఈశ్వర దగ్గరికి పోయి
0: went to Ishwara.
1: ఈశ్వర
0: ఈశ్వర
1: నీకు ఎంత భేదము ఎంత భేదము
0: భేదము
1: భేదము
0: డిఫరెన్స్ what's difference?
1: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి.
0: How narrow minded you are.
1: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి.
0: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై దిస్ డిఫరెన్స్?
1: అందము చందము ఆ లావణ్యము
0: దట్స్ ఎ బ్యూటీ
1: ఆడవారికే ఇచ్చి
0: ఆల్ ద బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ
1: ఈ మగవారిని
0: అండ్ యు మేడ్ మ్యాన్
1: తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి.
0: లాగ్ ఆఫ్ వుడ్ నాట్ ఎట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
1: అప్పుడు నువ్వు వేడటాయి
0: దెన్ బ్రహ్మాస్త్రుడు
1: పిచ్చివాడ అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నావు నీవు.
0: దెన్ హీ సెడ్ బికాజ్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
1: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట.
0: దెన్ ఈశ్వర గేవ్ అనదర్.
1: ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
0: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఈస్ నాట్.
1: ఆ మగ నెమలి పింఛమ సొగసు ఆడు నెమలికి ఏది?
0: The beauty of male peacock is not noticed there among
1: women. Abotuliya moopu chandamu aavulakunu edi?
0: And you also find an ox that's male that's more beautiful than the cow.
1: Adigetappudiki nooru muskunnadata.
0: And then he kept his mouth shut.
1: Enta andamainatundi idi nemali.
0: How male peacock.
1: Dani yokka andamu aadunavulaku ochinda?
0: And that beauty is not noticed among the female.
1: Abotuliya goparam yokka andamu ఆవులకు వచ్చిందా?
0: ఆక్స్ దట్ హెస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
1: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
0: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీ.
1: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
0: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
1: నా హృదయమే అందమైనటువంటిది.
0: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
1: నేనే అందమైనటువంటి వాడను.
0: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
1: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
0: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
1: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
0: యాజ్ యు ఆర్ అగ్లీ యూ నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
1: రామాయణంలో చెప్పినారు.
0: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: శూర్పణక
0: శూర్పణక
1: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
0: She came to Rama thinking that she is very, very beautiful, extremely
1: Rama,
0: beautiful.
1: Naya kandama ee Sitakunda.
0: Do you think, Rama, that Sita is that beautiful as I am?
1: Kevalam dokkabolinatundi ee Sita.
0: Sita is so weak, that's all.
1: Nenu enta andanga unnanu chudu.
0: I am very beautiful, watch me.
1: అప్పుడు నవ్వుకున్నారట రామలక్ష్మణులు.
0: అండ్ రామలక్ష్మణ స్మైల్.
1: ఎవరెవరి అందం వారికి అందంగా కనిపిస్తుంది.
0: Each one considers himself handsome.
1: కానీ అందంగా ఉన్నవాడి వికారంగా కనిపిస్తుంది.
0: You may feel handsome but it's not so to others.
1: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
0: They found that there's no use in arguing further. They said since you are so beautiful and we are not that beautiful as
1: ఈ విధంగా జగత్తులో
0: కూడా
1: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
0: Like these people go on criticizing, commenting.
1: Vimarsinchadam sulabham kani
0: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
0: ది కల్చర్ ఆఫ్ భారత్,
1: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
0: ఈచ్ వర్డ్ హస్ గాట్ అందము బ్యూటీ, ఆనందము బ్లిస్.
1: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
0: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
1: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వర మకరందం.
0: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
1: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
0: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ద నెక్టర్ టు ఈశ్వర.
1: కనుకని ఆ ఈశ్వరు యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటారు.
0: దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఈశ్వర
1: అని కొన్ని రకములైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెప్తూ ఉంటుంది.
0: అండ్ దట్ హాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్డ్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
1: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
0: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
1: ఏ మతములకు భేదం లేదు దీనికో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
1: అన్ని మతములు ఏకమైనటువంటిది.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
1: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
1: మనం నిన్న చెప్పాను, ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
0: అండ్ పీపుల్ ప్రైజ్ ఆఫ్టర్ ద డిమైజ్.
1: దేనికోసం చేస్తున్నారంటే, మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు,
0: ఇఫ్ యు ఆస్క్ మహమ్మడన్స్ దే సెడ్,
1: అయ్యా
0: సార్,
1: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
0: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
1: అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటి కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
0: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
1: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
0: We also carry this body to certain distance.
1: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
0: So also Christians.
1: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
1: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవడం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
0: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
1: అని దానికి గౌరవాన్ని ఇస్తూ,
0: సో దే రివియర్,
1: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
0: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్
1: వేస్. ప్రతి మతమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ రిలీజియన్
1: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
1: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
0: వీ హావ్ టు రెస్పెక్ట్ ది బాడీ.
1: దేహమే ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ది ఇన్డ్వెల్లర్ ఇన్ దిస్ బాడీ.
1: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
0: దేర్ఫోర్ బాడీ ఈజ్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
0: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ సీ ది మేనిఫెస్టేషన్ దట్ ఇస్ ది డివైన్.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ అన్ని ప్రారంభించాము.
0: సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్ టు టీచ్ యూ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: ఇంతే కాకుండా,
0: నాట్ ఓన్లీ దిస్,
1: మన నిత్య జీవితంలో కూడాను
0: in our daily life
1: మనం దురభ్యాసమును దూరం చేసి,
0: we have to give up our bad,
1: సదభ్యాసమును అభివృద్ధి పరిచి,
0: cultivate good habits,
1: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ,
0: and then transform it,
1: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నాడు.
0: And this transformation should stay with us throughout our life.
1: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
0: To be cultured is a valuable thing.
1: చదువుకున్నంత మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
0: Mere knowledge will not make you educated.
1: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
0: Without culture you cannot call yourself literate or educated.
1: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
0: So culture is essential for every educated man.
1: అందుకోసమని ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంతకు పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి, తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
0: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర
1: శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
0: శివ శరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శరవణ
1: శివ శరణ సుబ్రహ్మణ్యం శివ శరణ సుబ్రహ్మణ్యం
0: శివ శివ హర హర

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారణ జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్ వే ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: And we should get into that field and experience unity. And there lies the true bliss.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: We have to experience this blissful bhajans at every home, at every residence, sing together.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: పుట్టి నీటిలో జీవించి జలమునందే చేప మరణముందు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు జలము కంటే పాలు గొప్పవైనప్పుడు పాలయందు చేప ప్రాణమిడుచు ప్రాణమిడుచు.
1: ఫిష్ ఇస్ బోర్న్ ఇన్ వాటర్, ఇట్ గ్రోస్ ఇన్ వాటర్ అండ్ ఫిష్ డై ఇన్ వాటర్. మిల్క్ ఇస్ కాస్ట్లియర్, మోర్ ప్రెషస్ దెన్ వాటర్, యట్ ఫిష్ డై దేర్, దే డోంట్ గ్రో ఇన్ మిల్క్.
0: పాప భీతి లేని

0: విశ్వశాంతికి దిగే విప్లవంబు, విశ్వశాంతికి దిగే విప్లవంబు.
1: దర్ ఇస్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సిన్. దర్ ఇస్ నో లవ్ ఫర్ గాడ్. ఇట్ ఈస్ ఫర్ దట్ రీజన్ ద హ్యూమన్ వాల్యూ and the human quality is gone. This is the reason for the revolution, for the absence of universal peace.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Ee prapancham nandu kala manavulandariyandu roopamulandu cheriyaliyandu rangunandu ఎన్నో భేదములు కనిపించున్నవి.
1: ఇన్ దిస్ వరల్డ్ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ వీ ఫైండ్ వేరీడ్ రేసెస్, డిఫరెంట్ యాక్టివిటీస్, ది కాంప్లెక్షన్స్, షేప్స్ అండ్ ఫార్మ్స్.
0: కానీ అందరూ మానవులే.
1: యెట్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసికలీ.
0: ఈ మానవత్వంలో మేమందరూ ఒక కుటుంబీకులే అనేటువంటి సత్యాన్ని మరవకూడదు.
1: వన్ షుడ్ నాట్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ బిలాంగింగ్ టు ది హ్యూమన్ రేస్ దట్ వీ బిలాంగ్ టు వన్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: అందరూ ఒక కుటుంబీకులే.
1: ఆల్ అవర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ యూనివర్సల్ ఫ్యామిలీ.
0: మానవులందరూ ఒకే జాతికి సంబంధించినటువంటి వారే.
1: దే ఆల్ బిలాంగ్ టు ద సేమ్ రేస్.
0: అది ఏ మానవ జాతి.
1: That is the human race, Homo sapiens.
0: ఈ జాతికి అంతయు కూడాను ఒకే తండ్రి.
1: And the entire human race has only one father.
0: అతనే దైవం.
1: He is God himself.
0: కులము ఒక్కటే, జాతి ఒక్కటే, తండ్రి ఒక్కడే.
1: They belong to the same race, same community, and have the same father.
0: అట్టి తండ్రిని దర్శించవలనన్నా ప్రతి మానవుడు కూడాను సత్యశీలమును సంపాదించాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ గాడ్, ద గాడ్ ద ఫాదర్, వన్ షుడ్ ఎక్వైర్ ది క్వాలిటీ ఆఫ్ ట్రూత్.
0: దైవము ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ లవ్.
0: అది ఏ ప్రేమ? సర్వ మానవుని ఎందు కూడాను హృదయం నందు ఉన్నది.
1: లవ్ రిసైడ్స్ ఇన్ ద ఆల్టార్ ఆఫ్ ఎవ్రీవన్.
0: భగవంతుని యొక్క ప్రేమ ఏ విధంగా అందరి ఎందుకూడను సమంగా ప్రచరించుతున్నాడో అదే విధంగానే ప్రతి మానవుడు కూడాను తన హృదయం నందు ఉన్నటువంటి ప్రేమను అందరి ఎందు సమానంగా ప్రసరింపచేయాలి.
1: జస్ట్ ఎస్ గాడ్ హెస్ గివెన్ లవ్ ఈక్వలీ టు ఎవ్రీవన్, ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీవన్ టు షేర్ ద సేమ్ లవ్ విత్ ద ఫెలో బీయింగ్.
0: అది ఏ మానవుని ప్రధాన కర్తవ్యం.
1: దట్స్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్కైండ్.
0: భగవంతుని యొక్క ప్రేమను తన హృదయంలో ఉంచుకొని ఆ ప్రేమను స్వార్థ సప్రయోజన నిమిత్తమై అనుభవించక సర్వ మానవులకు ఎందుకూడను ఈ ప్రేమ ఉన్నదని దానితో పంచుకోవాలి.
1: God given love is within every one of us, which we have got to spread and share, but not for selfish reasons and self interests.
0: Appude bhagavantuni premaku paatrudu kaagaladu.
1: Then only we deserve God's merciful grace.
0: Ee premalo rendu vidhamulaitundi phaltamulu manavudu ponduchunnadu.
1: Man faces two results out of this love.
0: Tana premanu అందరికీ పంచి అందరినీ ఆనందపరచటము ఇది ఒక విధమైనటువంటి ఫలము.
1: వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లవ్ లేటెంట్ ఇన్ us ఈజ్ టు షేర్ విత్ ఎవ్రీబడీ అండ్ మేకింగ్ అదర్స్ హ్యాపీ.
0: 10 మంది ప్రేమకు పాత్రుడైనటువంటి ఈ వ్యక్తిని పరమాత్ముడు ప్రేమిస్తుంటాడు.
1: ద వన్ హూ ఇస్ బిలవెడ్ టు ఎవ్రీవన్ ఈజ్ ఈక్వలీ బిలవెడ్ టు గాడ్ హింసెల్ఫ్.
0: మానవుడు తోటి మానవులను ప్రేమించటం చేత పరమాత్ముడు ఈ తోటి మానవుడి ఎందున్నటువంటి యొక్క ప్రేమతత్వాన్ని తాను ప్రేమిస్తుంటాడు.
1: యాజ్ మ్యాన్ లవ్స్ హిస్ కమ్యూనిటీ, ది ఫెలో బీయింగ్స్, నేచురలీ గాడ్ వుడ్ నోటీస్ ద లవ్ ఆఫ్ ఎవ్రీబడీ అండ్ సో హీ కన్ఫర్స్ హిస్ గ్రేస్.
0: దైవం యొక్క ప్రేమను సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి కేవలం తన ప్రేమను తాను సాధించినటువంటినప్పుడే దైవ ప్రేమను కూడాను సాధించడానికి అర్హుడవుతాడు.
1: If you want to be the recipient of God's love, you should recognize the innate love.
0: కనుక ఈ ప్రేమతత్వమునందు అనేక రకములైనటువంటి యొక్క ఫలితములు ఏర్పడి ఉంటున్నాయి.
1: There are many results, there are many effects of love.
0: సూర్యరశ్మి యందు ఏ విధంగా అనేక రంగంలో అంతా కూడాను రంగులు కలిసి ఉండును, అదే విధముగానే మానవుని యందు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ధర్మములు, న్యాయములు, ప్రేమతత్వములు ఇమిడి ఉంటుంటాయి.
1: Just as sunlight has got all the seven colors, in man also we have got the shades of justice, righteousness and love.
0: మానవుని యొక్క ప్రేమ దిక్సూచిక యంత్రం వంటిది.
1: Human love is like a compass.
0: ఈ దిక్సూచిక యంత్రమును ఎక్కడ పెట్టినప్పటికీ దాని ముళ్ళు ఉత్తర దిశకే తిరుగుతూ ఉంటుంది.
1: The compass may be kept anywhere, but it always directs itself towards the north.
0: అదే విధంగానే మానవుని యొక్క ప్రేమ స్వార్థంగా, స్వప్రయోజనంగా, తనా పరా అనేటువంటి భేదం లేకుండా నిరంతరము కూడాను దైవం వైపునే దీని ముళ్ళు తిరగాలి.
1: Likewise, love should never be directed towards selfishness or selfish gain, without any kind of differences of mine and thine, but it should be directed towards God.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ గుణములు కలిగినటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is a true human if he has got these natural qualities.
0: తాను పరా అనేటువంటి భేదములకు గురి కాకుండా ఉండాలి.
1: He should never submit himself to the feelings of mine and thine.
0: అందరి యందు ఉండేటువంటి యొక్క తత్వము ఒక్కటే అని గుర్తించి వర్తించాలి.
1: He has to know and conduct himself knowing the love which is uniform in everybody.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే దివ్యత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: If you want to know the nature of love, you have to understand the divinity and the principle.
0: ఈ ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది. ప్రేమ
1: love is very sacred.
0: చాలా విలువైనటువంటిది ప్రేమ.
1: It's highly valuable.
0: చాలా విశాలమైనటువంటిది ప్రేమ.
1: ఇట్ ఇస్ సో వాస్ట్.
0: సర్వ మానవుని యందు కూడాను సమత్వంగా ప్రవహించేటువంటిది ఈ ప్రేమ.
1: దిస్ లవ్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలే ఇన్ ది ఎంటైర్ హ్యూమానిటీ.
0: ఇందులో హెచ్చు అందులో తగ్గు అనేటువంటిది ఏమాత్రము భేదము కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ, లెస్ ఆర్ మోర్.
0: ఇట్టి సమత్వాన్ని కలిగినటువంటిదే దైవం యొక్క ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ యూనిఫామ్.
0: దైవము తన యందే ఉన్నాడు ప్రేమ స్వరూపుడై అనేటువంటి సత్యాన్ని గుర్తించేదే మానవుని యొక్క కర్తవ్యము.
1: ది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ రికగ్నైజింగ్ గాడ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: తన యందే ఉండినటువంటి ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి తాను ఎందుకు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు?
1: వెన్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్, వై ఇస్ ఇట్ దట్ యూ డోంట్ నో హిమ్?
0: కారణం తాను వేరు, భగవంతుడు వేరు అనేటువంటి భేదభావం ఉండటం చేతనే ఇన్ని రకములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: ద రీజన్ ఇస్ దట్ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ సపరేట్ ఫ్రమ్ గాడ్, దేర్ ఫోర్ హీ అండర్గోస్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: భగవంతుడు జీవుల కంటే ప్రత్యేకంగా ఉండేటువంటి వాడు కాదు.
1: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ బీయింగ్స్.
0: జీవులందే దేవుడు స్వస్వరూపుడై ప్రేమ స్వరూపుడుగా ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ద బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ఈ సత్యాన్ని అనుభవపూర్వకంగా కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know this truth, experience it.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no man in this world without love.
0: ఏదో ఈ ప్రేమ లౌకికమైనటువంటిది, భౌతికమైనటువంటిది, ప్రాకృతమైనటువంటిదిగా మీరు భావించి ఈ ప్రేమను ప్రత్యేకంగా మీరు త్రోచిగుచ్చుతున్నారు.
1: You just neglect love. Considering it so simple, worldly, physical and mundane.
0: Kani ee prema daiva prema tappa anyamainatundi prema kaadu.
1: But love fundamentally is divine and nothing to do with the world.
0: Kunnu sambandha bandhavyamnu gurtinchi aa dehamunu puraskarinchukoni perlu maatrame pettukoni anubhavistunnaru.
1: The love may be experienced basing on the physical relationships.
0: పుట్టినటువంటి బిడ్డకు వాత్సల్యము అని పిలుచుకుంటున్నారు.
1: ద చైల్డ్ విల్ హ్యావ్ ద లవ్ వాట్ వీ కాల్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యకు ప్రేమ అంటున్నారు.
1: అండ్ ద వైఫ్ విల్ హ్యావ్ ద లవ్ టువర్డ్స్ హర్ హస్బెండ్.
0: బంధుమిత్రులతో కూడినటువంటి సప్రేమను అనురాగము అంటున్నారు.
1: అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ టువర్డ్స్ రిలేషన్స్.
0: వస్తువులపైన ప్రేమ ఇచ్ఛ అంటున్నారు.
1: అండ్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ ద డిజైర్.
0: భౌతికమైనటువంటి సంబంధమును గుర్తించుకుని తాను ఉపయోగించుకుంటున్నాడే కాని నిజముగా ఇది భగవంతుని యొక్క ప్రేమనే.
1: Though man has been making use of love at the human level, it is essentially divine.
0: ఈ సత్యాన్ని మాత్రం ఎవరు మరవకూడదు.
1: No one should forget this truth.
0: ఇట్టి సత్యాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు భిన్న మార్గమునందు ప్రయాణమైపోయి తన భిన్న విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నాడు.
1: As this fundamental truth is forgotten, man is diverted, perverted, misdirected.
0: ఈ బాధలకు గురి కావడానికి ఏది కారణము?
1: What is the reason behind his suffering?
0: ఈ భేదమే కారణం.
1: These differences are the cause.
0: ఈ భేదము కలిగినటువంటి మానవుడు ఏ నాటికి నీ దైవత్వాన్ని పొందలేడు.
1: Man with these differences will never attain divinity.
0: నేను ఎంతో కాలం నుంచి కూడాను దేహాభిమానమును మానండి అంటున్నాను.
1: Bhagavan has been repeatedly telling us not to have body attachment too much.
0: కేవలము ఈ దేహాభిమానమును పెంచుకోవడం చేతనే దైవాభిమానం అనేటువంటిది క్రమక్రమేణా తరిగిపోతున్నది.
1: As you have more and more of body attachment, we'll be having less and less of attachment to God.
0: దేహాభిమానము కేవలం ప్రాపంచిక సంబంధమైనటువంటిది.
1: The attachment to the body is worldly.
0: Prema hriday sambandhamainatundi.
1: Love is related to heart.
0: Kanuka itti hriday sambandhamaina premanu prati manamudu kodanu anubhavinchadaniki tagina arheta kaligi untunnadi.
1: Therefore the love which originates out of human heart everyone must experience.
0: Bhagavantuni premanu artham kodanu cheskonaleru.
1: We cannot understand God's love.
0: అనగా తన ప్రేమను ఎంతవరకునో దానికి మాత్రమే పోల్చుకుంటూ వస్తుంటారు.
1: హీ కంపేర్స్ విత్ హిస్ నారో లిమిటెడ్ లవ్ విద్ ఇన్ హిమ్.
0: ఈ యొక్క పోలిక మంచిది కాదు.
1: దట్ కంపారిజన్ ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా తన యొక్క దీనిని పురస్కరించుకుని ఈ ప్రేమను కూడా పోల్చుకుంటుంటాడు.
1: యూ కంపేర్ యువర్ లవ్ విత్ ద డివైన్ లవ్.
0: పరమాత్మ ప్రేమ స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: గాడ్స్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: అనంతమైనటువంటి ప్రేమ.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: ఇలాంటి అనంతమైనటువంటి ప్రేమను అప్రమాణమైన ప్రేమ.
1: దట్స్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమరత్వమైనటువంటి ప్రేమ.
1: దట్ ఈస్ ఇమ్మోర్టల్.
0: దీనికి ప్రమాణం అనేదే లేదు.
1: ఇట్ హాస్ నో లిమిట్స్ వాట్సెవర్.
0: కనుకనే మానవుయందు ప్రసరించేటువంటి రక్తము సర్వత్రా కూడా ఉండినప్పటికీ,
1: దౌ ది బ్లడ్ సర్క్యులేట్స్ ఆల్ ఓవర్ ద బాడీ,
0: దీనిని ఆధ్యాత్మిక మార్గం నందు అంగీరసహ అన్నాడు.
1: In the spiritual parlance, it is called angirasa.
0: ఆ ప్రేమ రసస్వరూపమై అంగ అంగమునందు కూడాను సంచరిస్తూ ఉంటుండాలి.
1: Love is in the form of essence that circulates all over the body.
0: Angirasa అనగానే అంగములయందు రసస్వరూపుడై పరమాత్ముడు సంచరించేటువంటి దానికి అంగీరసుడు అన్నారు.
1: Angirasa meant the rasa, the essence, divine love that flows through the anga, the body.
0: ఈ ప్రేమతత్వాన్ని పురస్కరించుకుని తన పేర్లు కూడా మారుతూ ఉంటాయి.
1: గాడ్ హెస్ గాట్ సో మెనీ నేమ్స్ అండ్ టైటిల్స్ బేసింగ్ ఆన్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కానీ అట్టి ప్రేమతత్వం ప్రతి మానవుని ఎందు కూడా ఉంటున్నది.
1: దట్ డివైన్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవుని ఎందు లేనటువంటి ప్రేమ ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద లవ్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ఇన్ ప్రెసెంట్.
0: పరమాత్మ స్వయం ప్రేమనే మీ ఎందు కూడా ఉంటున్నది.
1: ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ.
0: ఈ ప్రేమకు ఆ ప్రేమకు ఏమాత్రం వ్యత్యాసం కనిపించదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద హ్యూమన్ లవ్.
0: ఇవి రెండింటి ఎందుకును క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్టి ఏకత్వమైనటువంటి ప్రేమతత్వాన్ని ఎందుకు మానవులు ఈ విధంగా కూడా భిన్నత్వంగా భావిస్తున్నారు? ఇది ఏ పెద్ద పాపం.
1: That undivided love is viewed something like fragmented or divided, which is worst of the sins.
0: తమ లౌకికమైనటువంటి చర్యలకు తగినట్టుగా దీనిని పోల్చుకుంటూ ఉంటారు.
1: He compares himself with his worldly activity.
0: లౌకిక చర్యలకును ప్రేమకు సంబంధం లేదు.
1: The worldly activity and the love has no relation.
0: చర్యలు వేరు, ప్రేమ వేరు.
1: Actions are different and love is separate.
0: ఇలాంటి స్వయం ప్రేమను కూడాను మీరు మానవత్వాన్ని వహించి కూడాను దివ్యత్వాన్ని పొంది కూడాను మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దో దేర్ ఇస్ లవ్ లేటెంట్ ఇన్ యూ, డివినిటీ ఇమ్మనెంట్ ఇన్ యూ, యట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: దీనిని పురస్కరించుకుని జంతువునాం నరజన్మ దుర్లభం.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేర్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవం స్వరూపుడు అనేటువంటి ఒక ప్రేమగానే ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ వన్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: దైవం మనుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: అలాంటి మనుష రూపాన్ని పొందినప్పటికీ మనుష్యుడైనటువంటి వాడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దో ఇన్ హ్యూమన్ ఫామ్ హ్యావింగ్ గాడ్ ఇన్ హిమ్ ఈజ్ నాట్ మాధవత్వము
0: నుండే మానవుడు పుట్టెను.
1: అవుట్ ఆఫ్ ది డివినిటీ ది హ్యూమన్ ఈజ్ బోర్న్.
0: మానవత్వమునకు దైవత్వమునకు భేదమేల.
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ అండ్ ది డివైన్.
0: కనుకనే అతనే మన తండ్రి.
1: God is our father.
0: కనుక తండ్రి యొక్క రక్తమే కుమారుడు ఎందు ప్రసరిస్తూ ఉంటాడు.
1: The very same blood of the father is present in the son.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి మానవుడు దైవత్వాన్ని ఏమాత్రం కూడాను దూరం గావించుకోలేడు.
1: The one who has understood this fundamental truth will never distance himself from God.
0: ఈ అనేక రకములైనటువంటి కర్మల యొక్క అడ్డుజాడ్యాల ద్వారా దీన్ని దూరం గావించుకుంటున్నాడు.
1: Many actions in between stand as obstacles and distance you.
0: దీన్ని ఏమాత్రం కూడా నువ్వు దూరం గావించుకోకూడదు.
1: యు షుడ్ నాట్ గో అకార్డింగ్లీ.
0: దైవమే ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది పర్సనిఫికేషన్
0: ఆఫ్ లవ్. లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఆ ప్రేమ తత్వమే నిజమైన దైవత్వము.
1: దట్ లవ్ ఇస్ ది యాక్చువల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: దీనికి ఒక స్వరూపం లేదు.
1: ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: అయితే ప్రేమకి ఏ స్వరూపం పెడతావు?
1: వాట్ ఫామ్ కెన్ యు అసైన్ టు లవ్?
0: ప్రపంచంలో ఈ ప్రేమకు స్వరూపం లేదని అనేక మంది సైంటిస్ట్ అంతా కూడా దీన్ని ధిక్కరిస్తుంటారు.
1: మెనీ సైంటిస్ట్ సే దట్ లవ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫామ్.
0: కానీ ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఇన్ వన్ వే.
0: రూపము లేనటువంటి వస్తువులు జగత్తులో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫామ్.
0: ఇది ఒక పుష్పము.
1: దిస్ ఎ ఫ్లవర్.
0: దీనికి సుగంధం ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ఫ్రాగ్రెన్స్.
0: దీనికి పరిమళం ఉంటుండాలి.
1: ఇట్ హాస్ స్మెల్.
0: పుష్పమునకు రూపం ఉంది కానీ పరిమళమునకు రూపం లేదు.
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫామ్ అండ్ నాట్ ద ఫ్రాగ్రెన్స్
0: అని వాదిస్తుంటారు.
1: అండ్ పీపుల్ ఆర్గ్యూ లైక్ దాట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: వాసనకు కూడా పుష్పం ఒక విధమైనటువంటి రూపం ఉంది.
1: ఈవెన్ ఫ్రాగ్రెన్స్ అరోమా హ్యాస్ స్మెల్.
0: ఈ వాసనను మనం అనుభవించేటువంటి దానికి ఈ పుష్పమే మూల కారణం.
1: అండ్ ద ఫ్లవర్ ఇస్ ద మెయిన్ కాజ్ టు మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: మూలాధారమైనటువంటి యొక్క ఈ పుష్పమే లేకపోతే సుగంధం ఏ రీతిగా వస్తుంది?
1: వితౌట్ ది ప్రైమార్డియల్ బేసిక్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లవర్ హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ద స్మెల్?
0: ప్రేమకు తల్లియే లేకపోతే ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మానవుడు ఏ విధంగా అనుభవించగలడు?
1: Without the presence of the mother, how do you experience the motherly love?
0: ఈ ప్రేమకు తల్లియే మూల కారణము.
1: దేర్ఫోర్ మదర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రతి వస్తువు కూడాను రూపం ఉంటున్నది ఈ జగత్తును.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎ ఫామ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: అండ్ స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్, నో మ్యాటర్.
0: కానీ దీనిలో నీవు క్వాంటిటీని క్వాలిటీని వ్యత్యాసంగా భావిస్తున్నావు. కానీ దీనికి ఏమాత్రము వ్యత్యాసం లేదు.
1: యు కన్సిడర్ ద క్వాలిటీ అండ్ ద క్వాంటిటీ, ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతి.
1: దట్ ఈస్ ఫుల్ అండ్ దిస్ ఈస్ ఫుల్. దట్ ఈస్ టోటల్. సో
0: ఆల్సో పూర్ణమే.
1: ఆల్ ఆర్ ఫుల్.
0: పూర్ణమద అది పూర్ణమే.
1: దట్ ఈస్ ఫుల్.
0: పూర్ణమిదం
1: దిస్
0: ఇది పూర్ణమే.
1: దిస్ టూ ఇస్ ఫుల్.
0: పూర్ణశ్చ పూర్ణమాదాయ ఈ పూర్ణం నుంచి తీసినటువంటిది అది కూడా నువ్వు పూర్ణమే.
1: అవుట్ ఆఫ్ ఫుల్నెస్. If fullness is deducted, it is also going to be full.
0: పూర్ణ స్వరూపమైనటువంటి
1: everything is complete.
0: స్వరూపమే.
1: Everything is total, full.
0: కనుక
1: so
0: మానవుడు మాధవత్వాన్ని గుర్తించుకోలేకపోవడానికి మూల కారణము దేహాభిమానమే మూల కారణం.
1: Man is not able to realize God because of body attachment.
0: ఈ దేహాభిమానాన్ని పెంచుకుంటూ కట్టకడిపడికి దైవాభిమానం త్రుంచుకుంటూ పోతున్నాడు.
1: As he grows more and more of attachment towards the body, he gets detached from the affection towards God.
0: కనుకని ఈ అటాచ్మెంట్ అనేటువంటిది చాలా గొప్పది అనుకుంటున్నావు నీవు.
1: You think that attachment is important.
0: దేనికి గొప్పది?
1: In what way?
0: ప్రాపంచిక సంబంధమైనటువంటి దానికి గొప్పది.
1: In the worldly sense,
0: attachment ఉండవలసింది.
1: Attachment is needed.
0: బిడ్డలు తల్లి ఈ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటది.
1: The child and mother, there is a
0: సోదరి సోదరులు కూడా అటాచ్మెంట్ ఉంటుంది.
1: There is attachment among brothers and sisters.
0: భార్య అటాచ్మెంట్ ఉంటుంది.
1: Attachment to
0: husband. తల్లి పిల్లలకు అటాచ్మెంట్ ఉంటుంది.
1: The mother and the child.
0: కానీ ఇది అటాచ్మెంటే.
1: It is attachment.
0: అటాచ్మెంట్ అంటే ఏమి? కరిపించుకున్నటువంటిదే కానీ కలిగినటువంటిది కాదు.
1: Attachment is something that is kalpinchuta, artificial, of your own making.
0: Neevu neevu kalpinchukovatame.
1: It is of your own making.
0: Kani adi kanipinchinatvanti okka prema tattvam.
1: But you do not see it is something love behind.
0: Daivamu sarvulu endukunu tana swaroopane dharinchi unnadu.
1: In fact, God is present in his own pristine form.
0: Ee jagannataka rangamunandu
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
0: తానే యాక్టర్ తానే డైరెక్టర్
1: గాడ్ ఈస్ ది యాక్టర్ అండ్ డైరెక్టర్
0: అన్ని వేషములు కూడా తానే వేస్తున్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్
0: మీ యొక్క వేషం వేరుగా మీరు భావిస్తున్నారు
1: యూ కన్సిడర్ యువర్ రోల్స్ డిఫరెంట్
0: కానీ ఈ డ్రామా లోపల మీది కూడా ఒక వేషమే
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ వరల్డ్ యు ఆర్ జస్ట్ ఎన్ యాక్టర్
0: ఈ వేషం నందు కూడా దైవత్వం ఉంటున్నాడు
1: ఈవెన్ ఇన్ దిస్ రోల్ దేర్ ఇస్ గాడ్ ఇన్ యూ
0: కనుకని ఈ దైవత్వమే ఒకరిని శిక్షిస్తున్నాడు ఒకరిని రక్షిస్తున్నాడు
1: ది సేమ్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ అండ్ పనిషెస్
0: కానీ రెండు కూడా తానే అనుభవిస్తున్నాడు
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పీరియన్సెస్ బోత్
0: ఒకటి చెడ్డగాను ఒకటి మంచిగాను నిరూపిస్తుంటాడు
1: హీ ప్రూవ్స్ దట్ వన్ ఈస్ బ్యాడ్ అదర్ ఈస్ గుడ్
0: కానీ గుడ్ అండ్ బ్యాడ్ అనేటువంటిది రెండు ఒక్కడే చేస్తున్నాడు
1: బట్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ హిమ్ ఓన్లీ వన్
0: కనుక అన్నింటికి నీ దైవమే మూల కారణము
1: ఆల్ థింగ్ గాడ్ ఈస్ ఇంపార్టెంట్ బేస్
0: తానే యాక్ట్ చేస్తున్నాడు
1: హీ యాక్ట్స్
0: తానే అనుభవిస్తున్నాడు
1: ఎక్స్పీరియన్స్
0: తానే ఆచరిస్తున్నాడు
1: ఈ ప్రాక్టీస్
0: తానే ఆదర్శాన్ని నిరూపిస్తున్నాడు
1: అండ్ హీ డెమోన్స్ట్రేట్స్ ఐడియల్ టు ది సొసైటీ
0: ఇట్ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి
1: దిస్ ట్రూత్ వి మస్ట్ రికగ్నైజ్ ఇన్ ది బిగినింగ్
0: చదువుతున్నారు
1: యు స్టడీ
0: ఈ చదువులో ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే
1: అండ్ ది వన్ హూ ఫెయిల్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ గాడ్
0: ఓ గ్రేడ్ తెచ్చుకున్నవాడు భగవంతుడే
1: వన్ హూ గాట్ ఓ గ్రేడ్
0: ఫెయిల్ అయినటువంటి వాడు భగవంతుడే
1: వన్ హూ ఫెయిల్డ్ ఇస్ గాడ్
0: అంతా భగవంతుడే
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్
0: కేవలం నీ రూపాన్ని నిరూపించి ఇతను ఫెయిల్ అయిపోయినాడు ఇతను పాస్ అయినాడు అని మాత్రమే మనం జగత్తును విచారం చేస్తున్నామే కానీ ఆత్మతత్వానికి అన్నింటి యందు ఏకత్వమే
1: ఇన్ ది వరల్డ్లీ సెన్స్ వి సే సో అండ్ సో ఫెయిల్డ్ సో అండ్ సో పాస్ట్ బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్
0: పొగుడున్నది తెగుడున్నది కూడా భగవంతుడే
1: ఇట్ ఇస్ ద ప్రైజ్ ఆర్ బ్లేమ్ ద సేమ్
0: దూషించినది భూషించినది భగవంతుడే
1: అండ్ ది కైండ్ ఆఫ్ దూషణ ది అక్యూజేషన్
0: పురస్కారములు కూడా భగవంతుడే
1: యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ ఆర్ బేసికలీ
0: సర్వము భగవంతుని యొక్క సత్యమే
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్
0: ఇట్ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైనటువంటి వ్యక్తి
1: ది ట్రూ డివోషన్ లైస్ ఇన్ నోయింగ్ దిస్
0: నాట్ డివోషన్ వ్యక్తి
1: హీ ఈజ్ ఎ ట్రూ ఇండివిజువల్ ఇఫ్ హీ నోస్ దిస్ ట్రూత్
0: కనుక ఇతన్ని వ్యక్తిగా మీరు భావిస్తున్నారు
1: యూ కెన్ కాల్ హిమ్ వ్యక్తి ది ఇండివిజువల్
0: వ్యక్తి అనగా ఏమిటి
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్
0: నిన్నటి దినం చెప్పాను
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: తన యందే అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ అవ్యక్త హిడెన్
0: గూఢముగా
1: దట్ ఇన్ సీక్రెట్
0: కనిపించకుండా
1: ఇన్ ఎ హిడెన్ వే
0: సంచరించేటువంటి ఒక దివ్యత్వమునకే వ్యక్తి అని పేరు
1: దట్ కైండ్ ఆఫ్ డివినిటీ హూ ఎక్స్ప్రెసెస్ మేనిఫెస్ట్ ఈస్ వ్యక్తి
0: ఆ వ్యక్తిత్వం కూడా తన ఎందున్నటువంటి యొక్క అవ్యక్తమైనటువంటి ఒక శక్తియే
1: దట్ ఇండివిజువాలిటీ ఈజ్ హిడెన్ విత్ ఇన్ యూ
0: కనుక ఏకత్వం అనేటువంటి దాన్ని గ్రహించడానికి అనేక విధమైన మార్గములు ఉంటున్నాయి
1: టు నో దిస్ వన్నెస్ దేర్ ఆర్ మెనీ పాత్స్
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి
1: ది ట్రూత్ ఈస్ వన్ స్కాలర్స్ రిఫర్ టు మెనీ
0: అనేక మంది అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ వస్తున్నారు
1: మెనీ పీపుల్ గివ్ మెనీ నేమ్స్
0: కానీ ఇది పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేరు కాదు
1: దేర్ ఆర్ ది నేమ్స్ గివెన్ పెట్టిన బట్ నాట్ బోర్న్ పుట్టిన
0: ఇలాంటి సత్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి
1: వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ట్రూత్
0: దైవం ఒక్క ప్రేమ స్వరూపుడే
1: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్
0: మరొక గుణం లేనే లేదు
1: హెస్ నో అదర్ అట్రిబ్యూట్
0: ఏ విధమైన ద్వేషం కానీ
1: నో హెట్రెడ్
0: ఇంకే విధమైనటువంటి కలహం కానీ
1: నో కాన్ఫ్లిక్ట్
0: ఇంకే విధమైనటువంటి భేదం కానీ
1: నో డిఫరెన్స్
0: దైవత్వం నుండి కాదరాదు
1: నథింగ్ నో ట్రేస్ ఆఫ్ దెమ్ ఇన్ గాడ్
0: ఈ భేదముల నేను నీలో ప్రసరింపజేసేటువంటి ప్రతిబింబములే
1: దీస్ ఆర్ ఆల్ ది డిఫరెన్సెస్ విచ్ ఆర్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్స్
0: భగవంతునికి భేదమే లేదు
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్స్
0: కానీ లోకంలో శరీరాన్ని ధరించడం చేత కొన్ని భేదములు కొన్ని పాటిస్తూ రావాలి
1: బికాస్ దేర్ ఆర్ సర్టన్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ డిఫరెన్సెస్
0: ఆర్ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమై కొన్ని భేదములు పాటిస్తూ రావాలి
1: అండ్ టు టీచ్ ద లెసన్స్ ఆఫ్ ఐడియలిజం సర్టన్ డిఫరెన్సెస్ ఆర్ అడాప్టెడ్
0: కనుక సర్వులు ఎందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కడే
1: ఇట్ ఇస్ ఓన్లీ సేమ్ గాడ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్
0: ఇది ఏ నిజమైన మానవత్వము
1: దిస్ ఇస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ
0: మానవుడు అనగా
1: ఏ హ్యూమన్ బీయింగ్ మానవ
0: కేవలము శాశ్వతమైనటువంటి వాడు అని అర్థం
1: మీనింగ్ ద వన్ ఈజ్ ఇమోర్టల్ ఎటర్నల్
0: ఉపనిషత్తు ఎందు నర అని పిలిచారు
1: ఉపనిషత్ కాల్ హిమ్ యాజ్ నర
0: రా అనగా శాశ్వతము
1: రా మీన్స్ పర్మనెంట్
0: అనగా కొన్ని విధమైనటువంటి నా అనగా అశాశ్వతము
1: నా మీన్స్ టెంపరీ
0: అశాశ్వతమైనటువంటి వాడు కాదు నరుడు శాశ్వతమైనటువంటి వాడే
1: నర ద హ్యూమన్ ఈజ్ నాట్ టెంపరీ నాట్ ఫ్లీటింగ్ ఈజ్ ఎటర్నల్
0: కనుక ఈ నర అనేటువంటిది ఆకాశ స్వరూపము
1: నర రిప్రజెంట్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కై
0: ఆకాశం నుండి పంచభూతములు ఆవిర్భవించాయి
1: ది ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్
0: ఈ పంచభూతముల యొక్క స్వరూపమే మానవత్వము
1: దేర్ హ్యూమన్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్
0: కనుక ఈ పంచభూతములు ప్రతి మానవుడి ఎందుకు కూడాను సంచరిస్తూనే ఉన్నాయి
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
0: ఈ పంచభూతములు కూడా ప్రేమ యొక్క పోస్తేనే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ఓన్లీ సేమ్ డివైన్ లవ్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మీకు గాయత్రి మంత్రంలో చెప్పాను.
1: భగవాన్ సెడ్ రిపీటెడ్లీ అబౌట్ గాయత్రి. భూర్భువస్వః.
0: భూర్ అనగా ప్రాకృతమైనటువంటి యొక్క వస్తు పరిణామం.
1: భూర్ మీన్స్ ద వరల్డ్లీ మెటీరియల్.
0: దీనిని కొన్ని కదిలింపజేసేటువంటి యొక్క ఫోర్స్ ఉంటుండాలి, అదే ప్రాణము.
1: దేర్ ఇస్ సమ్ వైబ్రేషన్ ఫోర్స్ ద లైఫ్.
0: ఆ వైబ్రేషము ఈ మెటీరియలైజేషన్,
1: ద వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్,
0: ఈ రెండింటినీ కూడాను ఒక మూలాధారమైనటువంటి తత్వం ఒకటి ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రైమార్డియల్.
0: అది రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్, ఈ రెండింటి మూడింటికి మాత్రమే భూర్ భువస్వహ అన్నారు.
1: రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ రిప్రజెంట్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆఫ్ గాయత్రి.
0: మూడు చేరి ఒక్కటిగానే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ కాన్స్టిట్యూట్ వన్ అండ్ ద సేమ్.
0: అదే విధంగానే దైవత్వం లోపల అనేక నామములు చెప్పినప్పటికీ దైవం ఒక్కడే.
1: Though we extol God in different names, but God is one.
0: ప్రాకృతమైనటువంటి చర్యలు ఆచరిస్తూ పోవటం చేత ఇదని మానవుడు అంటున్నాడు.
1: Because of worldly point of view and activity, we call him a human.
0: దైవత్వమైనటువంటి చర్యలు అనుభవించడం చేత ఇతను దైవము అంటున్నారు.
1: బికాస్ ఆఫ్ ద డివైన్ యాక్షన్ వీ కాల్ హిమ్ డివైన్.
0: దైవము కానటువంటి వాడు లోకంలో ఒక్కడు కూడా కనిపించడు.
1: దేర్ ఇస్ నో వన్ హూ ఇస్ నాట్ డివైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: మీరందరూ కూడా దైవ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: మీరన్ని స్వరూపాలు కూడా విశ్వ విరాట స్వరూపములే.
1: ఆల్ ఫార్మ్స్ కాన్స్టిట్యూట్ ద కాస్మిక్ ఫార్మ్.
0: కానీ మీ దేహాన్ని మాత్రమే పురస్కరించుకుని మీరు మానవుడిగా భావిస్తున్నారు.
1: బేసింగ్ ఆన్ ద బాడీ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్.
0: దేహాన్ని పక్కకు నెట్టు.
1: Brush it aside.
0: అప్పుడు నీ జీవ స్వరూపాన్ని నీవు గుర్తించు.
1: Devil, you can know your true nature.
0: జీవాత్మ.
1: జీవాత్మ.
0: దేహాత్మ.
1: దేహాత్మ.
0: పరమాత్మ.
1: పరమాత్మ.
0: ఈ మూడింటి యొక్క పేర్లు ఎందు జీవాత్మ.
1: జీవాత్మ.
0: జీవ ఆత్మ.
1: జీవ ప్లస్ ఆత్మ.
0: దేహ ఆత్మ.
1: దేహ ఆత్మ.
0: పర ఆత్మ.
1: పర ఆత్మ.
0: ఈ మూడింటి ఎందు కూడాను ఈ ఆత్మ అనేటువంటిది ఒక్కటే. దేహము
1: ఆత్మ ద సెల్ఫ్ సేమ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: జీవుడు, దేవుడు, ఈ యొక్క పేర్లు మాత్రము వచ్చిపోయేటువంటివి.
1: ద బాడీ అండ్ ఇండివిజువల్ నేమ్స్ కమ్ అండ్ గో.
0: అన్నింటి ఎందు ఆత్మ ఒక్కటేగానే ఉంటుంది.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్ ద త్రీ.
0: కనుకనే ఇది ఆత్మస్వరూపులే.
1: సో యూఆర్ ద వెరీ పర్సన్.
0: జీవాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: యూ మే కాల్ ఇండివిజువల్ ఆత్మ, బట్
0: పరమాత్మ అన్న ఆత్మస్వరూపమే.
1: పరమాత్మ ది స్పిరిచువల్.
0: దేహం గురించి చెప్పుకున్న దేహాత్మనే, అది పరమాత్మనే.
1: ఇన్ రిలేషన్ టు ద బాడీ ఇట్ ఈస్ స్టిల్ ద సెల్ఫ్.
0: దేహం ముందు ఆత్మ ఉంది కనుకనే దీనికి దేహాత్మ అన్నారు.
1: యాజ్ ది సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ద బాడీ ఇట్ ఈస్ కాల్డ్ దేహాత్మ.
0: జీవుని ఎందుకు నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసం విడుస్తుంటే చేత దీనికి జీవాత్మ అన్నారు.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బ్రెత్ ఇన్ ది ఇండివిజువల్.
0: ఆత్మ యొక్క వైబ్రేషన్ మాత్రమే పరమాత్మ అన్నారు.
1: ద వైబ్రేషన్ ఆఫ్ ఆత్మ ద సెల్ఫ్ ఇస్
0: ఇది ఎప్పటికీ కూడా ఉండేటువంటిది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆల్ త్రూ.
0: ఇలాంటి సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని,
1: దట్ ఎటర్నల్ ట్రూత్,
0: మానవులు గుర్తించుకోలేక
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో జీవులు వేరుగా భావించుకుని వారిని కేవలము ఒక శక్తిహీనుడుగా విశ్వసిస్తున్నారు.
1: కన్సిడర్ ద జీవా ది ఇండివిజువల్ డిఫరెంట్ ఫ్రమ్ దేవా గాడ్ అండ్ ఫీల్ దే ఆర్ వీక్.
0: వీరు కేవలము అల్పులు కాదు.
1: యు ఆర్ నాట్ సో లో.
0: మానవుడు హీనుడు కాదు.
1: ఈజ్ నాట్ సో మీ.
0: మానవుడు కూడా దేవుడే.
1: అండ్ మ్యాన్ మానవ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అట్టి దైవత్వాన్ని నీవు పొంది కూడాను దైవత్వాన్ని వెతికేది ఎందుకు?
1: Finding divinity within you, why are you in such a God?
0: Pasanna pichana pasati mudo mudo mudo.
1: Is only fool who is in such of God, being himself a God.
0: Nivu sarvamnu devam gane chustu kudanu nivu daivani chudalani aasinchukotam idi mudatvame.
1: What all that you see around is God himself, but you want to see God.
0: Nee eduruga undetundi varanta daiva swarupale.
1: The one who is in front of you is the embodiment of God.
0: నీవు కేవలం మానవత్వాన్ని వహించడం చేత దైవంగా నీవు భావించుకోవటం లేదు.
1: బికాస్ యూ కన్సిడర్ యూర్సెల్ఫ్ హ్యూమన్ యూ డోంట్ నో గాడ్.
0: వివేకానంద ఒకనొక సమయం లోపల రామకృష్ణ పరమహంస దగ్గరకు వచ్చాడు.
1: వివేకానంద అట్ వన్ టైమ్ అప్రోచ్ రామకృష్ణ పరమహంస.
0: కానీ రామకృష్ణుడు అనేక బోధనలు చేస్తూ వచ్చాడు.
1: రామకృష్ణ టాట్ హిమ్ ఇన్ ఎవ్రీ వే.
0: కొంతసేపు అయిన తర్వాత అందరూ వెళ్లిన తర్వాత వివేకానందుడు ప్రశ్నించాడు రామకృష్ణుని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఎవ్రీబడీ లెఫ్ట్ వివేకానంద హస్ పుట్ ఎ క్వశ్చన్. స్వామి,
0: మీరు దైవాన్ని దర్శించారా అన్నాడు.
1: స్వామి, హ్యావ్ యూ సీన్ గాడ్?
0: తప్పక దర్శిస్తూనే ఉన్నాను.
1: పరమాన్ సెస్ yes,
0: దర్శించాను అని చెప్పలేదు, దర్శిస్తూనే ఉన్నాను.
1: హి సెడ్ నౌ హి డిడ్ నాట్ సింప్లీ సే ఐ సా, ఐ హావ్ బీన్ సీన్.
0: ఏ రూపంలో దర్శించారు అని ప్రశ్నించాడు
1: వివేకానంద. ఆస్ ఇన్ వాట్ ఫార్మ్,
0: ఇదిగో నీ రూపంలో నిన్ను సాక్షాత్ దర్శిస్తూనే ఉన్నాను.
1: ఐ సీ హిమ్ ఇన్ దిస్ ఫార్మ్,
0: నీ రూపం దైవ స్వరూపమే.
1: అండ్ యువర్ ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్
0: బ్రహ్మానంద రూపం, దర్శిస్తుంది దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ,
0: నిత్యానంద రూపం దర్శిస్తుంది దైవ స్వరూపమే.
1: సో ఆల్సో ద ఫార్మ్
0: కాబట్టి అందరూ దైవ స్వరూపులే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ గాడ్.
0: ఈ రూపంలో నేను దైవాన్ని దర్శిస్తున్నాను అన్నాడు.
1: దేర్ఫోర్ ఐ సీ గాడ్ ఇన్ యువర్ ఫార్మ్ నౌ.
0: ఈ దీన్ని అర్థం చేసుకోలేక వివేకులు,
1: those people who cannot understand this,
0: అవివేకాన్ని ప్రకటింపు చేసుకుని,
1: because of dullness and foolishness,
0: మేమందరి కూడా కేవలం సామాన్యమైన మానవులు కదా,
1: consider themselves as ordinary people,
0: మమ్మల్ని దైవత్వంగా భావించుకోవటం ఎంత పొరపాటు అన్నారు.
1: To consider oneself as God, what, how is it appropriate?
0: నీవు దేహ దృష్టితో నీవు చూసుకుంటున్నావు.
1: You are just watching from your body viewpoint.
0: ఆత్మ దృష్టితో చూస్తున్నాను.
1: But I am viewing from the point of the self.
0: కానీ ఆత్మ దృష్టితో చూసినప్పుడు నీవు కూడా దైవమే.
1: From the point of the self, you are also God.
0: కనుకనే you are not one person.
1: You are not one person.
0: But three. The one you think you are physical body.
1: The one you think you are is physical
0: the
1: body.
0: The one others think you are mental body.
1: The one others think you are is mental.
0: The one you really are.
1: The one you really are.
0: అదే ఆత్మతత్వం.
1: That is ఆత్మ the self.
0: అట్టి ఆత్మతత్వాన్ని నేను చూస్తున్నాను.
1: That principle of self I see.
0: నీవు దేహతత్వాన్ని జీవతత్వాన్ని నీవు చూస్తున్నావు.
1: You go by the feeling of the body and the individual.
0: ఈ దృష్టిని నీవు మార్చుకో.
1: Change your vision.
0: ఈ దృష్టిని నీవు మార్చుకుంటుంటే దైవం నీ అందే కనిపిస్తాడు.
1: When once you change your view, you can understand
0: that. దృష్టి దోషమే కానీ సృష్టిలో ఏమాత్రమూ దోషం లేదు.
1: Mistake lies in your vision, not in creation.
0: పిచ్చివాడా, సృష్టిని దోషంగా చూస్తున్నావు నీవు. ఈ దృష్టిలో ఉండవచ్చును భేదములు.
1: There may be differences in your outlook.
0: కానీ నీ దృష్టిలో వచ్చినటువంటి భేదములే సృష్టిలో కనిపిస్తున్నాయి.
1: And what all the differences in your vision you find there?
0: ఇవన్నీ ఇప్పుడు రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్.
1: They all stand for reaction, reflection and resound.
0: నీవు ఒక మామిడి పండు భుజించితివంటే,
1: suppose you have eaten mango,
0: నీకు వచ్చిన త్రేపు ఏమిటి?
1: What, how would you
0: belch? మామిడి పండు త్రేపే వస్తుంది.
1: You belch that of a mango.
0: దోస పండు త్రేపు రాదు.
1: Not that of a cucumber.
0: కాబట్టి ఈ త్రేపు ఎక్కడిది?
1: So where from you got it?
0: తినింది.
1: It is the one that you have partaken.
0: కాబట్టి నీవు చూచేది ఏమిటి?
1: What do you see?
0: నీ హృదయంలో ఉన్నటువంటి భావంలే నీవు చూస్తున్నావు.
1: You see the reflection of your inner feeling.
0: కనుక నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే నీకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: It is only the reflection of the inner being that comes back to you as
0: a మొట్టమొదటి మనియందు
1: రిసౌండ్.
0: పవిత్రమైనటువంటి దివ్య తత్వాన్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి.
1: సో ఇన్స్టాల్ ఫస్ట్ ద హోలీ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విదిన్ యూ.
0: కనుక ఇట్టి దివ్యత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం మనకు అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ వీ హావ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ద డివినిటీ, ది హ్యూమన్ క్వాలిటీ ఆఫ్ మానవ. మానవ
0: ఏమిటి ఈ అర్థం కూడాను?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: అజ్ఞానంతో లేనిటువంటి వాడు మానవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఈజ్ నెవర్ ఇగ్నోరెంట్.
0: మా మాయా,
1: మా ఇల్యూషన్,
0: మా లేదు,
1: నా వితౌట్ ఇట్,
0: వా
1: వా.
0: ఈ మానవ అనేటువంటిది అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా స్టాండ్స్ ఫర్ ఇల్యూషన్ మాయా, నా వితౌట్ ఇట్, వా వర్తించుట, కండక్ట్ హిమ్సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: ద వన్ హూ కండక్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్.
0: జ్ఞాన స్వరూపుడివే.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: ద విజన్ ఆఫ్ ది
0: దైవ స్వరూపము.
1: The vision of non-dualism is
0: true. జ్ఞానమే దైవ స్వరూపము.
1: And that wisdom is divine.
0: కనుక దైవత్వ రూపాన్ని దర్శించడానికి ఎందుకు పక్కకు పోవాలి?
1: Why should you neglect to view the
0: సర్వము నీవే ఉన్నావు.
1: You are everything.
0: సర్వము నీయందే ఉంటున్నది.
1: Everything is within you.
0: ఇంతసేపు చెప్పారు.
1: It is said so long.
0: మన సంజయ్ సాహ్ని.
1: సంజయ్ సాహ్ని.
0: With you.
1: With
0: in
1: you,
0: you.
1: In you.
0: Around you. Only.
1: Around you. That's what he said.
0: With you అనుకుంటే దైవస్థులుగా పోతున్నావు.
1: విత్ యూ యూఆర్ టువర్డ్స్ గాడ్.
0: ఇన్ యూ అనగా నీవు స్టడీ చేస్తున్నావు.
1: ఇన్ యూ యూ స్టడీ హిమ్.
0: ఫ్రమ్ యూ అనేటువంటిది జగత్తులో సంచారం చేస్తున్నావు.
1: అవుట్ ఆఫ్ ది ఫీలింగ్ ఫ్రమ్ యూ యూ మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఇవన్నీ కాదు సరైనటువంటి అర్థాలు. ఇంగ్లీష్ లో అన్ని అర్థాలు కూడా అనర్థాలుగానే వస్తుంటాయి. ఈ అనర్థాల్లో మనం జీవితాన్ని గడుపుకుంటూ అర్థాన్ని తీసుకోవాలంటే ఇది అసాధ్యమవుతుంది.
1: స్పెండింగ్ లైఫ్ ఇన్ అనర్థ పర్వర్షన్, వీ డోంట్ నో ది అర్థ ద మీనింగ్.
0: కనుక ఈ అనర్థాలకు మనం ప్రవేశిస్తున్నాము.
1: సో వీఆర్ ఆఫ్టర్ ది రాంగ్ కన్నెక్షన్.
0: ఆత్మతత్వాన్ని అర్థంగా చేసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్
0: ప్యూరిటీ పుట్ అంటారు.
1: వీ సే బియూటీ పుట్
0: బియూటీ బుట్ అన్నారు గాని బట్ అంటారా
1: బట్ యూ షుడ్ సే బియూటీ బుట్ బట్ నాట్ బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్
0: ఇవంతా కూడా కేవలం భాషల యొక్క ప్రకల్పలే
1: ఇట్స్ ఆల్ జస్ట్ ఫోనెటిక్స్ ఎక్స్టర్నల్
0: ఈ ప్రపంచం యొక్క సర్వమంతా కూడా ప్రకల్పనలే
1: ఇట్ ఇస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్
0: ఈ కల్పనతో కూడినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామే కానీ సరి అయినటువంటి యొక్క సత్య స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు
1: యూ ఫాలో ఆల్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ నాట్ నెవర్ ట్రూత్
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: అందరి ఎందు ఉన్నది ప్రేమ ఒక్కటే
1: సేమ్ లవ్ ఇస్ ప్రెసెంట్
0: ఈ ప్రేమ దేహమునకు సంబంధించినటువంటిది కాదు
1: ఇట్ హస్ గాట్ నథింగ్ టు డు విత్ ద బాడీ
0: మనస్సుకు సంబంధించినటువంటిది కాదు
1: నార్ ఆఫ్ ది మైండ్
0: బుద్ధికి సంబంధించినటువంటిది కాదు
1: నార్ ఇంటెలెక్ట్
0: ఇంద్రియములకు సంబంధించినటువంటిది
1: నార్ సెన్సెస్
0: ఆత్మకు సంబంధించినటువంటిది
1: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్
0: కనుకనే ఆత్మనే ప్రేమ స్వరూపము
1: దేర్ఫోర్ ద సెల్ఫ్ ఇస్ లవ్
0: దీనినే వేదము
1: దిస్ వేద
0: దీన్ని ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ అని అనుకుంటూ పోయి కట్టగలపటికి ఇది కొంతసేపటికి మూవ్ అయిపోతుంది
1: కాలింగ్ ఇట్ రిపీటెడ్లీ లవ్ అండ్ లవ్ ఇట్ కమ్స్ స్టాండ్ స్టిల్ నమ్
0: మాట నిలిచిపోతాయి
1: అండ్ దేర్ ఇట్ డ్రాప్స్
0: నీటిలో పూర్తి మునిగినటువంటి వాడు మాటలు మాట్లాడలేడు
1: ద వన్ హూ ఇస్ డీప్లీ సంకర్ డ్రౌండ్ ఇన్ వాటర్ హీ వుడ్ బి స్పీచ్ లెస్
0: నీళ్లపైన కొంతవరకు గుంత వరకు మునిగి గొంతు కనిపించేంత వరకు ఉండినప్పుడు మాట్లాడగలడు
1: ఇట్ ఈస్ నెక్ డీప్ హీ కెన్ స్టిల్ స్పీక్
0: కనుకనే నీవు పైపైన తిరిగే సమయం లోపల నీకు ఈ మాటలంతా వస్తున్నాయి కానీ పూర్తి ఆనంద సాగరంలో మునిగినప్పుడు వాటికి మాటలే రావు
1: అట్ ది సూపర్ఫిషియల్ లెవెల్ యూ యూజ్ ఆల్ యువర్ జగ్లరీ అండ్ వొకాబులరీ వెన్ వన్స్ యువర్ ఇమర్స్డ్
0: పవిత్రమైన దైవ ప్రేమలో మునిగినటువంటి వాడు మాట్లాడలేడు
1: ద వన్ హూ డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ హోలీ డివైన్ లవ్ వుడ్ బి స్పీచ్ లెస్
0: పూర్తి మునిగిపోయాడు
1: హీస్ టోటలీ డ్రౌన్
0: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు
1: హియర్ అండ్ దేర్ అండ్ ఎల్స్వేర్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇస్ ప్రెసెంట్
0: అంతా ఒక్కటే ప్రేమ
1: ఇన్ఫాక్ట్ సేమ్ లవ్ ఇస్
0: అలాంటి సమయంలో మాటలు రావు
1: దెన్ యూ విల్ బి డంఫౌండెడ్
0: కనుక నీవు మాట్లాడుతున్నావు అంటే ఏమి నీవు ఈ యొక్క ప్రేమలో మునగలేదు
1: If you are still talking, it means you are not
0: experiencing.
1: You are just at the superficial level of the
0: wave.
1: The man who is at the superficial level cannot understand God.
0: కనుకనే ఈ సూపర్ఫిషియల్ లెవెల్ అంతా పోవాలి
1: సో వన్ షుడ్ బి అవే ఫ్రమ్ ది సూపర్ఫిషియల్
0: సుపీరియర్ పవర్ రావాలి
1: నాట్ సూపర్ఫిషియల్ బట్ షుడ్ బి సుపీరియర్
0: ఇది ఏ నిజమైనటువంటి ఏకత్వము
1: దిస్ ఇస్ వన్నెస్
0: ఈ ఏకత్వంలో ఉంటుండాలి అంతరార్థం అంతా
1: ఇన్ దిస్ వన్నెస్ ఎవ్రీ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లాయ్
0: ఈ ఏకత్వం వరకు పోలేనటువంటి మానవుడే అనేక రకమైనటువంటి సందేహాలతో మునిగిపోతున్నారు
1: ద వన్ హూ కెనాట్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ వన్ పాయింటెడ్నెస్
0: కనుక ఇతను ఈ ప్రేమతత్వం లోపల మునగనటువంటి వాడనే అర్థం
1: ద వన్ హూ హాస్ నాట్ అండర్స్టూడ్ టోటలీ లవ్
0: కనుక మనం ప్రేమ సాగరంలో మునగాలి
1: We have to drown ourselves in the ocean of love. And we shall attain it.
0: ప్రేమ స్వరూపులు కావాలి.
1: And you should
0: ప్రేమను 10 మందికి పంచాలి.
1: You should embody it.
0: పంచిందాన్ని తిరిగి తన లోపల చేర్చుకోవాలి.
1: And share with others and take it, accept love.
0: వేద రహితంగా ప్రవర్తించాలి.
1: And we should act with all love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ ఇంకా చిన్న యువకులు.
1: Your youngsters.
0: మీ యొక్క తత్వం ఇంకా కొన్ని ఎన్నెన్నో అనుభవించాలని ప్లాన్ వేసుకుంటుంటారు.
1: You have got many plans to have many experiences.
0: ఎన్ని అనుభవించినప్పటికీ ఈ ప్రేమ అనేటువంటిది దైవ స్వరూపమైనటువంటి సత్యాన్ని మాత్రం మరవకూడదు
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ లవ్ ఇస్ గాడ్ యు మే హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఫ్యూచర్
0: మేమందరం కూడా ఒక కుటుంబీకులమే అనేటువంటి సత్యాన్ని కూడా మరవకూడదు
1: నెవర్ ఫర్గెట్ ద ట్రూత్ దట్ వీ బిలాంగ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ
0: మా అందరిది కూడా ఒకే జాతే
1: వి ఆల్ బిలాంగ్ టు వన్ రేస్
0: ఈ జాతికంతా తండ్రి ఒక్కడే
1: గాడ్ ఈజ్ ఓన్లీ ఫాదర్
0: అతనే దైవము
1: గాడ్ ఈజ్ ద ఫాదర్
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మీరు గుర్తించి వర్తించాలి
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ
0: తండ్రి ఒక్కడే
1: ఫాదర్ ఇస్ వన్
0: అందరూ ఒక కుటుంబీకులమే
1: వి బిలాంగ్ సేమ్ ఫ్యామిలీ
0: అందరిది ప్రేమ ఒక్కటే
1: లవ్ ఇస్ సేమ్
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇక భేదభావములు ఎందుకు పుడతాయి మనం
1: వన్స్ వి రికగ్నైజ్ దిస్ ట్రూత్ వి విల్ నెవర్ హావ్ డిఫరెన్స్
0: భేదములకు అవకాశమే లేదు
1: దేర్ ఇస్ నో స్కోప్ అట్ ఆల్
0: ఇంకా అభిప్రాయ భేదములు ఏమాత్రం కూడా పెంచకూడదు
1: దేర్ కెనాట్ బి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎట్ ఎనీ టైం
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మొట్టమొదట గుర్తించాలి
1: దట్ లవ్ హస్ గాట్ టు బి నోన్ నౌ
0: రంగు వేరుగా ఉండవచ్చును
1: ఇట్ మే బి డిఫరెంట్ ఇన్ ఎనీ
0: జాతి నీతులు వేరుగా ఉండవచ్చును
1: ది కమ్యూనిటీ కాస్ట్ మే బి డిఫరెంట్
0: కనుకనే మానవత్వంలో ఉన్నది ఒక్కటే
1: బట్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ లైస్
0: ఒక చక్కెరతో
1: విత్ షుగర్
0: ఎన్నో బొమ్మలు మనం చేస్తుంటాం
1: అండ్ యూ మేక్ సో మెనీ టాయ్స్
0: మీకు అందరికీ తెలుసు
1: యు ఆల్ నో దిస్
0: చిన్న చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు చక్కెరతో ఒక జింకను చేస్తారు
1: అండ్ విత్ ది సేమ్ షుగర్ క్యాండీ దే మేక్ ది షేప్ ఆఫ్ ఒక కుక్కను
0: చేస్తారు
1: దట్ షాప్ ఆఫ్ ది డాగ్
0: చక్కెరతో ఇంకొక హంసం చేస్తారు
1: అండ్ ది క్యాండీ దే మేక్ దట్ బెస్ట్ వన్
0: చక్కెరతో ఒక చిలుకను చేస్తారు
1: విత్ ది షుగర్ దే కెన్ మేక్ ఎ ప్యాక్
0: అన్ని రెండు నాలుగు అంటున్నారు
1: విత్ ది టూ ఎనస్ యు కెన్ బై
0: పాట పాడుతుంటారు నీకు ఇష్టమైన సామాన్ తీసుకో రెండున్నరనా
1: యూ కెన్ టేక్ ఎనీథింగ్ పేయింగ్ టూ ఎన్ఎస్.
0: రెండు నాలు ఏమైనా తీసుకో అంటారు.
1: టూ ఎన్ఎస్ టేక్.
0: జింకను తీసుకో, పులిని తీసుకో, నక్కను తీసుకో, ఏనుగును తీసుకో అంత రెండు ఉన్నాయి.
1: విత్ టూ ఎన్ఎస్ యూ కెన్ బై డీర్ ఆర్ లయన్ ఆర్ టైగర్ ఆర్ ఫాక్స్.
0: ఈ రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నిటికీ ఇచ్చేది ఎందుకండి? దేనికోసం? చక్కెర కోసం ఇస్తున్నాం మనం.
1: ద నేమ్స్ మే బి ఫార్మ్స్ మే డిఫరెంట్ బట్ యు పే ద మనీ ఫర్ ద షుగర్.
0: షుగర్ దీనికి మనం సమత్వంగా ఇస్తున్నాం.
1: సో ద వాల్యూ ఇస్ ఫర్ ద
0: షుగర్. అదే విధంగానే నీ దేహాలు, నీ రంగులు, నీ ఒడ్డు పొడవులు అన్ని వ్యత్యాసంగా కనిపించవచ్చును.
1: సో ద బాడీ, ద షేప్, కాంప్లెక్షన్, హైట్ అండ్ వెయిట్ మే బి డిఫరెంట్.
0: కానీ అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ సేమ్.
0: దీనికి చావు లేదు, పుట్టుక లేదు.
1: ఇట్ హాస్ నో బర్త్ నార్ డెత్.
0: చావు పుట్టుక లేనట్టు శాశ్వతుండు.
1: గాడ్ ఈజ్ ఎటర్నల్ వితౌట్
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: అండ్ ఈజ్ ఎన్షియంట్.
0: ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు.
1: హి హస్ నో బిగినింగ్ నార్ ది ఎండ్. ఈజ్ ఎన్షియంట్.
0: తాను చావక పుట్టక చంపబడక
1: హి ఇస్ నైదర్ బోర్న్ నార్ గెట్స్ హింసెల్ఫ్ అనిహిలేటెడ్
0: ఆత్మస్వరూపుడై వెలుగుచుండు.
1: అండ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎటర్నల్ విట్నెస్.
0: అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడుగానే ఉంటుంటాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి నిత్యాధారమైనటువంటి, మూలాధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు నో దిస్ ఎటర్నల్ బేసిక్ ఫండమెంటల్ ఫౌండేషన్.
0: ఇప్పుడే నీకు ఏకత్వం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ నో దిస్ వన్నెస్.
0: సముద్రానికి మనం పోతున్నాం.
1: యూ గో టు ద సీ.
0: సముద్రానికి పోయినప్పుడు
1: యాజ్ యూ గో దేర్
0: స్నానం చేస్తాము.
1: యూ టేక్ ఎ బాత్ దేర్.
0: సముద్ర స్నానం చేసినప్పుడు
1: యాజ్ యూ హ్యావ్ డిప్ దేర్
0: ఉప్పంతా ఖర్చుకుంటుంది.
1: అండ్ నేచురల్లీ సాల్ట్ వుడ్ గెట్స్ stuck up your body.
0: ఈ ఉప్పంతా ఖర్చుకున్నప్పుడు
1: బికాస్ ఆఫ్
0: దాన్ని తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో స్నానం చేస్తాం.
1: యూ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ అనదర్ బాత్ అగైన్.
0: ఎందుకు ఈ సముద్రానికి పోయి నీవు స్నానం చేశావు?
1: వై షుడ్ యూ గో టు ద సీ అండ్ హ్యావ్ బాత్?
0: ఆ సముద్రం యొక్క ఉప్పుని ఖర్చుకుంటే తిరిగి ఇంటికి వచ్చి మంచి నీళ్లతో ఎందుకు నీవు స్నానం చేశావు?
1: బికాస్ ఆఫ్ ద సాల్ట్ యూ హ్యావ్ టు టేక్ సెకండ్ బాత్.
0: ఈ సాల్ట్ నీకు ఎంత ఉపకారం చేస్తుందో.
1: అండ్ ద సాల్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ?
0: నీకు అది గుర్తించుకోవడానికి వీలు లేదు.
1: అండ్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: ఒక దినమంతా కూడా సముద్ర స్నానం చేసిన తర్వాత నీవు ఉండు, దాంట్లో ఆ ఉప్పు అంతా కూడా చేరి ఎన్ని రకమైనటువంటి జబ్బుల్లో నివారణ కావిస్తుంది.
1: అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బాత్ ఇన్ సీ రిమైన్ లైక్ దట్ ఫర్ వన్ డే. ప్రపంచంలో
0: పదార్థం కూడాను కొన్ని కొన్ని రోగములు నివారణ కావించుకునేటువంటివి.
1: అండ్ సర్టన్ డిసీజెస్ విల్ బి క్యూర్డ్ బికాస్ ఆఫ్ దిస్.
0: ఈనాటి మానవుడు
1: మ్యాన్ టుడే
0: సముద్రానికి పోయి స్నానం చేస్తున్నాడు.
1: హీ గోస్ అండ్ టేక్స్ ఎ బాత్.
0: ఇంటికి వచ్చి మంచి టేప్ వాటర్ అనగా ట్యాప్ నుంచి వాటర్ తీసుకుని చేస్తున్నాడు.
1: అండ్ హీ రిటర్న్స్ హోమ్ అండ్ విల్ హ్యావ్ ట్యాప్ వాటర్ బాత్.
0: ఎందుకు ఈ సముద్ర స్నానం చేయటం?
1: దెన్ వాట్ ఫర్ ఇస్ దిస్?
0: ఇది మేము అలంకారం కోసమా?
1: ఇస్ ఇట్ ఓన్లీ
0: పది మంది మెప్పు కోసమా?
1: ఇస్ ఇట్ ఫర్ పబ్లిసిటీ ఆర్ ప్రైజ్?
0: ఆ సముద్ర స్నానం చేసినటువంటి వానికి లోపల ఉన్నటువంటి జబ్బంతా కూడా నివారణ అవుతుంది.
1: ఇఫ్ యు గాట్ ది బాత్ దేర్ ఇన్ సీ వాటర్ ఆల్ ద సిక్నెస్ ఎయిమెంట్ విల్ బి క్యూర్డ్.
0: స్కిన్ లో చేరిపోతుంది.
1: అండ్ ది సాల్ట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ.
0: ఈ స్కిన్ లో చేరినప్పుడు అంటు వ్యాధులంతా కూడా నివారణ అవుతుంది.
1: అండ్ వెన్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద స్కిన్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ కంటేజియస్ డిసీజెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క రోగ నివారణ లోపల ప్రపంచమంతా సృష్టించాడు భగవంతుడు.
1: దేర్ ఆర్ మెనీ క్యూరేటివ్ మెథడ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ప్రతి పదార్థం కూడాను ఒక్కొక్క నివారణ కోసమే సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హాస్ గాట్ ఎ క్యూరేటివ్ పర్పస్.
0: కానీ ఆ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద ట్రూత్ ఈస్ నాట్ నోన్ టు మ్యాన్.
0: ఇప్పుడు చాలా మంది లాంగ్ వేస్తుంటారు.
1: మెనీ
0: గ్రాస్
1: గ్రాస్ లాన్.
0: దీంతో చాలా పచ్చగా ఉంటుంటది.
1: అండ్ ద లాన్స్ గ్రాస్
0: కూర్చోవడానికి మెత్తగా చల్లగా ఉంటుంటది.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్ అండ్ కూల్.
0: కానీ
1: బట్
0: మనకు ఏమైనా అంటు వ్యాధులైనటువంటి బేదులేగిన బయలుదేరిందంటే,
1: ఇన్ఫాక్ట్ దర్ ఎనీ కైండ్ ఆఫ్ కంటేజియస్ డిసీజ్,
0: ఆ గ్రాస్ లో ఉన్నటువంటి వైట్ గ్రాస్ అనేటువంటి ఒకటి వస్తుంది.
1: యు ఫైండ్ ద వైట్ గ్రాస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్
0: గ్రీన్. ఆ వైట్ గ్రాస్ ను రెండు పోగులు తీసుకుని నీవు భుజించు, నీ బేగులు నివారణ అవుతుంది.
1: ఈచ్ జస్ట్ టూ వైట్ గ్రాస్ బ్లేడ్స్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ డయేరియా.
0: కుక్కకు తెలిసినంత వరకు కూడా మనుషులకు తెలియకోకుండా పోతుంది.
1: డాగ్ హ్యాస్ దట్ నాలెడ్జ్ బట్ మ్యాన్ హ్యాస్ నో నాలెడ్జ్.
0: కుక్కలు మనం చాపుతుంటాము.
1: యు ఆల్సో
0: వారానికి ఒకటి దాన్ని వదిలినప్పుడు లాన్ లోపల పోయి గడ్డంతా తినేసేస్తుంది.
1: ద డాగ్ వెన్ ఇట్ ఇస్ లెట్ లూజ్ ఇట్ పార్టేక్స్ ద వైట్ గ్రాస్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దానికి అజీర్ణ వ్యాధిని నివారణ గావించుకునే కోసం.
1: బికాజ్ ఇట్ నోస్ దట్ ఇట్ విల్ క్యూర్ ఇట్ సెల్ఫ్ అవుట్ ఆఫ్ దిస్ ఇండైజెషన్.
0: కనుకనే దానికి కూడా తెలుస్తుంది ఈ యొక్క సంగతి.
1: God, this dog has got the knowledge.
0: కనుకని గాడ్ మొదలుకొని డాగ్ వరకు కూడాను, డాగ్ మొదలుకొని గాడ్ వరకు కూడా ఈక్వల్ గా చేస్తూ వచ్చాడు.
1: The here lies this same principle between dog and the God and the God and the dog.
0: కనుకని డాగ్ అనేటువంటిది గాడ్ తో కూడినటువంటిది.
1: Therefore this dog has got the principle of God within.
0: మీరు సరిగా డాగులు పెంచుకునేటువంటి వాళ్లకు దీని చక్కగా అర్థమవుతుంది.
1: Those that have got dogs with them, they know.
0: దానికి హై టెంపరేచర్ వస్తుంది.
1: ఇఫ్ ది డాగ్ హ్యాస్ హై టెంపరేచర్,
0: హై టెంపరేచర్ వస్తే ఏమీ భుజించదు.
1: ఇట్ వోంట్ ఈట్ ఎనీథింగ్.
0: పాలు నోట్లో పోసినా కూడా నువ్వు త్రాగదు.
1: ఈవెన్ ఇఫ్ యూ ఆఫర్ మిల్క్ ఇట్ వాంట్.
0: కారణం ఏమిటి? నాకు అజీర్ణ వ్యాధిగా ఉంటుంది అది.
1: ఇట్ నోస్ దట్
0: నేను ఎట్టి పదార్థాన్ని భుజించకూడదు.
1: ద డాగ్ నోస్ దట్ ఇట్ ఇస్
0: అజీర్ణ వ్యాధి అధికమైపోతుంది.
1: సో ఇట్ విల్ నాట్ ఈట్ ఎనీథింగ్
0: అని ఆ కుక్కకు కూడా తెలుసును.
1: డాగ్ నోస్ దట్.
0: కానీ ఈనాడు చదువుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి వారు,
1: ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
0: గొప్ప గొప్ప విద్యావంతులైనటువంటి వారు,
1: హైలీ ఇంటెలెక్చువల్,
0: ఇంట్లో ఏమి లేకపోతే
1: నథింగ్ అట్ హోమ్,
0: హోటల్ పోయి ఇడ్లీ దోశలు కూడా తింటారు,
1: జ్వరం వచ్చినటువంటి వారు, ఇడ్లీ అండ్ దోశ ఆల్సో,
0: ఈ జ్వరం వచ్చినటువంటి వారు తినకూడదని వాళ్ళకి అంత మాత్రం తెలియదా?
1: హీ డస్ నాట్ నో ద సింపుల్ థింగ్ దట్
0: డాగ్ గుర్తించినట్టుగా మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: ద డాగ్ నోస్ బట్ మ్యాన్ డస్ నాట్ నో.
0: ఈ విధంగా అనేక జీవరాశులు ఎందుకు దైవత్వం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఆఫ్
0: ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వాక్యంగా వేదములో ప్రచురించుతూ వచ్చారు.
1: డిక్లేర్స్ ప్రజ్ఞానం బ్రహ్మ, అవేర్నెస్ ఇస్ డివినిటీ.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది కేవలం అవైలబిలిటీ కాదు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇట్ ఇస్ నాట్ అవేర్నెస్, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: అట్టి ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నారు.
1: ద కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: ప్రతి మానవుని ఎందుకు అది ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: కానీ అంతవరకు వీడు యోచన చేయటం లేదు.
1: బట్ హీ డజన్ గో దట్ ఫార్.
0: మానవుడు ఒట్టి హేస్ట్ హేస్ట్ హేస్ట్ తొందరపాటు ఎక్కువ.
1: మ్యాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ హరీ హేస్ట్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్,
1: హేస్ట్ మేక్స్ వేస్ట్,
0: వేస్ట్ మేక్స్ వరీ,
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: సో డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: కనుకనే నీవు ఈ యొక్క తొందరపాటు పడవద్దు.
1: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
0: ఈనాడు ఆత్మ జబ్బులంతా రావడానికి కూడా ఇదే కారణము.
1: దిస్ ఈస్ ది కాజ్ ఫర్ హార్ట్ కంప్లైంట్స్.
0: హరీ వరీ కరీ,
1: హరీ వరీ కరీ.
0: హరి తొందరపాటు ఒకటి,
1: హరీనెస్
0: తొందరపాటు,
1: హరీ
0: వరీ లేనిపోయిన చింతలంతా పెట్టుకోవటం,
1: కాన్స్టెంట్ వరీ, మీనింగ్ లెస్ వరీ.
0: తర్వాత కరీ
1: అండ్ కరీ, వెల్ దట్ యాడ్స్ టు ద ఫ్యాక్ట్.
0: ఈ మూడు కూడా హార్ట్ జబ్బుకు చాలా మూల కారణాలు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హార్ట్ ఎయిల్.
0: మొట్టమొదటి లావుగా ఉన్నటువంటి వాడు డాక్టర్ దగ్గర పోతే, సార్ మీరు వెయిట్ తగ్గించండి అంటారు.
1: ఎ మ్యాన్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇఫ్ హి గోస్ డాక్టర్ హి విల్ ఆస్క్ హిమ్ జస్ట్ కట్ షార్ట్ యువర్ వెయిట్.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు కొన్ని రకమైనటువంటి రోగములు ఉంటున్నాయి.
1: సో దేర్ ఆర్ సర్టన్ కంప్లైంట్స్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ రోగములకు ప్రపంచంలో సర్వం కూడా తానే వైద్యుడిగా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ద డాక్టర్ ఫర్ ఆల్ దీస్ కంప్లైంట్స్.
0: కనుకన వైద్య రత్నం లోపల వైద్యుడు నారాయణుడు.
1: గాడ్ హింసెల్ఫ్ ఇస్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్.
0: వైద్యో నారాయణ హరిహి అన్నారు.
1: వైద్యో నారాయణ హరిహి.
0: నారాయణే వైద్యుడు,
1: నారాయణ ఇస్ ద డాక్టర్.
0: నారాయణే మన ఫ్రెండ్,
1: నారాయణ ఇస్ యువర్ ఫ్రెండ్.
0: నారాయణే మన బంధువు,
1: ఇస్ యువర్ రిలేషన్.
0: నారాయణే మన స్వరూపాలు,
1: అండ్ యు ఆర్ ది వెరీ
0: ఫామ్ ఆఫ్ స్వరూపాలంతా కూడా నారాయణే.
1: యు ఆర్ ఆల్ ద వెరీ ఫార్మ్స్ ఆఫ్ నారాయణ.
0: రూపాలు వేరువేరుగా ఉంటున్నాయి, కానీ డ్రెస్సులు వేరువేరుగా వేస్తున్నామే కానీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏకాత్మ సర్వభూత అంతరాత్మ.
1: సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: ఏక ప్రభువుక అనేక నామ్.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
0: కనుక మానవులందరూ కూడా దైవ స్వరూపులే.
1: సో ది ఎంటైర్ హ్యుమానిటీ ఈజ్ ది పర్సనాలిటీ.
0: దైవం ప్రత్యేకము, నేను ప్రత్యేకమనే భేదాన్ని ఏమాత్రము పాటించనక్కర్లేదు.
1: నెవర్ అబ్జర్వ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ సబ్జెక్ట్.
0: దైవం మానుష రూపేణా.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఏ దీంట్లో ఉన్నప్పుడు చూడండి, మీరు మనిషి రూపంలోనే ఉంటారు.
1: ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుకనే మానవత్వంతో కూడినటువంటి దైవత్వమే నిజమైనటువంటి సత్య దైవము.
1: దేర్ఫోర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ ఇస్ ద రియాలిటీ.
0: అలాంటి సత్య స్వరూపాన్ని మనం విస్మరించకుండా,
1: that form of truth we should have,
0: satya daivanni manam sankalpinchukoni prayatnam cheyali,
1: and we should have truthful ideas and proceed.
0: Satyame daivamu,
1: truth is god.
0: Ninnu cheppanu,
1: bhagavan said that the day,
0: satya nasti paro dharmahani,
1: there is no other path beyond truth.
0: కనుకని సత్య స్వరూపమే దైవము.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఎక్కడ సత్యముందో అక్కడంత దైవమే.
1: వేర్ ఎవర్ యూ ఫైండ్ ద ట్రూత్ దేర్ ఇస్ గాడ్.
0: కనుక మనం దైవాన్ని కోసం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
0: ఎక్కడ వెతకగలవు? ఎక్కడ చూసినా ఉండేటువంటి దైవాన్ని నువ్వు ఎక్కడ వెతకని ప్రయోజనమే.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ సర్చింగ్ ఫర్ హిమ్ ఎవ్రీవేర్?
0: కనుకని నీవు అడుగు పెట్టిందంతా దైవమే.
1: వేర్ ఎవర్ యూ స్టెప్ యూ ఫైండ్ గాడ్ దేర్.
0: ఏది తిన్నదే దైవమే.
1: వాట్ ఎవర్ యూ ఈట్,
0: ఏది పరికినది దైవమే.
1: వాట్ ఎవర్ యూ సే,
0: అంతా దైవ స్వరూపమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుకనే మీరు దైవ స్వరూపానిగా భావించుకుని ఒక తట్టు దైవము ఒక తట్టు జీవుడు అని భేదాన్ని పెంచుకోకూడదు.
1: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ లైక్ ది ఇండివిజువల్ అండ్ ద డివైన్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: జీవా ద ఇండివిజువల్, దేవా గాడ్ ఆర్ వన్ అండ్ ద
0: సేమ్. ఎవరిని మనం హింసించకూడదు.
1: వి షుడ్ నాట్ హార్మ్ ఎనీబడీ.
0: ఎవరిని మనం పరిహసించకూడదు.
1: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
0: ఎనీబడీ. ఎవరిని మనం దూషించకూడదు.
1: వి షుడ్ నాట్ అక్యూజ్ ఎనీబడీ.
0: అది చిత్త పాపము. దీన్ని ఉపనిషత్తులు చెప్పారు.
2: దిస్ ఉపనిషత్స్ డిక్లేర్
0: సర్వజీవ నమస్కారం కేతవం పతి గచ్చదే అన్నాడు.
2: హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యుటేషన్.
0: సర్వజీవ తిరస్కారం కేతవం పతి గచ్చదే అన్నారు.
2: ఇఫ్ యు రిజెక్ట్ ఎనీబడీ ఇట్స్ టోటల్ డినయల్ ఆఫ్ గాడ్.
0: కనుక దూషించిన కాదని ఆ దైవాన్ని దూషించిన వాడే అవుతాడు.
2: ఈవెన్ ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్.
0: పూజించిన అతను దైవాన్ని పూజించిన వాడే అవుతాడు.
2: ఇఫ్ యు వర్షిప్ ఎనీబడీ యు ఆర్ వర్షిపింగ్ గాడ్.
0: కనుక ఏకత్వాన్ని చక్కగా ప్రబోధించి దైవత్వాన్ని నిరూపింపజేసినటువంటిది ఈ ఉపనిషత్తుడు.
2: ఉపనిషత్ స్పీక్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ అండ్ డెమోన్స్ట్రేట్ ద డివినిటీ.
0: ఉపనిషత్ ఏమిటి దీని అర్థము?
2: ఉపనిషత్
0: ఉపసమీపే నచ్చేదశిత్మని ఉపనిషత్ అన్నారు. ఉపసమీపే
2: క్లోజ్నెస్
0: అత్యంత దగ్గరైనటువంటి వాడే భగవంతుడు.
2: గాడ్ ఈజ్ వెరీ క్లోజ్.
0: తల్లైనా కొంచెం దూరంగా ఉంటుంటా గానీ భగవంతుడు దూరంగా ఉండడు.
2: మదర్ మే బీ లిటిల్ డిస్టెంట్ అవే ఫ్రమ్ యూ బట్ నాట్ గాడ్.
0: కానీ దైవం ఎప్పుడు కూడా నువ్వు సన్నిహితంగా ఉంటుంటాడు.
2: గాడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ వెరీ నియర్.
0: అడుగును అడుగు వేసుకుంటూ వస్తుంటాడు.
2: అండ్ దెన్ హీ కండక్ట్స్
0: నీడలో నీడగా తిరుగుతూ ఉంటుంటాడు.
2: అండ్ హీ ఫాలోస్ యూ లైక్ ఎ షాడో.
0: అన్నింటి యందు అన్ని రూపాలు ధరిస్తుంటాడు.
2: హీ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: జతపాంసిన తీర్థాన నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. అందరు సేవ చేసినా దైవం సేవగానే
2: ఉంది. ఇఫ్ యూ సర్వ్ ఎవ్రీబడీ ఇట్ అమౌంట్స్ టు సర్వింగ్ గాడ్.
0: దీనికి తపస్సు చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు డు పెనెన్స్.
0: జపం చేయనక్కర్లేదు.
2: నార్ జప.
0: నీవు ధ్యానం చేయనక్కర్లేదు.
2: నార్ మెడిటేషన్.
0: దైవత్వంగా నీవు భావించుకో. అదే జపము అదే తపము.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ గాడ్. దాట్ ఈస్ పెనెన్స్.
0: ఈ విధమైన మానవత్వాన్ని మనం హీనంగా భావించుకుని
2: వీ కన్సిడర్ హ్యూమన్ లైఫ్ సో లో.
0: మానవత్వం పరికరాలైనటువంటి వాడిగా భావించుకుని
2: నెగ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్.
0: దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం.
2: అండ్ వీ నెగ్లెక్ట్
0: చాలా పాపము.
2: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: దైవం సర్వులు ఎందుకు ఉంటున్నాడు? దైవం
2: గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ శరీర సంబంధాన్ని శరీర సంబంధంగా అనుభవించుకోవచ్చు.
2: బట్ హౌ ఎవర్ యు కెన్ హావ్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ బాడీ.
0: కానీ మనం దృష్టిలో పెట్టుకోకూడదు.
2: బట్ యు షుడ్ నాట్ గో బై ద ఫామ్ అలోన్.
0: నీకు ఆత్మ దృష్టిని పెట్టుకో.
2: హావ్ దట్ విజన్ ఆఫ్ ద సెల్ఫ్ ఫర్ ద స్పిరిట్.
0: ఆత్మ దృష్టిని ఎందున్నప్పుడు అందరూ ఏకత్వమే.
2: ఆన్ ద పాయింట్ ఆఫ్ సెల్ఫ్ యు నో ది వన్నెస్.
0: ఏకం సత్ సత్ సత్.
2: ద ట్రూత్ ఈజ్ వన్. ట్రూత్ ఈజ్ వన్.
0: బహుధా వదంతి. అనేక రకంగా కనిపిస్తున్నాడు.
2: అండ్ యు ఫైండ్ హిమ్ ఇన్ మెనీ ఫార్మ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క తత్వాన్ని
2: ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రత్యేకంగాను లేక మానవత్వాన్ని ప్రత్యేకంగాను మీరు విభజించకండి.
2: వీ షుడ్ నెవర్ క్లాసిఫై దీస్ టూ కేటగిరీస్.
0: దేవుడే మానవుడు.
2: మానవాద హ్యూమన్ ఈజ్ దేవా గాడ్ హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని కూడా దేవుడిగా మీరు చూసుకుంటుంటే ఎంత ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు.
2: ఇఫ్ యూ కన్సిడర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్ యూ కెన్ లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: జీవుణ్ణి మనం వేరుగా భావించుకోవటం చేతనే ద్వేషాలు అసూయలు ఆడంబరములు అహంకారములు ఇలాంటి దుర్గుణాలంతా మనలో ఆవిర్భవిస్తుంది.
2: బికాస్ ఆఫ్ దీస్ డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ దిస్ డైకాటమీ వి హావ్ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ది
0: అందరి ఎందు ఉన్న దైవత్వం ఒకటే అనుకుంటే ఈ భేదత్వం మనకు అవకాశమే ఉండదు.
2: వెన్ వన్స్ యు నో ది డివినిటీ ఇస్ వన్ ఇన్ ది సేమ్
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు అవకాశమే ఉండదు.
2: దేర్ కెన్ నీదర్ బి ప్రైజ్ నార్ బ్లేమ్.
0: ఆనందమే ఆనందమే ఆనందమే.
2: ఓన్లీ స్టేట్ ఆఫ్ బ్లిస్.
0: అక్కడే మనకు బయలుదేరుతుంది నిత్యానందం.
2: ఎటర్నల్ బ్లిస్.
0: పరమ సుఖదం.
2: సుప్రీం
0: హ్యాపీనెస్. కేవలం జ్ఞానమూర్తి.
2: ఇట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: ద్వంద్వాతీతం.
2: నాన్ డ్యూయల్.
0: సగల సద్విజం.
2: ఎథీరియల్.
0: తత్వమస్యాది లక్ష్యం.
2: ఇట్ గివ్స్ ది పర్మనెంట్ వ్యూ.
0: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం.
2: ద వన్ ఎటర్నల్. ఇట్ హస్ నో మూవ్మెంట్ అట్ ఆల్. దట్ ఇస్ ఇమ్మోర్టల్ అండ్ ఎటర్నల్.
0: ఈ మానవత్వం మనకు ప్రాప్తించడం ఎంత అదృష్టము.
2: It's a really good fortune to have been born a human being.
0: Inta manavatvanni sarthanga avinchukotam enta adrishtamu.
2: It's your good luck to work for your redemption.
0: Kaani ee adrishtanni manam gurtinchukodaniki leka.
2: But we don't realize.
0: Ini durvinyogam gavinchukuntunnam.
2: We are misusing human life.
0: Prapyasamlo pravesh pettunnam.
2: We get into bad practices.
0: Durgunalto sanchalistunnam.
2: We have bad qualities.
0: Dirmargulam ayipothunnam.
2: And we are wicked.
0: Inga atmatattvam manaku etta arthamavutundi.
2: And how can you know the spirit of the self?
0: Kaane kaadu.
2: It's impossible.
0: నీవు ఈ యొక్క దేహతత్వాన్ని నీవు కొంతవరకు మర్చినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది.
2: వెన్ యు గివ్ అ బాడీ అటాచ్మెంట్ యూ కెన్ నో ద స్పిరిట్ ఆర్ ద సెల్.
0: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సంజయ్ సహాని చెప్పాడు లోక సమస్త సుఖినో భవంతు.
2: సంజయ్ సహాని సెడ్ లోక సమస్త సుఖినో.
0: అందరూ సుఖంగా ఉండాలి.
2: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: అనగా ఏమిటి?
2: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవమే సుఖ స్వరూపుడు.
2: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఆ సుఖం అనేటువంటిది అందరి ఎందు అనుభవించాలి.
2: దట్ బ్లిస్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీబడి.
0: అందరి ఎందు ఉన్నటువంటి యొక్క ప్రేమ తత్వమే సుఖాన్ని పొందాలి.
2: అండ్ దట్ లవ్ ఇన్ ఎవ్రీవన్ కన్ఫర్స్ బ్లిస్.
0: అప్పుడే మనకు ఎట్టి భేదములు ఉండవు.
2: దెన్ దేర్ విల్ బి నో డిఫరెన్స్.
0: ఎట్టి కలహములు ఉండవు.
2: నో కాన్ఫ్లిక్ట్.
0: ఎట్టి యుద్ధములు రావు.
2: నో వార్.
0: ఈనాడు లోకంలో చూస్తుంటే 5000 సంవత్సరముల కిందట ద్వాపర యుగము.
2: 5000 years ago ద్వాపర ఏజ్.
0: అది 5000 సంవత్సరం జరిగినప్పటికీ
2: దో 5000 years passed
0: 11000 యుద్ధాలు జరిగినాయి.
2: In during this period 11,000 wars took place.
0: ఇప్పుడు కూడా ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి.
2: Even now wars are taking.
0: కారణం ఏమిటి?
2: Why?
0: మన తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే ఈ భేదత్వమే ఈ యుద్ధాలకు మూల కారణం.
2: The differences, the duality, the absence of the knowledge of the self. This is mine, the dual.
0: ఇది నేను కట్టుకొని వచ్చావా తీసుకొని?
2: Have you brought it at the time of birth?
0: వచ్చేసమైనంత చిన్న బట్టైనా కట్టుకొని రావు.
2: యూఆర్ నాట్ బోర్న్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్.
0: నీవు పోయేటప్పుడు ఇంత అడ్రస్ అయినా ఇచ్చి పోవు.
2: నార్ యూ లీవ్ దిస్ వరల్డ్ లీవింగ్
0: ఏమిటింది అది ఇక్కడ?
2: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఏమిటి నీది?
2: వాట్ ఇస్ దట్ బిలాంగ్స్ టు యూ?
0: ఉన్నంత వరకు
2: ఇట్స్ ఓన్లీ సో లాంగ్ యూ లీవ్.
0: కళ్ళు మూస్తే అన్ని ఎవరు?
2: ద మూమెంట్ యూ లీవ్ వీ డోంట్ నో టు హూమ్ ఇట్ బిలాంగ్.
0: అలాంటి దాన్ని నాది నాదని కట్టుకోవడం ఎందుకు అంత?
2: దెన్ వై డు యూ క్లెయిమ్ యాస్ యువర్ ఓన్?
0: అజ్ఞానం.
2: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: కనుక ఏది మనం తేలేదు, ఏది మనం తీసుకుని పోము.
2: యూ హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ నార్ వుడ్ యూ టేక్ ఎనీథింగ్.
0: తెచ్చేది వచ్చేది పోయేది అంత పుణ్యము పాపమే.
2: వాట్ దట్ యు బ్రాట్, వాట్ యు క్యారీ బ్యాక్, వాట్ యు సస్టైన్ ఈజ్ ఓన్లీ మెరిట్ అండ్ సిన్.
0: పాపం వల్ల మనం వచ్చాం.
2: We are born because
0: of sin. వల్ల రాకుండా పోవాలి తిరిగి.
2: అండ్ బికాస్ ఆఫ్ మెరిట్ నెవర్ బి బోర్న్ అగైన్.
0: కోసం మనం ప్రయత్నం చేయాలి.
2: అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: ఆ రాగిత్యం ఎట్లా వస్తుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఒడ్లు ఉన్నాయి.
2: And we have got paddy.
0: ఈ ఒడ్లు పైన పొట్టు ఉన్నంత వరకు,
2: సో లాంగ్ దేర్ ఇస్ హస్క్,
0: ఎక్కడ వేసిన పునరపి జననం పునరపి మరణం.
2: ద ప్యాడీ విత్ హస్క్ వుడ్ గ్రో జర్మినేట్.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
2: వెన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
0: పునర్జన్మ నవిద్యతే,
2: ఇట్ నెవర్ స్ప్రౌట్స్ అప్. ఇంపాసిబుల్.
0: ఈ మాయా అనేటువంటి అభిమానం అనేటువంటి పొట్టు కప్పుకోవడం చేతనే పునరపి జన్మం పునరపి మరణం.
2: బికాస్ ఆఫ్ దిస్ డెల్యూషన్ అటాచ్మెంట్ ద హస్క్ వి ఆర్ బోర్న్ టైమ్ అండ్ అగైన్ రిపీటెడ్.
0: ఈ పొట్టును తీసివేసేస్తే,
2: వెన్ వన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
0: పునర్జన్మ నవిద్యతే, ఇంకా మనకు జన్మమే లేదు.
2: ఇట్ హాస్ నో రీబర్త్.
0: మనం చేసే సాధనలన్నీ కూడాను ఈ పొట్టును తీసివేయటమే.
2: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
2: సో లాంగ్ దేర్ ఇస్ హస్క్,
0: ఎక్కడ వేసినా పునరపి జననం పునరపి మరణం.
2: ద బాడీ విత్ హస్క్ వుడ్ గ్రో జర్మినేట్.
0: దానికి ఆ పైన ఉన్నటువంటి హస్క్ తీసి పారవేస్తే,
2: వెన్ ద హస్క్ ఇస్ రిమూవ్డ్,
0: పునర్జన్మ

0: ఈ పొట్టును తీసివేయటమే.
1: ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ మెంట్ ఫర్ రిమూవల్ ఆఫ్ ది హస్క్.
0: ఈ రిమూవ్ చేయటమే మన యొక్క నిజమైనటువంటి బాధ్యత.
1: రిమూవింగ్ ది హస్క్ ఇస్ అవర్ డ్యూటీ.
0: అది ఏ మానవ ప్రయత్నము.
1: దట్ ఈస్ ఎ హ్యూమన్ ఎఫర్ట్.
0: యత్న ప్రయత్నములు మానవ ధర్మము.
1: ఇట్ ఇస్ అవర్ షుడ్ బి నేచురల్.
0: జయాపజయములు దైవాధీనం.
1: ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: కనుకని అట్టి జయాన్ని ఆనందాన్ని పొందడానికి మీరు కొన్ని ప్రయత్నాలు కూడా చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్ యూ షుడ్ మేక్ ఎవరీ.
0: అడగండి అమ్మైనా భూవో పెట్టదు.
1: విదౌట్ ఆస్కింగ్ యూ
0: మదర్ కొట్టండి లోపల ఉన్నటువంటి వారు ఎవరు తలుపు తీయరు.
1: నోబడి వుడ్ ఓపెన్ ద డోర్ ఇఫ్ యూ డోంట్ నాక్ ద డోర్.
0: కొట్టాలి తలుపు తెరచాలి.
1: యూ షుడ్ నాక్ ఎట్ ద డోర్.
0: అడగాలి భుజించాలి.
1: యూ షుడ్ ఆస్క్ అండ్ దెన్ ఈట్.
0: అదే రీతిగా దైవాన్ని కోరి కోరి మనం తెచ్చుకోవాలి.
1: యూ షుడ్ ప్రే అండ్ ప్రే కంటిన్యూ.
0: దైవమే కోరి వస్తున్నప్పటికీ మీరు దూరం అయిపోతున్నారంటే ఎంత దురదృష్టం.
1: దో గాడ్ హింసెల్ఫ్ ఈస్ కమింగ్ క్లోజర్ టు యూ, యు ఆర్ డిస్టెన్స్.
0: ఎంతకంటే పాపం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దెన్ దిస్.
0: దైవమే కోరి కోరి వస్తున్నాడు.
1: గాడ్ హింసెల్ఫ్ డిజైర్స్ టు బి.
0: కానీ మీరు దూరం అయిపోతున్నారు.
1: బట్ యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ జన్మాంతర పాపము.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ అక్రూడ్ బికాజ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
0: ఇట్టి పాపానికి మీరు గురి కాకండి.
1: నెవర్ కమిట్ సచ్ ఎ సిన్.
0: పుణ్యాన్ని ప్రాప్తించుకోండి.
1: అర్న్ మెరిట్.
0: పుణ్యాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ మెరిట్.
0: మీరు అన్ని విధాలా దీనికి సమీపానికి రండి.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: సమీపీ.
1: కమ్ క్లోజర్ టు గాడ్.
0: దట్ ఈ దిస్ ఇస్ మన్ ఉపనిషత్తు. ఉపనిషత్తులు బోధించేది ఇదే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఉపనిషత్.
0: ఇంకా ఇంతే కాదు, లెమ్మని కూడా ప్రార్థిస్తుంటారు. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత.
1: ది టీచింగ్ ఆఫ్
0: పిచ్చివాడా, అజ్ఞానమనే నిద్రలో నీవు నిరిగిపోతున్నావు.
1: యు ఆర్ పాసింగ్ త్రూ ద స్లీప్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానమనేటువంటి నిద్ర నుంచి నీవు లేచి
1: గెట్ అప్ ఫ్రమ్ ది స్లీప్.
0: అజ్ఞానమనేటువంటి ప్రకాశించేటువంటి సూర్యోదయాన్ని నీవు దర్శించు.
1: అండ్ వాచ్ ది సన్ రైజ్ ఆఫ్ ప్రజ్ఞాన కాన్షియస్నెస్.
0: బుద్ధి యొక్క ప్రకాశము.
1: అండ్ దట్ సన్ రైజ్ ద సన్ లైట్ ఈస్ దట్ ఆఫ్ ఇంటెలెక్ట్.
0: ప్రతి ఉపనిషత్తులు కూడా ఈ విధంగా ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ఎవ్రీ ఉపనిషత్.
0: కానీ ఈ ఉపనిషత్తుల వాక్యాలు ఎవరు కూడా పాటించడం లేదు.
1: బట్ నో వన్ ఈస్ ఫాలోయింగ్ ది డిక్టేట్స్ డిక్టా ఆఫ్ ఉపనిషత్స్.
0: దాన్ని పాటించి దాన్ని అనుభవించు, తప్పక నీకు శాంతి కలుగుతుంది.
1: దెన్ వన్స్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ఉపనిషత్స్ యూ కెన్ బి పీస్ఫుల్.
0: భజ గోవిందం భజ గోవిందం. భజ గోవిందం.

0: తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా. శ్రీపతి నామచింతనమే చేకుర చేయు సుఖంబు మానవా.
1: The fear of sin has gone, and all wicked actions have become a routine matter. There is no devotion, and all bad actions are on the rise. Therefore, at this moment, we should surrender to His lotus feet and repeat and sing His glory.
0: భక్తిరేవం పరమార్థదాయిని, భక్తిరేవం

0: భక్తిరేవ పరమార్థదాయిని. పరమార్థదాయిని ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పరమార్థ మార్గమునకు భగవంతుని భక్తియే ప్రధానమైన రాజమార్గం.
1: టు రియలైజ్ ద సుప్రీం స్పిరిచువల్ ఆబ్జెక్టివ్, ద పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ వన్ లెఫ్ట్.
0: రాయల్ రోడ్,
1: పాత్ ఆఫ్ డివోషన్ ఈజ్ ది ఓన్లీ రాయల్ రోడ్.
0: భక్తి రేవ పరరోగనాశిని. జనన మరణాది రోగములకు, ఈ ప్రాకృతమైనటువంటి జీవిత చింతనలకు, ఈ భౌతికమైనటువంటి యొక్క చింతనలకు నివారణ గావించేటువంటి యొక్క దివ్య ఔషధమే భగవద్భక్తి.
1: Our devotion to God is only cure and a remedy for the disease of birth and death, and is only a remedy for all the worries and anxieties in this world.
0: భక్తి రేవ పరవేదన ప్రధాన. భక్తికి మించినటువంటి మరొక మార్గము, ఈ పరతత్వమునకు బోధించేటువంటి మరి ఒక మార్గము ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ రాయల్ రోడ్ అదర్ దాన్ వన్ ఆఫ్ డివోషన్. దేర్ ఇస్ నో అదర్ పాత్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ అదర్ దాన్ డివోషన్.
0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతి యందు ఉపనిషత్తులే ప్రధానమైనటువంటి వేదాంతములుగా ప్రబోధించి ప్రచురించి ప్రబోధించి ప్రచారం సరిపినటువంటి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి యొక్క దేశము ఈ భారతదేశము.
1: భారత్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్, ద టాట్ ఆల్ ద నావెల్ విచ్ ఇస్ ఎవర్ గ్రీన్ అండ్ యునీక్ డాక్ట్రిన్ ఆఫ్ డివినిటీ.
0: ఈ ఉపనిషత్తునందు ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ఒక్క మంత్రము భారతీయుని హృదయమునందు పరిపూర్ణ విశ్వాసంతో నిలుపుకున్నప్పుడు భారతదేశమునకు ఎట్టి బాధలు కూడా నువ్వు సంభవించవు.
1: దెర్ బి నో వరీ ఆర్ ఎనీ ప్రాబ్లం టు దిస్ కంట్రీ భారత్, ఇఫ్ ఓన్లీ దే హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్ దట్ సేస్ దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఈశావాస్యం ఇదం సర్వం,
0: ఈశావాస్యం ఇదం జగత్, సర్వత్రా ఉండినటువంటి నీ దైవమే అనేటువంటి సంకల్పమును విశ్వసించినటువంటి మానవునకు ఎట్టి బాధలు కూడా నువ్వు చెంత చేరవు.
1: ద వన్ హూ హెస్ గాట్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, హీ విల్ నెవర్ పుట్ ఎనీ సార్ట్ ఆఫ్ సఫరింగ్.
0: ఉపనిషత్తులు తత్ త్వం అసి, అది నేనే అయి ఉన్నాను అనేటువంటి సత్యం కూడాను భక్తుడి యొక్క హృదయమునందు పాతుకుని పోవాలి.
1: దిస్ షుడ్ బి ఇంప్లాంటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్, తత్వమసి దట్ దౌ ఆర్ట్.
0: అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఈ నిత్య సత్యమైనటువంటి పలుకు మానవుడు హృదయం లోపల స్థిరస్థాయిగా నిలిచిపోవాలి.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ should be there, should be studied in the hearts of mankind, that he is the divine, that I am Brahman.
0: Sarvam kalvidam brahma, ekkada chuchinappudiki brahma yokka bhavame bhrat bhavame ee jagatnandu aavirbhavinchinadi aavarinchinadi.
1: It's only the divine thought and the divine will that encompasses the entire universe.
0: I am atma brahma idiye తురియాస్థితి.
1: ఐ ఎమ్ ఆత్మా బ్రహ్మ ఇస్ ది అల్టిమేట్ తురియాస్థితి.
0: దీనిని ఓంకార శబ్దంతో పోల్చుకోబడినటువంటిది.
1: దిస్ కంపేర్డ్ విత్ ది ప్రైమల్ సౌండ్ ఓంకార.
0: ఈ ఓంకారమునకు కూడాను ఒక స్పెల్లింగ్ ఉంటున్నది.
1: దిస్ ఓం హ్యాస్ ది స్పెల్లింగ్
0: జీఓడి గాడ్ అని. గాడ్కు ఏ విధంగా స్పెల్లింగ్ ఉంటున్నదో ఈ ఓము కూడాను అదే విధంగా కొన్ని అక్షరములతో చేరినటువంటి ఒక పదముగా ఉంటున్నది.
1: Just as the word God has got the spelling G-O-D, this word Om also has got its spelling.
0: A-U-M. ఈ మూడు పదముల యొక్క చేరికనే ఓం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఆ ఉ ఉమ్ ఇస్ ఓం.
0: దీనిని మహామంత్రంగా ఆటి మహర్షులు దివ్యమైనటువంటి ద్వాపర యుగమునందు జగత్తునకు ప్రబోధిస్తూ వచ్చారు.
1: దిస్ వాస్ ది టీచింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద్వాపర యుగ బై ఆల్ ది సెయింట్స్ త్రేతాయుగ బై ఆల్ ది సెయింట్స్ అండ్ సీయర్స్ ఆఫ్ ద టైమ్.
0: ఆ లక్ష్మణుడు.
1: ఆ ఇస్ లక్ష్మణ.
0: ఊ భరతుడు.
1: ఊ ఇస్ భరత.
0: మా శత్రుఘ్నుడు.
1: మా ఈ శత్రుఘ్న.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి యొక్క ఓం రాముడు.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఆ ఊ ఓం ఇస్ రామ.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే ఆత్మారామం.
1: Therefore, the unity of this Trinity is that of the Spirit, Atmarama.
0: Atma anetvanti rameti iti ramaha. Raminchetvam padinetvanti. Atma tattvamme ramimpapadinetvanti.
1: That which delights, that which draws attention, that which attracts, is that of the soul.
0: Ee namamu sankhyashastramlo manam chakkaga vicharam chesinappudu enta antarathamo manaku artham avutundi.
1: The numerology, Sankhya Shastra, also conveys the inner significance.
0: Namam. Namam anaga em?
1: What do you mean by name, namam?
0: Na-a-ma-nama.
1: It has three, na-a-ma-nama.
0: Na plus. A plus ma. Nama.
1: Na plus A plus ma is equal to
0: na.
1: Na.
0: Sankhya Shastra no zero. Emi ledu.
1: In numerology, the number of na is zero, nothingness.
0: A, number two, rendu number.
1: A stands for number two.
0: Ma, aido number.
1: Ma stands for number five.
0: Zero plus two plus five, seven.
1: Zero,
0: eight outundi.
1: Zero plus two plus five is equal to seven total.
0: Kanukane, ee sapta swaramule, ee yokka ramanamamu, yokka tattvamu.
1: The nature of Rama, the divinity is conveyed by way of this seven,
0: namamu
1: seven notes.
0: Sapta swaramalanu bodhistuntundadi.
1: It's a name that spans seven melodies. The seven colors.
0: Sapta samudranu bodhistuntundadi.
1: Seven oceans.
0: Sapta sagaramalanu bodhistuntundadi.
1: And it speaks of all
0: sapta
1: seven oceans.
0: Sapta vishulanu bodhistuntundadi.
1: Stands for seven sages.
0: Sapta aham, saptaham. Yedu dinamulu matrame saptaham chestunnaru. దీనికి కారణం ఏమిటి?
1: సప్తాహ ఈ సెలబ్రేటెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ సెవెన్ డేస్.
0: నామమును ఈ విధమైనటువంటి సప్తాహం చేతనే, సప్త ఋషుల యొక్క భావం చేతనే, సప్త రంగుల చేతనే, సప్త ధ్వనుల చేతనే ఈ జగత్తంతా కూడా నిండి ఉంటున్నది.
1: దేర్ఫోర్ యాజ్ వి సెలబ్రేట్ సప్తాహ, ఎ ఫెస్టివల్ ఫర్ సెవెన్ డేస్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఇట్ అమౌంట్స్ టు బ్రింగ్ అవుట్ ద సెవెన్ కలర్స్, ద సెవెన్ మెలడీస్
0: and seven sounds.
1: And seven sounds.
0: దీనిని సా రి గ మ ప ద ని. ఇది ఏడు.
1: దీస్ ఆర్ ది సెవెన్ సౌండ్స్.
0: సరిగమ పదాలు ఈ ఏడు అక్షరములు అంటే సర్వభావములు కూడా ఇమిడి ఉంటున్నవి.
1: ఇన్ దీస్ సెవెన్ లెటర్స్ ఆల్ ఫీలింగ్స్ ఆర్ ప్రెసెంట్ దేర్.
0: దీనిని సప్త స్వరములు అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: దీస్ ఆర్ కాల్డ్ సప్త స్వర సెవెన్ మెలడీస్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: the one of the sound.
0: Chara charamayi
1: that mobility.
0: Jyotirmayi
1: light.
0: Vamayi
1: the talk.
0: Nityanandamayi
1: eternal bliss.
0: Paratparamayi
1: the supreme deity.
0: Paratparamayi ee sapta swaramulato kudinatundi paratparamayi.
1: Paratparamayi is the aspect of divinity that denotes all the seven sounds.
0: Kanukane Rama anetuvanti daniki undaru. Ra plus ma Rama.
1: Ra plus ma is Rama.
0: Ra rendu number.
1: Ra stands for number
0: ma,
1: two.
0: Ma aidu number.
1: Ma five.
0: Rendu cherthi yedu number.
1: Both make a total of seven.
0: Kanukane Rama nama saptaham jarugutundamani prapanchamlo bodhistuntaru.
1: You hear this, that Saptaha, 7-day celebration, where the glory of Rama is sung
0: every day. ఈ భగవత్ యొక్క స్వరూపంతో కూడినటువంటి యొక్క సప్త స్వరములే.
1: Therefore number 7 are divine and it speaks
0: ఈ నామమును ఎందుకోసం మనం ఉచ్చరించాలి?
1: Why should we repeat, sing God's glory?
0: ఎందుకు మనం ప్రార్థన చేయాలి?
1: Why should we pray?
0: ఈ విశాలమైనటువంటి యొక్క ప్రపంచమును సృష్టించి,
1: having created this vast world,
0: ఇంత అనంతమైనటువంటి జగత్తునందు అనేక జీవరాశులను కూడా సృష్టించి,
1: హావింగ్ క్రియేటెడ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ క్రియేటర్స్,
0: ఈ జీవరాశులకు సమయ సందర్భానుసారంగా వినియోగవంతమైనటువంటి యొక్క పదార్థములు కూడా సృష్టించి,
1: క్రియేటింగ్ ఆల్ అప్రోప్రియట్ రిసోర్సెస్ ఫర్ యూటిలిటీ,
0: తినుటకు తిండి, పీల్చుకున్నటకు గాలి, తాగుటకు నీరు కూడా అందించి,
1: ప్రొవైడింగ్ ఫుడ్, ఎయిర్ అండ్ వాటర్ టు డ్రింక్,
0: సర్వ విధములైనటువంటి సమయము కూడాను, సమస్త పదార్థములు కూడాను సమకూర్చినటువంటి యొక్క భగవంతునకు కొంత కృతజ్ఞత చెప్పనక్కర్లేదా?
1: Should we not express gratitude to God who has given us all these conveniences and daily needs?
0: నీ కర్చీఫ్ నీకు కింద పడిపోతే ఎత్తి ఎవరైనా నీ చేతికి ఇస్తే థ్యాంక్స్ అంటాం.
1: If you drop your kerchief, if anyone picks it up and gives you back, you say thanks.
0: నీ విధములైనటువంటి యొక్క మానవునికి సమస్త పదార్థములు కూడాను సమకూర్చి అందించినటువంటి భగవంతునకు ఇంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదా?
1: God has given us all these natural resources. Should we not express our gratitude?
0: Ayokka thanks e aa krutagnatiye prarthana.
1: The expression of gratitude is prayer.
0: Prarthana anaga emiti?
1: What is prayer?
0: Manavuni yandu antarbhutamai,
1: that which is immanent,
0: agocharamai,
1: non apparent,
0: apramanamai,
1: that is beyond all measure,
0: atitamai undinatvanti yokka దివ్య శక్తిని మేల్కొలపటమే ప్రార్థన.
1: ద ట్రాన్సెండింగ్ లేటెంట్ డివినిటీ ఈజ్ అవేకెండ్.
0: దీనిని ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్యబోధత.
1: దట్స్ వాట్ ఉపనిషత్ సేస్, అరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్
0: లెమ్ము లెమ్ము లెమ్ము, అజ్ఞాన నిద్రం నుండి మేల్కొమ్ము.
1: ఉపనిషత్స్ గెట్అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఆనంద పిపాసిని,
1: యువర్ ది వన్ ఆఫ్ బ్లెస్.
0: నీ జీవితం అంతా ఆనందమయమే.
1: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లెస్.
0: ఎక్కడ చూసినా ఆనందమే.
1: ఎవ్రీవేర్ దిస్ బ్లెస్.
0: నీ జీవితమే ఆనందమై ఉండగా ఇంకా ఆనందమును వెతికేది ఎక్కడ?
1: వెన్ యువర్ లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఆల్ బ్లిస్ఫుల్, వై ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్?
0: కనుకనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను విస్మరించాడు.
1: సో మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిస్ ఓన్ నేచర్.
0: ఆనంద నిమిత్తమై బాహ్య ప్రపంచం నందు ప్రాకులాడుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్లిస్ అవుట్ సైడ్ వరల్డ్.
0: అన్వేషణ జరుపుతున్నాడు.
1: హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్.
0: ఇది ఏ అజ్ఞానం.
1: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: తనకు కావలసిన ఆనందం తనయందే ఉంటున్నది.
1: ద నీడెడ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: భగవంతుని పరిపూర్ణంగా ప్రేమించి,
1: విత్ టోటల్ లవ్ ఇన్ గాడ్,
0: భగవంతుని యొక్క పరిపూర్ణ తత్వాన్ని అనుభవించడమే ప్రేమ. అది ఏ భక్తి.
1: టు ఎక్స్పీరియన్స్ టోటల్ డివినిటీ ఇస్ డివోషన్ లవ్.
0: అట్టి ప్రేమ తత్వాన్ని అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే ప్రార్థన అత్యవసరము.
1: టు డెవలప్ లవ్ టువర్డ్స్ గాడ్ దిస్ ప్రేయర్ ఇస్ ఎసెన్షియల్.
0: ఈ ప్రార్థన కూడాను కేవలము పెదవుల నుండి ఉద్భవించిన ప్రయోజనం లేదు.
1: ద ప్రేయర్ షుడ్ నాట్ బి ద వన్ ఆఫ్ లిప్ సర్వీస్.
0: హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: రావణుడు అనేక విధములైనటువంటి తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్.
0: నిరంతరము కూడా పంచాక్షర నామమైనటువంటి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంటాడు.
1: హీ రిపీటెడ్ చాంటెడ్ ద ఫైవ్ లెటర్డ్ మహామంత్ర ఓం నమశివాయ.
0: కానీ తన రాక్షస గుణం మారలేదు.
1: బట్ హిస్ డెమోనిక్ నేచర్ హాస్ నాట్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క ఉచ్చరించేటువంటి నామము హృదయపూర్వకంగా రావటం లేదు, భగవత్ ప్రీతిపూర్వకంగా అర్పితంగా ఆవరించడం లేదు.
1: What he says outward is not out of his heart. It doesn't please him.
0: Bhagavad premani ye reethiga thana andukogaladu.
1: How can he receive God's love?
0: Edaina mukadanam manam andinchinappude inko danni manam andukodaniki arhudam avutam.
1: Unless you give, you deserve to receive.
0: Oka shop kaina manam velli 10 rupayalu aa shop keeper ki ichinappude oka kerchief manam mohana kodtadu.
1: If you pay 10 rupees to the shopkeeper, he will give in turn the kerchief.
0: నీవు ఆ 10 రూపాయలు షాప్ కీపర్ కి అందించినప్పుడు, అందించకలేనప్పుడు ఆ యొక్క కర్చీఫ్ నీ చేతికి అందించడు.
1: వెన్ యూ డూ నాట్ పే 10 రూపీస్, యూ డోంట్ గెట్ ద కర్చీఫ్.
0: అది ఏ వైశ్చాంసర్ చెప్పారు. ఉపనిషత్తులంతా కూడాను ఎంత సులభంగా మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: ద That's what Vice Chancellor said. Upanishads teaches you in a subtle, simple
0: way. ప్రపంచంలో బరబతుకులకు అందించనక్కర్లేదు.
1: You don't need to give anything in this world.
0: పత్రము,
1: a leaf,
0: పుష్పము,
1: a flower,
0: ఫలము,
1: a fruit,
0: తోయము,
1: water.
0: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని.
1: If it were to be true that you will submit yourself to one of devotion, you will certainly balance to
0: patramo,
1: the leaf.
0: ఏ మారేడు పత్రం, ఏ బిల్లవ పత్రం, ఏ తులసి పత్రం కాదు.
1: It's not leaf plants like మారేడు or తులసి.
0: ఎక్కడ మారేడు చెట్టు ఉంటుందాది, ఎక్కడ తులసి చెట్టు ఉంటుందాది, ఎక్కడ బిల్వ చెట్టు ఉంటుందాది, నీవు వెతకనక్కర్లేదు, శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain yourself to search for తులసి plant, bilwa or మారేడు.
0: దేహమే మనకు ఒక పత్రము.
1: The body is the leaf.
0: పుష్పము,
1: a flower.
0: ఈ పుష్పము ఏమిటి?
1: What is this?
0: హృదయ పుష్పమే. ఈ పుష్పమును కూడా నీవెక్కడ వెతకనక్కర్లేదు.
1: You don't need to search for.
0: ఏ శ్రమకు నీవు గురి కానక్కర్లేదు.
1: You don't need to strain yourself.
0: ఫలము,
1: or fruit.
0: మనోఫలము,
1: it's the fruit of your mind.
0: ఆ మనోఫలము ఏ విధంగా ఉండాలి?
1: In what form should it be?
0: భగవంతునికి అర్పించేటువంటి పుష్పము ఏ రీతిగా నీవు అర్పిస్తున్నావు?
1: In what way you offer it to God?
0: చిక్కిన పుష్పములంతా కూడా నువ్వు భగవంతునికి పూజ చేయటం లేదు.
1: You don't take every flower and offer it to God.
0: ఆ పుష్పమును తీసుకుని,
1: you take
0: ఆ పుష్పం పైన వారినటువంటి కామ క్రోధ లోభ మోహమును మార్చినటువంటి ఈ క్రిములంతా కూడా నువ్వు చక్కగా పరిశుద్ధం చేసి,
1: you pick up flowers and remove all the insects of anger, greed,
0: nirmalamainatundi pushpanga tayar chesi
1: and make them fresh.
0: Aa pushpani bhagavantuniki andinchali.
1: And you offer such flowers
0: to God. Yetti phalamunu nee bhagavantuniki andinchali.
1: What sort of fruit should you offer?
0: Edo oka chettulo chikkinatundi kayani kosi ivvakuddu.
1: Not any fruit that's available.
0: Manchi paripakva sthiti lopala madhuramainatundi oka manasu kurdi undali.
1: You should pick up that fruit which is fully ripe and
0: aa phalamu lopala madhuryam raavali.
1: It should be
0: అది ప్రేమ, ప్రేమతో కూడినటువంటి ఫలము నీవు అందించాలి.
1: యు షుడ్ ఆఫర్ ద స్వీట్ ఫ్రూట్ టు గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ లవ్, ఆర్ వాటర్.
0: తోయము, ఏ ట్యాప్ వాటరు, ఏ గ్యాంజెస్ వాటరు, ఏ వెల్ వాటరు, ఏ రివర్ వాటరు కాదు.
1: ఇట్స్ నాట్ ట్యాప్ వాటర్, గ్యాంజెస్ వాటర్ ఆర్ రివర్ వాటర్ ఎయిదర్.
0: నీ ఆనంద భాష్పమే తోయము.
1: This water is a tear of joy.
0: దీనికి నీవు శ్రమపడనక్కర్లేదు.
1: You don't need to strain or exert.
0: అనేక మందిని మీరు చూచి ఉంటారు.
1: You might have seen many.
0: అమితమైన ఆనందం వచ్చినప్పుడు కంటిలో నీరులు కారుతుంటాయి.
1: When one is blissful state or ecstatic,
0: అమిత దుఃఖాన్ని పొందే సమయంలోపల కంటిలో నీరు రావు.
1: You don't find that even in times of misery.
0: ఆ నీటికే నారములు అని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది.
1: That water in Sanskrit is called నారము.
0: నారములు, నారములు ప్లస్ నయనములు, నారాయణములు. ఈ నారములనేటువంటి జలము నయనములతో నారాయణుడు ఎక్కించాలి అని.
1: నారము ఇస్ ద వాటర్, నయన ఇస్ ది ఐ. ఇఫ్ యు షెడ్ దిస్ టియర్ ఆఫ్ జాయ్
0: రాకూడదు.
1: యూ షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్
0: ఎవరికి రావాలి? నారాయణుడికి అర్పించేటప్పుడు మాత్రమే ఈ నీరు రావాలి.
1: యూ షుడ్ షెడ్ టియర్స్ యాజ్ యూ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే మానవత్వం లోపల దివ్యమైనటువంటి యొక్క ప్రపంచమంతా కూడా ఇమిడి ఉంటున్నది.
1: So in human life there is divinity all over.
0: Ade aham brahmasmi,
1: that is here in this declaration.
0: Ayamatma brahma, ade turiya avastha.
1: Ayamatma brahma is the ultimate turiya.
0: Anaga emiti? Ayam atma, ayam brahma, ide ayamatma brahma.
1: Ayamatma brahma means I am atma, I am brahma.
0: Ilanti bhavanni manam nirantaram kudanu smaristu undinappudu brahmavit brahmaiva bhavati, తానే బ్రహ్మగా మారిపోతాడు.
1: వీ షుడ్ పాండర్ ఓవర్, రిఫ్లెక్ట్ అపాన్ దిస్ థాట్, సో దట్ ది
0: దేహము కేవలం ఒక క్షేత్రమే. ఈ దేహం ఒక క్షేత్రమే.
1: దిస్ బాడీ ఈజ్ క్షేత్ర, ది ఫీల్డ్.
0: అయితే క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు.
1: బట్ దేర్ నో వర్ విత్ హిమ్.
0: గుడి లేకుండా దేవుడు లేడు.
1: వితౌట్ ది టెంపుల్ దేర్ ఇస్ నో
0: డెడ్. కరెంటు లేని వైరు,
1: ఎ వైర్ వితౌట్ కరెంట్,
0: నీరు లేని పైరు,
1: అండ్ ది ఫీల్డ్ విత్
0: వాటర్, పంపులు లేని బడి,
1: అండ్ ది స్కూల్ వితౌట్ టీచర్,
0: దేవుడు లేని గుడి,
1: అండ్ ది టెంపుల్ వితౌట్ గాడ్ ఆర్ యూస్లెస్.
0: దేవుడు లేని గుడిని ఎవరైనా మొక్కుతారా?
1: విల్ ఎనీ వన్ గో దేర్?
0: పంతులు లేని బడి ఎవరైనా పెడతారా?
1: విల్ యు ఫైండ్ ఎ స్కూల్?
0: కరెంట్ లేని వైర్ ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ద వైర్ వితౌట్ ద కరెంట్?
0: కనుకనే మనము ప్రపంచం లోపల ఈ ఒక్క ప్రియము మధురమైనటువంటి ఒక భావంతో నీ హృదయాన్ని పరమాత్మకు అర్పితం గావించాలి.
1: Therefore, with all the nectarine feelings, you should offer to God.
0: ఇది ఏ నిజమైన ప్రార్థన.
1: This is true prayer.
0: సుత్రే రాగతాళములతో కూడినటువంటిది కాదు.
1: Is not the one of tune and rhythm.
0: ఏదో ఒకరు రామా రామా అని మరొకరు పాట పాడుతుంటే వీడు ముందు రాబోయేటువంటి పాటకు శృతి చూసుకుంటూ ఉంటాడు.
1: As one starts singing Rama song,
0: కీర్తనం సంకీర్తనం అని ఉండాలి.
1: కీర్తనం సంకీర్తనం chorus together singing.
0: కీర్తనం లోపల కేవలము ఒక విధమైనటువంటి స్వార్థం మాత్రమే ఉంటుంది.
1: In the individual solo, there is a trace of selfishness.
0: అది వారి యొక్క పేరు ప్రతిష్టల నిమిత్తమై గౌరవ మర్యాదల నిమిత్తమై ఆ యొక్క కీర్తనలు వారు ఉపయోగిస్తుంటారు.
1: If it is a solo, it brings a good name and fame.
0: వారికి భావములు ఏమాత్రము అక్కరలేదు.
1: They are not mindful of the thought or feeling behind.
0: సుత్రయ రాగ తాళములకు చేరితే చాలు.
1: They only think of the tune and the rhythm and the beat.
0: కానీ సంకీర్తనం అది ఆనందాన్ని అందించేటువంటిది.
1: సంకీర్తనం, the chorus gives you the joy.
0: ఎట్లా సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం. నీ గొంతు యొక్క దీనిని నువ్వు చూసుకోవద్దు.
1: Don't be bothered with the voice.
0: 10 మంది వింటున్నారే అనేటువంటి విచారం చేయవద్దు.
1: Don't think whether all listen to
0: you. పరిపూర్ణ ప్రేమ చేతని సమ్యక్ కీర్తనం స్వేచ్ఛగా నీవు గానం చేయి.
1: With total love, sing freely.
0: ఆ భగవత్ ప్రేమతో నీవు గానం చేసినప్పుడు ఆ స్వరం కూడాను తమంతట తామే సుస్వరంలో ప్రవేశిస్తుంది.
1: As you sing freely with total love, the tune and the rhythm will automatically follow.
0: ఆ విధంగా ఉంటుంది.
1: That is the position in actual
0: ఈ దేశం యొక్క పేరే ఆ విధమైనటువంటి యొక్క శృతిలే రాగతాళంతో కూడినటువంటిది.
1: The very name of this country speaks of this fact.
0: భారత
1: భారత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రత
1: రత
0: భా భావ
1: భా భావ ఫీలింగ్
0: రా రాగ
1: రా రాగ
0: తాళ
1: తాళ
0: భావ రాగ తాళ సమ్మిళితమే భారతం అన్నారు.
1: భారతం ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫీలింగ్ విత్ ద ట్యూన్ అండ్ ద రిథమ్.
0: కనుక మనం సర్వ పనులు కూడాను భావరాగ తాళంతోనే కూడి ఉంటాయి.
1: సో ఆల్ ఓవర్ దీస్ షుడ్ carry with them these three aspects.
0: కానీ ఇది హృదయానికి కనెక్షన్ చేయాలి, సంబంధం చేయాలి.
1: బట్ యూ షుడ్ హావ్ కనెక్షన్ విత్ అవర్ హార్ట్.
0: కేవలం రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని పెదవులతో మాత్రమన్నంత మాత్రం టేప్ రికార్డ్ పలికినట్టుగా ఉంటాయి.
1: బట్ ఇఫ్ యూ సీ మియర్లీ లిప్ సర్వీస్ రామ్ రామ్, ఇట్ ఇస్ లైక్ ఎ టేప్ రికార్డ్.
0: హృదయం నుంచి రావాలి ఆ భావం చేత కూడా కలగాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్
0: హార్ట్.
1: That is what is called the purity of heart.
0: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: That is the harmony of thought, word and deed.
0: అది ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: That's what he said. The proper study of mankind is man.
0: కనుకనే అట్టి మ్యాన్కైండ్ రావాలి మనలో.
1: We should have the spirit of
0: man. అప్పుడే భగవంతుడు కదులుతాడు కదులుతాడు కరుగుతాడు.
1: Then only God moves and melts and starts approaching you.
0: భగవత్ ప్రేమను పొందే నిమిత్తమై.
1: To earn God's grace.
0: భగవత్ యొక్క అనుగ్రహాన్ని అందుకునే నిమిత్తమై.
1: టు రిసీవ్ గాడ్స్ గ్రేస్
0: మనం ప్రార్థన చేయాలి.
1: వి షుడ్ ప్రే.
0: అంతేకాని 10 మంది మెప్పుల కోసం కాదు.
1: నాట్ టు బి ప్రైజ్డ్ బై అదర్స్.
0: ఆ విధమైన సుస్వభావాన్ని మనసులో నింపుకోవాలి.
1: వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఫీలింగ్స్.
0: లోకములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు జరుగుతూ ఉంటున్నాయి.
1: In this world you find many problems.
0: ఎక్కడ చూసినప్పుడు అశాంతి.
1: Everywhere there is restlessness.
0: ఎక్కడ చూసినా కల్లోలము.
1: Everywhere agitation.
0: ఎక్కడ చూసినా కలహములు.
1: There are fights.
0: కారణం ఏమిటి?
1: Why?
0: కేవలము స్వార్థము మితిమీరిపోయింది.
1: Because this selfishness is on the rise.
0: కీర్తి మర్యాదలు అనేటువంటి దాన్ని విస్మరించినారు.
1: They have forgotten the courtesy.
0: మానవత్వాన్ని మర్చిపోయారు.
1: They have forgotten the human quality.
0: మానవతా విలువలను పూర్తి విసర్జించారు.
1: The human values are totally given up.
0: కనుకనే ఈనాడు ప్రతి పదార్థములకు విలువ ఉన్నది కానీ మనిషికి విలువ లేకపోతున్నది.
1: Today every material object has got value but man has no value.
0: కానీ మానవునికి ఉన్నంత విలువ ఎవరికీ లేదు.
1: But the human values.
0: సరిగా మానవునిగా మనం జీవించాలి.
1: We should live the life of a man.
0: విలువైనటువంటి రత్నానికి ఎవరు విలువిస్తున్నారు?
1: Who attaches value to a diamond?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man who attaches value.
0: విలువైన బంగారుకి ఎవరు విలువ కడుతున్నాడు?
1: Who attaches value to gold?
0: మానవుడే విలువ కడుతున్నాడు.
1: It's only man.
0: మానవుడే లేకపోతే డైమండ్ కు విలువ లేదు, బంగారుకు విలువ లేదు.
1: When there's no man, gold has no value, diamond has no value.
0: కనుకనే ఇంత విలువనిచ్చేటువంటి మానవునికి ఈనాడు విలువ తగ్గిపోయింది.
1: Man who attaches value has lost his own
0: ee satyanni vidyarthulu chakkaga gurtinchi vartinchali.
1: Students should know this truth and conduct
0: men themselves. Are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: Bangaru kaadu viluvainatundi,
1: is not the gold the
0: diamond kaadu viluvainatundi,
1: not the diamond.
0: మనిషి విలువైనటువంటి వాడు,
1: మ్యాన్ ఇస్ మోస్ట్ వెల్.
0: మనిషి నివసించేటువంటి పట్టణం లోపల ఒక గజానికి 1,000 రూపాయలని వెలువిస్తున్నారు.
1: జస్ట్ ఎ యార్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ది సిటీ ఇస్ వెరీ హై ఇన్ ఇట్స్ ప్రైస్.
0: అదే అడవికి పోతే ఒక 10 రూపాయలు ఇస్తే ఒక ఎకరం ఇస్తారు.
1: దేర్ ఇన్ ఎ ఫారెస్ట్ ఇట్ ఇస్ అవైలబుల్ వెరీ.
0: కారణం ఏమిటి? అక్కడ మనుషులు సంచారం లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్.
0: మనుషులు లేని దగ్గర విలువ లేకుండా ఉంటుండాలి.
1: వేర్ దేర్ ఇస్ నో హ్యూమన్ హ్యాబిటేషన్
0: విలువగా పెరుగుతుండాలి.
1: వేర్ దేర్ సొసైటీ,
0: విలువ దేని వల్ల పెరిగింది? మనిషి నుంచి పెరిగింది.
1: ద వాల్యూ ఇస్ బికాస్ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ సత్యాన్ని మనం క్షణ క్షణము కూడా మర్చిపోకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ రిమైండ్ అవర్ సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: నేను విలువైనటువంటి వాడను.
1: ఐఎమ్ వాల్యుబుల్.
0: నేను కేవలం చీప్ మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఏ చీప్ మ్యాన్.
0: ఐఎమ్ చీప్.
1: ఐఎమ్ నాట్ చీప్ బట్ ఐఎమ్ చీప్. చీప్
0: కనుక నేను చాలా గొప్పవాణ్ణి.
1: ఐఎమ్ గ్రేట్.
0: అదే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి.
1: దట్స్ వాట్ హి సెడ్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
0: అది మాత్రమే స్వార్థం అయిపోతుంది. నేను బ్రహ్మం, నేను బ్రహ్మం అనుకుంటే.
1: ఈవెన్ దట్ అమౌంట్స్ టు సెల్ఫిష్నెస్.
0: దీనికి తదుపరి కూడా నువ్వు వేదాంతం చెప్పింది.
1: బట్ వేదాంత ఎక్స్ప్లెయిన్స్ గోస్ ఎ స్టెప్ ఫర్దర్.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ. నా ఆత్మనే అందరి అందు ఉంటుంది.
1: ఇట్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ మీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: అందువల్ల నిన్ను ఎదుటివాడి గౌరవిస్తాడు, ఎదుటివాడిని నీవు గౌరవిస్తావు.
1: You respect the other man and the man respects you in turn.
0: ఇది ఏ మొట్టమొదటి కృష్ణుడి భగవద్గీతలో ప్రబోధించినటువంటి.
1: This is the first teaching of Krishna in Bhagavad.
0: మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only my ఆత్మ present in all creatures.
0: నా ఆత్మనే నీవు, నీ ఆత్మనే నేను.
1: The ఆత్మ in you and in me are same.
0: నేనే లేవు.
1: There are no two.
0: ఒక హాల్ లోపల,
1: there in a hall,
0: మట్టి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: You bring an earthen pot.
0: పిత్తాడి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: An enamel pot.
0: రాగి పాత్రలో ఒక 100 పెట్టావు.
1: And copper vessel.
0: ఇంకా అనేక రకమైనటువంటి యొక్క ఉలోహముల యొక్క పాత్రలు పెట్టావు.
1: అండ్ యూ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ కానీ మెటల్స్.
0: ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచే.
1: బట్ ఓన్లీ వన్ సన్ అపియర్స్ టు బి సెపరేట్ ఇన్ ఇండివిజువల్.
0: అన్ని పాత్ర లోపల కూడా ఒకే సూర్యుని ప్రతిబింబం కనిపిస్తుంది.
1: ఓన్లీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సేమ్ సన్ యూ ఫైండ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ పార్ట్.
0: గోల్డ్ వెసల్ కు విలువగా వేరుగా ఉండొచ్చు.
1: గోల్డ్ వెసల్ వాల్యూ మే బి
0: డిఫరెంట్. మట్టి దీనికి వేరు విలువగా ఉండవచ్చు.
1: దట్ అవర్ దెన్ పార్ట్ డిఫరెంట్.
0: కాపర్ వెసల్ కు వేరే విలువగా ఉండవచ్చు.
1: వాల్యూ కాపర్ వెసల్
0: అన్నింటి ఎందు కనిపించేటువంటి ప్రతిబింబానికి ఒకే విలువే.
1: బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ the sun in all these vessels is one and the same value.
0: కొన్ని ఆత్మ అనేటువంటిది ఈ దేహం అనే పాత్ర లోపల, మనస్సు అనేటువంటి జలం లోపల ప్రతిబింబిస్తూ ఉంటుండాలి ఈ ఆత్మతత్వం.
1: Therefore atma is the sun, mind is the water, body is the vessel where you find the reflection.
0: ఈ మైండ్ అనేది కదిలినప్పుడు ఆ సన్ కూడా కదిలినట్టుగా కనిపిస్తుంది.
1: As the water the mind tilts starts to move, you find also the reflection moving.
0: కదలడు.
1: But the sun doesn't.
0: ఏ సన్? SUN sun, not SON sun.
1: What sun? SUN but not SON.
0: అతను ఎప్పుడు కూడా కదలడు.
1: He will not move.
0: కానీ కదిలేది మన యొక్క మనసే.
1: దట్ విచ్ మూవ్స్ ఇస్ అవర్ మైండ్.
0: మనసు కదలటం చేతనే,
1: బికాస్ ద మూవ్మెంట్ ఆఫ్ మైండ్,
0: దైవం కూడా కదిలినట్టుగా కనిపిస్తుండాలి.
1: ఇట్ అపియర్స్
0: ఆత్మ కూడా చలించినట్టుగా ఉంటుండాలి.
1: ఇట్ అపియర్స్
0: అనేక మంది అజ్ఞానులు నా ఆత్మ చంచలంగా ఉంటుండాలి అంటారు.
1: ద ఇగ్నోరెంట్ పీపుల్ సే దట్ మై ఆత్మ ఇస్ వేర్.
0: ఆత్మకు చంచలత్వమే లేదు.
1: ఆత్మ హ్యాస్ నో వేవరింగ్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం. అలాంటి ఆత్మతత్వాన్ని చంచలత్వం అని చెప్పుకోవటం ఎంత అజ్ఞానం.
1: ఇఫ్ యూ సే దట్ యువర్ ఆత్మ ఇస్ వేవరింగ్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: కాదు కాదు, అది కదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ వేవ్.
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: మెదిలేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ గ్రో.
0: కరిగేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్
0: కఠినమైనది కాదు.
1: ఇట్ నాట్ స్ట్రాంగ్ ఈదర్.
0: అది సర్వ మధురమైనటువంటిది.
1: ఇట్ ఈస్ స్వీట్.
0: రమ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ అట్రాక్టివ్.
0: ఆకర్షణీయమైనటువంటిది. ఆనందమయమైనటువంటిది. ఆహ్లాదమయమైనటువంటిది.
1: గివ్స్ యు డిలైట్ అండ్ జాయ్.
0: అమృతమయమైనటువంటిది.
1: ఇట్స్ నెక్టరైన్.
0: అట్టి ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోలేక
1: you are not able to know
0: the భౌతికము, భౌతికము భాగమైనటువంటి యొక్క ఈ ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తమై ప్రాకులాడుతున్నావు.
1: బట్ యు స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
0: దేహాన్ని ఆధారం తీసుకోవాలి.
1: యూ హ్యావ్ టు టేక్ ద బాడీ ఇంటూ
0: దేహం ద్వారానే దైవాన్ని చూడాలి.
1: విత్ దిస్ బాడీ ఓన్లీ యూ కెన్ సీ గాడ్.
0: దేహం ఒక చారియట్.
1: బాడీ ఇస్ ఎ చారియట్. బాడీ ఇస్ ఎ చారియట్.
0: రథము ద్వారానే మనం ప్రయాణం చేయాలి.
1: యు కెన్ ట్రావెల్ ఇన్ దిస్ చారియట్.
0: ఈ రథంలో నీవు కూర్చొని డ్రైవ్ చేస్తున్నావు.
1: You are seated there in the chariot and you drive the chariot.
0: కానీ ఆ రథము నీవు కాదు.
1: But you are not the chariot.
0: రథానికి నీవు డ్రైవర్ మాత్రమే.
1: You are only chariot, driver.
0: రథము వేరు, డ్రైవర్ వేరుగా ఉంటున్నాడు.
1: Chariot and the driver.
0: కాబట్టి దేహం అనేటువంటిది ఒక రథము.
1: So body is a chariot.
0: ఈ రథమునే నేనని నీవు భావిస్తున్నావు, అక్కడే పెద్ద పొరపాటు.
1: You identify yourself with the chariot. That's the mistake.
0: కాదు, ఈ రథానికి తోలేటువంటి డ్రైవర్ ఒకడున్నాడు లోపల.
1: But there's a driver different from that.
0: స్టీరింగ్, యాక్సిలరేటర్, క్లచ్ అన్ని అతని స్వాధీనంలోనే ఉంటాయి.
1: స్టీరింగ్, క్లచ్, యాక్సిలరేటర్ are under his control.
0: కనుకనే దేహం అనేటువంటిది రథము.
1: So body is a chariot.
0: ఇది ఒక కారు.
1: This is a car.
0: ఈ కారుకు ధర్మ, అర్థ, కామ, మోక్షము ఈ నాలుగు కూడాను నాలుగు పురుషార్థములు టైర్స్ గా ఉంటున్నాయి.
1: This human body, the car, has got four tires. The objectives of human life.
0: గాలి ఉండాలి.
1: There should be air in these tires.
0: ఈ గాలి ఏమిటి?
1: What is this air?
0: అదే కాన్ఫిడెన్స్, నమ్మకము.
1: This air of
0: confidence. టైర్ లోపల ధర్మ, అర్థ, కామము అన్నిటిందు నమ్మకం ఉంటుండాలి.
1: In these four tires of human objectives there should be air.
0: ఇక్కడ మైండ్ స్టీరింగ్,
1: మైండ్ ఈస్ ది స్టీరింగ్,
0: బుద్ధి స్విచ్,
1: ఇంటెలెక్ట్ ఈస్ స్విచ్,
0: స్టమక్ ఇంజన్,
1: స్టమక్ ఈస్ ది ఇంజన్.
0: మనం తినేటువంటి ఆహారమే దీనికి పెట్రోల్.
1: The food that we partake is the petrol.
0: Vichannam deharakshattam vastram sita nivaranam. Mana tiffin deeniki oil.
1: And is the tiffin that we take is oil.
0: Deenni ekkada neeku prayanam cheyalante akkadi mind nu turn cheyali.
1: In whichever direction you want to go, you should turn your mind.
0: Tyres baita unnai kaani tyres nettite povu.
1: Tyres are present outside.
0: తిరిగేటువంటి టైర్స్ మనకు కనిపిస్తున్నాయి.
1: యూ సీ ద టైర్ దట్ మూవ్.
0: కానీ లోపల ఉండి తిప్పేటువంటి స్టీరింగ్ అతని చేతిలో ఉంటుండాలి.
1: బట్ ది స్టీరింగ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్మెంట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద డ్రైవర్.
0: ఎక్కడ నీవు పోవాలంటే అట్ట నీవు స్టీరింగ్ తిప్పితే ఆ వైపున టైర్లు వెళ్ళిపోతాయి.
1: యూ కెన్ టర్న్ ద స్టీరింగ్ ఇన్ విచ్ ఎవర్ డైరెక్షన్.
0: కామమోక్షములు అన్ని కూడా నువ్వు కేవలం జడమైన టైర్స్ మాత్రమే.
1: దేర్ ఫోర్ ధర్మార్థ కామమోక్ష ఆబ్జెక్టివ్స్ ఆర్ ఇన్.
0: ఈ టైర్స్ లోపల కూడా నువ్వు కాన్ఫిడెన్స్ అనేటువంటి ఎయిర్ ఉండాలి.
1: సో ది టైర్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ది ఎయిర్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: అప్పుడే ఈ టైర్స్ కూడా నువ్వు సరి అయిన మార్గంలో ప్రయాణం చేస్తాయి.
1: దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు మూవ్ ఇన్ ది కరెక్ట్ పాత్. స్టూడెంట్స్,
0: కారు కదా అని ఎట్టంటే ఎట్లా ఏదో రోగులు మార్గంలో నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ఇట్స్ ఎ కార్, యూ కెన్ నాట్ డ్రైవ్ యాజ్ యూ లైక్.
0: ఆ రోడ్డు యొక్క ఎచ్చు పల్లములు గమనించుకుని నీవు ప్రయాణం చేసుకోవాలి.
1: యూ ఆల్సో నో ది అప్స్ అండ్ డౌన్స్.
0: దేహాన్ని కూడా నువ్వు ఏ సమాజంలో, ఏ పరిస్థితి నందు, ఏ ప్రభావం నందు, ఏ వయసు నందు, ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి యొక్క నిత్యానిత్య విషయాన్ని పరిశీలన చేసి నీవు జీవించడానికి ప్రయత్నించాలి.
1: వీ మస్ట్ ఆల్సో టేక్ ఇన్ టు కాగ్నిసెన్స్ ద పొజిషన్ అండ్ ద ఏజ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ as you make use of this body.
0: కారుని ఎట్టంటే ఎట్ట మనం డ్రైవ్ చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ డ్రైవ్ ద కార్ యాజ్ యూ లైక్.
0: పెద్దల దగ్గర ఏ విధంగా వినయంగా ఉండాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ బి హంబుల్.
0: టీచర్స్ దగ్గర ఏ విధంగా మనం గౌరవాన్ని అందించాలి?
1: ఇన్ వాట్ వే యూ షుడ్ రెస్పెక్ట్.
0: తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి?
1: హౌ యూ షుడ్ లవ్ యువర్ పేరెంట్స్.
0: దైవాన్ని ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ షుడ్ యూ ప్రే.
0: మన ఉద్యోగాన్ని ఏ విధమైన మార్గంలో మనం సక్రమంగా దీన్ని అభివృద్ధి చేయాలి?
1: ఇన్ వాట్ వే షుడ్ వి డిశ్చార్జ్
0: ఈ కర్తవ్యాన్ని ఏ విధంగా నిర్వర్తించాలి?
1: హౌ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: ఈ విధమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్ దీన్నంతా చక్కగా గుర్తించినప్పుడే ఈ కారుకు ప్రమాదం లేకుండా చక్కగా రాజమార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఫుల్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ డిస్క్రీషన్ యూ కెన్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రైట్ రాయల్ రోడ్.
0: దీనికి ఆహారము కావాలి.
1: ద ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: దీనికి తగినటువంటి హెల్త్ ఉండాలి.
1: హెల్త్ ఈజ్ నీడెడ్.
0: దీనికి సరైనటువంటి శక్తి సామర్థ్యం కలగాలి.
1: ద స్ట్రెంగ్.
0: శరీరాన్ని కూడా నువ్వు ఒక అలక్ష్యం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ యువర్ బాడీ.
0: ఎందుకనగా
1: వై?
0: ఈ శరీరం ద్వారానే మన ప్రయాణం జరుగుతుండాలి.
1: యూ ఓన్లీ ట్రావెల్ ఇన్ దిస్ బాడీ.
0: దేహం అనేటువంటిది ఎంతో పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సీక్రెట్.
0: భగవంతుని చూపించేటువంటిది దేహమే.
1: ఇట్ ఇస్ ఓన్లీ ద బాడీ దట్ డైరెక్ట్స్ యూ టువర్డ్స్ గాడ్.
0: శరీరం ఒక టెంపుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ టెంపుల్.
0: శరీరం ఒక రథం వంటిది.
1: బాడీ ఇస్ ఎ చారియట్.
0: శరీరం ఒక క్షేత్రం వంటిది.
1: బాడీ ఇస్ ఎ ఫీల్డ్.
0: క్షేత్రజ్ఞ చాపిమాన్ విద్యే అది కూడా నేనేను అన్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సేడ్ అండ్ ద బాడీ ఇస్ ఎ క్షేత్ర అండ్ ద నోవర్ ఇన్ సైడ్.
0: దేహో దేవాలయం ప్రక్తో జీవో దేవ సనాతన. దేహం ఒక పెద్ద దేవాలయం.
1: బాడీ ఇస్ ఎ బిగ్ టెంపుల్.
0: ఈ దేవాలయమును ఎంత పవిత్రంగా చూస్తామో అప్పుడు దైవం యొక్క పవిత్రత కూడాను మనంత అభివృద్ధి చెందుతుంది.
1: యూ షుడ్ కీప్ దిస్ సింపుల్. ద బాడీ ఇస్ సీక్రెట్.
0: అయితే ఈ దేహాన్ని దైవ విషయంలో మనం అర్పితం చేయాలి.
1: హౌఎవర్ యు హావ్ టు సరెండర్.
0: ఏ కార్యం చేసినప్పటికీ ఇది దైవ కార్యంగా నీవు విశ్వసించాలి.
1: ఎనీ వర్క్ యూ డూ టేక్ ఇట్ ఇస్ గాడ్.
0: ఎక్కడ నీవు ప్రయాణం చేసినప్పటికీ దైవం దగ్గర ప్రయాణం చేస్తున్నావు అనుకో.
1: వేర్ ఎవర్ యూ మే గో కన్సిడర్ దట్ యు ఆర్ గోయింగ్.
0: కారణం ఏమిటి? విశ్వం విష్ణుమయం జగత్.
1: ది హోల్
0: అంతా భగవంతుని యొక్క స్వరూపమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: తాను లేని స్థానం కానీ తనది కాని నామం కాని జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఆర్ నేమ్ వేర్ హీ ఇస్ మిస్సింగ్.
0: కనుకనే భగవద్గీత సర్వత పాడిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తిష్టతి. అంతా తానే అయి ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మేము జీవుడు, తాను దేవుడు అనేటువంటి భావం ఉన్నంత వరకు నీవు జీవుడు, జీవుడే దేవుడు, దేవుడే.
1: నెవర్ కన్సిడర్ దట్ యువర్ ఇండివిజువల్ సోల్ అండ్ గాడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ.
0: జీవుడే దేవుడు అనేటువంటి యొక్క పరమ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: హ్యావ్ ది సుప్రీం ఫెయిత్ దట్ ఇండివిజువల్ ఇస్ డివైన్ హిమ్సెల్ఫ్.
0: దేవునికు జీవునకు ఏ విధమైనటువంటి ప్రత్యేకతను మనం చేయకూడదు.
1: దేర్ నో సెపరేషన్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం చేసుకోవడం చేతనే మనం అనేక విధమైనటువంటి అశాంతికి గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ దిస్ బైఫర్కేషన్ డైకాటమీ వీఆర్ రెస్ట్లెస్.
0: ఆ ఏకాత్మ భావాన్ని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: నీవు చేయవలసినటువంటి పనులు నీవు చేసుకో, తప్పు లేదు.
1: అండ్ డూ యువర్ జాబ్.
0: ఈ దైవ భావంతో నీవు చేసినప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి దోషములు కలగవు.
1: విత్ ది డివైన్ థాట్ అండ్ ద ఫీలింగ్ దేర్ విల్ బి నో మిస్టేక్.
0: దైవం నాలో ఉన్నాడు అనుకున్నప్పుడు నీవు దోషానికి ఏమాత్రం పాల్పడవు కదా.
1: వెన్ వన్స్ యు ఆర్ కన్విన్స్డ్ దట్ గాడ్ ఇస్ ఇన్ మీ, యు నెవర్ కమిట్ ఎ మిస్టేక్.
0: ఇతరులను నీవు ఏమాత్రం హింసించవు కదా.
1: యు విల్ నెవర్ హర్ట్ ఎనీబడీ.
0: ఇతరులను ఏమాత్రం బాధించవు కదా.
1: యు విల్ నెవర్ పుట్ ఎనీబడీ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: దైవం ప్రేమ స్వరూపం.
1: బికాజ్ గాడ్ ఇస్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎవరికి నీ హింస కలగదు.
1: Where there is love, there is no violence.
0: ఆ ప్రేమ లేని హృదయంలోనే ద్వేషం ప్రవేశిస్తుంది.
1: When there is no love, there is hatred.
0: ఈ ద్వేషం ప్రవేశించినప్పుడే ఈ దుర్మార్గమైన క్రియల్లో ప్రవేశిస్తుంది.
1: Where there is hatred, there will be wicked action.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అందరూ ఐకమత్యంగా అన్యోన్యతగా ప్రేమభావంతో పల ఏకాత్మ భావాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి.
1: Therefore, students develop the spirit of unity and cooperation and sense of oneness.
0: ఆ యూనిటీ అనేటువంటిది చేరినప్పుడే,
1: when once there is unity,
0: మన హృదయం ప్యూరిటీ గా ఉంటుంది.
1: And the heart symbolizes
0: ఈ యూనిటీ లేనప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంటుంది.
1: When there is no unity, that is empty, that position.
0: కాబట్టి తక్షణమే ఎనిమిటి వచ్చి ప్రవేశిస్తుంది.
1: There comes the enmity.
0: ఈ ఎనిమిటి ప్రవేశించక పూర్వమే,
1: బిఫోర్ ది ఎనిమిటీ స్టెప్స్ ఇన్,
0: డివినిటీలో మనం చేరిపోవాలి.
1: మర్జ్ ఇన్ ది డివినిటీ.
0: యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ.
1: యూనిటీ, ప్యూరిటీ అండ్ దెన్ ది డివినిటీ.
0: కానీ దురదృష్టవశాత్తు,
1: బట్ అన్ఫార్చునేట్లీ,
0: ఈనాడు నో యూనిటీ,
1: నో
0: ప్యూరిటీ,
1: నో
0: డివినిటీ,
1: నో డివినిటీ,
0: ఓన్లీ కమ్యూనిటీ, ఎనిమిటీ. ఈ రెండు మాత్రమే దేశంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: బట్ టుడే ఇన్ ద కంట్రీ నో ప్యూరిటీ, నో యూనిటీ, నో డివినిటీ,
0: ఎనిమిటీ,
1: ఎనిమిటీ.
0: ఎంత చెడ్డది చెప్పండి.
1: బ్యాడ్ ఇట్ ఈజ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, అందరికీ మనం నమస్కారం చేయాలి.
1: హూమ్ సో యో యు సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటింగ్ గాడ్.
0: కారణం అందరి యందు ఉన్నటువంటి దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్.
0: ఇలాంటి ఏకాత్మ భావం చేతనే మానవుడు ఎంతైనా కూడా దైవత్వాన్ని పొందవచ్చును.
1: విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ ఏకాత్మ భావాన్ని ఏనాడు మనం విస్మరిస్తామో అప్పుడే పశుపతిగా మారిపోతాం, పశువుగా మారిపోతాం.
1: ద డే వెన్ యూ ఫర్గెట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యూ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనము అనిమల్ నుంచినే వచ్చాం.
1: వీ హావ్ కమ్ ఇవాల్వ్.
0: ఇది మనం విమర్శపోకూడదు, ఫ్రంట్ పోవాలి.
1: వీ షుడ్ ప్రొసీడ్ అహెడ్, మార్చ్ ఫార్వర్డ్.
0: కనుకనే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం గడుపుకొని జగత్తును కంట ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ దిస్ వే.
0: ఈనాడు లోకంలో అనేక మంది ధనముకు బానిసలవుతున్నారు, అధికారానికి బానిసలవుతున్నారు, అహంకారానికి బానిసలవుతున్నారు, కీర్తి ప్రతిష్టలకు బానిసలవుతున్నారు. కానీ మన విద్యార్థులు దానికి కాదు బానిసలు కావాల్సింది, ఆదర్శానికి బానిసలు కావాలి.
1: టుడే ఇన్ ద వరల్డ్ మెనీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ, positions, authority, name and fame. But our students should be ideals. You should be ideal boys.
0: Ideal boys.
1: Ideal boys.
0: అదే మనం ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what we should call.
0: ఎలాంటి ఐడియల్?
1: What sort of ideal?
0: పవిత్రమైనటువంటివి.
1: Sacred ideals.
0: శక్తివంతమైనటువంటివి.
1: Powerful.
0: పరులకు అనుకూలం చేసేటువంటివి.
1: That renders
0: పరులకు ఆనందం కలిగించేటువంటివి.
1: That which makes others happy.
0: అది మన ఆదర్శము.
1: That's idealism.
0: ఉత్తమమైనటువంటి ఉద్దమూలం అతశాఖ, ఉత్తమమైనటువంటి ఆదర్శాన్ని అందించాలి.
1: The noble ideals you should cultivate.
0: ఆ ఒక్క పేరు తెచ్చుకుంటే చాలు.
1: If you get that good name,
0: తల్లిదండ్రులు ఆనందిస్తారు.
1: Parents will be happy.
0: సొసైటీ ఆనందిస్తుంది.
1: సొసైటీ విల్ బి హ్యాపీ.
0: సమాజంలో ఒక్క వ్యక్తి చక్కగా ఉంటే సొసైటీ కూడా చక్కగా అయిపోతుంది.
1: When one is perfect, the whole society would be perfect.
0: కనుకనే విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈ లేత వయస్సు నుండే నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తులను మీలో ప్రవేశపెట్టుకుని ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మీరు తయారు కావాలి.
1: రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్ కల్టివేట్ మోరల్ ఎథికల్ స్పిరిచువల్ వాల్యూస్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: అది అన్ని పురాణముల యొక్క సారం ఒక్కటే.
1: దట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది ఎపిక్స్.
0: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ రెండింటిని మనం దృష్టి అందించుకుంటే మనం ఏమాత్రం కూడా జగత్తునకు అన్ని సేవలు చేసిన వారం అయిపోతాం.
1: విత్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ ఎయిమ్,
0: కేవలం నీ ఇంటికి మాత్రమే నీవు చేసుకోవటం కాదు, జగత్తుకే నీవు ఒక ఆదర్శవంతమైన రూపాన్ని అందిస్తావు.
1: యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్, నాట్ మీ ఎర్లీ టు యువర్ హౌస్ ఆర్ ఫ్యామిలీ.
0: కనుక జగత్ అంతా కూడా దైవ స్వరూపంగా మనం భావించాలి.
1: సో కన్సిడర్ ది యూనివర్స్ అస్
0: ఆ దైవం యొక్క ప్రేమకు మనం పాత్రులయ్యేటువంటి యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి.
1: డిజర్వ్ గాడ్స్ లవ్ అండ్ నో ద
0: ప్రార్థన. అనగా కేవలము ఏ దైవమా నన్ను రక్షించు ఇది కాదు ప్రార్థన.
1: ప్రేయర్ ఇస్ నాట్ మీ
0: అఖండమైనటువంటి భగవత్ ప్రేమను అనుభవించాలి, అదే ప్రార్థన.
1: ఎంజాయ్ ది ఇన్ఫినిట్ గ్రేస్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఒక్కటి ఉంటే ఏ కొరత ఉండదు.
1: దాట్ దేర్ ఇస్ నో షార్టేజ్.
0: అదే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: దట్స్ వాట్ త్యాగరాజు సెడ్.
0: రామా
1: రామా
0: నీ అనుగ్రహ బలం ఒక్కటింటే నాకు ఈ నవగ్రహాలు ఏం చేస్తాయన్నాడు.
1: ఇఫ్ ఐ గాట్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ గ్రేస్ ఐ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై అదర్ ప్లానెట్.
0: ఎందుకోసం నాకు ఈ కన్నును ఇచ్చావని తులసిదాస్ కూడా చాలా బాధపడ్డాడు.
1: తులసిదాస్ ఆల్సో క్వశ్చన్ వై యూ హావ్ గివెన్ మీ.

0: స్వామి, నేను ఒక కేవలము అంగహీనుడను అన్నాడు.
1: స్వామి, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్. వాట్ ఫార్ ఆర్ ది ఐస్? వాట్ ఫార్ ఆర్ ది లుక్?
0: ఏమిటి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, సర్వము ఉన్నాయి, ఎందుకు అంగహీనుడు అంటున్నావు?
1: ఐ హావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. హౌ డు యు సే ఐ యామ్ హ్యాండిక్యాప్డ్?
0: అప్పుడు చెప్పాడు తులసిదాసు.
1: నేను తులసిదాస్.
0: చేతులు ఉన్నాయి,
1: ఐ హావ్ హ్యాండ్స్,
0: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, కాబట్టి ఇవి అంగహీనమే.
1: So I am not able to serve, therefore I am amputated.
0: చేతులు లేని వాడిని నేను.
1: I am amputated, I don't have.
0: కన్నులు ఉన్నాయి,
1: I have eyes,
0: కానీ నిన్ను చూడలేకపోతున్నాను,
1: but I am not.
0: కాబట్టి నేను గుడ్డివాడిని,
1: therefore I am blind.
0: చెవులు ఉన్నాయి,
1: I have ears,
0: కానీ నా చెవులు నీ యొక్క మేలుగానమును వినలేకపోతున్నాను.
1: I am not able to listen to melodious music.
0: అంగహీనుణ్ణి,
1: if I am dumb.
0: కాబట్టి నేను అంగహీనుణ్ణి స్వామి అన్నాడు.
1: Therefore I am handicapped, oh God.
0: ఈ విధంగా ప్రతి అంగమును కూడాను భగవత్ ఉపయోగార్థమై, భగవత్ యొక్క ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై సద్వినియోగం చేయాలి.
1: We have to make proper use of every limb, every organ of the body.
0: మానవత్వంలో ఉండినటువంటి గొప్ప విశిష్టత.
1: That is the greatest achievement in the human life.
0: ఉత్కృష్టత, సౌజన్యత, సౌశీల్యత ఇందులోనే ఉంటున్నాయి.
1: The noblest thing is this, the realization of the human life is this.
0: అందువల్లనే త్యాగరాజు కూడాను ఎంత ప్రేమతోనే పిలిచాడు, నా ఇంటికి రారా రామా.
1: Jagaraj also sang this song, inviting Rama.
0: Intinaga.
1: He prayed to Rama to
0: Rama
1: come to his house. He wanted him to come close to his house.
0: Sukumara neeke mrukkeda Rama intinaga.
1: Oh beautiful Lord, come home, come home.
0: Rara,

0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ది ప్యాంగ్స్ ఆఫ్ సఫరింగ్. ఐ కెనాట్ బేర్ సఫరింగ్.
1: దశరథ కుమారా నన్నేలు కోరా నేతాళలేరా.
0: ఓ రామ, ద సన్ ఆఫ్ కింగ్ దశరథ, యు ప్రొటెక్ట్ మీ, యు టేక్ కేర్
1: ఆఫ్ మీ.
0: హి ఇన్వైటెడ్ హిమ్ టు విజిట్ హిస్ హౌస్.
1: ఒకవైపు నిన్ను విడిచి నేను ఉండలేనని అంటున్నాడు, మరొక వైపున రారా ఓల్డ్ ఫ్రెండ్ మాదిరి సంభాషణ చేస్తున్నాడు, రారా రారా అని చెప్తున్నాడు.
0: ఆన్ వన్ హ్యాండ్
1: అనగా ఏమిటి? ఆధ్యాత్మిక మార్గం లోపల ఏకవచనమే తప్ప బహువచనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ యూ అడ్రస్ పీపుల్ ఇన్ సింగులర్ నంబర్.
1: నేను ప్లస్ నేను,
0: ఐ ప్లస్ ఐ,
1: మేము,
0: వీ,
1: వాడు ప్లస్ వాడు,
0: హీ ప్లస్ హీ,
1: వారు,
0: దే,
1: అంతా అక్కడ ఏకవచనమే వస్తా ఉంది.
0: యు ఫైండ్ ఓన్లీ సింగులర్ నంబర్ దే.
1: కనుకనే రారా మా ఇంటి దాకా.
0: సో అడ్రస్ హిమ్ సో.
1: ఈ భగవంతుని ఏకవచనంగానే అనుభవిస్తున్నాడు.
0: హి అడ్రస్ గాడ్ ఇన్ సింగులర్ నంబర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఓల్డ్ ఫ్రెండ్.
0: బికాస్ గాడ్ ఈజ్
1: పాతవాడిని రారా పోరా అని మనం సంభాషణ జరుపుతుంటాము.
0: దేర్ఫోర్ వి కన్వర్ట్
1: ఎవరైతే రండి పోండి దయచేయండి అని ఈ నూతనమైనటువంటి పదాలు ఉపయోగపెడుతుంటాం.
0: బట్ వి ఎక్స్టెండ్ ఆల్ కర్టెసీస్ టు ఎ న్యూ ఫ్రెండ్.
1: ఈ నూతన పదములు ఉపయోగపెట్టేంత వరకు వాడు కొత్తవాడే, నీవు కొత్తవాడే.
0: అంటిల్ దిస్ హాస్పిటాలిటీ అండ్ కర్టెసీ ఎక్స్టెండెడ్ యువర్ ఆల్పర్సన్.
1: పాతవాడు అనుకున్నప్పుడు ఫ్రీగా ఉండాలి.
0: If you consider him as your old friend,
1: Adi, the end of wisdom is freedom.
0: The end of wisdom,
1: the end of culture is perfection.
0: The end of culture is
1: the
0: perfection.
1: The end of knowledge is love.
0: The end of knowledge,
1: the end of
0: is
1: education
0: love.
1: Is character.
0: The end of education is character.
1: Adi, nijamainatuvanti friendship.
0: That is the true friendship.
1: కనుకనే భగవంతుణ్ణి సొంతవాణిగా నీవు అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ గాడ్ యాజ్ యువర్.
1: భగవంతుడు పాతవాడు కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ న్యూ.
1: నీవు పాతవాడు కాదు.
0: యు ఆర్ నాట్ న్యూ ఎనీవే.
1: ఇంకా నీవు అప్పటికప్పటికే మీరు పూర్తి ఒక్కరే.
0: యు ఆర్ వన్.
1: రెండు లేనే లేవు. పాత కృత.
0: దెర్ ఆర్ నో టూ, న్యూ అండ్ ఓల్డ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్ గాడ్.
1: ఒక్కడే.
0: ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి, బహుధా వదంతి. Crores, millions, millions, millions, and apadikini, vakkate.
0: God is one, there may be millions and millions of beings.
1: Mathematics lo, number one, ikkada.
0: In mathematics, number,
1: number
0: one there.
1: Number nine, ikkada.
0: Nine over there.
1: Ye number peddadi ani evarine pillalu adigina apadikini, chaduvurani vaadu kudunu, tommido number peddadi antadu.
0: If you ask which number is big, even illiterate would say number nine is big.
1: Kaadu kaadu, vakkate peddadi.
0: No, one is a big
1: one
0: number.
1: Plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus one plus. Nine.
0: So if you go on adding 1 plus 1 plus
1: 1
0: plus
1: 9 ledu.
0: Without 1 there's no 9.
1: One is hero.
0: One is hero.
1: World is zero.
0: World is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: Hero becomes zero if he forgets God.
1: Kanukane daivanni marchinappudu manam hero kudanu zero aipothamu. Mathematics lo number 1 ikkada.
0: In mathematics, number,
1: number
0: one there.
1: Number 9, ikkada.
0: 9 over there.
1: Ye number peddadi ani evarine pillalu adiginappudiki chaduvurani vaadu kudunu tommido number.

0: సో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్ అన్నారు.
1: హీరో బికమ్ జీరో ఇఫ్ హీ ఫర్గెట్స్ గాడ్.
0: కనుకనే దైవాన్ని మర్చినప్పుడు మనం హీరో కూడా జీరో అయిపోతాం.
1: సో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ ఈవెన్ ఏ హీరో బికమ్స్ ఏ జీరో.
0: కనుక మనం ఎప్పుడు కూడా హీరోస్ హీరోస్ హీరోస్ గా తయారు కావాలి.
1: సో వీ షుడ్ బి హీరోస్ ఆల్ ద టైమ్.
0: కనుకనే ప్రేమ చేత ఈ హీరో తత్వాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రిమైనింగ్ ఏ హీరో.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచమునందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములు.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: ఆల్ ద లివింగ్ క్రీచర్స్ విత్ ఆల్ ద సెన్సెస్ ఆర్ ద వెరీ రిఫ్లెక్షన్స్ ఆఫ్ బ్యూటీ.
0: కారణం సర్వభూతములయందు, సర్వ ప్రాణులయందు, సర్వజీవులయందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is, in all creatures, in all living beings, we find the same principle of divinity, Sachidananda being present over there.
0: Kani, prati manamuni yendukudanu, satyam sivam sundaram, ee moodu kudanu undinappatikini, manavudu tana yokka satyanni, tana yokka sivatvanni, తన యొక్క సుందరాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దీస్ త్రీ ఎటర్నల్ ప్రిన్సిపల్స్ ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ ఆర్ ప్రెసెంట్ ఓవర్ దేర్. మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో హిజ్ ఓన్ బ్యూటీ.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్నే చెప్పాడు. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: ద సేమ్ థింగ్ ఈజ్ స్టేటెడ్ బై ప్లేటో, ఎ డిసైపుల్ ఆఫ్ అరిస్టాటల్, దట్ ది ఎంటైర్ బేసిస్, ఫౌండేషన్ ఫర్ దిస్ యూనివర్స్ ఆర్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: Satyam trikala bhajyam.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyatvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga, goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni, ఈ సత్యమైనటువంటి తత్వాన్ని, ఈ పవిత్రమైనటువంటి తత్వాన్ని ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సీక్రెట్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హీ గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్, గీత, రామాయణ, ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: Vedasha puranamulu kudanu patistunnadu.
1: He reads all epics and all sacred
0: brahma sutramu bhagavad gitanu kudanu aaradham chestunnadu.
1: He worships brahma sutra and bhagavad gita.
0: Manninu kevalamu palachari majjiga vantive.
1: That's all diluted buttermilk.
0: Aiti,
1: however,
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం, ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యూ లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్, but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ గ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కాని ప్రచారం ప్రధానం కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ప్రీతి కలుగబోదు పిసినిగొట్టు.
1: ఇట్ ఈస్ ది డాగ్ దట్ లిక్స్ వాటర్ దో దేర్ ఇస్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఓవర్ దేర్ ఇట్ లిక్స్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ఎ గ్రీడీ మ్యాన్.
0: ఈనాటి మానవునకు సమస్త సౌభాగ్యములు ఉంటున్నవి.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti?
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattvam praveshinchinappudu ivi inni undi kudanu taanu panikiranatunte vaade avutadu.
1: When one is greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగంలోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వి ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: ilanti manava jeevitamunu ee naadu manava jeevitamunu pilivochuna leka pasuttam ani cheppavochuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: daachukuneetvanti yokka doshattamu abhiruddhi parchukuneetvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: దాచుకునేటువంటి మూర్ఖత్వము, దోచుకునేటువంటి ఒక క్రూరత్వము మనుల యందు మితిమీరిపోయేది.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: కనుకనే ఎన్ని సాధనలు చేసినప్పటికీని, ఎన్ని జపములు చేసినప్పటికీని, ఎన్ని పూజలు సలిపినప్పటికీని ఇవన్నీ కూడా కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోర్చుకుంటున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును,
1: and he loses his all his
0: tana kungala gauravam daddam seyunu,
1: all his respect would be burned.
0: Tana varala kedaseyunu,
1: and he will be separated from his
0: lobham valna sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as in
0: ee lobhattam anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: ye okka danikaina kudanu tyagam aneetundi manavuni endu aavirbhavinchadu.
1: There's no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayam nundu bharatiya sampradayam nundu nakarmana na prajaya dhanena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you will attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: సో లాంగ్ హీ హస్ గాట్ వెల్త్ విత్ హిమ్, మనీ విత్ హిమ్, హీ విల్ డిసోబే ఈవెన్ గాడ్.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటి ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఈ లేత వయస్సునందు
0: at this tender age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలను చదువుతున్నారు,
0: at this tender age you struggle,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం. అంత అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది ఏ? దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనమేమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్ట కడపటికి ఒట్టి చేతుల్తోనే వెళ్ళవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed. మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: లేక ప్రాయమందో
0: the daughter, adolescence or youth,
1: ముదిమియందో లేక ముసలియందో,
0: or old age or prime of youth,
1: purano adavino,
0: either in the city or in the forest,
1: udaka madhyambuno,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu, buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలగరే కర్మోన్నతిని పొందరే వారేది.
0: డోంట్ యూ సీ ద సేయింగ్, కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్, వాట్ హ్యాపెన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be returned.
1: మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: జస్ట్ యాజ్ వీ హావ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, యూ మస్ట్ గివ్ అప్ సమ్ డే.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నామో అదే విధంగా దీన్ని కూడా విసర్జించవలసింది.
0: జస్ట్ యాజ్ యూ టేక్ ఫుడ్ అండ్ ఆల్సో ఇవాక్యుయేట్ ది యూస్లెస్ స్టఫ్,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: యూ హావ్ టు ఎర్న్ మనీ బట్ యూ మస్ట్ సాక్రిఫైస్.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యు కెనాట్ అమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవాల్సినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ అండ్ అమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ అ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అదే మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavalsinta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaina kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసిందంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఇన్ విలేజెస్ దిస్ టు నెసెసర్లీ గో అండ్ విజిట్ దెమ్ ద బ్రీవ్డ్ ఫ్యామిలీ.
1: 10 మైళ్ళ దూరం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ 10 మైల్స్ లాంగ్.
1: బస్సు ఎక్కితే ఏ 5 రూపాయలు ఖర్చు అవుతుందని నడుచుకుని పోవటానికి ప్రయత్నించాడు పెద్దన్న.
0: The elder brother thought if he were to travel by bus, he may have to spend 5 rupees.
1: తెల్లవారు జామన్నే లేచాడు, ఏదో 2 గుడ్డలు ఒక బ్యాగులో పెట్టుకున్నాడు.
0: ఎర్లీ మార్నింగ్ హీ గాట్ అప్ ప్యాక్ 2 pairs ఆఫ్ హిస్
1: క్లోథింగ్. తమ్ముడికి చెప్పాడు,
0: హి టోల్డ్ హిస్ యంగర్ బ్రదర్,
1: ఒక చిన్న దీపమును అంటించరా, ఆయిల్ బత్తి అంటించమని చెప్పాడు.
0: హీ సెడ్ లైట్ ఎ స్మాల్ ల్యాంప్, ది ఆయిల్ ల్యాంప్.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగులో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హీ ప్యాక్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా, తక్షణమే ఆ దీపం మారిపేశాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక 1/2 గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: ది ఎల్డర్ బ్రదర్ రిటర్న్ ఇన్ 1/2 hour's టైం.
1: దీంట్లో 3 మైళ్ళు నడిచిపోయాడు.
0: He walked on the way 3 miles.
1: And he
0: returned all the 3 miles.
1: 6 miles అయిపోయింది.
0: 6 miles total.
1: తలుపు తట్టాడు.
0: He tapped the door.
1: ఎవరు తలుపు తట్టేది అన్నాడు చిన్న తమ్ముడు.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: నేను అన్నంరా అన్నాడు.
0: I'm your elder brother.
1: ఎందుకు వచ్చావు అన్నాడు.
0: Why have you come?
1: నేను పోయే సమయం లోపల దీపము ఆరిపోయమని చెప్పలేదు, అందువల్ల దీపం వెలుగున వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: While leaving the house, I forgot to tell you that you have to put off the lamp. Therefore, I returned to remind you that.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు.
0: Younger brother said,
1: Brother, నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్ళిన తక్షణమే నేను ఈ దీపం మార్పేశాను.
0: Am I not that intelligent? I had immediately put off the lamp the moment you
1: left. కాని నీవు 3 మైళ్ళు వెళ్ళి 3 మైళ్ళు వచ్చేసావు, ఈ 6 మైళ్ళు లోపల నీవు నడిచేటప్పటికి చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నీవు నిశ్చుకోలేదా?
0: But brother, no, you walk 3 miles long and return 3 miles. Just imagine the wear and tear effect of your slippers.
1: Slippers ante enta arigipoyinayo annadu.
0: Slippers must have been worn out.
1: Appudu anna cheptunnadu.
0: Then brother said,
1: Brother, nen telivu takku kadra.
0: He said, oh brother, I am not a fool.
1: Ee cheppulanta kodina moota katti chenkalo pettukunnaru.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ఈ విధమైనటువంటి లోబత్తం ఉంటే ఈ చెప్పులు ఎందుకు?
0: దిస్ ఈజ్ ది మైజర్లీనెస్, వై డస్ హీ
1: తాను సుఖపడినటువంటి యొక్క ఈ ధనధాన్యం ఎందుకు?
0: ఇఫ్ ది మనీ డజంట్ మేక్ యూ హ్యాపీ, వై డు యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ?
1: ఎవరికైనా సుఖాన్ని అందించాలి,
0: అట్లీస్ట్ మేక్ అదర్స్ హ్యాపీ.
1: తానైనా సుఖపడాలి,
0: అట్లీస్ట్ యూ షుడ్ బి హ్యాపీ.
1: ఈ రెండూ లేనటువంటి యొక్క సుఖం ఏం ప్రయోజనము?
0: విత్ నైదర్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ మనీ?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: You should study not for the job's sake.
1: Mana samajam lopala, mana village lopala, mana gramam lopala ee chaduvunu samajam yokka sadviniyoganiki upayoginchali.
0: You should make use of your learning for the welfare of your village and society.
1: Samajam yokka samcheemani kosamani mee chaduvunu upayogapettali.
0: You should make use of your studies for the progress and welfare of the society.
1: Kevalamu chadivi degreelu teeskunnanta maatrame prayojanam ledhu.
0: It's useless if you just limit yourself by getting a degree.
1: ఇది కేవలం డిగ్రీ అనేటువంటిది బిచ్చా పాత్ర.
0: Degree is a sort of begging bowl.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బిగ్ చేస్తున్నాం.
0: With this degree, which is a begging bowl, you go step by step, visit every office.
1: మన పాదముల పైన మనం నిలుచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: You should be able to stand on yourself, self-reliant. You should be self-reliant.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: You should serve your village in the way that's required, needed.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావాల్సినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: We should grow the vegetables in our villages.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: We should also see that there's proper drainage, cleanliness maintained over there.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: There are many poor people in our village.
1: వాళ్ళకి పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: We should also tell them.
1: రోగములు రానివ్వకుండా చూసుకోవాలి.
0: And we should see that, tell them that they should not be afflicted by any disease.
1: చిన్న పిల్లలకంతా కూడా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: We should teach them all that we have learned.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: This is the real help to others.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యు షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: టుడే ద మూమెంట్ వీ రిసీవ్ హై డిగ్రీ
1: ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో పోయి బుక్ చేస్తాం మన రిజిస్టర్.
0: వీ రిజిస్టర్ అవర్ సెల్స్ దేర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
1: కానీ అది కొంత ఎక్కువైపోతే విదేశాలకు అప్లై చేస్తాం.
0: ఫర్దర్ వీ ఆల్సో అప్లై టు ఫైండ్ జాబ్స్ ఎల్సెవేర్ అబ్రాడ్.
1: చదువుల యొక్క లక్షణమే కాదు.
0: దిస్ ఇస్ నో ట్రూ.
1: మన గ్రామాన్ని మనం పోషించాలి.
0: వీ షుడ్ సర్వ్ అవర్ విలేజ్.
1: నీవు పుట్టిండేది నీ గ్రామంలో.
0: యు ఆర్ బోర్న్ ఇన్ దిస్
1: విలేజ్. పెరిగినది నీ గ్రామంలో.
0: యు హావ్ గ్రోన్ ఇన్
1: దిస్ విలేజ్. చదివినది నీ గ్రామంలో.
0: యు హావ్ స్టడీడ్ హియర్.
1: సర్వము ఈ గ్రామమే నీకు అందించింది ఈ శక్తులను.
0: ఇట్ ఇస్ ద విలేజ్ దట్ గేవ్ యు ఆల్ దిస్ అబిలిటీస్.
1: కనుక నీవు చదివిన సమస్త శక్తులు కూడాను నీ యొక్క సొసైటీని నీకు అందించింది.
0: Therefore, through society, you got all your capacity.
1: కనుక నీకు సొసైటీకి నీవు కృతజ్ఞతలు అందించనక్కర్లేదా?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమస్త సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వీ గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: అండ్ వీ
1: సొసైటీకి తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గోన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: బట్ హౌ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: అందరూ అన్నదమ్ములే.
0: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహనభావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ వీ షుడ్ లివ్ టుగెదర్ ఇన్ బ్రదర్హుడ్ ఇన్ కోఆపరేషన్.
1: ఐక్యమత్యం చాలా అవసరము.
0: యూనిటీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: దాని ప్రాక్టికల్ దాని అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఇస్ ప్రాక్టీస్ యూనిటీ ఇస్ ద పాత్ టు
1: ప్రోగ్రెస్. ఐకమత్యం ఐకమత్యం అని హలో హలో హలో అని పోవటం కాదు.
0: దిస్ యూనిటీ ఇస్ నాట్ కన్ఫైన్ టు సేయింగ్ హలో.
1: కలిసి పని చేయాలి.
0: వీ షుడ్ వర్క్ టుగెదర్.
1: కలిసి మెరిగితే కలిసి పుణ్యం అన్నారు.
0: అండ్ ఇఫ్ వీ వర్క్ టుగెదర్ వీల్ ఎర్న్ మెరిట్.
1: కనుక విద్యార్థులు ఈనాడు విశాల భావం రావాలి.
0: స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండ్.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ వైడెన్ అవర్ హార్ట్.
1: ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: వేర్ ఇస్ దిస్ బాడీ?
1: కానీ
0: ఎడమ బాడీ
1: హృదయం. హృదయం కాదు అది, గుండెకాయ.
0: ఇట్ ఈస్ ఎ సింపుల్ ఫిజికల్ హార్ట్ వాట్ యు సే దట్.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: ఫిజికల్ హార్ట్ ఇస్ ద మెయిన్ స్విచ్ టు అవర్ బాడీ.
1: అది స్విచ్ బోర్డు.
0: ఇట్ ఇస్ ఎ స్విచ్ బోర్డ్.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ హార్ట్.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: ఇట్ హాస్ నో లిమిట్. ఇట్ హాస్ నో బౌండరీ.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: దిస్ హృదయ హార్ట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: కనుక సర్వత పాణిపాదం తత్సర్వతో శిరోముఖం.
0: Therefore, it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడ వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore, all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం చేత ఐకమత్యంతో మన జీవితాన్ని సాధించాలి.
0: విత్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యూ షుడ్ అచీవ్ యూనిటీ.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: దిస్ స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎ లివింగ్.
1: చదువు సంస్కారం కోసం.
0: యూ స్టడీ సో యాజ్ టు గెట్ కల్చర్.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే మన పొట్టపూటిది మనం జరుగుతూనే ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్.
1: ప్రార్థన చేస్తున్నారు ధర్మో రక్షతి రక్షిత.
0: యు ఆల్ ప్రే ఇఫ్ యూ ప్రొటెక్ట్
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ, ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ టర్న్.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: సో వీ హావ్ టు సీ దట్ ద సొసైటీ కండక్ట్స్ ఇన్ ద ఫాదర్ ఆఫ్ ధర్మ.
1: మనం ధర్మాన్ని నడిపిస్తుంటే టౌన్ అంతా బాగవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ద హోల్ టౌన్ విల్ డెవలప్.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: ఐదర్ కల్చర్ ఆఫ్ భారత్ ఆర్ ఫారెన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ నోటీస్డ్ మోర్ ఇన్ విలేజెస్.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టులు తయారైపోయినాయి.
0: ఇన్ టౌన్షిప్ అండ్ క్రో
1: బ్యాంక్స్ తయారైపోయినాయి.
0: బ్యాంక్స్ ఆర్ దేర్.
1: యూనివర్సిటీస్ తయారైపోయినాయి.
0: యూనివర్సిటీస్
1: ఇంకా ఎన్నెన్నో ఇవన్నీ తయారైపోయినాయి.
0: సో మెనీ ఆర్ దేర్.
1: ఇన్ని ఉండినటువంటి యొక్క ఆ పట్టణాల్లో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు, అనాచారాలు ఇంత అంతని కాదు.
0: యు ఫైండ్ లాట్ ఆఫ్ ఇన్జస్టిస్, హారర్ అండ్ టెర్రర్ ఇన్ సిటీస్.
1: కానీ పల్లెల్లోనే కొంచెం నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: ద ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఆర్ మోర్ ఇన్ విలేజెస్.
1: కనుక ఇంకా పల్లెలు ఎందుకు కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్ ఇన్
1: అడవుల్లో ఏ సంబంధము లేనటువంటి వారు ఉంటారు.
0: దేర్ ఆర్ పీపుల్ ద ట్రైబల్స్.
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in town.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: They only follow our culture and protect it.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do having been educated?
1: మన కల్చర్ అంతా కాల్చి వేస్తున్నాము.
0: We are burning our culture.
1: మన నీతి నిజాయితీనంతా మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: morality. మంటగడుతున్నాము.
0: We are burning the human quality.
1: What
0: is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములైపోయింది.
0: Man is born lakhs and lakhs of years
1: ago. మానవత్వం ఇంకా మానవుడి నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం.
0: When do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో.
0: We passed through so many
1: lives. ఎన్ని జన్మలు రాబోతుందో.
0: How many more in store?
1: మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man, the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయబెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmika.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చెత్త చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: people. మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human quality.
1: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: Today there is hatred between
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: There is hatred among
1: villages. రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: Among provinces there is enmity.
1: ద్వేషం లేకుండా ఎట్ట పోతుంది?
0: Well, don't you get expect the same thing
1: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: There are so many conflicts and infighting in villages and provinces.
1: మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్ట మొట్ట నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: We got all conflicts at home.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యు సే దట్ అదర్స్
1: హూ ఆర్ యు
0: రెస్పాన్సిబుల్?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యు హావ్? వాట్ పవర్ యు హావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని నీవు పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరూ కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఇస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: But everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి ధనము?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with it?
1: ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలు ఏమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain education activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అపోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్ మే లీడ్ యూ టు ఇంప్రిజన్మెంట్ యెట్
1: లేక నీ కంఠం కోస్తామని అంటారు కంఠం కోసుకోను సత్యాన్ని వదలను
0: ఎ మూమెంట్ వెన్ యూర్ అబౌట్ టు బి బిహెడెడ్ బి రెడీ టు స్పీక్
1: హరిశ్చంద్రుని ఆధారంగా తీసుకోండి
0: టేక్ హరిశ్చంద్ర యాస్ అన్ ఎగ్జాంపుల్
1: ఎన్ని విధమైనటువంటి కష్టంలో వచ్చినప్పటికీ తనకు దైవమని సత్యాన్ని నిలుపుకుంటూ వచ్చాడు
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ హి హాడ్
1: సత్యమే సర్వమును రక్షించి కోల్పోయినటువంటి తన రాజ్యాన్ని కూడా తనకు అందించి
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ హి స్పోక్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ ప్రొటెక్టెడ్ హిమ్ అండ్ హి గాట్ ఆల్ దట్ హి లాస్ట్
1: ఈ సత్యమునకు ఎరువు ఏమిటి
0: వాట్ ఈస్ ద మెన్యూర్ దట్ యు ఆఫర్ టు ట్రూత్
1: అదే ప్రేమ
0: లవ్ ఈస్ ద మెన్యూర్
1: కనుకనే ప్రేమను మనం పెంచుకోవాలి
0: సో హావ్ టు డెవలప్ లవ్
1: ఈ ప్రేమను ఒక పరిమితంగా తీసుకోకూడదు
0: యు షుడ్ నాట్ టేక్ ఇట్ అండర్ లిమిట్
1: నా ఫ్యామిలీ అంతవరకు పరిమితం కాకూడదు
0: ఇట్ షుడ్ నాట్ బి లిమిటెడ్ టు ఐ అండ్
1: నేను నా ఫ్యామిలీ రెండే అనుకుంటే అరణ్యములో వైకుతో
0: ఇఫ్ యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ఐ అండ్ మైండ్
1: నువ్వు ఊర్లో ఎందుకు ఉండాలి
0: దెన్ వై షుడ్ యు బి హియర్
1: ఈ సొసైటీలో ఎందుకు ఉండాలి
0: వై షుడ్ బి ఇన్ సొసైటీ
1: సొసైటీలో ఉన్నందుకు సొసైటీని యొక్క క్షేమాన్ని కూడా కోరాలి
0: Being in the society, desire the welfare of the
1: society. ఉంటుంది నేను నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ అంటే ఏమి నువ్వెంత ఒక ప్రత్యేకమైనటువంటి అంటుజబ్బు వచ్చినటువంటి వాడిగా అయిపోతావు
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకనే అందరితోనూ కూడాలి
0: You should be in with others.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి
0: You should develop unity.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ
1: బ్యాడ్ డిసీజ్
0: ఇస్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్ బిగ్ డిసీజ్
1: అందరూ ఉండాలి
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు
0: ద అదర్స్ ఆల్సో సేమ్
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు
0: ద ఫీలింగ్స్ ఆర్
1: సేమ్ ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో హస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్స్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: మీరే భావి భారతోద్ధారకులు
0: యూ ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
0: యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్
1: లీడర్స్ కనుకనే మీరు సత్యమైనటువంటి తీసుకోండి
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ది రాంగ్ వే
1: ఎట్లా ఉంది తెలుసినా
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికీ అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్
1: ఈనాటి కలి ప్రభావం
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి
1: కాదు అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరూ లేరు
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ
1: ఈ భయానికి ఉదిపోయి హరిశ్చంద్ర అంతా పారిపోయారు కొండలకు
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్
1: సత్యమే పరిగెత్తిపోయింది
0: ఇన్ఫాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే
1: అంతా అసత్యమే
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్
1: ధర్మమే పరిగెత్తిపోయింది
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్
1: కానీ ఉన్నదంతా అధర్మమే
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: దీన్ని మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి
0: వీ హావ్ టు ప్యూరిఫై
1: ఎట్ల చేయాలి
0: హౌ
1: మనం ఆచరించాలి
0: వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే నోటితో చెప్పడం కాదు
0: ఇస్ నాట్ ఎనఫ్ బై సింప్లీ
1: సేయింగ్ ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి
0: వీ హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే
1: హృదయంలో ఉన్నది మాటతో మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే వాట్ వి సే వి షుడ్
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్
1: ఈ సత్య ధర్మంలోనే మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు మీరు విషయార్థులైపోతారు
0: ఇఫ్ వి డోంట్ ఫాలో దీస్ టూ వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్ బట్ వి ఆర్ విషయార్థిస్ ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్
1: జ్ఞానమనంతం బ్రహ్మా

0: ఒక చిన్న విషయము, మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తూ, కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: In the institute, lo, శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనం కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: అలాంటి వారికి
1: నేను
0: ప్రాధాన్యత ఇస్తుంటాను. అలాంటి వారికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
1: We give importance to those people having love.
0: మీరు కూడా విన్నారు.
1: You heard.
0: Second boy సంస్కృతంలో మాట్లాడాడు.
1: The second boy spoke in Sanskrit.
0: కానీ ఆ బాయ్ అబ్బాయికి వేరొక ఆధారం లేదు.
1: Yes, none to support him.
0: తల్లిదండ్రుల యొక్క ఇది లేదు.
1: He lost his parents.
0: Grandparents, అవ్వ తాత ఇద్దరు పోషిస్తూ ఉన్నారు.
1: He is taken care of by his grandparents, grandmother,
0: grandfather. He has been taught and taught and taught. That child has been taught in the Sanskrit language. How much of a pain is there?
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit. Yes, for God
0: ఆనందాన్ని పెంచి
1: తల్లిదండ్రులు
0: లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిదే సాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చూస్తున్నారు.
1: అవుట్ సైడ్ యూ నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహానరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: be. శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalikanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship
0: fees kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani.
1: Not even single naya paisa is collected in any name, in any form. No tuition fee, no examination fee, no laboratory fee whatsoever.
0: Alanti deenikinda ee vidyanu pillaliki cheppinappudu vaadu enta unnatamainatundi aadarshavantamaina vidyarthulu kavali.
1: You should be naturally ideal.
0: Ilanti ideal boys ga tayar kavali.
1: You should be ideal boys.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి, నాయన నువ్వు బిచ్చం ఎత్తకూడదు, నీకేమి గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him. Talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry
0: Jesus out his living.
1: Jesus served two fishes to a hungry person. How is it possible to serve fish
0: every day?
1: Then he purchased a net and presented to this
0: poor man. With
1: this net, carry out your
0: living. Our
1: students should do like
0: that. జీవనోపాధి కూడా మనం తగినటువంటి అధికారాన్ని అందించాలి.
1: We should help others so as to carry out their living.
0: వాళ్ళందరూ మన బ్రదర్స్.
1: All the rest are our brothers.
0: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
1: All belong to one institute.
0: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: All members of this institute are brothers and sisters.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
1: You should develop that.
0: ఆ ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
1: You should have that affection.
0: హృదయాన్ని కూడాను విశాలం చేసుకోవాలి.
1: We should broaden our hearts, widen our feelings.
0: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
1: That's what our students should learn today.
0: అహంకారానికి కానీ,
1: either for ego,
0: ఆడంబరాలకు కానీ,
1: or show,
0: ఏ మాత్రం అవకాశం.
1: We should never give scope to
0: them. అమిత ప్రేమకు మనము అవకాశం ఇవ్వాలి.
1: We should have more and more of
0: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
1: We should be ideals in society.
0: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
1: Then such students will progress and improve.
0: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాళ్ళే. ఒక బజార్లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
1: There is one person who just
0: sells newspapers. మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
1: There is another person, cobbler, who polishes the shoe.
0: ఆ బూట్స్కు పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
1: As he polishes the shoe, as he returns them, he used to say, God bless you.
0: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
1: Another person used to write addresses on
0: envelopes. అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు ఫీలింగ్.
1: ఫీలింగ్
0: అలాంటివి ఇచ్చే నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
1: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్.
0: మంచి హృదయం కలిగినటువంటి వాడు,
1: గుడ్ హార్టెడ్,
0: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ పాలిష్
0: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
1: ద వన్ హూ
0: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
1: Because of faith and devotion he rose to the position of prime minister there in Great Britain.
0: ఎంతటి ఉన్నత స్థాయి
1: పొజిషన్ ఇట్ ఈస్.
0: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
1: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: కాదు,
1: ఇట్స్ నాట్ ద ఎడ్యుకేషన్.
0: మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుండాలి చెప్పి.
1: వాట్ ఇస్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్?
0: చర్చిల్, మీకు అందరికి తెలుసును,
1: యు నో చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ చర్చిల్.
0: ఆయన ఏ విద్యను చదవలేదు,
1: హి డిడ్ స్టడీ.
0: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
1: హి జాయిన్డ్ మిలిటరీ బట్ హి హస్
0: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
1: హి ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
0: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
1: హిస్ సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
0: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
1: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: విద్యయోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
1: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
0: Vinayam chala goppadi.
1: This humility is
0: vinayame vidyarthiki goppa kiritamu.
1: It is the humility which is the crown.
0: Kanuka ilanti pillalu evaraina mee class lopunno mee roommate gaanu untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
1: If you find such students,
0: వాళ్ళకి ఎప్పుడో మర్చిపోయినటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వకండి.
1: See that they will not feel sad any longer.
0: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
1: Make them happy so that they would forget all the sad
0: events. ఇప్పుడు అబ్బాయి మెడలో చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
1: Because Bhagavan presented him a golden chain now.
0: అలాంటి మీరు చూపించాలి, దానికోసమే నేను చేస్తున్నాను.
1: Bhagavan does all these things to set an ideal example to everybody.
0: తలచటము, చెప్పటము, చేయటము, ఈ మూడింటిని ఏకత్వంతో చేస్తాను.
1: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్.
0: కనుకనే నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
1: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
0: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
1: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
0: పశువులుగా బ్రతకకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్,
0: రాక్షసులుగా బ్రతకండి.
1: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్,
0: కాఠిన్యమైనటువంటి హృదయాన్ని పెంచుకోకండి.
1: స్టోన్ హార్ట్,
0: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
1: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో,

సాయిరామ్. డియర్ లిస్నర్స్, భగవాన్ బాబా ఆఫ్టెన్ రిమైండెడ్ అస్ అబౌట్ ద గ్లోరియస్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ భారత్. సాడ్లీ, విత్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్, వెస్టర్న్ కల్చర్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అండ్ ఇండియాస్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఇస్ ఫర్గాటన్. లెట్ అస్ నౌ లిసన్ టు ఎక్సర్ట్స్ ఫ్రమ్ అ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 18th ఆఫ్ ఫిబ్రవరి 2004 on the occasion of Mahashivaratri at Prashanthi Nilayam.

ఇంచిన మహనీయులను గన్న మాతృభూమి ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి

0: నమంది భరత మాత సత్య భాగ్యంబు కాపాడ బాధ్యతంతయుమీదే భారతీయులార బాధ్యతంతయుమీదే భారతీయులార.
1: దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ which happens to be the birthplace for many of the saints and seers and the noble souls who are highly reputed continental world over. This is the place, this is the country that has driven out all the foreigners and could achieve freedom in the freedom struggle. And this is the divine land that has got expertise in science, literature, and technology. Is also land of all fine arts. Having been born here in this land, it is the responsibility and the bounden duty of all Bharatiyas to uphold and to maintain the pristine glory of this country.
0: Prema Swarupulara,
1: embodiments of love.
0: Bharatiya Sanskriti Vannanaku Alavikanatundi.
1: The culture of Bharat is beyond all narration and description.
0: Bharata Deshamanandu ఉద్భవించిన యావత్ ప్రపంచమంతా ఇది ఒక భారతీయుడనే కాదు సర్వ మతముల వారి కూడాను సాంప్రదాయమైనటువంటిది.
1: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అలోన్, ఇట్ ఇస్ ఈక్వల్లీ అప్లికబుల్ టు ఎంటైర్ హ్యుమానిటీ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ప్రతి మాసమందు కూడాను ఒక్కొక్క ప్రశ్న కలిపి ఈ యొక్క భారతీయ సంస్కృతిని ప్రచారం చేస్తూ వచ్చాడు శంకరుల వారు.
1: ఆదిశంకర ప్రాపగేటెడ్ ది కల్చర్ ఆఫ్ భారత్ త్రూ హిస్ టీచింగ్స్ ఆల్ ది టైమ్ ఎవ్రీ మంత్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదోత్పత్తి ప్రాచీన భారత సంస్కృతి యొక్క ప్రధాన కర్మలు.
1: ది నేమ్స్ ఆఫ్ ఆల్ దిస్ ఇయర్స్ సింబలైజ్ ద సీక్రెట్ యాక్షన్స్ అండర్టేకన్ ఇన్ డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: ఇందులో 15 పదములు ఉండినప్పటికీ ఈ భారతీయులు తమ శ్రద్ధను సన్నగింపజేసుకుని సర్వ పదములు కూడాను పిడుస్తూ వచ్చారు.
1: ద హోల్ థింగ్ ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ 15 లెటర్స్. పీపుల్ హ్యావ్ గాట్ కంట్రాక్టెడ్ ఇట్ రిడ్యూస్డ్ ఇట్ దేర్ఫోర్ దే కుడ్ నాట్ బి బెనిఫిటెడ్ ఇన్ ఫుల్.
0: 15 పదములలో 14 పదముల వరకు కూడాను ప్రబోధించారు, కానీ 15 దాని దగ్గరికి వచ్చేటప్పటికి స్తంభించిపోయారు.
1: Everything is explained in detail up to the 14 words. The 15th has not been explained in depth.
0: Punyamalaku moolastambham cheekatiki mooladharam ainaatundi padamule rendu kudanu visarjistu vacharu.
1: They have given up the words that stand for the darkness.
0: ప్రజోత్పత్తి అనే పదం.
1: The word is ప్రజోత్పత్తి.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి దానిని ప్రధానమైనటువంటి దృష్టి అందించుకొని శంకరాచార్యుల వారు ఈ 15ని బోధిస్తూ వచ్చారు.
1: కీపింగ్ దిస్ ప్రజోత్పత్తి ఇన్ ద మెయిన్ వ్యూ, శంకరాచార్య ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద 15 ఆస్పెక్ట్స్ దట్ హీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈ ప్రజోత్పత్తి అనేటువంటి పదము భౌతికంగా మానవులకు ఇది ఆధారమైనటువంటిది.
1: దిస్ ప్రజోత్పత్తి ఇస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫిజికల్లీ స్పీకింగ్ ఫర్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్.
0: ఈ ప్రజోత్పత్తిలో ఉన్నటువంటి యొక్క సారము ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అనేటువంటి ఒక దీంట్లో నిలిచిపోయినది.
1: ది ఎసెన్స్ ఆఫ్ ప్రజోత్పత్తి ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మీడియా విచ్ హాస్ ఎ నేమ్ ఫర్ ఇట్ సెల్ఫ్ లైక్ ప్రభవ విభవ అండ్ సో ఆన్.
0: ఈ విధమైనటువంటి అన్నిటికీ ఆధారమైనటువంటి అన్నిటికీ శక్తి విచూరమైనటువంటి ప్రథమ సోపానమైనటువంటి యొక్క అంగమును వదలి ఎన్ని పదములు చెప్పుకుంటే గాని వచ్చిన ఫలితం ఏమిటి?
1: ఫర్గెటింగ్ దిస్ బేసిక్ ఫౌండేషన్ లీవింగ్ ది ఫస్ట్ రంగ్ ఇన్ ద లాడర్ వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ లెర్నింగ్ ది రిమైనింగ్.
0: ఇట్టి మూలాధారమైనటువంటి మంత్రము భారతీయుడు యందు ప్రధాన సూత్రముగా బోధిస్తూ వచ్చింది.
1: దిస్ ప్రైమార్డియల్ మంత్ర స్పీక్స్ ఆఫ్ ది ఎసెన్స్ అండ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ ప్రధానమైనటువంటి మంత్రిని మర్చిపోయి తమ కాలమును తొల్లించుకుంటూ వస్తుండగా మధ్య మధ్య లోపల ఇది ఒక విధమైనటువంటి హెచ్చరికను చేస్తూ వచ్చింది.
1: As the essential has been forgotten and time is just passing off and it is the time to consider it as a matter of caution.
0: Prabhava, Vibhava, Sukla, Prajotpatti, Pramadi, Ananda, Rakshasa, Nala, Pingala.
1: These are all the different names of each, every year. Prabhava, Vibhava and so on.
0: Idi Amavasyaku Mundu Padamu.
1: This term is used before the dark night, Amavasya.
0: ఈ అమావాస్యకు కొన్ని విధములైనటువంటి యొక్క చరణములు ఉంటున్నవి.
1: దిస్ డార్క్ నైట్ హ్యాస్ గాట్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ హియర్.
0: ఇవి చెప్పుతూ చెప్తూ రాగా మానవులకు అనేక విధములైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి చేకూరుతూ వచ్చింది.
1: యాజ్ థింగ్స్ ఆర్ రివీల్డ్ టు ద మ్యాన్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ హీ విల్ హ్యావ్ ద గ్రేటర్ హైట్స్ ఆఫ్ పవర్.
0: ఇవి చెప్పుతూ రాగా క్రమక్రమేణా ఆ పదములు కూడాను దూరమైపోయినది.
1: As this teaching is dinned into ears, the word goes to the background.
0: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అనేటువంటి దీంట్లో ఇందులో చీర్లీనమై ప్రధానమైనటువంటి యొక్క భారతీయ సారమును విస్మరిస్తూ వచ్చారు.
1: The terms like January, February, March, April and so on have replaced the names of the months of the ancient culture.
0: ఈ యొక్క పదము చాలా కఠినమైనటువంటిదిగాను ప్రకాశవంతమైనటువంటిదిగాను నిలుస్తూ ఉంటుంది.
1: These words are so tough but yet they are quite brilliant.
0: ఇది క్రమక్రమేణా పలుకుతూ వచ్చేలాగా ఉత్తర దిశ యందు ఈ పదములంతా తేజోరూపంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: As things have been happening like this, it is only in the northern side of this country all these words found their expression in all their brilliance and splendor.
0: అది కైలాసము.
1: That is Kailasa.
0: ఈ కైలాసం నుంచి వచ్చినటువంటి పదములన్నీ కూడాను చాలా ఉత్కృష్టమైనవి అయినప్పటికీ ఇది దీని యొక్క ఉత్కృష్టతను తాము తెలుసుకోలేకపోతున్నారు.
1: ఆల్ ది టెర్మినాలజీ దట్ హస్ బీన్ ది బై ప్రోడక్ట్ ఆఫ్ దిస్ కైలాస రిప్రజెంట్స్ ది హైయర్ ఆల్టిట్యూడ్ ద బియాటిట్యూడ్ బట్ పీపుల్ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద డెప్త్ ఆఫ్ ఇట్స్ నోబిలిటీ.
0: ఇది అమావాస్యకు ముందును పౌర్ణమికి ముందును ఇవి రెండు కూడా చేరుతూ వచ్చాయి.
1: దీస్ వర్డ్స్ ఆర్ యూస్డ్ before the dark night and also the full moon night.
0: ఈ విధంగా మారుతూ రాగా భారతీయుల యొక్క ఉత్కృష్టమైనటువంటి శక్తి సన్నగిల్లుతూ పోయింది.
1: Because of changes that went on happening, the power of Bharatiyas started declining.
0: ఈ శక్తి సన్నగిల్లుతూ రాగా మానవుడు శక్తిహీనుడైపోయి నిలిచిపోయాడు.
1: As the culture is lost, man has become weak and he has forgotten his own latent power.
0: అప్పుడు బ్రహ్మ విష్ణు ఈ రెండు పదములను పుచ్చుకొనుటకై వెతుకుతూ వచ్చారు.
1: The two, Brahma and Vishnu, the creative and sustaining aspect, have been maintaining the depth of these words.
0: Aithe variki labhinchinatvanti padamullo deeni yokka saramu chaala marinta utkrishtamainatvantiga nilichindi.
1: However, the essence of these words has become much higher in its depth.
0: Deeniki toduga ee prapanchamantunnatvanti yokka shaktulanni kudanu ఇందులోనే లీనమవుతూ వచ్చాయి.
1: ఆల్ ద ఫ్యాకల్టీస్ ఆఫ్ పవర్ ఆఫ్ దిస్ యూనివర్స్ ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ దీస్ టర్మ్స్.
0: ఇది ఈనాటికి ఆనాటికి మొదలుకొని ఏమాత్రము తేలటం లేదు.
1: ది మ్యాటర్ హ్యాస్ నాట్ బీన్ సెటిల్డ్ నౌ అండ్ ఇట్ వాజ్ నాట్ సెటిల్డ్ ఈవెన్ ఎర్లియర్.
0: ఇది నేటికి కూడాను బ్రాహ్మణులు మంత్రకారులు నిన్ను వెతుకుతూ వెతుకుతూ వచ్చారు.
1: Brahmanas, the scholars are in search of the content and the significance of these terms.
0: Kani inka madhyalone nilichipoyayi.
1: They had to discontinue in the middle.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee jagatlonu unnatvanti yokka samasta shaktulu kudanu ee yokka oka padama yende imidi untundi.
1: The entire power of this universe is contained in these terms.
0: Shabda sparsha roopa rasa gandha adaru indulone leeni poyi unnayi.
1: All the five senses of cognition are also reflected here.
0: Itti mahattaramaina shakti aa yokka padamulu ende imidi unnadi.
1: That mighty power is immanent in these words.
0: Ee padamu ఎన్ని విధములు చెప్పినప్పటికీ అది అర్థం తనకే కాకపోతూ వచ్చినాయి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అటెంప్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ దిస్ టర్మ్ ఇట్ కుడ్ నాట్ బి ఎవిడెంట్ టు ఎనీవన్.
0: ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రదత్పత్తి ఆంగీరస శ్రీముఖ భవ యువ ధాతు ఈశ్వర బహుధాన్య.
1: ఆల్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్ have been repeatedly stated and emphasized, but the meaning could not be comprehended.
0: దీనికి అర్థం ఏమిటని అనేక మంది ప్రశ్నిస్తూ వచ్చారు.
1: Many started questioning the meaning of these terms.
0: మానవుల యొక్క శ్రద్ధా భక్తులు తక్కువ కావడమే ఇవన్నీ కూడా క్షీణించిపోతున్నాయి.
1: Because there is no sincerity, steadfastness, devotion among men, they could not know the content of these words.
0: కనుక మానవుని యందు అమితమైన శక్తి ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ మైటీ పవర్ ఇండీడ్.
0: ఇంత శక్తి ఉండినప్పటికీ దీనిని ఏమాత్రం కూడాను జ్ఞప్తి అందు ఉంచుకోలేకపోతున్నారు.
1: హీఈస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ కీప్ ఇన్ మెమరీ ద మైటీ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: ఎరుకు మరపనకుండా జాగ్రత్త నిత్యముగా సుప్రాసు శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగా జీవాత్మ చదివి తారకం.
1: Therefore, if this kind of awareness of the mighty power latent in him is present both in all the three states of consciousness, that is only tarakam or liberation.
0: Itti tarakamu padamavuto chikkeetvanti kaadu.
1: This taraka liberation is not obtained by
0: mantra. Mantra manaku labhinchetvanti kaadu.
1: Nor could be captured by mantra recitation.
0: Idi manavuni yokka prayatnamulu chethane idi labhyamavutundi.
1: One can attain liberation taraka by effort.
0: ఇది మానవుని యొక్క శక్తి ఇంత గొప్పదని ఈనాడు చెప్తూ వచ్చాడు.
1: This is the declaration today that man is mighty in his power.
0: జగత్తు సర్వత్రా నిండినటువంటిది ఇదియే.
1: This pervades all over the universe.
0: ప్రజోత్పత్తి ఆంగిరస శ్రీముఖ భవ యువ ధాతు.
1: ప్రజోత్పత్తి ఆంగిరస
0: అంగీరసం అనగా ప్రతి ఒక్కరి అంగమునందు కూడాను రసస్వరూపమై నిలిచి ఉన్నది.
1: అంగీరస మీనింగ్ రస, ది ఎసెన్స్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ అంగస్, ద లింబ్స్ ఆఫ్ ద బాడీ.
0: మానవుని యొక్క దేహంలో అది లేనటువంటి స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ది హ్యూమన్ బాడీ వేర్ దిస్ ఎసెన్స్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: అంగీరస అన్నారు.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ నేమ్డ్ అస్ అంగీరస.
0: ఈ అంగమునందు కూడాను దీని యొక్క రసస్వరూపము తేజస్సుగా మారుతూ వచ్చింది.
1: Therefore, the essence is present in the form of radiance in all the limbs of the body.
0: ఇట్టి మహత్తరమైనటువంటి యొక్క శక్తిని ఈ మంత్రం నందు ఇవిడి ఉన్నదని సత్యమైన ఈనాటి వరకు ఎవరు కూడా గుర్తించలేదు.
1: Nobody could know the reality and the truth that these mantras speak of this mighty power.
0: ఎవరు దీనిని అర్థం చేసుకుందరో, ఎవరు దీనిని ఉచ్చరిస్తూ వెళ్ళుదరో, వారికి దీని యొక్క సర్వస్వము అర్పితమవుతుంది.
1: In fact, this is well cognized by those that repeat that chant in full understanding of it.
0: కనుక మనం చూచేదంతా కూడాను కేవలము భౌతికమైనటువంటిది.
1: సో వాట్ ఆల్ దట్ ఇస్ అపారెంట్ ఇస్ ఫిజికల్.
0: కంటికి అగపించు కార్యము తెలిసి మీరు సత్యమిది అని చెప్పుట సర్వగుణ.
1: వాట్ ఆల్ దట్ యు సీ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ కెన్ నాట్ బి ది ట్రూత్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇది అక్షరములకు అందినటువంటిది.
1: This cannot be captured in letters.
0: దీన్ని మనం విచారించటకు ఆధారములు రెండే ఉండాలి.
1: However, you can spell it out, you can chant.
0: ఈ ఎత్త ప్రయత్నములు మానవ ధర్మము, దయాపజయములు దైవాధీనము.
1: The effort and human effort is in the hands of man, but however, the final is in the hands of the divine.
0: ఈనాటి వరకు కూడాను క్షణ క్షణమునందు కూడాను, అణు అణువునందు కూడాను, కణ కణమునందు కూడాను ఈ అక్షరములు సంచరిస్తూనే ఉన్నవి.
1: In fact, the content of these letters is percolating all over the human body, in every cell, in every limb of the human personality.
0: కానీ బాడీని కేవలం మనము తుచ్చమని భావిస్తూ వస్తున్నాము.
1: But we have been considering the body mean.
0: సమస్త శక్తులకు నిలయమైనటువంటి ఈ దేహము.
1: In fact, the body is the center of all power.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి శక్తితో కూడినటువంటి దేహమును మనం అలక్ష్యం చేయటము సహజం కాదు.
1: This body with the sacred mighty power latent should not be neglected at any cost.
0: కనుక దేహములకు సరియైనటువంటి భద్రత మనం చేకూర్చాలి.
1: Therefore, we should see that body is strong and quite fit enough.
0: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ దేహములకు సరి అయినటువంటి మంత్రోచ్చారణ అందిస్తూ రావాలి.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వన్ షుడ్ బి టాట్ హౌ టు చాంట్ ది వేద మంత్రోచ్చారణ.
0: కనుకనే నిరంతరం కూడాను వేదోచ్చారణ చేయమని పిల్లలకు నేను బోధిస్తున్నాను.
1: దట్స్ వాట్ భగవాన్ ఇస్ టీచింగ్ టు స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ టు చాంట్ వేద.
0: ఈ విధముగా చేస్తుండేటప్పుడే ఇది మన యందు ఆవిర్భవిస్తుంది.
1: Then once you chant, you can understand the emanation of the truth.
0: ఇలాంటి పవిత్రమైన శక్తిని ఈనాడు మనము చూడలేకపోతున్నాం అనేటువంటిది చాలా అవమానకరమే.
1: It's a matter of shame that we are not able to realize the innate inborn power within us.
0: ఇది అత్యంత సులభమైనటువంటిది.
1: But it's quite easy to know.
0: ఈ సులభమైనటువంటి మార్గమును మీరు ఒక్క పదములోనే మీరు అందుకోవచ్చును.
1: It can be easily understood by simply uttering, spelling out a single term.
0: Manotattvam anetundi hindi ende untundi.
1: The whole power of the mind is also reflected there.
0: Manasu yokka saramu, manasu yokka shakti, manasu yokka prabhavamu ee shakti ende untundi.
1: The power of the mind, the essence of the mind, the influence and the impact of the mind are all very much symbolized in these terms.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: కాని మనసుకు సరైనటువంటి అర్థము చంద్రుడే.
1: Moon speaks of in reality the meaning of the mind.
0: ఈ చంద్రగణాలు క్రమక్రమేణా క్షీణిస్తూ పోతున్నాయి.
1: The different phases of moon start declining day by day.
0: ఈనాటికి ఎన్నో తరముల నుంచి కూడాను ఈ మానసిక సత్వం అయినటువంటి కణలు నశించిపోతున్నవి.
1: So the different phases of the mind are being lost, fast disappearing day by day.
0: Chandrama manaso jata.
1: Moon is the presiding deity of the mind.
0: Manasu lenappude manavudu manishi anipinchukuntunnadu.
1: Man is a true man in the real sense when he could achieve the
0: vikrama. Kani ee manasunu mahattaramaina shaktiga bhavinchinatuvadi vadu nijamaina manishi.
1: You are a true man if you know the power and the faculty of the mind.
0: కానీ అట్టి మనసుతో కూడినటువంటి మానవుని అలక్ష్యం చేస్తున్నారు.
1: We are neglecting people who know the reality of the mind.
0: మనసులో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఎంతైనా కూడా ఉంటున్నవి.
1: The power of the mind is immense.
0: ఈ యొక్క శక్తి దేని కూడా నువ్వు అంటలేదు.
1: The power of the mind is not present anywhere else.
0: దీనికి ఉన్నంత శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదు.
1: In this world, no other thing has got as much power as the mind.
0: మనసు కేవలము సంకల్ప వికల్పంతో కూడినటువంటిదని దాన్ని వదిలిపెడుతున్నారు.
1: But we describe the mind as the combination of thoughts and counter thoughts.
0: కాదు కాదు.
1: No.
0: అనేక రకమైనటువంటి శక్తితో చేరినటువంటిది.
1: But it is full of power.
0: ఇటువంటి మానసిక శక్తిని మనం ఎంతవరకు పోషించుకుంటాం?
1: To what extent we are safeguarding this infinite mental power?
0: ఈ నాడు ఈ మానసిక సత్వమును మనం విలువచ్చుకునే నిమిత్తమై ఈ పదములంతా చేరుతున్నాయి.
1: We chant these terms, the Vedas, to express only these aspects which have not been realized and experienced till now.
0: మానసిక తత్వమును అర్థం చేసుకునేప్పుడే ఇది మనకు సరిగా బోధపడుతుంది.
1: In fact, when you know the nature of the mind, you'll be able to understand the depth of chanting.
0: మలినపు కొంప.
1: It's the center of dirt.
0: రోగముల మ్రగ్గెడుకు సేవక గంప.
1: It's full of afflictions.
0: జాతి సంచరణము పొల్లుదుంప.
1: It perennates life after life.
0: భవసాగరమేదిగలేని కంప.
1: It cannot cross across this life.
0: ఇటువంటి దేహమునందు ఇంతటి ప్రభావమైనటువంటి యొక్క ఉత్తమమైనటువంటి మనసు ఇమిడి ఉంటున్నది.
1: This body which repeats life after life cannot understand that most valuable thing.
0: ఈనాటి అనేక మంది సాధకులు ఈ మనసును అర్థం చేసుకునే నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.
1: We think that the seekers and aspirants have been investigating on the nature of the mind.
0: ఈ మనసుతో జగత్తునే ఉద్భవించవచ్చు.
1: In fact, you can direct the whole universe if you have control of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త శక్తులను కూడా అరికట్టవచ్చును.
1: In fact, you can control, exercise your check, control all over the world if you know the nature of the mind.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శక్తి ఒక్క మానవుని యందు మాత్రమే ఎంతవరకు ఉంటున్నది.
1: In fact, this power of control is present in man alone.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక మానవుడు ఇది మన చేతగాని పని అని నిలిపివేస్తున్నాడు.
1: As man is ignorant of this fact, he feels that he is helpless.
0: కనుక కర్మ ద్వారా ఈ మనసు యొక్క శక్తిని మనం ఆవిర్భవించుకోవచ్చును.
1: బై రైట్ యాక్షన్ వీ కెన్ సీ ద పవర్ ఆఫ్ ద మైండ్ ఈస్ పుట్ ఇన్ టు.
0: కానీ మానవుని యందు ఈ రైట్ యాక్షన్ అనేటువంటిది క్షీణించిపోయింది.
1: ద రైట్ యాక్షన్ ఈస్ నాట్ సీన్ ఇన్ మ్యాన్ టుడే.
0: ఏదో గ్రంథంలో ఉన్నటువంటి పదమును ఉచ్చరించుకుంటూ దాన్నే మనం అర్థం చేసుకుంటూ వస్తున్నాం.
1: వీ ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఓన్లీ ద వర్డ్స్ దట్ వీ రీడ్ ఇన్ బుక్స్.
0: కనుక మనము ఏం పట్టాలో దాన్ని పట్టడం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ప్రొసీడింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఏం చూడాలో దాన్ని మనం చూడటం లేదు.
1: వీఆర్ నాట్ విజువలైజింగ్ దట్ వాట్
0: ఏం సంపాదించాలో దాన్ని మనం సంపాదించుకోవట్లేదు.
1: వీఆర్ నాట్ ఎక్వైరింగ్ దట్ వాట్ హస్ గాట్ టు బి ఎక్వైర్డ్.
0: ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని వదిలిపెట్టి కాగోరవలసిన చూడాన్ని మనం ఎంతో మనం ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాం.
1: దేర్ఫోర్ వీఆర్ ఎక్వైరింగ్ ఆల్ ద నెసెసరీ అన్నెసెసరీ థింగ్స్. వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దట్ విచ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: అనేక మంది మహనీయులు ఈ యొక్క మంత్రంను ఆధారం చేసుకుని అంత కొండలు కొండలు తిరిగి గుట్టలు గుట్టలు తిరిగి ఏ మహనీయుల దగ్గర నీ యొక్క శక్తి ఇమిడి ఉన్నదా అని ఈనాటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
1: ఆస్పిరెంట్స్ అండ్ సీకర్స్ హ్యావ్ బీన్ గోయింగ్ రౌండ్ డిఫరెంట్ సెంటర్స్ ద హెర్మిటేజెస్ అండ్ దే వాంట్ టు లెర్న్ మంత్రస్ ఫ్రమ్ నోబుల్ సోల్స్ అండ్ దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ టిల్ దిస్ డే.
0: కనుక ఈ మంత్రమును ముఖ్యంగా మనసు పట్టినటువంటి వారికి ఒక క్షణంలో చిక్కుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మంత్ర.
0: ఆ యొక్క పదం యొక్క అర్థం తాను గుర్తించిన వాడికంటే ఇంకా మెప్పైనటువంటి వాడు వాడికంటే గొప్ప అయినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: ఇఫ్ యు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇన్ వేదాస్ చాంటింగ్ దేర్ ఇస్ నో అదర్ మ్యాన్ గ్రేటర్ దాన్ యూ ఇన్ దిస్ వరల్డ్.
0: ఈనాటి వరకు కూడాను మంత్రముల చేతనే మనము మాటలు చెప్పుకుంటూ కాలమును వ్యక్తం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ బీన్ వేస్టింగ్ అవర్ టైం స్పెండింగ్ టైం ఇన్ గాసిప్.
0: కనుక ఏనాడు ఈడు మంత్రములను అర్థం చేసుకోనక ఎన్ని మంత్రములు వర్ణించినప్పటికి ఇది ప్రయోజనం లేదు.
1: If we don't understand the meaning of these mantras, there's no use in merely chanting.
0: కనుక మనము ఈ మంత్రం యొక్క దారిని కనుక్కొని దానికి తగినటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మంత్రం మనకు లభ్యమవుతుంది.
1: Therefore, we should know the root of every mantra and then be benefited by.
0: కనుక ఈనాడు ఈ యొక్క మహాశివరాత్రి అనేటువంటి దీంట్లో ఈ శివరాత్రి అనేటువంటి దాంట్లో చాలా గొప్ప విషయం ఉంటుండాలి.
1: Today is a celebration of Mahashivaratri. This Shivaratri term has got profound meaning.
0: ఈ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి మహాశివరాత్రి, ఈ యొక్క అమావాస్యకు ముందు కూడాను ఇది లభిస్తూ ఉంటుండాలి.
1: We have Shivaratri before full moon and Shivaratri before dark night.
0: దీనికి ముందు వచ్చినటువంటిది ఇది శివరాత్రి.
1: సో దట్ విచ్ కమ్స్ ద డార్క్ నైట్ ఈజ్ ఇన్ ఆస్పిషియస్ శివరాత్రి.
0: కానీ మహాశివరాత్రి చాలా అద్భుతమైనటువంటిది.
1: బట్ మహాశివరాత్రి ఇస్ మిస్టీరియస్ అండ్ వండర్ఫుల్.
0: ఈ మహాశివరాత్రిని మనము గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మహాశివరాత్రి.
0: ఈ మహాశివరాత్రి అన్నిటికీ వెలుతురు చూపించేటువంటిది.
1: Mahashivaratri shows light to everyone.
0: ఇది ఉత్తర దిశను కూడాను అనేక విధమైనటువంటి కళల చేత ఇది ఆవిర్భవిస్తూ వస్తుండాలి.
1: We find it is directed towards the north with all the faces.
0: ఇది లభించినటువంటి చోటు లేనే లేదు.
1: There is no place where the light of Mahashivaratri is not.
0: ఎక్కడెక్కడ చూసినామో అక్కడంత కనిపిస్తూనే ఉంది.
1: You will certainly see the light of Shivaratri everywhere.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దీనిని మనం గుర్తించుకొనక కనిపించినటువంటి దానిని మనం కనిపించేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ నాట్ సీయింగ్ ద లైట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, బట్ వి ఆర్ ఇన్ కాన్స్టెంట్ సర్చ్ ఆఫ్ దట్ విచ్ ఈజ్ నాట్ సీయింగ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో జాయత ముఖ ఇంద్రస్య అగ్నిశ్చ అని ఇంకా మన దేహం నుండి ఈ సర్వము కూడాను ఇమిట్ చేసింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హ్యూమన్ బాడీ రిఫ్లెక్ట్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ డైటీస్. Moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision. Indra is the presiding deity of the face.
0: Samasta indriyamulakunu nathudainatvanti yokka indriyalapati ainatvanti vadu mahasangh mantramu.
1: Therefore the master of all the senses indriyas is God himself. That is mantra.
0: Ye desham varikaina ye kaalam varikaina ye taram varikaina ye chaala avasaramainatvanti.
1: This is absolutely necessary for anybody of any place, of any generation, at any point of time.
0: ఇది క్రమక్రమేణ ఆ పదములలో ఉన్నటువంటి నీటి బిందువులే క్రమక్రమేణ ఒక విధమైనటువంటి లింగాకారమును ధరిస్తూ ఉంటుంది.
1: All the content, the essence of these mantras will be like droplets and would mold in the form of linga.
0: ఈ లింగం అనగా ఎట్టి జీవునకు రూపనామం కొలిచినటువంటిది కాదు.
1: Linga is beyond the name and form.
0: ఏది తల ఏది కాళ్ళు ఏది ముఖము ఏది చెడ్డది అని చెప్పేవారే లేరు.
1: Nobody can decide what is anterior, what is posterior.
0: అన్ని వైపులు కూడా సమానంగా కనిపిస్తుంటారు.
1: It is quite equal in all directions.
0: కనుకనే లింగము అంటే ఏమి, దీనికి గుర్తు అని.
1: Linga, the term means a sign, a symbol.
0: ఈ గుర్తును ఆధారంగా తీసుకుని,
1: basing on this symbol,
0: పవిత్రమైనటువంటి యొక్క దాని ఆకారమును మన మనసులో నింపుకొని,
1: we'll install that sacred form in our mind.
0: Idi e Hiranyagarbhudu yokka swarupamu
1: is very much felt as Hiranyagarbha.
0: Hiranyagarbhudu ga emi bangaratho koodinatvanti vaadu.
1: Hiranyagarbha means the one full of gold, golden.
0: Idi prati va manushi endu kodanu ee yokka lingam untunnadi.
1: This linga is present in every human being.
0: Prati dehamulandu kodanu rasa swarupamai untunnadi.
1: This is present in every human body in the form of essence.
0: ఈ రసస్వ రూపమైనటువంటి యొక్క బంగారు క్రమక్రమేణ మనము ఒక శబ్ద స్వరూపంగా మార్చుకోవాలి.
1: This gold which is present in the form of essence within the human body can be converted into a solid form in course of time.
0: ఈ solid form వచ్చినప్పుడే మనకు ఆవిర్భవిస్తుంది ఈ లింగము.
1: When this gold takes a solid form, that's what is called emergence of linga.
0: ee solid form anetundi kavalante entano shrama padali.
1: For this gold to take the solid form, one has to exert strain.
0: ee naadu kondaru pillalu kuda vachi cheraru.
1: Today students have assembled.
0: Swami, మీరు పడేటువంటి బాధలను మేము చూడలేము, ఆ లింగాకారం మాకు అక్కర్లేదన్నారు.
1: అండ్ స్టూడెంట్స్ అపీల్ టు భగవాన్, వీ కెనాట్ బేర్ యూ ద సైట్ ఆఫ్ యువర్ స్ట్రెయిన్.
0: పిచ్చివారు, అదే దానికోసమే జీవితం రావటం.
1: భగవాన్ సెడ్ దిస్ బాడీ ఈజ్ ఫర్ దాట్ పర్పస్.
0: అది సేవ ఏమాత్రము కాదు.
1: ఇట్స్ నాట్ స్ట్రెంగ్యూస్, నో స్ట్రెంగ్.
0: బాహ్య దృష్టిలో చూసేటువంటి వారికి ఇది గొప్ప శ్రమగా భావిస్తున్నారు.
1: ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ అపియర్స్ టు బి
0: అంతర్బహిత సర్వవ్యాప్య నారాయణ స్థిత.
1: డివినిటీ ఇస్ ప్రెసెంట్ విదిన్ అండ్ విదౌట్, ఇన్ సైడ్ అండ్ అరౌండ్.
0: ఉన్నది ఒక్కటే అది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈ ప్రపంచంలో ఇన్ని గుర్తులంతా మీరు వెతుకుతున్నారు.
1: వి సీ సో మెనీ ఆఫ్ ది సీన్స్ ఇన్
0: అన్ని కూడా వృథా అయిపోయేటువంటివి.
1: All of them are sure to vanish and perish someday.
0: కట్టగలబడి సత్యము నిత్యమైనటువంటిది ఆ లింగాకారమే.
1: In fact, that which is true, eternal, immortal is linga.
0: ఇది నిత్యము సత్యమై నిర్గుణ స్వరూపమై నిరాకారంగా ఉంటుంటుంది.
1: This linga is eternal, immortal, attributeless and formless.
0: ఈ ఈశ్వరత్వానికి ఒక రూపము ఒక ప్రాణము లేదు.
1: Divinity has no specific name and form.
0: ఏ ఫామ్ అని చూసినప్పటికీ అంతా లింగాకారమే.
1: ఎవ్రీ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇన్ని వేల మంది ఇక్కడికి ఉంటున్నారు, ఇవంతా కూడా లింగాకారంలే.
1: థౌజండ్స్ ఆర్ సీటెడ్ హియర్, ఎవ్రీ వన్ ఈజ్ లింగా అంటూ యువర్ సెల్ఫ్.
0: ఎవరు కూడా మానవాకారం కాదే కాదు.
1: నో వన్ ఈజ్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: అందరు కూడా శివస్వరూపుడే, లింగస్వరూపుడే.
1: ఆల్ ఆర్ డివైన్, ద ఫార్మ్ ఆఫ్ లింగా.
0: లింగం అనగా ఒక గుర్తు.
1: Linga means a sign, a symbol.
0: ఆ లింగములకు గుర్తుగా నిరూపించేటువంటి ఈ దేహము.
1: Therefore, this body demonstrates, proves the fact of the existence of linga. కనుక
0: దైవత్వాన్ని ఏదో ఒక రీతిగా మనం కనిపెట్టినామన్నట్టుగా మీరు భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు.
1: You think that you have attained divinity in somewhere or other. You are mistaken.
0: అది తప్పక ఈనాడు కాకపోయినా రేపైనా మీకు లభ్యం అవుతుంది.
1: By effort, you will certainly attain it, now or later.
0: మీరు దానిని గుర్తించడానికి తగిన కృషి చేయండి.
1: You should certainly make every attempt to realize it.
0: దాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించినటువంటి వాడే మహాసార్థకుడు.
1: In fact, your life is fulfilled if you realize that by making sincere effort.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ వ్యక్తి కూడాను.
1: And this sacred man, the life.
0: చంద్రమా మనసో జాత అనేటువంటి రీతిగా ఈ మనస్సును ఈ రకంగా చంద్రుడి రూపకంగా మార్చుకోవాలి.
1: Certainly consider that his mind is influenced by the movement of the moon.
0: నీ మనసు అనేటువంటిది ఈ లింగాకారమే.
1: And the very mind is also linga.
0: సర్వశక్తులు కూడాను ఆ లింగమునందే లీనమై ఉంటున్నాయి.
1: ఆల్ పవర్స్ ఆర్ కంటైన్డ్ విత్ ఇన్ దిస్ లింగం.
0: అది చాలా చిన్నదిగా ఉండినప్పటికీ బ్రహ్మాండం అంత బరువు అయినటువంటిది.
1: This linga may be so small, but it is full, universal.
0: అది ఎవరి శక్తికి తగినటువంటిది వారికి ఆ విధంగా గోచరిస్తుంది.
1: But each one would comprehend depending upon his limited understanding.
0: చిన్నవారికి చిన్నదిగా కనిపిస్తుంది.
1: Young people may notice it as so small.
0: పెద్దవారికి పెద్దదిగా కనిపిస్తుంది.
1: The elders may notice it that
0: ఈ ప్రపంచమంతా విరాట స్వరూపుడికి ఇంత ప్రపంచమంతా విరాట స్వరూపంగా కనిపిస్తుంది.
1: In fact, it is cosmic, universal.
0: దీనికి ఇంతది అంతదని ఎవరు నిర్ణయించేది కాలం లేదు.
1: Nobody can estimate its size.
0: అలాంటి పవిత్రమైనటువంటి లింగాకారములను మనం చిన్నదిగా భావించుకుని దాన్ని ఏదో అలక్ష్యంగా మూలకు ప్రవేశిస్తున్నాము.
1: దట్ లింగా విచ్ ఇస్ కాస్మిక్ అండ్ యూనివర్సల్ కెనాట్ బి ట్రీటెడ్ అస్ సో స్మాల్ అండ్ నెగ్లెక్టెడ్.
0: అది ప్రతి ఒక్కరికి కూడాను అది గోచరించాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది లింగా విదిన్.
0: ఆ విధంగా గోచరం కానటువంటి వారికి ఇది చాలా

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ ఈ దేహములకు ఏమాత్రమో ప్రమాదం లేదు.
1: Such things that you have witnessed now may happen, but nothing will happen to Bhagavan's divine body.
0: కడుపులో నుంచి 3 టన్నుల బరువు పోయింది.
1: Out of the stomach emanated శివలింగస్ of the weight of 3 tons.
0: కనుకనే దేహములకు ఒక విధమైన అలసట కలిగింది.
1: That's the reason why some strain on the face of the body.
0: అందులో 2 నెలల నుంచి దీనికి సరైన ఆహారము సరైన పుష్టి దీనికి అందించలేదు.
1: For the last 2 months, the body has not been taking care of its maintenance by partaking the required food.
0: కాని ఇంకా ఈనాటి నుండి ఏ విధమైనటువంటి బలహీనత లేకుండా చక్కగా లేదు.
1: From this day onwards, there will be no trace of any weakness whatsoever.
0: ఈ దేహము అలసట చూచి మీరందరూ కూడా చాలా బాధపడుతున్నారు.
1: You must be feeling very sad noticing the strain on the body of Bhagavan.
0: కనుక దీనికి ఏమాత్రమూ మీరు భయపడి చింతించనక్కర్లేదు.
1: Don't feel sad. Don't get worried.
0: రేపటి నుంచి నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను.

0: from tomorrow Bhagavan will walk freely from tomorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దేహం అంతా కూడాను మీకే అర్పితం చేశాను.
0: భగవాన్ హాస్ గివెన్ దిస్ బాడీ ఫర్ ది హ్యుమానిటీ.
1: మీరు దీన్ని పోషించుకున్నా, దీన్ని ఏ విధంగా తెచ్చుకించినా అది మీదే బాధ్యత.
0: ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సీ భగవాన్స్ బాడీ అండ్ ఇట్స్ మెయింటెనెన్స్.
1: కనుక మీరెవ్వరూ ఏమాత్రము బాధపడనక్కర్లేదు.
0: Do not feel sad anymore.
2: Shiva Shiva Shiva Shiva Shivaya Namah. Shiva Shiva Shiva Shiva
3: Ganga Jatadhara Kauri Shankara Giriya Namah.

0: ఈ దృశ్యం చూసి మా పిల్లలందరూ చాలా భయపడిపోయాడు.
1: వాచింగ్ దిస్ అవర్ స్టూడెంట్స్ ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: వారు నా ప్రాణ సమానం.
1: స్టూడెంట్స్ ఆర్ వెరీ లైఫ్ ఆఫ్ భగవాన్.
0: వారికి ఏమాత్రం కూడా శ్రమ ఇవ్వడానికి నేను కొనుక్కోను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు గివ్ దెమ్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: కానీ అందరూ మంచి బంగారు.
1: ఆల్ బాయ్స్ ఆర్ గోల్డెన్.
0: కనుకనే బంగారు వండం కలిగినటువంటి ఒక లింగాలు వచ్చినాయి.
1: అండ్ హెన్స్ ఇట్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ గోల్డ్ లింగాస్.
0: కనుక నా పిల్లల యొక్క పరిస్థితి నాకు తెలుసు, కానీ మరొకరు తెలియదు.
1: భగవాన్ అలోన్ నోస్ హిస్ స్టూడెంట్స్, నో వన్ ఎల్స్.
0: పిల్లలందరూ కూడాను స్వామి అంటే ప్రారంభిస్తున్నారు.
1: ఆల్ చిల్డ్రన్ హియర్ స్టూడెంట్స్ గివ్ దేర్ లైఫ్ ఫర్ స్వామి.
0: అందువల్ల వారికి నేను ఎప్పుడైనా సరే నేను వారిని ప్రాణ సంరక్షణ చేస్తాను.
1: దేర్ఫోర్ భగవాన్ విల్ ప్రొటెక్ట్ దెమ్ ఎట్ ఎనీ టైమ్ ఎనీవేర్.
0: ఎందుకంటే ఈ పిల్లల యొక్క ప్రభావము ఎన్నో దినం నుంచి కూడా నేను తెలుసుకున్నాను.
1: And the students in the devotion is known since long time past.
0: ఇప్పుడు నా యొక్క దీనిలో ఉన్నటువంటి ఒక భాగాన్ని అనేక విధములుగా కూడా పంచి వారికే ఇస్తున్నాను.
1: In fact, Bhagavan has sharing all his lot to students.
0: కనుక పిల్లలందరూ కూడా సుక్షేమంగా జీవించాలి.
1: Bhagavan blesses all students with long life, safe and secure.
0: మీరు ఎక్కడ ఉండినా కూడా నేను వెంట జంట ఇంట ఉంటాను.
1: You may be anywhere. God will be with you, in you.
0: కనుక మీరు ఏమాత్రమూ భయపడకండి.
1: Don't be afraid of anything.
0: ఈ దేహమునకు ఎట్టి ప్రమాదము సంభవించదు.
1: There will not be any sort of any danger to this body.
0: కనుక నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూసుకుంటాను.
1: Bhagavan will take care of you every time, everywhere.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా గుర్తు తెచ్చుకోవాలి.
1: The divinity is beyond our knowledge, beyond our comprehension.
0: Kanuka repati nunchi kudanu meeru ye pani chesina gaani ee swami pani swami pani swami pani anukoni cheyandi.
1: From tomorrow onwards, consider each and every one of your activity as Bhagavan's work, Swami's work.
0: Repati nunchi ne meekantha aanandanga kalipisthanu.
1: From tomorrow you'll see Bhagavan in a very very blissful form.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీ భావములు ఎవరు కూడా తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: యువర్ ఫీలింగ్స్ ఆర్ నాట్ ఈవెన్ నోన్ టు యువర్ పేరెంట్స్.
0: అది నాకొక్కరికి మాత్రమే తెలుసు.
1: భగవాన్ అలోన్ నోస్ యువర్ ట్రూ ఫీలింగ్స్.
0: కనుక నేను ఏమాత్రమో మీకు శ్రమ ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ స్ట్రెయిన్.
0: మీరందరూ కూడా క్షేమంగా సుక్షేమంగా దినదిన ప్రవర్ధమానుడై పెరగండి. బంగారు
1: భగవాన్ విషెస్ యు ఆల్ ఎ లాంగ్ లైఫ్, ఎ ప్రోగ్రెస్ స్టడీలీ డే బై డే.
0: పిల్లలందరూ ఈనాటి నుంచి ఈ విచారాన్ని వదిలిపెట్టండి.
1: డోంట్ హ్యావ్ ఎనీ వరీ ఎనీ మోర్.
0: ది పాస్ట్ ఆఫ్ పాస్ట్,
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: ఇంత పాస్ట్ అయిపోయినట్టు పాస్ట్ అయిపోయింది.
1: The past already left.
0: Ee future, ee present ni nen chusukuntanu.
1: Bhagavan will take care of your present and future.
0: Kada meerandaru kodunu aanandanga untundali.
1: Let you lead a blissful life, be happy.
0: Ee dehaniki ilantivi jarugutuntayi potuntayi.
1: Many such things happen to this body. They come and pass off.
0: Idantha kodunu kevalam passing clouds.
1: All the happenings are like passing clouds.
0: Idantha kodunu క్లౌడ్స్ కదిలిపోయిన తర్వాత అక్కడ ఏమాత్రమూ గుర్తు ఉండదు.
1: As clouds pass off, there will be no trace left.
0: కనుక మీరందరూ కూడాను ఆనందంగా సంతోషంగా సుఖంగా జీవించండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఆల్ టు లీడ్ ఏ లాంగ్ లైఫ్, హెల్దీ లైఫ్, ప్రాస్పరస్ లైఫ్.
0: ఈ పరీక్ష లోపల మీకు అందరు కూడా పాస్ చేస్తున్నారు.
1: యూ విల్ ఆల్ గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ మోస్ట్ సక్సెస్ఫుల్లీ.
0: నేనున్నంత వరకు మీరు ఏమాత్రమో భయపడకండి.
1: డోంట్ బి అఫ్రైడ్ బికాస్ స్వామి ఇస్ విత్ యూ.
0: ఎప్పుడు కూడా విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: నాకు వేరే స్థానం ఎక్కడా లేదు.
1: దేర్ నథింగ్ వాట్స్ ఎవర్ దట్ భగవాన్ వాంట్స్.
0: మీ హృదయాలే నా యొక్క స్థానం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ హార్ట్స్ ఆర్ ది వెరీ సెంటర్స్ ఆఫ్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్.
0: మీరు ఏమాత్రమూ యోచించకుండా
1: డోంట్ వారీ.
0: past is past, forget the past.
1: Past is past, forget the past.
0: Present is omnipresent.
1: Present is omnipresent.
0: నీకు ఎప్పుడు నువ్వు వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అబవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: కనుక మీరు ఆనందంగా వెళ్లి చక్కగా భోజనం చేసి రాత్రికంతా మీరు చక్కని భజన చేస్తూ రండి.
1: బెటర్ యూ హ్యావ్ యూర్ ఫుడ్ అండ్ రిటర్న్ అండ్ కంటిన్యూ దిస్, పార్టిసిపేట్ ఇన్ అఖండ భజన్ త్రూ అవుట్ దిస్ నైట్.
0: నేను తిరిగి నైట్కి వస్తాను.
1: భగవాన్ విల్ కమ్ అగైన్.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హీ డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హీ డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ వన్ స్టార్ట్స్ టాకింగ్.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: యూ కెనాట్ రన్ ద కార్ విదౌట్ పెట్రోల్.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి ఎ బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధంగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: భగవాన్ హ్యాడ్ టు సాటిస్ఫై దోస్ డివోటీస్ వెయిటింగ్ ఫర్ హిమ్. హీ గేవ్ దెమ్ సాటిస్ఫాక్షన్ టు ఆల్ ఇట్స్ ఫుల్నెస్ అండ్ దెన్ కేమ్ ఓవర్ హియర్.
0: ప్రపంచము పరిపరి విధముగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: యు ఫైండ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టుడే.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందుకు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఈస్ పొల్యూటెడ్.
0: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ హ్యాస్ స్టెప్డ్ ఇన్ టు ఎవ్రీ స్పియర్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ, బి ఇట్ ఎథికల్ ఆర్ పొలిటికల్ ఆర్ సోషల్ ఆర్ స్పిరిచువల్.
0: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలిన్యం లోపల నేను కూడాను ఉండటం చేతనే నా ఎందుకు కూడాను కొంచెం పొల్యూషన్ వస్తుందని.
1: Because Bhagavan is amongst us, with pollution around, the pollution also has gone into him.
0: Kanuka ee prapancham yokka paristhiti chaala vichitranga unnadi, chitranga unnadi.
1: The position of the world today is very pretty, be that ethical or political or social or spiritual.
0: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలి

0: The position of the world today is very peculiar, funny and strange.
1: చిత్ర విచిత్రమతో కూడినటువంటి ఈ యొక్క జగత్తును చూస్తే చాలా నవ్వు వస్తుంది, చాలా బాధ కలుగుతుంది.
0: In fact, you will be ecstatic while watching the mystery and the glory of the world, but at the same time, you also feel sad.
1: మానవత్వము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human life is highly sacred.
1: మానవత్వంలో కంటే మించినటువంటిది మరొక శక్తి లేదు.
0: There is no other greater power than the human life.
1: ఈ మానవులు రెండు విధములైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
0: The human society acquires two forms of education.
1: ఒకటి ఎడ్యుకేషన్.
0: One is education.
1: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
0: And the second one is educare.
1: Educare అనగా మన లోపల నుంచి లాగేటువంటి యొక్క విద్య.
0: The educare is that which is drawing from within.
1: మనం లోపల నుంచి లాగాలి.
0: The educare has to be drawn from within.
1: Education ఒక పుస్తకాల నుంచి చదవచ్చు.
0: Whereas the former education can be acquired by going through books.
1: ఎవరో రాసినటువంటి వాటిని మనం ఫాలో చేస్తూ దాన్ని నేర్చుకుని తద్వారా మనం దాన్ని ప్రకటించవచ్చు.
0: We go through the books written by different authors. We learn, acquire knowledge and act accordingly.
1: కానీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అలాంటిది కాదు.
0: But educare is not of that sort.
1: అది స్వశక్తి.
0: It is the one of your own, the self.
1: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
0: The power of the self must manifest.
1: ఎడ్యుకేర్ అనగా లాగటము.
0: Educare means to bring out.
1: దేని లాగటము?
0: What is to be brought out?
1: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటము.
0: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
1: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
0: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
1: అయితే ఇది కర్మమును పుట్టిన జంతువు కర్మమును వృద్ధి పొంది కర్మమును చలను.
0: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
1: కానీ వీటి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటిదిగా మనము సాధన చేసి లాగాలి.
0: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within us.
1: సత్యము.
0: Truth.
1: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
0: Truth. Who has written about it?
1: ఎవరు చెప్పారు?
0: Who said it?
1: ఎవరు చూపించారు?
0: Who has shown it?
1: లేదు.
0: No.
1: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహత్వం అటువంటి మహత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
0: The noble souls who had perfect harmony, unity of thought, word and deed could utter truth.
1: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
0: The truth comes out of our heart.
1: ధర్మము.
0: ధర్మ
1: ఎవరు సృష్టించారు?
0: Who created it?
1: ఏది ధర్మము?
0: What is dharma?
1: ఏది అధర్మము?
0: What is unrighteousness?
1: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
0: ధర్మ ఈజ్ నాట్ ద క్రియేషన్ ఆఫ్ ఎనీ వన్.
1: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
0: అండ్ సత్య హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ధర్మ.
1: శాంతి.
0: దెన్ శాంతి, పీస్.
1: ఏ కోటీశ్వరునైనా పోయి ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
0: యు ఆస్క్ ఎనీ మిలియనేర్, you just ask him and tell him that you have everything, plenty and prosperity, are you happy? And you get the response from him, I have all but I have no peace of mind.
1: ee peace of mind, ee peace

0: ఎవరిచ్చారు?
1: పీస్ హూస్ గిఫ్ట్ ఇస్ దిస్?
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి, కానీ పీస్ కనిపించడం లేదు.
1: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ,
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ లవ్?
0: అమ్మ ఇచ్చిందా?
1: Is it gifted by mother?
0: Appa putti appa ichara?
1: Or father has given you?
0: Inkevarina friends ichara?
1: Or has it gifted by friends?
0: Gift ichara?
1: Or anybody? No.
0: Prema neenutiye puttinadi.
1: And there is love within you originally, naturally.
0: Prema adiye neeka life.
1: And love is your life.
0: Prema is prema anetundi chala pradhanamainatundi yokka tattvam.
1: Love is the main principle of human life.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: Without this love, you will not be able to experience the world.
0: అహింస.
1: Then ahimsa, non-violence.
0: అహింసకు ఎన్నో ప్రయత్నములు చేశాడు బుద్ధుడు.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: కానీ అహింస అంటే ఏమి? హింస లేకుండా ఉండటము.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence. Everywhere you find this himsa, violence. In fact, himsa, violence starts right in his heart.
0: కనుక సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటివి ఒకదాన్ని ఒకటి అనుసరించడమే కానీ ప్రత్యేకమైనవి కావు.
1: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి ఒక వరప్రసాదముది.
1: These five human values are the gift of God to human society.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort and attempt to follow these human values.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: Following human values is educare.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: ఇష్టం వచ్చినట్టు పలకటం.
1: Just talk as you like.
0: ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం.
1: Or conversing in your way.
0: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సినా తిరగచ్చు.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: అది కాదు సత్యం.
1: It is not truth anyway.
0: సత్యమును నాలుక పైన అరికట్టి.
1: And the truth has to be held tightly, stronghold.
0: Vicharan sadapi.
1: One has to discriminate.
0: Edi truth, edi untruth.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth anetundi oke padame.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two aipoyindante adi asatyam aipothundi.
1: And once there is two or duality, well, it leads to contradiction.
0: Nunchi aavirbhavinchinatvanti oka ye satyamainatvanti undado ye nijamainatvanti oka undado daarine manam palakali.
1: Therefore we have to say that truth which comes out of our heart,
0: truth e pravachame oka swaroopamu,
1: and the truth is the very form of this cosmos.
0: Deeni roopanne sarvamunu sancharinchutu unnadi.
1: All move about in this realm of truth.
0: మేఘములంటే ఎక్కడ ఉన్నవి?
1: The clouds, where are they?
0: ఆకాశములందు ఉన్నవి.
1: They are there, right over there in space.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: Where is sky?
0: తాను ఏకంగా ఉన్నది.
1: And it just all alone.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: And clouds move about across the sky.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ truth అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: And these clouds naturally cover the sun.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them either.
0: ఏ విధంగా వచ్చినాయో అదే విధంగానే దాన్ని మారిపోవాలి.
1: Just as clouds appeared, they should also clear at the same time.
0: వచ్చినవి ఈ మేఘములు.
1: And naturally, they are the products of the wind.
0: ఆ మేఘములు గాలి వల్లనే కదిలిపోవాలి.
1: And as the wind blows, the clouds will clear.
0: ఆ మేఘములు కదిలిపోయిన తక్షణమే సన్లైట్ మనకు కనిపిస్తుంది.
1: The moment clouds clear, you'll naturally find the sun.
0: కనుక మనం మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: So it is not truth. If you find fault, విత్ క్లౌడ్స్.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యూ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
0: ఈ చల్లబడినటువంటి గాలియే ఈ వేగమును కదిలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
0: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చే సన్నమాన కనిపిస్తాడు.
1: ద మూమెంట్ క్లౌడ్స్ క్లియర్ యుల్ బి ఏబుల్ టు సీ సన్.
0: అయితే ఈ మేఘములు ఎక్కడి నుంచి పుట్టినవి?
1: What was the origin behind the clouds?
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క సహజములు.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులు అంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్, ద ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిట్ మ్యాటర్, ద టేస్ట్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద ఆడిషన్ అండ్ ద సైట్ ఆర్ క్వైట్ నేచురల్.
0: సహజంగా వచ్చినవి, సహజంగానే జీవించాలి.
1: దోస్ దట్ ఆర్ గివెన్ టు అస్ బై నేచర్ విల్ హ్యావ్ టు బి ఎంజాయిడ్ ఇన్ నేచురల్.
0: ఫోర్స్ తో వచ్చినటువంటివి ఫోర్స్ తోనే జీవిస్తాయి.
1: Those that come out of force will naturally led in a forceful way.
0: ఈ ఫోర్స్ తో వచ్చినటువంటి కాదివి.
1: సో దే ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ఫోర్స్.
0: సత్యము,
1: సత్య
0: సత్యము తనంతకు తానే వచ్చినటువంటిది.
1: ద ట్రూత్ హ్యాస్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్.
0: ఈ యొక్క సత్యం లోపల కొన్ని క్లౌడ్స్ చేరి ఉంటాయి.
1: అండ్ దెర్ ఆర్ సమ్ క్లౌడ్స్.
0: మీకు తెలుసు ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
1: And you also find the sunlight being covered by these clouds.
0: ee sunlight ni cover chesinaatvanti clouds povalante em cheyali?
1: What is to be done to clear this cloud?
0: Dani kudunu gaaliye pradhanam.
1: And it's only the wind that can only clear the cloud.
0: Ee gaali anetvanti ekkada nunchi vachindi? Mana nunchi vachindi.
1: Even the air comes out of us.
0: Mana nunchi vachinaatvanti gaali mana nunchi vachinaatvanti oka సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
1: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నేచురల్లీ కవర్ యూ.
0: కనుకని ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
1: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
0: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
1: బట్ ది ట్రూత్ ఇస్ ప్యూర్.
0: నిస్వార్థమైనటువంటిది.
1: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: సెల్ఫిష్ అనేటువంటిది దానికి లేనే లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
0: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అయినటువంటి ఒక పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
1: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
0: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
1: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ క్లియర్
0: సూర్యుడు కనిపిస్తాడు.
1: యు సీ ది సన్.
0: సూర్యుడు కనిపించిన తక్షణమే
1: ద మూమెంట్ యు ఫైండ్ ది సన్
0: నీకు ఒక ఉత్సాహం బయలుదేరుతుంది.
1: యు ఆర్ ఎంథూజియాస్టిక్ అండ్ యాక్టివ్.
0: అది నిజమైనటువంటి ఒక ప్రేమతత్వము.
1: That is the nature of love.
0: ee prema anetu danni okati aashinchadu okati throseyyedu.
1: Love is not expectational. It doesn't deny any.
0: Selfish banke ee prema anetuvadi aneka rakamuga vanni kaltavettundi.
1: It is only selfishness that confuses you, that agitates you.
0: Ee selfish anetuvadi chaala mayana mari.
1: And the selfishness will play all the gimmicks.
0: Swartham,
1: selfishness,
0: swapnam vale kalpistundi.
1: It is like a dream.
0: Kani ee swapnanni manavudu evaru kodanu lekka cheyadu.
1: But no man is mindful of this dream.
0: Kani ee prema unnanta varaku kodanu evaru deeni touch cheyaledu.
1: But so long this love, nobody can be anywhere around this.
0: Premanu meeru abhivruddhi vachukondi.
1: Develop this love.
0: అది మీకు దైవం.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
1: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
0: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
1: హింస వైలెన్స్ విల్ నాట్ బి దేర్ ఎనీ లాంగర్, నాట్ ఈవెన్ ఇట్స్ షాడో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సత్య ధర్మ శాంతి ప్రేమలను సాధించినప్పుడే మనకు సరి అయినటువంటి మార్గం తోస్తుంది, సరి అయినటువంటి బుద్ధి కుదురుతుంది, సరి అయినటువంటి పద్ధతి మనకు లభిస్తుంది.
1: Therefore, when one follows the truth, righteousness, peace, love and non-violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
0: కట్టడి అయినట్టి నిజ కర్మము చుట్టుచూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపకు తెలియదు.
1: In fact, whatever that has been adopted and followed, one has to face the consequences of the procedure adopted.
0: తనకెందుకు గట్టి ఎవరైనా ఆ చెట్టున గబ్బిలమునకు తనకెందుకు పెట్టింది ఆ చెట్టున గబ్బిడమ్మిలకు.
1: And we find these bats living away from the trees.
0: నేరుగా వచ్చి కాళ్ళు పైన పెట్టి తనకిందికి పెట్టేసి.
1: The bats live in such a way with their feet up and the head down.
0: కాని అది ఎవరు కట్టినది కాదు.
1: And in fact, the body of the bat is not suspended like that by anyone.
0: అది భగవతి యొక్క లీల.
1: And it is the action, the will of God.
0: అది అన్ని విధములు కూడా ఎక్కడికి వెళ్ళిన కూడా చీకటిని చూస్తాయి.
1: The bats will be after darkness.
0: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తన కిందకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
1: The moment the bat watches the darkness, it will turn its body upside down, reverse it.
0: తన నిత్య జీవితం అంతా కూడా ఆ యొక్క నోటి చెందే జరుగుతుంది.
1: The whole life is carried on in such a way.
0: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడాను ఈ యొక్క నోటి నుండినే జరుగుతుంది.
1: In fact, it partakes food and drinks water through the mouth only.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
1: Therefore, everyone will have to follow karma or action.
0: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
1: As we experience the consequences of karma,
0: కొన్ని సన్నివేశం ముందు ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్ర చిత్రములను నిరూపిస్తుంటుంది.
1: It is the karma that proves several mysteries, many things that are strange.
0: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
1: విష్ణు asked నారద, ఓ నారద, హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
0: స్వామి చిత్రంబులు,
1: ద పెక్యూలియర్,
0: పవిత్రంబులు,
1: ద సీక్రెట్,
0: చిత్రలోక విచిత్రంబులు,
1: అండ్ ఆర్ మిస్టీరియస్.
0: ఈ విచిత్రమైనటువంటి తత్వమును మనం ఎట్లా చూచేది?
1: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
0: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రములు ఈ యొక్క మానవులందు అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
1: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
0: మరణం వస్తే దుఃఖిస్తాము.
1: At the time of death, one feels sad, cries.
0: జననం కలిగితే నవ్వుతాము.
1: At time of birth, one laughs.
0: నవ్వులు ఏడుపులు రెండు కూడా చిత్ర విచిత్రములే కదా.
1: The cry on one side and laughter the other, both are peculiar things.
0: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
1: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఏది జరిగినా కూడాను ఇంత దైవం యొక్క సంకల్పముడే అనేటువంటి విశ్వాసం మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
0: ఆ భగవంతుని యొక్క సహచర్యము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది.
1: It is only the will of God that manifests this in a natural way.
0: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
1: In fact, no one desires God as such.
0: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
1: Nobody would think that these difficulties are because of the will of God.
0: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
1: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
0: Sukavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
1: And if anything pleasure, the profitable happens, you think that it's God's gift.
0: Santoshamu aanandamu sukamu bhagavantuni yokka vara prasadam ani dukkamu kashtamu nashtamu kudanu ivanta kudanu pedala yokka bodhani manaku bhavistunnam.
1: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Mottamota mee thoughts ni meeru arigattandi.
1: First control your thoughts.
0: Ee thoughts anetunte megamule manaku sancharistunnayi hrudayam anetunte aakasham anandu.
1: And this human heart is the space which is covered by these clouds.
0: ఈ క్లౌడ్స్ అనేటువంటివి క్రమక్రమేణ కదిలిపోతూ కదిలిపోతూ మనస్సు అనేటువంటి యొక్క చంద్రుడి పైన, బుద్ధి అనేటువంటి సూర్యుడి పైన కొంతవరకు కప్పుతాయి.
1: ద మైండ్ ఇస్ ద మూన్, ఇంటెలెక్ట్ ఇస్ ద సన్, కవర్డ్ బై ద క్లౌడ్స్ ఆఫ్ థాట్స్.
0: చంద్రమా మనసో జాత, చిచ్చో సూర్యో జాయత. ఈ చంద్రుడు అనేటువంటి వాడు మనసు యొక్క తత్వము.
1: Therefore, moon is the presiding deity of the mind, and the sun is the presiding deity of the intellect.
0: ఈ ఇరువురు కూడాను ఉదయమనే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
1: You find them in the sky and in the space of the human heart.
0: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
1: Sometimes our thoughts appear there as thick dark clouds.
0: ఈ యవనత్వం లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
1: అండ్ ఎట్ దిస్ స్టేజ్ యూ ఫైండ్ థిక్ డార్క్ క్లౌడ్స్. నా
0: డార్క్ క్లౌడ్స్ అనగా నీటితో కూడినటువంటివి, ఆశలతో చేసినటువంటివి.
1: అండ్ దే ఆర్ ఫుల్ ఆఫ్ వాటర్ దేర్, ద డార్క్ క్లౌడ్స్.
0: అవి వచ్చినప్పుడే ఈ సూర్యచంద్రాలు కొంచెం మరుగైపోతారు.
1: దీస్ డార్క్ క్లౌడ్స్ కవర్ ద సన్ అండ్ ద మూన్.
0: అదే సమ్మర్ వచ్చినప్పుడు క్లియర్ అయిపోతాయి ఇవన్నీ.
1: But in summer, these clouds clear.
0: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
1: Then you'll be able to see the sun and the moon clearly.
0: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది, ఇదే వయసులోనే వస్తాయి.
1: The thoughts come at this age.
0: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలు అంతా కలుగుతుంటాయి.
1: At this age, you will have many, many problems that you don't even be able to say.
0: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
1: యూ కెనాట్ డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డెప్త్.
0: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
0: అలాంటి లైన్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
1: యూ గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
0: మొట్టమొదటి ఆ క్లౌడ్స్ మనం దూరం చేయాలి.
1: దేర్ఫోర్ లెట్ అస్ క్లియర్ దీస్ థాట్స్ ఫస్ట్.
0: కనుక మొట్టమొదటి మీరు క్లౌడ్స్ థాట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయండి.
1: దేర్ఫోర్ యూ హావ్ టు కంట్రోల్ ద క్లౌడ్స్ ఆఫ్ యువర్ థాట్స్.
0: క్లౌడ్స్ ను కంట్రోల్ చేసినప్పుడే మనకు ఈ బుద్ధి మనసు రెండు కూడా ప్రకాశిస్తుంటాయి.
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ దీస్ థాట్స్ ద క్లౌడ్స్, యూ విల్ బి ఏబుల్ టు సీ ద మూన్ ద మైండ్ అండ్ ద సన్ ద ఇంటెలెక్ట్.
0: ఈ అన్నింటికి క్లౌడ్స్ ఏ ప్రధానం.
1: దేర్ఫోర్ ద క్లౌడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫ్యాక్టర్.
0: క్లౌడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ దెమ్?
0: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
1: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ విల్ ది క్లౌడ్స్ అపియర్.
0: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
1: దేర్ఫోర్ టు బిగిన్ విత్ వీ మస్ట్ కంట్రోల్ అవర్ మైండ్.
0: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక బండల్ ఆఫ్ క్లౌడ్స్.
1: Mind is a bundle of clouds and thoughts.
0: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ లను కొంతవరకు క్లియర్ కావాలి.
1: దేర్ఫోర్ ద బండల్ ఆఫ్ థాట్స్ క్లౌడ్స్ మస్ట్ బి క్లియర్డ్, క్లీన్, క్లెన్స్డ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అటైన్ ద రియాలిటీ, అండర్స్టాండ్ ఇట్.
0: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
1: అట్ దిస్ ఏజ్ నరేంద్ర ట్రైడ్ వెరీ హార్డ్ టు కంట్రోల్ దీస్ థాట్స్.
0: నరేంద్ర అంటే వివేకానంద.
1: నరేంద్ర ఈజ్ వివేకానంద.
0: అతని పేరు నరేంద్ర అని పేరు మొత్తం.
1: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
0: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
1: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
0: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని దూరం దూరం చేసినప్పుడే తాను హృదయము పవిత్రమైపోయాడు.
1: When once he has distanced himself these clouds, he could have his heart highly sacred.
0: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, ఎంత అన్నోటాలు తలుచుకుంటూ వచ్చాడు.
1: It's only then he could question himself, who am I? Where do I come from? I come from India, which is so great, which is so pure and highly sacred.
0: Kanuka India and
1: the moment he thought of India, he could understand the majesty, glory and the rich cultural heritage.
0: కనుకని మనము ఇండియా నుంచి మనం పోయేటువంటి యొక్క మార్గం గురించి మనం చింతిస్తూ రావాలి.
1: Therefore we should think the role of India, its majesty and its glory.
0: కాని ఈ నాటి పిల్లలు వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇలాంటి వారి పెద్దల యొక్క చరిత్రలు ఏమాత్రం కూడా చదవటం లేదు.
1: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
0: ఏదో కొన్ని పిచ్చి పిచ్చి నవల్స్ అంతా వచ్చేస్తే దాన్ని బట్టి వీరు సాధిస్తుంటారు.
1: They read only cheap novels and think they know.
0: ఈ చీప్ నాలెడ్జ్ ని ఇవే గొప్ప చీప్ గా భావిస్తాం.
1: And these cheap novels should be converted into lofty ideals, lofty principles subsequently.
0: Cheap గా భావిస్తాం.
1: The cheap should be turned into chief points.
0: కనుక మీరు ఈ చీప్ అంతా పక్కకు నెట్టాలి.
1: Therefore keep aside all that is cheap.
0: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
1: Consider everyone divine and great.
0: అందరి యందు దైవం ఉన్నాడు.
1: There is God in everybody.
0: God is everywhere. ఆత్మ అందరి యందు ఉన్నది.
1: Atma dwells in everyone.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: Is only one Atma that is present in all of the creatures.
0: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same self Atma is present in all.
0: అయితే వాడు చేసే మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
1: Then you may question, how is it that I don't do the something good done by the other man?
0: కాని వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ ను మారుస్తుంటది.
1: But his age, his conduct and behavior are responsible for his thought process.
0: నువ్వు అటువంటి వారితో నీవు జత కూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
1: If you have bad thoughts, it only means you are in bad company.
0: కనుకని నీవు ఎట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎట్టివట్టిదో నీవు కూడా అట్టివాడివా.
1: Your nature depends upon the company where you are. It is the company that decides your nature and behavior.
0: కనుకని మన యొక్క భావములు మనం చేరేటువంటి వారితో కొన్ని జత చేరుతుంటాయి.
1: Therefore our thoughts are due to the company.
0: కనుక మనం మంచి వారితో చేరాలి.
1: Therefore we should always join good company.
0: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చితత్వం, నిశ్చితత్వే జీవన్ముక్తి అన్నారు.
1: Basing on this only it is said, it is only the good company that will help you to develop detachment, free from delusion and make you steady and attain liberation.
0: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
1: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
0: మంచి మాటలతో జీవిస్తుండు.
1: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
0: మంచి దృష్టిని పెంచుకో.
1: డెవలప్ గుడ్ సైట్, గుడ్ లుక్స్.
0: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసేతో, నీ మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
1: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్, గుడ్ లిసనింగ్, గుడ్ టాక్, గుడ్ వర్డ్స్, దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
0: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
1: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
0: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
1: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద
0: కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యూ ఆర్.
0: నీవు ఎలాంటి వాడివో నీ కంపెనీ చెప్పు.
1: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ ఆర్.
0: కనుక నీ కంపెనీ నీవు మంచిగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ యూఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
0: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
1: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
0: మీరు నిత్య జీవితంను సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
1: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
1: ద పాత్స్ ఆఫ్ truth, righteousness, peace and love.
0: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
1: The five elements are within you.
0: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నట్టు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్, ద లస్ట్, గ్రీడ్, ద హేట్రిడ్, ద అవరెస్ ఆర్ ప్రెసెంట్ ఔటర్ వరల్డ్.
0: దీనిని పక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటికి రాగాలి.
1: దేర్ఫోర్ గెటింగ్ రీడ్ ఆఫ్ దీస్ ఈవిల్ ట్రేట్స్ యూ విల్ బి ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ that latent human values.
0: పావిలో నీరు ఉన్నది.
1: There is water in the well.
0: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
1: What have you to do to bring out the water?
0: ఒక పాత్రకు దారం కట్టి,
1: and you have to put it to a bucket.
0: అది నీళ్ళలో వేసి,
1: and then let it go into the well.
0: ఆ తాడును పైకి లాగితే బట్టి నీరుతో పాటు పాత్ర కూడా వస్తుంది.
1: And then you can draw water out of the well.
0: కనుక నీ యొక్క హృదయం అనేటువంటి బావి లోపల పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
1: And therefore in this human heart, which is a deep well, there's water which is highly sacred.
0: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
1: And you have a strong tight rope.
0: అది నమ్మకము.
1: And that tight rope is faith.
0: నమ్మకమను రెండు నయనంబులే లేని అందులే అవని అంది.
1: Today in the world, you find people are totally blind, having lost both the eyes of faith.
0: రెండు కన్నులు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
1: When we lose both the eyes, we are naturally blind.
0: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
1: We should never be blind.
0: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
1: At least we should have one eye functional.
0: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
1: If we carry on life in a perfect way, naturally human life will take us to the
0: అందరూ మాటలతో చెప్పగలరు.
1: సమ్ కెన్ ఎక్స్ప్లెయిన్.
0: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
1: సమ్ కెన్ గివ్ స్పీచెస్.
0: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
1: యు విల్ నాట్ గెట్ సాటిస్ఫాక్షన్ బై గివింగ్ స్పీచెస్.
0: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
1: వి లిసన్ ఫర్ ద మోమెంట్ అండ్ ఫర్గెట్.
0: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ క్యారీ ఆన్ ట్రెజర్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫర్మ్ హోల్డ్ ఆన్ దోస్ ఎసెన్షియల్స్.
0: కనుక మీరు నమ్మకము అనేటువంటి ఒక దానిని భద్రంగా పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ ట్రెజర్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్.
0: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముగా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
1: వెన్ వన్స్ that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human
0: heart.
1: And this is called educare.
0: Educare anaga lopala danni manam paiki raagali.
1: Educare means to bring out.
0: Ante gaani educare anaga edu danni pratyekanga maarchukovatam kaadu.
1: Educare is not a separate course altogether.
0: Educare anetundi baita ledu.
1: Educare is not in the outer world.
0: Manu konte labhinchetundi kaadu.
1: You cannot buy it.
0: Teachers cheppithe vineetundi kaadu.
1: Is not that could be obtained from teachers.
0: Neeku nuve danini abhivruddhi parchukovali.
1: You have to develop on your own.
0: Kagane neevu self realization.
1: This is self realization.
0: Ee self realization ku kaadu edi kavali.
1: For this self-realization, what is necessary?
0: Self-confidence.
1: Self-confidence is important.
0: Is self-confidence kaise undali?
1: For self-confidence, then what?
0: Kaluga ee self-confidence ku inni vidhamina ekkunte oka gunamudu bhavitramudu tandiga undali.
1: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
0: Bhavilo unnatundi neer raavalante anta daatukoni raavali.
1: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
0: Kani well untadi kani water undadu.
1: But sometimes you find a well without water.
0: Water lekunna e matram kudanu tanlo padartham nilchavu.
1: And when there's no water, there's no question of bringing it out.
0: A water anetundi bhakti.
1: And this water is bhakti or devotion.
0: Ee devotion anetundi dantlo pala dinni munchali.
1: And this has to be immersed in that waters of devotion.
0: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎడ్యుకేర్ అనేటువంటి ఒక సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
1: And when once you immerse this container totally, you can draw it out, the ఎడ్యుకేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
1: All your studies, what for are you doing it?
0: బుద్ధి కుశలతకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలతకు మాత్రమే.
1: ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్.
0: మీరు ఈ బుద్ధి కుశలత మాత్రమే నేర్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం
1: All this, your intelligence, also should have a support.
0: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
1: We need support.
0: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
1: This support is ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
1: This support of ఎడ్యుకేర్ will confer bliss.
0: కనుక మీరు ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో ఎడ్యుకేర్ కూడా ప్రధానంగా తీసుకోవాలి.
1: Therefore, along with education, you also consider educare equally important.
0: Education ante pustaka knowledge kaadu.
1: In fact, educare is not textual knowledge.
0: Kaani MA lu BA lu pass ayyavachi peru gaachina pedda vaarulaina.
1: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
0: Kaani unnatvantidi ide peddadi. ఈ ఎడ్యుకేర్ అనేటువంటిది లేకపోతే ఎన్ని చదివి కూడా ప్రయోజనం ఉండదు.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ ఎడ్యుకేర్ వాట్ ఎవర్ డిగ్రీ యూ హ్యావ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: ఎంఏ బిఏ పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు కానీ
1: యూ మే గెట్ ది హై డిగ్రీస్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: కానీ ఎడ్యుకేర్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
1: వితౌట్ ఎడ్యుకేర్ ది ఇన్నర్ కరెంట్ ది ఎడ్యుకేషన్ ఈజ్ యూస్లెస్.
0: ఆ యూజ్లెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
1: We are passing through this useless education.
0: ఇది పట్టకూటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుది.
1: All this education that we acquire today.
0: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
1: In fact, in this world, they are highly knowledgeable people.
0: వీరందరూ ఏం చేస్తున్నారు?
1: What is they are doing?
0: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
1: Are they developing peace?
0: సత్యమని ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
1: Are they removing any kind of violence in society?
0: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
1: Are they making proper inquiry?
0: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
1: Are they leading peaceful life?
0: లేదు.
1: No.
0: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
1: And are not able to love their own children.
0: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
1: And in fact, you love your own children.
0: మొట్టమొదట మీరు ఆ ప్రేమను ప్రచారించండి.
1: And therefore publicize, share this love with everybody.
0: ee public life anetundi premanu meerandarki panchali.
1: Share this love in the entire society with everyone.
0: Meerandarki panchali.
1: You have to share with everyone.
0: Meer bhujinchali.
1: And you have to enjoy for yourself.
0: Appude ee prema yokka tattvam ee takkaga ruchiga untundi.
1: Then only you will be understanding the true nature of love and experience it.
0: ట్రూ నేచర్ అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూ నేచర్?
0: నిజమైనటువంటి ప్రపంచము.
1: అండ్ దిస్ ట్రూ నేచర్ ఈస్ ద వరల్డ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్.
0: కానీ అది ట్రూ నేచర్ కాదు.
1: అండ్ యూ కెనాట్ కాల్ ఇట్ ఇన్ అవుటర్ వే ద ట్రూ నేచర్.
0: ట్రూ నేచర్ అనేటువంటి కూడా అది ఒక కల్పితమైనటువంటిది.
1: ద ట్రూ నేచర్ వాట్ యూ స్పీక్ అండ్ కాంప్రిహెండ్ ఈస్ ఆల్సో ఆర్టిఫిషియల్.
0: ఓన్లీ నేచర్
1: ఈస్ ఓన్లీ నేచర్.
0: నేచర్ ఈస్ సత్యమైనటువంటిది.
1: నేచర్ ఈస్ ట్రూత్.
0: Truth is one.
1: Truth is one.
0: Not two.
1: Not two.
0: True nature. End ayipothayi meri.
1: When once I say two nature, it is two jewel.
0: Kanuka, neevu nenu okati.
1: In fact, you and I are one.
0: Truth and nature rendu okate.
1: Truth and nature one are one.
0: Kanuka, nature ne truth antaru.
1: So the nature is truth.
0: Danni manam satyamga bhavinchali. Danni manam satyamga pujinchali.
1: Therefore, you have to think it, the one representing truth, and you have to speak truth.
0: ఈ పరిచయ కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన నేచర్ను కల్పించుకోరాదు.
1: You should never be carried away by your super impositions, all those that are artificial.
0: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి యందు ఉన్నవి.
1: All students, youngsters have all potentialities, capacities.
0: పంచభూతములు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్,
0: పంచేంద్రియములు,
1: ద ఫైవ్ సెన్సెస్,
0: పంచకోశములు,
1: ద ఫైవ్ షీట్స్,
0: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
1: దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఇన్ యూ.
0: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపల మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
1: వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ యూ ఇన్ ఆల్ ఇట్స్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్, యూ బికమ్ వీక్.
0: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
1: వెన్ వన్స్ యూ ఆర్ వీక్, యూల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: కనుక ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
1: యూ హ్యావ్ డిటర్మిన్డ్ సమ్వేర్ అదర్.
0: పట్టు నెగ్గేటిదాకా అట్టే ఉండు.
1: రిమైన్ అంటిల్ యూ అచీవ్ ద డిటర్మిన్ కాజ్.
0: కోరినది ఏదియో కోరనే కోరతది.
1: యు హావ్ డిజైర్డ్, హావింగ్ డిసైడెడ్ ఇట్,
0: కోరినది యొక్క విడువకుండు.
1: అంటిల్ ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్, నెవర్ గివ్ అప్.
0: సత్యమనేదియో తచ్చనే తచ్చితివి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు థాట్ అబౌట్ ద ట్రూత్,
0: సత్యం విడిదాక పోవకుండు.
1: అండ్ అంటిల్ యు రియలైజ్ ద ట్రూత్ నెవర్ గెట్ అవే.
0: తలచినదియో తలచనే తచ్చితివి.
1: హావింగ్ థాట్ ఓవర్,
0: తలచిన దీడాక పోవకుండు.
1: అండ్ యువర్ థాట్ ఇస్ రియలైజ్డ్, నెవర్ గివ్ అప్.
0: పోరుబడలేక తానైన ప్రభు వలయు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్ షుడ్ కన్ఫర్ వాట్ యు వాంట్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్ అండ్ విస్
0: వడల్ తెలియక నీవైన అడుకోవలయు.
1: ఆర్ యు షుడ్ ఫెయింట్ ఆన్ ద వే ఇన్ యువర్ ఎఫర్ట్.
0: కానీ నీ అంత నీవు తిరిగిపోవటమేని దీక్ష కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ టు రిటర్న్ ఈస్ నాట్ యువర్ నేచర్, ఈస్ నాట్ బిఫిటింగ్ యు.
0: కనుక నీవు పేరైనటువంటి వాడే.
1: In fact, you're weak if you run away.
0: 5 out of 5 వచ్చినా కూడా నువ్వు ఫస్ట్ క్లాస్ కాదు.
1: అండ్ యూ మే గెట్ 5 out of 5, యూ కెనాట్ సే యూ గాట్ ఫస్ట్ క్లాస్.
0: కనుక ఇవి మార్కులో వచ్చినటువంటి వారు కానీ ఇవన్నీ రిమార్కులే.
1: యూ జస్ట్ సెక్యూర్డ్ మార్క్స్, ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఓన్లీ రిమార్క్స్.
0: భగవంతుని దీంట్లో ఒక మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
1: యూ షుడ్ డిటర్మిన్ టు గెట్ 5% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ద గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
1: యూ షుడ్ హ్యావ్ డిటర్మినేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్.
0: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
1: దెన్ ఓన్లీ యుల్ గెట్ హై గ్రేడ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీకెంతయో నేను నిత్యము బోధిస్తున్నాను విద్యా విషయమే.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
0: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
1: బట్ యూ డోంట్ టేక్ seem to take them seriously.
0: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
1: You have forgotten the very reason why Swami is here.
0: Not Swamiji. మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో.
1: I am sorry. You have forgotten why you are here.
0: దానిని నీవు మొట్టమొదటి సాధించాలి.
1: But having been here, you should achieve the purpose.
0: వచ్చినది ఒక దేని కోసం, చేసేది మరొక పని కోసము వచ్చినప్పుడే తేది. దీనివల్ల ఏ మాత్రమూ ఫలితం ఉండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్, ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే, యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
0: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
1: యు ఆర్ గోయింగ్ టు ఎ హోటల్, యూ హ్యావ్ ఇడ్లీ అండ్ సాంబార్.
0: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
1: విదౌట్ అండర్స్టాండింగ్ వాట్ యు రియలీ వాంట్, యు ఆర్ స్టెప్డ్ ఇన్ టు మిలిటరీ హోటల్.
0: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే, ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
1: అండ్ దేర్ ద పీపుల్ విల్ సే దిస్ మిలిటరీ హోటల్, సాంబార్ అండ్ ఇడ్లీ ఆర్ నాట్ అవైలబుల్, యు గో సమ్వేర్ ఎల్స్.
0: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీనికోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
1: యు హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, నోబుల్ అండ్ ఐడియల్.
0: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
0: కారణం
1: వై?
0: చుట్టూ వైలెన్స్.
1: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
0: చుట్టూ పొల్యూషన్.
1: అండ్ యూ ఫైండ్ పొల్యూషన్ ఎవ్రీవేర్.
0: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు మీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పొల్యూషన్, యూ ఫైండ్ ద పొల్యూషన్ ఇన్ ఆల్ ది నైబర్హుడ్.
0: కనుకనే మీరు పొల్యూషన్ కాకూడదు.
1: సో డోంట్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి పొల్యూటెడ్.
0: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రమో మార్చుకోకూడదు.
1: డోంట్ చేంజ్ యువర్ ఫర్మ్ థాట్స్.
0: మనసును ఏమాత్రం కూడా చేంజ్ చూసుకోకూడదు.
1: నెవర్ అలౌ యువర్ మైండ్ టు వేవర్.
0: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
1: దీస్ ఆర్ ది టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
0: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
1: బీయింగ్ మోడర్న్ స్టూడెంట్స్,
0: ఆధునికమైనటువంటి దాటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంపదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
1: యూ షుడ్ ఆల్సో ప్రిజర్వ్ ద ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రాక్టీసెస్.
0: అది సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్.
0: ఇది అభ్యాసం.
1: అండ్ దిస్ ఈస్ ద ప్రాక్టీస్.
0: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
1: యూ షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
0: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: And therefore make every attempt to uphold your tradition by practicing it sincerely.
0: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
1: If you conduct yourself this way, you will have the bliss which you really want.
0: ఈ విధమైనటువంటి బ్లిస్ను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ పొందుతారు.
1: దెన్ వన్స్ యూ గెట్ దిస్ బ్లెస్, దెన్ యూ కెన్ సే యు ఆర్ బ్లెస్డ్.
0: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
1: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
0: కానీ బ్లిస్ ఉంటే ప్రయోజనం లేదు.
1: మియర్ బ్లిస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
0: బ్లిస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై
1: డ్రై ద బ్లిస్ ఈస్ డ్రై.
0: కనుక మీరు ఈ నిజమైనటువంటి దానిని సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: దేర్ఫోర్ యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అటైన్ ద రియాలిటీ అండ్ రియలైజ్ ఇట్.
0: అప్పుడే మీకు తగినటువంటి ఒక శాంతి, ఈ బుక్ నాలెడ్జ్ ఇవన్నీ కూడాను స్థిరమైపోతాయి.
1: And then only you'll remain in peace, and all that you get out of the bookish knowledge will remain steady and firmly established in you.
0: ఈ విద్య లౌకికమైన విద్య.
1: And the knowledge that you have is worldly knowledge.
0: దేహమునసుకు హేమతారక విద్య.
1: The secular knowledge to live in this world.
0: పరమనిసుకుంప బ్రహ్మ విద్య.
1: And to be happy and blissful thereafter, after this life soldier, you need knowledge of the self.
0: కనుక మనం బ్రహ్మ విద్యను నేర్చడానికి వచ్చాము.
1: వి ఆర్ హియర్ టు అక్వైర్ దిస్ బ్రహ్మ విద్య, ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. లౌకికమైన
0: విద్యను నేర్చడానికి కాదు.
1: వి ఆర్ నాట్ హియర్ ఓన్లీ టు లెర్న్.
0: దీంతో పాటు ఆ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వి నీడ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఆల్సో.
0: కనుక ఈ రెండింటి ఎందుకు కూడా మీరు సమానమైన స్థితిలో ప్రయాణం సరపాలి.
1: Therefore, we should acquire them in a balanced state and proceed parallelly.
0: అప్పుడు మీరు తగినటువంటి సార్థకత పొందుతారు.
1: Then only the purpose for which we have come is fulfilled.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల గోపాల కృష్ణ జై.

0: నిత్యము మాట్లాడి మాట్లాడి మాట్లాడి, ఇక్కడ మాట్లాడటమే కాదు రూముల్లోంతా కూడా మేము పోయి మాట్లాడండి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: Swami speaks not only here, and he goes on speaking to all the devotees there also. Adding to this, you have got the polluted atmosphere, the polluted water and polluted things that has worsened the situation.
0: Full also. Completely chiripotundi.
1: And everything is lost.
0: What do you want, Vaisa? What do you want? Cisco, I am ready.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I am ready. Take me, says Bhagavan.
0: Cisco-lega-potamu, mitappu-gani, adhikari.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: Man today is striving hard to manage his time, energy and resources in the hope of achieving his dreams. But what is truly effective use of time? What is the true goal of human life? Get the answers to these questions in this eye-opening discourse of Bhagawan Baba, delivered on 21st April 1998 at Kodaikanal.
1: మంచివారి పొందు మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు. మంచివారి చెలిమి మహిళన దొరుకదు. దుష్టులెందరైనా దొరుకుచుంద్రు.
2: On earth, in this world, it's not that easy to have friendship with good people. You have lots and lots of wicked people all around.
1: కనికిరాళ్ళు చూడ కలవు ఎందైనను

0: The number of pebbles and stones everywhere. Do you find and get a most precious, valuable diamond?
1: ప్రేమస్వరూపులారు,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నత స్థితిని పొందినవాడు.
0: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ లివింగ్ క్రీచర్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ నోబ్లెస్ట్ అండ్ హైయెస్ట్.
1: మానవుడు ధనమును కోల్పోయినా దానిని తిరిగి ఇన్ని అవస్థలేనూ పడి దానిని సంపాదించగలడు.
0: మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ మనీ హీ కెన్ రీగెయిన్ బై స్ట్రగ్లింగ్ హార్డ్.
1: ఒక మిత్రుని కోల్పోయినా తిరిగి మరొక మిత్రునైనా కూడాను తాను సంపాదించుకోగలడు.
0: ఇఫ్ హీ లూజెస్ ఎ ఫ్రెండ్ హీ కెన్ హ్యావ్ అనదర్ ఫ్రెండ్ ఇన్ హిస్ ప్లేస్.
1: ఒక భార్యను కోల్పోయినా రెండవ వివాహం ఆడి మరొక భార్యను కూడాను పొందగలడు.
0: ఇఫ్ హీ లూజెస్ హిస్ వైఫ్ he can get remarried and again have another wife.
1: Oka bhumine kolpoyina tirigi aneka avasthalato aa bhumine tirigi sadinchukogaladu manavudu.
0: If man loses his share of the land, he can work for it and regain it.
1: Kani manavuni oka dehamnu tirigi sampadinchukoledu.
0: Man cannot recover, get back the body when once it is lost.
1: Manavuni dehamu అత్యున్నతమైనటువంటిది.
0: హ్యూమన్ బాడీ ఇస్ వెరీ ప్రెషస్.
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి మానవత్వాన్ని ఈనాడు మానవుడు అర్థం చేసుకునలేక దానిని దురుపయోగం చేసుకుంటూ ఉన్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ సీక్రెట్ హిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ అండ్ ఈస్ మిస్యూజింగ్ ఇట్.
1: మానవుని యందున్నటువంటి దివ్యత్వాన్ని, మానవుని యందున్నటువంటి పవిత్రతను ఏమాత్రం కూడాను మానవుడు అర్థం చేసుకునేటకు ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద లేటెంట్ డివినిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ హిస్ లైఫ్.
1: గడచిపోయిన రాత్రి ఎన్ని విధములు గడిబడి చేసినప్పటికీ అది మనకు తిరిగి రాదు.
0: ద బైగాన్ నైట్ can never be recovered, it would never come back.
1: Ananta sagaramlo leenamainatundi yamuna nadi manam enni vidhamaina prayatnam chesinappudiki tiri manaku labhinchadu.
0: The river Yamuna, when once it merges in that vast mighty ocean, it cannot be regained.
1: Manavudu chakkaga namili miringinatundi phalamunu enni prayatnamalu chesinappudiki tiri taanu aa phalamuga taanu pondaledu.
0: Man, the fruit that he eats, masticating well, he cannot recover it in true form.
1: Atti paristhiti yandu manavattamunu ee reethiga thanu artham chesukovaladu.
0: Under these circumstances, how do you expect him to know the human value?
1: Manavudu aneka vidhamainatundi shaktilu kaliginatundi vaadu.
0: Man has so many capacities.
1: Bhagavantudu anugrahinchinatundi oka shaktilo mottamodati mati.
0: The first gift of God to mankind is mati, the mind.
1: Rendavadi sthiti.
0: The second is sthiti, the position.
1: Moodavadi paristhiti.
0: Third one is circumstances, paristhiti.
1: Nalugavadi gati.
0: The fourth one is destiny,
1: mati,
0: gati.
1: Sthiti, paristhiti, gati, sampatti.
0: These are the four levels, gifts of God to mankind: the mind, position, circumstances, and the destiny.
1: కానీ మానవుని యొక్క గతిని పురస్కరించుకునియే తన యొక్క స్థితి ఏర్పడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ థింగ్స్ హ్యాపన్ దే కమ్ టు అస్ డిపెండింగ్ ఆన్ ద డెస్టినీ.
1: మానవుని యొక్క ప్రవర్తనను పురస్కరించుకునియే మతి ఏర్పడుతుంది.
0: ద మైండ్ ఇస్ ఫార్మ్డ్ బేసింగ్ ఆన్ అవర్ ఓన్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
1: మతి వలనే గతి, గతి వలనే స్థితి.
0: సో ఇస్ అవర్ మైండ్ దట్ షేప్స్ అవర్ డెస్టినీ,
1: గతి.
0: ద ఫోర్త్ వన్ ఇస్ డెస్టినీ,
1: మతి,
0: గతి.
1: స్థితి, పరిస్థితి, గతి, సంపత్తి.
0: దీస్ ఆర్ ద ఫోర్ లెవెల్స్, గిఫ్ట్స్ ఆఫ్

0: A mind is formed basing on our own conduct and behavior.
1: Mativalane gati, gativalane sthiti.
0: So is our mind that shapes our destiny.
1: Kanukane manavunaku mottamodardi mati ati pavitramainatvantidiga undali.
0: Therefore in the first instance man should possess a sacred mind.
1: Matini puraskarinchukoniye tana yokka sthiti sampatti erpadutu untadi.
0: Basing on his mind and temperament, his position and the wealth depend.
1: Ilanti satyanni manavudu mottamota gurtinchukunnappude తన యొక్క స్థితిని కాని సంపత్తిని కాని తాను పొందగలడు.
0: When once he understands this principle of truth, he can be sure of his destiny and the wealth.
1: కాన ప్రతి మానవుడు కూడాను ఒక విధమైన మతిని యొక్క సంపత్తిని చక్కగా కాపాడుకోవాలి.
0: Therefore, one has to maintain the mental attitude, temperament in perfect order.
1: ఈ ప్రపంచమునందు ప్రతి పదార్థమును కూడాను పవిత్రమైన మార్గంలో ఉపయోగించాలి.
0: మ్యాన్ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ ఎవ్రీ మెటీరియల్ ఇన్ ఎ సీక్రెట్ వే పాసిబుల్.
1: సక్రమమైనటువంటి మార్గాన్ని పొందాలి.
0: హీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: చేతిలో ఒక కత్తి ఉంది.
0: యూ హ్యావ్ ఎ నైఫ్ ఆన్ హ్యాండ్.
1: కానీ ఈ కత్తి ద్వారా కూరగాయలు తరుక్కొని చక్కగా వంట వండుకొని భుజించవచ్చు.
0: విత్ దిస్ నైఫ్ యూ కెన్ కట్ వెజిటబుల్స్, కుక్ వెల్ అండ్ పార్టేక్ ఫుడ్.
1: లేక ఫలములు కోసుకొని తాను ఆరగించి ఆకలిని తీర్చుకోవచ్చు.
0: యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్స్ అండ్ అపీజ్ యువర్ హంగర్.
1: కానీ కత్తి చేతిలో ఉన్నది కదా అని ఎదుటివానికి తలను గొంతును కోసినప్పుడు ఇతను కేవలం రాక్షసత్వాన్ని పొందినవాడవుతాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ దట్ యు హావ్ గాట్ నైఫ్ ఆన్ హ్యాండ్, యూ కెనాట్ కట్ ద నెక్ ఆఫ్ ద మ్యాన్ అండ్ బికమ్ ఎ డెమన్.
1: కనుక ఎలాంటి పదార్థమును ఏ విధమైన మార్గంలో మనం ఉపయోగించాలి అనేటువంటి ఒక స్థితిని కూడా మనం తెలుసుకోవాలి.
0: We should know in what way we should make use of this material in this world.
1: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉన్నవి.
0: Human life is gifted with many potentialities.
1: ఈ శక్తుల యొక్క పవిత్రతను కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We should also know the sanctity of these capacities.
1: ఈ యొక్క శక్తిని అనుగ్రహం చేతనే పొందడానికి వీలవుతుంది.
0: These are all the gifts of God, grace.
1: మానవుని యొక్క జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
0: Human life is a very big clock.
1: Indulo samvatsaramulu, nelalu, dinamulu aneetundi moodu pinnulu untunnayi.
0: This big clock of human life has got three pins representing year, month and the day.
1: Ee moodu munlu sakramanga tirigatamu chaala baaga tirugutune untunnayi.
0: The three pins are revolving in perfect precision.
1: దీనిని పురస్కరించుకుని మానవుని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా తిరుగుతూనే ఉంటుండాలి.
0: The way how the pins move decide our lifespan.
1: కానీ మానవుడు తన ఆయుష్ ప్రమాణాన్ని గుర్తించక పురమే గంటలు కొడుతున్నాడు ఘన్ ఘన్ ఘన్ అని.
0: But man, before he commenced his life on earth, the sojourn, in fact there has been a bell going on.
1: ఈ గడియారం నుండున్నటువంటి మూడు పిన్నులను సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉన్నప్పటికీ తన యొక్క జీవితాన్ని మాత్రము సక్రమంగా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: Though these three pins are working and revolving in perfect precision and order, man is not able to lead a proper life.
1: దినములు
0: days
1: 30 దినములు జరిగినప్పుడే ఒక నెల అవుతుంది.
0: 3 days constitute a month.
1: 12 నెలలు జరిగినప్పుడే ఒక సంవత్సరం అవుతుంది.
0: 12 months make an year.
1: కనుక సంవత్సరం అనేటువంటివి నెలలతో కూడినటువంటివి.
0: Year comprises months.
1: నెలలు దినముతో కూడినటువంటివి.
0: A month comprises days.
1: కనుక ప్రధానమైనటువంటిది దినమే.
0: For most important is the day.
1: కనుక మనకు నిత్య దినములు ఏ విధమైన మార్గంలో మనం అనుభవించాలి అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
0: So we have to know the fundamental truth as to how to pass through every day.
1: కానీ ఈనాటి మానవుడు తన యొక్క నిత్య జీవితం యొక్క సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Man is not able to understand the truth behind the day he is supposed to spend.
1: దినములు గడుపుతున్నాడే కానీ ఏ విధంగా గడపాలి, ఏ విధంగా అనుభవించాలి, ఏ విధంగా ఈ దినమును అర్థం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Though the days pass off, man is not able to understand how to spend every day, how best he can make use of it,
1: కానీ
0: the proper method.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుని యొక్క సంకల్పం చేతనే జరుగుతూ ఉంటున్నాయి.
0: Everything in this world happens as per the will of God.
1: ఈ సత్యాన్ని కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Even this

0: truth is not understood by man.
1: కేవలం తన స్వార్థము స్వప్రయోజనమే గుర్తించి వర్తిస్తూ ఉన్నాడు.
0: He conducts himself basing on selfishness and self-interest.
1: ఈ వ్యక్తి యొక్క సంకల్పాన్ని గురించుకొని భగవంతుడు తన యొక్క శక్తిని ఉపయోగించాడు.
0: Basing on your own thoughts, God will never act.
1: ప్రపంచమునకు, సమాజమునకు, కుటుంబమునకు ఏది అవసరమో దానిని గుర్తిస్తూ వస్తుంటాడు భగవంతుడు.
0: గాడ్ రికగ్నైజెస్ వాట్ ఈస్ నీడెడ్ టు యువర్ ఫ్యామిలీ, టు ద సొసైటీ, టు ద కంట్రీ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఒక ఇంటిలో కళ్యాణం జరుగుతుండాలి.
0: దేర్ టేక్స్ ప్లేస్ ఎ వెడ్డింగ్ ఎట్ ఎ రెసిడెన్స్.
1: కుంభవర్షం కూర్చడానికి ప్రయత్నమైంది.
0: దేర్ స్టార్టెడ్ ద డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
1: ఓ భగవంతుడా, నా ఇంట్లో కళ్యాణం పూర్తి అయ్యేంత వరకు కూడాను నీవు ఈ వర్షంను కురిపించకూడదు అని ప్రార్థిస్తాను.
0: And the residents of a happy home where the wedding is to take place, they pray to God, Oh God, please stop this rain because I got the auspicious occasion.
1: ఆ వ్యక్తి యొక్క ప్రకృతి వాని యొక్క పొలము వర్షము లేక ఎండిపోతుండాలి.
0: Whereas there is a neighbor whose land is so dry because of the absence of rain.
1: ఓ భగవంతుడా, ఎండల చేత నా పంటలంతా పండుకోకుండా ఎండిపోతుండాలి, కుంభవర్షాన్ని కురిపించు అని తాను కోరుతున్నాడు.
0: ద నైబర్ ప్రేస్ టు గాడ్, ఓ గాడ్, మై ల్యాండ్ ఇస్ డ్రై, దర్ నో రెయిన్స్, ప్లీజ్ సీ దట్ వీ హ్యావ్ హెవీ రెయిన్.
1: వ్యక్తిగతమైన అభిష్టములకు ఏమాత్రము లొంగడు.
0: గాడ్ విల్ నెవర్ సక్కమ్ టు ఇండివిజువల్ డిజైర్.
1: అయితే వారి వారి భక్తి ప్రపత్తులను ఆధారం చేసుకుని ఆ వ్యక్తులు కూడా ఆనందాన్ని అందిస్తుంటాడు.
0: హౌఎవర్ హి కన్ఫర్స్ బ్లెస్ బేసింగ్ ఆన్ ది అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సెరిటీ.
1: అయితే ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: బట్ వీ హ్యావ్ టు రియలైజ్ వన్ పాయింట్.
1: ఈ ప్రపంచంలో,
0: ఇన్ దిస్ వరల్డ్,
1: ఏ ఔషధములకు నయం కానటువంటి రోగము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: దేర్ ఈస్ ఎ డిసీజ్ విత్ విచ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ సఫర్ ఫ్రామ్, విచ్ ఇస్ ఇన్క్యూరబుల్ బై ఎనీ మెడిసిన్.
1: ఒకని యందు అధికమైనటువంటి జబ్బుగా ఉండవచ్చు.
0: It may be more in one person.
1: ఒకని యందు అవి తక్కువగా ఉండవచ్చును.
0: Rather, it may be little in another one.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉన్నప్పటికీ ఈ రోగం యొక్క క్వాలిటీ ఒకటిగానే ఉంటుండాలి.
0: But the disease is in everyone. The difference lies in the quantity but quality being same.
1: ఇది ఔషధముల చేత నివారణ అయ్యేటువంటిది కాదు.
0: This disease, common disease, cannot be relieved by physical medicine of the world.
1: ప్రజ్ఞుడైనటువంటి డాక్టర్ వల్ల నయమయ్యేటువంటిది కాదు.
0: Nor can it be cured by an experienced doctor.
1: ఏమిటి ఈ రోగము?
0: What is this disease?
1: అది అహంకారం అనే రోగము.
0: That is the disease of అహంకార, ego.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేక వాడు అనుభవిస్తున్నాడు.
0: He is not able to understand the cause behind this disease and suffers from
1: that. ఈ అహంకారమునకు ఎక్కడ అవకాశం ఉంటున్నది?
0: Where is the scope to have ego?
1: అవకాశం లేనిటువంటి అహంకారాన్ని అనుభవించుతున్నాడంటే ఇది తన యొక్క ప్రీతియే.
0: Where is the need to be egoistic in this world?
1: ఈ రోగమును తాను ప్రీతితో తీసుకున్నటువంటి వాడవుతాడు.
0: He accepts it with all his happiness. He welcomes the disease.
1: ఈ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ఒకతూరి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Make every attempt to know the secrets of this
1: vast
0: world.
1: నా ఈ అహంకారమునకు కారణం ఏమిటి?
0: What are the cause for the ego?
1: ఇంత విశాలమైన ప్రపంచములో,
0: in this vast world,
1: ఈ ప్రపంచం యొక్క మ్యాప్ లో,
0: in this world map,
1: మన భారతదేశము చాలా చిన్నదిగా కనిపిస్తుండాలి.
0: Our Bharat is so small in the world map.
1: ఈ భారతదేశంలో,
0: in this Bharat,
1: మద్రాస్ స్టేట్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: మద్రాస్ స్టేట్ స్టిల్ స్మాలర్
1: ఈ మద్రాస్ స్టేట్ లోపల,
0: in this Madras state,
1: కొడైకెనాల్ చాలా చిన్నదిగా ఉంటుండాలి.
0: కొడైకెనాల్ ఇస్ వెరీ టైనీ.
1: ఇంత పెద్ద కొడైకెనాల్ లోపల వ్యక్తి అనేటువంటి వాడు చాలా చిన్నవాడిగా ఉన్నాడు.
0: అండ్ ఇన్ దిస్ కొడైకెనాల్ ఇండివిజువల్ ఇస్ స్మాలెస్ట్ క్రీచర్.
1: ఇంత చిన్నటి వాడు ఇంత విశాలమైన ప్రపంచాన్ని చూచి అహంకార పట్టడానికి ఏమి కారణం?
0: సచ్ ఎ టైనీ మ్యాన్ యాజ్ హీ ఇస్, వాట్ ఇస్ ద కాజ్ బిహైండ్ హిస్ ఈగో?
1: అహంకారమునకు అజ్ఞానమే మూల కారణం.
0: ది గో ఇస్ డ్యూ టు ఇగ్నోరెన్స్.
1: లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వమును, నేను ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఈ అహంకారమునకు అవకాశమే ఉండదు.
0: బట్ ఇఫ్ పర్సన్ ఐడెంటిఫైస్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ ద డివినిటీ స్ప్రెడ్ ఎవ్రీవేర్, హి విల్ నెవర్ బి ఎగోయిస్టిక్.
1: విచారం చేయాలి.
0: వన్ హ్యాస్ టు ఇన్వెస్టిగేట్.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి విచారణ చేస్తే అహంకారములకు అవకాశం ఉండదు.
0: దేర్ కెనాట్ బి స్కోప్ ఫర్ ఎనీ ఈగో ఇఫ్ యూ థింక్ వేర్ యూ స్టాండ్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్.
1: సర్వం విష్ణుమయం జగత్తు అంతా భగవంతుని యొక్క స్వరూపమే, నేను భగవంతుని స్వరూపమే అనేటువంటి విశాలమైన భావాన్ని అర్థం చేసుకుంటే అక్కడ కూడా అహంకారంకు అవకాశం లేదు.
0: వెన్ యూ హ్యావ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ యూ ఆర్ divine in this world that is equally divine.
1: దీనికి కారణం ఏమిటని విచారణ చేస్తే,
0: if you want to find out the reason,
1: సర్వం విష్ణుమయం జగత్తు అనేటువంటి తత్వము అతని యందు లేదు.
0: He has no idea that the entire universe is divine.
1: ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో నేనెంతటి వాడను అనేటువంటి ఒక భావము తన యందు లేదు.
0: He has no trace of a feeling as to know where he stands.
1: ఈ భావమును లేనటువంటి వ్యక్తియే అజ్ఞాని. ఈ అజ్ఞానం చేతనే ఈ అహంకారం ఆవిర్భవిస్తుండాలి.
0: Bereft of these two ideas, two feelings, man is ignorant and therefore is egoistic.
1: కనుకనే ఈ అహంకారం చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఫేసెస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఈగో.
1: ఇది తన యొక్క సంకల్ప బలం చేతనే అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: ఇన్ఫాక్ట్ హిస్ థాట్స్ స్ట్రెంగ్థెన్ దిస్ ఈగో.
1: సంకల్పముల చేతనే కర్మలు జరుగుతున్నాయి.
0: మ్యాన్ యాక్ట్స్ బేసింగ్ ఆన్ హిస్ థాట్స్.
1: కర్మల చేతనే భావములు కలుగుతున్నాయి.
0: యాక్షన్స్ ఆర్ డ్యూ టు ద ఐడియాస్.
1: భావముల చేతనే శీలము కుదురుతూ ఉండాలి.
0: And it is the feeling that determines the character.
1: శీలం చేతనే నిజమైనటువంటి ప్రాప్తి లభిస్తుండాలి.
0: It is your character that makes you earn the deservedness.
1: కనుక ఈ దివ్యమైనటువంటి యొక్క ప్రాప్తి మనకు లభించాలంటే శీలం అభివృద్ధికి వచ్చుకోవాలి.
0: In order to deserve this divinity, we have to develop our character.
1: శీలమును అభివృద్ధి పరచుకోవాలంటే మనలో పవిత్రమైన భావం అభివృద్ధి కావాలి.
0: To develop character, sacred thoughts should be entertained.
1: ఈ భావములు అభివృద్ధి కావాలంటే సత్కర్మల్లో మనం ప్రవేశించాలి.
0: Sacred feelings can be entertained by undertaking good deeds.
1: సత్కర్మలు చేయాలంటే మొట్టమొట మనలో ఉన్నటువంటి సంకల్పాలు పవిత్రమైనవిగా ఉండాలి.
0: In order to do good deeds, we should have good thoughts.
1: కనుకనే సంకల్పములే అన్నింటికీ మూల కారణము.
0: It's the thought that's the main cause for all.
1: ప్రతి మనస్సు యొక్క స్వరూపమునకు సంకల్పమే మూల కారణము.
0: మైండ్ టేక్స్ ద ఫార్మ్ బేసింగ్ ఆన్ ద థాట్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నారు.
0: మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఇది బట్ట ఏ రీతిగా తయారైంది?
0: హౌ ఇస్ దిస్ క్లాత్ మేడ్?
1: పడుగు పేక రెండింటి యొక్క ఏకత్వం చేతనే బట్ట తయారైంది.
0: దిస్ క్లాత్ ఇస్ మేడ్ బికాస్ ది యార్న్ ఇంటర్వోవెన్.
1: ఇటువైపున పోవాలి, అటువైపున రావాలి.
0: The thoughts, the threads are interwoven.
1: ఈ పడుగు పేక అంట.
0: Lengthwise and transverse.
1: కనుక మానవత్వము సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటుండాలి.
0: So human life is the combination of thoughts and counter-thoughts.
1: కానీ సంకల్పం ప్రథమమైనటువంటిది.
0: But the thought is main one.
1: వికల్పము దాని యొక్క వికారమైనటువంటిది.
0: Counter-thought is its aberration.
1: ఈ వికారాన్ని మనం అనుసరించకూడదు, సంకల్పాన్ని మనం అనుసరించాలి.
0: We should never follow the perverted thought.
1: సంకల్పము.
0: సంకల్పము
1: అనగా హృదయ సంబంధమైనటువంటి కల్పన రావాలి.
0: సంకల్ప, ద థాట్ షుడ్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
1: సం అనగా సర్వేశ్వర యొక్క తత్వము.
0: సం రిప్రజెంట్ సర్వేశ్వర డివినిటీ.
1: సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అన్ని కూడాను సర్వేశ్వరత్వానికి సంబంధించినటువంటివి.
0: సమ్ స్టాండ్స్ ఫర్ డివినిటీ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ నియర్నెస్, లైక్ ద ఐడెంటిటీ ఆఫ్ ద ఫార్మ్ అండ్ మర్జర్. దట్ ఈస్ సత్.
1: సత్ అనగా ఏమి? శాశ్వతమైనటువంటిది.
0: సత్ మీన్స్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్,
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది.
0: దాట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: అలాంటి మార్పు చెందినటువంటి దాని సంకల్పం మన నుంచి రావాలి.
0: ద థాట్ విచ్ ఇస్ చేంజ్లెస్ షుడ్ అరైజ్
1: మానవునికి. అది ఏ ప్రధానమైనటువంటి సంకల్పం.
0: దాట్ ఈస్ ద మెయిన్ థాట్ దట్ మ్యాన్ షుడ్.
1: సంకల్పము సక్రమమైనట్టుగా ఉన్నప్పుడు మన యొక్క స్థితిని సరైన స్థితిగా ఉంటుంటుంది.
0: వెన్ థాట్స్ ఆర్ ప్రాపర్ అవర్ పొజిషన్ ఆల్సో వుడ్ బి ఈక్వలీ ప్రాపర్.
1: మన స్థితి గతి కూడా సరిగా ఉంటుంటుంది.
0: అవర్ పొజిషన్, అవర్ డెస్టినీ.
1: ఇది సంపత్తి ఏమిటది?
0: వాట్ ఈస్ ది సంపత్తి? వెల్త్.
1: ఈ సంపత్తి అనగా లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క సిరి సంపదలు కాదు.
0: సంపత్తి, ద వెల్త్ డస్ నాట్ మీన్ వరల్డ్లీ ప్లెజర్, వరల్డ్లీ కన్వీనియన్సెస్, వరల్డ్లీ కంఫర్ట్స్ అండ్ ఫిజికల్ నేచర్.
1: సంపత్తి,
0: సంపత్తి
1: అనగా సద్విచారము, సత్సంకల్పము, సద్భావము, సన్నడతలు, ఇలాంటివన్నీ కూడా సత్సంపత్తిగా ఉంటుంటాయి.
0: సంపత్తి, ద వెల్త్ కమ్ మీన్స్ గుడ్ ఎంక్వైరీ, గుడ్ థాట్, గుడ్ ఫీలింగ్,
1: శాశ్వతమైనటువంటి సంకల్పాలు మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ డెవలప్ థాట్స్ దట్ డిజర్వ్ టు బి పర్మనెంట్.
1: అయితే ఇలాంటి శాశ్వతమైన సంకల్పాలు రావాలంటే
0: to entertain such thoughts.
1: జన్మ జన్మాల యొక్క పుణ్యము యొక్క ఫలితం చేతనే మానవుని యందు భగవత్ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.
0: మ్యాన్ బికమ్స్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బికాస్ ఆఫ్ గుడ్నెస్, ద మెరిట్ అక్రూడ్
1: పుణ్యఫలము.
0: మ్యాన్ థింక్స్ దట్ విల్ బి హ్యాపీ బై హ్యావింగ్ ది వెల్త్.
1: మానవుడు పుట్టడానికి మూల కారణము పుణ్యఫలమే.
0: Human birth is because of the merit accrued in the
1: past. కాని పుణ్యఫలంతో పుట్టినటువంటి మానవుడు పాపములు ఎందుకు చేయాలి?
0: Having taken the human life because of the merit, why should commit sinful deeds?
1: ఈ కర్మఫలములకు పాపములు చేయడానికి మూల కారణమేమిటి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్స్ అస్ కమిట్ సిన్స్?
1: దీనికి తన యొక్క వాంఛలే.
0: డిజైర్స్ లీడ్ అస్ టు సిన్ఫుల్ యాక్ట్స్.
1: ప్రకృతిని చూస్తున్నాడు కన్నులతో.
0: మ్యాన్ వాచెస్ ద వరల్డ్ విత్ హిస్ ఐస్.
1: ప్రకృతిని చూడు.
0: సీ ద వరల్డ్.
1: ఏ విధంగా చూడాలి?
0: హౌ షుడ్ యు సీ?
1: సమ్యక్ దృష్టి, పవిత్రమైన దృష్టితో చూడాలి.
0: సీ ద వరల్డ్ విత్ సీక్రెట్ లుక్స్.
1: కానీ ఈ పవిత్ర దృష్టి తనలో లేకపోవటం చేతన ప్రకృతిని వికారంగా చూస్తున్నాడు.
0: బట్ మ్యాన్ హ్యాస్ నో సచ్ సీక్రెట్ లుక్స్, బట్ హీ లుక్స్ అట్ ఇట్.
1: ప్రకృతిని ప్రకృతిగా చూస్తున్నాడు.
0: హీ వాచెస్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: ఇదే తనలో ఉన్నటువంటి దోషము.
0: దట్ ఈస్ హిస్ మిస్టేక్.
1: సర్వం విష్ణుమయం జగత్తు.
0: ద హోల్ వరల్డ్ ఈస్ డివైన్.
1: విశ్వం విష్ణుమయం జగత్తు.
0: ది యూనివర్స్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కేవలం ఒక కార్యము.
0: And the universe is the effect.
1: కార్యము కారణము.
0: God is the cause.
1: కారణ కారణ స్వరూపమే ఈ యొక్క జగత్తు.
0: The world is the combination of cause and effect.
1: కనుక మనము ఈ జగత్తును విశ్వస్వరూపునిగా మనం చూడాలి.
0: So we have to consider this universe as the manifestation of the divine.
1: పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో.
0: A foolish man sees it, but yet he says that he sees not.
1: బయట దృష్టిని మాత్రమే చూస్తున్నాడు.
0: He has got external looks.
1: బయట దృష్టిని చూచేటువంటిది పశువు.
0: It is animal that has got the external looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది పశువు.
0: It is the animal that has worldly looks.
1: విశ్వరూపంతో చూచేటువంటిది మానవుడు.
0: Human being should watch with the divine prompting behind.
1: కనుకనే పవిత్రమైనటువంటి దృష్టిని మనం సమ్యక్ దృష్టి పవిత్రమైనటువంటి భావంతో మనం చూడాలి.
0: సో వీ షుడ్ వాచ్, వీ షుడ్ సీ ఇన్ ఎ సేక్రెడ్ వే, ఇన్ ఎ డివైన్ వే.
1: ఆ దృష్టితో మనం చూచినప్పుడు సర్వము మనకు బ్రహ్మమయంగానే ఉంటాయి.
0: వెన్ వన్స్ వీ హ్యావ్ దిస్ డివైన్ విజన్, యూ విల్ ఎక్స్పీరియన్స్.
1: ఎన్ని విధమైనటువంటి ఆటంకములు మనకు సంభవించినప్పటికీ ఈ ఆటంకములకు ఏమాత్రమూ అడ్డు తగలదు.
0: నో అబ్స్టకల్స్ వుడ్ స్టాండ్ ఇన్ యువర్ వే.
1: ఇప్పుడు ఒక అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కన్నులకు అడ్డంగా కొన్ని అద్దాలు పెట్టుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్ హియర్ ద స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ హియర్.
1: కానీ కన్నులకు అడ్డంగా గ్లాసులు ఉన్నాయి, కానీ దృష్టికి హెల్ప్ గా ఉంటున్నాయి.
0: దో హీ హాస్ గాట్ గ్లాసెస్ యాజ్ అన్ అబ్స్టకల్, యట్ హీ సీస్ త్రూ దెమ్.
1: అదే విధంగానే మన దృష్టికి ప్రేమ అనే అద్దాలు ధరించినప్పుడు,
0: when once we wear the glasses of love,
1: prema anetunte addamulu mana drushtiki addanga untundadi kani brahmamu anetunte drushtiki addamu ledu.
0: Though the glasses of love stand as an obstacle, yet you see the divine.
1: Kanukane prema drushtiki manu ye vidhamaitunte addu tagaladaniki veelu kaadu.
0: So for this vision of love, nothing can come in the way.
1: Manavuniki pradhanamaitu pranam premane.
0: And the main life principle is
1: premane lekundina biddanaina talli preminchadu.
0: And if there's no love, the child and mother,
1: bharyaina bharta preminchadu.
0: The husband will not love
1: mitrudaina maraku mitrunni preminchadu.
0: There will be no friendship between the two individuals.
1: Jeevudaina devunni preminchadu.
0: Individual can never be near God.
1: Kanukane premane jeevunni devuniga marustundadi.
0: It is love that makes the individual divine.
1: Kanuka manavatvanni daivatvanga marchadaniki ప్రేమ ఒక్కటే ప్రాణము.
0: హ్యూమన్నెస్, హ్యుమానిటీ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు డివినిటీ త్రూ లవ్.
1: మానవుని హృదయం లోపల ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమగా నిలిచిపోయింది.
0: మ్యాన్ టుడే హ్యాస్ గాట్ ఇన్ హిస్ హార్ట్ ద లవ్ విచ్ ఇస్ నారో అండ్ లిమిటెడ్.
1: కనుక కొన్ని సమయం లోపల ద్వేషము అనేటువంటిది నింపుకుంటుండదు ఈ హృదయం.
0: ఎట్ టైమ్స్ హేట్రెడ్ ఫైండ్స్ ఇట్స్ ప్లేస్ ఇన్ హ్యూమన్ హార్ట్.
1: సింగిల్ సోఫా.
0: Human heart is single sofa.
1: అక్కడ ప్రేమను కూర్చుంటే మరొకరు కూర్చోవడానికి అవకాశం లేదు.
0: When love is seated, no one else.
1: ద్వేషం అక్కడ ప్రవేశించడానికి వీలే లేదు.
0: Hatred has no place there.
1: అసూయ ప్రవేశించడానికి అసలే వీలు లేదు.
0: Jealousy has no place there.
1: This is not a musical chair.
0: Human heart is not
1: single
0: a musical chair.
1: Sofa.
0: This is single sofa.
1: దీంతో భగవంతుడు ఒక్కడే మాత్రం కూర్చోవాలి.
0: God alone can sit there.
1: అది కూర్చున్నప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయంగా మారుతుంది.
0: When once God sits in our heart, we'll have expansion love.
1: కనుక ఈనాటి మానవునకు ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వం అనేటువంటిది అర్థం చేసుకోలేకపోవటం చేత, హృదయంలో ప్రవేశం ఇవ్వలేకపోవటం చేత తన యొక్క హృదయం అంతా అనేక విధమైన అశాంతి గురి అవుతుండాలి.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్. He doesn't give any scope, any place for love in his heart. Therefore, he is restless.
1: ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారు?
0: What was the prayer of gopikas in those days?
1: ప్రేమ తత్వాన్ని వారు ప్రార్థిస్తూ వచ్చారు.
0: They prayed to this principle of love.
1: ప్రేమ రహిత మరుభూములలో
0: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: ప్రేమాంకురమును పెంపొంద
0: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
1: ప్రేమావేశముతో
0: విత్ ఆల్ ది ఎమోషన్ ఆఫ్ లవ్
1: ప్రేమ

0: As there's downpour rain of love, as the rivers of love flow, O Krishna, play on your flute and make us listen to your melodious music.
1: నీ యొక్క మురళి గానం చేతనే ఈ ప్రేమ వర్షం కూర్చాలి.
0: Let your melody be the cause
1: ఈ
0: for
1: ప్రేమ
0: heavy
1: వర్షం
0: rain.
1: చేతనే ప్రేమ మొక్కలు పండాలి.
0: Let this rain of love lead to the germination.
1: ప్రేమ మొక్కలు పండినప్పుడే విశ్వకు శాంతిని అందించగలదు.
0: When we find the samps saplings of love sprouting up,
1: ప్రేమమయులి అందరూ ప్రేమమయులి,
0: we will know the principle of love.
1: ఉండాలి ద్వేషం ఎక్కడ ఉండాలి?
0: Then where is the scope for hatred?
1: మదాలస
0: మదాలస
1: తనకు జన్మించినటువంటి పుత్రులందరినీ కూడాను,
0: ఆల్ ద సన్స్ షీ బిగాట్,
1: పుత్రభావం అనేటువంటిది లేకుండా,
0: విత్ నో సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్,
1: కేవలం జ్ఞానభావం చేత వారిని అన్ని విధాలా పోషించుకుంటూ వచ్చింది.
0: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ షీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ హర్ సన్.
1: నాయన, నీవు శరీరధారివి కాదు.
0: ఓ సన్, యూ ఆర్ నాట్ మియర్లీ ద బాడీ.
1: నీ యొక్క నిజమైన రూపం ఆత్మనే.
0: యువర్ ట్రూ ఫార్మ్ ఈజ్ ఆత్మ.
1: చిన్న బిడ్డను తొట్టులో పండబెట్టి,
0: as the child was kept in a swing,
1: aneka vidhamaitvanti oka gnana bhavam cheta varini jokottu vacheetvanti,
0: she used to sing the lullaby of wisdom as the child takes to sleep.
1: Aa vidhanga vachi okkoka kumaruni 8th samvatsam vachitappudike aranyaniki pamputu vachi,
0: and as the child grows up he is sent to the forest.
1: ఈ విధంగా ముగ్గురు కుమారులను పంపించింది.
0: లైక్ దిస్ ఆల్ ద త్రీ సన్స్ ఆర్ సెంట్ టు ఫారెస్ట్.
1: నాలుగో కుమారుని కూడా అదే రకమైనటువంటి దీంట్లో ప్రారంభమైంది.
0: ద సేమ్ ప్రొసీజర్ వెన్ ఫోర్త్ సన్ ఆల్సో వాస్ బోర్న్.
1: మదాలస భర్త వచ్చాడు.
0: ద హస్బెండ్ ఆఫ్ మదాలస కేమ్ దేర్.
1: మదాలస, నా తర్వాత ఈ రాజ్యం ఏలేటువంటి వారెవరు?
0: మదాలస, హూ విల్ రూల్ దిస్ కింగ్డమ్ ఆఫ్టర్ మీ?
1: రాజులేని రాజ్యం అనేటువంటిది గుడ్డి రాజ్యంగా ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఎ బ్లైండ్ కింగ్డమ్ విదౌట్ ఎ కింగ్.
1: కనుక వీనిని నీ దగ్గర పెట్టుకోవడానికి వీలు కాదు.
0: యు కెనాట్ కీప్ హిమ్ విత్ యూ ఎనీ లాంగర్.
1: కనుక నేను ఏమాత్రం నీ దగ్గర పెట్టను అని ఆమెతో చాలా పోట్లాడి ఆ బిడ్డను తాను తీసుకున్నాడు.
0: హస్బెండ్ ఫాట్, ఆర్గ్యూడ్ విత్ హిస్ వైఫ్, టెలింగ్ దట్ హీ కెనాట్ కీప్ ద చైల్డ్ విత్ మదర్.
1: రాజా,
0: షీ ఆల్సో సెడ్, ఓ కింగ్,
1: నేను పిల్లలకు ఉపకారమే చేస్తున్నాను కానీ అపకారం కాదు.
0: ద వైఫ్ సెడ్, ఐఎమ్ హెల్పింగ్ చిల్డ్రన్, ఐఎమ్ నాట్ హార్మింగ్ దెం.
1: ఏ విధమైన బోధన చేస్తున్నాను?
0: వాట్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఐఎమ్ గివింగ్ టు దెం?
1: నేను ఏ ప్రపంచకు సంబంధమైనటువంటి బోధనలు చేయటం లేదు.
0: ఐఎమ్ నాట్ గివింగ్ దెం వరల్డ్లీ టీచింగ్.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇన్ దిస్ స్వింగ్ ఆఫ్ ఓంకార ద ప్రైమోడియల్ సౌండ్,
1: తమసి అని ఏటి పరుపుత పరచి,
0: ఐ హావ్ లేడ్ డౌన్ ద బెడ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దట్ దౌ
1: ఆరుణ్యేమరకమునచి,
0: ఐ జస్ట్ మేక్ హిమ్ అవేర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ జో జో.
0: People, all the seven worlds join together in singing lullaby to God.
1: ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి,
0: ఇట్ ఇస్ రిలేటెడ్ టు ది ఆత్మిక్ విజ్డమ్.
1: కానీ నేను బోధించేది మాయమ్మ నీ తోడ పుట్టినది కాదు, తగవకే పోదాము ధర్మ చావిటికి జో జో. ఈ విధమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి రాగాలతో వారిని నిద్రింపలేదు.
0: ఇట్ ఈస్ నాట్ ద లల్లబీ ఆఫ్ ది వరల్డ్లీ సాట్ ది వరల్డ్లీ నేచర్.
1: ఈ విధంగా వరల్డ్లీ నేచర్ అనేటువంటిది కేవలము ఒక నెగిటివ్.
0: All these lullabies of worldly sort are negative.
1: దివ్యమైన భావంతో కూడినటువంటిది అదే పాజిటివ్.
0: The lullaby of the divine thought is positive.
1: పిల్లల్ని పోషించవలసింది, పిల్లల్ని ప్రేమించవలసింది.
0: One has to love children and
1: వారి ఆరోగ్యానికి తగినటువంటి అనుకూలాలు అందించవలసింది.
0: Provide all convenience.
1: కానీ వారి యొక్క లక్ష్యాన్ని మాత్రము మార్చకూడదు.
0: They should never change their aim.
1: అది ఏ లక్ష్యము? దైవ లక్ష్యం.
0: That aim happens to be God here.
1: ఇది ఏ మానవత్వం? దివ్యత్వం.
0: This is divinity in a human being.
1: మానవుడిగా పుట్టి,
0: having been born a human,
1: ఇంత కాలమైనప్పటికీ, ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినప్పటికీ,
0: in spite of lakhs of years by gone,
1: కాని మానవుని మానవుడే ఇంకా గుర్తించలేదు.
0: Man has not learned to lead the life of the man.
1: తనను గుర్తించుకోలేనిటి మానవుడు దైవాన్ని ఏ రీతిగా గుర్తించగలడు?
0: Human being who cannot understand himself, how do you expect him to know God?
1: కరెక్ట్. మొట్టమొదట మానవత్వాన్ని మనం గుర్తించాలి.
0: So we have to recognize the human quality.
1: అప్పుడే దివ్యత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
0: Then the divinity would manifest.
1: కనుక మనము మానవత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి మానవ యొక్క భావములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: టు అండర్స్టాండ్ ద హ్యూమన్ క్వాలిటీ వీ షుడ్ డెవలప్ ద
1: మానవతాములు ఏమిటి?
0: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
1: సత్యం,
0: ట్రూత్.
1: దీనిని వేదం చెప్పి సత్యం వద.
0: వేదా
1: సత్యం అనే పలుకు.
0: వేదాసే స్పీక్ ట్రూత్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడేమే సత్యం వద.
0: వాట్ హ్యాపెన్స్?
1: చంపుతున్నారు.
0: అన్ఫార్చునేట్లీ సత్యం వద్ద
1: సత్యాన్ని పలకడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: నో పర్సన్ ఈ స్పీకింగ్ ట్రూత్ టుడే.
1: ఇంకా ధర్మం చెరా,
0: దెన్
1: ధర్మాన్ని ఆచరించు అని చెప్పాడు.
0: ఇట్ ఈస్ సెట్ ప్రాక్టీస్ ధర్మ.
1: కానీ ఈనాటి ధర్మాన్ని చెరసాల్లో వేసి పెట్టారు.
0: బట్ ధర్మ టుడే ఈస్ కెప్ట్ ఇన్ చెరా ద జైల్.
1: ప్రేమ,
0: ప్రేమ లవ్,
1: ప్రేమ సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: అండ్ దిస్ లవ్ ఇస్ కంట్రాక్షన్.
1: శాంతి, శాంతి అనేటువంటిది కూడా సంకుచితమైనటువంటిదిగా ఉంటుంది.
0: పీస్ ఇస్ ఆల్సో నేరో.
1: సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్ని కూడా ఏకత్వంతో కూడినప్పుడే మనకు ప్రకాశం అనేటువంటిది లభిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యు గెట్ ది బ్రిలియన్స్ ఆర్ ది ఎఫల్జెన్స్ వెన్ ఆల్ ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రకాశం ఉంటుంది.
0: యు ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: ఈ ప్రకాశానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద కాజ్ బిహైండ్ ద లైట్?
1: బల్బు,
0: ద బల్బ్.
1: ఈ బల్బు కు మూల కారణం ఏమిటి?
0: What is the principle behind?
1: Wire.
0: The wire.
1: Wire ku moola kaaranam enti?
0: What is the cause?
1: Current.
0: Is the current that flows?
1: Ee current anetundi wire dwara vachi bulb lo cherinappudu prakasham manaku vastundadi.
0: The current flows through the wire and gets into the bulb and so is the light.
1: Satyame current.
0: Truth is the current.
1: Dharmame wire.
0: Dharma is the wire.
1: Shantiye bulb.
0: Peace is the bulb.
1: Premane light.
0: Love is the light.
1: Kanuka ee prema anetundi prakashanni manam pondalanukunnappudu
0: in order to enjoy this love of light
1: chakramaina prithiga unchukovali,
0: we should have the bulb of peace in the proper condition.
1: ee bulb chakkaga undinappudikini wire lo wire chakkaga lekapothe andulo current prasarinchadu.
0: Though the piece of bulb is well, but the wire also should be proper.
1: prachina kalamunandu
0: in ancient days
1: annam brahma, prachinulu bhojanam chese puramu annam brahma.
0: In ancient days, before partaking food, they say, food is God.
1: Raso vai Vishnu.
0: Raso vai Vishnu. Water is God.
1: Chusara. Annam Brahma. Raso Vishnu.
0: Food is God. Water is God.
1: Inka padarthame. Deeni oka sampurnamainatundi oka tattvam. Shaktiye Vishnu. Idi Ishwarudu.
0: Ishwara symbolizes the power, the strength of the material.
1: Varu bhujinchetuvanti varu.
0: They offer prayers like that and start eating.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the significance behind this?
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఈ అన్నం అనేటువంటి స్థూలమైనటువంటి స్వరూపంతో నా దేహాన్ని కాపాడుతుండాలి.
0: The grass part of the food sustains my body.
1: ఈ దేహం యొక్క సిరి సంపదలంతా కూడాను అనేక రకమైనటువంటి శక్తితో దీన్ని కాపాడుతుండాలి.
0: ద బాడీ సస్టైన్ టేకెన్ కేర్ ఆఫ్ బై కన్వీనియన్స్ అండ్ కంఫర్ట్.
1: సంచరించేటువంటి ఒక రసమైనటువంటి ఇది నాకు మంచి మనసుగా రూపొందుతుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ it is the mind that safeguards this body.
1: Sthoolamainati aaharamu dehanga tayaravutundadi.
0: The grass part of the food becomes the body.
1: Sushmamainati aaharamu manasuga maarutundadi.
0: The subtle part of the food becomes the mind.
1: Atyanta sushmamainati yokka rasamu
0: subtlest part
1: vaakkuga vastundadi.
0: Comes out by way of speech faculty.
1: Kanuka dehamu మనస్సు వాక్కు ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవుడు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ ఎక్స్ప్రెషన్.
1: స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ వాట్ ఈస్ సెడ్, ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్.
1: సంకల్పము,
0: ద థాట్,
1: వాక్కు,
0: ద వర్డ్,
1: కర్మ
0: అండ్ ద డీడ్,
1: మూడింటి యొక్క ఏకత్వమే. దీనిని త్రిపుటి అని వేదాంతం చెప్తుంది.
0: వేదాంత కాల్స్ దిస్ త్రీ యాజ్ త్రిపుటి ఆర్ ట్రినిటీ.
1: అనగా హృదయము,
0: the heart,
1: anaga sankalpamu,
0: the thought,
1: vaakku,
0: the word,
1: kriya
0: and the action,
1: ee moodinti oka ekatvame manavattam,
0: should work together to be true
1: manavattamlo ee moodu ekam kavatam ledu.
0: In the human life they are not united any longer.
1: Manas anyat, vachas anyat, karma anyat. ఎవరు వాడు? దురాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ మ్యాన్ హూస్ థాట్, హూస్ వర్డ్ అండ్ హూస్ యాక్షన్ వేరీ డిఫర్.
1: మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మణ్యేకం మహాత్మనం.
0: ఇట్స్ ఓన్లీ నోబుల్ సోల్ హూ ఫైండ్స్ దిస్ యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కనుక మూడింటి యొక్క ఏకత్వమే మహత్తరమైనటువంటి శక్తి.
0: ది యూనిటీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ మైటీ పవర్.
1: భిన్నత్వమే కేవలం దురాత్మతత్వము.
0: When these three at variance, that is wickedness.
1: Atma okkate ainappatikini,
0: though atma is
1: mahatma,
0: one,
1: duratma anetundi rendu perunu vahistu untaru.
0: Though atma is one and same, we have mahatma the noble, duratma the wicked.
1: ee duratma tattvaniki ye matram kodu ye natiki shanti labhinchadu.
0: This duratma wicked man will never enjoy peace.
1: Karanam emaraga satyamane current akkada ledu.
0: Because there is no current of truth.
1: Current
0: failed totally.
1: ఎన్ని జనరేటర్లు పెట్టుకున్నా కానీ ఈ కరెంట్ రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ జనరేటర్స్ వీఆర్ నాట్ ఏబుల్ టు జనరేట్ కరెంట్.
1: జనరేషన్ ఒక జనరేషన్ కావాలి.
0: దిస్ జనరేటర్ షుడ్ బికమ్ జనరేషన్ నౌ.
1: అప్పుడే మానవత్వం అనేటువంటి చక్కగా ప్రకాశిస్తుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ షైన్స్ ఫోర్త్ వెల్.
1: మానవత్వంగా జనరేషన్.
0: సో హ్యూమన్ లైఫ్ రిప్రజెంట్స్ జనరేషన్.
1: సర్వులు కూడా ఏకత్వంగా భావించేటువంటిది జనరేషన్.
0: దిస్ జనరేషన్ మీ యాక్చువల్లీ మీన్స్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్ అమంగ్ ఆల్.
1: ఏకమైనప్పుడు అదే ఒక జనరేటర్ గా అవుతుంది.
0: వెన్ ఆల్ ఆఫ్ us స్టాండ్ యునైటెడ్ వి బికమ్ ఎ జనరేటర్.
1: కరెంట్ ఫెయిల్ కాదు.
0: కరెంట్ నెవర్ ఫెయిల్స్.
1: అనగా ఏమి? అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వము ప్రకాశిస్తూ ఉంటాయి.
0: ఇట్ ఇస్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్ ఇల్యూమిన్స్ దట్ షైన్స్.
1: ఒక్కొక్క వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క బల్బులో ఉండేటువంటిది కరెంట్ ఉండినప్పటికీ బల్బు ఫెయిల్ అయిపోవచ్చు.
0: దేర్ ఈస్ కరెంట్ ఇన్ ఎవ్రీ బల్బ్. సమ్ టైమ్స్ బల్బ్ మే ఫెయిల్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అన్నింటికి మెయిన్ ఒకటే.
0: మెయిన్ ఈజ్ వన్ ఫర్ ఆల్.
1: మన రూమ్ లోపల ఒక్కొక్క లైట్ ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాము.
0: వీ హావ్ సెపరేట్ లైట్స్ ఇన్ ఎవ్రీ రూమ్.
1: కానీ మెయిన్ స్విచ్ మనం ఆఫ్ చేస్తే అన్ని రూములు చీకటి అయిపోతాయి.
0: ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ద మెయిన్ ఆల్ రిమైన్ డార్క్.
1: కానీ మెయిన్ రేటు స్విచ్ ఆన్ చేస్తే అన్ని రూములలోనూ లైట్ వస్తుంది.
0: ఇఫ్ యూ స్విచ్ ఆన్ ద మెయిన్ యూల్ హ్యావ్ లైట్ ఇన్ ఆల్ రూమ్స్.
1: కనుక ఈ మెయిన్ అనేటువంటి స్విచ్ ఏమిటది?
0: What is this main switch?
1: అది ఏ హృదయము.
0: That is the heart.
1: హృదయములో మనం ప్రేమను అభివృద్ధి పరచుకుంటే అన్ని హృదయాల్లో కూడా ప్రేమ అభివృద్ధి అవుతుంది.
0: When once we develop love in our heart,
1: అన్ని హృదయాల్లో ప్రకాశిస్తూ ఉంటాయి.
0: All hearts shine.
1: కనుక ఈనాడు మనం చేయవలసినటువంటి సాధన ఏమిటి?
0: What is the spiritual practice we should undertake?
1: కేవలం తన నిమిత్తమై, తన కుటుంబ నిమిత్తమై కాదు, సమాజ నిమిత్తమై మనం ప్రార్థన చేయాలి.
0: వీ షుడ్ ప్రే నాట్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ ద ఫ్యామిలీ.
1: అనగా మన ప్రేమను మన ప్రేమను ఎందుకు నింపుకోవాలి.
0: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: ఈ నింపుకున్న ప్రేమను ప్రతి మానవునికి పంచాలి.
0: హావింగ్ ఫిల్డ్ ఇట్ సో వీ షుడ్ షేర్ విత్ ఎవ్రీబడి.
1: ఏ విధంగా నింపుకోవాలి?
0: హౌ డు యూ ఫీల్ ఇట్?
1: సత్య ధర్మము చేతనే నింపుకోవాలి.
0: యూ హావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈ ట్యాంక్ అనేటువంటి దాంట్లో సత్యధర్మం ఉంటే ట్యాప్స్ లో అంతా సత్యధర్మం వస్తాయి.
0: వెన్ ది ట్యాంక్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యూ డ్రా ద సేమ్ అవుట్ ఆఫ్ ట్యాప్స్. వాట్ ఆర్ దీస్ ట్యాప్స్?
1: మన దృష్టి ఒక ట్యాప్.
0: అవర్ లుక్స్.
1: మన హియర్ ఒక ట్యాప్.
0: ఆడిషన్ ట్యాప్.
1: మన వాక్ ఒక ట్యాప్.
0: స్పీచ్.
1: మన హ్యాండ్ ఒక ట్యాప్.
0: హ్యాండ్.
1: అన్ని మన ట్యాప్.
0: ఆల్ ది సెన్సెస్ లింబ్స్ ఆఫ్
1: ట్యాప్. అనేటువంటి దాంట్లో ప్రేమమయమైనటువంటి ఒక జలము నింపుకున్నప్పుడు ఈ అన్ని కూడా పంచభూతములు ఎందుకు ప్రేమనే ఆవిర్భవిస్తుంది.
0: వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆఫ్ లవ్ ద సేమ్ ఫ్లోస్ అవుట్.
1: ఏమి చేసినా కూడా సమాజం అంగీకరిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ అక్సెప్టబుల్ టు సొసైటీ.
1: కనుక సమాజ క్షేమాన్ని మనం దృష్టి అందించుకోవాలి.
0: వీ షుడ్ కీప్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలం నా స్వార్థమే నాకు ప్రధానమని అంచుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ కన్సిడర్ యువర్ సెల్ఫిష్నెస్ దట్ ఇంపార్టెంట్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ లివ్ బై గివింగ్ అండ్ ఫర్ గివింగ్.
0: Love lives by giving and forgiving.
1: Self lives by getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: ఈ సత్యాన్ని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి.
0: This truth we should know in the first instance.
1: ప్రేమతో ఉండినప్పుడు, ప్రేమను సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రేమనే లక్ష్యంలో ఉంచుకున్నప్పుడు ఎక్కడ మనకు దుఃఖము కష్టము విచారం అనేటువంటిది మనకు కనిపించదు.
0: When once there is love in you, when once you start working through love, keeping love as the main thing, there's no hatred at all then.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఈనాడు మీరు అనేక రకమైనటువంటి సాధనలు చేస్తున్నారు.
0: టుడే యు ఫాలో సెవెరల్ స్పిరిచువల్ పాత్స్.
1: మీరు సాధనలు చేసినా చేయకపోయినా,
0: వెదర్ యు డు ఇట్ ఆర్ నాట్,
1: అన్నిటికీ మూలాధారమైనటువంటిది ప్రేమతత్వము.
0: ది ప్రైమల్ బేసిస్.
1: ప్రేమ లేకుండా ఏ సాధన చేసినప్పటికీ అది కృత్రిమైనటువంటిది.
0: విదౌట్ లవ్ వాట్ ఎవర్ యు మే డూ ఇట్ టర్న్స్ ఆర్టిఫిషియల్.
1: ఆర్టే ఆర్టే ఆర్టే.
0: ఇట్ ఆల్ ల్యాండ్స్ డౌన్ టు
1: ప్రేమతో కూడినటువంటిది హార్ట్.
0: దట్ విత్ లవ్ ఈజ్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్.
1: కాబట్టి ఈ ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
0: ఆల్ ది ఆర్ట్ అవుట్ సైడ్ కమ్స్ ఫ్రమ్
1: మెయిన్ స్విచ్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
0: సో కాన్సన్ట్రేట్ ఆన్ ది మెయిన్ స్విచ్.
1: సరైనటువంటి స్థితిలో ఉంచుకోండి.
0: కీప్ ది మెయిన్ స్విచ్ ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్.
1: ఈ ప్రేమలో మనం ఉంటుంటే ఏ సాధనలు చేయనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ లవ్ యు డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్.
1: ఈనాడు లోకం లోపల,
0: ఇన్ దిస్ వరల్డ్ మెనీ టీచ్.
1: కానీ వారి వారి బోధనలు వారికే తృప్తి కానీ.
0: But their teaching satisfy them only.
1: ఆధ్యాత్మికములు ప్రేమ తత్వం ఒకటి తప్ప మరి ఏ బోధనలు కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ లవ్ ఇస్ ద మెయిన్ ద ఓన్లీ థింగ్, నన్ ఎల్స్.
1: భజన చేయి, జపములు చేయి, ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇవన్నీ చెప్తుంటారు.
0: యోగి
1: వారికే తెలియదు.
0: దే డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్.
1: ధ్యానం అంటే ఏమిటో వారికే తెలియదు.
0: దే హావ్ నో ఐడియా ఆఫ్ మెడిటేషన్.
1: అంటే అంత జీవితమే ఒక ధ్యానం.
0: భగవాన్ సేస్ లైఫ్ ఇస్ ఎ మెడిటేషన్.
1: ఎందుకంటే ఇది వే ఆఫ్ లైఫ్.
0: బికాస్ మెడిటేషన్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్.
1: ఏదైనా ఒక పుస్తకం చదవాలంటే అక్కడ మెడిటేషన్ చేయకుండా, కాన్సన్ట్రేట్ చేయకుండా పుస్తకం చదవలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఎ బుక్ అన్లెస్ యూ మెడిటేట్ అండ్ కాన్సన్ట్రేట్,
1: ఏదైనా ఒక లెటర్ రాయాలనుకుంటే దానికి రాయడానికి కాన్సన్ట్రేషన్ చేయకపోతే లెటర్ కూడా రాయలేము.
0: ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ లెటర్ యు హావ్ టు కాన్సన్ట్రేట్ writing and reading,
1: walking and talking,
0: eating and sleeping,
1: everything is meditation. మీరు ఇక్కడ నుంచి బయటికి పోవాలంటే
0: if you want to go,
1: ఏది దారి అనేటువంటిది లక్ష్యం లేకపోతే మీరు ఎక్కడ పోతారు?
0: If you don't know the route and correct path, where do you go?
1: కాబట్టి దారి ఎక్కడ ఉంది అని తెలుసుకుని దారి ద్వారా పోవటమే మెడిటేషన్.
0: To know the actual route that takes you home is meditation.
1: అనగా మనకు అభ్యంతరమును కలిగినటువంటి యొక్క మార్గమును అవలంబించడమే ధ్యానము.
0: Meditation is that without any obstacles in your way.
1: ఇంకా కొంతమంది సుఖ ధ్యానము అంటారు.
0: సమ్ సే మెడిటేషన్ ఎ కంఫర్టబుల్ పాశ్చర్.
1: కంఫర్టబుల్?
0: కంఫర్టబుల్
1: ఏమిటి కంఫర్ట్?
0: వాట్ ఇస్ దిస్ కంఫర్ట్?
1: ఫిజికల్ కంఫర్ట్?
0: ఫిజికల్?
1: మెంటల్ కంఫర్ట్?
0: ఆర్ మెంటల్?
1: ఇంద్రియం కంఫర్ట్?
0: ఆర్ సెన్సువల్?
1: బుద్ధి కంఫర్ట్?
0: ఆర్ ఇంటెలెక్చువల్?
1: కంఫర్ట్?
0: వాట్?
1: కాదు కాదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: హృదయం కంఫర్ట్ గానే ఉంటుండాలి.
0: అండ్ our heart should be comfortable.
1: ee dehamulaku comfort anetvadide ledu.
0: For this body there is no comfort as such.
1: stidiga kurchunnappatikini edo oka vidhamainatundi oka chelinu jarugutune untuntadi.
0: In spite of the fact that we want to sit steady, there will be some movement or other.
1: Slow and steady win the race.
0: Slow and steady wins the race.
1: ee race,
0: what is
1: this race?
0: Life is a race.
1: ee slow,
0: what is slow?
1: tondara paata padavaddu.
0: Never be in a hurry.
1: Haste makes worry, so do not be in a hurry.
0: Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
1: Tondara paata nu padavaddu.
0: Never be in haste.
1: Edo chikkinavanni nu asadhanla cheyagaddu.
0: Don't follow everything that is available on hand.
1: Edi chesina nenu daiva sadhane.
0: Whatever I do, that is divine.
1: Anta daiva swaroopame.
0: Everything is divine form.
1: Evarto nenu maatladna daivamto maatladnatte.
0: I may talk to anybody, I'm talking to God.
1: Kabatti ekkadi nenu velinappudiki nee daiva pradarshane.
0: I may go around anywhere, it's a campaign.
1: Ee maata cheppina daiva mantrame.
0: Any word that I utter is Lord's name.
1: జగత్ అనేటువంటి సర్వంగా పెట్టుకున్నప్పుడు ఏ విధమైనటువంటి సాధనలు అక్కర్లేదు.
0: When once we have this idea that the universe is the divine manifestation, you don't need to follow any.
1: అభివృద్ధి అయ్యేంత వరకు కొన్ని సాధనలు మనం పెట్టుకోవాలి.
0: Until sacred thoughts arise within us, we have to necessarily follow the spiritual endeavors.
1: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, సాధన మనం అభ్యాసంలో పెట్టుకోవాలి.
0: వీ హావ్ టు ప్రాక్టీస్ రైట్ ఫ్రమ్ నౌ ఆన్.
1: ఈ సాధన ద్వారా ధ్యానం అభివృద్ధి పరచుకోవాలి.
0: ప్రాక్టీస్ మెడిటేషన్.
1: ఎంతవరకు ఈ ధ్యానము?
0: హౌ లాంగ్?
1: ధ్యానం అనేటువంటిది జ్ఞానం కలిగేంత వరకు ధ్యానం చేయాలి.
0: యూ మెడిటేట్ అంటిల్ యూ గెయిన్ విజ్డమ్.
1: విజ్డమ్, ఆ విజ్డమ్ వచ్చిన తర్వాత ధ్యానం అక్కర్లేదు.
0: The moment you get wisdom, you don't need to meditate.
1: ఈ జ్ఞానమే ఒక శాంతికి మూల కారణము.
0: Wisdom confers peace.
1: కనుక మనము ఈ సరైనటువంటి స్థితిని మనం పొందాలనుకున్నప్పుడు అన్నిటికీ ప్రేమనే మూల కారణం.
0: To attain actual heights, love is essential.
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: క్షణమైన ఒక స్థిరమైనటువంటి మనసుతో లేడు.
0: He has no steady mind even for a moment.
1: యోగం అంటే ఏమిటి?
0: What is yoga?
1: చిత్త వృత్తి నిరోధకః. ఇది పతంజలి యోగము.
0: What is yoga according to Patanjali? Control of senses. We control our senses.
1: ఇది వీలు కాదు.
0: It's not possible.
1: ఎందుకంటే చిత్తమునకు అది సహజము.
0: Because it's quite a natural thing.
1: కొండపైన నీరు పోసినా కానీ క్రిందికి దిగుతాయి.
0: Even there is water on the mountain top, it falls down.
1: గుంటలో నిప్పు పెట్టినా పైకే వస్తుంది.
0: And even if you keep fire in a pit, it comes up.
1: కాబట్టి నిప్పు యొక్క లక్షణము పైకి ఉన్నత స్థాయికి పోవటమే.
0: ద ఫైర్ విల్ కమ్ అప్, ఇట్ గ్రో అప్వర్డ్.
1: నీటి యొక్క లక్షణము కింద భాగంలోకి దిగటమే.
0: ద క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో డౌన్.
1: కాబట్టి మన వరల్డ్లీ డిజైర్స్ అంతా కూడా వాటర్ వంటిది.
0: వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ వాటర్.
1: అది కిందికే దిగుతూ ఉంటుంటాయి.
0: వేర్ ఎవర్ ద వాటర్ ఈజ్, ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కానీ అది నెగటివ్.
0: ఆల్ ది డిజైర్స్
1: పాజిటివ్ అనేటువంటి జ్ఞానము. అది గుంతలో పెట్టినా గానే దాని వెలుతురు పైకి వస్తుంటాయి.
0: పాజిటివ్ ఇస్ ద విజ్డమ్ లైక్ ద ఫైర్ ఇన్ ద పిట్ దట్ ఇస్ అప్వర్డ్.
1: కనుకనే జ్ఞాన ధ్యానం విశిష్యతి జానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. ఈ విధమైన యొక్క తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క పిచ్చి మార్గంలో పోయి కాలమును వ్యర్థం చేసుకో.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ దిస్, వీ విల్ నెవర్ వేస్ట్ అవర్ టైం.
1: అయితే ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చునని చెప్పాను.
0: భగవాన్ సెడ్, యు
1: కెన్ ధనం పోతే సంపాదించుకోవచ్చును.
0: యూ కెన్ గెట్ మనీ ఈవెన్ ఇఫ్ యూ లూజ్.
1: భూమి పోతే సంపాదించుకోవచ్చును.
0: ద ల్యాండ్ కెన్ బి రీగెయిన్డ్.
1: మిత్రులు పోతే సంపాదించుకోవచ్చును. భార్య పోతే సంపాదించుకోవచ్చును. కానీ దేహం పోతే తిరిగి మనం సంపాదించుకోవాలి.
0: Even if a friend is lost, you can have him. Also the wife, even if she is lost.
1: దేనికోసమని?
0: Why the body is given?
1: దైవము చేరే నిమిత్తమై ఈ దేహం కావాలి.
0: Body is gifted to reach God.
1: కనుక దానిని రీచ్ చేసేంత వరకు దీన్ని చక్కగా కాపాడుకోవాలి.
0: Until we reach God, take care of the body.
1: నిద్రాహారములు మాని
0: we cannot sacrifice
1: ఏదో కొన్ని సాధనలు చేసుకుంటే దేహం క్షీణించిపోతుంది.
0: In the name of spiritual practices, we should not weaken our body.
1: విచ్ఛాలనం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం.
0: Food is for the sustenance of the body and the cloth for the protection.
1: కాలమునకు తగినట్టుగా ఫుడ్ కూడా వేయాలి.
0: We have to take food appropriately.
1: వాతావరణానికి తగినట్టుగా డ్రెస్ కూడా వేయాలి.
0: As per the climate we should put on the dress.
1: దేనికోసము? దేహాన్ని సంరక్షించుకునే.
0: What for these two? To protect our body.
1: దేనికోసము?
0: Why this body?
1: దైవత్వాన్ని అనుభవించే కోసం.
0: To experience the divinity body is given.
1: కనుక దైవత్వాన్ని అనుభవించే నిమిత్తమై దేహాన్ని మొట్టమొదట మనం కాపాడుకోవాలి.
0: To experience the divinity we have to protect our body.
1: శరీర మాధ్యం కలుధర్మ సాధకం.
0: Body is given to undertake all service activities.
1: ఈ సర్వీస్ అనేటువంటిది ఏమిటి?
0: What is this service?
1: దైవాన్ని పొందడానికి చేసేటువంటి సర్వీస్.
0: Service is the path to reach God.
1: అదే భజన.
0: That is bhajan.
1: అదే ధ్యానము.
0: Meditation.
1: అదే యోగము.
0: That is yoga.
1: అదే కర్మలు. అదే తపస్సు.
0: Good deeds.
1: తపస్సు.
0: Penance.
1: తపస్సు.
0: What is penance?
1: అనగా
0: meaning
1: ప్రేమతో సర్వ కర్మలు ఆచరించడము, మనోవాక్కాయ కర్మలు మూడింటి యొక్క ఏకత్వమే తపస్సు.
0: If you do all deeds with love and if you work to with if you work and speak with a feeling in utter unity, that's penance.
1: మనస్సు ఒక వైపున,
0: మైండ్ ఆన్ వన్
1: సైడ్, వాక్ ఒక వైపున,
0: వర్డ్ డిఫరెంట్,
1: కర్మ ఒక వైపున పోయినప్పుడు అది తమస్సు అవుతుంది.
0: యాక్షన్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ ఇస్ తమస్, డార్క్నెస్.
1: తపస్సుకు తమస్సుకు ఉండినటువంటి భేదాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ తపస్, పెనెన్స్, తమస్, డార్క్నెస్.
1: హృదయాన్ని నింపుకొని ఏ పనైనా చేయి, అది సాధన కిందనే పోతుంది.
0: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ తపస్, పెనెన్స్.
1: వేదము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అని చెప్పింది.
0: సో వేద వాంట్స్ యూ టు ఆఫర్ ఆల్ డీడ్స్ టు గాడ్.
1: ఏ పనులు ఇదంతా భగవత్ ప్రీత్యార్థం చేస్తున్నాను అనుకో, అంతకంటే గొప్ప ధ్యానం ఎక్కడుంది?
0: వాట్ ఎవర్ యూ మే డూ, టేక్ ఇట్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: భజన ఎక్కడుంది?
0: దేర్ నో అదర్ హైయర్ భజన్.
1: అంతకంటే గొప్ప పూజ ఎక్కడ ఉంటుంది?
0: దేర్ నో అదర్ గ్రేటర్ వర్షిప్ దెన్ దట్.
1: ఎక్కడ లేదు.
0: నో వేర్.
1: ఒక పూజ రూమ్ పోయి
0: యు గో టు పూజ
1: రూమ్, పటమును పెట్టి ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజ చేసినంత మాత్రం దైవానికి అందదు.
0: యు హావ్ గాట్ అన్ ఆల్టార్ దేర్, కీప్ ఎన్ ఐడల్ అండ్ ఎ పిక్చర్ అండ్ వర్షిప్, ఇట్స్ నాట్ సో.
1: దైవము విశ్వస్వరూపుడు.
0: గాడ్ ఈజ్ the manifest in the form of universe.
1: విశ్వస్వరూపుడైన పరమాత్మనికి నీ పూజ ఎంత మాత్రము?
0: గాడ్ హూ ఇస్ యూనివర్సల్, యూ కెనాట్ నారో హిమ్
1: డౌన్. భగవంతుని కూడా నువ్వు సంకుచితపరిచినటువంటి వాడు అవుతావు.
0: నెవర్ లిమిట్ గాడ్
1: కాబట్టి అనంత స్వరూపుడైనటువంటి భగవంతునికి అనంతమైన ప్రేమనే మనం పెంచుకోవాలి.
0: గాడ్ ఈజ్ సో ఇన్ఫినిట్ అండ్ వాస్ట్, సో యువర్ లవ్ ఆల్సో షుడ్ బి లైక్ దాట్.
1: అనంతమైన ప్రేమను పెంచుకోవడం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు డెవలప్ ఇన్ఫినిట్ లవ్.
1: ఎందుకంటే దేహాభిమానం ఉన్నంత వరకు సంకుచితమైన ప్రేమ ఉంటుంది.
0: సో లాంగ్ యూ హ్యావ్ బాడీ అటాచ్మెంట్, లవ్ ఇస్ నారో.
1: అన్ని దేహములు దైవ స్వరూపములే.
0: ఆల్ బాడీస్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: గాడ్ హెస్ 1000 హెడ్స్, 1000 ఫీట్, 1000 హ్యాండ్స్.
1: అందరినీ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ చేసుకుంటూ పో.
0: ఇట్ ఈస్ ఆల్ ఎడిషన్, ప్లస్ ప్లస్ ప్లస్.
1: ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, ఈ విధంగా చేసుకుంటూ పో. అందరూ మనం ఒక్కటే.
0: గో ఆన్ యాడింగ్ ఐ ప్లస్ యూ, ఐ ప్లస్ యూ, దెన్ యూ నో దట్ ఆల్ ఆర్ వన్.
1: నేను నా కుటుంబాన్ని పెట్టి ఐ ప్లస్ యూ.
0: Then if you just limit to the family, I plus you.
1: We అవుతుందంట.
0: I plus you come to we.
1: We plus you.
0: We plus you. We.
1: Not we plus you. We plus we.
0: We plus we. We.
1: అంతా ఒకటే అయిపోతారు.
0: All are one.
1: కాబట్టి మనం అందరూ ఒక్కటే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: అందరూ దైవ బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఫాదర్హుడ్ ఆఫ్ మ్యాన్. బ్రదర్హుడ్ ఆఫ్ God, brotherhood of man.
0: So it boils down to this principle, brotherhood of man and fatherhood of God. All are the sparks of the divine.
1: Bhagavad Gita, mamai vamso jiva loke jiva bhuta sanatana. Meerandaru sanatanule.
0: This what Gita says, that you are ancient one.
1: Kaadu.
0: You are not new.
1: Prachinulu kaadu.
0: You are not ancient.
1: Sanatanule.
0: You are ancient.
1: Ee sanatanule enti meeru దైవాంశ స్వరూపులే.
0: యు బీయింగ్ ది ఏన్షియంట్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: అందరూ దైవ స్వరూపమే.
0: ఆల్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్
1: గాడ్. ఆకారములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కటిగానే ఉంటుంది.
0: ఫార్మ్స్ డిఫర్ బట్ ఆత్మ ఇస్ సేమ్.
1: ఇక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఒక బల్బ్ ఉంది, అక్కడ ఇంకా బల్బ్స్ ఉంటా ఉన్నాయి.
0: హియర్ యు ఫైండ్ వన్ బల్బ్ దేర్.
1: కనిపిస్తున్నాయి.
0: Bulbs are different.
1: Kani current okate annituna.
0: But current is one and the same.
1: Aa satyanni manam chakkaga gurtinchali.
0: We have to understand this truth clearly.
1: Appudu ee bhedamlu manaku aavirbhavinchadu.
0: Then there will be no differences within us.
1: Kanuka ekatvanni pondadaniki taginatundi prema tattvanni penchukovalani nenu aashisthunna.
0: To attain the divinity, Bhagavan expects and wants us to develop love.
1: Bhagavantudu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Prema tappa marokati lene ledu.
0: God is love, nothing else beyond.
1: Inki edaina veri veri ukkutugin unte avanta gunamuluga yerpadtayi.
0: The rest of the things have attributes or traits.
1: Bhagavantudu gunarahitudu.
0: God is attributeless.
1: Nityanandam,
0: eternal bliss,
1: parama sukadam,
0: supreme happiness,
1: kevalam gnanamurtim,
0: wisdom,
1: dvandvatitam,
0: non-dualism,
1: sadusyam,
0: ethereal,
1: tattvamatyadirchyam, ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం. గుణములే లేనటువంటి వానికి ఇంక వేరే ఎందుకు మనం అవి ఇవి అని పెట్టుకోవాలి?
0: When God has no attributes, why should he attribute attributes to God?
1: ప్రేమ గుణము కాదు.
0: Love is not an attribute.
1: స్వభావము.
0: It is the nature.
1: స్వభావము.
0: స్వభావం.
1: ఆత్మ యొక్క భావమే ప్రేమ.
0: స్వ ఆత్మ, దాట్ ఈస్ ఆత్మిక్ ఫీలింగ్, లవ్.
1: కనుక ఇవంత గుణముల కింద తీసుకుని సత్యవంతుడు, ధర్మవంతుడు, శాంతివంతుడు, ఇవంత గుణాలు.
0: వీ షుడ్ నాట్ టేక్ దెమ్ యాస్ అట్రిబ్యూట్స్ ఆర్ క్వాలిటీస్.
1: అన్నింటికీ ప్రేమనే ప్రధానము.
0: లవ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్.
1: ప్రేమతో నీవు మాట్లాడు.
0: స్పీక్ విత్ లవ్.
1: అదే సత్యం అవుతుంది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ప్రేమతో నీవు పనులు చేయి.
0: యాక్ట్ విత్ లవ్.
1: అదే ధర్మం అవుతుంది.
0: దట్ ఈస్ ధర్మ.
1: ప్రేమ చేయి నీవు హృదయాన్ని చింతించు.
0: థింక్ ఆఫ్ లవ్.
1: అదే శాంతి అవుతుంది.
0: యు విల్ బి ఇన్ పీస్.
1: ప్రేమ చేతే ప్రేమనే ప్రకాశించుకో.
0: అండ్ లవ్ షైన్స్ త్రూ లవ్ బై లవ్.
1: ప్రేమనే.
0: And everything gets unified into love.
1: అన్నిటికీ ఉండినటువంటిది కరెంట్ వలె ప్రేమనే.
0: Like the inner current, there is love.
1: కనుక ఇట్టి ప్రేమను ప్రతి మానవుడు కూడాను దినదిన అభివృద్ధి వంచుకున్నప్పుడు జగత్తులో ద్వేషములు, ఏ విధమైన క్రోధములు, అలజడులు ఏమాత్రము ఉండడానికి వీల్లేదు.
0: When once man develops love day by day more and more, there'll be no anger, there'll be no differences, there'll be no hatred, there'll be no agitation or disturbance.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 24th of November 1980.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భర్త కన్నా. భక్తి రహితుడగు జగద్భర్త కన్నా భక్త పరుడగు

0: ఉన్నమాట తెలుపుచున్నమాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ గివ్స్ యూ మదర్స్ లవ్ అండ్ గివ్స్ యూ ది హ్యాపీనెస్ విచ్ యూ గెట్ ఇన్ మదర్స్ లవ్. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ యాజ్ ది ట్రూత్ దట్ ఎగ్జిస్ట్స్.
0: కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేను తెలుపు, చుక్క తెలుపు, హంసరెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు, అందమైన

0: క్యాంఫర్ ఈజ్ వైట్, ది డిజైర్ గివింగ్ కౌ కామధేను ఈజ్ వైట్, ది స్టార్ ఈజ్ వైట్, ది వింగ్ ఆఫ్ ది స్వాన్ ఈజ్ వైట్, ది స్మైల్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాయి ఈజ్ వైట్. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema swarupulara pushti maryada pravahamu ani jeevulu moodu vidhamulainti vaaru unnaru.
0: The jeevas are of three kinds: sushti, maryada, pravaha.
1: Pushti jeevulanaga taamu etti purushartham cheyakapoyinappatikini సత్కర్మలతోను సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటారు.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడాను ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: అట్టి తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరి చేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss and gets them near him.
0: ఇంకా మర్యాద జీవులు అని రెండవ వారు.
1: The second category have been called మర్యాద.
0: వారు భగవంతుని ఆరాధన సల్పుతూ వేదాధ్యయనములు చేయుచూ శాస్త్ర పఠనములు సల్పుతూ అనేక విధములైనటువంటి పురుషార్థములను వారు చేస్తూ ఉంటారు.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purusharthas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: These are people who love God.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: The difference is those belonging to the first category, pushti, are being loved by God.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటున్నది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: ఆల్దో దేర్ ఇస్ లవ్ ఇన్ అస్ టువర్డ్స్ గాడ్, ఇఫ్ గాడ్ హాస్ నో లవ్ టు అస్, అవర్ లవ్ విల్ బికమ్ యూస్.
0: మనం ఇటువైపున తిప్పి నంబర్ తిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తుకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడా ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగాని నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని, నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని, నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: In the same manner, if always you look at your love and make a yardstick of your own love and do not recognize what kind of love will be recognized and rewarded by God, that will not give you the benefits of your love.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: God will not love you because of the puja.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: God will not be close to you for your jhana.
0: నీ హృదయము యొక్క పరివర్తన యందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's only possible to get God close to you by the transformation which you bring about in your mind.
0: ఈ శ్రవణ మనన నితి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: All the shravana, manana, nididhyasana, listening to good things are for the purpose of worldly elevation.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం, దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకనే సద్భావములు, సద్గుణములు, సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవును ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: కనుక ఎంత వేదాధ్యయనము చేసినప్పటికీ, ఎన్ని శాస్త్రములు పఠించినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ హృదయ పరిశుద్ధము లేకుండా అన్ని కూడాను కేవలము ఒక కృత్రిమమైనటువంటి ఒక జీవితంగా రూపొందింప చేస్తుంది.
1: However much you may study the Vedas and the Shastras and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: Chitta shuddhi annintikini atyavasaram.
1: Cleansing of one's chitta is necessary for all other things.
0: Chitta shuddhi leni shiva pooja yetiki ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల పాకశుద్ధి లేని బాండమేల.
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మేకింగ్ శివ పూజ ఇఫ్ యువర్ చిత్త ఇస్ నాట్ క్లీన్? వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎనీథింగ్ ఇఫ్ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఇన్ యువర్ హార్ట్?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనం పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనం చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనం.
1: వి పెర్ఫార్మ్ జప ఫర్ అవర్స్ అండ్ అవర్స్.
0: దినములు దినములు ధ్యానం సల్పుతుంటాము.
1: వి పెర్ఫార్మ్ ధ్యాన డే ఆఫ్టర్ డే.
0: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
1: బట్ హీ డస్ నాట్ నో హూమ్ హీఈస్ మెడిటేటింగ్.
0: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
1: హీ డస్ నాట్ నో వాట్ నేమ్ ఆఫ్ ది లార్డ్ హీఈస్ ఇన్ జప.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
0: Nijamuga daivamu tana yokka swaroopamai untunnadi.
1: ట్రూలీ గాడ్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ ఫామ్,
0: తన యొక్క నిజ సత్వమే దైవత్వము,
1: హిజ్ ఓన్ ట్రూ ఆస్పెక్ట్ ఈజ్ డివినిటీ.
0: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ.
1: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
0: Swabhavam.
1: Swabhava, which means the natural.
0: Anaga emti manavuni yokka swabhavam ani manam artham cheskuntuntam. Manavudu edo konni laukikamainatundi yokka chintalu yendu munigi laukikamainatundi charyalu yendu palgoni తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం, అది ఏ స్వభావం అనుకుంటున్నాం.
1: వి జనరలీ థింక్ దట్ వర్డ్ స్వభావ మీన్స్ ది నేచురల్ స్టేట్ ఆఫ్ మ్యాన్ అండ్ మ్యాన్స్ డైలీ రొటీన్ అండ్ మ్యాన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది వరల్డ్ బికాస్ దట్ ఈస్ కామన్, వీ థింక్ దట్ ఈస్ స్వభావ.
0: కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లో కూడా మీరు చూసి ఉంటారు.
1: యు మైట్ హావ్ సీన్ ఇట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యాజ్ వెల్.
0: ఒక ఫిషర్ మ్యాన్ నిరంతరము అరుస్తూ ఉండేటువంటి వాడు పీటర్ అనేటువంటి వాడు.
1: వన్ ఫిషర్మెన్ బై నేమ్ పీటర్ వాజ్ ఆల్వేస్ స్పీకింగ్
0: వెరీ లౌడ్. వాడి సోదరుడు చెప్తుంటాడు వాని స్వభావం అది అంటుంటాడు.
1: హిస్ బ్రదర్ సెడ్ దట్ దట్ ఈస్ హిస్ నేచర్.
0: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
1: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్ ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
0: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చును కానీ తన స్వభావం కాదది.
1: To shout every time may be his nature which has promoted in his daily life.
0: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు.
1: A child will be crying.
0: ఏడ్చడం వాని స్వభావం అంటుంటాం మనం.
1: We think that crying is the nature of a child.
0: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
1: But crying cannot be the nature of man. It is really
0: contrary. ఒక చిన్న ఉదాహరణ.
1: There's one small example.
0: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళ్తుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
1: When we walk in the bazaar, we find some person crying loudly.
0: వారి దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
1: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
0: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
1: What is the reason for this question?
0: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
1: Man crying is not natural to him.
0: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటాడు.
1: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
0: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
1: In the same path, another individual will be happy and will be exuberant.
0: కానీ అట్టి వారిని చూచి ఎవరు కూడాను ఎందుకయ్యా నీవు ఏడ్చడం లేదని ప్రశ్నించరు.
1: Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
0: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
1: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
0: Anaga, idi atmatrupti nimittamai jarigeetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
1: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
0: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atmatattvanni ni anusarincheetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించటం అనేటువంటిది నీ సహజం కాదు.
1: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మతృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
1: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
0: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తునికి తృప్తియా అని విచారించాలి.
1: వీ మస్ట్ మేక్ ది డిస్క్రిమినేషన్, ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ విల్ ఇట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్ ఆర్ టు ది వరల్డ్.
0: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. తృప్తికై నీవు పాటుపడటానికి ప్రయత్నించాలి.
1: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
0: ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
1: All the blame and praise which comes for this world are like passing clouds.
0: మనం చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
1: For every work that we do, some people say it is good, others say it is bad.
0: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కాని మనసు యొక్క తత్వం కాదు.
1: దీస్ వర్డ్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ఓన్లీ మ్యాజికల్ వర్డ్స్ బట్ దే ఆర్ నాట్ ది ట్రూ స్పిరిట్.
0: రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
1: విదౌట్ కేరింగ్ ఫర్ బోత్ యూ మస్ట్ ఫాలో ది కాన్షియస్నెస్ అండ్ యువర్ ఆత్మ.
0: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
1: ఇండివిజువల్స్ హూ ఫాలో సచ్ ఎ పాత్ ఆర్ కాల్డ్ పుష్టి జీవాస్.
0: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
1: ది థర్డ్ కేటగిరీ మే బి కాల్డ్ ది ప్రవాహ జీవ.
0: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరం నందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరప్పి జననం పునరప్పి మరణం ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: These people get fully involved in worldly business and they get immersed in family matters and they are drawn into the spring of life, into the whirlwind of life, and they have no thought of God at all, and they will be born, die, reborn and die again.
0: Pravaham anaga emiti kontha jalam potunte mari kontha jalam raavatam nirantaram kudanu aa nilchinatundi jalam akkada undaku veelu kaadu eppudu kudanu pravahistune untuntadi. ఒక్క స్థానంలో ఉండుటకు వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టుట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు.
1: If man's life is such that if to die, to be born again, and if you are born to die again, then what is it that man's life can achieve?
0: Prema swarupulara puttinadi endukosam ante tirigi puttakunda unde nimittamai puttinam.
1: Prema swarupa
0: ini satyanni gurtinchali.
1: Prema swarupas, we have to recognize the truth that we are born so that we may not be born again.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హ్యావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం అనేటువంటి విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ అస్ దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇది సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో మానవత్వం ఎంత కృంగి కృషించి కుండిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మన లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకమైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్ యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
0: రెండవది అపరాశక్తి.
1: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
0: మూడవది అవిద్యాశక్తి.
1: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
0: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
1: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
0: విష్ణు,
1: విష్ణు శక్తి.
0: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి.
1: ది వర్డ్ విష్ణు కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో, ఏ అమ్మనో, ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
1: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
0: Inka aparashakti anaga kshetrajnuni yendu nivasinchetvanti yokka chaitanya shaktini aparashakti.
1: అపరాశక్తి కెన్ బి డిస్క్రైబ్డ్ బై సేయింగ్ దట్ ఈస్ ది శక్తి విచ్ రిసైడ్స్ ది లివింగ్ ఫోర్స్ విచ్ రిసైడ్స్ ఇన్ ది క్షేత్ర.
0: అనగా అపరాశక్తి అనగా పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రం అనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ యాస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
1: పరాశక్తి ఈజ్ ది టోటాలిటీ ఆఫ్ పవర్.
0: అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి.
1: అపరాశక్తి ఈజ్ ది ఇండివిజువలైజ్డ్ శక్తి.
0: కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాం.
1: అపరాశక్తి హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవ జీవశక్తి ఆర్ ది ఆత్మశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తి,
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
0: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు యందు పరిసరములు యందు కొన్ని పనుల యందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్, దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగ భాగ్యములు అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
0: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం.
1: వెన్ యూ
0: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
1: When you reach the stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కాని లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కాని క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కాని అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being
0: Kalukane,
1: together.
0: Triguna swarupudu, trigunatmakamainatundi tattamu, trikalaatitamainatundi yokka daivattamu, ee moodintiki ni moola sthanamu manavuni yokka dehame.
1: దట్ ఈస్ వై దిస్ ట్రిప్లెట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆత్మ అండ్ బాడీ అండ్ మైండ్ హ్యావ్ ఆల్ బీన్ కాల్డ్ ది బేసిస్ ఈస్ ది హ్యూమన్ బీయింగ్.
0: దేవుడనగా వేరు, దేశమందును లేడు. దేవుడనగా తనదు దేహమంది.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: పాపమనగా వేరు, పరదేశమున్ లేదు. తాను చేయు పనుల తగిలియుండు.
1: Sin is not something which is outside you in the rest of the world. Sin is closely connected with the work that you do.
0: పుణ్యము కాని పాపము కాని మన యొక్క భావ కర్మల ద్వారానే ఏర్పడుతున్నది కాని ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారెవరు?
1: What is permanent? What is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
1: Your internal consciousness is the main witness for this.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: Mind is able to travel with a very large speed.
0: ఇది ప్రదేశము చెంతకు పోచున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
0: Nijamuga vicharana chesthe manasu aa pradesham daggariki povatam ledu, aa pradeshanni ikkada teppistundadu.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place, the mind is making that place come to it.
0: Manamu manasu prayanam chestundadi ani bhavistunnamu, idi chaala porapatu.
1: We think that the mind is traveling, but this is wrong.
0: మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు.
1: You start in a car in Bangalore and you make the journey.
0: గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాము.
1: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
0: పుట్టపర్తి నీ దగ్గరికి రాలేదు, నీవే పుట్టపర్తి దగ్గరికి వచ్చావు.
1: Puttaparthi has not come close to you. You have come close to Puttaparthi.
0: ప్రయాణము చేసిందేటువంటిది కేవలము ఒక జడమైనటువంటి యొక్క వస్తువులే ప్రయాణం చేస్తూ వస్తున్నాయి కానీ మనసు చాలా వేగంతో పోతుండదని అనుకుంటున్నాం. ఈ యొక్క భావాన్ని మనం కొంతవరకు మార్పు చేసుకోవాలి.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థముల యొక్క వాంఛనని మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నించేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించవు.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకుని వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: It is in this context that the Vedanta has said that your mind alone is responsible for your bondage.
0: ఈ మనసు నిరంతరం కూడాను మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: మననము చేసేటువంటిదే మనస్సు.
1: That which thinks is the mind.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpa.
0: ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుందది?
1: How, what gives rise to these sankalpas?
0: ఏ పదార్థము పైనను ఏ విషయం పైనను ఏ వ్యక్తి పైననో మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛలను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ ఎ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకని మనస్సును ఇట్టి పదార్థముల పైనను విషయముల పైనను వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపు మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
1: In order that your mind does not get attached to an individual or to a material thing, dhyana or God has been given to you as a sadhana to turn your mind.
0: Dhyana margamunu bodhinchetvanti varu anekanga ee naadu tayaravuto vastunnaru.
1: Those who teach this path of dhyana or meditation, there are many today in the world.
0: Kani aa dhyanamunu nerpinchetvanti varu kani dhyanamunu prabodhinchetvanti varu kani dhyanamunu pradarshinchetvanti varu kani elanti shakti samarthyamunu kaligi untundali.
1: But these people who either teach dhyana or practice dhyana or demonstrate dhyana, what kind of strength should they have?
0: నియమిత విధి అని ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎన్ రెగ్యులేషన్ విచ్ హెస్ బిన్ ఎస్టాబ్లిష్.
0: అపార విధి అని రెండో ఉంటుంది.
1: ది సెకండ్ రెగ్యులేషన్ ఇస్ అపార విధి.
0: పరిపూర్ణ విధి అని మూడో ఉంటుండాలి.
1: థర్డ్ స్టేట్ ఇస్ పరిపూర్ణ విధి.
0: ఈ అపార విధి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది అపార విధి?
0: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
1: దోస్ హూ టీచ్ దిస్ మెథడ్ ఆఫ్ అపార విధి మస్ట్ బి వెరీ గుడ్ పీపుల్.
0: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో, దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
1: Those the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
0: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
1: These individuals must be such that they have complete recognition of the secret of life and that they have understood it and lived in that.
0: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
0: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
1: విచ్ మీన్స్ వాట్ ఈస్ ది టైప్ ఆఫ్ లైఫ్ విచ్ మ్యాన్ హ్యాస్ టు లీడ్.
0: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ హ్యాస్ టు గివ్ అప్.
0: ఈ రెండింటినీ కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనినే నియమ విధి అని చెప్తూ వచ్చారు.
1: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
0: Paripurna vidhi anaga okka pani cheppite aa paniki aneka rakamulainatundi panulu kuda nu cheyavalasi untuntadi.
1: Paripurna vidhi may be explained by saying, if you are given a task, the fulfillment of that task will require doing many other ancillary things as well.
0: Oka chinna udaharanam,
1: a small example.
0: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
1: ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
0: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
0: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
1: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ గివ్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
1: టుడే వీ వాంట్ టు అరేంజ్ ఏ టీ పార్టీ.
0: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
1: జస్ట్ బై వాంటింగ్ టు ఆర్గనైజ్ ఏ టీ పార్టీ యూ కెనాట్ హ్యావ్ ఇట్.
0: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపము సరిపోలేదు.
1: You have to collect so many ancillaries which are required for the tea party.
0: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
1: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
0: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
1: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
0: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
1: If you want to take your meal, immediately food is not going to come to your table.
0: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
1: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together, this is the final name for the shakti which we are describing.
0: ee aaharam chesetvantidi kriya shakti.
1: The work that you do in preparing the food can be called kriya shakti.
0: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
1: The ability to do all that work by your body can be called the balasakti.
0: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞానశక్తి.
1: In what manner can we achieve this destination is called the జ్ఞానశక్తి.
0: కనుక జ్ఞానశక్తి బలశక్తి క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
1: The combination of జ్ఞానశక్తి క్రియాశక్తి and బలశక్తి will be described as పూర్ణ విధి.
0: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉంటుండాలి.
1: In this Purnavidhi, one has to have no defect, one has to be totally
0: Purnamada, Purnamidham, Purnat Purnamudachyate annadu.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ బై సేయింగ్ పూర్ణమదం పూర్ణమిదం, దట్ ఈస్ కంప్లీట్ అండ్ టోటల్, దిస్ ఇస్ కంప్లీట్.
0: పూర్ణము నుంచి పూర్ణము తీస్తే మిగిలినది పూర్ణమే, తీసినది పూర్ణమే.
1: From an infinite totality, if you remove another infinite totality,
0: what remains?
1: Many times I have given you an example for this.
0: మనం ఒక కొట్టుకు పోయి ఒక మనము బెల్లం తీసుకున్నాము.
1: We go to a shop and we take a mound of jaggery.
0: ఈ మనము బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుంది.
1: This mound of jaggery is a huge block.
0: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
1: We take this mound of jaggery home and take a small bit out of it, put it in coffee.
0: Inta mudda nunchi anta mukka teesinanta maatram ee teepu tagilipoledu.
1: Because we have taken a small bit from this total rock.
0: Mudda yokka pramanam taggindi kaani deeni yokka maadhuryam yokka ruchi yokka balamu ee maatramu taggaledu.
1: The quantity of jaggery has come down, but the quality of sweetness has not been decreased.
0: Ee mukkalo ye vidhamainatundi teepu unnado aa muddalo kuda ade teepu untundi.
1: The same sweetness that is present in this bit of jaggery is also present in the big rock.
0: Ee mudda mukkalo ye teepu untundado kaafilo kuda ade teepu untundi.
1: The same sweetness which is present in the big rock and the small bit is present in the coffee.
0: Ee gunam anetundi teepu yokka gunamu sarvatra poornangane untundi.
1: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
0: దీనిని పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దచ్చతి.
1: దిస్ ఈస్ వాట్ ఇస్ మెంట్
0: అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
1: దట్ ఈస్ టోటల్ అండ్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ టోటల్ అండ్ ఇన్ఫినిట్, అండ్ వాట్ రిమైన్స్.
0: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
1: దిస్ టోటాలిటీ వేర్ డస్ ఇట్ ఎగ్జిస్ట్, ఇట్ ఈస్ ఇన్ క్వాలిటీ అండ్ నాట్ ఇన్ క్వాంటిటీ.
0: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణమత పూర్ణమిదం వాట అది ఇది రెండు కూడా పూర్ణమే.
1: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
0: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
1: So when we say that man has to become a total personality, we mean that the guru is the only total personality.
0: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
1: When does man become totality?
0: మరణించిన తర్వాత పరిపూర్ణతమా? కాదు కాదు.
1: We do not become total after death.
0: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
1: One has to attain this totality only during life.
0: సజీవులయందే పరిపూర్ణం నీ పెట్టాలి.
1: One should exhibit this
0: totality. గుర్తించాలి.
1: One should recognize this in living people.
0: పరిపూర్ణతను మనం వరించాలి.
1: We should accept totality.
0: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
1: We should also think of it.
0: పరిపూర్ణంలో నివసించాలి.
1: We should live in that.
0: పరిపూర్ణులు కావాలి.
1: We must become total.
0: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
1: It is only in the totality of love.
0: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషముండుటకు వీలు కాదు.
1: Where there is love, there cannot be hatred.
0: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈనాటి సాధకుని యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక ధ్యానం రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. ధ్యానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుంది, బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? మార్నింగు పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు ఎందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్టవుతుంది? మూడు కాలములు ఎందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు ఎందు కూడాను యోగి కావాలి. ఓ
1: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యాన. When a man sits in dhyana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the dhyana, he becomes very angry, either with his servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of dhyana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
0: Divyatma Swarupulara, ee naadi aastikatvam anta kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నాడు.
1: దివ్యాత్మ స్వరూపాస్ టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
0: దైవత్వం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
1: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
0: Taanu daivam sthayiki cherali kaani daivanni tana sthayiki tippinchukokoodadu.
1: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
0: Ye pavitra kshetramulu darshinchinappatikini akkada edo tana yokka vyaparanni prarambhistu untadu.
1: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
0: Ee vyaparam etuvantidi?
1: What kind of business is this?
0: ఇవి నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా గుర్తించవలసినటువంటి విషయం.
1: These are things which every human being should recognize.
0: తిరుపతికి పోతుంటాం.
1: We go to Tirupati.
0: రామేశ్వరం పోతుంటాం.
1: We go to Rameshwaram.
0: బద్రికి పోతుంటాం.
1: Go to Badri.
0: అమర్నాథ్కి పోతుంటాం.
1: We go to
0: కేదార్నాథ్కి పోతుంటాం. పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చైన డబ్బంతా కూడా తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం.
1: We go to Kedarnath, Badrinath. We spend a lot of money and go on traveling. And we make every attempt to recover all the money we have spent on traveling.
0: Hey, Srinivasa, naaki kashtalu teeri, lottery lo ticket first class naaku vachi, aneka vidhamainatundi vastundante, nenu tirigi vache varame neeku vachi, naa tala ventrukulu andistanu antuntadu.
1: We pray to the
0: Lord. Uchchamaina bochunichi, uchchamaina korikalu korutuntaru ilaadu.
1: We pray to the Lord, O Srinivasa, I will get back the money I have spent. If in the next week, in the lottery, I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
0: నిజముగా దైవత్వాన్ని గనుక గుర్తించినటువంటి వాడైతే ఇలాంటి కోరికలు కోరటానికి పూనుకుంటాడా?
1: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
0: నిజముగా ఇట్టివారు దైవానికి కూడా దగా చేస్తున్నారు.
1: Such people truly are deceiving the God.
0: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా? లేక నీ ముడుపుల్ని ఆశిస్తున్నాడా? లేక నీ ఆస్తిపాస్తుల్ని ఆశిస్తున్నాడా? లేదు లేదు.
1: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth? No.
0: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
1: God has always been wanting always to get your unwavering and pure love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
1: By dragging God, who is the embodiment of love, into such business transaction, he is also forgetting himself and taking the wrong path.
0: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: 99 out of 100 people belong to this category.
0: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: They pray to God only because they want to get some benefit.
0: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియా ఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్ భక్తులు అవుతారా?
1: Desiring material benefit and praying to God, will they be devotees of God?
0: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
1: They will only be devotees of the material.
0: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
1: They become devotees of matter.
0: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
1: True devotees will want to get only God.
0: Nive tappa itapparam veruga mannimpandagu dinini rave ishvara kavave varada samrakshinchu bhadratmaka ani aanadu karirajukulanu koraadu.
1: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other
0: path. Ee prarthana chesadu tana bhujabalam undinanta varaku kudanu koraadaru karimakari.
1: When did he offer this prayer? So long as had his own physical strength, he went on struggling with the crocodile.
0: Kriya shakti tho poradadu, deha balam tho poradadu. Ee rendu balamunu poyyetappudiki gnana balamu praveshinchindi.
1: When the kriya shakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
0: Aanade ee gajaraju దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
1: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ విజన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనము చేసేదన్ని పూజలు అన్ని వ్రతములు అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
1: ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యాన విచ్ వి హ్యావ్ వి షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
0: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరిజేరుమనేది తండ్రి తండ్రి అన్నాడు.
1: దట్ ఇస్ వై ప్రహ్లాద హాజ్ ఆల్సో సెడ్, what describes God is the real description, and the father who tells you to reach God is the real father. The guru who teaches you wisdom is the real guru.
0: కనుకనే మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలలు త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము. ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమయ్యే చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్.